0: సేక్ ఆఫ్ ద డివోటీ టు హెల్ప్ హిమ్ ఇన్ హిస్ సాధన. అంటే ఈ మానవుని యొక్క శక్తి సామర్థ్యములు అల్పమైనటువంటి అయినప్పుడు దీని యొక్క తత్వం మనం ఏ రీతిగా గుర్తించాలి?
1: బట్ ది కెపాసిటీస్ ఆఫ్ మ్యాన్ ఆర్ సో లిమిటెడ్, హౌ టు అండర్స్టాండ్ ది ట్రూత్ బిహైండ్ దీస్ స్టేట్మెంట్ విత్ లిమిటెడ్ కెపాసిటీ.
0: ఒక్క వ్యక్తికి ఏదో కొంత గాలి కావాలనుకుంటే ఒక ఫ్యాన్ చేతిలో పెట్టుకుని అన్ని విధాలా శ్రమ పరిచే కూడాను కించిత్తైనా గాలి తనకు చూపటం లేదు.
1: If a person wants a little breeze, he may take a hand fan and wave it and he may be getting a little bit of it.
0: Juju mountain veechinappudu samudram kudano alaga bayaderi uppena kudano bayaderthundi chettu reda varaku kudano puli pothundi inta pedda gaadi ga vastundi idi evar chesti.
1: When there is a wind, you find there will be very big waves in the ocean and the trees will come out of the roof, they will fall with the roof.
0: మానవుడు వీచుకునేటువంటి యొక్క ఫ్యాన్ గాలి అల్పమైనటువంటి.
1: సో బ్రీజ్ విచ్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ ఫ్యాన్ ఈజ్ వెరీ లిమిటెడ్.
0: బ్రీజ్ శక్తి చాలా తుచ్చమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ మీన్స్.
0: కానీ పదవ శక్తి హిందూ భారతము ఇది చాలా అఖండమైనటువంటిది.
1: బట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ అండ్ ట్రెమెండస్.
0: మానవుడు ఒక భాగం నుండి నీరు తోరినప్పుడు లేక పంపు చెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది.
1: వెన్ మ్యాన్ ట్రైస్ టు గెట్ వాటర్ ఫ్రమ్ వెల్ ఆఫ్ ఎ పంప్ సెట్, ఇట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్
0: కమ్స్. వర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి.
1: వెన్ దేర్ ఇస్ ఎ వెరీ హెవీ డౌన్ ఫాల్, దేర్ ఇస్ ది రివర్స్ అండ్ ద ఓషన్స్ జాయిన్ టుగెదర్.
0: అది భగవత్ శక్తి. ఈ పంప్ సెట్ మానవ శక్తి.
1: That particular one is the power of God, which is unlimited.
0: ఈ ఏదో ఒక గృహంలో మనకు వెలుతురు రావాలన్నా ఒక తైలపు వచ్చి దీపము లేక ఒక ఎలక్ట్రిక్ బల్బు మనం వేసుకుంటాం. ఆ యొక్క లైట్ తో మనం ఆ గృహమును మాత్రమే మనం సరిదిద్దుకుంటాం.
1: If you want some light in a house, you may just light a candle or you may have an electric bulb and you get the needed light that way.
0: కానీ సూర్యోదయం ఏంటంటే సర్వత్రా కూడా ప్రకాశము అడవి ఎందు గుట్ట ఎందు చెట్టు ఎందు ఇంటి ఎందు సర్వత్రా కూడా ప్రకాశము ప్రసరిస్తూనే ఉంటుంటారు.
1: బట్ వెన్ దేర్ ఇస్ సన్ రైజ్ సన్ డాన్ ద హోల్ వరల్డ్ బీట్ ఫారెస్ట్ ఆర్ సిటీ ఆర్ ఎట్లీ వేర్ యూ జస్ట్ యూ గెట్
0: లీ దైవ శక్తి. దీపము మానవ వ్యక్తిత్వం యొక్క శక్తి.
1: దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. వేర్ The light that you get from a candle is the power of man.
0: ఇంత శక్తి కలిగినటువంటి అఖండ శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఈ అల్పశక్తితో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా చేరడానికి వీలవుతుంది?
1: దిస్ అన్లిమిటెడ్ పవర్ విచ్ గాడ్ ఎంబాడీస్, హౌ టు రీచ్ దట్ అన్లిమిటెడ్ పవర్ బై ఎ పర్సన్, బై ఎ మ్యాన్ హూ ఇస్ అన్లిమిటెడ్ పవర్, లిమిటెడ్ కెపాసిటీ.
0: దీనికి శరణాగతి అన్నారు.
1: ది మెథడ్ మేబీ డిస్క్రైబ్డ్ యాజ్ సరెండర్.
0: అహంత్వాన్ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచిత. అహంత్వాన్, నేను నీ యొక్క దుఃఖములను నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైనటువంటి యొక్క బ్రహ్మ పదముని నీకు అందిస్తానన్నాడు.
1: ద లార్డ్ హెస్ డిక్లర్డ్ దట్ ఐ విల్ డిస్ట్రాయ్ ఆల్ యువర్ సిన్స్ అండ్ ఐ విల్ గివ్ యూ ది సుప్రీం పొజిషన్ విచ్ ఇస్ మై బ్రహ్మ పదం ఇట్సెల్ఫ్.
0: దీనికి చక్కని ఉదాహరణ,
1: ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: సర్వ దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతే కూడాను భూతాకాశం.
1: ది వరల్డ్ విచ్ యూ సీ ఈజ్ భూతాకాశం.
0: ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మ ఆకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది.
1: దిస్ పర్టికులర్ భూతాకాశ ది గ్రాస్ వరల్డ్ టేక్ సచ్ ఫారం ఇన్ ద మైండ్ అండ్ చిత్తాకాశ ఇట్ ఇస్ కాల్డ్.
0: ఈ సూక్ష్మ రూపం ధరించినటువంటి యొక్క చిత్తాకాశంలో చిరాకాశం అనేటువంటి కారణతత్వం రూపొందుతూ వచ్చింది.
1: చిత్తాకాశ చిరాకాశ టేక్ ఎ ఫామ్.
0: ఈ కారణతత్వంలో అణుస్వరూపుడై ఆత్మస్వరూపుడైపోయి అణువురణీయాన్ మహతోమయీయాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణస్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ టేకింగ్ ది ఫారమ్ ఆఫ్ ఎ స్మాల్ ఆటమ్ ఇన్ దిస్ చిరాకాశ ఇట్సెల్ఫ్.
0: ఇట్టి అఖండ విశ్వస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి ఉంటున్నాడు.
1: సచ్ అన్లిమిటెడ్ అండ్ పవర్ఫుల్ వాస్ట్ గాడ్ హ్యాస్ బీన్ ఇంప్రిజన్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ డివోటీ.
0: దీనినే ఒకనొక సమయం లోపల నారదుడు అప్పుడు నారాయణను సందర్శించడానికి వెళ్ళాడు.
1: దర్శన
0: అప్పుడు నారాయణుడు, నారద నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు.
1: నారాయణ ఆస్తి నారద, నారద హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై సీక్రెట్ ఆఫ్ భూతాలు,
0: పంచభూతములు, పంచేంద్రియములు, పంచచుక్కులు, పంచ ప్రాణములు, పంచ భూతములు కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏది చాలా అధికమైన కృషిది అని ప్రశ్నించారు.
1: నారాయణ అమౌంట్ ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ సెన్సర్ అండ్ విచ్ వన్ డూ యూ థింక్
0: ఫైవ్
1: ఫైవ్ లైట్ లైఫ్ విచ్ వన్ డూ యూ థింక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్?
0: శక్తి స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ అంతా కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ టచ్.
0: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం,
1: వాటర్, ఫైర్, స్పేస్ అండ్
0: విండ్ అండ్ స్కై. ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు.
1: అలాగే ఫైవ్ ఎలిమెంట్స్ నారాయణ, విచ్ వన్ ఈజ్ ఆక్యుపైంగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్?
0: అప్పుడు నారదుడు యోచించాడు, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు.
1: నారద ఫర్ అండ్ దట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఆఫ్ ఇట్స్
0: ఎట్లా గొప్పది అని ప్రశ్నించాడు నారాయణుడు.
1: నారాయణ ఆఫ్టర్ వై డూ యూ సే దట్ ఇట్ ఈస్ ది బిగెస్ట్?
0: ఇది చాలా తప్పు. మూడు భాగములు జలంతో నిండినటువంటిది ఇది. మూడు భాగములు జలంతో నిండినటువంటి భూమి అనేక విధములుగా ఒక్క భాగమే కనిపిస్తూ ఉంటుండాలి.
1: విచ్ ఈస్ కవర్డ్ బై త్రీ ఫోర్త్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ కవర్డ్ బై వాటర్ అండ్ ఓన్లీ వన్ ఫోర్త్
0: ఆఫ్ ది భూమిని నీరు మృంగి ఉంటుండాలి.
1: సచ్ బిగ్ ఎర్త్ ఈస్ బీయింగ్ స్వాలోడ్ బై ది వాటర్.
0: కనుక మింగబడినటువంటిది గొప్పన, మింగినటువంటిది గొప్పన అన్నాడు.
1: The one which is swallowing, is it bigger? Or the one which is swallowed, is that bigger?
0: Jalam goppadi swami, brindabadi mingindi kanuka, it is chala goppadi annadu.
1: Narada confessed that water is bigger because that has swallowed us.
0: Aite Narayana, inta goppadainatundi ee jalamu, agastudu okkatundi aaparam cheskunnade, kabatti agastudu goppavada, jalam goppada ani.
1: Narayana, tendibirvi kosam, he just said, Agastya swallowed the entire ocean in a ship. Do you think Agastya is greater or water greater?
0: అవునవును, అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడు. ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడే ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పదా, అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు. ఆకాశం గొప్పది, ఆకాశం గగనం శూన్యం, అనంతమైన ఆకాశం చాలా గొప్ప స్వామి అన్నాడు నారదుడు.
1: నారద సేడ్ ద స్కై ఈజ్ బిగర్ దాన్ అగస్త్య స్వామి.
0: భూమి ఆకాశము రెండు చేరినటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం కింద తీసుకున్నాడు. కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు.
1: నారాయణ చెప్తే లార్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు టేక్ బోత్ స్కై అండ్ ఎర్త్ టుగెదర్ అండర్ హిస్ వన్ ఫుట్. Do you think that God is bigger or the water?
0: అతని పాదమే అంత గొప్పదిగా ఉంది కదా, అతని ఆకారం ఇంకెంత గొప్పది.
1: If his foot itself is so big, what could be his infinite form?
0: ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయమంతంలో బంధించినాడు, కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా?
1: The next question was, the devotee who has been able to imprison such big Lord within his heart, do you think that devotee is bigger or God himself?
0: కనుక భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాత్రము ఒక భక్తుని ఎందు మాత్రమే ఉంటుంది.
1: Therefore, the one, that particular power which can bind God is within the scope of the devotee.
0: బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడా ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు.
1: వాట్ ఎవర్ బి ది కెపాసిటీ ఆఫ్ ఎనీ పవర్ ఆఫ్టర్ if it is bound, if
0: అందులో భగవంతుని ప్రేమ పాత్రము చేత బంధింపబడతాడు.
1: God has been bound by the rope of love.
0: కనుకని భగవంతుని యొక్క ప్రేమతత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మార్గం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, in this bhakti path, it has been path of devotion, it has been said that this petta anantamainatuvanti samudramlo
0: అనుమాత్రమైనటువంటి చుక్క నీటి చుక్క మనం హస్తంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది.
1: ఇఫ్ యు టేక్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ది ఓషన్ యు కీప్ ఇట్ ఇన్ యువర్ మౌత్ దట్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇస్ వెరీ స్మాల్.
0: కానీ ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది.
1: ద లిటిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫామ్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ బ్యాక్ ఇన్ ద ఓషన్ ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్ఫినిట్ ఓషన్.
0: కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మ విద్యమ ఇవ్వబోతుంది. ఇది ఏకత్వంగా పొందిపోతుంది.
1: ఇఫ్ ది మ్యాస్ లిటిల్ స్మాలెస్ట్ ఈ జాయింట్ టుగెదర్ విత్ ది మ్యాస్
0: కాబట్టి ఏ భావాన్ని చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం.
1: దట్ పర్టికులర్ ప్రాసెస్ విచ్ కెన్ బ్రింగ్ మ్యాన్ అండ్ గాడ్ టుగెదర్ ఈజ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: కానీ అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండమాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవుడు సులభంగా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో పవర్ఫుల్ అండ్
0: బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: కానీ ఈనాటి మానవుడి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఒక గ్రామ పెద్ద, ఒక స్టేట్ మినిస్టర్, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పజ్ఞుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విజయతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము.
1: టుడేస్ మ్యాన్ లుక్ అట్ హిమ్, హీ ఇస్ ప్రిపేర్డ్ టు బెన్ బిఫోర్ ఎ స్మాల్ పంచాయత్ ఆఫీసర్ ఆర్ ఎ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్.
0: కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విజయతలమని మేమాత్రము ప్రకటించడం లేదు.
1: But the same man has not been able to show humility and obedience before such a person as God himself.
0: Alanti nayakatvanni vahinchinatvanti yokka daivatvanni manam chaala sulabhanga manam bhavisthunnam.
1: The master of the entire creation God has not been properly treated.
0: Kaaranam emanaga dani yokka maatrame charitrani manam gurtinchukodaniki prayatninchadam ledhu.
1: The reason is we are not able to understand the history behind this particular thing.
0: ఈ అల్పవృత్తుల యొక్క స్వభావమును అల్ప మార్గముని అనుసరిస్తుంటున్నాయి.
1: దిస్ స్మాల్ మైండ్ ఆర్ ఫాలోయింగ్ దిస్ లిటిల్ సైలెన్స్.
0: అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుందని అనేటువంటి సత్యాన్ని నేను గుర్తిస్తే ఈ అల్ప మార్గము మనం ఏమాత్రం కూడా మనం అనుసరించము.
1: If one were to understand that everything is a part of divinity, one would not follow the wrong
0: way. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షమే ఉందా పెరటి పుష్పమునకై ప్రీతి అని.
1: If you are having the wish fulfilling tree in your courtyard, why are you just hunting for a small flower?
0: Adigina palichu kamadheedave unda dananichi aavunu konakaneela.
1: When you are having the celestial cow in your house, why are you just going in for purchase of milk for a price?
0: Ninga adi kamadheedave anekunti yokku dinne nee gurtinchu unte ee chillara aavunu nee maa ee maatramu koni nee taritlo kattukolevu.
1: If only you have recognized and identified that cow as a celestial cow, you would not have gone in for this cow.
0: ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్ప స్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి.
1: ఫర్ దిస్ స్మాల్ లిటిల్ మైండ్స్ ది స్మాల్ థింగ్స్ లుక్ వెరీ బిగ్.
0: గంటకు తగిన బంతలు ఉంటారు. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి మీ శక్తికి తగినటువంటి దానిని మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు.
1: You are attracted by only small little things because your power is limited and the other.
0: Nee shakti kuda nu alpamainatundi shakti kaadu.
1: Your power in truly speaking is not limited.
0: Aham dehasmi, aham dehasmi anetundi bhavamlo nee alpatmudiga dinipothunnavu.
1: You are a small person because you are identifying with the body all the time.
0: ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్టత్వం పోవాలి.
1: ఫ్రమ్ the feeling that you are body, you will have to just go to the next stage, that you are jiva or the life.
0: Aham jivasmi anetundi vishishtadva nunchi aham brahmasmi anetundi advaitamlo praveshinchali.
1: From vishishtadvaita, which says that you are jiva, you will have to go to aham brahmasmi.
0: Aham dehasmi is dvaitam.
1: Aham devasmi is duality.
0: Ee dvaitam anetundi dukkhamulaku puttinillu.
1: This dualism is the very birthplace of
0: sarvam paravasham, sarvam paravasham dukkham.
1: Everything is sorrow.
0: Sarvam atmamayam sukham.
1: If one identifies oneself with Atma, everything is happy.
0: కొంతని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి, కానీ కేవలం దేహ స్థాయిలో మనము ఈ యొక్క చిల్ల ఆత్మ దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ అవర్ థింకింగ్ అండ్ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ ఆత్మ అండ్ నాట్ ఐడెంటిఫై విత్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుకనే దీన్ని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు.
1: దిస్ వాజ్ క్రియేట్ డిస్కవర్డ్ యాజ్ వర్షిప్.
0: ఉపాసన చెప్పాడు, సమీపంగా కూర్చోవటము అని. ఉపాసన కింద సమీపంలో కూర్చోమని.
1: Balaraju has explained upasana means sitting nearby.
0: Kevalamu daggara kurchunnanta matramu upasanam kaadu.
1: Upasana doesn't only mean that you have to dress with clothes.
0: Kamalamu paina kappalu kurchuntayi kaani adi upasanaku arthama.
1: Frog sit on the lotus. Does it illustrate upasana?
0: Kaadu. ఇది నియర్ కాకుండా అందులో ఉండేటువంటి హానిని కోలేటువంటి టియర్ కూడా ఉంటుండ, నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి.
1: ఇఫ్ వన్ ఇస్ నియర్ ఇట్ ఇస్ నో యూజ్. వన్ హుడ్ బి డియర్, వన్ హుడ్ బి ఏబుల్ టు సట్ ద హనీ.
0: సమీపంలో ఉంటున్నంత మాత్రమున అతనికి ప్రేమకు పాత్ర అని మనం భావించరాదు.
1: బై నియర్లీ బీయింగ్ ఫిజికలీ నియర్ యూ వుడ్ నాట్ సే దట్ యు ఆర్ డియర్ టు హిమ్.
0: మన ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు.
1: దెర్ మే బి నైబర్స్ హూ ఆర్ వెరీ రిచ్.
0: వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ విచారంలో ఉండినా కూడా మనం ఏమాత్రం కూడా దానికి చింతించదు.
1: వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్, ది డిఫికల్టీస్, ది సారోస్ ఆఫ్ అవర్ నైబర్స్, వీ డోంట్ వరీ అవర్సెల్ఫ్ అబౌట్ ఇట్.
0: నా కుమారుడు, నా బ్రదరు, నా భర్త అనేటువంటి ఒక భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వారందరికీ ఒక జాబ్ ఏది రాకపోతే విచారిస్తాం. వాడు దూరంలో ఉంటున్నాడు కానీ దేహం దూరంలో ఉంటుందా, కానీ ప్రేమ సమీపంలో ఉంటుంది.
1: కంపేర్డ్ విత్ దిస్, ఇఫ్ ద బ్రదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్ ఇఫ్ హీ ఇస్ ఇన్ అమెరికా, ఇఫ్ యూ డు నాట్ గెట్ ద లెటర్ ఈవెన్ ఫర్ వన్ వీక్, యూ స్టార్ట్ వరీయింగ్. ద బాడీ ఈజ్ ఫార్ అవే, బట్ స్టిల్ ద లవ్ మేక్ దట్ ఆల్ నియర్ అండ్ డియర్.
0: ఇక్కడ దేహం సమీపంలో ఉంటుంది, ప్రేమ చాలా దూరంలో ఉంటుంది పక్కింటి వారిపై.
1: ది రిలేషన్షిప్ విత్ ద నేబర్ ఈజ్ నాట్ చార్జ్డ్ విత్ ద లవ్.
0: అదే సమీపముతో పాటు ప్రేమ కూడాను దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
1: ఫిజికల్ నియర్నెస్ షుడ్ బి అకంపనీడ్ బై బీయింగ్ వెరీ డియర్ టు ద లవర్.
0: మన ఇంటిలోనే ఎలుకలు, చీమలు అన్ని తిరుగాడుతుంటాయి, అవి మనకు మిత్రులవుతాయా?
1: ఇన్ ది హౌస్ సో మెనీ రాట్స్ అండ్ యాంట్స్ షుడ్ బి మూవింగ్ అబౌట్, కెన్ యూ కాల్ దెమ్ ఫ్రెండ్స్?
0: కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు, సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడాను చేర్చుకోవాలి.
1: Along with nearness, you have to develop love also.
0: Kanuka, upasana anaga samipamulo kurchovatamu.
1: Upasana
0: cheskovatamu.
1: Upasana refers to sitting near.
0: Ee samipamulo kurchovatam valla manaku labhinchetundi phalitam enti?
1: What is it that you are going to get by being near?
0: దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇఫ్ యూ సిట్ క్లోజ్ టు ఎ ల్యాంప్, యూ గెట్ లైట్ అండ్ ఇల్యూమినేషన్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ యూ మే బి ఏబుల్ టు డూ మెనీ యూజ్.
0: ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమవుతుంది, దానికి దేని సహాయం మనకు అందిస్తుంది.
1: ఇఫ్ యూ సిట్ నియర్ ఎ ఫైర్ ప్లేస్, you will be aware from the cold that will be bothering you.
0: అదే విధంగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలను దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది.
1: If you are close to the Lord, God himself, you get all good qualities which God embodies and all
0: తన యొక్క ప్రభావముని, తన యొక్క ప్రకాశముని, తన యొక్క ప్రేమతత్వముని అందించడానికి అవకాశం ఉంటుంది.
1: His own influence, his own qualities, his own love, one would be able to get by just being near to God.
0: Upavasamu, upasana. Upavasamu means samipamulo nivasam.
1: Upavasamu also means being near, living near to the God.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగంలో ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం.
1: బట్ ఇన్ భక్తి యోగ వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ విల్ బి అండర్స్టాండింగ్ ఏ రాంగ్.
0: ఉపాసన అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశలు కొత్త పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ బ్యాంగర్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటం, రెండు చేతులు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము.
1: నౌ ఫాస్టింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ నాట్ టేకింగ్ రైస్ బట్ టేకింగ్
0: ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమిటి హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా?
1: these days, if Ekadashi comes, some people fast. And those people who fast are poor to the saint or halwa to the saint from canteen because they don't take rice. Can you call this fasting?
0: ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఇంత లోకాశలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: ఫాస్టింగ్ ఇస్ రియలీ సేక్రెడ్ వర్డ్ సేక్రెడ్ కాన్సెప్ట్ బట్ దీంగ్ మిస్యూజ్ అది రాంగ్ వే అండ్ మీ
0: ఆ విధంగా శరీరాన్ని కృషింపజేసుకోవటం ఉపాసన కాదు.
1: ఇట్ ఈస్ ఐ ఫాస్టింగ్ డజంట్ రెఫర్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
0: దేహో దేవాలయ జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది సనాతనమైనటువంటి దేవునికి ఆలయం వంటిది.
1: God, your body is a temple of God. Treat it so.
0: ఈ దేహాన్ని ఏమాత్రం కూడా మనం అలక్ష్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు.
1: You should not allow it to suffer and come to grief.
0: ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: While taking care of the body, you should not forget the God who is resident of it.
0: మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అది సమీపం సమీపం సమీపంగా చేసుకోవటానికి కృషి చేయాలి.
1: వీ షుడ్ యూజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అస్ టు గో నియర్ క్లోజర్ క్లోజర్.
0: ఏది కూడా సమీపం అవుతుందంటే ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా అన్ని మనం భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
1: The easiest way to go closer to the body, whatever you see, whatever you think, whatever you do, whatever you talk,
0: సమస్తంగా మనం భావించాలి.
1: వన్ షుడ్ ట్రీట్ హీట్ అండ్ కోల్డ్ విత్ ఈక్వానిమిటీ.
0: ఎక్కడగా చలికాలంలో మనకు ఉలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి.
1: డ్యూరింగ్ వింటర్ సీజన్ ఉలన్ క్లోత్స్ విల్ గివ్ యు లాట్ ఆఫ్ వార్మ్.
0: ఇంకా ఎండల కాలం లోపల థిన్ షర్ట్స్ మనకు ఎంతో ఉపకారం చేస్తాయి.
1: డ్యూరింగ్ సమ్మర్ థిన్ క్లోథింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్
0: హెల్ప్ఫుల్. రెండు కూడా మనకు ఉపకారములే కానీ అపకారములు కాదు కదా.
1: బోత్ దీస్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్.
0: శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో శీతం హాయిగా ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
1: కోల్డ్ గివ్స్ జాయ్ సమ్ టైమ్స్, హీట్ గివ్స్ జాయ్ అట్ అదర్ టైమ్స్.
0: కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానం పోకుండా అది తప్పు.
1: Cold and heat, both of them give joy only. But the way that we use depends, I mean, that decides whether we are getting to
0: benefit. Endala kaalamlo kala manu seetanaani entaina upkaram chestundi.
1: During summer, we will welcome cold.
0: Kaani manchi endala lopala kuda adhi samayamlo kuchunte adi apakaram chestundi.
1: During summer, if you go nearer the fire, then you will be in for some trouble.
0: Adi vidhamgane ee seetoshtamulu kaani సుఖదుఖములు కానీ దోషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో దాని కొన్ని లాభ నష్టములు సుఖదుఖములు.
1: బీట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ గెయిన్ ఆర్ హీట్ ఆర్ కోల్డ్ ఆల్ దీస్ ఆపోజిట్
0: ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనిటివే కానీ అపకారం ఏమాత్రం కూడా కాదు.
1: ఆల్ దీస్ ఆపోజిట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ది వరల్డ్ ఈజ్ యూస్ఫుల్.
0: నథింగ్ భగవత్ సృష్టివే.
1: Everything is created by God.
0: అంటే మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి.
1: బట్ వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఫుడ్ ఇన్ టు అవర్ ఓన్ స్టేజ్ ఇన్ లైఫ్.
0: పిల్లవాడి చేతికి బంగారు కప్పించినా పిచ్చివాడి చేతికి కప్పించినా ప్రమాదం అయిపోతుంది.
1: ఇఫ్ యూ గివ్ ఏ గోల్డెన్ కప్ టు ఏ చైల్డ్ ఆర్ ఏ స్వోర్డ్ టు ఏ బ్యాడ్ పర్సన్, ఇట్ ఈస్ డేంజరస్.
0: ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికి దీన్ని అందించాలి.
1: Gold cup, which is highly valuable, will have to be given to a person who knows its value.
0: Kattiya and prabhavam telisinattu vaadi chethi katti ivvali.
1: The one who understands and knows the use of this
0: adi ivvali bhakti yokka prabhavam gurtinchukunnatundi vaade dini sakramanga vinivaginchukuntadu.
1: In the same way, the one who knows the value of devotion,
0: prema evarini badhincharadu.
1: You one should not give trouble to anyone.
0: Prema evarini hinsincharadu.
1: Love should never give trouble to anyone.
0: Prema evarini deshincharadu.
1: Love should never lead anyone.
0: Atishta sarvabhutanam ani.
1: There should not be any entity against any creature in the world.
0: Prema, prema, prema ani cheppukuntu deenini aneka vidhamulaga bhavistu pravartin cheta idi prema ki ee reetiga chinnam avutundi.
1: Thinking of love and love but giving trouble to others is not correct.
0: కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని స్థిరపాలించుకునేటువంటి స్థితిలో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి.
1: If you say love and devotion, you will develop it in such a way that you will be able to carry out the commands of the Lord.
2: That was an awe-inspiring discourse, which is the second in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 3rd August 1984, Bhagwan revealed and expounded the one and only way this limited man can attain the unlimited God, which is surrender.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 10th discourse on Gita Bhagavan delivered on 12th August 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
1: క్రోధము కామము నుండి ఆవిర్భవిస్తుంది.
2: యాంగర్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ డిజైర్.
1: కామము సంకల్పము నుండి పుట్టుతుంది.
2: డిజైర్ ఆరిజినేట్స్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ థాట్స్.
1: ఏ తర్వాత ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీత చెప్పవచ్చు.
2: The sum and substance of it is that thoughts are responsible for desire and anger.
1: Dharam leka vastram ye vidhamga kaadu, kaamam leka krodham aa vidhamga roopondadu.
2: Just as you cannot get cloth without threads, so also you will not get anger without desire.
1: Kanuka కామక్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టాడు.
2: గీతాచార్య హ్యాస్ గివన్ ఏ న్యూ నేమ్ టు ది డిజైర్ అండ్ యాంగర్ బై ద వర్డ్ అనలం.

0: అనలం అనగా అగ్ని.
1: అనలం లిటరలీ మీన్స్ ఫైర్.
0: దీనికి దహింపబడేటువంటి శక్తి ఉంటుండాలి, దహించేటువంటి శక్తి ఉంటుండాలి.
1: దిస్ హెస్ గాట్ ద కెపాసిటీ టు బర్న్.
0: అగ్ని దూరం నందు ఉండి కూడాను ప్రమాదం కల్పించేటువంటి అవకాశం ఉంటుంటుంది.
1: దెర్ ఈజ్ రూమ్ ఫార్ గెటింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ఫైర్ ఈవెన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: అలాంటి అగ్ని మన ఎందే, మన అంతఃకరణ ఎందే ఉండినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: సచ్ బీయింగ్ ద కేస్, వెన్ ఫైర్ ఈజ్ విత్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ అండ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ మోర్ కేర్ఫుల్ యుడ్ బి అండ్ హౌ మచ్ ఆఫ్ కేర్ వుడ్ ఎక్సర్సైజ్ ఇన్ లివింగ్ ఎ లైఫ్. స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్ అండ్ రికగ్నైజ్ దిస్.
0: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వమును నిర్మూలముగా ఉంచి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వమును ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
1: దిస్ ఫైర్ హ్యాస్ అన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ డిస్ట్రాయింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ అండ్ సప్రెసింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ అండ్ లీడింగ్ యూ ఆన్ టు ది క్వాలిటీస్ ఆఫ్ డెమానిక్ నేచర్.
0: ఈ కామమునకు ఒక విధమైనటువంటి యొక్క తృప్తి అనేటువంటిది లేదు.
1: దిస్ డిజైర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎండ్ ఆర్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
0: అనలం అనగా మరొక అర్థం కూడా ఉంటుండాలి.
1: అనలం హ్యాస్ అనదర్ మీనింగ్ ఆల్సో.
0: చాలదు అని ఒక అర్థం.
1: ఇట్ ఈస్ ఎండ్లెస్ అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై, దట్ ఈస్ ది మీనింగ్.
0: అగ్నికి ఎన్ని విధములైనటువంటి యొక్క తైలము పోసినా కర్రలు వేసినా ఇది చాలదు అనేటువంటి తృప్తి యొక్క స్థితికి రాదు.
1: వాట్ ఎవర్ ఫ్యూయల్ యూ గివ్ టు ఫైర్ బై వే ఆఫ్ ఆయిల్ ఆర్ బై వే ఆఫ్ ద వుడ్ ఎట్సెట్రా, దేర్ ఇస్ ఇట్ విల్ నెవర్ బి క్వెంచ్డ్, ఇట్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్.
0: అలం అనగా తృప్తి అని.
1: అలం ప్రిఫర్స్ టు కంటెంట్మెంట్.
0: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
1: అనలం రెఫర్స్ టు ద వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
0: జగత్తులో అనేక విధములైనటువంటి మంటలు ఉంటున్నవి.
1: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్.
0: ఈ మంటలకు ఒక విధమైనటువంటి హద్దులు ఉంటున్నవి.
1: ఫర్ ది టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్.
0: కొన్ని మంటలు కొన్ని గంటలలో ఆరిపోతుంది.
1: సర్టెన్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ ఎక్స్టింగ్విష్డ్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్.
0: మరికొన్ని మంటలు కొన్ని దినముల వరకు ఉంటుంది.
1: సర్టెన్ అదర్ టైప్స్ ఆఫ్ ఫైర్ మే లాస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్.
0: అంతకంటే అధికంగా ఇవి ఉండుటకు వీలు కాదు.
1: దే విల్ నాట్ లాస్ట్ లాంగర్ దాన్ దాట్.
0: కారణం ఏమనగా నశ్వేయు నియమం విన ప్రతి పదార్థమునకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుండాలి.
1: ది రీజన్ ఈజ్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
0: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
1: ది ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ సర్టన్ లిమిట్స్ సెట్ ఫర్ దెమ్సెల్వ్స్ కెనాట్ దెమ్సెల్వ్స్ రీచ్ ది అన్లిమిటెడ్ వన్.
0: వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఈ కర్మ ప్రవాహంలో నిరంతరము కొట్టుకుని పోయేటువంటి యొక్క పదార్థములే.
1: బీట్ థింగ్స్ ఆర్ బీట్ పీపుల్, దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ వాష్డ్ ఆఫ్ ఇన్ ది ఫ్లడ్ ఆఫ్ టైమ్.
0: ఒకదానిని ఒకటి రక్షించేటువంటి అధికారం కూడా లేదు.
1: వన్ కెనాట్ సేవ్ ది అదర్, ఇట్ డజంట్ హ్యావ్ ది పవర్ టు సేవ్ ది అదర్.
0: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
1: A thing which is washed away, which is being washed away by itself, how can it become a thing to save others?
0: Adhe vidhamugane ee agni yokka vediki gaani tama yokka shakti ki gaani oka haddu untundadi.
1: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
0: Aithe kama krodhamulu anneekunte agni ki ee maatramu oka haddu gaani ఒక నియమం కానీ ఒక గమ్యము కానీ లేదు.
1: బట్ ఫర్ ద ఫైర్ ఆఫ్ డిజైర్ అండ్ యాంగర్ దెర్ ఇస్ నో లిమిట్ whatsoever, no boundaries and no goal also.
0: ఎన్ని విధములు అనుభవించినప్పటికీ ఇంకనూ అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తుంటాయి.
1: In a number of ways, desire and anger may enjoy the objects, but still there will be no limit. They still want to.
0: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి? వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
1: Then, what is the way to control them and what is the way to conquer them?
0: వీటికి ఉపాయములు కాని మార్గములు కాని లేకపోలేదు.
1: There are ways and methods to conquer them.
0: గీతాచార్యుల యొక్క ప్రబోధయందు ప్రేమతో క్రోధమును జయించు.
1: In the teachings of Gita and Gitacharya, he says, conquer anger through love.
0: Vairagyamuche kamamunu jayinchu.
1: Through renunciation and sacrifice, conquer.
0: Prema unna chota dvesham undadu.
1: Where there is love, there is no anger.
0: Dvesham lenappudu krodham anekundi praveshinchadu.
1: Where there is love, there is no hatred. Where there is no anger.
0: Kanukane ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు దేశానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్, దేర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
0: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి నుండి ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ఎ సాధక హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎస్టాబ్లిష్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
0: కౌంటర్ పర్యాయంలో చెప్తాను, మన హృదయము ఒక సింగిల్ సోఫా, డబుల్ సోఫా కాదు, రెండు చేతులతో కూడినటువంటిది కాదు.
1: Swami has said a number of times that our heart is like a single sofa bed.
0: Aithe ee yokka sthanamulu kudanu evariki okkariki maatrame idi swadhira parichukunnataku oka adhikaram undadi kani andariki ni indulo praveshinchataku adhikaram undadu.
1: There is no room for many things to occupy themselves in this particular single sofa bed, and that is the heart.
0: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింపు చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
0: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి, ఆ కుర్చీ పైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
1: Once a person occupies completely the heart, there is not a room for another one. It is not as if one is living there. One occupies completely that particular thing, giving no room for any other object or person to occupy.
0: Kanuka sadhakulainatuvanti varu hrudaya sthayilo okka shaktiki okka tattvamunaku okka bhavamunaku okka prema tattvamunaku maatrame indulo praveshamu ivvali.
1: Therefore sadhakasulu have to make room only for one thing in his heart, only one principle and one point, and that is the principle of love.
0: Idi musical chair kaadu anetundi satyanni gurtinchali.
1: We have to recognize that our heart is not something like a musical chair.
0: Kanuka ee yokka prema chetane kodamunu sadhinchalanukunnappudu ప్రేమకు ఒక విధమైనటువంటి ప్రధాన స్థానం ఇచ్చి ఇది ఒక శాశ్వతమైనటువంటి రీతిగా రూపొందింప చేసుకోవాలి.
1: ఇఫ్ వీ వాంట్ టు కాంకర్ యాంగర్ త్రూ లవ్, దెన్ వీ హావ్ టు జస్ట్ డెవలప్ అవర్ లవ్ ఇన్ ఎ మ్యాగ్నిఫిసెంట్ వే.
0: ప్రేమ ఎన్ని దోషములనైనా ఎన్ని కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Love is prepared to bypass and overlook many defects and many weaknesses and prepared to shower itself.
0: Premalo yukti yokka gunam untundadi.
1: Love has this extraordinary quality.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting. Ekkada prema untundado akkada swartham undadu. Ekkada swartham unado akkada prema undadu.
1: It is very clear that where there is love, there is no room for selfishness. Where there is selfishness, there is no room for love.
0: Prema cheta sadhinchalenatundi yokka idi ee jagattunandu emaatram kudanu ledu.
1: In the world, there is nothing absolutely which cannot be conquered and achieved with the help of love.
0: Prema tho emaina kudanu sadhinchavachchunu.
1: With love, one can conquer and achieve anything.
0: Kanuka manam krodhamunu sadhinchavalanna prema ni abhivruddhi parchukovali.
1: Therefore, if you want to conquer our anger, we have to develop love.
0: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు.
1: దెర్ ఈస్ వన్ మోర్ మెథడ్ అండ్ ప్రొసీజర్.
0: ఎవరు నీ హృదయస్థాయి అయి ఎవరు నీ హృదయంతరాయి అయి ఉంటున్నాడు అదే హృదయేశ్వరుడు సర్వుని యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరులను ద్వేషించుటకు కానీ ఇతరులపైన కోపంను సాధించుటకు కానీ అవకాశం ఉండదు.
1: If we recognize that the inner of our heart is the inner of every other heart, and your loving God who is residing in your heart is also residing in every other heart, then there is no room for hating or becoming angry with any other person in the world.
0: నీ హృదయవాసి కర్వుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాను.
1: The dweller of your own heart is the dweller of every other heart.
0: Isha vasyam idam sarvam. అందరి హృదయం నందు వాసం చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: When the same Lord is dwelling in your heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
0: కనుకని ప్రథమంలో మనము ప్రేమను సాధించాలి.
1: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
0: నిన్నటి దినం చెప్తాను. ప్రేమ మన ఆలోచనలో చేరినప్పుడు అది సత్యం అవుతుంది.
1: The other day, Swami had just said that when love is associated with our thoughts, it becomes truth.
0: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
1: When we introduce love in our action, it becomes dharma or righteousness.
0: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
1: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
0: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
1: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
0: కనుకని ప్రేమని సత్యం, ప్రేమని శాంతి, ప్రేమని ధర్మము, ప్రేమని అహింస. ఈ నాలుగింటి యందు అంతర్ప్రవాహంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
0: కనుకని అన్నింటి యందు కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి యొక్క తత్వము ప్రేమ తత్వము. కనుకని ప్రతి సాధకుడు కాని మానవుడు కాని ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
1: Therefore, recognizing this particular aspect and this particular fact and truth, every man and every sadhaka has to develop love in his own heart.
0: Premane lekundina satyame ledu, premane lekundina shantiye kalugadu, premane lekundina dharma pravruttiye abhivruddhi kadu.
1: If there is no love, there is no truth. If there is no love in action, then there is no dharma or righteousness. As there is no sweet also.
0: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను. మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, సాల్కో, మిఠాయి, జిలేబ్, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాము. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగానే ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును సర్వ పదములు ఎందుకును అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
1: Swami has told in the past number of times that the sweet content of any of the sweets like Mysore Pak, Jalebi, Gulab Jamun, Doodh Peda, any one of these things is basically sugar itself. So also in all these things like truth, dharma, there is love which is the essence of it, which is
0: ఇది నిజమైనటువంటి దివ్య శక్తి.
1: This is the divine principle, divine power.
0: ఇది దైవ శక్తి.
1: This is divine power.
0: కనుకని love is God, live in love.
1: Therefore it is said love is God and live in love.
0: ఈ యొక్క ప్రేమ చేత మన క్రోధమును సులభంగా సాధించుటకు సాధ్యమవుతుంది.
1: By this process of love, we can easily conquer hatred and anger.
0: Krodhamu enni vidhamainatundi badhalanaina kaligistundi.
1: Anger can inflict a number of difficulties.
0: Enni vidhamainatundi kashtamulakaina guri chestundi.
1: It can expose you to a number of problems.
0: Dani yokka gauravam mariyalanu kodanu manta galukuntundi.
1: it destroys all the honor that one has.
0: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
1: ఇట్ ఓవర్లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ.
0: చాలాగా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సర్టన్ ఫామ్.
0: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరిస్తుంది.
1: బట్ గ్రాడ్యువలీ ఇట్ బికమ్స్ ఆల్ పర్వేసివ్ ఆఫ్ ద లైఫ్ ఇట్సెల్ఫ్.
0: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
1: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
0: Give me room to sit down. I can make room to lie down. మీరు మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమక్రమేణా పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
1: It says, give me room to sit down. Then I'll make room for lying down.
0: కనుక మనము ఇలాంటి దుర్మార్గమైనటువంటి మన జీవితమునకి ప్రమాదం కలిగించేటువంటి ఇలాంటి శక్తులకు కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ హృదయంలో స్థానం
1: ఇవ్వకూడదు.
0: ఈ క్రోధమునకు సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
1: Once we allow this anger enter into our heart, it would be impossible to get rid of this anger.
0: నయా పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
1: If we make friendship with this on the basis of a naya paisa, even if we give 40,000 rupees, you would not be able to get rid of it.
0: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. క్రోధము ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి లోపల కారు నిలిచే ముందుగా హెడ్ లైట్స్ కొంచెం రెడ్ కలర్ అనగా ఎరుపు కలర్ ఇస్తుంటాయి.
1: Now, this anger, which is rather dangerous, should not be given any room. For example, in a car, before the car comes to a stop, the red light flickers.
0: అది విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
1: In the same way, before we become angry, our eyes will become red.
0: రెడ్డుములు అదురుతాయి.
1: Lips will shiver.
0: దేహమంతా వేడెక్కుతుంది.
1: The entire body becomes hot.
0: ఈ పరిస్థితిని మొదలే గుర్తించి క్రమక్రమేణా ఆ స్థానమును వదిలి నీవు ఏకాంతంగా కూర్చో.
1: ద మోమెంట్ యూ కమ్ టు గెట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ సింప్టమ్స్, యు నాట్ జస్ట్ లీవ్ దట్ ప్లేస్, గో టు ఎ లోన్లీ ప్లేస్ ఇన్ ఎ సాలిటరీ ప్లేస్ అండ్ సిట్ ఇన్ పీస్.
0: నిన్ను చెప్పినట్టుగా తక్షణమే నీవు చల్లిన స్నానమైనా చేయి.
1: As was told yesterday, if need be, you can take a cold water bath immediately.
0: కారణం ఏమనగా ఈ క్రోధము వాక్రూపములో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధములైన ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది.
1: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
0: కనుకని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రతి హిత విషయం. సత్యమును కూడా ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగంగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగాని ఇతరులు మనము అహితం చేయటం గాని అప్రీతితో వాళ్ళను అనుభవించటం గాని ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: Therefore it is said, even when you have to tell the truth in a sweet way, in an acceptable way, in a dear way, not in a hurting way.
0: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్, ఇన్ ఆర్డర్ టు హావ్ ఎ కంట్రోల్ ఓవర్ యాంగర్, వి షుడ్ డెవలప్ లవ్ ఇన్ us.
0: రెండవది కామం.
1: ది సెకండ్ వన్ ఇస్ డిజైర్.
0: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం పూనాలి.
1: If you want to develop and if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
0: Vairagyam anaga aalu biddalanu vadali ananyamu cheratam kaadu.
1: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
0: Aasti paastulu vadali manam sanyasitvam swikarinchatam kaadu.
1: It doesn't even mean that you have to give up your property and accept the సన్యాసత్వ.
0: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
1: వన్స్ వీ నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్,
0: ఆటోమేటిక్గానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థం ముందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
1: ఈవెన్ యాజ్ వి లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్ ఈవెన్ దెన్ వి హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
0: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నమును కూడా మన తట్టలో ఒట్టించుకుని భుజించుటకు సిద్ధంగా ఉంటున్నాం.
1: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వి మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వి బి రెడీ టు ఈట్.
0: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి.
1: వి లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
0: తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు. అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థము లేదా కూడా తాను విసర్జిస్తాడు.
1: కుక్ కమ్స్ అండ్ జస్ట్ అనౌన్స్ అస్ దట్ సర్ డోంట్ టేక్ ఇట్ డోంట్ ఈట్ ఇట్ బికాజ్ సమ్ స్మాల్ ఇన్సెక్ట్ హాస్ ఫాలన్ అండ్ ఇట్ హాస్ డైడ్ ఇన్ దట్ అండ్ ఇట్ ఇస్
0: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
1: ద మోమెంట్ ఎ పర్సన్ రియలైజెస్ ది డిఫెక్ట్స్ అండ్ ది హార్మ్ఫుల్ నేచర్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ యు ఇమిడియట్లీ గివ్ ఇట్ అప్. యు నెవర్ కమ్ ఫార్వర్డ్.
0: ఈ విధముగానే ఈ జగత్ అంటేను అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భుజస్వమాం. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించినది అనేటువంటి దోషములను మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వెయ్యం.
1: In the same way, we have to recognize the nature of things in the world, which are ever changing, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we will be very enthusiastic to enjoy.
0: Loka nivarana kai vichinchitindi aaharam nanilu bhogamulu kaaneru.
1: What which is only a medicine for, which is a thogar, cannot become an object of enjoyment.
0: Aakali rogaani ki anubhavinchitindi annamanta bhogamavutundi.
1: What it is only a medicine for the disease of hunger, can it become really a luxury or a
0: thing of the world? Oka rogamu sambandhinchukuni aushadhi.
1: This only a medicine for the disease.
0: I think kontamandi aushadhi manu modaramaina aushadhi sevincharani
1: aashistuntaru. But there are people who may desire to have tasty medicine, even if it is medicine.
0: అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందు అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
1: ఇన్ ద సేమ్ వే సమ్ పీపుల్ మే జస్ట్ సే దట్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వుడ్ లైక్ టు హావ్ ద టేస్టీ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేస్టీ ఫుడ్.
0: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేతించేటువంటి మందులు మాత్రంగానే భావించాలి.
1: All the things which we enjoy in the world are only medicines for the diseases that we have.
0: ee jagatunandu manam aneka vidhamulaga sukha shantulato bhoga bhagyamulato jeevinchinattuga manam bhavistuntam.
1: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
0: Kaani idi manam bhogamulaga vichistuntam.
1: We think that these are all things of joy and enjoyment.
0: Kaani ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టు అంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
1: సచ్ ఎ బిగ్ ట్రీ అనే సడన్లీ అనే పర్టికులర్ డే ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ అప్. The flower starts falling.
0: దీనికి నీరు తక్కువయ్యా కాదు.
1: Is it because that there is a shortage of water?
0: ఏక ఎరువు తక్కువయ్యా కాదు.
1: Shortage of menu?
0: No. ఈ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
1: In the roots, there is some kind of pest which is destroying the very root system.
0: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
1: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
0: అదే విధంగానే మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ, మనం ఎన్ని భోగభాగ్యముల్లో ఉండినప్పటికీ ఒక్కొక్కటి మనకు ఈ కోల్పోతాం.
1: ఇన్ ది సేమ్ వే వన్స్ వీ అలౌ దిస్ ప్రెస్ ఆఫ్ యాంగర్ అండ్ డిజైర్ ఇన్ సైడ్ అవర్ హార్ట్ వన్ డే ఆర్ ది అదర్ విల్ సడన్లీ కమ్ టు రూయిన్ ఇన్ ది సర్కల్.
0: ప్రపంచములు ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం.
1: ఇన్ ద వరల్డ్ వీ థింక్ దట్ రిచ్ మ్యాన్ ఈజ్ అ వెరీ బిగ్ మ్యాన్.
0: కానీ ఆధ్యాత్మిక మార్గములో ధనము గొప్పది కాదు.
1: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ వెల్త్ ఈజ్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ధనము కంటే దానమే గొప్పది అన్నారు.
1: చారిటీ ఈజ్ కన్సిడర్డ్ టు బి గ్రేటర్ దాన్ హావింగ్ వెల్త్.
0: దానమే చేయకుండా ధనమునకు విలువే లేదు అన్నారు.
1: ఇఫ్ దెర్ ఈస్ నో చారిటీ వెల్త్ డజంట్ గెట్ ఇట్స్ వాల్యూ.
0: ధనమునకు నాలుగు విధములైనటువంటి వారసులు ఉంటారు.
1: దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ క్లెయిమ్ ది వెల్త్.
0: మొట్టమొదటి వారసుడు ధర్మము.
1: The first one which is likely to inherit it is charity.
0: Rendu varasudu prabhutvam.
1: The second one is government.
0: Moodu varasudu donga.
1: The third one is thief.
0: Nalugu varasudu hakki.
1: The fourth one is fire.
0: Mottam yokka anni vidhamula adhikari ayinatundi yokka modati putrudu ayinatundi dharmamane varasunaku ee dhanamanu andinchinappudu ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
1: అమౌంట్ పీపుల్ హు ఆర్ ట్రైన్ టు ఇన్హెరిట్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్ హ్యాండ్ ఓవర్ వెల్త్ టు ద ఫస్ట్ సన్ అండ్ దట్ ఈస్ చారిటీ ఇట్సెల్ఫ్ ది అదర్స్ విల్ నాట్ గెట్ ఎనీ షేర్ ఇన్ ఇట్.
0: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడాను ఆనందిస్తారు.
1: వెన్ థీవ్స్ టు హ్యావ్ ఎ లుక్ అట్ ద పర్సన్ హూ ఇండల్జెస్ ఇన్ చారిటీ ఈవెన్ దే హ్యావ్ రెవరెన్స్.
0: ధర్మము చేసేటువంటి యొక్క ప్రభువును చూచి ప్రభుత్వం కూడాను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ ఇస్తుంది.
1: Even the government gives income tax exemption for people who give charity.
0: Dharmam chesetunte vyaktini chusi agni kudanu bhayapadutundi.
1: Even fire gets a little frightened when it sees a person who is
0: kanuka dharmam anetunte varasunaku danam chesinappudu ee muguru kudanu daniki angikarinchi ee vidhamainatunte oka tondaralu cheyakunda dinini kaapadukuntu vastaru.
1: Therefore if one gives in charity the other three persons who are likely to inherit will not look down. On the other hand they will enjoy
0: danamu undi kudanu danam cheyinatundi vaani chuchi donganiki dongaku kudanu deeni paina kannu padutundi. Prabhutvamunaku veeri paina oka vidhamainatundi edo vidhamainatundi inka raid chesi annanta laakkovalani chustaru.
1: In case that the person has wealth he doesn't give charity, the thief will have an eye on such a person. Even the government would like to just conduct some raid and catch hold of him and రికవర్ ది ఎంటైర్ వెల్త్ యాజ్ ట్యాక్స్.
0: ఇంకా ఏది ఈ ఇరువురు కూడా మర్చిపోయినారంటే అగ్నైనా ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీన్నంతా భస్మం చేస్తుంది.
1: ఇన్ కేస్ దట్ దీస్ టూ పర్సన్ వాట్ ఇగ్నోర్ అండ్ డు నాట్ టేక్ నోట్ ఆఫ్ ఇట్ ఫైర్ విల్ కమ్ వన్ డే అండ్ జస్ట్ ఫైర్.
0: కనుక ధనము గొప్పది కాదు, ధనమునకు ధనమున కంటే తాననే గొప్పది అని నిర్ణయించింది గీత.
1: గీత దేర్ ఫోర్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ it is not wealth which is very important but it is charity which is more important than wealth.
0: Rendavadi walk.
1: The second one is walk.
0: Ee walk kante rutam chala goppadi ani nirnayinchindi.
1: Rutam is considered to be
0: truth.
1: Truth is considered to be more important than mere talk.
0: Walk undavachu kaani andulo satyame lekapothe aa vyaktiki viluvu kuda undadu.
1: One may talk but if there is no truth in the talk will not carry any value.
0: Kanaku walk undi kudanu vyaktiki viluva ledu.
1: One a person may be able to talk but it will not carry any value.
0: Walk satyamunu matrame viniyogapachinappudu satya pravartamainatundi oka walkule manavu nudivinappudu ee yokka vyaktiki kudanu viluva ekkutundi.
1: If the utterances are based on truth then it will get a value.
0: Kanuka వాక్ కంటే సత్యము చాలా విలువైనదని కూడాను నిర్ణయించింది గీత.
1: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మియర్ టాక్.
0: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు.
1: గీత హాజ్ ఆల్సో సెడ్ దట్ ఫేమ్ అండ్ నేమ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
0: కీర్తి లేనిటువంటి ఆయువు వ్యర్థము.
1: Life devoid of a good name and fame is useless.
0: Ilanti vari valla tindiki chetu bhoomiki varu.
1: With such people there is no use whatsoever.
0: Satyathini archinchali.
1: One has to earn a good name.
0: అప్పుడే మానవత్వమునకు ఒక శోభ.
1: దెన్ ఓన్లీ ది ప్యూరిటీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎవరీ
0: మంచి తీరును పొందాలి.
1: వన్ హాస్ టు గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు హ్యావ్ గుడ్ థాట్స్, టు హ్యావ్ గుడ్ బిహేవియర్, టు హ్యావ్ గుడ్ వర్డ్స్, టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ ఇట్సెల్ఫ్.
0: కనుక చెడ్డ పేరులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: But should never give room for earning a bad name.
0: కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై చనమి ఆడుమురాన్న. మనము మంచి పేరుతో మంచి కీర్తితో మనము రెండు నిమిషముల హంసవలే ఉండినా కూడా చాలు.
1: Instead of living the life of a crow for 100 years, it is better to live a life of a few moments like a swan, having good name, good fame.
0: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
1: Gita has declared that person as పరమహంస ఇట్సెల్ఫ్ హింసెల్ఫ్.
0: ఇంకా దేహం,
1: దెన్ బాడీ.
0: ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరము అన్నాడు.
1: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ ఫేమ్.
0: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
1: ఏ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్సెల్ఫ్ ఫర్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డెడ్ బాడీ.
0: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కానీ స్వార్థము కోసం వచ్చినటువంటిది కాదు.
1: బాడీ ఈజ్ గివన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
0: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తములో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
1: Selfishness has made a man a doll in its hands.
0: మానవుడు ఏది చేసినా ఏది చూచినా ఏది తలచినా ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ మ్యాన్ థింక్స్ టాక్స్ డస్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్ డీడ్స్ అండ్ వర్డ్స్.
0: కనుక ఈ స్వార్థమును దూరం నిట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారములో మనం ప్రవేశ కావాలి.
1: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
0: అప్పుడు మానవత్వము సార్థకతను నొందుతుంది.
1: Only then humanity gets some sanctity.
0: మానవ జీవితము జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: It is impossible or it is very difficult to get the life of a man. It is
0: అయితే మనము ఈ కామక్రోధములను ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనం పెంచుకున్నాం, ఏ రీతిగా మనం దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
1: We have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example for this.
0: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
1: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
0: కాని ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించడము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
1: As it was not known to whom this particular dog belongs, it was a little. One was afraid of tying it down and therefore in order to enjoy that beauty of the particular dog and to satisfy.
0: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
1: On that day a little food was given to it and second day also proper time it came.
0: తిరిగి ఆ అన్నం పైన ఉన్నటువంటి యొక్క అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాం.
1: Because he liked the dog, even the second day a little food was given to him.
0: Kramakramina ee raagam perigindi.
1: Gradually over a period of time attachment increased.
0: Ee kukkaku intiki raavadam alavataipoyindi.
1: This dog developed the habit of coming in the proper time to the house.
0: Kattakadapudiki konni dinamulu ee vidhamga jarigetappudiki aa kukka mana illunu vadali povatam ledu.
1: After a few days the dog is not prepared to leave the house and go.
0: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
1: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరరీ ఫర్ ది మ్యాన్.
0: అందము లేని ఆనందం, ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
1: జాయ్ వితౌట్ బ్యూటీ అండ్ బ్యూటీ వితౌట్ జాయ్ దే ఆర్ యూజ్లెస్ ఇట్ ఇస్ సెడ్.
0: కనుక ఈ అందము కాని ఆనందం కాని లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు.
1: బ్యూటీ అండ్ జాయ్ దేర్ ఫోర్ ఆర్ నాట్ పర్మనెంట్ ఎంటిటీస్ ఫర్ దిస్ వరల్డ్.
0: కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి ఇంటి యజమానులకు.
1: ఫర్ ది మోస్ట్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హి గాట్ ఎ లిటిల్ డిస్టేస్ట్ అండ్ డిస్గస్ట్.
0: ఈ కుక్కను ఇంటి నుంచి తెరవటం ఏ మార్గం, ఏ విధంగా ఉపయోగ పెట్టాలి?
1: Then he began just thinking how to get rid of this dog.
0: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
1: He wanted to just plan in a number of ways to get rid of this dog.
0: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం?
1: Then he began thinking what is responsible for this dog to come into the house.
0: తన యొక్క అభ్యాసమే కారణం.
1: It is the practice which is responsible for that.
0: కనుక దీనిని బయట పంపుటకూడదు, ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
1: Then he concluded that he has to find out a practice by which he can drive it out.
0: కొన్ని దినములు తనకు అన్నం పెట్టకుండా తనని గమనించుకోకుండా తన యొక్క దృష్టిని వేరు మరల్చుకున్నప్పుడు క్రమక్రమేణా ఇది ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది.
1: For a few days, if no food is given, and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
0: ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ మెథడ్ వాజ్ యూజ్డ్ అండ్ ప్రాక్టీస్ వాజ్ యూజ్డ్ టు అట్రాక్ట్ ఇట్ అండ్ టు మేక్ ఇట్ డియర్, బై ది సేమ్ ప్రాసెస్ బై రివర్సింగ్ ఇట్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్.
0: కనుకొని భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి జ్ఞానమునకు, జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసు. ఈ త్యాగం నుండి ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
1: Therefore, Bhagavad-gita has said that practice is the starting point and the first point. Through practice, you'll be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you'll be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
0: Anika janmala nundi, manam ee kamakrodhamulanu, ee yokka andachandamulanu, ee yokka aanandamulaku murichipoyi, daniki manam aneka vidhamulaga avakasalu nichcham.
1: For a number of births, swear by this beauty and desire, we have become slaves of that for a period of time.
0: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకొని పోయింది.
1: దిస్ ప్రాక్టీస్ హస్ స్ట్రక్ డీప్ రూట్స్ ఇన్ ది హార్ట్.
0: జన్మ జన్మముల నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
1: దిస్ డిజైర్ అండ్ యాంగర్ హ్యావ్ లెఫ్ట్ దేర్ రూట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
0: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
1: By mere words, you will not be able to get rid of them.
0: వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది.
1: Once there are strong roots, they start sprouting again and again.
0: కనుక ఏ విధమైన యొక్క ప్రీతితో అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైన దీంతో దాన్ని విరక్తితో వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
1: By certain amount of love and attachment, we have developed them and they have become a part of us. By renunciation and by the reversing process, we have to get rid of them, remove them from our heart.
0: Kaamu manavulaku prathamamulo chaala ishtanga untuntadi.
1: Desire, in the very first instance, will be very, very attractive.
0: Ati maduranga untuntadi.
1: It will be extremely sweet.
0: Kaani, idi kramakramina oka vegutunu teppistundi.
1: But over a period of time, one will develop a sort of disgust for it, distaste for it.
0: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు.
1: Then if we want to get rid of it, it is very difficult, impossible.
0: మనం ప్రారంభం నుంచే దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
0: ఈ కామక్రోధములు రెండును చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి.
1: Desire and anger together start threatening the man sometimes.
0: కనుకని ఈ కోపమును కామమును మొట్టమొదట మానవుడు అదుపులో ఉంచుకోవాలి.
1: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
0: ఆ నిగ్రహ శక్తియ మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము.
1: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
0: కాడి కిందికి రాని ఎత్తు, కళ్ళం లేని గుర్రము,
1: a ox which cannot come under control, and a horse similarly,
0: brakeulu leni kaaru, indi nigraham leni ante jeevitamu chaala pramaadamu unnadu.
1: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
0: Kanukani indri nigrahamu chaala avasaram.
1: Control of senses therefore is very important.
0: Deenine patanjali yogaha chitta vritti nirodhakaha annadu. మనం చిట్టు వృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకు ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి.
1: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot free. We will have to keep them under check and control.
0: నితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
1: Even happiness which exceeds certain limits is likely to lead to
0: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
1: For everything there should be a limit.
0: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
1: The reason is it can be given with the help of an illustration.
0: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
1: In the physical body there is temperature. There is a
0: particular 98.6 అని ఉండాలి.
1: The heat is 98.4 when it is measured.
0: 0.6 sir.
1: 0.6.
0: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం రోగం ప్రారంభమైంది.
1: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితిమీరిపోతే ఇది రోగం.
1: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
0: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80.
0: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ బై 90/100
0: రోగంగా రూపొందింది.
1: ఇఫ్ ఇట్ ఇస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్ ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
0: మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్స్ మనకు 70 to 75 వరకు ఉండాలి.
1: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
0: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
1: Suppose the heart beats number increases, then there must be some.
0: మన కన్నుడు కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తున్నే చూడగలదు. కానీ అమితమైనటువంటి వెళ్తున్న చూసేప్పటికి లోపల ఆ యొక్క రీతిన కారిపోతుంది.
1: Even our eyes, a light which is not too effulgent can be just seen by eyes. If it exceeds that limit, if it is too bright, it will harm retina.
0: మన ear drums కూడాను అంతే. ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది. అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమైన ప్లెయిన్ లో పోయే వారికి తెలుసు, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లేన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్
0: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
0: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక ఈ జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ, దెన్ యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు
0: కనుక దేనికైనప్పుడు ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we'll have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
0: దీనిని క్రమశిక్షణయని డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిసిప్లిన్.
0: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
1: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
0: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగంగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
1: ఏ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
0: ఈ డిసిప్లిన్ కూడాను ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
1: ఈవెన్ దిస్ డిసిప్లిన్ మస్ట్ బి విత్ ఇన్ సర్టెన్ లిమిట్ అండ్ దట్స్ వి విల్ హావ్ టు ఎంజాయ్ ది లైఫ్.
0: నియమానికి కూడా ఒక నియమం ఉండాలి.
1: దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డిసిప్లిన్ ఫర్ డిసిప్లిన్ ఇట్సెల్ఫ్.
0: కనుక యువకులైనటువంటి మీరు జీవితంలో మొట్టమొదట గీతావాక్యమునందు అన్నింటికంటే కూడాను ఈ కామక్రోధము అనేటువంటి యొక్క పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వశం చేసుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, you as you are, you'll have to just in the very first instance take note of this dreadful enemies of man, desire and anger, and try to have complete control over them.
0: ఈ శత్రువులు బయట వైపును కనిపించేటువంటి వారు కాదు మనకు.
1: These enemies and foes are not external to you.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్ల పట్టగలడు?
1: A person
0: లోపల శక్తులకి, లోపల యొక్క విరోధులకి, శత్రువులకి తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
1: A person who is defeated by the inner enemies, how can he conquer the external enemies to him?
0: కనుక లోని శత్రువులు మొట్టమొదట లొంగదీసుకో.
1: Therefore, keep under control the inner force.
0: Baita shatrulu sulabhanga nu sadhinchadaniki veel avutundi.
1: The external enemies you'll be able to just conquer just like that.
0: Kanuka Bhagavad Gita yendu ee kamakrodhamulu mochchamunaku pradhanamaina shatrulani kuda niyaminchindi, bodhinchindi.
1: Therefore, Bhagavad Gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
0: Lobha asuya sangati repati dinam maatladukundam.
1: Tomorrow we will think of miserliness and jealousy.
2: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha. That is desire and anger. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, the Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. Sankhyamu. Amanaskamu. ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: ఇన్ వేదాంత యాజ్ యు ఫైండ్ దిస్ ట్రినిటీ, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramarthika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి అందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: బి దట్ యాజ్ ఇట్ మే, ద వేవ్స్ అండ్ ద ఫోమ్ దే కంటైన్ వాటర్.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ పారమార్థికము, వ్యావహారికం అండ్ ప్రాతిభాషిక సెపరేట్ అండ్ డిఫరెంట్.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలము యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం త్రిదళాకారం త్రినత్తం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three is this divine principle of Parabrahma.
1: Paramarthikamu Atmaninu, Vyavaharikamu Ahankaramaniyu Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okati kaadu.
0: These two are not one.
1: Atma Aham idi pratyekinchinatuvanti.
0: Atma and Aham are separate.
1: Atma samudramu.
0: Atma is ocean.
1: Ee aham valalu.
0: Aham is the wave.
1: Aithe antardrishtito manu vicharana chesinappudu rendu okate kaani samudramuna kante alalu vere ainatuntivi kaadu.
0: However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and the same.
1: Karayandu agni imidi undinattuga,
0: just as the fire is present in the wood,
1: tiliyandu oil cherinattuga,
0: just there is oil in the til seeds,
1: charakunandu rasamu chakkara theyipoyinattuga,
0: just as you find the sugar within the sugar cane,
1: paramarthikamandu vyavaharikam leenamai untunnadi,
0: ఇన్ పారమార్థిక ద వ్యావహారిక ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: సముద్రం లేక అలలు లేదు.
0: వితౌట్ ఓషన్ దేర్ ఇస్ నో వేవ్.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: లైక్ వైజ్ వితౌట్ ద ఫాదర్ దేర్ ఇస్ నో సన్.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: దేర్ మే బి ఫాదర్ వితౌట్ ఎ సన్, దేర్ కెనాట్ బి ద సన్ వితౌట్ ద ఫాదర్.
1: అదే విధంగానే పారమార్థికము లేక వ్యావహారికమైనటువంటిది ఉండటకు వీలు కాదు.
0: లైక్ వైజ్ వితౌట్ పారమార్థికం వ్యావహారికం కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక భగవంతునికి భావాయ నమః అన్నారు.
0: సో గాడ్ ఈజ్ కాల్డ్ భావాయ.
1: ఇది వేదాంతమునందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమునంతయు కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: This universe is the combination of cause and effect.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగి వచ్చి సర్వ రూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and establishes the harmony and the principle of oneness.
1: చక్కని రంగులతో పించములతో కూడినటువంటి నెమలి ఏ విధంగా అందంగా ఉంటుందో,
0: జస్ట్ ఎస్ ద పీకాక్ విత్ వేరీడ్ కలర్స్ ఆన్ హిస్ ఫెదర్స్.
1: సర్వ మానవత్వాన్ని చేర్చుకున్నటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క విష్ణుత్వము అంత సుందరంగా ఉంటుంటాయి.
0: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ విష్ణు సో బ్యూటిఫుల్ విత్ ది ఎంటైర్ ఇంగ్రీడియంట్ డివైన్ క్వాలిటీ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
1: వేదము సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక శిరస్సులతో కూడినటువంటి ఈ విశ్వము.
0: దిస్ యూనివర్స్ హెస్ సో మెనీ హెడ్స్.
1: అనేక నేత్రములతో కూడినటువంటిది ఈ విశ్వము.
0: దిస్ విశ్వ హెస్ సో మెనీ
1: అనేక పాదములతో కూడినటువంటిది ఈ విశ్వము.
0: సో మెనీ ఫీట్ ఓవర్ దేర్.
1: దీనిని పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడాను విష్ణు స్వరూపమే.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ కంక్లూడ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు.
0: లైక్ వైజ్ God has another name, Kutastha.
1: Kutasthudu anaga emiti?
0: What is the meaning of this?
1: Anaga Bhagavantuni yandu ee yokka anninti yokka ekatvamu nirupincheetvanti yokka tattvamu untunnadi.
0: Kutastha, this in the divinity there is one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu ala samudramu moonti yokka ekatvam e vidhanga untundado divyatvamulo undinatvanti yokka సృష్టి స్థితుల ఏమలు కూడాను ఈ కూటస్థమైనటువంటి స్థితికి చేరుకుంటుంటాయి.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ సేమ్ వాటర్ దేర్ ఇన్ ఎ వేవ్ అండ్ ఆల్సో ద ఫోమ్, యూ ఫైండ్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్ ఇన్హిలేషన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఇన్ ద డివినిటీ.
1: అంతా కూడాను సచ్చిదానంద సముద్ర సాగరం నుండి ఏర్పడినటువంటివే.
0: ఎవ్రీథింగ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: ఇది ఏ మానస సరోవరం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందము.
0: ఇట్ ఈస్ ది బ్లిస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ఓషన్ ఆఫ్ ద మైండ్.
1: కనుక ఈ ఆనందమునకు మూల కారణము సచ్చిత్ అనేటువంటిదే. ఆనందమునకు మూల కారణము
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము.
0: సత్ మీన్స్ సత్య ట్రూత్.
1: చిత్ అనగా జ్ఞానము.
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్
0: సత్
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందుకు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటుంది.
0: దిస్ షుగర్ యు మే మిక్స్ ఎనీవేర్ ఇట్స్ కాఫీలో చేర్చు
1: ఇది మధురంగానే ఉంది.
0: యు మిక్స్ ఇట్ ఇన్ కాఫీ ఇట్ ఇస్ స్వీట్.
1: టీలో చేర్చు మధురంగానే ఉంది. పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
0: రైస్ పుడింగ్
1: నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుంది.
0: ఇన్ వాటర్ ఇట్ ఇస్ స్వీట్.
1: కనుకనే ఇది పానకం అనేటువంటి తీపదనము ఎప్పటికీ ఉండేటువంటిది. కనుకనే సత్ సత్ అనగా బీయింగ్ మార్పు చేయనటువంటిది.
0: దేర్ఫోర్ ద టేస్ట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్ దట్ ఈస్ ది బీయింగ్ సత్.
1: అది ఏ చక్కెర.
0: దట్ ఈస్ షుగర్.
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
2: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ అలైవ్ లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
2: ఫర్ దిస్ లైఫ్ వాటర్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
2: సో చిత్ ఈస్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
2: సత్ ఈస్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.
2: When these two are apart, they remain as such.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
2: When you mix both, it becomes a syrup.
1: అదే విధంగా సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
2: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
2: సో ఆనంద బ్లిస్ ఈజ్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వం నిరంతరము ఉండేటువంటిది.
2: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండినా ఈ జగత్తులో దేనికి నీ రాణింపే లేదు.
2: Without this atma being, there is nothing like life in
1: the world. Super special power, ఒక పేపర్ ఒకటి ఉండాలి. Who's super special paper?
2: There is a paper by name super special paper.
1: చాలా విలువైనటువంటి పేపర్.
2: Highly valuable paper.
1: దానిపైన అక్షరములు చూస్తే చక్కని అందంగా ఉండేటువంటి అక్షరములు.
2: On super special paper, beautiful letters.
1: ఆ లెటర్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి?
2: How are they?
1: మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి.
2: దట్ బ్యూటిఫుల్ అండ్ పోయెటిక్.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భవ పాశముల దృంచి మనోల్లాసం ఇవ్వరా. బాసుర కళ్యాణ పూర వాసుడవు శ్రీ శేష గోప దాసు నీభో చోటి భూషకి చేపేగా బ్రోవరారా. ఎంతక అందంగా ఉంటుంటాది. మేటి త్రికూట పీట సాటి యవినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర. ఆటల పాటల మృదు మాటలచ్చే భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వము. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదములు ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
2: దిస్ ఇస్ పోయట్రీ రిటన్ ఆన్ ద పేపర్.
1: సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. ఇందు వదన సురేంద్ర బృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా. ఇలాంటి సుందరమైనటువంటి ఒక కవిత్వంతో కూడినటువంటి ఒక లెటర్ రాశారు.
2: సో ఏ లెటర్ రిటన్ ఇన్ ఎ పోయెటిక్ స్టైల్.
1: కాగితము చాలా విలువైనటువంటిదే.
2: పేపర్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అక్షరము చాలా అందమైనటువంటివి.
2: లెటర్స్ ఆర్
1: కవిత్వం చాలా విచిత్రమైనటువంటిది.
2: అండ్ ది కంపోజిషన్ ఇస్ వెరీ ప్రిసైజ్.
1: కానీ ఒక కవర్ లో పెట్టాము.
2: బట్ వి హావ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ ఎన్వెలప్.
1: కవిత్వానికి విలువ ఉంటుంది.
2: Poetry has its own
1: value. అక్షరములకు విలువ ఉంటుండాలి.
2: Letters too has some
1: value. కవర్కు విలువ ఉంటుండాలి.
2: Cover has value.
1: కాగితానికి విలువ ఉంటుండాలి.
2: Paper has value.
1: కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు.
2: Yes, he has written the address on the envelope and posted it.
1: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
2: But it is not it has not gone to the person to whom it is addressed.
1: దేని వల్ల?
2: Why?
1: Stamp లేదు.
2: Because there is no stamp on the envelope.
1: అది అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందుకు మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందుకు అందసందములుగానే ఉంటుండది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు. అక్కడ
2: వి డూ భజన్ విత్ ఆల్ ద రిథమ్ ద ట్యూన్ అండ్ ద బీట్ బట్ ద భజన్ ది ఎన్వెలప్ డజంట్ క్యారీ ద స్టాంప్ ఆఫ్
1: ఆత్మానందం. దానిపైన వేయాలి.
2: ద భజన్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద స్టాంప్ ఆఫ్ confidence, self-confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు.
2: దిస్ స్టాంప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్
1: కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
2: సో కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
1: దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఇది మనం తెలుసుకోవాలి ఈనాడు.
2: దిస్ వీ షుడ్ నో టుడే.
1: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి యొక్క కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి. స్టాంప్ లేదు.
2: వితౌట్ ఎఫిక్సింగ్ ది స్టాంప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ బ్యూటిఫుల్ లెటర్స్ అండ్ పోయట్రీ.
1: విశ్వాసము మొట్టమొదటిది.
2: దేర్ఫోర్ ఇన్ వేదాంత దిస్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
2: దిస్ విశ్వాస షుడ్ హ్యావ్ ది సెకండ్ ఆస్పెక్ట్ స్టెడ్ ఫాస్ట్నెస్ శ్రద్ధ.
1: ఈ శ్రద్ధ విశ్వాసమునకు తగినటువంటి ప్రేమ.
2: And the third aspect is love.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
2: When once there is love, there will be steadfastness. When once there is steadfastness, there will be confidence.
1: శ్రద్ధ, ప్రేమ, మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
2: Therefore, faith, steadfastness and love are not different. They are one and the same.
1: ఈ నురుగు అలా సముద్రము ఎట్లా ఒక్కటైపోయిందో,
2: just as the foam and the wave and ocean are one and the same.
1: ఈ విధంగా శ్రద్ధ, విశ్వాసము, ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
2: We also find the same identity in the unity in faith, steadfastness and love.
1: సరైనటువంటి యొక్క ఆధారము.
2: This is the true basis for Vedanta.
1: ఈ వేదాంతం నందు ఇచ్ఛ, పరేచ్ఛ, వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
2: In Vedanta there are three.
1: ఇచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
2: ఇచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
1: ఈ మూడింటి యందు ఉండేటువంటి అంతరార్థములు ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
1: ఇచ్ఛ,
2: ఇచ్ఛ
1: అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
2: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ.
1: స్వేచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
2: స్వేచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై స్వేచ్ఛ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాం.
2: స్వేచ్ఛ మోస్ట్ ఆఫ్ us take it as freedom to move about and to talk as we like.
1: అంతరార్థము.
2: It is not the inner significance.
1: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ.
2: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ
1: అనగా ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ.
2: ఇట్ ఈస్ ఇచ్ఛ ఆర్ ద విల్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ,
2: ఆత్మ.
1: ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి.
2: వీ హావ్ టు ఫాలో ద ఆత్మ, దట్ ఈస్ స్వేచ్ఛ.
1: ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము.
2: ది ఆత్మ ఇస్ కన్వేడ్ ఇన్ ది యూజువల్ సెన్స్ ఐ.
1: నేను,
2: ఐ,
1: నేను, ఐ, ఐ, ఐ.
2: ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది ఆర్డినరీ వే.
1: అయితే ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో.
2: హౌఎవర్ దిస్ ఐ హ్యాస్ టూ కనోటేషన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ గీత యందు కూడాను పరధర్మ, స్వధర్మ అన్నాడు.
2: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
1: Swadharma anaga emti? Kshatriya dharmamo, leka brahmana dharmamo, leka inkoru vaishya dharmamo, edo ilantivi jati mata kulamulu edumulaku sambandhinchinatundi vidanni swadharmalaga bhavistunnaru. Kani idi kadu swadharmam.
2: Swadharma, we consider that it is the one code prescribed on the basis of the community or caste. Not so.
1: Swa, atma.
2: స్వ ఆత్మ.
1: ఆత్మ ధర్మమే స్వధర్మము.
2: ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: పరధర్మ, పరధర్మం అనగా దేహము, దేహధర్మమే పరధర్మము.
2: పరధర్మ మీన్స్ దట్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ, ఐ, ఐ.
2: సో దిస్ ఐ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్.
1: ఒక ఐ ఏకాక్షరం ఐ.
2: One is one lettered I.
1: One letter I.
2: One letter I.
1: Rendav I, E, Y, E, I. Three letters I.
2: The second one is three lettered I, E, Y, E.
1: E, Y, E, I. Dehamu.
2: E, Y, E, I is the body.
1: Ekacharam I, Atma.
2: One lettered I is Atma.
1: దేహము లేకపోతే ఆత్మ అనేటువంటిది మనం తెలుసుకోలేము.
2: వితౌట్ ద బాడీ యూ కెనాట్ రియలైజ్.
1: ఆత్మనే లేకపోతే దేహం అనేటువంటి దాన్ని ఉండడానికి వీలు కాదు.
2: వితౌట్ ఆత్మ ద బాడీ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కాబట్టి దేహాత్మ జీవతత్వం మూడింటి యొక్క ఏకత్వమే త్రిపుటి.
2: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద బాడీ
1: త్రికూటముటి యొక్క ఏకత్వము.
2: ఇట్ ఈస్ యూనిటీ ఆఫ్ ది త్రీ.
1: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ ఇన్ దిస్ సింపుల్ స్మాల్ వర్డ్స్.
1: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యములో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రమో విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి, దీనిని వరించి, దీనిని ప్రవర్తించాను.
2: స్వయిచ్ఛ. వన్ డిసైడ్స్ టు డూ ఎన్ యాక్షన్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీస్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బి దట్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
2: ఐ డిడ్ ఇట్ విల్ఫుల్లీ.
1: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖము రాని, ఆనందం కాని అది నా యొక్క రైట్.
2: Having done it all by myself,
1: నేను అనుభవించే తీరాలి.
2: I am bound to suffer, face the consequences.
1: నేను ఏమాత్రం కూడా వెనకంచి వేయకూడదు.
2: I will never go back.
1: అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ.
2: And action done with such a faith is swechha.
1: Inka parechha.
2: The second parechha.
1: Parechha naga itarla valla protsaham chechi leka ottidi valla oka karyamlo palgontunnam.
2: By force or compulsion or encouragement by outsiders, you do an act.
1: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ డన్ ఆన్ యువర్ ఓన్.
1: ఇతరు యొక్క ప్రోద్బలము చేత,
2: బికాస్ ఆఫ్ ఫోర్స్ బై అదర్స్,
1: ఇతరు యొక్క ఒత్తిడి చేత,
2: బికాస్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్సైడ్,
1: కర్మను నీవు ఆచరించావు.
2: యు డు ఎన్ యాక్ట్.
1: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికి కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
2: Even then you should not be worried that you have done it, because you are forced to do that out of pressure from outside.
1: నిజంగా చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
2: Truly speaking, if you don't want to do, how can others force you to do?
1: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉండేటప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
2: Therefore this willingness to do that is there and is encouraged by force from outside.
1: ప్రోత్సాహంతో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
2: Therefore though I am encouraged, prompted to do by others, I should be prepared to face the consequence.
1: ఐచ్ఛ.
2: Third one, ఐచ్ఛ.
1: ఇది ప్రోత్సాహము కాదు.
2: It's not
1: లేక నా స్వసంకల్పము కాదు.
2: It's not by force from others, nor on my own.
1: ఇది కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
2: It has come to me as the will of God.
1: దైవేచ్ఛగా లభ్యమైనటువంటి ఒక సుఖం కాని దుఃఖం కాని ఆనందంగా మనం అనుభవించాలి.
2: Everything has come because of the divine will. I am ready to face.
1: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
2: It's not the force from outside.
1: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టంచే.
2: Nor of my own.
1: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
2: It's all the divine will.
1: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచినే జరుగుతుంటాలి.
2: Whatever that comes to us out of the divine will is bound to be good.
1: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
2: Whatever that is done, being prompted by the divine, or what you call divine will, is bound to be good, sacred and blissful, and happiness will be given.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
2: But man is not having that broad-minded spirit in understanding this.
1: కేవలము పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నతః అంటున్నాడు. పాప ఫలము నాకు వద్దు.
2: He doesn't want to face the consequences of his sinful deeds.
1: పాప ఫలం వద్దంటున్నాడే కాని పాప కార్యం చేస్తున్నాడు.
2: He is not prepared to face the consequence of the sinful deeds, but he commits a sin.
1: పాప కార్యం పాప ఫలం వద్దనేటువంటి వాడు పాప కార్యం ఎందుకు చేయాలి?
2: If he is not prepared to face the consequence, why should
1: కాబట్టి
2: he commit
1: a sin? పాప ఫలం చేతనే కార్యం చేతనే పాప ఫలం నీకు వస్తుండాలి.
2: Because of the sinful deeds, you face the consequences.
1: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేత్యంచ మానవః. పుణ్యఫలం కావాలని ఆశిస్తున్నావు.
2: యు వాంట్ ది రివార్డ్స్ అవుట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్.
1: కానీ పుణ్యకర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
2: బట్ యుల్ నెవర్ డూ ఎనీ మెరిటోరియస్ డీడ్స్.
1: ఎందుకు?
2: వై?
1: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించడం.
2: యు డిజైర్ వన్ థింగ్ అండ్ యువర్ యాక్షన్ టేక్స్ యూ టు అనదర్ థింగ్.
1: కనుక నీ యొక్క ఆశలను పురస్కరించుకునే నీ కర్మలు కూడా ఉంటుండాలి.
2: దేర్ఫోర్ యువర్ యాక్షన్ షుడ్ బి ఇన్ ట్యూన్ టు యువర్ అంబిషన్.
1: పాప ఫలం నీ వద్దనకూడదు.
2: You cannot deny.
1: నేను చేశాను, తప్పక రావాల్సింది అది.
2: I committed a sin.
1: The result.
2: Therefore results you must face.
1: నీవు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని నిన్ను కాలుస్తుందే కాని అయ్యో తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు.
2: Knowingly or unknowingly, if you touch the fire, it is sure to burn you. You cannot say, I touched you unknowingly.
1: నీవు ఇష్టపడని ఇష్టపడకుండా పోని నీ కర్మఫలం నీవు అనుభవించే తీరాలి.
2: Whether you like it or not, you must face the music, the consequence.
1: ఇది వ్యావహారిక సత్యం.
2: This is వ్యావహారిక సత్యం.
1: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
2: బట్ పారమార్థిక సత్యం ఇస్ నాట్ లైక్ దాట్.
1: అగ్ని ఉండినప్పటికీ,
2: దో దేర్ ఇస్ ఫైర్,
1: నీవు దానిని ముట్టినప్పటికీ,
2: యూ మే టచ్ ఇట్,
1: అది నిన్ను కాల్చకుండా ఉంటుంది.
2: యట్ ఇట్ విల్ నాట్ బర్న్.
1: ఏ విధంగా?
2: హౌ?
1: అనగా
2: మీనింగ్
1: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే.
2: బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది.
2: యూ విల్ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ ఫైర్ ఆల్రెడీ దేర్.
1: కనుక అగ్ని కూడాను దైవతత్వంగానే నీవు విశ్వసించాలి.
2: ద ఫైర్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఈ పంచభూతములో అగ్ని కూడా ఒకటి.
2: అమంగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫైర్ ఇస్ వన్ అమంగ్ దెమ్.
1: కనుక ప్రతి ఒక్కదాని ఎందుకు కూడాను ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి.
2: సో ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ దిస్ అహం కమ్స్ ఇన్.
1: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చెయ్యాలి.
2: ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ అహం.
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది.
2: అహం ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ.
1: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది?
2: వాట్ ఈస్ ఇట్ ద ప్రోజెనీ టు దిస్ అహం?
1: సంకల్పం పుట్టింది.
2: ద థాట్ ఈస్ బోర్న్ టు దిస్ అహం.
1: ఈ సంకల్పం నుంచి ఏది పుట్టింది?
2: వాట్ ఈస్ ఇట్ నెక్స్ట్?
1: కేవలము వాక్ పుట్టింది.
2: ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కాబట్టి వాక్ సంకల్పం నుంచి పుట్టింది.
2: దేర్ఫోర్ వర్డ్ ఇస్ బోర్న్ టు సంకల్ప.
1: సంకల్పము అహం నుంచి పుట్టింది.
2: అండ్ సంకల్ప ఇస్ బోర్న్ టు దిస్
1: అహం. ఆత్మ నుంచి పుట్టింది.
2: అండ్ అహం ఇస్ బోర్న్.
1: ఈ విధంగా తీసుకుంటే ఇది త్రిపుటి.
2: సో దిస్ ఇస్ వాట్ యు కాల్ ట్రినిటీ ఆర్ త్రిపుటి.
1: ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
2: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ
1: మునిమనవడు
2: గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం.
1: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
2: దేర్ఫోర్ ది థాట్ ఈస్ ది గ్రాండ్ సన్.
1: అహం అనేటువంటిది సన్.
2: అహం ఇస్ ద సన్.
1: ఆత్మకు అహం సన్.
2: దేర్ఫోర్ అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
2: థాట్ ఈస్ ద గ్రాండ్ సన్.
1: వర్డ్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్.
2: వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్.
1: కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధమే.
2: సో ఇట్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
1: గ్రాండ్ సన్ కు గ్రేట్ గ్రాండ్ సన్ కు సన్నుకుడును ఆత్మ యొక్క ప్రాపర్టీ పైన రైట్ ఉంటుండాలి.
2: దేర్ఫోర్ గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ హావ్ గాట్ ది రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్.
1: ఆత్మ, ఆత్మ యొక్క ప్రాపర్టీ ఏమిటి?
2: వాట్ ఇస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ?
1: సత్ చిత్ ఆనందము.
2: ద ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ ఈజ్ సత్ చిత్ ఆనంద.
1: కనుక ఈ సత్ చిత్ ఆనందమైనటువంటిది సన్ కు, గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు.
2: సో దిస్
1: ముగ్గురికి కూడా ఈ యొక్క అసత్ చిత్ ఆనందం అనేటువంటిది సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి.
2: So the legal heirs to the Sat Chit Ananda are the son, grandson and great grandson.
1: ఆనందం లేదు నాలో అని అనుకోకూడదు.
2: సో నో వన్ షుడ్ థింక్ దట్ దేర్ ఇస్ నో ఆనంద విత్ వన్ సోల్ సెల్ఫ్. ఇట్ ఇస్ యువర్ రైట్.
1: చూసావా? ఇంకా నిరంతరము ఒక విధమైన సత్యనిత్యమైనటువంటి వాడుగా నేను ఉండాలి అని ఆశిస్తున్నావు.
2: దట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇస్ యువర్ రైట్.
1: ఇంకా పవిత్రమైనటువంటి ఒక ఆనందము చిత్తు. చిత్ అనేటువంటిది ఏమిటి?
2: Then what is this chit?
1: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
2: That is ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఆ ప్రజ్ఞానం నీ యందే ఉంటుండాలి.
2: That ప్రజ్ఞానా is within you.
1: కనుక సత్ చిత్ ఆనందం ఎక్కడ ఉందో అని వెతకనక్కర్లేదు.
2: So you don't need to search for సత్ చిత్ ఆనంద.
1: నీ యందే ఉంటుండాలి ఈ సచ్చిదానందము.
2: This సచ్చిదానందా is within you.
1: అయితే నీవు తెలుసుకోలేకపోవటం చేత అది నిన్ను బట్టి పీడిస్తుండాలి అజ్ఞానం.
2: Since you do not know, you are victimized by this ignorance.
1: Vidyarthulara,
2: students,
1: neenku oka chinna katha untundali.
2: For this a small story.
1: Oka marriage jarugutundali.
2: Marriage was taking place.
1: Oka kanya vaipana varu oka intindlo unnaru.
2: Bride's party were staying at one residence.
1: Baludu yokka idi inkoka intilo untunnaru.
2: Bridegroom's party at another place.
1: Madhyalopala oka సంభాషణ జరపడానికి ఒక సంబంధి ఏర్పడ్డాడు.
2: ఎ పర్సన్ వాజ్ దేర్ హూ విల్ అరేంజ్ ఎ టాక్ ఆన్ బోత్ సైడ్.
1: కన్యవైపును వెళుతున్నాడు ప్రతిసారి ప్రతి పర్యాయము వారిని దబాయిస్తున్నాడు.
2: ఎవ్రీ టైమ్ హీ గోస్ టు బ్రైడ్స్ పార్టీ అండ్ కమాండ్స్ దెమ్.
1: ఏమిటండి, మీరు వేళ వేళకంతా మాకు టిఫిన్ కాఫీలు ఇలాంటివంత సప్లై చేయటం లేదు, మీ వివాహం అనేటువంటిది ఏమింత గ్రాండ్ గా చేస్తారనుకున్నాను, మీరు సరిగా చేయటం లేదే, బాయ్ విషయం లోపల ఏమాత్రం మీరు శ్రద్ధ పట్టుకోవటం లేదే అని వాదిస్తున్నాడు.
2: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you will perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
1: Maroka paryayamu boy vaipunu vastunnadu.
2: Next time he visits the bridegroom's party.
1: Ee chesi pettina enni paryayalu pichina meer raavatam lede, vantalanta chalabadi pothunnayi, meer tappaka randi taraga ani vaadanu pedda jabardast chestunnadu.
2: Another hand he visits the bridegroom's property and say, Arjun says, why don't you come, sir? Come on. All things are ready. Why don't you come?
1: He boy side jabardast chestunnappudu ee boy side varantha anukuntunnaru itane evaro girl side vaadiga untunnadu pedda yajamanudi anukunnaru vaallu.
2: The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party.
1: ఈ గర్ల్ సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు వీళ్ళెవరో బాయ్ సైడ్ యజమానుడిగా ఉంటున్నాడని వీరు తలుచుకుంటున్నారు.
2: ది బ్రైడ్స్ పార్టీ ఫెల్ట్ దట్ హీస్ ఎ వెరీ విఐపీ రిప్రజెంటింగ్ ది గ్రూమ్స్ పార్టీ.
1: కానీ ఈ స్వతంత్రం పెద్దగా పెచ్చి పెరిగిపోయింది.
2: అండ్ యూ సో ఇండిపెండెంట్ బ్యాంకింగ్ బోత్ సైడ్స్.
1: కళాతూరికి బాయ్ సైడ్ వాళ్లకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది.
2: బోత్ ది పార్టీస్ వర్ వెక్స్డ్ అల్టిమేట్లీ విత్ హిమ్.
1: అప్పుడు ఎన్క్వైరీ ప్రారంభించాడు. ఎవరండి ఇతను?
2: Then they started inquiring, who is this man?
1: Boy said varu chi, girl said evarandi itanu annaru, maakem teriyadandi ani veerannaru.
2: Boys side people came and asked, who is this man? They said, we don't know.
1: Girl side ucharu tirigi evarandi itanu unnaru, maakem teriyadunnaru.
2: Girls party came and said, who is this man? Boys said, they don't know. Iruvuru
1: kodalu inquiry prarambham chestapudike veedu palayanu.
2: Then both the parties came there and started inquiring about this man. He ran away.
1: మన గుట్టు బట్ట బయలు పోయింది అనుకుని వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
2: నౌ ది క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ హీ రన్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
1: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవహించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి ఎందుకు జబర్దస్త్ చేస్తుంటాది.
2: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ moves towards Atma at one time, moves towards nature at another time, and just plays the mystery.
1: Atma anatma yokka sambandham enpudu dantu discrimination vicharana saripinappude, enquiry saripinappudu ee ajnanam anetundi antardhanam aipothu.
2: When once we make inquiry in depth of these two things, Atma and the nature, this ignorance will run away.
1: Adi ee naadu manamu jarapatam ledu.
2: That we are not doing.
1: Ee naadu atti enquiry jarapatam ledu.
2: No inquiry is present today.
1: Idi atmana anatmana.
2: Is it this Atma or that which is not Atma?
1: Idi praptamainatundiya parathamainatundiya?
2: Is that world or worldly or spiritual?
1: Aneetundi vicharana manam cheyakunda povatam chetane idi manam aneka vidhamulaga kudanu peedistu untundadi.
2: As we don't inquire this way, we are put to trouble.
1: Kanukune enquiry chesetundi dantu naalugu margamulu untunnayi.
2: There are four paths of inquiry.
1: Ee naadu vidyavantulu meekandarki telisina baga.
2: You know, you're all educated, you know pretty well.
1: Idantha mee yandu untunnatundi naaku kudanu bookish knowledge.
2: What all you have is bookish knowledge.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ కొన్ని దినాల తర్వాత సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
2: After some time, bookish knowledge turns into superficial knowledge.
1: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ పోయిన తర్వాత స్పెషల్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
2: Thereafter, you get the general knowledge.
1: ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ చూడాలి.
2: Then you have to possess this discrimination knowledge.
1: ఆ డిస్క్రిమినేషన్ కూడాను ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
2: There again, you should not discriminate at the individual level. You should exercise fundamental discrimination.
1: Practical knowledge vastundi.
2: Finally, you get practical knowledge.
1: Ee practical knowledge ne satyamainatundi.
2: This practical knowledge is truth.
1: Adiye atti satyam varaku kudunu manam prayanam avutune povali.
2: We have to travel till we reach that point of truth.
1: One after one, అన్ని ముక్తాన్ని తర్వాత దాన్ని మనం విచారణ చేస్తూ పోవాలి.
2: One after one, one step after the step, we should continue to travel.
1: ఈ విధంగా ఎంక్వైరీ చేస్తూ పోయినప్పుడే సత్యం మనకు చక్కగా మనకు తెలుస్తుంది.
2: When once we inquire in this procedure, you know what is truth.
1: కనుకనే విదేహముక్తి.
2: విదేహ.
1: విదేహముక్తి.
2: విదేహముక్తి.
1: జీవన్ ముక్తి అని రెండు ఉంటున్నాయి.
2: There are two, videhamukti,
1: jivan mukti, videhamukti. ఈ రెండు కూడాను వేదాంతంలో చాలా ప్రధానమైనటువంటివి.
2: In Vedanta, these two are very important. Jivan mukti, videhamukti.
1: Jivan mukti అనగా ఏమిటి?
2: What is jivan mukti?
1: అనగా శరీరము ధరించి కూడాను సర్వం కూడాను భగవత్ స్వరూపమే అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని విశ్వసించి
2: with this body to have the feeling that everything is divine.
1: ఇదంతా కూడాను పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడాను ఏకత్వమే.
2: దట్ ది పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ యాక్చువల్లీ వన్.
1: మూడు వృక్షంగా ఉంటున్నది.
2: నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ. ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
1: దాని నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
2: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెజెంట్.
1: ఈ సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
2: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెజెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
1: వృక్షము ట్రీ.
2: ఇన్ ద పాస్ట్
1: ఫ్యూచర్ ట్రీ ప్రెజెంట్ సీడ్.
2: So in the past it was a tree, so also in future, but now in the present it is a seed.
1: మూడింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
2: But actually all the three stand.
1: ఆ ట్రీ లేకుండా ఈ సీడ్ రాలేదు.
2: Without the tree you don't get the
1: seed. ఈ సీడ్ లేకుండా మరి ట్రీ రాదు.
2: Without the present day seed you don't get future tree. This is unity.
1: మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటి విశ్వసించినటువంటి వాడు ఇతను జీవన ముక్తుడు.
2: The one who understood this unity of these three,
1: కష్టమును సుఖమును రెండింటిని కూడాను సమత్వంగా చూచేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: The one who maintains equanimity in times of pleasure and pain is జీవన్ ముక్త.
1: మంచివారు వర్ణించినప్పటికీ చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటిని సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ది ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: కనుకనే దూషణ భూషణ తిరస్కారములు పురస్కారములు అన్నింటినీ కూడాను ఏకత్వంగా విసర్జించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: Therefore the praise and the blame, the humiliation, felicitation, all are taken in equal spirit.
1: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విసర్జించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: Poverty and prosperity are taken in equal spirit.
1: అన్ని కూడా కదిలిపోయే మేఘములే.
2: All are passing clouds.
1: కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
2: None of them are permanent.
1: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్
1: అతనికి విచారం అనేటువంటిది ఉండదు.
2: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
1: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుంది.
2: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: అట్టి వాడే జీవన్ ముక్తుడు.
2: సచ్ పీపుల్ ఆర్ జీవన్ ముక్త.
1: అయితే విదేహ ముక్తుడు అంటే ఏమిటి?
2: దెన్ హూ ఇస్ విదేహ ముక్త?
1: ఇవి కూడా విదేహుని ఎందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
2: Even videha has these traits.
1: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతనికి దేహం లేదు.
2: The difference lies, one has the body, the other has no body.
1: Deham lenatunti vaadu.
2: Videhi, the one without the body.
1: Deham ledunte emti? Deham undi.
2: What does it mean?
1: Kaani, there is body. Deham paina concentrate cheyatam ledu.
2: There is body, but he doesn't concentrate on the body.
1: Tappulanetuntive athani e maatram kodanu erugadu.
2: He doesn't know the hunger or appetite or thirst.
1: Ilanti జీవన్ ముక్తి అనేటువంటి తత్వం లోపల విదేహ ముక్తి అనేటువంటిది దాని ప్రతిబింబమే.
2: Therefore, in the nature of జీవన్ ముక్తి, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి ఆర్ ది ఆబ్జెక్ట్ అండ్
1: జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
2: దశరథ
1: జనక
2: జనక హెస్ గాట్ ది నేమ్ విదేహ.
1: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
2: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
1: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
2: సో హీ ఇస్ కాల్డ్ విదేహ.
1: దేహం అనేటువంటి ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
2: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యు కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
1: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు.
2: వెన్ వన్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యు నాట్ బి కేర్డ్ బై ఎనీథింగ్. అమనస్కము, దట్ ఇస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్. దేర్ ఇస్ నో మైండ్.
1: మైండ్ లేనటువంటి వాడికి ఇంక థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
2: అండ్ దేర్ ఇస్ నో మైండ్. హౌ
1: థాట్స్ ఉంటేనే మైండ్.
2: ద మైండ్ ఇస్ ద వన్ విత్ థాట్స్.
1: ఇది వస్త్రము,
2: దిస్ క్లాత్.
1: ఇది వస్త్రానికి దారములు ఉండాలి.
2: ఇట్ మస్ట్ possess the threads.
1: ఈ దారముకు ప్రతి ఉండాలి.
2: ద థ్రెడ్స్ నీడ్ కాటన్.
1: ప్రతి దారమైంది.
2: కాటన్ బికమ్స్
1: దారమే వస్త్రమైంది.
2: ద థ్రెడ్ యాంగ్ ఇన్ టు ద కాటన్.
1: అసలు ప్రతి లేకపోతే
2: వితౌట్ ద కాటన్
1: ఈ ద్వారం
2: యూ డోంట్ గెట్ థ్రెడ్.
1: దారమే లేకపోతే
2: వితౌట్ ద థ్రెడ్
1: వస్త్రమే లేదు.
2: యూ డోంట్ ఫైండ్ ఇట్.
1: కాబట్టి మొట్టమొదటి పత్తి అదే సంకల్పము.
2: సో ఫస్ట్ ద కాటన్ ఈస్ ద థాట్.
1: థ్రెడ్ అదే డిజైర్స్.
2: ద థ్రెడ్స్ రిప్రజెంట్ డిజైర్.
1: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే క్లాత్ మైండ్.
2: అండ్ దేర్ఫోర్ ద కాంబినేషన్ ద థ్రెడ్స్ డిజైర్స్ ఆర్ ఇంటర్వోవెన్.
1: డిజైర్స్ ఇస్ మైండ్. బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్.
2: మైండ్ ఈస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
1: కనుక ఈ డిజైర్స్ లేనప్పుడు మైండ్ లేదు అక్కడ.
2: వెన్ దర్ నో డిజైర్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: అందువల్లనే అమనస్కము అన్నారు.
2: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ అమనస్కము, విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: మాయకు లోనాయ, మాయకు తానాయ, మాయ 25 మంత్రములాయ. మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ,
2: వన్ బికమ్స్ విక్టిమ్
1: మాయకు తానాయ,
2: హీ బికమ్స్ మాయ.
1: మాయ 25 మంత్రములాయ.
2: అండ్ దిస్ మాయ బికమ్స్ 25
1: మంత్రములు. ఏమిటవి?
2: వాట్ ఆర్ దిస్ 25 మంత్రాస్?
1: ఐదు కర్మేంద్రియములు,
2: ద ఫైవ్
1: ప్రాణములు, ఐదు కోశములు, ఐదు ఎలిమెంట్స్,
2: ద భూతములు, ఐదు భూతములు, ఫైవ్ ఎలిమెంట్స్,
1: ఈ నాలుగు
2: కాగ్నిటివ్, ఫైవ్ కాగ్నిటివ్ సెన్సెస్, ఫైవ్ లైఫ్ షీట్స్,
1: 20 అయిపోయింది.
2: దే మేక్ ఏ టోటల్ ఆఫ్ 20.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగు అయింది.
2: ద మైండ్, ది ఇంటెలెక్ట్, అహంకార,
1: ఈగో,
2: చిత్త 4, ఈగో,
1: ఈ నాలుగు అయింది. తర్వాత జీవతత్వం, ఈ అన్ని చేర్చి 25 అయిపోయింది.
2: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
1: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
2: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఇస్ కాల్డ్ పిండము.
1: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
2: దిస్ బాడీ ఈస్ పిండము.
1: అండపిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
2: అండము మీన్స్ ది ఎగ్.
1: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
2: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్ ఇస్ పిండము.
1: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండం అన్నారు.
2: బ్రహ్మాండం ఇస్ కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కనుక మన దేహమునందు ఈ మూడు కూడా ఉంటున్నాయి.
2: సో ఇన్ అవర్ బాడీ
1: అండ పిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
2: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్. అండ పిండ బ్రహ్మాండ
1: కూటమి, అదే త్రికూటమి.
2: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ.
1: కూటమిగా చేరటము,
2: కూటమి జాయినింగ్.
1: శ్రీరామచంద్రుడు,
2: శ్రీరామచంద్ర
1: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
2: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత మౌంటెన్.
1: ఎక్కడ అది కూటము?
2: వేర్ ఇస్ దట్ కూట?
1: జీవ ఈశ్వర ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటం అక్కడ.
2: It is the combination, the meeting place of the individual soul, the cosmic soul and the nature.
1: Rama tattvam ante emiti?
2: What is the nature of Rama?
1: Rama.
2: Rama.
1: Ra anaga atma.
2: Rama means atma.
1: Ma anaga maya.
2: Ma is maya.
1: Maya anetvantidi atmato cherinappude idi rama tattvam ayipothundi.
2: When once this maya is in the company of atma, it becomes
1: rama. Rama japam chestunnam ante ram ram ram ram ram ram ani japam cheyatam kaadu. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఏకం కావాలి.
2: వెన్ యు చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
1: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
2: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్
1: తారక తత్వము.
2: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకం.
1: అందువల్లనే తారకం అంటే ఏమిటి?
2: వాట్ ఈస్
1: ఎరుకు మరుపు అనకుండా
2: వితౌట్ ఎనీ మెమరీ ఆఫ్
1: నిరతముగు సుషుప్తి శక్తిలో
2: ది వేకింగ్ స్టేట్
1: జీవాత్మజడి తారకం.
2: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ, ది వేకింగ్, ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తిని అందు కూడా ఏకత్వమైనటువంటి తత్వము.
2: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక
2: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక
1: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు చాంట్ ది నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
1: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
2: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
1: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
2: యూ బ్రాట్ ది షుగర్ ఆన్ హ్యాండ్.
1: టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
2: అండ్ దిస్ టంబ్లర్
1: ఆ నీరులో పోసావు. కానీ బాగా కలిపావు.
2: అండ్ యూ హావ్ మిక్స్డ్ ఇట్ వెల్.
1: కానీ తర్వాత చూస్తే
2: లేటర్
1: చేతితో తెచ్చావు.
2: యూ బ్రాట్ ఇట్ ఆన్ హ్యాండ్.
1: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
2: బట్ వెన్ వన్స్ యూ వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది షుగర్ యూ కాంట్ డు ఇట్.
1: చూచావు,
2: యూ సా ది షుగర్.
1: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
2: నౌ ఇట్ ఈస్ ఇన్ వాటర్ యూ కాంట్ సీ దట్.
1: ఎక్కడ పోయింది?
2: వాట్ హ్యాపెన్ టు ఇట్?
1: నీ చేతితోనే తెచ్చావు.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ బ్రాట్
1: ఇట్. నీ కనుతోనే చూచావు.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ సా విత్ యువర్ ఐ.
1: ఆ చక్కెర చేతికి చిక్కడం లేదు, కంటికి కనిపించడం లేదు.
2: ద వెరీ సేమ్ షుగర్ యూ బ్రాట్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ద షుగర్ దట్ యూ సా విత్ యువర్ ఐ,
1: ఇక్కడ చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
2: హౌ డు యూ నో దట్ దేర్ ఇస్ షుగర్ హియర్?
1: ఆ వాటర్ ను నీవు టంగ్ పైన వేసుకుని నీ నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
2: దెన్ వన్స్ యూ కీప్ వాటర్ ఆన్ యువర్ టంగ్ యూ నో ద ప్రెసెన్స్ ఆఫ్ షుగర్.
1: పిల్లలకు
2: another example,
1: ఇది కప్పు.
2: దిస్ ఇస్ కప్.
1: ఇది కప్పు లో జ్యూస్ పోసాము.
2: సపోజ్
1: పండరసం పోసాము.
2: యు గాట్ ది ఫ్రూట్ జ్యూస్ ఇన్సైడ్.
1: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పు లో ఉంటుండాలి.
2: దేర్ ఈస్ ఫ్రూట్ జ్యూస్ ఇన్ ద కప్.
1: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
2: బట్ ది కప్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్.
1: తను నిండుకు నింపుకుంది.
2: ఇట్ హాస్ గాట్ ఫ్రూట్ జ్యూస్ ఇన్.
1: కానీ దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
2: బట్ ద కప్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్.
1: స్ట్రా వేసావు.
2: సో యు హావ్ పుట్ ఎ స్ట్రా దేర్.
1: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
2: అండ్ యూ డ్రా ద జ్యూస్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్ట్రా.
1: జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుండాది, కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
2: దో యూ యూ జస్ట్ డ్రా ద జ్యూస్ విత్ ద స్ట్రా డస్ నాట్ నో ద టేస్ట్.
1: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
2: వెన్ వన్స్ ఇట్ రీచెస్ ద టంగ్ ఫైండ్స్ ద టేస్ట్.
1: చూసారా ఎక్కడ దీని రుచి తెలుస్తుండాలి?
2: వేర్ డు యు ఫైండ్ దిస్ టేస్ట్?
1: టంగ్ పైన తెలుస్తుండాలి.
2: ఇట్స్ ఓన్లీ ద టంగ్ దట్ ఫైండ్స్ ద టేస్ట్, నోస్ ద టేస్ట్.
1: అదే విధంగానే
2: లైక్ వైజ్
1: మన దేహమే ఒక కప్పు.
2: ద బాడీ ఈస్ ద కప్.
1: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుందా? రసో వయస రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుండాలి.
2: దిస్ కప్ ఆఫ్ దిస్ బాడీ దేర్ ఇస్ దిస్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
1: ఇది దేహానికి తెలియటం లేదు.
2: బాడీ ఈస్ నాట్ అండర్స్టాండింగ్.
1: మన సెన్సెస్ ఇదే స్ట్రాస్.
2: సెన్సెస్ ఆర్ ది స్ట్రాస్.
1: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము.
2: వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్
1: సెన్సెస్. వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
2: బట్ ఈవెన్ సెన్సెస్ డు నాట్ అండర్స్టాండ్.
1: బుద్ధి అదే టంగ్.
2: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ది టంగ్.
1: ఆ టంగుకు మాత్రం తెలుస్తుండాలి.
2: ది ఇంటెలెక్ట్ ద టంగ్ విల్ నో.
1: బుద్ధికి తెలుస్తుండాలి కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుండాలి కానీ అది అనుభవించటం లేదు.
2: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
2: ఇట్ పాసెస్ ఆన్ టు ద స్టమక్.
1: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
2: ఈవెన్ ద స్టమక్ డజంట్ నో ద టేస్ట్ ఆఫ్ ఇట్.
1: జీర్ణం చేస్తుండాది.
2: ఇట్ డైజెస్ట్ ఇట్.
1: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుండాది.
2: ద వేస్ట్ మ్యాటర్ ఈస్ ఎక్స్క్రీటెడ్.
1: పవిత్రమైన నిర్మలమైనటువంటి జ్యూస్ ను సర్వాంగానికి సప్లై చేస్తుండాది.
2: ద ప్యూర్ జ్యూస్ ది ఎసెన్స్ ఈస్ సప్లై టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: జఠరాగ్ని.
2: దట్ ఈస్ కాల్డ్ ద ఫైర్ జఠరాగ్ని ఇన్ ద స్టమక్.
1: అహం వైశ్వాన నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం అహం వైశ్వానరో భూత్వ. ఓ పిచ్చివాడా, నేను నీ స్టమక్ లో ఉంటుండి వైశ్వానరుడుగా నీవు తిన్నటువంటిదంతా జీర్ణం చేసి నీ దేహానికంతా సప్లై చేసి శక్తిని ఇస్తున్నాను.
2: ఓ మ్యాట్ క్యాప్, ఐఎమ్ ప్రెజెంట్ యూ స్టమక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర. ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ డైజెస్ట్, ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ సర్క్యులేట్.
1: ఈ విధంగా చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టగడపు తేలేది ఒక్కటే.
2: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత, అల్టిమేట్ యు ఆర్ అరైవ్ ఎట్ వన్.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
2: ట్రూత్ ఈజ్ వన్, ఇట్ ఇస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే.
1: నాట్ టూ, ఓన్లీ వన్.
2: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
2: సో వేదాంత టెల్
1: నాట్ టూ,
2: వేదాంత
1: ఓన్లీ వన్.
2: వేదాంత టెల్స్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ అండ్ స్ట్రెంగ్.
1: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్ గా.
2: He doesn't say in a weak way, only one.
1: నేను ఒక్కటే ఒక్కటే రెండు కాదు అని గట్టిగా చెప్తుండాలి.
2: ఓన్లీ వన్, నాట్ టూ.
1: అంత
2: ఎంఫాటిక్ డిక్లరేషన్.
1: గంట కొట్టినట్టుగా చెప్తుంటుండాలి, ప్రబోధిస్తుండాలి, ప్రచారం చేస్తుండాలి ప్రపంచానికి.
2: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచెస్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
1: దైవం ఒక్కడే.
2: గాడ్ ఈజ్ వన్.
1: అల్లా కూడా ఒక్కడే.
2: అల్లా ఈజ్ వన్.
1: జీసస్ ఒక్కడే.
2: జీసస్.
1: రాముడు ఒక్కడే.
2: రామా ఈజ్ వన్.
1: ఈశ్వరుడు ఒక్కడే.
2: విష్ణు
1: ఒక్కడే.
2: కృష్ణ ఈజ్ వన్.
1: జరాస్తి ఒక్కడే.
2: జరాస్తి ఈజ్ వన్.
1: అంతా ఒక్కడే.
2: ఎవ్రీథింగ్ ఈజ్ వన్. గాడ్ ఈజ్ వన్.
1: కొంతమంది జొరాస్ట్రియన్ వేరువేరని జొరాస్ట్రియన్స్ చెప్తుంటారు.
2: పర్షియన్స్ సే ద జొరాస్ట్రియన్ సెపరేట్.
1: గురునానక్ ఒక్కడే అని వారు అనేక విధములుగా ఒకరు వర్ణిస్తూ ఉంటుంటారు సిక్కులు.
2: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ద ఓన్లీ వన్.
1: రాముడు వేరే అని రామభక్తులు చెప్తుంటారు.
2: డివోటీస్ ఆఫ్ రామాస్ కన్సిడర్ ద రామాస్
1: సపరేట్ వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
2: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ డిస్టింక్ట్
1: పోతుందది. కానీ
2: so they go on spending like this thinking.
1: కానీ దైవం ఒక్కడే.
2: But God is one.
1: నామములు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి.
2: The names and forms are different.
1: నీ జిహ్వ చాపల్యం చేతనే.
2: Depending upon your choice and preference.
1: కావాలి నాకు, జిలేబి కావాలి నాకు, బర్ఫీ కావాలి నాకు, మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలో, మిఠాయిలో, జిలేబీలో ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్విప్రాభవదావదంతి.
2: Taste differ. One wants this barfi, another wants gulab jam. They want various types of sweets, but the sugar is one and the same in all of them.
1: Chikvachapalyamle inni vidhamainatvanti oka taste aasistundadi.
2: They are all your choices and preferences, that's all.
1: ఏ నేమైన ఏ పేరైనా చూడండి.
2: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఏ రూపమైనా నీవు చింతించండి.
2: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్.
1: గమ్యం ఒక్కటే.
2: బట్ ద గోల్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
2: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్.
1: ఏది కూడా వేరు వేరు కాదు.
2: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: అంతా చేరి ఒక్కటే.
2: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
2: When once we develop the spirit of unity, you will attain the state of
1: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
2: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: చూడండి, బీయింగ్స్ ఆర్ మెనీ.
2: బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
2: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: Stars are many.
2: Stars are many.
1: Sky is one.
2: Sky is one.
1: Nations are many.
2: Nations are many.
1: Earth is one.
2: Earth is one.
1: Jewels are many.
2: Jewels are many.
1: Gold is one.
2: Gold is one.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We should make every effort to know this truth.
1: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏ మాత్రం కూడా నువ్వు విభజించకూడదు.
2: You should not classify basing on your likes and dislikes.
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
2: When once you understand the principle of unity, go on pursuing this path of unity, you
1: reach the goal. I am God, I am God, I am God, I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
2: You start doing everything with the feeling that I am God, I am God.
1: Become God.
2: Then you become God.
1: నీ థాట్ ని బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
2: As is the thought, so is the form you get later.
1: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
2: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ,
1: అనవసరమైన మాట్లాడకూడదు.
2: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ,
1: ఇతరుల మనసును బాధించకూడదు.
2: డోంట్,
1: ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు.
2: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: ఈ విధమైనటువంటిది ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: రేపటి నుండి,
2: ఫ్రమ్ టుమారో,
1: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
2: Students have examinations coming from 5th.
1: కొన్ని దినములు,
2: for a couple of days,
1: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
2: If the series of discourses are discontinued, students will have ఫ్రీడమ్.
1: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడా అభ్యసించాలి.
2: యు షుడ్ ఆల్సో స్టడీ.
1: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
2: వెన్ వన్స్ యు స్టడీ వెల్, ద టాస్క్ ఫర్ విచ్ యు హావ్ కమ్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
2: యువర్ పేరెంట్స్ హావ్ సెంట్ యు హియర్ విత్ హై హోప్స్. యువర్ పేరెంట్స్ హావ్ సెంట్ యు హియర్ విత్ హై హోప్స్.
1: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
2: యు షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
1: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
2: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
2: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
2: సో హావింగ్ కమ్ హియర్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందం.
2: వెన్ యు మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
1: కానీ రూముల్లో
2: స్వామి విల్ బి హ్యాపీ.
1: మాట్లాడకుండా,
2: but don't talk in your room.
1: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండ,
2: don't be in unnecessary matters.
1: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
2: కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీ.
1: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
2: సెక్యూర్ ఓ గ్రేడ్.
1: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
2: గెట్ ఎ గుడ్ నేమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
2: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
2: యు ఆల్సో ఫుల్ఫిల్ ద పర్పస్ ఫర్ విచ్ యు హావ్ కమ్ అండ్ గో అండ్ రిటర్న్.

0: ఈ పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూడి జీవించ నేర్చియుండ తెలివి కలిగియు మానవులు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండ తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదు.
1: బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్ మెటిక్యులస్లీ అండ్ ప్రాపర్లీ. But what about the man who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life

0: విష్ణుదేవు చరిత్రంబు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యునిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సీక్రెట్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా.
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని ఏ కాలమునందు కాని ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకలములు తెలివితేటలు ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ అండ్ ఇన్ వాట్ ఎవర్ టైమ్ యు సీ నో టూ పర్సన్స్ ఆర్ అలైక్ ఎయిదర్ ఇన్ దర్ ఫార్మ్ ఆర్ ఇన్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దర్ క్యారెక్టరిస్టిక్స్.
0: భౌతికవాదులు ఏకత్వం యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము ఇది ప్రపంచం యొక్క సహజము.
1: Materialists tend to find out the distinctions between different people. This is natural for them.
0: కాని అనేకత్వములోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: But it is rare to get people who try to find the unifying oneness among the diverse factors.
0: పవిత్ర దృష్టితో సువిశాలమైనటువంటి యొక్క ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వములోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: When you inquire with a feeling of sacredness and with broad-mindedness, then only you will be able to understand the unifying oneness, the one which is common among all the diverse things.
0: ప్రాపంచికంగా నైతికంగా మానసికంగా వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును కూటి పేద మొదలు కోటీశ్వర వరకును జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: దిస్ వన్ ప్రిన్సిపుల్ విచ్ ఇస్ ఫౌండ్ యాజ్ కామన్ కెన్ బి సీన్ ఇన్ ది డెత్ విచ్ అక్కర్స్ టు ఆల్ పీపుల్ బీ హీ ఎ కింగ్ ఆర్ ఎ పాపర్ బీ హీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్ దిస్ డెత్ అక్కర్స్ అండ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: జాతి మత వర్ణ వర్గ దేశ కాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రము గురికాక ఏకత్వం అనేటువంటి ఒక సత్యాన్ని కఠోపనిషత్తు బోధిస్తుంది.
1: కఠోపనిషత్ టీచర్స్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ అండ్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ కామన్నెస్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్ కంట్రీ నేషన్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ మైట్ ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్.
0: అది ఆత్మానం ప్రతినం విద్ధి శరీరం ప్రతిమే వచ్చ. ప్రతి శరీరము కూడాను రథం వంటిదని ఈ రథమునందు రౌతు ఒక ఆత్మస్వరూపుడై ఉన్నాడని ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
1: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద బాడీ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ అండ్ ది ఇండ్వెలర్ హూ ఈస్ డ్రైవింగ్ and making this particular body to function, he is also common among all people.
0: Manavani yandu rendu vidhamulainatvanti tattvamulu unnavi.
1: There are two types of principles which are existing in every man.
0: Okati pasuttamu, rendavadi daivattamu.
1: One is animality and animal nature, the second is divinity and divine nature.
0: Dushtamaina kama krodha lobha moha madamachyanam kiti ee arishad vargamulu lobadi bhagavat prasadamaina sthiti gati mati sampattini sadviniyoga parchukonaka dushta margamulandu deenini pravesha petti dushtudai aneka vidhamulago kudanu chatushta sampattini sahasam cheta manavudu marinta adogatiki guri ayipothunnadu.
1: Man who is subdued and controlled by the six enemies such as desire, greed, anger and pride etc. is not making use of the divine qualities which have been endowed in him by divinity itself, and therefore he is going in the wrong path and suffering immensely.
0: ఈ విధమైనటువంటి యొక్క దుష్ట మార్గం నందు జీవితమును ప్రవేశపెట్టి దాని యొక్క సత్యత్వాన్ని గుర్తించక కేవలం అసత్యమనే విశ్వసించి పరమాత్మను విస్మరించి తన యొక్క జీవితమును అధోగతి పాలు చేసుకోవటమే ఇది పశుత్వం యొక్క తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎనిమాలిటీ విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ మేక్స్ మ్యాన్ టేక్స్ ది రాంగ్ పాత్ బిలీవింగ్ ఓన్లీ అన్ట్రూ థింగ్స్ గివింగ్ అప్ the truth in him and giving up the divinity and the divine way and thus suffering untold suffering because he introduces life in the wrong path.
0: Manavuni yokka kayamunu kalamunu karmanu sampadanu sadviniyoga parachi
1: man by making good use of his body, the time available to him, the wealth at his disposal,
0: neeti nijayitile jati yokka lakshanam ani bhavinchi
1: considering truth and morality as the very life breath of
0: vichini paropakara dikshaga vishwasinchi
1: believing them to be used for the good of others
0: tara karmalanu pavitramu gavinchukotame idi daivatvam yokka tattvam ani
1: making use of his own actions in the divine way this is the path of divinity
0: manavuni yokka pravartanu puraskarinchukoniye వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాయి.
1: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ వన్ కెన్ సీ వెదర్ హీఈస్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్.
0: ఎట్టి భావమో అట్టి ఫలితము.
1: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్.
0: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు శృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్ వేదాంత ఉపనిషత్స్ అండ్ మేక్స్ వన్ బిలీవ్ దట్ హి హస్ టు టేక్ ద రైట్ పాత్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: ఇవి అనంతమైనటువంటి యొక్క సాగరాలు.
1: దీస్ స్క్రిప్చర్స్ ఆర్ infinite in their scope.
0: ఇవి విజ్ఞాన నిలయాలు.
1: దీస్ ఆర్ ద మైండ్స్ ఆఫ్ విజ్డమ్.
0: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుతున్నాడు.
1: సన్ గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ for making the waters in the ocean become clouds and thus rain comes and through rain there will be plenty of harvest and thus contributes to the prosperity and joy of the people.
0: Inadu ee vidhamuga suryudu nityamu kudanu samudra janamunu anekanga anantanga aaviriga marchukunnappatikini ee samudramu kinchit matram kudanu taanu taggipovatam ledu.
1: Although on account of sun's rays the waters get evaporated in a very large measure and become clouds, the ocean itself doesn't shrink even a little.
0: Nadulu pongi pravahinchi kattulanu degi gramamulu munchinappatikini ee vidhanga aneka nadulu pravahinchi samudramunandu cheruchunnappatikini samudramu kinchit matram kodanu perugutaledu.
1: Even when a number of rivers are flooded and they are flowing into the ocean on a large scale, దెన్ ఆల్సో ఇట్ వుడ్ నాట్ ఎక్స్పాండ్.
0: ఈ పెరిగి తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇన్క్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ, ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్. ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ అండ్ బెనిఫిటెడ్ బై ది భారతీయ కల్చర్. బట్ భారతీయ కల్చర్ డజంట్ అండర్గో చేంజ్ అండ్ ఇట్ డజంట్ గెట్ కాంట్రాక్టెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకునలేక కేవలం వీటిని అలక్ష్యపరచడం చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ themselves have not recognized this extraordinary quality of భారతీయ culture which is permanent and unchanging. Therefore foreigners took advantage of this particular culture. They made use of the good things about this culture and got the benefit.
0: Veda vedangamulu kevalam aadhyatmika tattvamunu maatrame prachurinchatam kaaka విలువైనటువంటి వైజ్ఞానిక తత్వాన్ని కూడాను సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును కూడాను విరివిగా ప్రకటించడానికి పూనుకున్నది.
1: వేదాస్ అండ్ వేదాంగాస్ ఆర్ నాట్ మియర్లీ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్. దే హావ్ ఆల్సో కంటైన్డ్ ఇన్ దెమ్సెల్వ్స్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: వేదమునకు పుట్టినిల్లు భారతదేశము.
1: భారత్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ వేదాస్.
0: కానీ ఈ వేదము యొక్క విహార స్థానం విదేశములు.
1: బట్ they are prospering and thriving in foreign countries.
0: Vedamulo nalugova vedam ainatundi adharvana vedamu.
1: The fourth veda adharvana veda
0: idi japanulo cheri germany ki bayalderi aneka vidhamainatundi videshamulu yendu idi aneka vidhamuluga kudanu variki upayogakaranga vinyogistuntunnaru.
1: This adharvana veda first went to Japan and then traveled on to Germany and various other countries which made use of the contents of this Veda and got immense benefits.
0: ఈ వేదము ఖగోళ శాస్త్రము.
1: This Veda gives astronomy.
0: శాస్త్రము, శిల్ప శాస్త్రము, చిత్ర శాస్త్రము, అనేక విధమైనటువంటి యొక్క పదార్థ శాస్త్రముతో కూడినటువంటిది.
1: This particular Veda is full of sciences which relate to the world such as astronomy, physics, chemistry and various other sciences.
0: ఇది గణిత శాస్త్రమునందు కూడాను సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
1: దిస్ హాజ్ అర్న్డ్ ఎ గ్రేట్ నేమ్ ఈవెన్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ.
0: ఈ ఖగోళ శాస్త్రం యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశం యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటైన్ ఇన్ దిస్ వేదా విత్ రెఫరెన్స్ టు ద ఆస్ట్రానమీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారినర్స్.
0: ఒకానొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అధర్వణ వేదం యొక్క ఖగోళ శాస్త్రం యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశములకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఏ టైమ్ వన్ మిస్టర్ హంటర్ రికగ్నైజ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేద విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటైన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ వాల్యుబుల్ థింగ్స్ విచ్ దిస్ పర్టికులర్ వేద కంటైన్స్.
0: రష్యా దేశములో,
1: ఇన్ రష్యా,
0: ఉత్తర దిశయందు,
1: ఇన్ నార్త్,
0: మాస్కోకు ఇంచుమించు 1,000 మైళ్ళ దూరం లోపల,
1: అట్ ఎ ప్లేస్ విచ్ ఈజ్ 1,000 మైల్స్ అవే ఫ్రం మాస్కో,
0: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సిటీ.
0: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
1: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ విచ్ కంటైన్స్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ టేకన్ ఫ్రమ్ ఇండియా.
0: అదే కాజా పట్టణము.
1: నేమ్ ఆఫ్ దట్ సిటీ ఈస్ కాజా.
0: ఈ కాజా పట్టణములకు 4,000 మైళ్ళ సమీపం లోపల
1: to this particular city of Kaja at a distance of 4000 miles
0: Sukha nadi aneetvantidi pravahistu untundali.
1: There is a river by name Sukha nadi which is flowing.
0: ee naadu aa Sukha nadi ne anu ani pilustu vastunnaru.
1: The same river Sukha nadi is today called Anu.
0: దీనికి సమీపములో చాలా విలువైనటువంటి యొక్క సువర్ణము లభ్యమవుతుందని ఈ అథర్వణ శాస్త్రము ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
1: త్రూ అథర్వణ శాస్త్ర అండ్ బై అథర్వణ వేద దే హావ్ రికగ్నైజ్డ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ వ్లాడివాస్టాక్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
1: దేర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్ విచ్
0: వ్లాడివాస్టాక్
1: విచ్ గోస్ బై ద నేమ్ వ్లాడివాస్టాక్.
0: ఈ పట్టణ సమీపములో ఈ అథర్వణ వేదము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
1: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అథర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యము మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతారూపం లోపల దానికి ఒక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ విచ్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అథర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
0: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
1: ది నేమ్ ఆఫ్ దిస్ ఈజ్ మహానిధి. ఇస్ ఇట్ నాట్ ఎన్ ఇండియన్ నేమ్?
0: అనగా భారతదేశం నుంచి వచ్చినటువంటి అధర్మణ వేదం యొక్క అనుగ్రహమే ఇది అని భారతీయుల యొక్క తత్వానికి కృతజ్ఞతగా ఈ పేరును వారు ఉచ్చరిస్తూ వచ్చారు.
1: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ భారత్ ఫ్రమ్ విచ్ దిస్ అధర్మణ వేద హ్యాస్ కమ్ అండ్ విచ్ హాస్ బెనిఫిటెడ్ దెమ్ they have given this particular name of
0: Russians. Nandu kevalamu oka daivattunu maatrame uttarincheetunte oka utsaham ledu kaani variyendu ghanamainatunte neeti nijayathulu untunnavi.
1: These Russians may not be uttering the name of God quite often, but then they have been practicing the truth and morality.
0: Ee vidhamainatunte neeti nijayathule vaari jeevitamunaku jaatiga roopanduthu vachinayi.
1: They have taken truth and morality as the very basis of their communal life.
0: Manava jati ki pradhanamainatunte lakshyame mana yokka seelamu.
1: The most important purpose of human life is our character.
0: Ee vidhamainatunte gunamulu sariyina nadatale lekundina idi manavattame kaaneradu.
1: If there is no good behavior and good character, you cannot describe a person as a human being, and that
0: manavuni yokka viluva dhanakanaka vastuvahanadatto ledu manavuni yokka nadatatone untunnadi.
1: The value of man does not depend upon the material objects and possessions and such as gold, but it depends only upon his behavior and conduct.
0: Kanuka manavuni yokka niti tattvanni chakkaga gurtinchadaniki prayatninchali.
1: Therefore we have to make an effort to recognize the importance of the morality and truth in the life of man.
0: Niti galugu jati nijamaina jati ra annadu.
1: It has been said that only that particular caste is a true caste in a community.
0: ee niti manavattu yokka tattvanni gurtinchadaniki tegaletvanti yokka viluva,
1: that is morality is a true measure of human nature.
0: Enni vidhamulainatvanti yokka margamulalo bharatiya sanskrutulu bodhinchi tadvara neetiye pradhanamainatvanti yokka sanskrutiga visveshistu vacharu.
1: Ancestors believe that neeti, the morality, is the very basis of bharatiya culture. They taught the same thing in a number
0: of ways. Sariyaina guna pravartane lekundina idi manavattame kadani kudanu danini visheshistu vacharu.
1: They have also firmly believed that it is not human nature and humanity at all if it is not based upon morality.
0: Kanukane manavuni yokka seelam anaga moodu vidhamainatunte yokka tattvamulato koodinatunte danni kudanu manam gurtinchali.
1: We have to recognize that morality of man and man's life must be based upon three important principles.
0: Modatidi pavitramu.
1: The first one is sacredness.
0: Renavadi sahanamu.
1: The second one is patience.
0: Moodavadi pattugala.
1: The third one is perseverance.
0: Karukane deenini perseverance anetvanti peruto petti P plus P plus P plus E = C అన్నారు.
1: Along with this word perseverance
0: and purity plus patience.
1: Three P's, perseverance, purity and patience.
0: E equal character.
1: These three are equal to C. C is equal to character.
0: కనుకని ఈ మూడు ముచ్చటైనటువంటి యొక్క పదముల యొక్క తత్వమునే భారతీయులు చిన్న వాక్యముగా ఉచ్చరించి విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సూరెన్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై భారతీయాస్.
0: అయితే ఈనాడు అట్టి పవిత్రత ఉన్నదా?
1: బట్ టుడే డూ యూ హ్యావ్ సచ్ ప్యూరిటీ?
0: పవిత్రత ఏమాత్రం కూడా మనకు కనిపించటం లేదు.
1: ప్యూరిటీ ఈజ్ నాట్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ఎ స్మాల్ మెజర్ దీస్ డేస్.
0: ఈ పవిత్రత ఉండినప్పుడే మనలో సహనము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ యూ విల్ హ్యావ్ పేషెన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి యొక్క దృఢత్వము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ అండ్ పేషెన్స్ యూ విల్ హ్యావ్ పర్సీవరెన్స్.
0: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాం.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ మ్యూచువల్లీ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్.
0: శారీరకమైనటువంటి యొక్క తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రయోజనములకు ఉపయోగించాలి.
1: వీ హావ్ టు యూజ్ ద బాడీ ఫార్ ది పర్పస్ ఆఫ్ అటైనింగ్
0: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సామాజిక యొక్క సేవ నిమిత్తమై, సత్యాన్వేషణ నిమిత్తమై, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని, ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ టు us ఇన్ ఆర్డర్ టు సర్వ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ యూనిటీ విచ్ ఈస్ అండర్లయింగ్ ది డైవర్సిటీ అండ్ దస్ శాంక్టిఫై అవర్ ఓన్ బాడీ.
0: సహనము, దేని నిమిత్తమై సహనము? ఇది మన యొక్క స్వభావము.
1: పేషెన్స్, దెన్ ఫర్ వాట్ purpose is patience to be used? This is our very nature.
0: Manavattamulo undinatundi sahaname divyatvanga mari ade daivatvanga roopanduthundi.
1: It is the patience which is inherent in man gets transformed into divinity.
0: Prati okka kashtamunaku, nashtamunaku, dukkhamunaku, nindalaku, nishthuraku kudanu manam sahanaanni vahinchali.
1: We have to use patience in times which are trying, which are full of difficulties.
0: Sahaname lekundina jeevitame sagadu.
1: Without patience, your life will not move.
0: కనుక సహనం అన్నదేటువంటిది మన యొక్క జీవితం యొక్క, భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: Patience, therefore, is a very important characteristic of Bharatiya culture.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు.

0: మనకు చక్కదనము.
1: ఇన్ భారత్ విచ్ ఇస్ ది మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ పేషెన్స్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: అమంగ్ ఆల్ ది ఆస్టరిటీస్ అండ్ తపస్, ద ట్రూత్ అండ్ క్యారెక్టర్ దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ తపస్. మధు

0: by giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: Today's man does not know what virtue means.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: He is not even making an effort to understand the meaning of virtue.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: Even when he makes an effort to understand, he is only misunderstanding and the wrong interpretation.
1: కేవలం మానవుని యొక్క ఆకారమున మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Man is giving up his divine nature. Only in form he is remaining as a man.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది అది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యూ హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యూ.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ ఫ్యామిన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిహేవియర్.
1: సరైన ప్రవర్తన మనం కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరి అయినటువంటి ఫలితం అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇస్ గుడ్ దెన్ నేచర్ ఆల్సో విల్ బి గివింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్.
1: చెప్పు మాటలకు చేయు పనులకు భిన్నంగా అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ అటర్ అండ్ ఇన్ వాట్ వీ డూ. దిస్ ఇస్ అవర్ లైఫ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవడానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్దో టుడేస్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఎక్స్ట్రాఆర్డినరీ స్ట్రెంగ్త్ అండ్ హైట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్,
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
0: డే టు డే he is getting degenerated in terms of morality.
1: ee yokka naitikamainatundi jeevithame lekundina idi jeevithamane anipinchukodu.
0: If life is devoid of morality, you cannot call it life at all.
1: naitika jeevithamato paatu aadhyatmika jeevithanni kuda nu prachirimpa chesinatundide mari yokka samskruti.
0: Our culture is one which has also put spiritual
1: ee samskrutini manam gurtinchadaniki samskramu anaga సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లైఫ్ అండ్ దట్ పర్టికులర్ కల్చర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ అండ్ మొరాలిటీ, వీ హావ్ టు అండర్స్టాండ్ సంస్క్రిట్.
1: జర్మనీలో రష్యాలో అమెరికాలో ఇత్యాది ప్రాంతములు ఎందుకూడను ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయం లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ రష్యా అండ్ అమెరికా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ట్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్, దే ఆర్ ట్రైన్ టు లెర్న్ సంస్క్రిట్ కంపల్సరీలీ.
1: మన ప్రాచీన గ్రంథములన్నీ కూడాను సంస్కృతం నందే లిఖించబడినటువంటివి.
0: ఆల్ అవర్ గ్రేట్ టెక్స్ట్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ ఆర్ రిటన్ ఇన్ సంస్క్రిట్.
1: సంస్కృతం నుంచి ఆవిర్భవించినటువంటివే సంస్కృతి.
0: ది కల్చర్ ది సంస్కృతి హెస్ కమ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్ సంస్కృతం.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు విదేశమునందు విరివిగా పెరిగిపోతున్నప్పటికీ భారతదేశమునందు దీనికి నిరుత్సాహములు నిస్పృహలు మాత్రమే అభివృద్ధి అవుతున్నామనేటువంటి చెప్పుకోవటము చాలా విచారకరమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ రాదర్ డిస్ట్రెసింగ్ టు థింక్ దాట్ ఇన్ అదర్ కంట్రీస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ గివన్ టు ది లెర్నింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ సంస్క్రిట్ వైల్
1: ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశం అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ హెస్ ఆక్యుపైడ్ ది పొజిషన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ ద ప్రిసెప్టర్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్.
1: ఈ సంస్కృతమునందుండినటువంటి సంస్కృతి యొక్క తత్వాన్ని విదేశీయులు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఏ నంబర్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్ సీరియస్లీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్ కంటెయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కల్చర్ త్రూ
1: విదేశీయుల యొక్క జీవితమనే మనం అనుకరించడానికి ప్రయత్నిస్తున్నామే కానీ స్వదేశం యొక్క పవిత్రము యొక్క నిర్మలము యొక్క నిస్వార్థము యొక్క ఈ సంస్కృతిని మనం ఏమాత్రం కూడా ఆచరణలో పెట్టుటకు అంగీకరించటం లేదు.
0: we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna bharate tanna bharata bharatadeshamlo leneetundi maroka deshamlo e maatram kodanu kanipinchavu.
0: There is nothing which is found outside Bharat which is not available in Bharat.
1: భారతదేశంలో ఎన్ని రూపములు కానీ నామములు కానీ ఏ పదార్థములు కానీ చాలా పవిత్రమైనటువంటివని కూడా అందరూ గుర్తిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ రికగ్నైజ్ ఇన్ ద పాస్ట్ దట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ భారత్ ఇన్ వాట్ ఎవర్ ఫారం ఇన్ వాట్ ఎవర్ నేమ్ థింగ్స్ ఎగ్జిస్ట్ దేవర్ ఆల్ సేక్రెడ్.
1: గ్రీక్ దేశపు రాజు భారతదేశమునకు ప్రయాణమై వచ్చుచుండగా ఆ గ్రీక్ యొక్క మత గురువు ఈ రాజులకు ఒక ఆజ్ఞాపించాడు ఒక విషయాన్ని.
0: A king from Greece was coming to Bharat. His own spiritual master advised him thus.
1: Raja, neevu pavitramainatundi Bharat deshamulo paadam pettuchunnavu kaani naa yokka chirakala vanchanu kontha kaalu neevu teerchagalavani nenu visheshistunnanu annadu.
0: O king, you are going to enter the sacred land of Bharat. I have a few long standing desires.
1: Pavitramainatundi Ganga jalamunu ఒక్క పాత్రలో తీసుకుని రమ్మన్నాడు.
0: హీ రిక్వెస్టెడ్ ది కింగ్, ఓ కింగ్, యు గెట్ వన్ స్మాల్ వెసల్ ఆఫ్ గ్యాంజెస్ వాటర్,
1: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొని రమ్మన్నాడు.
0: యు ఆల్సో బై వన్ సేక్రెడ్ భగవద్గీత ఫర్ మీ,
1: భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి పాదధూళిని కొంత తీసుకుని రమ్మన్నాడు.
0: హి ఆల్సో సెడ్ దట్ గెట్ ద సేక్రెడ్ డస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్ ఫర్ మీ,
1: మానవాతీతమైనటువంటి శక్తులను గుర్తించి మానవాతీతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించినటువంటి మహాభారతం యొక్క చరిత్రను కూడా నువ్వు ఒకటి కొనిరమ్మన్నాడు.
0: హీ ఆల్సో జస్ట్ సెడ్ ఎనీ టెక్స్ట్ విచ్ గివ్స్ ద సుప్రీం డిస్క్రిప్షన్ ఆఫ్
1: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడా బోధించాడు.
0: ఏ కాపీ ఆఫ్ మహాభారత్ విచ్ కంటైన్స్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ సేక్రెడ్ అండ్ విచ్ ఆర్ యునిక్ which are very beneficial.
1: Vidheshiyulu bharatam yokka rahasyanni ee vidhamga gurtiste mana bharatiyulu bharatam ante emiti ninte vinte bharatam vinali tinte garal tinalani garal tho polchukuntunnaru bharatanni.
0: When foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either if you want to listen you have to listen Mahabharat or you want to eat
1: mahashrimantudu dhanavantudainatunti vaadu kuberudu bharatadeshamlo.
0: They compare this particular text only to a sweet.
1: Kanukane Indonesia lopala kodanu oka bank peru Bank of Kubera ani kodanu peru pettukunnaru.
0: In Indonesia they have given the name of Kubera, who is the wealthiest person according to
1: ee airline kanta kodanu Garuda ani kodanu peru pettukunnaru.
0: They have given the name of Garuda also to an
1: anaga Garuda ante enta pavitramainatundi Vishnu vahanam ani kodanu vaaru gurtincharu.
0: They have recognized the sacredness of this eagle Garuda and therefore they have given that
1: Vishnu vanaga sarvavyapakudu sarvagudainatundi vaadu ee garuda vahanudai sarvatra vyapinchutunnadu aneetundi satyanni kudanu vaaru artham chestunnaru.
0: They have also recognized the fact that the Vishnu is all pervasive, thus this particular Garuda also is all pervasive. That is how they have given that name.
1: Kani ee naadu manam garuda ante pachiga bhavistunnamu,
0: but today what we are doing is we are considering Garuda only as
1: నీవుగా మనం భారతీయులమని చెప్పుకోవటం కూడా చాలా సిగ్గులు చేటుగా ఉంటుంది.
0: మస్ట్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ ఇఫ్ వి రియల్లీ డు నాట్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకానొక సమయం లోపల
0: వన్స్ అపాన్ ఎ టైమ్
1: అమెరికా వెళ్ళినప్పుడు
0: వెన్ ఎ పర్సన్ వెంట్ టు అమెరికా
1: ఒకని పేరు చతుర్వేద శాస్త్రి అని.
0: దట్ పర్టికులర్ పర్సన్ హ్యాడ్ ద నేమ్ ఆఫ్ చతుర్వేద శాస్త్రి.
1: ఈ చతుర్వేద శాస్త్రి అనగా నాలుగు వేదములు కూడా గుర్తించినటువంటి వాడు అని దీని యొక్క అర్థము.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నేమ్ ఈస్ ద వన్ హూ హాస్ మాస్టర్డ్ ఫోర్ వేదాస్.
1: ఈ నాలుగు వేదములు గుర్తించినటువంటి వాడు మహావీరుడు అనుకున్నారు ఆ విదేశీయులు.
0: దోస్ కంట్రీ పీపుల్ దే థాట్ దట్ దిస్ మ్యాన్ ఈస్ అ వెరీ గ్రేట్ మ్యాన్ బికాస్ హీ నోస్ ఆల్ ద ఫోర్ వేదాస్.
1: ఒకానొక సమయం లోపల భారత వేదాన్ని కొంతవరకు తర్జుమా చేస్తూ
0: while translating Veda
1: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
0: He did not know the correct meaning of a few slokams and stanzas in that.
1: Ee maximullaru ee vidhamainte arthamulo nimittamai aneka vidhamuluga kodanu vicharistu vachadu.
0: Maximulla tried to find out the correct meaning and he contemplated over that.
1: Videshamulaku vellinatundi prathi okkaru kodanu motta motta maximumlanu chusi vacheyatundi varu.
0: Those people who visited that particular country, they would first pay a visit to Maximulla.
1: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనక్కి తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపలి పంపించాడు.
0: దిస్ చతుర్వేద శాస్త్రి, as he had completed the assignment for which he had gone, he wanted to return to his country, that is India. Before he returned, he went to Max Muller and said,
1: పట్టలేని ఆనందంతో ఉట్టిపడాడు.
0: Max Muller was extremely overjoyous and he was in an ecstasy to see that particular visiting card.
1: చతుర్వేద శాస్త్రి, ఏదో ఒక వేదాంతాన్ని నేను గుర్తించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నుంచి చతుర్వేద శాస్త్రి వచ్చాడు, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమేని భావించాడు.
0: మాక్స్ ముల్లర్ థాట్ దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్, బికాస్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యూ స్టాంజాస్ ఆఫ్ ఎ వేద.
1: తక్షణమే ఈ యొక్క మాక్స్ ముల్లరే స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
0: హియర్ కమ్స్ ఎ పర్సన్ హూ ఈస్ అ మాస్టర్ ఆఫ్ ఫోర్ వేదాస్, దేర్ఫోర్ హీ వెంట్ దేర్ and personally brought Chaturveda Shastri in.
1: Lopala praveshinchina tachchadame edo bhagavastrupudu vachinattiga bhavinchadu Max Muller.
0: Max Muller thought that God himself has come when he saw this particular person coming in.
1: Tea biscuitsilto tanaki sairenkunte tripti parichadu.
0: He extended all hospitality and gave him a cup of tea.
1: Meeru ekkadi nunchi vacharani prashninchagane nenu Bharat desham nunchi vachanu annadu.
0: He questioned him, from where do you come, sir? He said, from Bharat.
1: మీ పేరేమనగా నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ ఆస్క్ ది క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ చతుర్వేద శాస్త్రి.
1: ఆహా, ఎంత అదృష్టవంతుడవు నీవు, మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు మాక్స్ ముల్లర్.
0: మాక్స్ ముల్లర్ సెట్, హౌ ఫార్చునేట్ ఆర్ యూ టు బి బోర్న్ ఇన్ భారత్, విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ ల్యాండ్.
1: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
0: ఇమ్మీడియట్లీ మాక్స్ ముల్లర్ బ్రాట్ ద టెక్స్ట్ అండ్ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి,
1: ఈ పదం ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు ఈ చతుర్వేద శాస్త్రి.
0: ఈ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?
1: ఇగో పలాని యొక్క శంకర భాష్యంలో ఉంటున్నదని చెప్పాడు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్ దట్ దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ శంకర భాష్యం.
1: ఈ అర్థం తెలియదు, ఒక్క వేదం కూడా తెలియదు.
0: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్. హీ డిడ్ నాట్ నో ఈవెన్ వన్ వేద.
1: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు, ఏమిటండి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ వాస్ సర్ప్రైజ్డ్, వాస్ వండర్స్ట్రక్. వెల్ సార్, యూ హావ్ కెప్ట్ ది నేమ్
1: ఓన్లీ శంకరాచార్య విషయమైనా మీకు తెలిసినా అని ప్రశ్నించాడు.
0: ఆల్ రైట్, డూ యూ నో సంథింగ్ అబౌట్ శంకరాచార్య? మాక్స్ ముల్లర్ ఆస్క్.
1: అబ్బే, ఆ శంకరాచార్య ఎవరో చాదస్త బ్రాహ్మణులు అన్నారు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, వెల్ దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్.
1: అప్పుడు అనుకున్నాడు మాక్స్ ముల్లర్, దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారతదేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారతదేశం నుండి అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయ స్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్, వెల్ లెట్ మీ నాట్ గో టు భారత్, ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్స్.
1: ఈ విధముగా భారతదేశం నందు ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్, హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్.
1: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్న అనేక విధమైనటువంటి శ్రద్ధాభక్తులు నిరూపించుతుండగా భారతీయులు భారతదేశం నుండే ఉంటుంది తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటము ఎంత వెర్రితనము.
0: వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ఫార్చునిటీ.
1: కనుక భారతీయ సంస్కృతి ఎందు ఉండేటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
0: ఇన్ భారతీయ కల్చర్ the most important thing is virtue.
1: ప్రాచీన కాలము నుండి కూడా మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వీ హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
1: కనుకనే పూర్వము యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫ్ పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
0: దోస్ పీపుల్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్.
0: ది బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈస్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: They also believe if wealth is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: They also believe if health is lost, something is lost.
1: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
0: These three are important principles which govern.
1: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉంటున్నట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
0: But unfortunately today we are going in the reverse order.
1: If character is lost, nothing is lost.
0: Today's man believes, if character is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: If health is lost, something is lost.
1: If wealth is lost, everything is lost.
0: If wealth is lost, everything is lost.
1: Ide dhanamoolam idam jagattu. Ide amane yokka Bharatiya samskruti. Dharmamoolam idam jagattu. Ide nijamaina samskruti.
0: This amounts to the statement that the entire world is based and is supported by money. No, this is wrong. On the other hand, the entire world is based
1: dharma
0: upon dharma.
1: Rakshinchataku evvaru kudanu mundanje veyatam ledu.
0: For protecting dharma, no one is coming forward.
1: Kani adharmamunu acharinchataku mundanje vestunnaru.
0: But for practicing adharma, people are coming forward in great measure and great number.
1: Kanukane desham paapa bhuyishtamaga maaripothunnadi.
0: That is why the country is becoming rather sinful.
1: Kanuka paapamulaku manam guri kaakudadu, punyamunu aacharinchali.
0: We should not be responsible for acts of sin.
1: Deenine bharatiya samskrutiki punyascha phalamischanti punyam nischanti manavaha na paapa phalamischanti paapam kurvantu yattataha annaru. Anaga punyamu cheyatamu chaala manchidani cheptunnamu.
0: That means we are uttering by word of mouth that it is sacred to do virtues.
1: Punya phalamu kavalani aashistunnamu.
0: We want to get the fruits of virtue.
1: Kaani punya karmalu cheyatam ledu.
0: But we are not undertaking acts of virtue.
1: Punya karmalu cheyaka punya phalam ye reethiga manaku labhyam avutundi.
0: Without performing virtuous deeds, how can you get the fruits of virtue?
1: Na paapa phalam ischanti paapam kurvantu yattataha. Paapa phalamu naaku oddu ani antunnamu.
0: We are praying that we do not want the fruits of bad deeds.
1: Kani paapa phalamulu aacharistunnam paapa karmalu.
0: But we are performing sinful deeds and
1: paapa karmalu aacharinchinappudu paapa phalam oddante podu kada.
0: If you perform bad deeds and sinful deeds, you will automatically get the fruits thereof.
1: Kanuka etti karmalu manam aacharinchamo atti phalitam manaku siddhistuntari.
0: Whatever results and fruits we get depend upon the type of action that we perform.
1: Kanuka pavitramaina karmalu aacharinchadaniki prati vyakti kuda nu poonukovali.
0: Everyone must take a resolution to perform good deeds.
1: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to understand how sacred human life is.
1: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to also understand the sacred values of భారతం
1: చేసుకుంటకు కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తములు చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: We may not be able to understand, but we should not misunderstand it.
1: వీటిని హాస్యాస్పదం చేయటానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
0: We should not go forward to make fun of them.
1: గౌరవించడానికి ప్రయత్నించాలి.
0: We should always try to honor these values.
1: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
0: We also cultivate a sense of gratitude towards them.
1: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
0: But what is happening today is we get all the benefits but we don't have gratitude for such.
1: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
0: Whatever things have been uttered by the youth of today, they have to practice them.
1: Kevalam matalu endu maatrame cheppi kriyalu endu maatrame vidini viniyogichukundina idi manavathamunaku viruddhamaina kunti tattvamu.
0: It would be contrary to human nature if only they utter by words and they do not practice such great virtues.
1: Kanuka ye vidhamaina bhakti siddhalato హృదయపూర్వకంగా మీరు ఇట్టి ఉపన్యాసములు ఇస్తున్నారో ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ యందు ఉంచి మీరు ఆనందించి 10 మందికి అందించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ దాట్ యు ప్రాక్టీస్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
1: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక 10 మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
0: ఇఫ్ వి కెన్ గెట్ 10 సచ్ సేక్రెడ్ స్టూడెంట్స్ దాట్ వుడ్ బి సఫిషియెంట్ ఫర్ us.
1: జగత్తునంతా మనము ప్రచారం సల్పవచ్చు.
0: విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద ఎంటైర్ వరల్డ్.
1: ప్రచారమునకు ముందు నీవు మొట్టమొదట ఆచరించు.
0: బిఫోర్ యు ప్రీచ్ యు మస్ట్ ప్రాక్టీస్.
1: అనుష్ఠించు.
0: ప్రాక్టీస్ దెమ్.
1: అనుభవించు.
0: ఎంజాయ్.
1: ఆనందించు.
0: అండ్ ఎంజాయ్.
1: తదుపరి 10 మందికి పంచు.
0: అండ్ దెన్ డిస్ట్రిబ్యూట్ ది సేమ్.
1: మన యొక్క కర్తవ్యంగా మీరు కంకణం కట్టుకోవాలి.
0: This particular duty will have to be cultivated by you.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటమే మన యొక్క ప్రధానమైన ధర్మంగా మనం సూచించాలి.
0: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
1: కాలం అతివేగంగా ప్రచండ మారుతం వలె కదిలిపోతున్నది.
0: Time is moving fast.
1: దేహం యొక్క జీవిత ప్రమాణం అనేటువంటి మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
0: The quantum of life is becoming less and less day by day.
1: కర్తవ్యాన్ని గుర్తించకపోతే కాయమును వదిలిపెడుతున్నాడు మానవుడు.
0: Before man recognizes what his duty is,
1: మానవుడు పుట్టినందుకు దీని ఫలితం ఏమిటి?
0: Then what is the use and purpose of life?
1: దేని నీవు పుట్టావు?
0: Why is man born?
1: తిండి నిద్రల కోసమా?
0: Is it for the sake of food and sleep man is born?
1: భయమైగాల కోసమా?
0: Is it for indulging in
1: కాదు. ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాణి జ్ఞానం నరాణ అధికం విశేష దానైన శూన్య పశువి సమాన. ఇలాంటి జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము, నిపాద పశువు అనే చెప్పవచ్చు.
0: If man does not have discrimination and wisdom which are unique features, then you cannot call him a man at all.
1: ఆహార నిద్ర భయ మైదునాదులు కేవలం పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నవి.
0: Even animals will have a desire for food, a desire for sleep.
1: ఇలాంటి ఫలితమును అనుభవించే నిమిత్తం మానవత్వం రావాలా?
0: For the sake of indulging in such useless things should man's life be obtained?
1: కాదు కాదు. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి, అందించాలి.
0: Not for the sake of this, one should live an ideal life and one should offer ideals for others.
1: అందులో విద్యార్థులు యందు ఇది ప్రధానమైనటువంటి లక్షణంగా భావించాలి.
0: And even there, among people, among students, this is a very important.
1: వారే భవిష్యత్తు యొక్క నాయకులు.
0: These are going to be the leaders in future.
1: కనుక వారి యొక్క భావములను సున్నితమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను నిర్మలమైనటువంటివిగాను నిస్వార్థమైనటువంటివిగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
0: They have to make an effort to make their feelings sacred, pure and purposeful and great.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: Wishing that you should practice this sacred culture, live this sacred culture and offer an ideal to others and sanctify your life. Thus Swami is bringing his divine discourse to a close.
1: Prema mudita manasek

0: just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Prema yukka lachyamu tyagam.
0: The chief purpose of love is sacrifice.
1: Prema denini koradu.
0: Love doesn't need anything.
1: Prema yavarini dushinchadu.
0: Love will not criticize anyone.
1: Prema yavarini badinchadu.
0: Love will not harm anyone.
1: Prema niswarthamu.
0: Love is selfless.
1: Nirmalamu.
0: Pure.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka aneka vidhamuluga premakai paritapistunnadu.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: Prema anaga నిస్వార్థము త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకు కూడాను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: ఇట్ ద డివైన్ లవ్ దట్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ ఈవెన్ దో దే స్టే ఎట్ ఫార్ డిస్టెన్స్.
1: వియోగులను సంయోగం కావిస్తుంది.
0: ద సెపరేషన్ వుడ్ సర్టన్లీ రిజల్ట్ ఇన్ రియూనియన్.
1: పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది.
0: ద మ్యాన్ విత్ బీస్టియల్ క్వాలిటీ విల్ టర్న్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ టు డెవలప్ ద డివినిటీ విత్ హిమ్.
1: నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: వన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ ఫుల్ వ్యూ ద డివైన్ లవ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్స్ దట్ కమ్ ఆన్ ద వే.
1: కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
0: బట్ ఈవెన్ సచ్ లవ్ యూ కెనాట్ కాల్ ఇట్ ద వన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు.
0: వి సే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: ఇందులో కూడాను స్వార్థమున్నది.
0: Even this fraternity, brotherhood of man,
1: ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి.
0: There is self-interest.
1: కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకు కూడాను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధి గాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: ఈవెన్ అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ఎడ్యుకేషన్స్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైట్స్.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: Na yandu, ni yandu, vari yandu, viri yandu, unnatundi yokka atma tattvam okkate anetundi ekatma tattvanni pondatame nijamaina prema yokka swaroopam.
0: The true form of this love lies in entertaining the feeling or the atmic principle which is uniform in everyone.
1: Vyaktulu veru kavachunu, roopanamulu veru kavachunu, kani andari yandu unnatundi yokka atma tattvam okkateye.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: ప్రతి విషయం నందు కూడాను ఏకాత్మ తత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu okate.
0: Flowers are many, but the worship is one.
1: అన్నింటి ఎందుకు కూడా మనం ఏకత్వాన్ని భావించాలి.
0: వీ షుడ్ టేక్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: వెన్ వీ అబైడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ యూ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం హృదయమునందు కల్మషమైన భావమును నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్, వి ఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్ఫ్స్.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా ఎట్టి పరిస్థితులు ఎందైనా ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ will never give it up at any point of time under any circumstances.
1: Aneka mandi vidyarthulu hostel lo undinanta varaku institute lo chadiventa varakunu chaala nirmalanga parishuddhamaina premaga untuntaru.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: baita prapanchamlo poi praveshinchinappudiki sahavasa dosham chetanu parivaram chetanu konni sanghadosham chetanu అనేక విధములుగా మా మనసు మారుతుండదని చెప్పుకుంటుంటారు.
0: దే సే దట్ దే మైండ్ చేంజెస్ ద మూమెంట్ దే లీవ్ దిస్ ప్రెమిసెస్ బ్లేమింగ్ ద కంపెనీ అరౌండ్ అండ్ సొసైటీ.
1: సరి అయిన జవాబు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్, యు కెనాట్ చేంజ్.
1: సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యూ.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరం.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యూ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ క్రీపర్.
1: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పములు ఉండినట్టుగా మనం గుర్తింపజేస్తున్నాం.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైన ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగ ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ ఔటర్ సైడ్ ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్ బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరంగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వానికి ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: Therefore the love with which you fill it up in your heart, no one can change.
1: ప్రేమ మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: It's not the mind, it's the heart you have to fill.
1: మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: The mind is the combination of thoughts.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: The thoughts will come and go, pass off.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
0: Love can be described in the form of a triangle.
1: ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు.
0: One angle fearlessness.
1: ప్రేమకు భయమే లేదు.
0: Love has no fear.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittame premistundai kani maroka padartha nimittame kaadu.
0: The love is for just for love's sake.
1: Kanaka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainatundi oka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulukunu premaku pradhanamainatundi pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatundi oka trigunamulato koodinatundi prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo
0: at one time
1: oka raju
0: a king
1: veta margame aranyamaniki velladu.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అరసిపోయాడు.
0: He was very much tired while hunting. దాహం
1: వేసింది.
0: He was thirsty.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
0: There he could find the flow of water nearby.
1: అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు.
0: He went there to know who is there.
1: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
0: There he found a noble soul in meditation.
1: ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
0: King did not object or come in the way of his meditative process. అక్కడనే
1: కూర్చున్నాడు రాజు.
0: The king sat there.
1: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు.
0: This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?"
1: నేను ఒక దేశపు రాజును.
0: Said, "I am the king of a kingdom."
1: వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను.
0: I have come to this forest for hunting.
1: అలసిపోయాను.
0: I am tired.
1: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: I came here to take rest for some time.
1: అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజుకు అందించాడు.
0: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
1: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
0: The king has partaken them all and he was happy.
1: తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
0: While returning, the king prayed to the saint.
1: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
0: Our kingdom is very close to this place.
1: తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
0: For all the help that you have extended to me, I request you to go out of our kingdom and accept our hospitality.
1: కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
0: The saint, being total renunciant, did not accept this invitation.
1: కానీ రాజు చాలా బలవంతపరిచాడు.
0: But the king persisted, insisted.
1: రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
0: In order to satisfy this king, he came close.
1: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
0: Both of them had bath.
1: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
0: The king entered into sanctum sanctorum.
1: అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్ళాడు.
0: The saint also followed him.
1: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
0: The king was praying.
1: దేవాది దేవా,
0: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
1: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
0: It's my good luck that I could be a king.
1: కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
0: It's not enough, this small
1: kingdom. నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి.
0: I should expand this kingdom.
1: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: I should conquer the neighborhood.
1: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
0: He prayed God to confer the grace so that he would have all the neighboring kingdoms.
1: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు,
0: the saint was
1: మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
0: The saint was listening to the prayer of the king, left the spot without telling him.
1: స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
0: The king said, "You are leaving this place, saint, you are leaving this place without eating. Please stay on."
1: నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చం ఎత్తడానికి రాలేదు.
0: The saint said, "I have not come here to beg another beggar."
1: నీవు ఒక బిచ్చగాడిగా ఉంటున్నావు.
0: You are a beggar.
1: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
0: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
1: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ఎ బిగర్ వైడర్ కింగ్డమ్.
1: నీవు ఏ భగవంతుని నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుని నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
0: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
1: Anaga, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్గు చేయడు.
0: The one with true love,
1: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: అన్ని తానే సకాలములకు ఏది కావాలో కొంత తానే అందిస్తుంటాడు.
0: God will give you whatever that you require.
1: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini aadarinchade.
0: Without asking, is not shabari given by
1: Aduga katanakai madayu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda.
0: Did Jatayu desire? No.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and the total love, God will run.
1: ఏమీ అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోక తత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly,
1: physical.
0: That's all outward part.
1: కాని పవిత్రమైన ప్రేమ తత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures
1: భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాదుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: that diamond.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: బట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ మెయిన్ థింగ్స్.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: బట్ గాడ్ వాంట్స్ టు గివ్ యు హైయర్ థింగ్స్.
1: అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన నిలబెట్టాలి.
0: సో యు జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్ సరెండర్ టు హిమ్.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా తానే అందిస్తుంటాడు.
0: దెన్ గాడ్ విల్ గ్రాంట్ యు వాట్ ఆల్ దట్ యు నీడ్.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: What you need and what you don't need. ఏది
1: నీకు మంచిదో ఏది నీకు చెడ్డదో.
0: What is good for you and what is not. You don't know.
1: కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని నీకు అనుకూలమైనటువంటి దానిని ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
1: ఏ నిమిషంలో
0: ఎప్పుడు
1: ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం.
0: God only knows when to give, what to give, how to give, where to give.
1: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
0: With the total spirit of surrender, then once we leave everything to God, God will give everything that we need. Such strong faith is not present today.
1: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
0: Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith.
1: అన్నింటికీ విశ్వాసం చాలా ప్రధానం.
0: For everything, faith is essential.
1: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
0: Therefore, we go by these two principles, devotion
1: and ప్రేమ. విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
0: Therefore, we should have full faith on love.
1: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
0: సో వీ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ లవ్.
1: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు యు డెవలప్ ఫెయిత్?
1: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
0: యువర్స్ ఇస్ వరల్డ్లీ.
1: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
0: బట్ గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్.
1: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
0: ఇట్స్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
1: అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఇంతటి ప్రేమ తత్వాన్ని నీవు అలవుకుందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
1: పిల్లలు ఉంటుంటారు.
0: There are children.
1: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
0: As examinations approach, they pray more intensely.
1: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
0: Why do they pray?
1: పరీక్షల కోసమే ప్రార్థన చేస్తారు.
0: It's only for examination purpose.
1: కాదు కాదు.
0: No.
1: అది సరైన ప్రార్థన కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బెగ్గింగ్.
1: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
0: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యు ఆర్ బిగ్గర్.
0: బట్ యు ఆర్ నాట్ ఎ బెగ్గర్. బట్ యు ఆర్ ఎ బిగ్గర్.
1: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
0: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
1: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
0: Without entertaining any desire, if you pray for God, Himself, He will give you.
1: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
0: సిన్స్ వి కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్, వి మే హావ్ టు డిజైర్ ఆల్ ద బిగినింగ్.
1: అమ్మైనా భూ పెట్టదట. అడగకుండా అమ్మాయినా బువ్వ పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
1: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము.
0: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
1: కానీ డివైన్ మదర్ ప్రాకృతి సంబంధం కాదు.
0: బట్ ది డివైన్ మదర్ ఇస్
1: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
0: ఇట్స్ ఇన్వర్డ్.
1: ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజము.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ అండ్ రిసీవ్.
1: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు.
0: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
1: ఏది చేసినా అందుకో.
0: Whatever is given,
1: ఇచ్చిన అందుకో.
0: Whatever is given,
1: మంచా చెడ్డా అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
0: Don't discriminate whether it's good or bad.
1: నీకు దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును.
0: From your standpoint, it might look
1: bad. రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును.
0: But in future, it may be good.
1: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
0: the one suffering from malaria,
1: డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
0: Doctor gives him quinine mixture.
1: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
0: It's very bitter to taste.
1: కానీ మందు రుచి చేదుగా ఉంటుంది. కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుంది.
0: Though the taste is bitter, but it will improve your health.
1: అది మీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
0: It is proper cure for malaria disease.
1: కనుకనే ప్రారంభంలో అప్పుడు భక్తి అనేటువంటిది కూడాను చాలా కష్టముగా ఉంటుంటారు.
0: దేర్ఫోర్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ యూ మే ఫైండ్ సర్టన్ డిఫికల్టీస్ ఆన్ ద వే.
1: కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దీస్ ట్రబుల్స్.
1: ఈ కష్టానికి మనం ఏమాత్రం వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ది డివోషన్.
1: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధముల శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
0: Many great noble souls have undertaken penance facing all troubles and turmoil.
1: Pleasure is an interval between two pains. Rendu badhalu madhyalone sukham untundadi.
0: Pleasure is an interval between two pains.
1: Badhalu lekunda manaku sukham manaku praaptinchadu.
0: You cannot have happiness without pain.
1: Kaka ee badhala vallane mana sukham kudanu praaptistundi.
0: Out of the pain only you will have pleasure.
1: Pilachi aduga cheraku pettuna bellambu.
0: By mere asking the sugar cane, will it serve you the jaggery?
1: Tippigatti rasamu peelchakunna.
0: You have to squeeze it, extract the juice.
1: Oka vajramulaina kodanu manam aneka kotalu kosinappude daniki sariyaina viluva labhistundi.
0: Even the diamond, you have to cut it across several faces to make it shine.
1: Aa cutting cheyakapothe daniki sariyaina viluvine raadu.
0: If you don't cut the diamond, it will not have value.
1: Oka bangaramulaina manam nippulo vesi kaalchi chuttuto vesi kotti aneka cutting chesinappude deeniki oka sundaramaina nagaga tayaravutundi.
0: So gold has got to be burnt in fire, it must be hammered.
1: Karukane manavattam aneetundi oka divyatvanni క్రమక్రమేణ మనం కొన్ని కష్టములకు ఓర్చుకుని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine bliss.
1: సులకంగా మనం భావించరాదు.
0: You should not mistake it in another way.
1: సులకనగా
0: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఈజీ వే, లైటర్ వే.
1: కానీ అది చాలా పవిత్రమైన,
0: బట్ ఇట్స్ హైలీ సీక్రెట్.
1: చూచేకి చాలా చిన్నదిగా ఉండవచ్చు.
0: ఇట్ మే ఐటీ అపియర్ టు బి సింపుల్.
1: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపియర్ టు బి ది వరల్డ్లీ ఎక్స్పీరియన్స్.
1: కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వము.
0: బట్ ఇట్స్ సంథింగ్ బియాండ్ ద వరల్డ్.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడా పొందాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ అటైన్ సచ్ డివైన్ లవ్.
1: చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం.
0: అహం ఇస్ బాన్ టు ఆత్మ.
1: ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు.
0: మైండ్ ఇస్ బాన్ టు దిస్ అహం.
1: మనసుకు పుట్టినటువంటిది వాక్.
0: అండ్ ది వర్డ్ ఇస్ బాన్ టు దిస్
1: కాబట్టి వాక్ మనసు బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ వర్డ్
1: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
0: అండ్ ది మైండ్ ఇస్ ది సన్ ఆఫ్
1: అహము ఆత్మ బిడ్డ.
0: అహం ఇస్ ది సన్ ఆఫ్
1: కాబట్టి ఆత్మకు అహం సన్.
0: And therefore, aham is the son of atma.
1: Atmaku mindu grandson.
0: Mind is the grandson.
1: Atmaku vaku great grandson.
0: This word speech faculty is great grandson.
1: Kanuka father, son, grandson, great grandson. Ee mukku naluvuru kudanu oka atma sambandhame.
0: Therefore, the father, son, grandson, great grandson belong to same atmic family.
1: Kanuka andariyandu kudanu atma unnadi kanukane adi ye nijamaina prema tattvamu.
0: Since atma is present in all, it is true love.
1: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు. కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
0: దేర్ మే బి ఎ పర్సన్ వితౌట్ ఎనీథింగ్ బట్ యెట్ నన్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఆత్మ.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్?
1: అదే సచ్చిత్ ఆనందం.
0: దట్ ఈస్ సచ్చిత్ ఆనందం.
1: అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్స్ వాట్ వి కాల్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్
1: గాడ్. ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండదు.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
1: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
0: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్ బట్ వీ గో బై కాన్షియన్స్.
1: కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్నెస్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
1: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కాంట్ సీ, కెన్ యూ డినై దట్?
1: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, కెన్ యూ నెగేట్ ఇట్?
1: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద ప్రెజెన్స్. నీవు
1: అనుభవించలేకపోయినంత మాత్రం చైతన్యం లేకపోలేదు.
0: బికాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, యూ కెనాట్ డినై
1: ఇట్. ఉన్నది, ఉన్నది, ఉన్నది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్.
1: దీనిని బీయింగ్, బీయింగ్, బీయింగ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్.
1: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
0: దిస్ బీయింగ్ ఈస్ సత్.
1: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్లీ.
1: ఇది వచ్చి పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నార్
1: గోస్. రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్.
0: ది సత్ ఇస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఇట్టి తత్వాన్ని ఎక్కడ నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
1: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
0: వి సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఇది ప్రాకృతమైనటువంటి భావములు.
0: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ఎక్కడ నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
0: వేర్ ఫ్రమ్ హస్ హి కమ్ టు?
1: ఎక్కడ నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
0: హి హస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అక్కడే ఉన్నాడు.
0: హి ఇస్ ప్రెసెంట్.
1: నీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
0: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ సేక్రెడ్ యూ విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
1: అంతేకాని రావటం పోవటం లేదు.
0: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: మీకందరికీ తెలుసును,
0: యు ఆల్ నో,
1: ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు.
0: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
1: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
0: హి హస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అలాంటి వాడు విశ్వాసం చేత, నారదుని యొక్క ప్రోద్ధరణ చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ ఎంటర్డ్ ద ఫారెస్ట్ హి హస్ అండర్టేకెన్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
1: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
0: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
1: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
0: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ బాలుడు,
0: బట్ ఎ బాయ్,
1: లౌకికం తెలియనటువంటి వాడు,
0: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విష్ణు వచ్చి, నాయనా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: విష్ణు అపియర్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్.
1: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణం లోపల నేను కూర్చున్నటువంటి స్థానంకే మీరు వచ్చారు.
0: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యూ హ్యావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
1: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
0: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐ యామ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫర్?
1: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
0: గాడ్ ఈస్ నాట్,
1: ఇతనికంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీస్ మోర్ నాలెడ్జబుల్.
1: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
0: God said, oh boy, I know where you are, what you are doing.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action, moodu okati kavali.
0: There should be harmony of thought, word and deed.
1: Appude nenu mee avishtani nerveerchadaniki samsiddhanga untanu.
0: Then I am ready to fulfill your desire.
1: Neevu inti daggara bhagavantuni darshinchi chesi అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తోట పైన కూర్చునేటువంటి వరమును తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు.
0: అట్ హోమ్ యూ హావ్ డిటర్మిన్డ్ దట్ విల్ గో టు ద ఫారెస్ట్ అండర్ టేక్ పెనెన్స్ అండ్ రిటర్న్ విత్ ఆల్ ది బోన్స్ గ్రాంటెడ్ దట్ విల్ సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్.
1: తలచినట్టుగా తపస్సు చేశావు.
0: అండ్ యూ డిడ్ పెనెన్స్ యాజ్ యూ థాట్.
1: కానీ ఆ తపస్సుకు, ఆ యొక్క సంకల్పములకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి.
0: ఐ షుడ్ టెస్ట్ వెదర్ యూ స్పీక్ అప్రోప్రియేట్ యువర్ థాట్ అండ్ పెనెన్స్.
1: ధ్రువుడు చెప్పాడు, స్వామి.
0: ధ్రువ సెట్, స్వామి,
1: నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, గాజుముక్క కోసమే వెతుకుతూ వచ్చాను.
0: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
1: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
0: ద వరల్డ్లీ థాట్ హ్యాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హీ హాస్ నో వాల్యూ.
1: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
0: బట్ యువర్ డివైన్ దర్శన్,
1: ఆ గాజుముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
0: ఇస్ ఇట్ మై గుడ్ లక్ ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
1: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
0: And there that point was called
1: by sankalpinchadam okati,
0: your thought is one,
1: aacharinchadam okati,
0: practice is one,
1: ee rendu okati ayipoyinayi.
0: Both are one.
1: కాని కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
0: బట్ ది ప్రేయర్ ఈజ్ సెపరేట్.
1: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
0: అమంగ్ ది త్రీ టూ ఆర్ వన్, వన్ ఈజ్ సెపరేట్.
1: కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ.
0: సో మెజారిటీ గో బై ది టూ.
1: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
0: వన్ సెక్యూర్ టూ ఓట్స్, ద అదర్ వన్
1: సింగిల్ ఓట్. రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వారిని పంపించాడు.
0: సో యాజ్ దట్ వన్ బికాస్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
1: చూచారా త్రికరణ శుద్ధి.
0: ద హార్మనీ ఆఫ్ ది త్రీ.
1: ప్రతి భావమునకు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
0: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఇస్ ఒకటి,
1: అడగటం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
0: యు ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్స్ నాట్ గుడ్.
1: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపడికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేంటి? వాగ్దోషం చేతనే.
0: దో ధ్రువ హాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
1: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
0: బికాజ్ హిస్ టాక్ ఇస్ అట్ వేరియన్స్ విత్ అదర్ టు.
1: ఈ వాక్కు మైండ్ యొక్క బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈజ్ ది సన్ ఆఫ్ ది
1: మైండ్. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
0: Mind gets polluted because of thoughts.
1: కనుకనే తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
0: And therefore the thoughts have come to the son.
1: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
0: సో మైండ్ షుడ్ హ్యావ్ ది థాట్స్ ఆఫ్ ది బ్రహ్మన్.
1: రాలేదు.
0: నౌ ఇట్ హాజంట్ హ్యాపెన్.
1: కనుకనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
0: సో వెన్ ఫాదర్ ఇస్ ఇన్ వన్ వే,
1: సంబంధమేమో కొడుకు తండ్రే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ది సన్ టు ద ఫాదర్.
1: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
0: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు.
0: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్.
1: దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
0: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్ ప్రహ్లాద.
1: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు.
0: హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
1: రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
1: నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ the one after the formless attributeless divinity.
1: nama roopamulu undinappatikini vaatini manam tyagam cheyali.
0: though it has the name and the form but we have to sacrifice.
1: ee naatikaina ee deham tyagam ayyetundi.
0: one day or other the body has got to be sacrificed.
1: kaani tyagam ante emiti?
0: what is sacrifice?
1: kepalam deha bhavam tyagam cheyatam kaadu.
0: is not giving up the body.
1: aalukidallu vadalatam kaadu.
0: is not leaving
1: aasti paasthulu vadalatam kaadu.
0: is not giving up property.
1: ee deenni tyagam cheyali.
0: what is to be sacrificed?
1: manavuni aavarinchinatvanti yokka raaga dvesha asuyadulu tyagam cheyali.
0: one has to sacrifice these three, the attachment, the jealousy and ego.
1: ee moodintini aavarinchinatvanti manavattam.
0: and the human
1: ee aavarinchina dane dooram chesukunte aanandam manaku praaptistundi.
0: humanity is encompassed by these three, the covering. One has to throw it aside.
1: కన్నుకు పొర వచ్చింది.
0: సపోజ్
1: తీస్తే చాలు, దృష్టి నీకు లభిస్తుంది.
0: ది ఐ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాటరాక్ట్. నీవు
1: దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ న్యూ విజన్.
1: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
0: దేర్ ఫోర్ ద హార్ట్ ఇస్ కవర్డ్ బై ద
1: వాటిని ఇదే త్యాగం.
0: Giving it up these three is sacrifice.
1: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
0: నాట్ గివింగ్ అప్ ప్రాపర్టీస్.
1: దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ యూ గెట్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ హ్యావ్ ద రియలైజేషన్ ఫ్రమ్ ది స్పిరిట్.
1: అది నీ రైట్.
0: దట్ ఈస్ యువర్ రైట్.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
0: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: దైవం నుంచినే వచ్చినటువంటిది.
0: హి ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివైన్.
1: దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
0: హావింగ్ కమ్ ఫ్రమ్ గాడ్ హి ఫర్గెట్స్ గాడ్.
1: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
0: ఆల్ క్లౌడ్స్ ఆర్ బోర్న్.
1: ఆ మేఘం తిరిగి సూర్యునే కప్పివేస్తున్నాయి.
0: క్లౌడ్స్ కవర్ ద వెరీ సన్.
1: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
0: బట్ ద సన్ హాస్ నో హేట్రెడ్ ఆన్ ద
1: క్లౌడ్. ఇవన్నీ ఏమిటి ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్? కొంతలో కదిలిపోతాయి, దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
0: The sun feels so not to have a kind of any anger because clouds will pass off.
1: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: At times our heart is covered by means of bad
1: thoughts. ప్రకాశించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
0: And therefore the love that shines is covered by jealousy.
1: అప్పటిలో శాంతిని వహించాలి.
0: Then we should maintain peace.
1: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
0: When we are peaceful, the clouds will pass off.
1: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడ నుంచి కదిలిపోతాయి.
0: క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ బికాజ్ ఆఫ్ ద విండ్ అండ్ ద సేమ్ విండ్ విల్ టేక్ దెమ్.
1: మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
0: ది క్లౌడ్స్ హావ్ కమ్ హియర్, దే విల్ వానిష్ బికాజ్ ఆఫ్ ద విండ్.
1: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
0: దట్ వర్ల్డ్ విండ్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు
0: when once there is the wind of love,
1: parigettuntayi
0: all clouds will go.
1: Aavarinchina meghamulu kuda nu kadiripothuntayi
0: all clouds will go.
1: Premaku asadhyamainatundi yokka karyam ee jagatlo lene ledu.
0: There is nothing that you cannot accomplish without love.
1: Deninaina sadhinchalekapovachunu.
0: You cannot achieve anything.
1: Ani prema cheta sadhinchaleinatundi prakruti lene ledu.
0: There is nothing you cannot achieve.
1: Sarvamunu prema cheta sadhinchavachunu.
0: Everything you can achieve with this
1: love. Kalukane prema ishwara hai, ishwara prema hai. పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. వీ షుడ్ నో ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ దిస్ లవ్.
1: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ది డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ యాజ్ యువర్ ఓన్.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ నో ద ట్రూత్ దట్ యు లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సో ఆల్సో ద అదర్ వన్.
1: కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి.
0: సో యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
0: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
1: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ద ఫీట్.
1: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే.
0: As is your feeling, so also the feeling of others.
1: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
0: As is my suffering, so also the suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
0: As is my misery, so also the grief of others.
1: నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
0: I consider myself pure, so also
1: అన్ని తీర్పులను పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
0: And we should go by this measure of sacred love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there is no scope for hatred.
1: ఇంకా అసూయకు అదనే స్థానం లేదు.
0: Then no scope for jealousy.
1: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
0: Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have a pure love. You should have selfless love.
1: నిరహంకారమైన ప్రేమను.
0: And the love which is egoless.
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: ఇదియే నిజమైనటువంటి భక్తి.
0: This is the true devotion.
1: అంతేకాని పూజలు చేయటము, వ్రతం చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడా కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
0: Therefore, the other acts like worship, the meditation, other rituals will make your mind steady. That's all.
1: ఒక మిద్దెని ఎక్కాలంటే ఒక నిచ్చెన వేస్తాము.
0: In order to climb up the staircase, you will have the ladder there.
1: ఈ ladder పైన దానికి కరచుకొని ఉండాలి, కింద భూమికి ఆధారంగా ఉండాలి.
0: The ladder should lean on the top.
1: అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకొని పోవచ్చు.
0: Then only it is possible to climb up the steps.
1: కింద ఉన్నటువంటి ఒక ఆధారమే విశ్వాసము.
0: The lower end is the basis of faith.
1: ఆ విశ్వాసం పైన ఈ ladder ను ఆధారం చేసుకోవాలి.
0: So the ladder should just be based on this.
1: పైన టాప్ కరచుకున్నటువంటిది ప్రేమ.
0: The top one leans on love.
1: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనా కూడా మనం ఎక్కిపోవచ్చు.
0: Therefore, with the faith and love, you can climb up to an extent.
1: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ ఎక్కలేము.
0: Without these two, you can never climb the ladder.
1: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యము.
0: Even if anyone tries, you'll find it impossible.
1: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
0: You should have the basis here and also the top one that leans on love.
1: విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
0: యూ షుడ్ హావ్ సీక్రెట్ లవ్.
1: ఈ రెండింటిని మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనం చేయనక్కర్లేదు.
0: వన్స్ యూ హావ్ దీస్ టూ, యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఈ రెండింటిని పొందే కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్.
1: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
0: దెన్ వన్స్ యూ హావ్ దీస్ టూ, వై షుడ్ యూ నీడ్?
1: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
0: The one you are in search for is waiting at your doorstep.
1: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
0: Many say they are in search of God. You don't need to search.
1: సర్వత పాణిపాదం తస్ సర్వతోచే శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి శక్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you need to search for him?
1: మొట్టమొదట నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
0: In the first instance, do you search for yourself?
1: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
0: You don't.
1: ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవే.
0: If you say that you are in search of your own self, others will take you.
1: అదే రీతిగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
0: If you say that you are in search of God,
1: భగవంతుడు నీ వెంటనే గంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you, everywhere.
1: భగవంతుడవు.
0: You are God.
1: You are God.
0: You are God.
1: God. You are God.
0: You are God.
1: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను పలాని వాడిని పలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
0: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ది వెస్టర్ యూ హావ్ పుట్ ఆన్ యు ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్ అస్ వన్.
1: అనేక మంది మహర్షులు అనేక వేద శాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
0: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this, who am I? There's so many words
1: there. What is the
0: meaning in finding this question, who am I?
1: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు ఎక్కడ నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
0: We generally ask, if anyone comes to you, you'll say, who are you? Where do you come
1: from? నేనెవరు నేనెక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
0: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
1: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
0: వెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
1: కనుక ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
0: What is required for
1: first confidence kavali?
0: First self confidence is required.
1: ee confidence valane satisfaction vachestundi.
0: Out of the confidence you'll have satisfaction.
1: ee satisfaction valane sacrifice chestavu.
0: The satisfaction will lead to sacrifice.
1: Valane realization vastundi.
0: Out of the sacrifice you'll attain realization.
1: First self confidence the foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction is the wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is the roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is the life.
0: Self realization is the life.
1: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు
1: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ యూ కెనాట్ లీవ్
1: దేర్. లేకపోతే మనం నివసించలేము.
0: వితౌట్ లేయింగ్ ది రూఫ్ యూ కెనాట్ లీవ్ దేర్.
1: కనుకనే మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
1: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: Self confidence is first.
1: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి
1: స్టేబుల్. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ లైఫ్ అంత విశ్వాసాన్ని పెంచుకోవాలి. కాన్ఫిడెన్స్ వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్.
1: ఆ విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే మనకు తెలియకుండా ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ ఎంజాయ్ ది బ్లిస్.
1: ఈ ఆనందం ఆవిర్భవించిందా సర్వమును త్యాగం చేస్తావు.
0: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ ది బ్లిస్ఫుల్ స్టేట్
1: ఆనందం ఇది నాది నీది అని పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమే ఉండవు.
0: దెర్ బి నో డిఫరెన్సెస్ లైక్ ఐ అండ్ మైన్ అండ్ థైన్.
1: అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు.
0: దెన్ యూ విల్ గివ్ అప్ సక్సెస్.
1: ఎప్పుడు త్యాగం చేస్తావో త్యాగేనేకి అమృతత్వ మానసహు న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసహు. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ది సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ మనం చేయలేకపోతున్నాం.
0: బట్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది.
0: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్ దట్ బైండ్ యు.
1: ఈ రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
0: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
1: అందుకోసమని ఎవరో చెప్పారు.
0: Therefore it is
1: said, ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
0: వి సే ది గాడ్ ఆఫ్ డెత్ యమ విల్ డ్రాగ్ ఎవ్రీ సోల్ విత్ ఎ రోప్.
1: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
0: When God has created all these things, all creatures, Yama drives out the body.
1: తీసుకోవటానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
0: To drag, to take away so many lives, where do you find the rope factory for Yama?
1: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడా లేదు.
0: Well, he has not.
1: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
0: హీఈస్ నాట్ బ్రింగింగ్ రోప్స్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అభిమానం ఒకటి మమకారం ఒకటి ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
0: వన్ రోప్ ఇస్ అటాచ్మెంట్, అనదర్ ఇస్ పొసెసివ్నెస్. దీస్ టు ఆర్ ఇంటర్‌ట్వైన్డ్.
1: అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
0: అండ్ దే విల్ జస్ట్ టై అప్ యువర్ నెక్ అల్టిమేట్లీ.
1: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
0: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
1: కనుకనే
0: సో
1: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంతా కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చుతున్నాడని కానీ భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్.
1: సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణములు.
0: వీ షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
1: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణములు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
1: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
0: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
1: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
0: We'll have low satisfaction when we feel so-and-so is responsible for
1: our pleasure. We should
0: never submit ourselves to
1: అన్నిటికీ మనమే కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్.
1: మంచి చెడ్డలకు మనమే కారణం.
0: గుడ్ అండ్ బ్యాడ్,
1: సుఖ దుఃఖములకు మనమే కారణం.
0: ప్లెజర్
1: లాభ నష్టములకు మనమే కారణం.
0: ప్రాఫిట్ అండ్
1: నిందాస్తుతులకు మనమే కారణం.
0: ఎవ్రీథింగ్ వీఆర్,
1: అన్నింటికి మనమే కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ రెస్పాన్సిబుల్. ద మెయిన్ కాజ్
1: మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు.
0: అండ్ వన్స్ వీ ఫీల్ దట్ వీఆర్ ద మెయిన్ కాజ్,
1: ఎవరితోనూ మనకు లభిస్తుంది, కష్టం లభిస్తుంది అంటే భయం ఉండాలి.
0: అండ్ వన్స్ యూ ఫీల్ దట్ ట్రబుల్స్ ఆర్ బికాస్ ఆఫ్ అదర్స్,
1: నిర్భయం. నిర్భయం ఎప్పుడు వస్తుంది? నిర్భయము
0: when you will be fearless.
1: పరిపూర్ణ ప్రేమ ఉండినప్పుడు నిర్భయం వస్తుంది.
0: when there is total love you will be fearless.
1: దోషం ఉండినప్పుడే భయం ఆవరిస్తుంది.
0: when there is no love you will be fear stricken.
1: మనలో దోషములకు ఏ మాత్రమే అవకాశం ఇవ్వకూడదు.
0: don't give scope for any
1: mistake. సాధ్యమైనంత వరకు ఏ చిన్న పని చేసినప్పటికీ is it good or bad, is it right or wrong అని డిస్క్రిమినేషన్ చేయి.
0: for every action discriminate there whether is right or wrong, good and bad.
1: టైం తీసుకో,
0: take time.
1: తొందరపడవద్దు.
0: don't be in a
1: hurry. haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: So never be in a hurry. Discriminate with
1: God. Don't be afraid. What happens to you, you are calm.
0: Anything may come. Maintain peace. Think of God.
1: దైవ ప్రేమను పెంచుకో.
0: డెవలప్
1: డివైన్ లవ్. ప్రేమని నీకు అమృతంగా మారిపోతుంది.
0: ద వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్.
1: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
0: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
1: అంకితం చేస్తుంది.
0: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
1: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
0: This is the proper education. The worldly education we can have.
1: కానీ ఇది కూడాను ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: This is also physical secular education.
1: ఇది ప్రవృత్తి మార్గములో మనం జీవించడానికి ఆధారమే.
0: This is very basis for our external worldly life.
1: సుఖీంప హేమతారక విద్య, పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
0: Therefore worldly knowledge for this worldly life.
1: ఈ రెండు విద్యలు ఉండాలి.
0: ఈ
1: రెండు విద్యలు ఎట్టివి?
0: What sort of
1: negative positive వంటివి?
0: They are like negative and positive.
1: ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడాను negative, negative, negative.
0: All this worldly education is negative.
1: కనుకనే మన హృదయం నిండుకున్నాను నెగిటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము.
0: Therefore we filled our hearts with the negative
1: thoughts. కానీ ఆశించేది పాజిటివ్ ను ఆశిస్తున్నాము.
0: But we expect positive from God.
1: Impossible.
0: It is impossible.
1: కారణం ఏమిటి?
0: What the reason?
1: నెగిటివ్స్ నింపుకుంటున్నాము.
0: Because you filled
1: negative thoughts ఏ వస్తున్నాయి.
0: Therefore you get negative thoughts out of it.
1: పాజిటివ్ ఎట్ట కోరడానికి నీకు అధికారం ఉంది?
0: How do you expect the positive?
1: నీకు అధికారం లేదు.
0: You have no right.
1: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
0: Therefore fill your heart with the positive.
1: అప్పుడు అన్ని కూడాను లభిస్తాయి.
0: Then you will have everything.
1: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
0: Therefore worldly knowledge relates to the physical and
1: mental world. పరతత్వానికి సంబంధించినటువంటివి హేమతారక విద్య, సారక విద్య.
0: Therefore spiritual knowledge will give you liberation.
1: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
0: It has no objection whatsoever.
1: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
0: We have to lead our life in between these two.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
0: Many of you play football.
1: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
0: There is a system in this football game.
1: అటువైపున ఒక ఆరు మంది, ఇటువైపున ఒక ఆరు మంది ఉంటారు.
0: On one side one team six, another team six this side.
1: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
0: Last there will be goal at the end.
1: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు.
0: There will be one limit this side, another limit other side.
1: ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
0: When the ball goes in between the two, it's a goal.
1: అదే విధంగానే కామ క్రోధ లోభ మోహ మద మత్సల్యములు.
0: Likewise,
1: ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
0: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
1: ధర్మ శాంతి, సత్య ధర్మ శాంతి, అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వమును కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
0: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్.
1: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
0: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
1: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంట్లో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య, ఇదే మన లిమిట్లు.
0: Therefore the goals, the limits are one is
1: physical
0: education, another is spiritual education.
1: మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితిమా మనం గోల్ అయిపోయినాం.
0: Therefore if you kick the ball that passes between the two, it's the goal.
1: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది కానీ గోల్ కాదు.
0: But if cross the boundary, see if it goes to one furlong, it's out but not goal.
1: కనుక ఈ ప్రాకృతమైన విద్యను చదవండి.
0: Therefore study the worldly
1: knowledge. దాంతో కూడా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
0: And good, have good positions.
1: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
0: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
0: Of all it's only the spiritual education.
1: లౌకిక విద్యలు అన్ని చిన్న చిన్న కాలువల వంటివి, నదుల వంటివి.
0: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్.
1: చేరేది ఎక్కడ? సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
1: నదీనాం సాగరో గతిహి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్.
1: ఆ సాగరమే గతి.
0: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
1: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్, అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
1: కనుక ఆ విశ్వాసం చేత
0: విత్ దట్ ఫెయిత్,
1: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత,
0: విత్ దట్ డిటర్మినేషన్,
1: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రకృతిని మనం ఏమాత్రమో విమర్శించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
1: ప్రకృతిని ఏమాత్రమో మనం వదలడానికి వీలు కాదు.
0: యు కెనాట్ గివ్ అప్ ద నేచర్.
1: భగవత్ స్వరూపమే.
0: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఈ ప్రకృతి అంతకూడను కార్యస్వరూపము.
0: ద ఓల్ నేచర్
1: పరమాత్మ కారణము.
0: గాడ్ ఈస్ ది కాజ్.
1: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ నాట్ ది కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: మీరు చూడాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
1: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకూడను అణు అణువును కూడాను దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
0: యు కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ in every atom in this life.
1: Kana,
0: but
1: kevalam laukika vidyalatone mana jeevithanni antyam gaavinchukodadu.
0: We should not end our lives learning the formal physical education only.

0: Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: నేటి భౌతిక జీవితము చాలా అయోమయ స్థితిలో ఉంది.
2: లైఫ్ టుడే ఈజ్ హైలీ కన్ఫ్యూజ్.
1: దేవుడన్న పదమునకు అర్థములే అనేకంగా కనిపిస్తున్నారు.
2: దే ఇంటర్ప్రెట్ అండ్ గివ్ వేరియస్ మీనింగ్స్ టు దిస్ వెరీ వర్డ్ గాడ్.
1: దినము కానటువంటిదే దైవము అని దీనికి ఒక అర్థం.
2: దట్ విచ్ ఈస్ నాట్ దినము ఆర్ ఎ డే ఈస్ గాడ్, దైవం.
1: అనగా దైవం అనగా దీని యొక్క అంతరాత్మనకు సరి అయినటువంటి యొక్క అర్థము వెలుగు అని అర్థం.
2: ది ట్రూ మీనింగ్ ఆఫ్ దైవము గాడ్ ఈజ్ వెలుగు, లైట్.
1: ఈ వెలుగు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
2: దిస్ లైట్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: వెలుగు, కాంతి, ప్రకాశము ఈ విధమైనటువంటి దీప సంబంధమైనటువంటి యొక్క రూపాంతో పోల్చుకుంటూ వచ్చారు ప్రాచీన.
2: ఏన్షియన్స్ కంపేర్ దిస్ with words like light, effulgence, radiance, brilliance and so on.
1: ఈ వెలుగే చీకటిగా మారుతున్నది. ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది.
2: This very light changes into darkness and the dark converts itself into light.
1: చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు.
2: The light and dark do not coexist at the same time.
1: వీటిని జ్ఞానాజ్ఞానములని కూడాను పిలుస్తూ వచ్చారు.
2: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్.
1: చీకటి యొక్క ప్రతిభావమే వెలుగు.
2: ఇట్స్ ద డార్క్నెస్ దట్ టేక్స్ వన్ టు ది లైట్.
1: వెలుగు యొక్క ప్రతిభావమే చీకటి.
2: ద లైట్ కన్వర్ట్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ డార్క్.
1: వీటిని అంతరాత్మనందు వేదాంత పరిభాష యందు అభావము అన్నారు.
2: This in Vedanta is called abhava.
1: Abhavam anaga bhavamu kaanatvantidi abhavam.
2: Abhava is that which is not simply bhava or feeling.
1: Kevalam idi bhavam anaga deeniki aneka arthamulu kuda untunnayi.
2: This word bhava has so many meanings.
1: Bhavamu cheta bhagavantuni prarthinchadam okati.
2: Praying God with bhava the feeling is one.
1: Gunamulu cheta maroka reetiga bhavinchadam okati.
2: Considering God full of attributes.
1: లీలల చేత ఇంకొక విధంగా భావించటం ఒకటి.
2: Taking all leelas of God.
1: నామము చేత మరొక విధంగా భావించటం ఒకటి.
2: Chanting the name of God is the fourth one.
1: కనుకనే భగవత్ ప్రార్థన యందు లీలా ప్రార్థన, గుణ ప్రార్థన, భావ ప్రార్థన, సంకీర్త ప్రార్థన.
2: Therefore there are four types of prayers offered to God. One, by thinking, praising his leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting his name.
1: కనుకని ఈ నాలుగు మార్గములు యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
2: Following these four paths, man understands the reality.
1: భావము, రూపము, నామము, కీర్తన అన్నిటి కూడాను హృదయమే మూలస్థానము.
2: For all these four, the feeling, the form, the name and the singing, the heart is the center.
1: కనుకనే

0: Sin is not present in a foreign country. It is attached to your own actions.
1: దేవుడు కాని పాపము కాని పరప్రదేశములందు లేదు.
0: God or sin are not present at a different place.
1: తన దేహమునందే ఉన్నది.
0: They are present within one's own body.
1: అన్నింటికీ ఈ దేహమే మూల కారణము.
0: The body is the basis for all.
1: కనుక దేహమునందు ఉండినటువంటి వాడు కనుకనే ఇతనికి దేహి అని పేరు వచ్చింది.
0: As God is present in Deha, the body, he is called Dehi, the indweller.
1: ఈ శరీరమునందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది.
0: As he is present in this body, the sharira is called the shariri, indweller.
1: ఈ దేహమనే క్షేత్రమునందు నివాసం చేస్తున్నటువంటి చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చింది.
0: As he is present in this kshetra, the body, he is called kshetrajna, the knower.
1: కనుక నే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయము.
0: Body is the temple.
1: జీవుడే దేవుడు.
0: And the knower is God.
1: కనుక నే జీవత్వమునకును దైవత్వమునకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: We should know the difference between the individual soul and the cosmic.
1: దేహమునే ఆధారముగా జీవించేటువంటి వాడు జీవుడు.
0: The one who carries the life sojourn on the basis of the body is
1: మనోఆత్మలను ఆధారం చేసుకుని జీవించేటువంటి వాడు దేవుడు.
0: The one who goes by the mind and the spirit is God.
1: దీన్ని చిన్న పదములతో చెప్పాలంటే ఊగేవాడు జీవుడు, ఊరుకుండేవాడు దేవుడు అని.
0: To say the ఊగేవాడు, the one who oscillates with bumps and jumps, is the individual. ఊరుకుండే, one who remains witness, is God.
1: ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటాడు.
0: God is always steady witness.
1: అందువల్లనే slow and steady wins the race.
0: So it is said, slow and steady wins the race.
1: స్టడీగా ఉండాలి.
0: One should be steady.
1: అదే దైవత్వమునకు సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: నిరంతరం కూడాను గడియారం పెండిన వలె అటు ఇటు మనసును తెలింపచేసేటువంటి వాడు జీవుడు.
0: It's only the individual soul that oscillates, vacillates like a pendulum.
1: కనుకని ఎప్పుడు కూడాను అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం.

0: ఈ శరీరము, ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖదుఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు, ఇవన్నీ కూడాను అస్థిరము.
1: దిస్ బాడీ, ద ప్లెజర్, ద జాయ్, ద పెయిన్, ద డిఫికల్టీస్, దే ఆర్ ఆల్ టెంపరరీ.
0: అస్థిరం యౌవనం ధనం, యౌవనం ఇది కూడా అస్థిరమైనటువంటి.
1: యూత్ ఈజ్ ఆల్సో పాసింగ్.
0: ఇది పూర్వం లేదు,
1: ఇట్ వాస్ నాట్ దేర్ బిఫోర్,
0: ముందుకు ఉండదు.
1: నార్ వుడ్ ఇట్ లాస్ట్ లేటర్.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్,
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: మధ్యలో ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది.
1: ఇట్ హాస్ కమ్ ఇన్ ద మిడిల్ అండ్ విల్ పాస్ ఆఫ్.
0: ఇంకా ధనం,
1: దెన్ వెల్,
0: ధనం ఎంత వరకు ఉంటుంది మన దగ్గర?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎప్పుడు కూడా ధనము కదిలి కాలకింది నీరు వడే కదిలిపోతుండేటువంటిది.
1: ఇట్ ఈస్ వెల్త్ ఇస్ లైక్ వాటర్ దట్ ఫ్లోస్.
0: నీ దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉండే అని నువ్వు చూసుకుంటావు.
1: యు వాచ్ ద 100 రూపీ కరెన్సీ నోట్ ఆన్ హ్యాండ్.
0: దిస్ ఇస్ మై 100 రూపీస్ నోట్ అంటావు.
1: యు సే దిస్ ఇస్ మై 100 రూపీ నోట్.
0: నీ ముఖాన్ని చూసి 100 రూపీస్ నవ్వుతుందట.
1: దిస్ వెరీ సేమ్ 100 రూపీ నోట్ విల్ లాఫ్ ఎట్ యు.
0: ఒరే పిచ్చివాడా, ఎంతసేపు నీ దగ్గర నేను ఉండగలను?
1: మ్యాడ్ క్యాట్, హౌ లాంగ్ విల్ ఐ
0: స్టే విత్ యు? బజార్ పోయరా, నేను వెళ్ళిపోతున్నాను నీ వెంట.
1: గో టు ద మార్కెట్, ఐ విల్ లీవ్ యు ఇమీడియట్లీ.
0: నేను నీ దగ్గర స్థిరంగా ఉండేటువంటి దాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: ఎన్ని ముఖాల్లో చూచాను నేను?
1: ఐ హావ్ సీన్ సో మెనీ ఫేసెస్ లైక్ యూ.
0: కట్టగడపటికి నా రూపమే శిథిలమైపోతుండాలి ఈ చేతులు మార్కం చేత.
1: బికాస్ సో మెనీ హ్యాండ్స్ I change, I find myself changing from hand to hand, I lose my very form.
0: నా యొక్క రూపం కూడా కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి.
1: I lose my form also, deface.
0: రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి.
1: Even the stone also melts as we move about.
0: చక్కగా మీ పిల్లలు వాచ్ చేయండి.
1: Boys watch clearly.
0: చీమ ఎంత చిన్నగా ఉంటుంది.
1: Ant is so small.
0: ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది.
1: As ants move in a row in a regular sequence on a stone or a boulder, there is left a track.
0: మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాడు?
1: When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it?
0: కనుకని అస్థిరం యౌవనం ధనం.
1: Youth and wealth are transient.
0: Astiram dhara putradi bharya biddalu enta varaku astiram?
1: Wife and children, how long they last?
0: Ee biddalu eppudu vacharu?
1: Children, when did they come?
0: Nee venta vachara?
1: Have they followed you?
0: Ledu.
1: No.
0: Puttaka munapu ee kodukulu leru.
1: Before your birth you have no children.
0: Maraninchin tarvata kodukulu leru.
1: After death, you don't find them anywhere.
0: Vivaham kaaka puramu bharya ledu.
1: Prior to marriage, no wife.
0: Maraninchin tarvata bharya ledu.
1: After death, no more of wife.
0: Kalukuni ni vivaham jarigina tarvatane, she is my wife.
1: So you call anyone only after marriage, she is my wife.
0: Puttina tarvatane, she is my son antunnamu.
1: After birth, you say that
0: he is
1: my
0: wife. Ani ee sannani evarini bhavinchavu?
1: Before marriage, whom do you call wife? Or before birth, who is your son?
0: Astiram ధారా పుత్ర.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో టెంపరీ.
0: కానీ
1: బట్
0: రెండు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి.
1: బట్ టూ ఆర్ పర్మనెంట్.

0: Truth and reputation or good name, they are permanent.
1: దేహము మరణించిన తర్వాత కూడా నువ్వు కీర్తి నిలుస్తుంది.
0: The body may die, but the name will remain.
1: సత్యం తికాల భాగ్యం.
0: Truth is changeless in all three periods of time.
1: మన పుట్టకపురము ఉంది సత్యము. మన జీవితంలోనూ ఉంటుంది, మనం మరణించిన తర్వాత కూడా ఉంటుంది సత్యం.
0: Truth was there before we were born. It will be there during our lifetime thereafter. Truth doesn't change.
1: ఏకం ఏవ అద్వితీయం సత్యం.
0: Truth is only one and not two.
1: కనుకని సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Therefore, the truth and reputation, they are permanent.
1: కనుక మానవత్వం లోపల మనకు నిలిచేటువంటి ఏమిటి, పరిగెత్తిపోయేటువంటి ఏమిటి?
0: What are those things that will stay permanently? What are those things that will pass off?
1: కనుక దైవము అనేటువంటిది సత్య స్వరూపం దైవము.
0: Truth is God.
1: అది truth is God.
0: Truth is God.
1: అట్టి సత్యాన్ని మనము సహాయంగా తీసుకోవాలి.
0: We should take the help of
1: సత్యం. మన స్వరూపమే.
0: We are the forms of truth.
1: మనం కృతగా కొనుక్కున్నటువంటిది కాదు.
0: It's not the one newly bought.
1: అయితే
0: however
1: ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: However, when you are in solitude, the truth will manifest.
1: అయితే ఏకాంతం అంటే ఏమి?
0: What do you mean by solitude?
1: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తలంచి దాన్ని అనేక విధములైనటువంటి యొక్క పెదర్థములకు భావిస్తున్నారు.
0: They take distorted version to this solitude and interpret it in a
1: wrong way. ఏకాంతం అనగా ఒక్క రూమ్ లో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు.
0: We say that solitude is the one where one confines himself in a room, closing all the doors and windows.
1: ఏకాంతం కాదు, ఏకాకి.
0: It is not solitude, it is a loneliness. ఏకాకి.
1: లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందను, ఏ పొదల మధ్యను, ఏ కేవ్స్ నందును మనం ఏకాంతంగా ఉంటాము, ఏక జీవితంగా ఉంటాం, అది ఏకాంతం అని భావిస్తున్నాం.
0: We consider it is a life of solitude when we go to the forest, sit under a tree, spend the time in cave.
1: Adi kaadu ekantam.
0: It is not solitude.
1: Andari madhya untundu.
0: Be amidst all.
1: Ekkadaina untundu bazaar lo kurcho.
0: You sit in the street, on street.
1: Nee yokka samaveshamlo kurcho.
0: You sit in an assembly.
1: Ekkada kurchunnappatikini.
0: Wherever you are.
1: Nee manasu daivam paina lagnam kavatame ekantam.
0: To concentrate your mind on God is the meaning of solitude.
1: నీ మనస్సును దైవం వైపును మరల్చాలి.
0: Direct your mind towards God.
1: నీ యొక్క దేహం కాని, నీ యొక్క భావం కాని, నీ యొక్క కుటుంబం యొక్క దీనిపైన కాని ఏమాత్రమూ మనస్సు చెలించకూడదు.
0: Let not your mind waver on grounds of your body and family consideration.
1: Between you and God. Between you.
0: It should be linked between you and God only.
1: ఈ రెండింటికి సంబంధించినటువంటిది ఏకాంతము.
0: That which relates you and God.
1: మధ్యలో ఏది కూడా అడ్డు రాకూడదు.
0: Nothing should come
1: ఒక మస్కిటో కూడా అడ్డు రాకూడదు.
0: Not even a mosquito.
1: అది ఏకాంతము.
0: That is solitude.
1: కనుక ఏకాంతం అనేటువంటి పదమునకు అనేక అర్థములు ఆవిర్భవింపు చేసుకుంటున్నారు.
0: There are so many meanings. We interpret in various ways.
1: కనుక నీవేమైనా చేస్తురా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్లో పో, ప్లేన్లో పో, ఎక్కడ పోయినప్పటికీ నీ మనసును ఆ దానిపై అమర్చాలి.
0: యు మే బి ఎనీవేర్ యు ట్రావెల్ ఇన్ ట్రైన్ ఆర్ ఎ బస్ ఆర్ ఎ ఫ్లైట్ బట్ యు థింక్ ఆఫ్ గాడ్.
1: దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్.
1: పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం.
0: One should not have any connection with anybody and meditate and concentrate on God.
1: ఈ రెండింటి యందు ఆవిర్భవించేటువంటి ప్రకాశమే ప్రేమ.
0: That which comes out as brilliance is love.
1: అడవి లోపల చెట్లు ఉంటాయి.
0: You find trees there in a forest.
1: చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాసుకుంటాయి.
0: The branches rub against each other.
1: ఒకదానికొకటి రాసుకుంటూ రావడం చేత అందులో ఒక అగ్ని ప్రారంభమవుతుంది.
0: Because of the two of the branches that rub against each other, the fire originates.
1: Ade vidhamgane.
0: Likewise.
1: Neevu, devudu, jeevudu, devudu, ee rendinti yokka sambandhamulone aa prema aneetundi yokka jyoti velugutu vastu.
0: Likewise, the relationship between you and God, would naturally lead to the production of the fire of love.
1: లేక భార్యాబిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There's a lot of difference when you think of this love and the love that you have towards your wife, children, brothers and so on.
1: క్షణికమైనటువంటివి.
0: They're all momentary.
1: కదిలిపోయేటువంటివి.
0: They pass off.
1: స్థిరము కానటువంటివి.
0: They're not steady.
1: అవన్నీ పారిపోయేటువంటివి, జారిపోయేటువంటివి, ఊడిపోయేటువంటివి.
0: దే విల్ రన్ అవే, దే విల్ డ్రాప్ డౌన్, దే ఆర్ టూర్ టు డిక్లైన్.
1: కానీ నీకు దైవమునకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమాత్రము తెలించేటువంటిది కాదు.
0: బట్ ది డివైన్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్,
1: ఇది భ్రమించేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి డెలూడెడ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ తత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి.
0: Therefore, the one who will have this love, the eternal truth, will have under their control everything on earth.
1: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: So Tyagaraj also said,
1: Rama,
0: Rama,
1: నీ అనుగ్రహ బలం ఒక్కటంటే నాకు చాలు.
0: It's enough if I have the strength of your grace.
1: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.
0: All the 9 planets will be under my control.
1: ఎందుకు ఈ కన్నులు?
0: Why?
1: పురందర దాసు కూడా చెప్పాడు.
0: పురందర దాసు

0: Why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you?
1: ఈ కన్నులు ఎందుకు నిన్ను చూడని కన్నులు?
0: What for? Why these eyes if I don't look?
1: అందువల్లనే సూరదాసుని కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు.
0: Krishna appeared in the form of a cowboy to Suradasu.
1: Aya Suradasu, ekkadiki velutunnaru?
0: He says, Suradasu, where are you going?
1: Kani neevevaru nayana ani adigaadu Suradasu.
0: Suradasu asked him,
1: who are you? Cowboy.
0: I'm a cowboy.
1: Ee cowboy lo rendu arthalu untunnayi.
0: Cowboy, this word has two meanings.
1: Pasuvulu meepeetunti vaadu ani okati.
0: The one who'll be rearing cows.
1: Govullu kaapadeetunti vaadu okadu gopaludu. Atanu kuda cowboye.
0: And Gopala Krishna is also cowboy.
1: కాబట్టి నీవు ఏ అర్థమైనా తీసుకో.
0: యు టేక్ ఎనీ మీనింగ్.
1: కనుక నేను కౌబాయ్ అన్నాడు.
0: సో ఐఎమ్ ఎ కౌబాయ్ హీ సెడ్.
1: ఎక్కడ పోతున్నారు?
0: వేర్ ఆర్ యు గోయింగ్?
1: నేను ద్వారకు వెళుతున్నాను నాయన.
0: సూరదాస్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు ద్వారక.
1: అయితే దారి ఇది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ద రూట్.
1: మరి ఇంక ఎక్కడ దారి?
0: దెన్ వే వాట్ ఎల్స్?
1: నేను చూపిస్తాను రా.
0: హీ సెడ్ ఐ విల్ షో యూ ద వే.
1: పిలిచాడు ఒంటరిగా పిలిచి. నేనెవరో నీకు తెలుసా?
0: He called him alone and said, do you know who
1: you
0: I am?
1: Cowboy, he said,
0: you are a cowboy.
1: Cowboy, when you get there, so?
0: How do you know that I am a cowboy?
1: You have told me.
0: You yourself said.
1: I think you are a cowboy. No, you tell me.
0: But do you know what sort of cowboy I am?
1: I am Gopaluni.
0: I am Gopala.
1: నీవు గోపాలనుండి ఇక్కడ ప్రదేశానికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావు.
0: యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గో టు ద ప్లేస్ వేర్ ద్వారకలో
1: ఉన్నాడు గోపాలుడు.
0: గోపాల ఇస్ దేర్ ఇన్ ద్వారక.
1: కనుక నీవు ఎక్కడున్నాడో చూస్తాని నీ కన్నులు ఏమైనా ఇచ్చేదా దృష్టి అన్నాడు.
0: సలే గ్రాంట్ యు ద విజన్ సో యాజ్ టు సీ గోపాల.
1: వద్దన్నాడు సూరదాస్.
0: సూరదాస్ సార్ ఐ డోంట్ వాంట్ ఇట్.

0: అయ్యా, ఎంతమంది కన్నులు లేవు?
1: సో మెనీ హ్యావ్ ఐస్.
0: కన్నుల నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంతమంది నిన్ను చూడగలిగారు?
1: హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ యు?
0: ఎవరు చూడలేరు.
1: నో వన్.
0: నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒక్కటి ఉంటే చాలు.
1: ఐ వాంట్ ద ఐస్ టు సీ యు ఓన్లీ.

0: They have ears, but they are deaf because they are not listening to your melodious music.
1: నీ వేణుగానం ఎవరైనా విన్నారా?
0: Anybody heard your music?
1: ఎవ్వరు వినలేదు.
0: Nobody.
1: కనుక నా పాణి పంకజమందు పరమాత్మయేయుండ పాడు సంసారంబు కోరనేలా.
0: When I have God Himself, why this family?
1: నాకివన్నీ వద్దు.
0: I don't want this.
1: ఎందుకనగా?
0: Why?
1: సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ అణిముత్యములైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి నాణ్యములు నాకెందుకు?
0: When you are by my side, the Meru mountain, the comfort, what all that is asked for, why do I need this pebble?
1: Oh Gopala.
0: Oh Gopala.
1: నీవు కేవలము కౌబాయ్ కాదు.
0: You are not merely a cowboy.
1: నీవు సాక్షాత్ గోపాలుడవే.
0: You are Gopala, Krishna himself.
1: ఎట్లా తెలుసుకున్నావు?
0: He said, how do you know?
1: నీ మధురమైనటువంటి మాటలు ఏంటి? నీ స్వరూపం నాకు గుర్తించడానికి వీలవుతుంది.
0: యువర్ వాయిస్, యువర్ స్వీట్ వర్డ్స్ మేడ్
1: భగవంతుడు ఎప్పుడు కూడాను మధురమైనటువంటి రీతిగా మాట్లాడతాడు.
0: గాడ్ స్పీక్స్ విత్ ఆల్ స్వీట్.
1: అందుకోసమే నయనం మధురం, వచనం మధురం, హృదయం మధురం, హస్తం మధురం, పాదం మధురం, మైథురాధిపతే మధురం మధురం మధురం మధురం. అంత మధురమే.
0: Everything is sweet that's related to God.
1: Kanukane Tulsidas kuda cheppesestadu.
0: Tulsidas also said,
1: hasta kamalam, pada kamalam, mukha kamalam, netra kamalam, anni kamalamule bhagavantunaku.
0: Tulsidas compared the hands of God with the lotus flower, the feet lotus flower, the face and eye, everything they look like lotus flower.
1: ఎందుకోసం దీన్ని కమలాలుగా పోల్చుకున్నాడు?
0: వై దట్ కంపారిజన్?
1: కమలములు ఎక్కడ పుడుతున్నాయి?
0: వేర్ డు యు ఫైండ్ ద లోటస్ ఫ్లవర్?
1: బురదలో పుడుతున్నాయి.
0: దే బోర్న్ ఇన్ మడ్.
1: నివసించేది ఎక్కడ?
0: వేర్ డు దే లివ్?
1: నీటిపై నివసిస్తున్నాయి.
0: ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్.
1: పుట్టిన బురదను చేర్చుకోవటం లేదు.
0: ఇట్ డజంట్ టేక్ ద మడ్ వేర్ ఇట్ ఈస్ బోర్న్.
1: తనం నిలుపుకున్నటువంటి నీటిని చేర్చుకోవటం లేదు.
0: నార్ ద వాటర్ ఓవర్ విచ్ ఇట్ ఫ్లోస్.
1: బురద లేకపోతే కానీ, నీరు లేకపోతే కానీ క్షణమైన జీవించేటివి కాదు ఈ కమలములు.
0: ద లోటస్ కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ విదౌట్ ద మడ్ నార్ వాటర్.
1: కాబట్టి నేను పూర్వజన్మం అనేటువంటి ఒక బురదలో పుట్టాను.
0: ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మడ్. ద బర్త్ ఎర్లీ.
1: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగం.
0: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగ.
1: పూర్వం అనేటువంటిదంతా బురద.
0: ఆల్ ద పాస్ట్ ఈస్ దిస్ మడ్.
1: ప్రెజెంట్ అనేటువంటిది వాటర్.
0: ప్రెజెంట్ ఈజ్ వాటర్.
1: ఈ వాటర్ అనేటువంటి యొక్క దీనిపై నేను నిలిచి ఉన్నాను.
0: I stand on the surface of water.
1: కాబట్టి ప్రెజెంట్ లేకపోతే కూడా నేను ప్రయోజనం లేదు.
0: Without the present, it's all useless.
1: పాస్ట్ లేకపోతేను ప్రయోజనం లేదు.
0: Without the past, present can't be there.
1: రెండింటినీ ఉండి కూడాను రెండింటినీ నేను చేర్చుకోకుండా ఉంటున్నాను.
0: So both are there, I don't take any one of them.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అనేటువంటి అర్థం.
0: It is the true meaning of this lotus flower. Though it lives there, it floats on the surface, it doesn't carry with it any one of the two.
1: కనుక నీవు ప్రెజెంట్ లో ఉంటున్నావు.
0: You are in the present.
1: దేనిపైన? ప్రపంచం అనేటువంటి నీటిపైన ఉంటున్నావు.
0: On what? On this water of the world.
1: నీవు చేర్చుకోవద్దు.
0: Don't take anything around.
1: Past.
0: Past.
1: ఈ పాస్ట్ జీవితం కూడా ఒక ప్రపంచమే.
0: Past life is also
1: the world. ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ప్రపంచము.
0: ప్రపంచము.
1: ప్ర అనగా వికాసము.
0: ప్ర మీన్స్ షైనింగ్.
1: పంచం అనగా పంచభూతముల వికాసమే ప్రపంచము.
0: ద మేనిఫెస్టేషన్, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ప్రపంచ.
1: శబ్ద స్పర్శ రూప రస గంధం.
0: ఆల్ ది ఫైవ్, ది సౌండ్.
1: ఎక్కడికైనా నీ వెళ్ళు, ఈ పంచభూతములు ఉంటున్నాయి.
0: వేర్ ఎవర్ యూ మే గో, యూ విల్ ఫైండ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మూనుకు పోయినా కూడా ఈ పంచభూతములు నీ వెంట తీసుకుని పోతున్నావు.
0: యూ క్యారీ ది ఫైవ్ ఎలిమెంట్స్ విత్ యూ ఈవెన్ యూ గో టు ద మూన్.
1: ఎక్కడికి వెళ్ళినా పంచభూతములు లేకపోతే నీ భూతం ఉండలేదు.
0: వితౌట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూత దీస్ భూత ద డెవిల్ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుకనే
0: సో
1: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
0: Therefore the prapancha,
1: ఈ ప్రపంచంలో నేను కూడాను, ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు.
0: Having been born in this world, I have no relationship with it.
1: కంటి నీటికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు.
0: Ladies apply eye text to their eyes.
1: కాని అది గుడ్డుకు మాత్రం అంటదు.
0: But it doesn't affect the eyeball.
1: మనము నాలుకతో ఎన్నో పలావులు కుర్మాలు అన్ని తింటుంటాము. పలావ్ కుర్మా.
0: ఈట్ పలావ్ అండ్ కుర్మా.
1: మంచి ఆయిల్ తో ఉన్నటువంటి ఒక పదార్థమంతా తింటుంటాం.
0: ఈట్ ఆల్ ఆయిలీ స్టఫ్.
1: కానీ నాలుకకు జిడ్డు అంటదు.
0: బట్ ద టంగ్ విల్ నెవర్ బి ఆయిలీ, ఇట్ విల్ నెవర్ బి స్టికీ.
1: ఆ విధంగా నేను జగత్తులో ఉండి కూడాను జగత్తుతో నేను అంటాను.
0: దో ఐఎమ్ ఇన్ ద వరల్డ్ ఐఎమ్ నాట్ టచ్డ్ బై ద వరల్డ్.
1: దుఃఖం కానీ లేక ఆనందం కానీ,
0: ఐదర్ ద పెయిన్ ఆర్ ప్లెజర్,
1: లేక ఇంకేమైనా అటాచ్మెంట్ కానీ లేక డిటాచ్మెంట్ కానీ,
0: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ డిటాచ్మెంట్,
1: ఈ సంయోగ వియోగములతో కూడా నాకు సంబంధం లేదు.
0: ఐఎమ్ నాట్ ఎనీవే కనెక్టెడ్ విత్ దిస్ యూనియన్ ఆర్ సెపరేషన్.
1: శరీరముతో సంబంధం ఉంది కానీ ఆత్మ సంబంధం ఏమాత్రం కూడా లేదు. ఆత్మ సంబంధం అందరికీ ఉంది, దేహ సంబంధం ఉంది, కానీ మానసిక సంబంధం లేదు.
0: దేర్ ఈస్ ఆత్మిక రిలేషన్.
1: ఆ మనసే దైవం వైపున మరల్చాలి.
0: దట్ మైండ్ హెస్ గాట్ టు బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: అది ఏకాంతం,
0: దట్ ఈస్ సాలిట్యూడ్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్
1: ఎవ్రీవేర్. సర్వము దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: కనుక ఇంకా దేవతని ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు.
0: యూ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సెపరేట్లీ.
1: కనుక మన ఏంది సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు.
0: గాడ్ షైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ విద్ ఇన్ యూ.
1: ఈ సత్యము ధర్మం అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి.
0: దిస్ సత్య ఇస్ ఆల్వేస్.
1: ఈ సత్య ధర్మముల యొక్క రెండింటి యొక్క చేరిక చేతని ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ ఇట్ గివ్స్ రైజ్ టు ప్రేమ
1: అనేటువంటిది ఉండదు. ఇంకా
0: దెన్ దేర్ బి నో మోర్ బియాండ్ దిస్.
1: సత్యంతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one that leads a truthful life would never resort to violence.
1: Dharma to jeevincheetunte vaadu himsaku paalbaradu.
0: The one who follows dharma would never be violent.
1: Dharma to jeevincheetunte vaadu himsalo paalbaradu.
0: The one who remains in peace will never be violent.
1: Prema to jeevincheetunte vaadu himsaku paalbaradu.
0: The one full of love will never be violent.
1: Prema anetundi okati utte anta ahimsa akkada cheripothuntadi.
0: When once there is love, it's just non violent.
1: Satyam akkada unte ahimsa akkade untuntadi.
0: Where there is truth, there is non violence.
1: Dharmam ekkada unte akkade ahimsa untundi.
0: Where there is dharma, there is non violence.
1: కనుకని సత్య ధర్మ శాంతి ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడే అహింస ఉంటాయి.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ప్రిన్సిపల్స్ లైక్ సత్య ధర్మ శాంతి,
1: కనుక మన హృదయంలో సత్య ధర్మ శాంతి ప్రేమలకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గివ్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్, ద ట్రూత్ ధర్మ, ద పీస్ అండ్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: సత్యం నాలుగు పైన నాట్యం ఆడాలి.
0: ద ట్రూత్ షుడ్ డాన్స్ ఆన్ ద టంగ్.
1: ధర్మం చేతులతో మనం దాన్ని ఆచరించాలి.
0: You should act with both of your hands along the path of right.
1: Prema hrudayamto manam anubhavinchali.
0: You should experience love in your heart.
1: Shantam tarato manam shantini pondali.
0: You should have peace in your head.
1: Inka akra himsane ledu.
0: Then there's no violence.
1: Kaku ee satya dharma shantilu rendu untinappudu himsaku avakasame ledu.
0: When once there is truth, the righteousness and peace, there's no
1: violence. Manaku himsa ane sankalpam kuda raadu.
0: You don't think of any violent things.
1: Ee lokamlo ekkada chuchina gaani himsakrutulu అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం.
0: టుడే యూ ఫైండ్ థాట్స్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? బికాస్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ మిస్సింగ్.
1: కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి.
0: సో ఫస్ట్ వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనం అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, ఎవ్రీథింగ్ విల్ సబ్మిట్ టు యూ.
1: కనుక
0: సో
1: ప్రేమతత్వాన్ని మనం ఏనాడు కూడా వదలకూడదు.
0: We should never give up love.
1: అన్ని ప్రసంగముల లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేను.
0: In all discourses most necessarily bhagwan refers
1: to ఈ ప్రేమ ధర్మము రెండు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసం.
0: This love and dharma are inhalation and exhalation, breathing process.
1: సబ్జెక్ట్ ఏ విధమైన సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు.
0: Whatever may be the subject.
1: ఈ రెండింటిలో కూడాను కామన్ ఇది ప్రేమ ధర్మం.
0: This love and righteousness.
1: అది ఏ వేదం యొక్క ప్రధాన ప్రమాణము?
0: That is standard.
1: సత్యం వద ధర్మం చర.
0: Be truth and follow dharma righteousness.
1: ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవమాడుతూ ఉండాలి.
0: They should be present throughout our lifetime.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక రకములైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు.
0: You certainly go through many texts.
1: అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు.
0: యు ఆల్సో స్టడీ మెనీ సబ్జెక్ట్.
1: ఎన్ని తీసుకున్నప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆప్షన్,
1: ఎన్ని చదివినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ థరో రీడింగ్,
1: ఎన్ని విన్నప్పటికీ,
0: యు మే లిసన్ ఎనీ,
1: కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమను మనము భద్రం చేసుకుంటున్నాం?
0: టు వాట్ ఎక్స్టెంట్ వి ఆర్ అబ్జర్వింగ్, ప్రిజర్వింగ్, prema and dharma, love and righteousness.
1: Devalu cheyali.
0: We should serve.
1: Devalu ante etlantivi?
0: How should we serve? What sort?
1: Ahankaramunu nasaram chesetundi sevalu cheyali.
0: We should serve so as to kill our ego.
1: Adambaranni anagrukketundi sevalu cheyali.
0: The ego and pomp and show should be subdued.
1: Aneka mandi bhaktulainatundi vaaru kuda swami maaku sadbuddhulu ivvandi.
0: Many pray to Swami, Swami give us good mind.
1: Neenu sadachara margamlo praveshinchadaniki shakti ivvandi.
0: Give me the energy so that I would go, I'll be treading along the path of righteousness.
1: Adigetundi vaaru bhaktule kaadu.
0: Those that ask like that are not devotees at all.
1: Endukanaga?
0: Why?
1: Naaku sarainatundi sadbuddhi ivvandi ante sadbuddhi undi neelo.
0: You pray for a good mind. In fact, you have good mind.
1: ఇది ఒక రిచ్చేది పుచ్చుకునేటువంటి ఒక బ్యాంక్ వ్యాపారం కాదు.
0: It is not bank transaction has to be given and received.
1: నీకు సద్బుద్ధి ఉంది.
0: You have the good mind.
1: కానీ నీ ఉపయోగపెట్టడం లేదు.
0: But you don't make use of it.
1: ఆకులో అన్నమంతా వడ్డించాము.
0: The food is served on the plate.
1: తింటే కదా నీ ఆకలి తీరుతుంది.
0: Unless you eat, your hunger will not be appeased.
1: ఆకులో ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎట్లా తీరుతుంది?
0: If you don't eat, how do you expect your hunger to be satiated?
1: నీవు దాన్ని భుజించిన తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది.
0: You should eat it and then you have energy.
1: నీవు భుజించడం లేదు, శక్తి లభించడం లేదు.
0: You don't eat and serve for
1: hunger. నువ్వు బలహీనుడిగా భావిస్తున్నావు.
0: Therefore consider yourself.
1: చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి.
0: Practice, follow all that is said.
1: కానీ ఈనాటి ఆచరణ ఎట్ట ఉంటుందంటే,
0: what sort of practice today?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: so long
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: so long the talk,
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: so long హరికథ,
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
0: యు ఫైండ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రినన్సియేషన్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంత వరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్,
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: The moment discourse comes to an end, these thoughts also would end up there.
1: ఇన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడాను లోపల నిల్చావు.
0: They don't treasure them until they go home at least.
1: కనుకనే అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనమే?
0: What is the use of listening to number of discourses this way?
1: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: You just listen but you don't follow.
1: మనం చేసినప్పుడే దీనికి ఒక ఫలితం ఉంటుంటాడు.
0: When once you practice, you know the result.
1: తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది.
0: When once you taste, when once you eat, you
1: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
0: You will have the strength too.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
1: తిన్నటువంటిది భుజించాలి, తినాలి, తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: Fashion, fashion, not compassion.
0: It's only fashion, not compassion.
1: కనుకనే ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: When once we develop compassion, the fashion will run away.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: So to listen is a
1: matter of fashion. వెళ్ళారండి, ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: Where have you gone? I have gone there to listen to discourse.
1: ఏం జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things
1: are said. చెప్పండి అంటే తల్లో చేరలేదు అంటారు.
0: At least tell a little.
1: ఎందుకు పోయినావు?
0: It has not gone into the head. Then what have gone?
1: భక్తుడు ఉంటుండేటువంటి వాడు పాపం.
0: There is a devotee.
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: For 16 years he heard all talks.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: What are those talks?
1: రాముని యొక్క చరిత్ర.
0: It is the story of Rama.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. దిన్నె నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి
0: హి రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా కష్టమ పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామా.
1: ఈ విధమైన దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్, ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
1: దాంట్లో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధంగా శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యు షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఎ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాస్ ది క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికేమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
0: ది స్కాలర్ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ టాకింగ్ టు మాసెస్ లార్జ్ క్రౌడ్.
1: అందువల్ల ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలి, అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యు షుడ్ నెవర్ మిస్ ఎనీ వన్ డే, దెన్ ఓన్లీ యు హావ్ ద ప్రాపర్ రిజల్ట్.
1: సరే, ఒకనాడు
0: వన్ డే
1: ఎక్కడికో తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
0: దిస్ పర్సన్ హ్యాడ్ టు గో నెసెసరీ.
1: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు.
0: అండ్ దిస్ పర్సన్ సెడ్ టు ద స్కాలర్, సార్ కెన్ ఐ సెండ్ మై సన్ ఆన్ మై బిహాఫ్.
1: సరే, సీట్ ఫిలప్ కావాలంటే కానీ ఎవరొస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
0: The pandit said, the vacant seat should be occupied. Doesn't matter, it's in your son.
1: సరే, ఇంటికి పోయాడు.
0: He went home.
1: ఒరే, ఈ పండితుల వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
0: What this pandit is speaking of renunciation.
1: అస్థిరం జీవనం లోకి, అస్థిరం యవ్వనం ధనం అని చెప్తూనే ఉన్నాడు. ఇవన్నీ నా కొడుకు వింటే ఏమైనా వాడికి విరాగం వస్తుంది ఏమిటో, వాడు అవన్నీ వదిలిపెట్టిపోతాడు ఏమిటో, ఎట్ట వాడిని పంపించేది అని సందేహించాడు.
0: This person started wondering and felt so sad because the scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciant.
1: అనుకొని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
0: This person approached the pandit.
1: ఈ ప్రసంగాలు చాలా బాగానే ఉంటుంటాయి, ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యాలతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
0: సార్, he told this pandit, sir, your talks are very nice. But if you speak of renunciation, what will happen to me if my son is to run away from home?
1: దయానికి నాటుకొని పోయేటట్టుగా చెప్పాడు.
0: This pandit told straight away so as to be imprinted on his heart.
1: Ayya,
0: sir,
1: meeru 16 samvatsaram nunchi prasangalaku vastunnaru.
0: You have been listening to my talk since 16 years.
1: Meeku enta vairagyam vachindi, enta vairagyam vachindi.
0: To what extent you developed this renunciation?
1: Oka dinam kumaru vastene vaniki vairagyam vastunda? Anta sulabham kaadi vairagyam.
0: Do you think that your son will be ascetic if he is to listen to my talk just for a day tomorrow?
1: Attane ee naadu samvatsaral kolade vastunnaru upanyasalaku.
0: Same thing, years and years after year we come here.
1: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కాని ఆ పరభక్తి కాని ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
0: నాట్ ఇన్ ఎ బిట్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెన్సియేషన్.
1: ఇంత వరకు హాయిగా ఉంటాది.
0: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
1: చాలా ఆనందంగా ఉంటాది.
0: వి ఆర్ హ్యాపీ.
1: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
0: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంత కాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
0: What is the use of listening to talk so long?
1: నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము.
0: Every day we talk.
1: మాకైనా కూడా శ్రమ లేదు కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి.
0: But the listeners feel very much tired.
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
0: హ్యావ్ యు టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్లా చేసేది?
0: వి స్టిల్ ఆస్క్ భగవాన్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, డూ దిస్ ఫర్ మీ.
1: మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు, ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లిబరేషన్? ఆర్ యు నాట్ అషేమ్డ్ టు ఆస్క్ ఫర్ ఇట్?
1: అడిగే కూడా మీకేమైనా అవమానం లేదా?
0: డోంట్ యూ ఫీల్ హ్యూమిలియేటెడ్?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రాక్టీస్?
1: దీన్ని మొట్టమొదట మీరు గుర్తించుకోవాలి.
0: ఫస్ట్ నౌ దిస్.
1: సంవత్సరాల కొలది వింటున్నారు.
0: యూ హావ్ బీన్ హియరింగ్ ఓవర్
1: ఇయర్స్. ఇంకా మన వ్యాపారాలు ఏమి తగ్గలేదు.
0: స్టిల్ అవర్
1: దినదినానికి పెరిగిపోతూనే ఉంటున్నాయి.
0: అవర్ బిజినెస్ ఇస్
1: ఆన్. స్వామి మాకు అదే చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి.
0: స్టిల్ వీ వాంట్ స్వామి యూ డూ దిస్, యూ డూ దిస్ ఫర్ మీ.
1: అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దాని పనంతా.
0: If you follow Bhagavan without asking, he will do everything for you.
1: Cheppinattu nadchukondi.
0: You follow as per his command.
1: Nadchukotaniki zero, adagataniki hero.
0: In practice we are zero, to ask we are heroes.
1: Kanuka ee naadu bhaktulanta etta undante paniki parar, tindiki tayar.
0: Tindiki tayar, we are ready for food. Paniki parar, for work we will run away.
1: Cheppinatundi aagnalu maatram e maatramu paatinchatam ledhu.
0: We don't observe, practice anything that is said.
1: Kanuka motta mota ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫస్ట్ ఒబే, ఫాలో అట్లీస్ట్ వన్ ఆర్ టూ దట్ ఇస్ సేడ్.
1: కనుక ఆచరణకి ముఖ్యమే కానీ ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబులు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసిందేది.
0: The number of sacred texts are there. They are not meant for simply going
1: through.
0: All religious books are not meant for mere reading.
1: They are
0: meant so as to be practiced.
1: Today
0: we just go through them repeatedly.
1: Oh, inno samvatsaramulu kuda nunchi రామాయణం పారాయణం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు. ఏమి చేసి ఏం ప్రయోజనం పారాయణము?
0: ఓర్ ఇయర్స్ వీ గో
1: చేసిన పారాయణం అంతా కూడా పరిగెత్తిపోతుంటుంది. అది పారాయణాలు పరిగెత్తిపోతుంది.
0: ఆల్ దిస్ రన్నింగ్ ఈజ్ సింప్లీ లీవింగ్ యూ. ఆల్ దిస్ రీడింగ్ ఈజ్
1: రన్నింగ్ అవే,
0: ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ యూ ద రీడింగ్.
1: కనుక ఎందుకోసం ఈ పారాయణ చేయటము?
0: వై షుడ్ యూ రీడ్ దెన్?
1: కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి, ఒక్కటైనా ఆచరణలో పెట్టండి.
0: At least practice one.
1: అదే చాలు.
0: That's enough.
1: ఎందుకనగా?
0: The reason is
1: గంగ గోవు పాలు గంటడైన చాలు.
0: Just a spoonful of cow milk is enough.
1: కడవడైన నీళ్ళ కరవు పాలు.
0: Why barrels and barrels of donkey milk?
1: కనుక నీ barrels of donkey milk కంటే ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ఫుల్.
0: A teaspoon of cow milk is useful.
1: కనుక మీరు ఆచరణలో పెట్టండి.
0: So practice what is there.
1: అధిక భాష లేకుండా చూసుకోండి.
0: Don't talk too much.
1: ప్రశాంతంగా జీవితాన్ని గడపండి.
0: లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: ఒకరినొకరు అధికంగా కూడా ఎక్కువ మనము స్నేహం కూడా పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ కాంటాక్ట్స్ ఆర్ కనెక్షన్స్.
1: ప్రేమను మాత్రం వదలకండి.
0: నెవర్ గివ్ అప్ లవ్.
1: ఏదైనా సహాయం వస్తే తప్పక దానికి సహాయం చేయాలి.
0: ఇన్ కేస్ వెన్ హెల్ప్ ఇస్ రిక్వైర్డ్ డూ ఇట్.
1: కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: సో భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్.
1: ఈ ఒక్కటైనా కూడా మీరు ఆచరణలో పెడితే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ ఎట్ లీస్ట్.
1: అంతేకాకుండా మాట పలికేటువంటిది స్వీట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి.
0: టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
1: ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో అంతో ఇంత కొంచెం ఫలితం వస్తుంది.
0: దెన్ వీల్ హ్యావ్ ద పాజిటివ్ రిజల్ట్స్ హావింగ్ హర్డ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రాక్టీస్.
1: జీవించడం ఆశ్రమంలో.
0: వీ లివ్ ఇన్ ఆశ్రమ్.
1: ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికి శ్రమలే కల్పిస్తున్నారు.
0: బట్ వీ ఫైండ్ శ్రమ ఆర్ ఎగ్జర్షన్ బోత్ టు భగవాన్.
1: ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి?
0: Why should we be here in the ashram?
1: అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమంలో కావాలి.
0: In order to be free from all anxiety.
1: అన్ని అటాచ్మెంట్ వస్తున్నాయి ఇక్కడ కూర్చొని.
0: Though we are here, we have so many attachments.
1: ఈ శ్రమలకు చేరినటువంటి కానీ ఆశ్రమంకు చేరినటువంటిది కాదు.
0: It is full of suffering శ్రమ. It's not ashrama. That's the relief to all the kind of suffering.
1: ఆశ్రమ శ్రమ లేకుండా ఉంటుండాలి.
0: You should not be tired. You should not have any exertion.
1: ఆశ్రమ
0: ఆశ్రమ
1: శ్రమ కానటువంటిదిగా జీవించాలి.
0: దట్ విచ్ ఇస్ నాట్ శ్రమ, విచ్ ఇస్ నాట్ సఫరింగ్.
1: కనుక నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివి వస్తుంటాయి. కానీ విన్నటువంటి వచ్చినప్పటికీ తిరిగి దాన్ని సరిగ్గా మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ వీ హియర్ టైమ్ అండ్ అగైన్ వీ షుడ్ లిసన్ టు దెమ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దెమ్.

0: அறிமுகத்தில்
1: எம்பாடிமெண்ட் ஆஃப் லவ்,
0: மானவன் யொக்க அபியுதயமனக்கு மானசிக சக்தி சித்த சுத்தி அத்தியாவசியம்.
1: ஃபார் தி ஹியூமன் ப்ராகிரஸ் தி பியூரிட்டி ஆஃப் ஹார்ட் அண்ட் மென்டல் ஸ்ட்ரெங்த் ஆர் எசென்சியல்.
0: மானசிக சக்தி சித்தை சித்த சுத்தியே மானவத்வாన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
1: It's only the mental strength and the purity of heart that makes the human divine.
0: మానవునకు మనసే మూలాధారం.
1: Mind is the basis for the mankind.
0: మనస్సునకు సంకల్పములే ఆధారం.
1: Mind is based on the bundle of thoughts.
0: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
1: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
0: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
1: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
0: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటని.
1: The fructification of the human life is based on the thoughts.
0: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
1: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
0: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: You may notice or not, the waves spread all over the surface of the lake.
0: అదే విధంగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
1: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body in the lake.
0: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
1: When once these waves enter into our mouth, we speak nice words.
0: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కులు ఉచ్చరిస్తాడు.
1: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
0: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
1: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
0: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
1: Good and bad vision depends upon the thoughts that get into our eye.
0: ఈ సంకల్పములు హస్తములు ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
1: The hand does good or bad depending upon the thoughts that enter into them.
0: పాదములో ప్రవేశించినప్పుడు దుస్తంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
1: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
0: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారము.
1: So good and bad depend on thoughts.
0: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
1: Man today wants God.
0: భగవంతుని స్మరిస్తున్నాడు.
1: He thinks of God.
0: భగవంతుని చింతిస్తున్నాడు.
1: He thinks and vision depends upon the thoughts that get into our eye.
0: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
1: The hand

0: భగవంతుని ఆశిస్తున్నాడు.
1: Man today wants God.
0: భగవంతుని స్మరిస్తున్నాడు.
1: He thinks of God.
0: భగవంతుని చింతిస్తున్నాడు.
1: He thinks of God.
0: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యము కాడు.
1: Is not enough to experience God.
0: భగవంతుని చింతించడంత మాత్రమున భగవంతుడు అంత సులభప్రియుడు కాదు.
1: You cannot catch hold of God by merely thinking of him.
0: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
1: One has to totally surrender to God.
0: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
1: When once you surrender, you and God become one.
0: ఏకం సత్య ప్రభావ వదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
1: This principle of oneness, the unity, is explained in a diversified way by scholars.
0: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
1: To be one with God, what spiritual path should we pursue?
0: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
1: We have the coal and the fire so close to us.
0: కానీ అగ్ని ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
1: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
0: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
1: coal has got to be so close to the fire.
0: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
1: When you fan it, the coal also transforms into fire.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: This what is meant that knower of the Brahman.
0: ఏ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
1: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
0: మనం భుజించినటువంటి ఆహారము,
1: the food that's partaken,
0: లోపల జీర్ణమయ్యి
1: is digested in
0: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
1: And the essence of the food is circulated all over the body.
0: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
1: Then the food partaken, digested, assimilated and the body become one.
0: అదే విధంగా భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
1: We have to get into divine. Surrender
0: ourselves. సంకల్పం అన్నీ కూడా భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
1: All our thoughts should become divine thoughts.
0: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై, నిత్యమై, సత్యమై, సందీప్తమై ఉంటుంటాయి.
1: God's grace. Our thoughts would become sacred, eternal, noble and very high.
0: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్న ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
1: In order to experience this oneness, the human must merge in the divine.
0: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
1: The individual is Nara. God is Narayana. Both should become one.
0: Anaga Nara anaga Atmatattvame, Atmaswarupame.
1: Nara is the very personification of the spirit Atma.
0: కనుకనే నరుడనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
1: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర, ఏ హ్యూమన్ బీయింగ్.
0: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
1: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద స్పిరిట్.
0: దేహం నందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు టో ఇస్ ఆత్మ దట్ మూవ్స్ అబౌట్.
0: ఏ పని చేసినా, ఏ సంకల్పం సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ డన్, వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్, వాట్ ఎవర్ దట్ ఇస్ థాట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
0: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
1: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
0: దైవానికి అర్పితం కావాలి.
1: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
0: అందువల్లనే మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన. మానవుడు అంశము.
1: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: భగవంతుడు బింబము.
1: అండ్ గాడ్ ఇస్
0: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
1: ది రియాలిటీ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్ లైజ్ ఇన్ ద యూనిఫికేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
1: ఐ మియర్లీ టేకింగ్
0: నామం స్మరించినంత మాత్రమున,
1: బై థింకింగ్ హిస్ గ్లోరీ
0: ఆకారం చింతించినంత మాత్రమున,
1: బై థింకింగ్ ఆఫ్ హిస్ ఫామ్
0: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
1: That's not enough. They are only physical.
0: ప్రవృత్తి యొక్క లక్షణములు.

0: ఇది భౌతికం యొక్క చర్యలు,
1: ఫిజికల్ యాక్టివిటీ.
0: కానీ నివృత్తి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
1: బట్ వన్ హ్యాస్ టు గో ఇన్ వర్డ్.
0: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ వన్నెస్ ద స్పిరిట్ బిహైండ్.
0: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఆల్వేస్ ఇన్ ది ఎక్స్టర్నల్ వే అండ్ వీ హావ్ ఫర్గాటెన్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వర్డ్ పాత్.
0: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
1: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
0: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
1: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేసెస్.
0: అనగా ఏమిటి ఐదు ముఖములు?
1: వాట్ ఆర్ దీస్ ఫైవ్?
0: పంచముఖి,
1: ఫైవ్ ఫేస్డ్ వన్.
0: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
1: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
0: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
1: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
0: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
1: భర్గో దేవస్య ధీమహి.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్
0: ఇది నాలుగో ముఖము.
1: ఇది ఫోర్త్ ఫేస్.
0: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ఫిఫ్త్?
0: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య దర్శనము.
1: దట్ ఇస్ ది కాస్మిక్ ఫామ్, దట్ ఇస్ ద డివైన్.
0: భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయా.
0: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
1: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫేస్?
0: ఈ గాయత్రి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ గాయత్రి?
0: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
0: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
1: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: గాయత్రి ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
1: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: సావిత్రి మన యొక్క జీవితమునికే ఆధారమైనటువంటిది, ప్రాణమునికే మాస్టర్.
1: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
1: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సచవంత.
0: సరస్వతి,
1: సరస్వతి
0: వాగ్దేవతా స్వరూపిణి,
1: ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
1: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
0: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
1: అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
0: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
1: గాయత్రి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
1: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
0: కనుకని ఇటు ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మర్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం.
1: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
0: Bhurbhuvasvaha. Ee moodinti oka arthamunu kuda mattamata manam gurtinchali.
1: We have to understand the meaning of bhurbhuvasvaha.
0: Anaga bhulokamu, bhurlokamu, swargalokamu ani manam bhavistunnamu.
1: We think the three words, bhuloka, bhuvarloka and swargaloka.
0: Ee moodu lokamulu ekkada untunnayi?
1: Where are these three words?
0: Ee moodu lokamulu kuda oka manavuni ende untunnayi.
1: All the three worlds are within the man.
0: జీవి యందు కూడా ఉంటున్నాయి.
1: Present in
0: every ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
1: In every living creature.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
1: this truth we are not able to know.
0: భూలోకం వేరు, భూలోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
1: We consider భూలోక, సువర్లోక and స్వర్గలోక separate.
0: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
1: భూలోక ఇస్ మెటీరియలైజేషన్.
0: అనగా పదార్థం యొక్క చేరికనే.
1: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
0: ఈ ప్రపంచం అంతా ఇప్పుడు పదార్థం యొక్క చేరికనే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థం యొక్క కల్పనే.
1: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: కానీ ఈ పదార్థం యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
1: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
0: ఇది భూ, ఇదే పదార్థం యొక్క జోకం.
1: భూ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
0: ఇంకా భూహా
1: భువ
0: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
1: భువహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థమును కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వీ హావ్ టు నో.
0: అది ఏ సువహ అన్నారు.
1: దట్ ఈస్ సువహ.
0: భూర్ భువ సువహ.
1: భూర్ భువ
0: మెటీరియలైజేషన్ వైబ్రేషన్ ఈ సువహ. అదే రేడియేషన్.
1: మెటీరియలైజేషన్ వైబ్రలైజేషన్ వైబ్రేషన్. థర్డ్ వన్ ఈస్ రేడియేషన్.
0: దానిని వేదం నందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This in Veda is called Prajnanam Brahma.
0: అది ఇది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇలాంటి తెలివితేటలు మానవుడి ఎందు ఉంటున్నాయి.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ దిస్ ప్రజ్ఞానం.
0: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందు ఉంటుండాలి.
1: దట్ వైబ్రేషన్
0: ఈ మానవుని యొక్క దేహం నందు సర్వవ్యాపకమైనటువంటి పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
0: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
1: There is nothing in this world where you don't find the five elements.
0: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
1: Who is the main one behind the five elements?
0: కాని అది ఏ ఓంకార నాదం.
1: That is primordial sound, Omkara.
0: దీనిని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
1: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
0: క్లీం అదే పృథ్వీ.
1: క్లీం ఇస్ అర్త్.
0: కృష్ణాయ అదే జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అదే అగ్ని.
1: గోవిందాయ ఫైర్
0: అదే అగ్ని.
1: దట్ ఇస్ ఫైర్.
0: గోపీజన వల్లభాయ అదే వాయువు.
1: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
0: స్వాహ అదే ఆకాశం.
1: స్వాహ దట్ స్పేస్ ది స్కై.
0: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
0: సర్వ జీవుని యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ all over the universe.
0: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
1: In fact, the five elements form the life basis.
0: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
1: Five elements are spread everywhere.
0: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
1: This is what he said, the five elements are present all over.
0: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
1: That which is so vast.
0: ఈ పంచభూతములు ఏమిటి?
1: Five elements.
0: భగవత్ స్వరూపములే.
1: They are all divine essentially.
0: Prithvi bhagavat swarupame.
1: Earth is divine.
0: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
1: As earth is divine, bhudevi
0: ani pilustunnaru.
1: Called bhudevi.
0: Inka rendavadi jalamu.
1: Second water.
0: Idi ganga devi antunnaru.
1: We call water ganga devi.
0: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
1: వి కన్సిడర్ గంగా
0: మన ప్రాచీన యొక్క వైభవము ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేదు.
1: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్
0: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
1: దీస్ ఆర్ ఆల్ ద టీచింగ్స్ బై అవర్ ఏన్షియన్స్ హావింగ్ ఎక్స్పీరియన్స్ దీస్ డివైన్.
0: అగ్నిదేవుడు,
1: దెన్ ఫైర్ గాడ్,
0: ఇంకా గాలి దేవుడు,
1: అండ్ విండ్ గాడ్.
0: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైన
1: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
0: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
1: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
0: దైవం నీ హృదయవాసి.
1: God dwells in your heart.
0: కరుకని భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
1: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
0: అవర్. ఎక్కడ నుంచి వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానో లేక ఇంటి నుంచి వచ్చానో లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానో మనం చెప్తూ ఉంటాం.
1: When we ask where do you come from, we say from hotel or from home or some place.
0: ఎక్కడ నుంచి వచ్చిన వాడు కాదు.
1: You are not come from any place.
0: నీ స్థానం హృదయమే.
1: Your original place.
0: నీ నివాసం హృదయమే.
1: Your original placement is heart.
0: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
1: Where do you come and where do you go?
0: దైవం కూడా ఎక్కడ రాడు ఎక్కడ పోడు.
1: God doesn't come or nor does he go.
0: ఉన్న చోటనే ఉంటున్నాడు.
1: He remains where he has been.
0: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చు.
1: But to come for grace, he manifested.
0: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రం అమెరికాకు వెళ్ళినాడు భావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
1: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
0: ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
1: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
1: Divinity neither has its entrance nor exit.
0: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: విశ్వం విష్ణు స్వరూపము.
1: ద హోల్ యూనివర్స్
0: సర్వం కల్విదం బ్రహ్మ.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ఎ వెరీ మేనిఫెస్టేషన్.
0: అన్ని రూపములు దైవ స్వరూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
1: ఆల్ ప్లేసెస్ ఆర్ హిస్ ఆల్టర్.
0: దైవము లేని స్థానం కానీ దైవం కానీ నేమం కానీ రూపం కానీ లేదు.
1: దేర్ నో ప్లేస్ దేర్ నో పర్సన్ వేర్ దేర్ నో గాడ్.
0: అన్ని రూపములు తనవి.
1: ఆల్ ఫార్మ్స్
0: అన్ని నామములు తనవి.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఏక ప్రభువుగా అనేక నామములు.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
0: కనుకనే మన పేదను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
0: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
1: We should not entertain a feeling that you are the servant and that God is
0: master. Devudu devudu okkade.
1: The individual and the divine are one.
0: Narudu narayanudu okkade.
1: Narayana narayana are one.
0: Bimba pratibimbam rendu okkate.
1: The object and the reflection are one and the same.
0: Kanukane ee ekatvamlo manam kontha varakunu sadhana sadipi divyatvanni manam gurtinchadaniki prayatninchali.
1: So we should do our spiritual path, pursue our spiritual పుట్టినంత
0: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
1: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యు హావ్ నాన్ డ్యుయల్ ఎక్స్‌పీరియన్స్.
0: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టి శక్తినివి కాదు.
1: సో లాంగ్ యు ఆర్ ఇన్ దిస్ డ్యుయలిజం యు విల్ హావ్ దిస్ టూ సైడెడ్ ఎక్స్‌పీరియన్స్.
0: ఏ మ్యాన్ విత్ డ్యుయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: ఏ మ్యాన్ విత్ డ్యుయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
1: సో వి ఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్
0: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
1: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
0: కాదు కాదు, ఎప్పుడు కూడా ఒకే జీవిత్వాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
0: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఎక్స్‌పీరియన్స్ దిస్ వన్నెస్.
0: అభిషేకం సరిపోయే సమయం లోపల
1: వైల్ డూయింగ్ అభిషేక
0: పండితుల వారు
1: ద పండిట్
0: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
1: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
0: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
1: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
0: చిత్తశుద్ధయే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్
0: చిత్తశుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
1: బై అటైనింగ్ ప్యూరిటీ యు కెన్ ఎక్స్‌పీరియన్స్ డివినిటీ.
0: చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనము అర్పితం గావించుకోవాలి.
1: విత్ ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
0: మనం ఒక పుష్పం భగవంతునికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
1: You never offer a flower that is a rotten, that has failed to God.
0: చెట్టు నుంచి కోసినప్పుడు అయినప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నాడు.
1: ద మూమెంట్ యూ ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యూ వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్.
0: శుద్ధి అనేటువంటి కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
1: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఎనఫ్.
0: ఈ చిత్తశుద్ధి అనేటువంటి యొక్క హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
1: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు గాడ్.
0: అర్పితము అర్పితము అర్పితము.
1: సరెండర్ సరెండర్.
0: అర్చన కాదు, అర్పితం కావాలి.
1: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఇస్ సరెండర్.
0: ఈ అర్చనకును అర్పితములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దట్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
0: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
1: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
0: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
1: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్.
1: డివినిటీ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్.
1: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
0: అట్టి సత్ను మనం పొందాలి.
1: We should reach that state of God.
0: ఎక్కడ పొందాలి?
1: How to do that?
0: మన ఎందే మనం తెలుసుకోవాలి.
1: That stuff is to be known within.
0: కొంచెం ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: This eternal principle has got to be understood well.
0: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
1: We have to join the good company.
0: పొద్దున పండితులు వారు చెప్పారు.
1: Morning పండితులు.
0: పాలలో నీళ్లు చేరినాయి.
1: And the water.
0: నీళ్లు లేకుండా పాలు ఉండడానికి వీలు లేదు.
1: And the milk cannot exist without water.
0: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
1: With in the company of the water, the milk is very happy.
0: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
1: The combination of milk and water is satsanga, good company.
0: అది ఏ సరైనటువంటి స్నేహము.
1: That is true ideal friend.
0: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
1: We should sustain this permanent friendship.
0: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటారో మీరు కూర్చొని అర్థం చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
0: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
1: and once you boil the milk keeping it on the stove
0: andulo unnatundi neerandaru kuda aaviri aipothundi
1: all the water gets transformed into vapor
0: aa neeru tannu vidichipoyindi kada ani paalu bharinchukoleka tara jeevithanne agnilo veyadaniki siddham avutundi
1: the milk cannot bear this separation because water is lost by way of vapor so it boils and jumps into the fire
0: ee paalu nunchi neeru vere enta chalame paalu pongi poyilo padipothayi
1: the moment water gets itself separated out of the milk the milk jeevitham laga akkadey anukuntundi it feels that it cannot lead the life of separation
0: కనుకని ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
1: ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
0: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ పాసిఫైడ్.
0: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
1: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్డ్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్స్ డిలైట్ఫుల్.
0: నిజమైనటువంటి నరనారాయణుల యొక్క సంబంధము.
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
0: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: జీవుడు దేవుని యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
0: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
0: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: because of sensual pleasure
0: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
1: because of worldly pleasures that he wants
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
1: he wants all external pursuits
0: ఈ దుష్కల్పితమైన జగత్తులో పడిపోవడం చేత
1: he gets himself drowned in
0: దైవం కొరకు చాలా బాధపడతాడు
1: and he feels so sad having been
0: away from God. ఈ జీవుడు
1: God feels so sad that the individual left him
0: అందువల్లని అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
1: in order to see God would not be sad in a moment
0: tirigi arpitamu aneetundi athane chesthe tirigi daivam aanandanga untadu
1: when once the surrender offering takes place God would be happy again
0: boggu ajnanam
1: and the coal is ignorance
0: agni jnanam
1: fire is wisdom
0: jnana jnanamulu rendu cheyatame kaakunda
1: is not the combination of wisdom and
0: prema aneetundi oka gaadi kuda veechindatte దైవము ఒక్కటైపోతాడు.
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
0: జీవుడు దేవుడు ఒక్కటైపోతాడు.
1: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్ విత్ గాడ్.
0: ఏకమైపోతాయి.
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
0: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుండి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
1: The individual is just a spark of the divine since ancient time.
0: కాని ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
1: Because of the effects of Kali, individual feels separate from God.
0: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
1: Ages may roll, pass on, but there can't be.
0: కానీ దేవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
1: Individual is not feeling sad, but God is feeling sad.
0: దేవుడికి బాధ ఏమాత్రము లేదు.
1: And in fact there's no sadness.
0: కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరమైపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
1: God feels sad because his friend, the individual, is cutting off himself.
0: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: There's only one permanent friend in this world, God only.
0: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై ఇంతనే మనం ముగించుకోతుండాలి.
1: All worldly friends limit themselves with these three things, hello, how are you, goodbye.
0: కానీ భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై చెప్పడు.
1: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
0: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడా తనకు ఆనందము, భక్తునికి ఆనందము.
1: వెన్ వన్స్ యూ జాయిన్ వన్ విత్ గాడ్ యూ విల్ బి హ్యాపీ అండ్ హీ విల్ బి హ్యాపీ.
0: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
1: వెన్ దేర్ ఇస్ సెపరేషన్ గాడ్ వుడ్ నాట్ స్టే బట్ హీ ఫీల్స్ సాడ్.
0: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
1: వై ది ఇండివిజువల్ ఇస్ గోయింగ్ ఇన్
0: ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
1: వై హాస్ హి ఫర్గాట్
0: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు?
1: వై హాస్ హి
0: పవిత్రతను కోల్పోతున్నాడు?
1: వై హాస్ హి లాస్ట్
0: అని తాను చాలా బాధపడుతుంటాడు.
1: సో ఫీలింగ్ హీ ఫీల్స్
0: ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు,
1: ఇట్స్ నాట్ ఫర్ హిమ్,
0: భక్తుని నిమిత్తమే.
1: గాడ్ ఫీల్స్ సాడ్ ఫర్ డివోటీ.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ మీ కోసమని.
1: Whatever that is said, whatever that is done, whatever that is seen, is for you.
0: కనుకనే ఈ సపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
1: సపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
0: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
1: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫాదర్.
0: కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత నెవర్ వాక్డ్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
0: Chitrakuta parvanappudu poyaru.
1: They reached Chitrakuta top.
0: Oka chettu kinda kurchoni
1: they sat and read.
0: Ramana cheppadu, Lakshmana oka parnasara niyaminchina ayana annadu.
1: Rama said, Lakshmana, build some kind of hut there.
0: Ekkada swami అన్నాడు.
1: వేర్ స్వామి?
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ చేయి అన్నాడు.
1: యూ కెన్ బిల్డ్ ద హార్ట్ వేర్ ఎవర్ యూ లైక్.
0: ఈ కఠినమైనటువంటి వాక్కును తాను భరించుకోలేకపోయాడు.
1: లక్ష్మణ కుడ్ నాట్ బేర్ దీస్ హార్ష్ వర్డ్.
0: నా ఇష్టం నాకు వేరుగా ఉందా?
1: యూ హ్యావ్ మై ఓన్.
0: నీ ఇష్టమే నా ఇష్టము.
1: యువర్ లైక్స్ ఆర్ మై.
0: నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
0: నేను ఏం తప్పు చేశాను?
1: వాట్ మిస్టేక్?
0: ఇష్టమైన చోటు నిర్మించమంటున్నావు.
1: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ
0: నా అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
1: హి వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హార్ట్.
0: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
1: సీత వాచ్డ్ ద సీన్.
0: లక్ష్మణ ఎందుకు నీ వంతు విలపిస్తున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ క్రాయింగ్?
0: మీ అన్నగారు ఏమన్నారు?
1: వాట్ డిడ్ యువర్ బ్రదర్ సే?
0: ఏమీ తిట్టలేదు కొట్టలేదు కదా.
1: హీ డిడ్ అక్యూజ్ యూ. హీ డిడ్
0: బీట్ యూ. నీ వంతు విలపించడానికి మూల కారణం ఏమిటి?
1: వై ఆర్ యూ క్రాయింగ్ లైక్ దట్?
0: తల్లి కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు.
1: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
0: Rama ishtame na ishtamu.
1: His likes for my life.
0: Kaku na ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
1: He left to my choice. Isn't that separation?
0: Ee edabaatu yokka sokaanni nenu bharinchukolenu.
1: I can't bear the suffering of separation.
0: Chusara. ఈ లాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
1: దట్ ఈస్ ఇంటెన్సిటీ that the devotee feels unbearable to bear.
0: దైవానికి ఒక క్షణం దూరం కాకూడదు.
1: One should not be away from God.
0: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
1: Your feeling should not be contradicted
0: to the divine. మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
1: Your thought should not be separate from the divine.
0: ఏకంగా ఉండాలి.
1: What should be one?
0: ఈ జగత్తు నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
1: The world may last today and may vanish tomorrow.
0: కదిలిపోయే మేఘములే.
1: They are all passing clouds.
0: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
1: The relationship between the individual and God are like object and the reflection.
0: ఇది సత్యమైనటువంటిది.
1: It is true.
0: ఇది నిత్యమైనటువంటిది.
1: Eternal.
0: నిత్య శుద్ధ బుద్ధమత్యమైనటువంటిది.
1: It is pure, unsullied, unpolluted, pure.
0: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
1: This Veda says.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: దిస్ వేదా సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, ఇట్స్ ఎటర్నల్, నెక్టరైన్, ఇమోర్టల్, ఎవర్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
0: గాయత్రి ఛాందసాం మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత.
0: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
0: ఒకటి వర్ణన.
1: వన్ ఇస్ డిస్క్రిప్షన్.
0: రెండవది అర్పితము.
1: సెకండ్ సరెండర్ ఆఫరింగ్.
0: మూడవది ధ్యానం.
1: థర్డ్ విజ్డమ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
0: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
1: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
0: ఓం
1: ఓం
0: భువః
1: భువః
0: శివః
1: శివః
0: తత్ సవితుర్ వరేణ్యం
1: వరేణ్యం
0: భర్గో
1: భర్గో
0: దేవస్య
1: దేవస్య.
0: ఇవి వర్ణన.
1: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
0: ధీమహి అది ఏ ధ్యానము.
1: ధీమహి దట్స్ విజ్డమ్.
0: ధియో యోనో ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి. నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోనో ప్రచోదయాత్ యొక్క బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
1: ధియో యోనో ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ ద నాన్ డ్యువల్ విజ్డమ్.
0: ధ్యానము ప్రార్థన.
1: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
0: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
0: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
0: ఓ భగవంతుడా నీకు ఇచ్చటి వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్ యువర్ దాట్.
0: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
1: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్ యువర్ మైన్.
0: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
1: వీ హావ్ ఎ సన్ అట్ హోమ్.
0: వాడు స్కూల్ పోతుంటాడు.
1: హిస్ గోయింగ్ టు స్కూల్.
0: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లున్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
1: ద బాయ్ వుడ్ నాట్ కమ్ టు హిస్ ఫాదర్ అండ్ సే, ఓ ఫాదర్ యూ హావ్ సో మెనీ కార్స్, సో మెనీ హౌసెస్, వై డోంట్ యూ గివ్ మీ వన్ బుష్కోట్.
0: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
1: వెల్ సచ్ డిస్క్రిప్షన్.
0: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టించు.
1: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bushkot.
0: Adiye daivam yokka hakku.
1: That's the right.
0: Bhaktuni yokka hakku.
1: That is the right of a devotee.
0: Bhagavantuni, anugraha swarupuda, అఖండ స్వరూపుడ, విశాల స్వరూపుడ, కరుణాస్వరూపుడ, ప్రేమ స్వరూపుడ, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి, ఇది తప్పింది కాదు.
1: You should not go on praising God. Oh God, your embodiment of very great.
0: దైవమును అందరి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
1: You be ready to ask and pray to God with all the right.
0: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
1: Whom else would you ask other than?
0: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
1: You have every right on God.
0: అందువల్లనే నేను పూర్వము చెప్పాను,
1: భగవాన్ సార్
0: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయ
0: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
1: And hrudaya is a son of atma.
0: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
1: మైండ్ ఇస్ ఎ సన్ ఆఫ్ హృదయ.
0: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
1: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
0: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
0: మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
0: హృదయము సన్.
1: హార్ట్ హృదయ
0: ఎవరికి? ఆత్మకి.
1: రిలేటెడ్
0: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
1: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్.
0: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
1: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
0: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
1: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
0: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
1: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్ ప్రాపర్టీ.
0: ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
0: Grandson yokka ku kudanu great father yokka property ne vastundi.
1: Grandson also has got equal share in the property of the grandson.
0: Son kudanu father yokka property ne vastundi.
1: Son has right on his
0: purasthrinchukoniye bible nandu kudanu I am the messenger of God annadu.
1: Basing on this in the bible it is said
0: sharirika sambandham ayyindi ganukane messenger ga pettadu.
1: As it is only physical relationship it is said
0: manasikamga.
1: When we look,
0: I am the son of God annadu.
1: Psychologically at the mental realm he said and the son of God.
0: Taravata atma bhavamto I and my father are one annaru.
1: With the feeling of the spirit and atma he said I and my father are one.
0: Kanukone manam dehabhimanamto kuda jeevudu devudu ni bhedam pettukochunu.
1: With the body attachment you may consider separate from God.
0: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amshame nenu.
1: At the mental realm you may feel that I am your spark.
0: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
0: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఆల్ స్పిరిచువల్ పాత్
0: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా,
1: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్
0: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
1: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్
0: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
1: యువర్ సన్ మే బి స్టడీంగ్
0: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
1: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
0: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
1: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
0: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్.
0: నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
1: యూ మే బి ఎనీవేర్, యూ మే డూ ఎనీథింగ్, యూ మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: నా దైవం ఒక్కడే.
1: మై గాడ్ ఇస్ వన్.
0: ఆ దైవమే నాకు సంబంధము.
1: ఐఎమ్ రిలేటెడ్.
0: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
1: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద
0: స్పిరిట్. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: హియర్ ద మాస్టర్.
0: ఆ మాస్టర్ ఒక్కడే.
1: మాస్టర్ ఇస్ వన్.
0: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
1: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
0: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
0: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
1: డాటర్ లా విల్ సే అంకుల్.
0: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్పా.
0: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామ అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
2: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
0: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకొని ఈ విధమైన సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
2: Basing on the body relationship, they call that.
0: ఈ దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
2: It's only the body, the vesture, that brings all differences.
0: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు.
2: We should never go by this body attachment.
0: మరణపు కొంప.
2: It's a dirty one.
0: రోగమున బ్రగ్గడు సేవక గంప.
2: Afflicted by disease.
0: జాత సంచలనము పొందు దుంప.
2: It perinates.
0: భవసాగర మీదగలేని కంప.
2: It cannot cross
0: the water. మనం ఎప్పు దంప.
2: It's full of bones.
0: నేను స్థిరమని నమ్మబోకు మనసా.
2: Oh, my, never think that life is permanent.
0: హరి పాదములు ఆశ్రయించవే.
2: Surrender to the feet of God.
0: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
2: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ డై. దేహాభిమానంతో
0: నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
2: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
2: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
0: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒకటే.
2: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
0: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
2: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి ఒక సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
2: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
0: శ్రవణం,
2: లిసనింగ్,
0: కీర్తనం,
2: సింగింగ్,
0: విష్ణు స్మరణం.

0: నివేదనం
1: సరెండర్.
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయింది ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో friendship కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవుతుంది.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: అది ఏ బ్రహ్మ.
1: That's Brahma.
0: అది ఏ విష్ణువు.
1: That's Vishnu.
0: అది ఏ ఈశ్వరుడు.
1: That's Ishwara.
0: అంత తానే.
1: Everything God.
0: సృష్టి లయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
1: The creator, sustainer and annihilator is God himself.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: What is జీ?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బట్
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి ఆర్గనైజర్ ఫర్ ద జనరేషన్.
0: డిస్ట్రక్షన్. చూసారా సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
1: సో జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్.
0: జీఓడి
1: That is G-O-D.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేబుల్ మూడింటి ఎందు ఉండాలి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీరందరూ ఆచార్యులు.
1: దేర్ ఆల్
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించుము అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: అండ్ స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: హ్యావింగ్ గాన్ దేర్
0: స్వామి,
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ద సిన్ హి ఇంక్వైర్డ్.
0: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడి చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: We cannot describe by word.
0: నీకు అందించడానికి భాష లేదు.
1: There's no language that describes your divinity.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: The mind has no right to comprehend.
0: అది చెప్పాను.
1: That's what I said.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ వినేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: But having come to Kashi, I started describing you in various names.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: Having said that you can't be described or narrated, but I ventured to do it.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్డ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్డ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సిన్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: Then God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It is, isn't that the same?
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: is only wicked man who observes disharmony in
0: ee vidhamainatundi yokka manchi chettala yokka gurtimpunu prajalu kuda nirupinchese nimittamai aalasankarnu kuda nu ee vidhamaina prabodham chestu vachadu
1: to tell the humanity what is correct what is wrong adishankara started teaching like this
0: ananda lahari kalpavalli ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆది శంకర స్పీక్ ఆఫ్ దిస్
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ
0: భజే

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకానొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: భక్తి అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యూ ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యూ మేక్ వర్డ్
0: దీని లోపల GOD గాడ్ అని పెట్టావు.
1: హియర్ యూ హ్యావ్ దిస్ వర్డ్ GOD గాడ్.
0: తర్వాత DOG డాగ్ అని పెట్టావు.
1: హియర్ యూ సే DOG డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యూ
0: మేక్ ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: దేర్ ఈస్ గాడ్ అంటావు.
1: యూ సే దేర్ ఈస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటావు.
1: దెన్ యూ సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈజ్ నో వేర్?
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ WHERE వేర్?
1: వేర్ WHERE.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: యూ స్టార్ట్ బిగినింగ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ వన్ గాడ్ అండ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ బీయింగ్ ద సేమ్.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇస్ ద గోల్ ఆఫ్
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: ఇది ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్
0: సాధన యొక్క సారము.
1: ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: తిరిగి అంత్యం వరకు కూడా ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్ వెన్ డు యూ అండర్స్టాండ్.
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాము.
1: క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం టు నాన్ జ్యువలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ జ్యువలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము
1: అన్నారు.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: ద్వారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. ద్వారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ జ్యువలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతంలో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ నాన్ జ్యూలిజం ద జ్యూలిజం ద క్వాలిఫైడ్ నాన్ జ్యూలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యులు వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈజ్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విత్ ఇన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విత్ ఇన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సే.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్స్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ ఇన్ ది బాడీ.
0: చిక్కింది కదా అని పోతే ఇనుపెట్టులో ఉండేటువంటి వాడి లభించవు.
1: ఇఫ్ యు కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాటిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటాయి.
1: బాడీ ఇస్ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: మీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది. అది రండి.
1: ఓ మై క్యాబ్ ఐ హావ్.
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో.
1: What costly things he is going to give.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss. I want that eternal bliss. And that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు. పరిమితమే లేదు.
1: ఇట్ ఇస్ నో బౌండరీ.
0: ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీన్స్.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: chaala viveki ay
1: being so intelligent
0: magidi tannerugudu mandamathudu
1: having studied having been so intelligent
0: enta chaduvu chadivi
1: in spite of
0: yeniti unnanu teenuni gunammu maraledu
1: in spite of all high education the mean man will never
0: tarachi chaduva chaduva
1: in fact the all
0: tarka vadame kani
1: involves in
0: argument gnanam eppudu pondaledu
1: your study will make you to argue but you will not have a knowledge
0: chaduvu chaduvu chadivi chaavandaneetiki chaavuleni chaduvu chaduvali enu
1: at all having studied lifelong ultimate you have to die study to be more
0: adi amrutasya putraha
1: you are the son of
0: immortality amrutasya putraha neevu amrutakuttunnayana
1: you are the son of immortality
0: atti amrutatvani neevu chusko
1: understand that
0: atti amarakkani neevu pondu
1: be immortal
0: atti ananda swaroopani neevu nundu
1: be the form of bliss
0: ilanti prabodhistu ఉంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నించాం?
0: కదిలిపోయేటువంటి మేఘములు వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయమునందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రైబక్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: వెన్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ దిస్ వే యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: యూ పే వాటర్ ట్యాక్స్ టు మున్సిపాలిటీ ఫర్ సప్లైయింగ్ వాటర్ టు యూ.
0: ఎక్కడో ఉండేటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: కరెంట్ ఇస్ సప్లై టు యూ పే ఎలక్ట్రిసిటీ బిల్.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: గాడ్ హస్ గివెన్ us ది సన్లైట్ లైటింగ్ ద వరల్డ్.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: వి హావ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: వాట్ ట్యాక్స్ యువర్ పే?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: గాడ్ హస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీలీ.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: ఈజ్ ద ట్యాక్స్.
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఫ్యామిలీ?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యు వాంటెడ్ సో యు మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యు హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యు హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: యూ డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగానే
1: such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of it?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, don't listen to good things.
0: Chedda maatalatte chevi niyeru.
1: Bad words immediately
0: get into your ear. Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: you
1: don't
0: need
1: to them. You don't need to listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజన్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిస్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్ బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ రైట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం.
0: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుండది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్ ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత.
1: And
0: ఈ రెండింటి ఎందుకు ఉండాలి?
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పంలో పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏం లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ థాట్స్, దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పంను పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంత ఉల్లాసపరుస్తుంది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్.
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకి కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండవది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy, that will make you miserable.
0: ఈ యొక్క జెలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జెలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జెలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on
0: నీ
1: your destiny.
0: కర్మానుసారంగా వస్తుంటుండాలి.
1: You act basing on your destiny.
0: కర్మ సంకల్పం చేత కూడుకుంటుండాలి.
1: The fate is based on
0: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము ఆనందంగా కలుగుతుంది.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకు అంత దుఃఖాన్ని అందిస్తుంది.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుక అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
1: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: God, karnudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: హస్త
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: హి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ద ఇంటెలిజెన్స్.
0: పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హిమ్సెల్ఫ్.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వీ షుడ్ ట్రై ఫార్,
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్, యు విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్య ఫలం చేత,
1: బికాస్ ఆఫ్ ద మెరిట్ ఈ నాడు ఈ
0: పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమించింది.
1: బికాస్ ఆఫ్ ద మెరిట్ ఆఫ్ ది సెవెరల్ ఆఫ్ ద పాస్ట్,
0: ఈ పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్, ప్రాపర్ యూజ్ ఆఫ్.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: వెన్ వన్స్ యూ మేక్ ప్రాపర్ యూజ్,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: ఇఫ్ యు మిస్ యూజ్, యు విల్ లూజ్ దిస్ ఛాన్స్.
0: భగవంతుడు ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: ఇదెవరు?
0: అదే మనం చెప్పాను.
1: వాట్ భగవాన్ సెడ్ ద డే,
0: మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ మ్యాన్షన్.
0: బాటలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ పార్క్.
0: రాతిలో ఉన్నాడు,
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్.
0: ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: మాటలో ఉన్నాడు, చీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: యుక్తిలో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కుయుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యు షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పార్ట్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినమునకు ఒక్కొక్క సంవత్సరమునకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: తీటిలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: యుక్తిలో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ నన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.

0: ఇస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కానీ నాకు ఇది పెరగాలనే ఆశ లేదు.
1: బట్ భగవాన్ డజంట్ డిజైర్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ పాదుకులు.
0: భావం పెరగాలి.
1: దట్ పాదుక ఫీలింగ్ షుడ్ ఇంక్రీజ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు
1: those that have come for paduka puja
0: inka laukikamu laukikamu laukikamulone prabhasistunnaru.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: యూ నాట్ అండర్స్టాండింగ్.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే థాట్ ద స్వామి ఈట్ and therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there in the
0: apples bananaalu ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poorna chand hall anta kuda ee tindlu tone cheri poyi untundadi.
1: All poorna chand auditorium is full of these sweets and fruits.
0: ఏ నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: డు యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ?
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్.
0: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లంతా ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్, వాట్ ఫర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్ టు సెపరేట్ టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్.
0: ఎంత కాలం పడుతుంది? ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: స్వామి,
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పాడు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాస్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒకటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్,
0: అది ఏ నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చిపెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెన్ డివోటీ.
0: ఈ విధమైనటువంటి బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీ ఈజ్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి తెలుసు? కళాతూరికి ప్రశాంతంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach
0: it. ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దట్.
0: నాకు ఇష్టమైనటువంటిది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: స్వామి లైక్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ యువర్ లవ్.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకపై మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా భూరు, ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూ, దిస్ మెటీరియల్.
0: సువహ నాకు కావాలి.
1: సువహ
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: జైన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్.
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: దట్ ఆఫరింగ్ మీన్స్
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎట్లా ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: దివ్యత్వమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరం.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్
0: అబౌట్ ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honeybee that brings honey from different
0: places. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at
0: home.

0: సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: అండ్ ఇట్ క్యూర్స్ ఆల్ డిసీజెస్ హనీ.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఇస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: then there's unity.
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: And our heart will have that purity.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: When the heart enjoys purity, it joins the divinity.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Understand the relationship between the purity, unity and the divinity.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండునైనా ఆచరణలో పెట్టడం లేదు.
1: And it chants many times, but you don't practice at least one.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: It's enough if you practice one thing that is heard and did.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత.
1: బై లిసనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ.
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దానిని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్
0: వర్ణించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యూ లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము?
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా
1: రక్షిస్తుండాలి. ఇట్స్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్.
0: వెలిగిస్తుంది.
1: వేర్ ఇస్
0: వెలిగిస్తుంది?
1: ఇట్ ఇస్ లైట్. ఇదంత
0: జీవన జ్యోతులు.
1: దట్ లైట్
0: అది ఆత్మజ్యోతి.
1: అండ్
0: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమ్ ఇన్ ద హోమ్.
0: మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light, this lamp
0: ee meva jyoti kante prakashavantamaina marokati ee ekatlo ledu.
1: And this light of love is greatest of all, nothing except
0: prema unda sarvamu akade untundadi.
1: Where there is love, everything is there.
0: Kanuka
1: so
0: ee prema tattvani meeru abhiruddhi parchukoni
1: develop love more and
0: more. ee prapancha sambandhamaina panu chesinappudikini avi kudunu paramarthikamgaane maaripothayi.
1: Even the worldly activity would become spiritual if you have love.
0: ee office ko pani cheyi.
1: Go to the office and do work.
0: Business cheyi, pani cheyi.
1: Do business and work.
0: Intlo dosham ledu.
1: No mistake.
0: Ee kutumbalu poshinchukovali.
1: You can maintain your family.
0: Anni chestukunnu sarvakarma bhagavat prityartham aniga meer bhavinchandi.
1: Whatever you may do, offer to God to please him.
0: Anta bhagavat prityarthanga cheyali.
1: May every activity be pleasing unto God.
0: Adi nijamainatuvanti oka bhakti.
1: That is true devotion.
0: Ante gaani ee భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: భౌతిక పదార్థాలు ఏ దేవుడికి కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవేర్.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యూ డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crowns.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నా ఈ నగలన్నీ.
1: And all these jewels make God also awkward and ugly.
0: Natural విగ్రహం చూస్తే ఎంత ఆనందం వస్తుంది.
1: You'll be so happy if you watch that natural idol.
0: దాని అంతా ఎంతతో మేకప్పులు చేసి ఇది ఒక కప్పు మాదిరి బాగు చేసేస్తున్నారు.
1: It's the rest of the thing, jewelry, just makeup and it's just.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: Don't carry jewels. Anywhere.
0: అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు?
1: Do you think God is poorer than you?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: Why do you carry?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: You, it's your narrow mindedness.
0: నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యూ ఆర్ నేరో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ ఎ నేరో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దిస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: And it is the charity which is the jewel to the hand.
0: సత్యం కంఠస్య భూషణం.
1: Truth is the jewel to the throat.
0: శ్రోత్రం చ భూషణం ధ్యానం,
1: దెన్ లిజనింగ్ టు ద సీక్రెట్ టెక్స్ట్.
0: ఇలాంటి నగలు మనం ఉంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం మరి?
1: When these jewels are there, why do you need other jewels?
0: కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యమైనటువంటి జ్యువెల్,
1: అండ్ యూ హావ్ గాట్ దిస్ ట్రూత్.
0: కంఠానికి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది,
1: అండ్ ది charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
1: లిజనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ద జ్యువెల్ టు
0: చెవులు. సరైన కంకణాలు వేసుకున్నావు,
1: అండ్ యూ హావ్ గాట్ ఇయర్ రింగ్స్.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు,
1: యూ హావ్ గాట్ ద నెక్లెస్.
0: చేతికి కంకణం ధరించావు, దీనికంటే ఇంకేం కావాలి? ఇది ఏ సరైనటువంటి నగలు? ఏదో పెద్ద వజ్రాల కిరీటము వజ్రం, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఏదో ఒక ఆట.
1: అండ్ ఆల్ ది జ్యువెల్స్ మేడ్ అప్ ఆఫ్ డైమండ్.
0: ఇచ్చేటువంటి వాళ్ళు షో వాళ్లే, తీసుకునే వాళ్ళు షో వాళ్లే. షో
1: దోస్ దట్ ఆఫర్, దే స్పీక్ ఆఫ్ షో.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు,
1: దే ఆర్ నో డివోటీస్ అట్ ఆల్.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు,
1: ద వన్ హూ రిసీవ్స్ ఇస్ నో గాడ్.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
1: సో గాడ్ షుడ్ నాట్ రిసీవ్ అండ్ డివోటీ షుడ్ నాట్ గివ్.
0: ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ టు బి గివెన్, వాట్ ఇస్ టు బి రిసీవ్డ్.
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి,
1: యువర్ ప్యూర్ లవ్ ఇస్ టు బి ఆఫర్డ్.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి,
1: అండ్ యూ షుడ్
0: ఈ రెండింటినీ తీసుకోవటం ఇచ్చుకోవటం.
1: దీస్ ఆర్ థింగ్స్ టు బి ట్రాన్సాక్టెడ్.
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, ప్యూర్ హార్ట్ టు హార్ట్.
1: ఇట్స్ ఓన్లీ గివ్ అండ్ టేక్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్,
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో ఏ బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్ నాట్ బెగ్గర్,
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఏ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ, దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: టీచ్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ది
0: మిస్టేక్. ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిస్థితుల్ని చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్.
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This what we are supposed to do.
0: పైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ అంతా నిండిపోయింది.
1: The whole పూర్ణచంద్ర హాల్ is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు.
1: వాట్ ఆల్ దే ఈట్, దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హీ ఈట్స్, వాట్ హీ లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హీ లిజన్స్ గుడ్ థింగ్.
0: నీ ప్రేమను తింటాను,
1: అండ్ హీ ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
1: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావకండి.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యూ మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ దే యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు,
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంటెడ్ టు రీచ్ లంక,
0: ఎట్ట పోయి చేరేది?
1: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లే, అక్కడ చేరిన వాళ్ళంతా.
1: ఆల్ మంకీస్ అసెంబ్డ్ దేర్.
0: ఎవరు వానర్లు?
1: హూ ఆర్ మంకీస్?
0: తోకున్న వాడు వానరు.
1: వానర
0: తీసుకుంటే నరుడు.
1: వానర ఇస్ వన్ విత్ వాల, దట్ ఇస్
0: వా నర.
1: వా నర,
0: వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము,
0: టైల్. వాళ్ళని తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టైల్ ఇస్ గాన్ హి బికమ్స్ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
1: స్వామి,
0: మీ నామమే దీన్నంత దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని ప్రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామా రామా ఆన్ స్టోన్స్ అండ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఇన్ ది ఓషన్.
0: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంతా.
1: ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
0: కానీ ఎత్తవుతుంది, ఇక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎత్త తీర్ దాటుతాడు.
1: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్, వన్ బౌల్డర్ ఓవర్ దేర్.
0: రెండింటిని చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
1: అనదర్ సీక్రెట్ నేమ్ టు జాయిన్ దీస్ టూ బౌల్డర్.
0: ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసిన రెండు చేరుతూ వచ్చేసాయి.
1: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా, అనదర్ స్టోన్ మా, అండ్ బోత్ జాయిన్ టుగెదర్.
0: ఈ రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరామే అనుకుని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో.
1: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరాం సాయిరాం, దట్ వేర్ డస్ ఇట్ గో?
0: రా మా. విడివిడిగా రాసేస్తే ఆ రామ రెండు చేరిపోతుంటాయి.
1: When these two letters Rama, Ra and Ma,
0: ఈ యుక్తిని మనం తెలుసుకోవాలి.
1: These things
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: This kind correct procedure is devotion.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: And the procedure is yoga.
0: కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి, పవిత్రమైన భావంతో ఉండాలి.
1: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళైంది ఇక్కడ ఉన్నారు.
1: స్వామి ఈజ్ ఏజ్ 73, హౌ ఇస్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు. పీ పీ పీ.
1: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
0: పీ ప్యూరిటీ.
1: ఫస్ట్ పీ ప్యూరిటీ.
0: రెండవ పీ పేషెన్స్.
1: సెకండ్ పీ పేషెన్స్.
0: మూడవ పీ పర్సివరెన్స్.
1: థర్డ్ పీ పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇక్కడే ఉంటాను.
1: With these three P's in hand, he'll be like this for any length of period of time.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడాను ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
1: So everyone should have these three P's.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
1: Develop purity.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
1: Develop
0: peace. ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: And the patience is your jewel ornament.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: Without peace, what power is this life?
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్ దిస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా,
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి,
1: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్ సెన్స్.
0: అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవరీథింగ్ గెట్స్
0: యూనిఫైడ్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్.
0: చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్, యు కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: ఈ అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్, ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: Develop unity. Bring them together. ఏకత్వాన్ని
0: పెంచినప్పుడే మనకంతా బలం వచ్చేస్తుంది.
1: There lies in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
1: Let all the world be one. Let the whole world be one with God.
0: ఏకం సత్విప్రాభవదావదంతి అన్నారు.
1: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇస్ ఓన్లీ లెటర్, ప్రైమల్ సౌండ్.
0: ఏకాక్షరం యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: లెట్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్. ఓ
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి,
1: లెట్ గో అలాంగ్ ది డివైన్ పాత్.
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి,
1: లెట్ అస్ గివ్ అప్ నారో మైండెడ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: చెప్పాడు హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్, గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
1: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడీ.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీస్.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము,
1: లాస్ట్ వీక్,
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఎల్లోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్స్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి,
1: స్వామి,
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వి హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: 10th శెట్టి గారు బ్యాక్ టు మధుర ఇమీడియట్.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
1: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెట్ his bhakti devotion, my shakti, my power, my joy.
0: ఎంతో పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ, ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
1: Though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
1: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: So many changes going on.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ,
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్,
0: త్యాగరాజు,
1: త్యాగరాజు సెడ్,
0: చాలా కష్టాలు పడ్డాడు.
1: ఈ అండర్వెంట్
0: భార్య మరణించింది,
1: వైఫ్ డై,
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హి కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: సఫర్. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్ రాము వియోగాన్ని సహించుకోలేకపోయాడు. హి కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాములపై కూడా కోపం వచ్చేసేసి
1: హి వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామా నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామాయ Your glory is the punishment you give.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: My devotion is
0: శక్తి. నీ శక్తి వీక్ శక్తి.
1: Perhaps your
0: నీలో శక్తి లేదు.
1: You have no power.
0: దూషించాడు.
1: And he accused him.
0: తర్వాత విచారించాడు.
1: ఇమ్మీడియట్లీ
0: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ క్రాస్
0: కలికి రోటగట్టునా
1: అండ్ కెన్ ది మోటార్ బి టైడ్
0: లెట్ మీ దేవి వలచునా
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ
0: లక్ష్మణుండు కొలచునా
1: లక్ష్మణ సర్వ్ యూ
0: సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ శక్తి ఎంతో గొప్పరా.
1: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Ayyo Rama Shakti ichindi kadu goppadi na balahinati inta varaku nanni ibadam pettindi.
1: Rama's power is highest and the greatest and limitless. It's only
0: by devamuna kante minchinatundi shakti marokati ledu.
1: The divine power is greatest.
0: Adi divine power.
1: That is divine.
0: Aa divyamaina shakti kante minchinatundi maroka shakti ee jagatlo ledu.
1: Nothing is greater than the divine power.
0: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku astagatam ayipothayi.
1: Then once you have divine power with you, the rest will follow.
0: Anugraha balame mana hastamlo untunte navagrahalu manam em cheyagalu.
1: When once you have got an anugraha bala, the strength of his grace, what is it, the effect of the strength of the
0: planets? Kanuka anugrahal kosam paatu padandi
1: and work for to earn
0: God's kosam paatu padandi.
1: Work for this.
0: Idi ye nijamainatuvanti oka aanandamu nijamaina prema.
1: There lies the true bliss.
0: Prema mudita manase kago.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Bhaktur andaru cheri premato bhagavatyuka smarana chesina diname nijamaina dinamu.
1: It is the day that is well spent when all devotees gather and sing in praise of God in love.
2: Bidala vedalanni prithito neravetchi annadammulam vakinunna dinamu.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavad Kathalu Cheppu Dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kani takkina dinamulanni kudanu tad dinamude.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema Swaruplara.
1: Embodiments of love.
2: All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigalavadani, chaduvugalavadani, chakkaga erpatlanta chestunnadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his intelligence. Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: Chaduvulanni chadivi chala viveki magili tannirigudu mandamatudu.
1: With all the education and the learning, it is only a fool who does not know his true nature.
2: Enta chaduvu chadivi ee niti unnanu heenuni gudammu manaledu.
1: In spite of higher learning, a mean man would never give up his mean mentality.
2: MA-లు BA-లు పాస్ అయ్యి వచ్చి పేరు గాంచిన పెద్దవారులైన
1: ఏబీబీ మెన్ ఆఫ్ ఎమినెన్స్ విత్ డిగ్రీస్ గ్రాడ్యుయేట్ BA NMA పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
2: చదువులలోనున్న మర్మం మెల్ల చదవక
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తనకు సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతమ.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించక గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatam bedambu sannagillagane samskarambu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu samasipoyagane.
1: The movement that is gone from Sara.
2: Samskara.
1: Samskara, the culture.
2: భారతదేశంబు భాగ్యమే అణిగిపోయి.
1: The wealth of this country, bhagya, is lost.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitations.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti yokka gauravamu sannagelli poyindi.
1: In all fields, in fields with its righteousness, spiritual field, in all fields, there's no morality, there's no standard.
2: మానవత్వమనేది కేవలం మర్యాదనే లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను బిచ్చగాండుగానే తయారయ్యారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద బిచ్చమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు బిచ్చమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరు ఇందులో పెద్ద, ఎవరు ఇందులో చిన్న?
1: హూ ఇస్ ఎ గ్రేటర్ హైయర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్ ఈస్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోట్టకు ఉండి కూడాను ఒక నయా పైసా ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్టలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want the big size photograph to be printed.
2: Kani tana yokka karmalu chuste naya paisa kuda nu iduvadu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala inaadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్ ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టు కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచా ఏమైనా చేయగలరు.
1: If young man decides, he'll be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ పుటింగ్ అండర్ చెక్ ఆల్ ద ఫిజికల్ పవర్, ద మెంటల్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి
2: అంతా సమాజం ఉపయోగపెట్టాలి.
1: And they have to divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulaipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kani 16 samvatsaralu pillavadu chuste bakkabadipoyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emiti?
1: Why?
2: Annam leka kadu.
1: Not that he has no food.
2: Tindi leka kadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: Because the mistake lies here. His senses are weak. He made them weak.
2: Senses are weak అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: When one's senses are weak, the man becomes totally weak.
2: కనుక senses ఏ మానవుని యొక్క ప్రాణము.
1: Therefore, senses form the very life of man.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశం రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
1: Then only we can call ourselves true humans.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపరుస్తున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: Thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే, too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then you should not waste the time.
2: కనుక మనము వేస్ట్ చేసేదంతా కూడా ధనము ఫుడ్.
1: What all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: That's the reason why we find youngsters are totally spoiled.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: What kind of looks they should have?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: Their looks are not steady even for a moment.
2: Itu atu itu atu itu chustuntadi.
1: It goes on wherever looking that side and this side.
2: కాకి దృష్టి వలె ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
2: తేని చూచినా కానీ ఆశపట్టం.
1: అండ్ దే అస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
2: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ ఫార్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam chakkaga pettukunnappude manaku drushti anta kudanu chakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీలు పోతుంటే కదా రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by on the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accidents.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడా మరింత యాక్సిడెంట్ అవుతున్నది.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కారు పోయేది మోటార్సైకిల్.
1: And in fact, that's with the motorcycle with him.
2: కారు చూసేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: Girls college ముందుగా పోతే.
1: And if you go across the girls college.
2: కానీ వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్ను ఇచ్చినది.
1: For that reason, the eyes are given to you.
2: కన్నులు నిచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు. కైలాసవాసు నీ కన్నులారా కాంచేందుకు కదా.
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు యూ? ఈజ్ ఇట్ టు లుక్ అట్ ఎవ్రీథింగ్ హిదర్ దిదా? ఇట్స్ ఓన్లీ టు వాచ్ ద డివైన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: మచ్ ఆఫ్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ లుక్స్.
2: నువ్వు మాటలు చూస్తామా అంటే,
1: and we watch the words,
2: manchi maatale raavatam ledu.
1: We are not uttering good words at all.
2: Amma chedda palukuli.
1: And we use all bad words.
2: Veeru baagunnara, vaaru baagunnara, veerandama, vaarandama ani andanni gurinchi maatladataru tappa aanandanni gurinchi maatladataru ledu.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: Aanandamlo unnatundi andamu, andame aanandamu, aanandame andamu.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and that bliss itself.
2: Ilanti drushtini maa yuvakulu arigattali.
1: And the youngsters should control their bad looks.
2: Endukante poyetundi vaaru manam ochinatundi manavatvam.
1: And we have taken upon ourselves the human life.
2: Manaki ichinatundi kannulu prapanchamlo unnatundi oka chitta vichitramanu chuttaganti.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కానీ అందం చందం చూడటాన్ని కాదు.
1: ఐస్ ఆర్ నాట్ గిఫ్టెడ్ టు వాచ్ ద బ్యూటీ.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: అండ్ ఇఫ్ త్రీ బాయ్స్ గ్యాదర్, They indulge in vain talk, useless talk, gossip.
2: He uses talk valla, uses drishti valla, uses chevadam valla, manavudu, manishi kaakunda, rakshasudu ayipothunnadu.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: Man tangu enta manchidi.
1: Our tongue is so good.
2: Dinni varninchinaru.
1: And it is narrated.
2: Jihve.
1: And it tastes.
2: Kasagni.
1: And it has got all the
2: madhura setam.
1: And it speaks sweetly.
2: Ilanti madhuramainatvanti palukulu palakadaniki tangu ichindi.
1: The tongue is given so that our talk will be sweet.
2: Ante gani chedda palukulu palakakoodadu.
1: The tongue is not given to you to speak bad words.
2: Kanuka manamu tanganu chakka pavitramaga upayoginchukovali.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: Kanulanu ichindi enduku telusa cheppanu.
1: Bhagavan explained why
2: we should kaagu.
1: It's not to look everywhere all around.
2: Sundaramainatvanti bhagavantuni yokka andamulu chusadu.
1: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
2: Darilo ekkadina devalayam kanapadthe devalayam kanapadadu vaadu.
1: If they pass by a temple, they don't notice it.
2: దేవాలయములు పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
2: ఇది ఆ వాళ్ళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: Because of this bad looks drishti and because of bad listening, because of bad words that we speak, the manava, the human, has become rakshasa, danava.
2: Kanuka ee naadu yuvakulu aneetvanti vaaru chaala jagrataga undali.
1: Therefore youngsters must be very careful today.
2: Tana indriyamulu tanu control chesukoni
1: he should have self control.
2: Appudu annitni chudavachu.
1: That self control you can look around.
2: Appudu ye dappu kuda nu kanipinchadu.
1: There will be no mistake at all.
2: Ye doshamu undadu.
1: There will be no defect whatsoever.
2: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా,
2: పిల్లల పైన ఉన్నటువంటి ప్రేమ వలనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఫర్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: యు మే హైడ్ దీస్ థింగ్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
2: కానీ నేను దాచుటకు వీలు కాదు.
1: బట్ భగవాన్ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
2: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
2: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి ఒక తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The elder parents in particular should be highly careful.
2: కొడుకు ప్రేమగా ఉండవచ్చును.
1: You may love your son.
2: నీ ప్రేమను నీ కొడుకు పైన చూపు.
1: You can certainly shower your love on your son.
2: కానీ తను చెడిపోయేటువంటి మార్గం పైన చూపకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్ షో హిమ్ ద రాంగ్ పాత్.
2: వాడు చెడిపోతే ఎవరికి పేరు? తండ్రికే పేరు.
1: ది బాయ్ ఇస్ స్పాయిల్డ్ ఇస్ ది ఫాదర్ హూ గెట్స్ ద బ్యాడ్ నేమ్.
2: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
1: And today, even mother doesn't appear to be good.
2: Kani tandri chuste evaru kopattado em anukoni athana paina kopamu.
1: The young man is full of anger towards his father because he is afraid that he may shout at him.
2: Talli tandri ante motta motta janmaku mulakaram talli tandrulle.
1: And in fact the parents are responsible for the life given to us.
2: ఎలాంటి పరిస్థితులు ఏంటి అని కూడా తల్లిదండ్రులను హృదయపూర్వకంగా ప్రేమించాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ టు లవ్ అవర్ పేరెంట్స్.
2: నా తల్లి మొట్టమొదటి దేవత.
1: మై మదర్ ఇస్ ఫస్ట్ గాడ్.
2: తండ్రి రెండవ దేవుడు.
1: అండ్ ఫాదర్ ఇస్ నెక్స్ట్ వెరీ గాడ్.
2: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: ఇట్స్ ద గాడ్ హూ ఇస్ ప్రొటెక్టింగ్ మీ.
2: ఈ తల్లియే నన్ను రక్షిస్తుండాలి.
1: అండ్ ఇట్స్ ద మదర్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ.
2: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటినీ కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
1: ఫర్గెటింగ్ మదర్ అండ్ ఫాదర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ డూయింగ్ మెనీ ఆఫ్ ది యాక్టివిటీస్?
2: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు, యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: The Sevadal people, youngsters, should control all the evil tendencies.
2: ఎవరు ఎంత అడుగుతగిలినప్పటికీ
1: there may be obstacles, whatever may be.
2: దాన్ని ఉల్లంఘించి
1: they should go beyond.
2: మన ప్రాణమేనను ఇచ్చి
1: they should resist and sacrifice their life.
2: మన సరియైనటువంటి ఒక తత్వమును దారిలో పెట్టాలి.
1: And we should keep ourselves right in the right direction, set right.
2: కనుక యువకులు అనేటువంటి వారు
1: యంగ్స్టర్స్
2: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
2: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్యూజ్ దేర్ వర్డ్స్.
2: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
2: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
2: కానీ ఈనాడు శ్రీనివాసు చెప్పాడు.
1: శ్రీనివాసం సేన
2: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: Innovation said, better you learn skills of technology.
2: Kani idi technology kaadu, trickology.
1: It is not technology, it is a trickology.
2: Ee trick vallane manavudu chaala chedipothunnadu.
1: Because of these tricks, man is ruining himself.
2: Tricks nerchukuntaru kaani chakkaga tricks nerchukovali.
1: He is learning picking up tricks, but not technology.
2: Kani technology lopala ilantivi lene levu.
1: In fact, there are no tricks in technology at all.
2: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చున్నారు.
1: And they are converting technology into tricks.
2: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: యువకులారా,
1: యంగ్స్టర్స్,
2: మీరందరూ కూడా అది జాగ్రత్త వహించాలి.
1: All of you should be highly careful.
2: మన పేరును మనం నిలబెట్టుకోవాలి.
1: Should uphold our own identity.
2: మన కుటుంబం యొక్క పేరును మనం నిలబెట్టాలి.
1: We should keep up maintain the
2: family యొక్క దీన్ని కాపాడాలి.
1: We should maintain the prestige of the family, good name of parents.
2: Motta motta vyakti,
1: first individual,
2: rendavadi samasti,
1: next to society,
2: moodavadi prestige,
1: and third one, first one is
2: samajamu.
1: Individual
2: samajam yokka deeni kuda manam kaapadali.
1: Therefore the prestige individual should maintain the prestige of samasti of society.
2: Prahladuni chaduku pampichadu Hiranyakashipudu.
1: Hiranyakashipu father sent his son Prahlada to schooling.
2: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
1: ద టీచర్స్ టాట్ హిమ్ ఆల్ ఎథిక్స్ మోరల్స్.
2: కానీ ఒకనాడు తండ్రికి పిచ్చి తొడపైన కూర్చొని పెట్టుకుని నాయన ఏమి నేర్చినావు నీవు.
1: వన్ డే ఫాదర్ కాల్ హిమ్ మేడ్ హిమ్ సిట్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ ఆస్క్డ్ హిమ్ సన్ వాట్ హావ్ యు లెర్న్.
2: తండ్రి నేర్చితే అన్ని విద్యలు.
1: ద బాయ్ సెడ్ ఐ లెర్న్డ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
2: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
1: దెన్ ద ఫాదర్ ఆస్క్డ్ రిపీట్ వన్ టెల్ మీ వన్ యూ హావ్ లెర్న్డ్.
2: చదివితే ధర్మార్థ కామమోక్షంబులునే.
1: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
2: చదివితే ధర్మార్థ కామమోక్షంబులునే. చదివితే గలవు పెక్కులు.
1: I have learnt many, many forms of knowledge.
2: చదువులలో మర్మం ఎల్ల చదివితే తండ్రి అన్నాడు.
1: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
2: ఏది ఆ యొక్క చదివినటువంటిది గొప్పది ఒక్కటే చెప్పమన్నాడు.
1: And the father said, tell me one, the greatest that you have learned.
2: Character is very important.
1: Character is very important.
2: Character lenatunti vaadu pasuvuto samanamu.
1: The one without character is equal to an animal.
2: Ane tappatiki tandri kopam vachindi.
1: The father was angry.
2: Ee vidhanga cheppetappatiki andariki kudanu chaala aashcharyam vesindi.
1: All were very much surprised listening to the answer.
2: Oka amenu pilchadu.
1: And he called a lady.
2: Eeme evaru annadu.
1: He said, who is she?
2: She is my mother, అన్నాడు.
1: Prahlada said,
2: కానీ మదర్ కాదు, సర్వెంట్.
1: He's just a servant.
2: ఈమె నా మదర్ అన్నాడు.
1: And he called her as his mother.
2: ఆడవారిని అందరినీ పిలిచాడు.
1: All women were called to come.
2: వీరందరూ ఎవరు అన్నారు.
1: Yes, who are they?
2: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
1: He said, all younger to me are my sisters, younger sisters, elders or elders.
2: ఈ విధంగా చెప్పేటప్పటికీ తల్లికి బుర్ర తిరిగింది.
1: It had got an impact on the father.
2: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను పిలిచాడు.
1: And out of anger, he summoned the spiritual gurus, teachers.
2: కానీ వారిని పిలిచి వారిని చక్కగా దండించాడు.
1: And they were called and they were punished.
2: ఇవి నేర్పవలసింది.
1: This is the teaching that you are supposed to give him.
2: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
1: You should not teach such things to children.
2: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
1: They naturally grow.
2: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
1: యాక్చువల్లీ దే గెట్ ఇన్ టు దిస్ పాత్.
2: తండ్రి చెప్పేటప్పటికీ వారికి భయం వేసింది.
1: అండ్ ఆల్ టీచర్స్ వర్ అఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది ఫాదర్.
2: కానీ స్కూల్ కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడాను కొట్టి తిట్టి దండించినారు.
1: The boy was beaten. He was punished repeatedly there in the school.
2: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
2: Guruji, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకుల.
1: Teachers, do you really teach me?
2: తండ్రి హరిచేయరు అనేది తండ్రి తండ్రి.
1: Who is the father? He is the true father if he asks me to go closer to God.
2: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
1: Likewise the teachers should teach me.
2: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
1: But on the other hand, you are teaching me all worldly matters.
2: ఇది నాకు అక్కర్లేదు.
1: This I don't want.
2: అక్కడ నుంచి బయలుదేరాడు.
1: And he started returning.
2: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
1: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
2: హరి కంటే మించినటువంటి వారు లేరు.
1: There's no one beyond హరి God.
2: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
1: And no one is greater than Ishwara, God himself.
2: ఈశ్వరుడు అందరికి ముఖ్యము.
1: Ishwara is most important for everybody.
2: సర్వలోయందు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
1: It's only Ishwara who is present in everyone.
2: ఈశ్వర సర్వభూతారాం.
1: Ishwara is present in all beings.
2: కనుక అట్టి ఈశ్వరత్వాన్ని బోధించాలి.
1: That divine principle should be taught.
2: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాదురోజుగా భావన పెట్టుకుని మీ అందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ.
2: ఈ సొసైటీని మనం మార్చుదామంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: Then once you get into the society and sing the glory of God,
2: దీన్ని ముందుగా మన ఇంటిలో మనం ప్రారంభించాలి.
1: ఇట్ షుడ్ బిగిన్ ఎట్ హోమ్.
2: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి
1: ఫస్ట్ వీ షుడ్ టీచ్ అవర్ పేరెంట్స్.
2: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గంలో బోధించాలి.
1: దే షుడ్ అడ్రస్ దర్ పేరెంట్స్ ఫస్ట్ టు టీచ్ దెమ్ ది కరెక్ట్ థింగ్స్.
2: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
1: I can only take care of the body.
2: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
2: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
2: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
2: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటలో వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
2: ఇవన్నీ కూడా కేవలం పాంచభౌతికము దుర్బలమైన కాయంబు.
1: It is all the body that is so weak with senses.
2: ఈ పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: This body being weak of senses is bound to fall, is bound to vanish someday or other.
2: దీని ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్ళిపోతుందో.
1: I may eat and eat, then I would drop this body, I do not know.
2: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి ప్రసాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: ఇస్ ఇట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు స్పెండ్ ద టైమ్ బై మెర్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్?
2: కాదు కాదు కాదు. క్షణ క్షణం కూడా నువ్వు భగవత్ చింతనే ఉండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వన్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
2: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: దట్ ఈస్ ద టీచింగ్ వీ ఎక్స్పెక్ట్.
2: అదే మాకు వెంట దంట ఇంట కంట ఉండేటువంటిది.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
2: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
2: గురువులు
1: దెన్ టీచర్స్.
2: గురువులు కూడాను ఇది ఏ మార్గమును అనుసరించాలి?
1: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
2: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: ఇవన్నీ కూడా కేవలము ఇది టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
1: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
2: కానీ రియాలిటీని మనం చూడాలి.
1: So we have to look at, be watchful of the reality.
2: Kanaka meerandaru velli okoka school endukani pillalu endukani tadiyedi bodhanalu cheyali.
1: Therefore you have to visit every school in the neighborhood, teach them proper things.
2: Ekkadaina velle samayam lopala pichi pichi maatlu meeda maatladutunte vaadaku rendu chempar veyandi.
1: As you go along on the way, If anyone indulges in gossip or vain talk, slap him. Doesn't matter even if he returns, but yet you slap him. First you have to punish.
2: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరస్త్రీలను నిందించటము మంచిది కాదు.
1: Being born as a human being, to stare at women, it is a big mistake.
2: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
1: And if you stare at women naturally, your own people would be stared at by others.
2: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, వీరందరినీ మాత్రం జగత్ వదిలి పెడుతుందా?
1: Do you mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
2: కనుక పరులను ప్రేమించి పరులను గౌరవించి ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore love others, respect others, so that you will be loved and respected.
2: స్త్రీలు గాని పురుషులు గాని,
1: men or women,
2: women కాని లేక యువకులు గాని యువతులు గాని,
1: men or women, youngsters, youth,
2: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: All should develop this human quality.
2: కనుక ఈనాడు యూత్ను మనం ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
1: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పీషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
2: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
1: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
2: ఈనాడు యూత్ అనేటువంటి వాడు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
2: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలే.
1: They are not youth. They are donkeys only.
2: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
1: It's not the donkey way we should follow.
2: Donkey ఇష్టం వచ్చేట్టు అరుస్తూ పోతుంటాడు.
1: Donkey goes on moving about making sounds.
2: కానీ you are not donkey.
1: You are not donkey.
2: కానీ నీవు మంచి God.
1: You are not the donkey, but you are God verily.
2: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్
2: క్వాలిటీ. మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
2: కనుక ఇదే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ యూత్.
2: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులు అంతా చదువుతుంటారు.
1: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
2: అది చాలా మరింత చెబుతున్నది, మరింత చెబుతున్నది.
1: And really it spoils you further and further.
2: Textbook baita pettukuntaru.
1: They keep the textbook outside.
2: Ee novels book lobal pettukuntaru.
1: And they hide the novels inside.
2: Chadivedanta novels.
1: But they read novel.
2: Kaani baita chuse vaadaku ko textbook chadutunnade.
1: But outers think that they are reading textbooks.
2: Kanuka teachers ni kuda mosam chestunnaru.
1: They are deceiving teachers also.
2: Kanuka meeru sariyainatundi oka margam anusarinchi
1: to follow the correct path.
2: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
1: And you can openly declare that you are a human being.
2: నేను మానవుడే కానీ నేను పశువు కాదు.
1: I am a human being, not animal.
2: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరును మీరు తెచ్చుకోవాలి.
1: To get the true title of a human being.
2: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే,
1: then once you have human values,
2: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అని కూడా నువ్వు విలువ ఎక్కుతున్నాయి.
1: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
2: Kanuka prema swarupulara,
1: embodiments of love.
2: Ee paina prema entano kanuka meeru sariyainatundi oka margam anusarinchi,
1: you should follow the correct path.
2: Nenu manavudanu ani nivu cheppukovali.
1: And you can openly declare that you are a human being.
2: Nenu manavudanu.

0: ఇఫ్ ఓన్లీ యూ లివ్ అప్ టు ది నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ పైన ప్రేమ ఎంతనో ఉన్నది నాకు.
0: భగవాన్ లవ్స్ యూ వెరీ మచ్.
1: నా ప్రేమకు ఇట్టిది అట్టిది అని ఏమి వ్యత్యాసం చేయకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ కెన్ డిఫరెన్షియేట్, నో వన్ కెన్ ఎస్టిమేట్, నో వన్ కెన్ గేజ్ ద లవ్ ఆఫ్ భగవాన్.
1: కానీ నా ప్రేమ నా ప్రేమని.
0: భగవాన్స్ లవ్ ఇస్ అన్ఈక్వల్.
1: ఎవరేమనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
0: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
1: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
0: There are many people who criticize him.
1: ఇంతమంది పేపర్ లో వేస్తుంటారు.
0: Many people put it in newspapers.
1: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
0: న్యూస్ పేపర్స్ విత్ న్యూసెన్స్.
1: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకొని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ దట్ న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీ.
1: అవుట్ సైడ్ ని అనుసరించేటువంటి వాడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
0: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
1: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
0: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్.
1: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
0: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
1: తాను అనుభవించినటువంటిది తాను మాత్రం వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్ లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడ చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరించడం వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
0: ఏ ట్రూ జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హీస్ ఎక్స్పీరియన్స్డ్, వాట్ ఆల్ దట్ హీ హస్ విట్నెస్డ్. హీ విల్ నాట్ రిపోర్ట్ ఎనీథింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ లైక్ అమెరికా అండ్ అదర్ ప్లేసెస్. హీ ఈస్ నాట్ ఎ జర్నలిస్ట్, హీ ఈస్ టోటలీ ఏ డాగ్.
1: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నటువంటి డాగ్ అరుస్తూ ఉంటాడు.
0: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
1: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కానీ నిజమైనటువంటి మానవులు కాదు.
0: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
1: ఎవరేమనుకున్నప్పటికీ మన సత్యం మనది.
0: That people say a number of things, but you stand for truth.
1: Truth is inside.
0: Truth is inside.
1: Truth is you.
0: Truth is yourself only.
1: You are truth.
0: You are truth.
1: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
0: You are truth, you will be able to resist.
1: దాన్ని లెక్కనే చేయకూడదు.
0: Don't bother about it.
1: ఏమైనా అంటున్నారా అన్ని?
0: Anyone says anything, let them go on.
1: ఏదో కుక్కలు వస్తున్నాయి.
0: Let dogs bark.
1: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
0: Well, you don't need to be mindful of that.
1: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి. కానీ మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
0: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
1: ఇది అసూయ వల్లను.
0: They are born out of jealousy.
1: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండాలి అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును తిరగొట్టాలని చూస్తుంటారు.
0: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
1: స్వామి దగ్గరికి ఇంతమంది వస్తున్నారు.
0: So many thousands, lakhs of people come to Bhagavan.
1: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
0: Who sent you invitation?
1: No, no.
0: No invitation whatsoever.
1: నీవు చేర్చుకోవచ్చు ఇంతమందిని.
0: Well, can you gather that group for yourself?
1: No.
0: Impossible.
1: పది మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
0: Even 10 people will not gather around you.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నీలో ఆ మంచితనం లేదు.
0: Because you don't have goodness within you.
1: Goodness అన్నిటినీ గాడ్ గా లాగుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది గుడ్నెస్ దట్ ఈస్ డివినిటీ గాడ్ దట్ డ్రాస్ ఎవ్రీబడి నియర్.
1: కనుక మనం ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ సీ ఏ లాట్, వీ హావ్ బీన్ హియరింగ్ మెనీ థింగ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
0: నెవర్ స్పాయిల్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మీరు ఏమాత్రము కూడా పరుగు చేసుకోకండి.
0: అండ్ నెవర్ హైడ్, నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
0: Develop faster, grow more of love.
1: Fast, fast, fast.
0: Faster, faster.
1: అప్పుడు మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
0: Then only you'll be true human being. You can have true human quality.
1: అప్పుడే మీరు మానవులు అవుతారు.
0: Then only you deserve to be called humans.
1: లేకపోతే దానవుడు అయిపోతాడు.
0: Or else you are Danava or the demons.
1: కనుక ఎవరి మాటలు వినకండి.
0: So don't pay heed to words of anybody.
1: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
0: What all that you have heard here, treasure them in your heart.
1: దైవత్వాన్ని నిరంతరము కూడా హృదయంలో నిలుపుకోండి.
0: Install, imprint the divinity in your heart continuously.
1: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
0: Then only you'll be true human being.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారా?

0: కార్యము.
1: Are you feeling painful because Swami is putting things across
0: plainly?
1: You should feel happy that because Bhagavan has stated facts in front of us. Divinity is not apparent, is not conspicuous. God is not for advertisement. It is only the falsehood. The wrong that goes in a different way, perverted
0: way. In every
1: paper you find advertisements. You find all the columns full of advertisements with photographs.
0: But their
1: foolishness, absence of sense prevailing them is missing.
0: Foolishness,
1: multiple
0: foolishness.
1: If they are true humans, they never act in a perverted way.
0: If
1: you are really interested, come here and experience in true depth and spirit.
0: Not
1: all that is heard is simply heard and accepted. It's a big mistake.
0: If you are educated,
1: educated people should at least know the truth and proceed along the path of
0: truth. Know
1: the truth. Act in a truthful way. Tread along the path of truth. No one can conquer you. No one can win over
0: you. There will
1: be no one who can dare enough to punish you.
0: నీవు సత్యాన్ని పాటించు.
1: Observe truth.
0: నీ సత్యమే నీకు సాక్షి.
1: And you, the very principle of truth is the witness.
0: కనుకని మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
0: గురుముకు గురుం సాక్షి.
1: And it is the virtue that is the witness.
0: మూర్ఖుకు మూర్ఖం సాక్షి.
1: And foolishness is the witness to a fool.
0: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
1: We should never be fools.
0: భగవంతునికి అర్పించేటువంటి పూలు కావాలి.
1: We should not be fools. We should be pulo flowers, a fitting offering to God.
0: అంతేగాని మనము పూలుగా ఉండవలసినటువంటి, హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: Instead of being a flower, the pulu, the fragrance, it is most inappropriate and misfortune to act like a fool.
0: కనుక విద్యార్థులారా,
1: students,
0: ఇంకా 3 దినములు ఉన్నవి.
1: We have a couple of days to go, 3 days.
0: ఇంకా ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
1: There are lots of things to be stated to you.
0: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంత పరుకు చేసుకున్నాను.
1: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
0: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Love and love and love alone.
0: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
1: Keep up, maintain that love that is in this.
0: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
1: Not the love towards all world things.
0: భగవంతుని పైన ప్రేమ.
1: Concentrate, focus your love on Lord, on God.
0: అప్పుడే మీరు బాగుపడతారు.
1: Then only you'll be correct and
0: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: With all this education knowledge, what is the use?
0: Education అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
1: Today education led to agitation.
0: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So we should never be agitated.
0: Education.
1: It is education important and not agitation.
0: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఎ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
0: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
1: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
1: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
0: అది మీ హృదయంలో ఉంటుందది.
1: That lies latent in your heart.
0: ఈనాడు లోకము యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
1: And the worldly knowledge education you can obtain by referring books.
0: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిది.
1: Book is a sort of ముక్కు or nose.
0: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
1: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
0: Kani, educare anetvanti.
1: But educare.
0: ఈ శ్వాసం వంటిది.
1: ఇట్ ఈస్ ఈక్వల్ టు ద బ్రెత్.
0: ఈ బ్రెత్ ని వదిలితే ఇవి సర్వం కూడిన ప్రాణం వదిలినట్టే.
1: వెన్ వన్స్ బ్రెత్ ఈస్ గాన్ యు ఆర్ డెడ్ అండ్ గాన్.
0: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా,
1: ద స్టూడెంట్స్,
0: పిల్లలంతా చాలా మంచివారే.
1: ఆల్ స్టూడెంట్స్ చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్.
0: మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
0: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 carats బంగారు కూడా ఉండవు.
1: But however, even in this gold, there is 14 carat gold of lesser value.
0: Kaadu, kaadu, kaadu. There are 26 carats.
1: But it should be 26 carat gold.
0: Ee gold nu emaatra kodunu tagginchukondi.
1: And the gold value should never be less, should never come down.
0: Kanuka aa vidhanga unte.
1: You are like that.
0: Mee andariki kodunu idi ento sahayam chestanu.
1: Bhagavan is prepared to help you, bless you.
0: Aarthikanga.
1: Financially.
0: Paramarthikanga.
1: Spiritually.
0: Anniti endu kodunu meeku sahayam chestaru.
1: Bhagavan will help you in every aspect of your life.
0: మంచిగా సరైన బిడ్డలుగా తయారు కాదు.
1: దట్ భగవాన్ వాంట్స్ యూ టు ది పర్ఫెక్ట్, దట్ యూ షుడ్ బి గుడ్.
0: మంచి పేరు తెచ్చుకోండి.
1: దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
1: భారతీయ నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫర్గెటింగ్ వేద.
0: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
1: ఫారినర్స్ ఆర్ లెర్నింగ్.
0: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ ని పలుకుతున్నారు.
1: And the foreigners also, they are able to pronounce correctly the Sanskrit language.
0: Ding dong well, push it in the well.
1: But whereas Indians are satisfied with the ding dong well, push it in the well.
0: Idi mana Bharatiyulu nerchukotam.
1: This is the knowledge that Bharatiyas are acquired.
0: Kaadu, kaadu. Bharatiyulu pavitramaina Bharatiyasam yokka tattvanni gurtinchali.
1: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
0: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ది డివైన్ నేచర్ ఆఫ్ భారత్?
0: తల్లి ఎవరు?
1: హూ ఇస్ మదర్?
0: భారతదేశమందు నీతియే తల్లి.
1: అండ్ ఇట్ ది మొరాలిటీ దట్ ఇస్ ది మదర్.
0: నీతియే తల్లి.
1: అండ్ ది అడ్హెరెన్స్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
0: నిజాతియే ఫాదర్.
1: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
0: శాంతమే చెల్లెలు.
1: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
0: ధైర్యమే బ్రదర్.
1: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
0: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
1: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
0: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
1: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్ జస్ట్ మ్యాన్.
0: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆర్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నువ్వు ఎలాంటి వారికి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్. యువర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ అమంగ్ హూమ్ యూ మూవ్ మింగిల్.
0: కనుక కావాల్సినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ. భగవాన్ ఇన్ హిస్ ఇన్ఫినిట్ మర్సీ అగ్రీ టు రివీల్ అస్, టెల్ అస్ మెనీ మోర్ థింగ్స్ టు కమ్.
0: ఎవరితోనా భయం లేదు.
1: స్వామి హ్యాస్ నో ఫియర్ ఎట్ ఆల్.
0: నా సత్యం పైనే నేను చూసుకుంటున్నాను.
1: భగవాన్ ఇస్ ట్రూత్ అండ్ ఇట్ డిపెండ్స్ రిలైస్ ఆన్ ద ట్రూత్.
0: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
1: లెట్ ఎనీబడి థింక్ వాట్స్ ఎవర్.
0: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
1: బికాస్ భగవాన్ ఇస్ ట్రూత్, హీఈస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
0: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను.
1: అండ్ ఇన్ ఫ్యూచర్ భగవాన్ ఈస్ గోయింగ్ టు రివీల్ మెనీ మెనీ మోర్ థింగ్స్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is the what is conveyed to you.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Palamaloni madurasam tarutan yeruguna.
0: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
1: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
0: The nectar of the flower is not tasted by the creeper.
1: Nivrittisara sahityamu pravurti panditunde terugunu.
0: A scholar who is outward cannot know the inward essence.
1: Granthalloni madurasam kagitam anubhavinchuna.
0: All the matter present in the sacred text is not known to the paper.
1: Prapanchamuna pravritti margamaniyu nivritti margamaniyu renduga vibhajistunnaru.
0: In this world there are two paths. One is outward, another is inward.
1: Kani pravritti nivrittulu yokka nijasthanamu okkate.
0: Actually, the point is one and the same for both the ways.
1: Bhautikanga, laukikanga, prakritikanga, anubhavinchedantai kudanu pravruttulani, deeniki atitamai, antarmukhamai, aanandamayamai, amrutamayamai unnatvantidanta nivrutti margamani bhavistunnaru manavulu.
0: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same. That is the human
1: life.
0: We classify into two categories, the outward and inward, in human sojourn.
1: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
0: All that you find outward is the reflection of the inward.
1: ప్రతిధ్వనులే.
0: Resound.
1: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
0: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
1: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
0: Though God has taken human form, why is it that we go by this classification?
1: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
0: Over generations of past lives, people have been spending time with external approach.
1: కనుకని ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
0: Therefore, it's not possible to proceed inward.
1: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
0: As one follows the outward, one has to follow the inward path.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
0: All the festivity in the gate, you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Mithilapura.
1: ఈ ప్రవృత్తి యొక్క కర్మలు ఎందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: In all the external activity that goes on, there is inward significance.
1: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము నాలుగు దినములు జరుగుతూ వచ్చింది.
0: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
1: మొదటి దినము వరప్రహేము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
0: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's
1: party. తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
0: On the following day, the bride's party, all ladies will go in a procession.
1: ఇదే తెల్లవారు మొదలుకొని సాయంకాలం వరకు కూడాను ఇదే వేడుకలు జరుపుతూ వచ్చారు మొదటి దినము.
0: The same thing went on from morning till the evening on the first day.
1: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
0: Basing on the royal prestige, they express their gratitude.
1: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
0: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
1: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
0: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
1: Gadachina rajulandaru kudanu satkirtini సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథను దక్కేటువంటిది కాదు.
0: హ్యాడ్ నాట్ ద పాస్ట్ కింగ్స్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద రెప్యుటేషన్, దశరథ వుడ్ నాట్ హ్యావ్ బీన్ టుడే వాట్ హీఈస్.
1: కోసల దేశమును పాలించినటువంటి రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు, ధర్మపరులు, సత్య సంపన్నులు కనుకొని అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
1: కనుకని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
0: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెస్టివల్.
1: తదుపరి నీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తన తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
0: లైక్ వైజ్ జనక ఆల్సో ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూడ్ టు ఆల్ ది పాస్ట్ కింగ్స్ దట్ రూల్డ్ మిథిలాపుర.
1: మిథిలాపుర నగరమును మొట్టమొదట నిమి అనేటువంటి మహారాజు దీన్ని ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ ది కింగ్ మిని హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
1: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
1: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
0: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
1: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
0: Therefore on all auspicious occasions gratitude is expressed as a matter of life principle.
1: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీయగలేదు.
0: They were never egoistic thinking in this direction. Today I'm the king, how am I bothered are the past kings.
1: కనుక గడిచిన రాజులకందరికి నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
0: It's our responsibility and duty to express gratitude.
1: అట్టు కృతజ్ఞతనే తెలుపుకోకుండిన మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
0: If we don't express our gratitude, we are not discharging our duty.
1: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
0: If we are ungrateful, we are demonic in our behavior.
1: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
0: Therefore gratitude is the life.
1: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
0: On the second day of the wedding, the expression of gratitude is the routine.
1: ఇంకా మూడవది,
0: థర్డ్,
1: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందుంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను, దూడలతో కూడినటువంటి గోవులను, బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
0: on the following fourth, third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows in the cows and the cows decorated with the gold in the, along the horns. The four types of mothers.
1: భూమాత.
0: The first mother earth.
1: రెండవది వేదమాత.
0: Second mother Veda.
1: మూడవది గోమాత.
0: Third one mother cow.
1: నాలుగవది దేహమాత.
0: The fourth one the physical mother.
1: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
0: It's our duty to express our gratitude to all these four mothers.
1: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
0: Everyone has these four mothers.
1: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
0: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
1: కనుక మూడవ దినము ఈ గోమాతలను వీధజనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: On third day, they were so happy distributing the cows to the poor people.
1: నాలుగవ దినము
0: fourth day
1: కన్యాదానము
0: wedding కన్యాదాన
1: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
0: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
1: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు దశరథ మహారాజు కాదు, జనక మహారాజు అతని భార్య అయినటువంటి సునేత్రి.
0: జనక brought Sita along with Urmila.
1: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంకిరువురు కూడాను.
0: The other two are the daughters of the brother of Janaka.
1: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
0: Is Kushikumara who brought these two.
1: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
0: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
1: ఈ యొక్క కృషధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు
0: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక
1: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
0: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
1: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
0: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
1: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుని నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
0: When they were all seated, Dasharatha came over there along with his four sons.
1: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒక వైపున కూర్చోబెట్టారు.
0: They were all made to sit in one line facing the north.
1: వీరికి ఎదురుగా సీత ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు
0: సీత ఊర్మిళ ద అదర్ టూ డాటర్స్
1: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
0: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
1: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
0: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
1: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
1: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్. It also has got an important factor.
1: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
0: Before the marriage, the bridegroom is not expected to look at the bride.
1: ఇక్కడ కన్యాదానము జరిగిన తరువాత సుముహూర్తము తరిగిన తరువాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
0: After the auspicious moment only, the curtain will be removed.
1: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
0: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
1: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
0: హి డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
1: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర మమ పుత్రి ఇదం సీత. సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: జనక కేమ్ అండ్ సెడ్ My daughter Sita is here. You are looking in that direction.
1: కానీ వినిపించుకోలేదు.
0: But Rama didn't hear all this.
1: తిరిగి రెండు మూడు పర్యాయాలు చెప్పాడు. ఇదం సీత ఇక్కడుంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
1: Karanam emiti?
0: What's the reason?
1: Inka mangala sutramu kattaledu.
0: He has not tied that mangala sutra, the sacred thread.
1: Vivaham kaanatvanti streeni chudatam maha paapam.
0: It's the worst of the sins to look at an unmarried woman.
1: Ichchakulu vamsamunake apakirti techinatvanti vaadu avutaru.
0: We'll be bringing the Ikshvaku clan to disrepute.
1: Kanuka nenu chudanu unnadu.
0: So I won't look at her, he said.
1: Neeni pattiye ekapatni aneetvanti peruku saattakamayindi.
0: For that reason he got this name, that he had one wife.
1: Oke maata.
0: One word.
1: Oke patni.
0: One wife.
1: Oke ambu.
0: One arrow.
1: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
0: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హి హాడ్.
1: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
0: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
1: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
0: మెనీ లేడీస్ కేమ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ జనక ఎంపరర్.
1: వీళ్ళు మించిన మిక్కుటాలు, స్త్రీలకు ఎక్కువ భూషణాలు, ముందర దర్బార్లు, సీతకు రాముడు సూత్రము గట్టుతాడు, ఇద్దరి నొక్క ఈడు జోడుగా కూర్చినాడు, సీతకు తగువాడు శ్రీరాముడు, రారే చూడగా పోదాము, రాముల పెళ్లి రారే చూడగా పోదాము, స్త్రీలకు ఎక్కువ భూషణాలు,
0: లేడీస్ ఫర్ హ్యాంగ్ జ్యువెల్స్,
1: ముందర దర్బార్లు,
0: దేర్ ఇస్ అ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
1: సీతకు రాముడు
0: అండ్ రామ ఫర్ సీత,
1: సూత్రము గట్టుతాడు,
0: ఈజ్ రెడీ టు టై అప్ మంగళ సూత్ర, ఇద్దరి
1: నొక్క ఈడు,
0: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్
1: అదర్, జోడుగా గుర్చినారు,
0: అండ్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
1: సీతకు తగువాడు శ్రీరాముడు,
0: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత,
1: చూడగా పోదాము, రాముల పెండి రారే చూడగా పోదాము,
0: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
0: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈ మంగళ సూత్రం కట్టారు.
0: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
1: కట్టిన తరువాత
0: ఆఫ్టర్ దట్
1: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
0: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
1: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
0: రామ ఇస్ సో టాల్.
1: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
0: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
1: కనుక దాసీలు తెచ్చినటువంటి హారంను సీత పట్టుకుంది.
0: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెన్.
1: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
1: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
0: అండ్ సీత వాస్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
0: షీ డిడ్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
1: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
0: Rama is so tall.
1: తనకు తన యొక్క మెడ అందలేదు.
0: She could not catch him.
1: కనుక తల క్రింద కుంచుకుని పట్టుకుంది.
0: So she bent her head and holding the garland.
1: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
0: Noticing that this, Rama signed to Lakshmana.
1: అనగా ఏమని సైగు?
0: What is the sign?
1: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
0: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ అని అనేల్.
1: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజు ఆల్సో సేడ్.
1: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
0: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
1: తాను కూడా సైగ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
0: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
1: అనగా ఏమిటి ఈ సైగ చేయటం?
0: వాట్ ఇస్ ది సైన్
1: హియర్? నీవు ఆదిశేషుడు కదా.
0: యు ఆర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాస్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానమును మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
0: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
1: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ద వర్వ్ ఆఫ్ రామ?
1: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
0: ఐ విల్ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
1: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
0: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
1: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
0: దాట్స్ ద వర్వ్.
1: అప్పుడు
0: దెన్
1: వీలు లేకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
0: Rama had to bend to lift Lakshmana with both of his hands. It was the right time for Sita to garland him.
1: కనుకనే
0: సో
1: ఈ లక్ష్మణు యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగద్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
0: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ది పవర్ ఆఫ్ రామ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
1: సీత మాత్రం కాదు,
0: ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఆమె భూజాత,
0: షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుకనే లక్ష్మణ్ ఎత్తడానికి వంగేటప్పటికీ మెత్తగా గార్లాండ్ వేసేసింది.
0: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
1: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
0: ద మూమెంట్ గార్లాండింగ్ ఇస్ ఓవర్, వెడ్డింగ్
1: నాలుగు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
0: దే ఆర్ గోయింగ్ రౌండ్ ద ఫైర్.
1: తదుపరి ఒక చెలికెత్తె జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
0: ఎ సర్వెంట్ మేడ్ బ్రాట్ ద వాటర్ ఫ్రమ్ సరయూ రివర్.
1: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
0: రామాస్ ఫీట్ హాడ్ టు బి వాష్డ్ విత్ దిస్ వాటర్.
1: పాత్ర తీసుకుంది కానీ పాదములు కడగటం లేదు.
0: షీ బ్రాట్ ది వెసల్ బట్ షీ ఈస్ నాట్ వాషింగ్ ది ఫీట్ యాజ్ ఎక్స్పెక్టెడ్.
1: ఎంతసేపు అయినప్పటికీ పాత్రం పట్టుకుని కూర్చుంది.
0: షీ వాస్ హోల్డింగ్ ది వెసల్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
0: దెన్ షీ స్టార్టెడ్
1: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
0: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
1: Sita chetunu ninduku pedda pedda kankanalu vesukundi.
0: Sita was wearing bangles, very big bangles.
1: Ippude mana yokka midhirapanamuku vacheku munduga Ahalya shapa vimochana jarigindata.
0: Ahalya was free from all the curse before reaching this.
1: Ee padamulu vallane raayiga maarinatundi Ahalya streega roopondindi.
0: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
1: Nenu
0: her form.
1: Maranu kaani ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
0: ఇఫ్ ఆల్ ది బ్యాంగిల్స్ ఐఎమ్ వేరింగ్ ఇఫ్ దే కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ విమెన్, రామా మే డ్రాప్ మీ.
1: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి,
0: దిస్ ట్రూత్ ఈస్ నోన్.
1: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి,
0: లక్ష్మణ హస్ టేకెన్ ది క్లాత్ హి వాస్
1: వేరింగ్, రాముని పాదాలను తుడిచాడు.
0: హి వాస్ వైపింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: తుడిచి తదుపరి కడగమన్నాడు.
0: లేటర్ హి సెడ్ వాష్ హిస్ ఫీట్.
1: చూశారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
0: ది సీక్రెట్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్ ఇస్ సో సటిల్.
1: ఈ పాదములు కడిగింది,
0: షీ వాష్ ది ఫీట్.
1: ఆ యొక్క పాదముల యొక్క తీర్థము శిరస్సు పైన చల్లుకుంది.
0: షీ ఆల్సో స్ప్రింకిల్ ఫ్యూ డ్రాప్స్ ఆన్ హర్ హెయిర్.
1: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
0: షీ వెంట్ రౌండ్ అండ్ షీ మేడ్ ఆల్ వౌస్.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల,
0: ఆఫ్టర్ టేకింగ్ ఓత్,
1: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
0: జనక స్టార్టెడ్ టెలింగ్ రామ, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
1: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్పు, వరుడు ఏమని చెప్పాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైట్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
1: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
0: ఈ సే ఐ యాక్సెప్ట్.
1: కానీ చెప్పటం లేదు.
0: బట్ ఈస్ నాట్ టెలింగ్.
1: పురోహితుడు వచ్చాడు.
0: పురోహిత్ కేమ్,
1: రామ కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
0: ప్రీస్ట్ కేమ్ అండ్ సేడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు,
0: రామా స్టార్టెడ్ టెలింగ్,
1: మా ఇక్ష్వాకుల వంశము,
0: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్.
1: మేము ఇచ్చేటువంటిదే మా యొక్క వాడుకు కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
0: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్.
1: మేము దానమంతా ఇచ్చేటువంటిదే మా యొక్క అభ్యాసము.
0: అవర్ హ్యాబిట్ ఈస్ ఓన్లీ గివింగ్ కంటిన్యూస్లీ.
1: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
0: వీ డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి, ఇట్స్ నాట్ అవర్ హ్యాబిట్.
1: ఇది కన్యాదానమయ్యా పదార్థ దానం కాదన్నారు.
0: ఇట్ ఆఫరింగ్ వన్స్ ఓన్ డాటర్, నాట్ ఎనీ మెటీరియల్, యు నో.
1: కన్యకుడును ఒక పదార్థమే.
0: ఈవెన్ ఉమెన్ ఇస్ ఆల్సో మ్యాటర్.
1: ప్రకృతిలో ఉండినంత వరకును ప్రతి జీవులు కూడా పదార్థ స్వరూపులే.
0: సో లాంగ్ వన్ ఈజ్ ఇన్ నేచర్, ఎవ్రీ వన్ ఈజ్ ఎ మ్యాటర్.
1: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటానన్నాడు.
0: ఇఫ్ యూ కాట్ రిమూవ్ దట్ వర్డ్ ఆఫరింగ్, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్.
1: అప్పుడు జనక మహారాజు,
0: ఎంపరర్ జనక,
1: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
0: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
1: నా కుమార్తె, మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
0: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
1: ఇది భూమాత పుట్టినటువంటిది.
0: షీ ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: అప్పుడే అతని పురోహితుడు వచ్చి,
0: దెన్ ప్రీస్ట్
1: రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
0: And he went on telling the
1: Purohita, అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
0: సీత
1: రామును తండ్రి లేని బిడ్డ అన్నాడు.
0: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
1: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాముడు.
0: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
1: సంబంధం లేదు.
0: సో నో కనెక్షన్.
1: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
0: బోత్ హ్యావ్ ది సేమ్ ప్రాబ్లమ్.
1: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
0: దట్ ఇస్ వెరీ డివైన్ ఫామ్.
1: పుడమి పరమాత్మ.
0: This earth is
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
0: నేచర్ ఇస్ గాడ్.
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామా టు టేక్ కేర్ ఆఫ్ హర్.
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకూడను, ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామి, ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
0: హి హాస్ టు టేక్ ఎ నోట్ టెల్లింగ్ దట్ ద బ్రైడ్ గ్రూమ్ విల్ సాటిస్ఫై ద బ్రైడ్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ ద వెల్త్ అండ్ డిజైర్.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: దెన్ రామ సైడ్,
1: దీనికి నేను అంగీకరించను.
0: ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు అక్సెప్ట్ దిస్.
1: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడా నేను కోరవలసి వస్తుంది.
0: ఇఫ్ ఐఎమ్ టు సాటిస్ఫై ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ ఐ హావ్ టు థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ మై పీపుల్.
1: ఒకవేళ ప్రజాక్షేమం అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
0: వెన్ ఇట్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ సీత, ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ అప్ సీత.
1: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని, ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కానీ తాను చాకలవానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
0: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ పనిష్ దట్ వాషర్మన్.
1: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందుకూడను ఆనాడు ప్రతి దాని ఎందు లక్ష్యం ఉంచేటువంటి వాడు రామచంద్రుడు.
0: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
0: వాట్ కైండ్ ఆఫ్
1: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు,
0: వాట్ ఈస్
1: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకుని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
0: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్ టైమ్స్
1: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
1: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
0: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
0: కింగ్స్ డిడ్ నాట్ అక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
0: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ దెన్ అక్సెప్టెడ్.
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
0: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
1: వే. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో, ఏ విధంగా సంతోష పెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
0: రామా సెడ్ లీవ్ మీ అలోన్, లీవ్ ఇట్ టు మీ, ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
1: జరిగిపోయింది వివాహం.
0: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
0: ఆల్ గ్రూప్ అండ్ దే వెంట్ టు బ్రైడ్స్
1: రెసిడెన్స్. అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: ఆల్ అరేంజ్మెంట్స్
1: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
0: ద మెయిన్ టైం విశ్వామిత్ర కేమ్.
1: రామలక్ష్మణ,
0: రామలక్ష్మణ,
1: ఇది నా కడపటి ఆశీర్వాదం.
0: దిస్ ఇస్ ది అల్టిమేట్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ కన్ఫరింగ్.
1: నేను ఇక్కడి నుంచి హిమాలయంకి వెళుతున్నాను.
0: ఫ్రమ్ హియర్ ఐఎమ్ ప్రొసీడింగ్ టు హిమాలయాస్
1: అన్నాడు.
0: హీ సేడ్.
1: అనేటప్పటికీ రాములు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఈ దశరథ మహారాజు అందరూ కూడాను భోజనం దగ్గర నుంచి లేచారు.
0: రామలక్ష్మణ, భరత, శత్రుఘ్న, దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నిచ్చగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవి అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
0: హౌ లక్కీ ఐ యామ్, వాట్ ఎల్స్ ఐ వాంట్, ఐ హావ్ పర్ఫార్మ్ ది మ్యారేజ్ ఆఫ్ వెరీ నారాయణ అండ్ ఆదిలక్ష్మి.
1: భాగ్యము అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్.
1: ఎట్టి స్థానము నాకు అక్కర్లేదు.
0: ఐ వాంట్ ఎనీ పొజిషన్.
1: ఈ శరీరాన్ని వదలటమే నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: నౌ ది ఓన్లీ థింగ్ ఈస్ టు డ్రాప్ దిస్ బాడీ.
1: ఆనాటి నుండి ఈ రామాయణంలో ఎక్కడ కూడా ఇంకా విశ్వామిత్రుని పేరే లేదు.
0: లేటర్ యూ డోంట్ ఫైండ్ విశ్వామిత్ర నేమ్ ఎనీవేర్ ఇన్ రామాయణ.
1: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి దశరథ మహారాజు కంటిదారాలను కార్చుకుంటూ,
0: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్,
1: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమును కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
0: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ.
1: అస్త్ర శస్త్రములంతా కూడాను రామచంద్రుడికి అందించాడు విశ్వామిత్ర.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ టాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్.
1: దీనికి పూర్వం ఒక ఏరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
0: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
1: కరుకనే శబ్ద ప్రమాణంతో కూడినటువంటి అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
1: రామా, దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: Why am I giving?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: In fact, you gave all power.
1: నీవు సర్వజ్ఞుడవు.
0: You know all.
1: సర్వవ్యాపకుడవు.
0: You are all pervasive.
1: సర్వశక్తిమయుడవు.
0: Powerful.
1: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
0: These powerful weapons should be with you.
1: ఎందుకనగా
0: రీజన్
1: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
0: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక నీకు ఇచ్చిన.
0: సో ఐ గేవ్ యూ.
1: నావి కాదు ఇవన్నీ.
0: దే డోంట్ బిలాంగ్ టు మీ
1: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
0: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
1: రామచంద్రుడు,
0: రామచంద్ర,
1: భరత శత్రుఘ్నులు,
0: భరత శత్రు
1: తమ తమ పత్నిలో చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
0: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
1: కానీ
0: బట్
1: మాండవి, శత్రుఘ్ని భార్య అయినటువంటి శృతకీర్తి, మేమింక కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
0: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
1: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
0: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
0: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
1: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
0: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
1: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
0: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
1: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
0: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్
1: నో. కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
0: యాజ్ షీ ఇస్ ది వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
1: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అని.
0: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
1: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
0: మాండవికి సెట్ టు ఊర్మిళ.
1: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
0: ఊర్మిళ టోల్డ్ టు సీత.
1: సీత చెప్పింది.
0: సీత సెట్
1: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వైఆర్
1: కాలమే అతని స్వరూపము.
0: ద టైమ్ ఇస్ హిస్
1: కాలం అంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
0: టైమ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్.
1: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంట ఉండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
0: ఈజ్ ద టైమ్ ఇస్ బియాండ్ టైమ్. యూ డోంట్ నీడ్ టు బి మైండ్
1: ఒకవేళ ఇలాంటివి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అబ్స్టికల్స్ ఆన్ ద వే, రామా విల్ టేక్ కేర్ ఆఫ్ అస్.
1: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణం అయ్యారు.
0: She said all encouraging words.
1: కూర్చున్నారు.
0: They sat in the chariot.
1: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడా కంటిదారలు కారుస్తున్నారు.
0: All inhabitants of Mithilapura were shedding tears.
1: మహాకర్మయోగి జనక మహారాజు.
0: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
1: ఏ యొక్క అటాచ్మెంట్ కూడా లేనటువంటి వాడు.
0: He has no trace of attachment.
1: ఏనాడు కూడా ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
0: No day he was worried of anything.
1: జనక మహారాజు కూడాను
0: such an emperor జనక
1: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చాడు.
0: He brought both of his daughters and started shedding tears.
1: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
0: People were very much surprised watching Janaka shedding tears.
1: ఇది దుఃఖం కాదు నాయన.
0: It's not grief.
1: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
0: I have been longing to see the combination union of nature and divinity.
1: ఇది ఏ యూనిటీ.
0: This is unity.
1: ఇంతకంటే డివినిటీ మరికేం కావాలి?
0: వాట్ మోర్ డివినిటీ.
1: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
0: ఇట్ ది యూనియన్
1: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
0: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
1: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంతా కూడాను వీరికే అప్పగించాడు.
0: He handed over all his kingdom and all his property.
1: అనేక మంది దాసులను పంపించాడు.
0: He sent so many servants.
1: రథములు, గజములు, తురగములు, వేనక అంతా కూడాను పంపించాడు వీరితోనే.
0: And he sent the chariots and horses and
1: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
0: They started moving from Mithila.
1: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
0: Loud sound around.
1: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
0: As they reached the halfway, they heard very loud sound like thunder.
1: నిలు, నిలు అన్నాడు.
0: He said, stop, stop.
1: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
0: The moment they got down from the chariot, they saw పరశురామ.
1: ఈ పరశురాముడు, రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తిని తక్కువ అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
0: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
1: నీకు శక్తి ఉన్నదని, ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
0: రామ, బికాజ్ యు ఆర్ సో పవర్ఫుల్ యు కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
1: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
0: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
1: రాములు రెండు చేతులు జోడించి,
0: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
1: పరశురామ నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
0: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
1: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
0: ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ఐ సెటిల్లీ క్లారిఫై.
1: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
0: అండ్ హీ త్రూ దట్ అసైడ్.
1: ఒక్క తూరు తీశాడు, రాములు విరిచాడు.
0: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
1: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
0: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
0: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: భగవంతునికి 16 కళలు.
0: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
1: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రుడివి.
0: 12 బిలాంగ్ టు శ్రీరామ.
1: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుఘ్న లక్ష్మణుడివి.
0: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
1: 15 అయిపోయినాయి.
0: 15 ఓవర్.
1: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
0: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
1: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
0: టు పుట్ అప్ ఆల్ దిస్ షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
1: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రాముని పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దాట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో, కనుకనే
1: 16 కళలతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
1: కానీ పరశురామను చూసిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్.
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
0: ఎవరు వెరీ మచ్ అజిటేటెడ్, వరీడ్, బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
1: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతోనే చంద్రుడు దొక్కుతున్నాడు.
0: బట్ రామ వాజ్ స్మైలింగ్ ఆల్ ది టైమ్.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation. He is always in a state of bliss.
1: అతను ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను అతని తేజస్సు మారదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద బ్రిలియన్స్.
1: కనుకనే ప్రతి మానవుని ఓజస్సు ఉండటం వల్ల మారుతుండారు, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ
0: ఇస్ ఓన్ ది డివైన్ హూ హాస్ గాట్ ఆట్ ఆల్ దట్ రేడియన్స్ ద బ్రిలియన్స్.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: ఓన్లీ మ్యాన్ డిలైట్స్ హిమ్సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ పవర్.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డిలైట్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ మానిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ టు అదర్స్.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: దే ఆల్ రీచ్డ్ అయోధ్య.
1: అయోధ్య వాసులందరూ కూడా,
0: ఆల్ దోస్ పీపుల్ దేర్ ఇన్ అయోధ్య,
1: స్వాగతం చెప్పే నిమిత్తమై
0: టు వెల్కమ్ దెమ్
1: ఎన్ని విధమైనటువంటి వైభవాలో చేసుకుంటూ ఉన్నారు.
0: దే మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫెస్టివిటీ అండ్ గేయిటీ.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: మెన్ అండ్ విమెన్ వర్ ఎక్స్టాటిక్.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు, ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు, ఎవరు తగినటువంటి మంగళహారతులు వాళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ
0: ఓన్లీ మ్యాన్ డిలైట్స్ హిమ్సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ పవర్.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డిలైట్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ మేనిఫెస్ట్.

0: వాడు పాడుతున్నారు, ఎవరు తగినటువంటి మంగళహారతులు వాళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
1: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి, ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
0: ఒకరు వచ్చారు, రామా నీ దయ రాధా.
1: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
0: ఆనంద నిలయ, రామా నీ దయ రాధా.
1: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion? So singing, they fell at the feet of Rama. He blessed her. And then he stepped into his palace. 10 days full of festivals.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే నీ గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ దేర్ రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్.
0: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటారు.
1: So his hand will always be
0: upward. ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: But for one thing only he stretches.
0: అదే ప్రేమ.
1: That's love.
0: దైవము సత్య ధర్మమును తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: God always treads along the path of truth and righteousness.
0: మానవుని ఎందుకూడా నువ్వు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: In order to demonstrate divinity is only possible by observing
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: Where there is truth,
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: Where there is dharma, there is God.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
1: Where there is no truth and dharma, there is no daiva God, but there is daya the demon.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: In order to acquire these twins, the truth and righteousness, we should offer surrender to God. As time passed by,
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని, కొంతకాలం అక్కడ జీవించాలని, నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: రాజ్యమునకు తీసుకుని వెళ్లారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ ప్రెషర్ దట్ వెన్ హీ ట్రబుల్
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామా వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హీ వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హీ వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హీ వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హీ డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtinchu vacharu.
1: That was those days when they could know that divine
0: power
1: within. Naa indriyam
0: nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Naa hastamle naa swadhinamlo ledu.
1: My hands are not.
0: Ilanti vaadu inta rajyanni nenu eritiga yelagalanu.
1: How can I administer?
0: Naa arhata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికీ రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామా షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్లు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్లో తీసుకుని ట్రైన్లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యం వెళ్ళాలని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by crane.
0: They
1: cannot even write.

0: don't have even proper
1: eyesight. They
0: can't listen
1: properly. రాజ్యములు చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడను కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
0: He doesn't want to be a king any longer.
1: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో ఎంత న్యాయవంతులో ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుంది.
0: You can understand kings how righteous they were, the justice they had with them.
1: తెల్లవారు లేచారు.
0: They got up next morning.
1: సంప్రదించారు.
0: They consulted.
1: వశిష్ఠ వారు చెప్పారు.
0: Vasishtha said,
1: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
0: They said, భరత శత్రుఘ్నులు are not here.
1: వారు ఉండనక్కర్లేదు.
0: They need not be.
1: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
0: What I thought must happen.
1: నేను చేసేది దోషమేం కాదు.
0: There's no mistake in what I did.
1: రాముడు దీనికి సమర్థుడు.
0: Rama is eligible.
1: జ్యేష్ఠ పుత్రుడు.
0: Eldest.
1: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
0: He's all knowing.
1: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
0: He understands everything.
1: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదండి.
0: Rama is the only deserving one to be the king.
1: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
0: Vasishtha accepted and all elders were happy about this.
1: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
0: All people gave the title to Rama, ప్రియదర్శన.
1: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
0: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
1: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
0: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
1: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
1: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
0: God has only this quality, love.
1: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
0: దిస్ ఇస్ నాట్ అండర్స్టూడ్ బై ఆల్.
1: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
0: ఆల్ అరేంజ్మెంట్స్ వర్ రెడీ.
1: కానీ
0: బట్
1: ప్రతి మంచి కార్యమునకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటుంది.
0: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బీన్ ఆబ్స్టకల్.
1: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
0: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
1: ఈ మందరకు రాముల పైన కోపము.
0: మందర ఇస్ యాంగ్రీ.
1: దేనికోసం?
0: వాట్ ఫార్?
1: ఒక దినము కౌశల్య రూమ్ నుంచి తన యొక్క కైకర రూమ్కు వెళుతుంది రోడ్డు లోపల.
0: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
1: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
0: The palaces were separate then.
1: కానీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న వర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
1: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
0: When Rama had hit the ball, it touched the back of Mandara.
1: రాములు నవ్వలేదు.
0: రామదీన్ లో
1: కానీ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడా పక్కును నవ్వారు.
0: లక్ష్మణ భరత శత్రుఘ్న అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
1: ఎందుకోసం నవ్వారు?
0: వై డిడ్ ది లార్డ్?
1: మందర వీపు ఇంకా తగిలేటప్పటికీ మందర ఎగిరింది.
0: ద మూమెంట్ బాల్ టచ్డ్ ది బ్యాక్ ఆఫ్ మందర
1: చూసి నవ్వినారు.
0: వాచింగ్ హర్ జంపింగ్ ది లార్డ్.
1: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
0: Rama has put me to shame. Since then she was angry with
1: him. క్రోధాన్ని మనసులో పెట్టుకుని
0: with an anger
1: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
0: She became just the opposite.
1: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
0: Anger should not be there any trace.
1: ఈ రామాయణమునకంత మూల కారణం ఈ రెండే.
0: రామాయణ
1: మందర క్రోధము,
0: the anger of Mandara,
1: సూర్పణక కామము,
0: the desire of
1: ఈ కామక్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా తయారైపోయింది.
0: The krodha, the anger, kama, the desire are responsible for Ramayana.
1: ఈ క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముణ్ణి అరణ్యానికి పంపించింది.
0: It's only this anger that sent Rama to exile.
1: కామము అరణ్యంలో ఉండినటువంటి సీతను లంకకు పంపించింది.
0: It's only the desire that made Sita to be sent to Lanka.
1: అనగా ప్రకృతి పరమాత్మను వియోగము సంభవించింది.
0: It led to the separation of nature and God.
1: ఈ వియోగమైనటువంటి బాధలే రామాయణంలో వచ్చినటువంటి మహాబాధలు.
0: All the suffering that we find Ramayana is because of the separation.
1: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
0: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
1: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
0: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
0: కైక లైక్స్ మందర వెరీ.
1: ఎంత ఇష్టమైనప్పటికీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
0: ఫస్ట్ షీడింగ్
1: రామచంద్రుడి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
0: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
1: మందర దాన్ని తీసి పారవేసింది.
0: మందర త్రూ ఇట్ అసైడ్.
1: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
0: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
1: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
0: The one who is angry will never fulfill any of the task, will never achieve anything. He will have all problems and obstacles. He is committing sins. And he will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
1: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
0: Anger becomes your own enemy.
1: కనుకనే ఈ విధమైన కారణం చేతనే
0: because of this reason
1: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు
0: Rama is ready for coronation.
1: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి.
0: Here you have to recognize
1: అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
0: People are confused because of certain feelings relating to the horoscopes.
1: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
0: Who had set that auspicious moment for coronation?
1: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
0: Vasishtha the Brahmarishi.
1: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
0: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద డాట్
1: రాముని యొక్క కారనేషన్.
0: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
1: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
0: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు
1: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప
0: దట్స్ ది మిస్టేక్ లై ఇన్ ద
1: పెట్టిన వారి తప్ప
0: ఆర్ ద పర్సన్ దేర్
1: కాదు కాదు
0: నో
1: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
1: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్
1: ఇట్. ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
0: వెన్ సో ఇంటిమేట్ టు కైక
1: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
0: రామ వాస్ టెలింగ్ కైక
1: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
0: Mother, you be ready for this.
1: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
0: To kill the demons, I may have to go to the forest.
1: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
0: You will be put to disrepute.
1: వచ్చినప్పటికి నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
0: But don't keep in view all these things.
1: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
0: You desire.
1: రామునే మొట్టమొదట కైకు చెప్పాడు.
0: సో రామ టోల్
1: రామాయణంలో కూడా లేదు.
0: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ
1: రామాయణం. కైక చెడ్డది కానే కాదు.
0: కైక ఇస్ నాట్ బ్యాడ్.
1: కైక చాలా మంచిది.
0: కైక ఇస్ వెరీ గుడ్.
1: రాముల విషయంలో అప్పుడు ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
0: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
1: లవ్. భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
0: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
1: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
0: More than her own son, she loved Rama much more.
1: ఈ రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
0: Both of them know this secret.
1: సరే అరణ్యానికి బయలుదేరాడు.
0: He started proceeding to the forest.
1: ఆనందంతో బయలుదేరాడు.
0: He was very happy while going.
1: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి ఒక సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
0: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్ ఉన్నటువంటి
1: వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
0: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురల్లీ హీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్. కానీ
1: రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
0: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
1: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
1: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం విజయాజయాత్. రెండు కుటుంబం సమత్వంగానే చూసుకోవాలి.
0: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
1: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
1: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
0: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
1: ఫెల్ట్ ఆమా సామాన్యురాలి.
0: షీ ఇస్ ఆర్డినరీ వన్.
1: కౌసల్య
0: కౌసల్య
1: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
0: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
1: ఎవరి మాట కూడా వినలేదు.
0: హీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
1: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
0: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
1: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
0: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
1: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
0: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద లక్ష్మణ
1: క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
0: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
1: రామ సంకల్పం ఏంటో అదంతా మంచిది.
0: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
1: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యం.
0: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
1: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు. సుమిత్రకు చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు. రామునితో బయలుదేరాడు.
0: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
1: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
0: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
1: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
0: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
1: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
0: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
1: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
0: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
1: నేను నీ వెంట రాక తప్పదు.
0: ఐ మస్ట్ నెసెసరీ ఫాలో యూ.
1: రాముడంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
0: లక్ష్మణ హాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
1: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
0: అండ్ రామ ఆల్సో లవ్స్.
1: ఇరువురి ప్రేమల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
0: And the intimate love between the two is very mysterious.
1: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
0: జస్ట్ యాస్ భీష్మ లైడ్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్, లైయింగ్ ఆన్ లక్ష్మణ ఆదిశేషుడు. లక్ష్మణ ఆదిశేష
1: అతనిపైన నిరంతరము పవడించినటువంటి వాడు ఈ రాముడు.
0: సో రామ వాజ్ రిక్లైనింగ్ ఆన్ ఆదిశేష.
1: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
0: సో దేర్ నో స్కోప్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ది టు.
1: ఇరువురిలో ఉండేటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
0: దే నో ది ఇన్నర్ మీనింగ్ బిట్వీన్.
1: వెళ్లారు.
0: దే వెంట్.
1: సరయూ తీరం దాటారు.
0: క్రాస్ సరయూ.
1: సాయంకాలం అయిపోయింది.
0: ఈవినింగ్ టైం.
1: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
0: పీపుల్ డు నాట్ నో.
1: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణములు తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామ్.
1: మేమెందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
0: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
1: మా బ్రతికెందుకు?
0: బట్ ఫార్.
1: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
0: దే డిడ్ నమస్కార్ టు మదర్.
1: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
0: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
1: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
0: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
1: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
0: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్ కౌసల్య. లోకంలో కూడా అంతే
1: జరుగుతుంటాది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
0: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
1: అప్పుడు రాముడు చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
0: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
1: జరగవలసింది జరగక తప్పదు.
0: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
1: అని ఆశీర్వదించి
0: హీ బ్లెస్డ్.
1: నీకు అరణ్యమే అయోధ్య.
0: That forest is your
1: అయోధ్యనే అరణ్యము.
0: ఫర్ మీ దిస్ అయోధ్య ఇస్ ది ఫారెస్ట్.
1: నీవు సంరక్షించుకుని నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
0: యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ ఇన్ రిటర్న్.
1: కూర్చుంది.
0: షీ సాట్.
1: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
0: ఐ డోంట్ నీడ్ టు లివ్ ఎనీ లాంగర్.
1: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
0: Can any woman
1: live? ఎందుకు నా బ్రతుకు?
0: Being separated from.
1: ఒకవైపున పతికి దూరం అయ్యాను.
0: And one way I am.
1: ఒకవైపున సుతునికి దూరం అయ్యాను.
0: Another way I am.
1: నేను ఎందుకు బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి?
0: Why should I live? For whose sake
1: అని
0: should I live?
1: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
0: She sacrificed the food and drink and she was feeling so sad.
1: ఈ దశరథుడు మరణించిన తర్వాత
0: after the death of దశరథ
1: వశిష్ఠుల వారు
0: వశిష్ఠ
1: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
0: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ.
1: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
0: నాట్ దట్ దశరథ డైడ్.
1: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
0: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
1: భరతుడు శత్రుఘ్నుడు.
0: భరత అండ్ శత్రుఘ్న.
1: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
0: దోస్ డేస్ దేర్ వర్ నో ఫ్లైట్స్.
1: రథములో రానే రావాలి.
0: దే మస్ట్ కమ్ ఇన్ చారియట్స్.
1: రావడానికి 15 దినములు పట్టింది.
0: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
1: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐస్ గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
0: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
1: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
0: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ద డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్.
1: భరత శత్రుఘ్నుడు వచ్చేంత వరకు నూనెలో తడిపి పెట్టారు.
0: సో అంటిల్ ద అరైవల్ ఆఫ్ భరత శత్రుఘ్న ద డెడ్ బాడీ ఆఫ్ దశరథ ఇస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
1: భరత శత్రుఘ్నులు పరిగెత్తి వస్తున్నారు.
0: భరత శత్రుఘ్నులు
1: చాలా వేగంగా వస్తున్నారు.
0: వెరీ ఫాస్ట్.
1: అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యులంతా పక్షులు కూడా తలలు వంచుకుని ఏడుస్తున్నాయి.
0: బై ది టైమ్ దే రీచ్ ద షో అయోధ్య అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
0: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
1: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
0: కౌస్ ఆల్సో నెవర్ రేజ్ దేర్ హెడ్స్.
1: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
0: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
1: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
0: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
1: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
0: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
1: తల్లిని చూచాడు.
0: సోదమాద
1: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
0: షీ వాస్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
1: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంకా చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
0: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత
1: తండ్రి మరణించాడు.
0: ఫాదర్ డై.
1: కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
0: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
1: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
0: వాట్ హ్యాపెన్ టు రామలక్ష్మణ?
1: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణులకే సంప్రాప్తమైంది.
0: హీ ఫెల్ దట్ ఎట్లీస్ట్ హీ వాస్ హ్యాపీ దట్ రామలక్ష్మణ వర్ దేర్ ఆన్ ద బెడ్ సైడ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ దశరథ.
1: కట్ట కడపడే తండ్రిని చూసేటువంటి ప్రాప్తి రామలక్ష్మణులకే దక్కింది.
0: రామలక్ష్మణ కుడ్ బి దేర్ వెన్ దశరథ వాస్ డైయింగ్.
1: చాలా బాధపడుతూ వచ్చాడు.
0: ఫెల్ సో సాడ్ దట్ హీ వాస్ నాట్ దేర్ ఎట్ ద టైమ్ బెడ్ సైడ్.
1: తక్షణమే కౌసల్యా మందిరానికి వెళ్లాడు.
0: ఇమీడియట్లీ వెంట్ కౌసల్యాస్ ప్యాలెస్.
1: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగురిచ్చినట్టు చెప్పింది.
0: హి టోల్డ్ ఇన్ వర్బాటిమ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్.
1: అమ్మ అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
0: మదర్ హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్ హస్ నాట్ రిటర్న్ యెట్.
1: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
0: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
1: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుడు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
0: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ on hearing that Ramalakshmana are there in the forest.
1: Anaga oka daanikante adikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi. Oka daanikante adikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi.
0: When they have more of love towards the second thing, the first love will be diminishing.
1: Tandrinte ento premaga undinatunte varu Bharata Shatrughna.
0: Bharata Shatrughna loved their father.
1: కానీ అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
0: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
1: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
0: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లాయ్.
1: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
0: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లాయ్.
1: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
0: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
1: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
0: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
1: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
0: వశిష్ఠాయన
1: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
0: ఇట్స్ ఆల్రెడీ డిలే.
1: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
0: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
1: నీవంతా కూడా కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
0: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
1: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
0: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
1: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
0: all the love that they have to
1: respond. అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
0: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaika.
1: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
0: So one grief is converted to another form of grief. What sort of it?
1: Tuta vaka chinta.
0: The birth is one grief.
1: Bhumi nunduta chinta.
0: Life on earth is one of
1: it. Samsaram oka chinta.
0: The family life.
1: Chavu chinta.
0: The death.
1: బాల్యమంతయు చింత.
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: లైఫ్.
1: చెడుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్నీ చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టము ఒక చింత.
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: మిస్టరీ.
1: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
0: ఆల్ దీస్ ఆర్ వరీస్ బట్ వెన్ యు థింక్ ఆఫ్ గాడ్ దట్ ఆల్ అదర్ వరీస్ విల్ బి గాన్.
1: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
0: సో యు షుడ్ థింక్ ఆఫ్ గాడ్ అండ్ హైయర్ లెవెల్. దీనికి
1: మించిన చింత మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దన్ దిస్.
1: చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
0: ద మూమెంట్ యు డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద థాట్ ఆఫ్ గాడ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ గో.
1: కనుక ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
0: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
1: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
0: హైయెస్ట్ థాట్ ఈస్
1: భగవంతుని యొక్క వియోగ చింతనే.
0: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
1: ప్రేమ చింతనే.
0: యూ షుడ్ ఫీల్ సారీ.
1: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
0: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్ యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
1: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు.
0: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ ఎంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
1: తల్లులు కూడా ప్రార్థించారు.
0: దట్స్ ఆల్సో ప్రే.
1: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
0: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ మమ్మల్ని తీసుకెళ్ళమని నాట్ హియర్ టేక్ అస్ ఆల్సో.
1: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
0: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
1: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
0: While they were there on the top of that mountain top, Chitrakuta, they were listening to the sounds of the footsteps of the elephants and the horses.
1: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
0: లక్ష్మణుడు
1: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
0: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
1: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు. కపివారతి దాటున కలికి రోటగట్టున లక్ష్మీదేవి వల్లచున లక్ష్మణుండు కొలచున సుక్షబుద్ధి గల భరతుడు చూచి చూచి మొక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా.
0: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi, the monster god, is
1: capable?
0: Bharata is very intelligent.
1: Ramulu ekkada unnadu ante athanu teliyadu.
0: He doesn't know where Rama is.
1: Daru chupetunte vaallu
0: leru. Nobody will show the way.
1: Chuchadu.
0: He saw.
1: Pachulanta oka daggara untunnayi.
0: He saw all the
1: pachulu aadukuntunnayi.
0: Birds were playing.
1: Pachulu aadukune place lokala jalam untadi.
0: Where the birds all around
1: ekkada jalam untado akkada Ramulu untadu.
0: Where there is water.
1: Ani ee vidhanga sukshma buddhito yochistu vachadu.
0: Being so intelligent he could think in this way.
1: పక్షులంతా కూడా జలమున చోటే ఉంటుంటాయి అడవి లోపల.
0: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
1: జలము లేని చోట పక్షులు ఉండవు.
0: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
1: కనుక ఆ జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
0: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
1: బలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
0: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
1: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
0: వాచింగ్ ద బర్డ్స్ ఎట్ సైడ్ భరత స్టార్టెడ్ ప్రొసీడింగ్.
1: చూచాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్ అండ్ నోటిస్డ్.
1: ఆదిశేషుడు
0: లక్ష్మణ ఇది ఆదిశేష.
1: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
0: ఈజ్ ఇస్ వెరీ ఫార్మల్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
1: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
0: సెట్ బ్రదర్ బీ రెడీ.
1: దేనికోసం?
0: వాట్ ఫార్?
1: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
0: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
1: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
0: ఈజ్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
1: రాములు నవ్వాడు.
0: రామా స్మైల్.
1: లక్ష్మణ,
0: లక్ష్మణ
1: ఇంతకాలం పెరిగి కూడాను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
0: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్
1: ఆఫ్ భర్త. శాంతి స్వరూపుడు
0: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
1: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
0: భర్త టేక్స్ మెసేజ్.
1: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
0: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
1: వేచి ఉండు.
0: వెయిట్.
1: వచ్చారు. భరతుడు పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాలపైన పడ్డాడు.
0: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
0: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పార్డన్ మీ.
1: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
0: ఫర్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
1: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
0: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
1: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
0: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డస్ నో దట్
1: రామ్ సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
0: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
1: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
0: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
1: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
0: దెన్ భరత సేడ్
1: అన్న
0: brother
1: nanna nee viyogagnilo maraninchadu unnadu.
0: Father died because of the in the fire viyogagnilo
1: bhasmo ayipoyadu annadu.
0: He got himself burned in the fire of
1: separation. Viyogagni,
0: what is that? It is the fire of separation.
1: Tachane vinnadu.
0: He heard it.
1: Naluguru cheraru.
0: All the four assembled.
1: Nadiki vellaru, tarpanalu vidicharu.
0: They went to the forest and did the last rites.
1: Vachina tarvata ee Bharatunaku Ramulaku chala vadopavadam jarugutundadi.
0: Later there is argument.
1: Neevu raaka tappadu.
0: You were bound to return.
1: Neevu raakapoyina nenu ayodhyalone undanu.
0: If you don't return I will not stay there.
1: Nenu kuda ikkada aranyamlone untamu.
0: Or else I will stay with you in the forest.
1: Kani
0: but
1: Ramulu tandri aagnana meerakoodadu.
0: But you should not.
1: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు, నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
0: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
1: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను.
0: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్
1: నా రాజ్యంలో అంతా ఋషులే.
0: Earth, my kingdom
1: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
0: Therefore, I should take care of these.
1: నేను ఋషి మానస సంచారి.
0: I move in the hearts of
1: నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
0: I will administer my kingdom.
1: వెళ్ళమని చెప్పాడు.
0: He said, you go back.
1: కానీ వినకపోవటం చేతని.
0: But he didn't hear.
1: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరస వహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
0: He collected the divine sandals and returned back.
1: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
0: Rama's command must be obeyed.
1: అనగా దైవాజ్ఞ ఏది చెప్పినప్పటికీ దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
0: It's God's command, you should not question.
1: Yes, yes.
0: We should say yes, yes.
1: దుముకు, దుముకటమే.
0: Jump, be ready to jump.
1: లక్ష్మణుడు కూడా అంతే.
0: లక్ష్మణ is like that.
1: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
0: when they went to చిత్రకూట mountain,
1: సీత అరిసినట్టుగా కనిపించింది.
0: సీత pretend as
1: సీత రాము ఒక గుండు పైన కూర్చున్నారు.
0: And they were sitting on a stone.
1: లక్ష్మణుని పిలిచాడు.
0: They called లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
0: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
1: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
0: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
1: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
0: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
1: ఈ ఒక్క మాట రాములు లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
0: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
1: ఎంత పాపం చేశాను రామా నేను.
0: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్.
1: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
0: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
1: చాలా బాధపడ్డాడు.
0: ఐ ఫీల్ వెరీ సాడ్.
1: సీత వెళ్ళింది.
0: సీత వెంట్.
1: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
0: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్?
1: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
0: రామా డిడ్ నాట్ సే.
1: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
0: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
1: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
0: డు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
1: రామ ఇష్టమే నా ఇష్టము.
0: ఐ హావ్ నో చాయిస్.
1: ఇష్టం మరొకటి లేదు.
0: I have no separate choice or preference.
1: చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
0: If Rama says I should do it where I like,
1: ఏనాడు నేను అర్పితం చేశాను రాములకు.
0: What harm I have done?
1: మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
0: I have surrendered all my wealth in the family and the kingdom.
1: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
0: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the children.
1: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
0: And if you say that I should build on my own
1: choice. సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
0: Rama patting the head of Lakshmana said, you don't
1: feel so sad.
0: నిన్ను
1: బాధించినందుకు క్షమించు అన్నాడు రాముడు.
0: He sought his pardon for hurting him.
1: ఇదిగో పలాన చోట్లో నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
0: And he has shown the spot where the hut is to be built. ఆనందించాడు
1: లక్ష్మణుడు.
0: లక్ష్మణ వాస్
1: హ్యాపీ. నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
0: Your command is important.
1: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
0: I am ready for anything.
1: జవాబు అనేటువంటిదే లేదు.
0: No reply whatsoever.
1: అక్కడ కూడా అంతే భరతుడు.
0: ఏం భరత?
1: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
0: భరత ఒకటి
1: మాత్రము, ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
0: బట్ దిస్ వన్ డిసిప్లిన్, వన్
1: రామ రూల్. నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
0: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్
1: అయోధ్య. నంది గ్రామం లోపల ఒక నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
0: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
1: ఈ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
0: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
1: పాదకులను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
0: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
1: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
0: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
1: అలాంటి పుత్రులు, అలాంటి అన్నదమ్ములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
0: Such the type of the sons and the brothers in those times.
1: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
0: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
1: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
1: ప్రతి కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలంటే దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
0: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
1: కనుకని ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
0: Today Ramayana is very essential.
1: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
0: Because the son is not obeying father.
1: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
0: Father is not bothered with the future of the son.
1: భర్త మాట భార్య వినటం లేదు.
0: The wife doesn't follow.
1: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
0: Husband doesn't listen to the wife.
1: శిష్యులు ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు.
0: And the student is not respecting the teacher.
1: శిష్యులు ఏ మాత్రం కూడాను గురువులు కూడాను గమనించటం లేదు.
0: And the teacher is not observing the student.
1: ఇలాంటి లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
0: Under these circumstances Ramayana is very essential.
1: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
0: To cure all the defects in the
1: రామాయణాన్ని మనం అనుసరించాలి.
0: We should follow Ramayana.
1: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
0: It is the main duty on the part of every one of us.
1: కనుక రామాజ్ఞను శిరసావహించి
0: following command of Rama
1: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
0: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
1: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
1: ఏమాత్రం కూడా యోచించకూడదు.
0: వి షుడ్ నాట్ థింక్ ఇట్
1: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
0: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
1: దైవ ఆజ్ఞను శిరసావహించాలి.
0: వి షుడ్ ఫాలో
1: అది మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
0: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో
1: సర్ దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
0: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
1: ఇది దైవత్వము పొందింపచేస్తుంది.
0: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
1: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
0: ఇట్స్ ఓన్లీ ఫర్ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ అస్ మర్జర్ విత్ ది డివైన్.
1: దైవ ఆజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: కృష్ణ పెట్టినది తినవు, నీ మన ఇంటిలో పుట్టినది తినవు, లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని. యశోద కృష్ణుణ్ణి పట్టుకుని అడుగుతూ ఉన్నది, కృష్ణ నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా, కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లల పుట్టెలకు పోయి పట్టెళ్ళు గల్లో గుట్టున తినవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద caught hold of Krishna and went on talking to him this way. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani. తన ఇంటిలో ఉన్నటువంటివి తనకి ఎప్పుడు కూడా రుచిగా ఉండవు. బయట ఇంటివి తనకి అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డూ మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటికి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: యూ హ్యావ్ ది ఓనర్ ఆఫ్ ఎ స్వీట్ షాప్ విత్ ఆల్ ది స్వీట్స్ అవైలబుల్. హీ స్మెల్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది స్వీట్స్ బట్ హీ డజంట్ రిలిష్, హీ డజంట్ పార్టేక్ ఈవెన్ వన్.
0: గాలికి ఊపేయక పరిగెత్తిపోయేటువంటి ఆ బొరువులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: బట్ హీఈస్ ఆఫ్టర్ దిస్ పఫ్డ్ రైస్ which is after all the tasteless.
0: కశ్యపుడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పొచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ బట్ యట్ ఆస్క్ హిమ్ ఓన్లీ వన్ బోన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఎ చైల్డ్.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదము.
1: అండ్ దిస్ ఈస్ ది గిఫ్ట్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డివైన్.
0: ఎన్నియో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగమును చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. It was Ashwamedha Yaga which was finally undertaken and Krishna appeared in his form there.
0: నూరు యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
1: In spite of performing 100 of the sacred rituals, he didn't have the mental peace.
0: Ashwamedha Yagamunaku ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాస్ అండర్టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మానిఫెస్టెడ్.
0: కానీ పురోహితుడు వచ్చి నీవు ఇతనికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
0: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, చాలా గొప్పవాడు.
1: ది వన్ హూ హ్యాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, He is a mighty person.
0: Ayya, naaku moodu adugulu maatram daanam isthe naaku chaalu.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: Kani, cherina purohitulu andaru kodanu entayo bodha chesaru. Ayya, నువ్వు బ్రాహ్మణులకు నీవు ఎత్తని ఆశిస్తున్నావు, కాదు కాదు, అది బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు, అలాంటి వాడికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: ఆల్ ఆఫ్ ది పండిట్ ది స్కాలర్స్ దట్ అసెంబుల్ దేర్ డోంట్ డూ దట్ ఓ కింగ్, ఇట్ ఈస్ నాట్ బిఫిటింగ్ ఫర్ ఎ బ్రాహ్మణ్ టు ఆస్క్ ఫర్ చారిటీ లైక్ దిస్.
0: నువ్వు మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: Because,
1: and he has got the strong faith in God, full
0: of God.
1: He will never break his promise. He will keep it up. Yes, I have given the promise.
0: I
1: am ready to give whatever that he asks for.
0: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మానవాది చేసి అతనికి అర్పిస్తాను.
1: ఆల్ ది రిచువల్స్ ఐ హావ్ డన్ సో ఫార్ విల్ బి మేడ్ ఇన్ టు గార్లాండ్ అండ్ విల్ బి ఆఫర్డ్ అన్ టు యు.
0: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
1: ద 8th వన్ ఇస్ అశ్వమేధ యాగం. దాన్ని
0: కూడాను అతని పాదాలకు అర్పితం చేస్తాను.
1: దట్ ఐ విల్ ఆఫర్ టు యువర్ లోటస్ ఫీట్
0: అని చెప్పి ఆ వామన్ని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: And all the sacred rituals have been made into a garland and it adorned the head of God. Each one represents one yajna, 108 in total.
0: ఇది చేస్తుండగా కువామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ జైజాంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండముని ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not merely 3 feet. He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడై అతన్ని మెచ్చుకున్నాడు.
1: Having offered the 3 feet, the Emperor Bali got a very good name, highly reputed.
0: Maata ichche tappudu kante maranam unne annadu.
1: If one breaks the promise, it is death.
0: Kaani ee naadi kaliyugam lopala maatalu istunnaru kaani anni tapputunnaru.
1: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
0: Kaani dwapara yugamulo మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
1: బట్ ఇన్ ద ద్వాపర ఏజ్ నోబడి ఎవర్ గాన్ బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: కనుక బలిచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
1: సో ఎంపరర్ బలి సెడ్ ఐ విల్ కీప్ అప్ మై ప్రామిస్.
0: కానీ చెప్పినట్టుగా కృష్ణునికి దానం చేశాడు, అంతా కృష్ణునికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
1: As he declared, he has offered everything to God and said,
0: Anta Bhagavantunide.
1: Nothing belongs to me, everything is yours, O Lord.
0: Arpitam gavinchukoni tana yagnam poorthi chesukunnadu.
1: So he surrendered and completed the performance of the ritual.
0: Idi mukhyam kadu. Krishna yokka leelalo mahattaramainatuvanti leelalu, maha shaktivantamainatuvanti leelalu pradarshinchadu Krishnudu.
1: The sport of Krishna is beyond all narration, comprehension and estimate.
0: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ ప్రైజింగ్ ద లార్డ్ ది ఇన్హాబిటెంట్స్
0: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ నరేటింగ్ గాడ్ వామన.
0: ఈ వామనుడు మహాచక్రవర్తి.
1: అండ్ యూ హ్యావ్ ది ఎంపరర్ ఆన్ వన్ హ్యాండ్.
0: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
1: అండ్ హీస్ ద డియరెస్ట్ చైల్డ్ ఆఫ్ కశ్యప.
0: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికీ నేను ప్రసాదిస్తాను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ కన్ఫర్.
0: ఎవరిని నీవు ఆశించవద్దు.
1: ఇన్ ఫ్యాక్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ.
0: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగుకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
1: ఇట్ సింప్లీ గ్రేట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ వాట్ ఈస్ డెస్టిన్డ్ వాట్ ఈస్ గివెన్ టు యూ రాదర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్.
0: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్ లార్డ్.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నివాసించాలి?
1: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్ ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మాస్, వై డూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
0: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
1: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్స్ ఆస్క్ ఫర్.
0: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
1: వామన ఇస్ సో షార్ట్ ది డ్వార్ఫ్.
0: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
1: దో హీ సో షార్ట్ సో స్మాల్ ఇన్ స్టేచర్ బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
0: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
0: హ్యూమన్ లెవెల్ కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
1: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: The divine is limitless.
0: పరిమితములకు మించి
1: transcends limitation.
0: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటాది.
1: You find the sunrise happening every time.
0: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
1: Who is the controller of sunrise?
0: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
1: He observes his own regulation.
0: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కాని మరి ఏ యుగమునందు కాని ఎక్కడ కూడా జరగలేదు.
1: దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ కాంప్లసెన్సీ.
0: హ్యూమన్ లెవెల్ కంటే కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: ది డివైన్

0: యుగమునందు కాని మరి ఏ యుగమునందు కాని ఎక్కడ కూడా జరగలేదు.
1: దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ ఏజ్.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ద డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోడ్ అకార్డింగ్లీ.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: దే హావ్ నాట్ బీన్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: కిలకిల నవ్వుచు, పక్కపక్క నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: The rivers and the running brooks with all the sounds like that of the smiles flow incessantly, continuously.
0: Itti dwapara yugam yokka prabhavamu anni yugamulu kudanu adarshani chupistu vachayi.
1: This is the ideal set for all of the ages.
0: Intiye kaaka scientist anta kudanu entano prayatnapurvakanga shodhanalu chestu vacharu.
1: Scientists investigated, made thorough inquiry of all these facts.
0: రాత్రి అందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటి పూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటి పూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్ ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore man went on imagining his own way.
0: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
1: The moment child is born, the moment his features is cut off, the child starts crying.
0: కాని ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడాను నేటి కూడాను కనిపెట్టలేదు.
1: Nobody could explain the reason behind this.
0: ఇంత తేనో లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
1: When once the honey or the milk is fed to the child goes to sleep.
0: అనగా మానవుడు పుట్టినదంతా కూడాను ఆకలి తీర్చుకున్నట్టుగా.
1: The human birth, it appears as though is meant to appease the hunger. పుట్టిన
0: చిక్కులనందుచు కోటి విద్యలను పూనిగనే తెచ్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమును మ్రగ్గగనేటికి శ్రీ పరాత్మను ధ్యానము చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
1: ద మ్యాన్ స్ట్రగల్స్ హార్డ్ అండ్ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ టాలెంట్స్ అండ్ ద స్కిల్స్ అండ్ ద నాలెడ్జ్ దట్ హీ హ్యాస్ ఓన్లీ టు ఈక్ అవుట్ హిస్ లివింగ్, టు క్యారీ ఆన్ హిస్ లివింగ్. బట్ వాట్ ఈస్ ఇట్? వై కాంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ అండ్ గో బియాండ్ ట్రాన్సెండ్? దానిని
0: పురస్కరించుకుని ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపు కోసమని అని గుర్తించారు.
1: సో ఎవ్రీ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఈస్ బోర్న్ ఓన్లీ టు సేషియేట్ హిస్ హంగర్, ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్.
0: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
1: సో మ్యాన్ ఈస్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుండాలి.
1: యాజ్ ద విండ్ బ్లోస్ యు ఫైండ్ ద బ్రాంచెస్ ద టచ్ ఈచ్ అదర్ అండ్ దేర్ అరైజెస్ స్పార్క్స్ ఆఫ్ ఫైర్.
0: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
1: అండ్ దట్ ఫైర్ నేచురలీ బర్న్స్.
0: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొని అగ్ని తన నుండి కుట్టిను ఆవిర్భవించేస్తున్నాయి.
1: బట్ ద వెరీ ఫైర్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది టూ బ్రాంచెస్ that come close to each other, rub against each other.
0: అంటే ఉండి కూడాను తమ తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
1: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్ బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడీ కుడ్ నో ద రీజన్ బిహైండ్.
0: ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నో ఉన్నవి.
1: దట్ సో మెనీ మిస్టరీస్ ఇన్ దిస్ నేచర్.
0: ఇటువంటి రహస్యములు నేటికి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.
1: ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్ ఆర్ బీయింగ్ అన్రావెల్డ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్వెస్టిగేటెడ్ బై సైంటిస్ట్.
0: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తం

0: మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాడు.
1: మ్యాన్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
0: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
1: God is not an object nor individual to visualize and see him in front of you.
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయేడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక ఏమందకు చేయించి జీవితంబు నీ విద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
1: Oh man, what comfort have you experienced? What joy have you experienced? Right from the time you get up from bed until you retire, you spend all your time just to carry on your living, forgetting the holy matchless name of God.
0: Kanuka daiva shakti cheta sarvamulakunu jagatlo sancharistunnavu gaani manavuni yokka sashakti cheta edi kudunu varu prayatna purvakanga sadhinchaledu.
1: Everything is preordained. Everything happens as per the will and the divine command of God, not by human effort.
0: Ide vidhamgane ee prapanchamlo aneka shaktulu untunnavi.
1: In this world there are so many mighty powers.
0: Ee shaktulanni kudanu kevalamu evaro puttincharu edo oka shakti nunchi vachinayi bhagavad shakti nunchi ivi aadharam avutunnayi ani bhavistu untaru. Idi bhagavad shakti tho vacheyatundi kaadu.
1: People think that these powers are acquired, that they are obtained, not so.
0: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజ శక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: These are natural. The source of all these latent powers is nature itself.
0: ఒక కర్రను తీసి దేనినైనా కొట్టినప్పుడు అది చాలా బాధపడుతుంటాయి.
1: When you hit anyone with the stick, naturally it causes pain.
0: అందులో ఏదో ఈ అగ్నిశక్తి ఒకటి ఉన్నది.
1: Well, there is some power here.
0: Rayantis denena kottinappudu deenku edo oka parva shakti untunnadi.
1: If you pelt a stone and hit anybody, naturally oka
0: raatiki oka raati kottinappudu daa nunchi agni prarambham avutundadi.
1: When you just strike two stones against each other,
0: kaani adi agni raati nunchi manaku kanipistundada?
1: Do you see the fire externally?
0: Ledu.
1: No.
0: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి వసం చేస్తుండదు.
1: The fire is hidden. It comes out at a proper time and burns all.
0: ఈ శక్తులన్నీ కూడా ఆ సహస్యమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ నాట్ ది స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
0: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
1: They found his fire, the lamp, at the residence of Nanda.
0: నిన్న బీదవారంది కూడాను ఈ శావకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా శావకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
1: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
0: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
1: There in the same village, a daughter-in-law newly.
0: అత్తగారు ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
1: షీ టూ వాజ్ కమాండెడ్ టు గో టు నందాస్ రెసిడెన్స్ అండ్ ల్యాంప్.
0: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
1: యాజ్ షీ వాజ్ లైటింగ్ ద ల్యాంప్ షీ వాజ్ వాచింగ్ ది డివైన్ ఫేస్ and has lost herself in ecstasy.
0: నిప్పు కారేటువంటిది కాని చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
1: It is the fire that burns. It will never give you any kind of comfort and coolness.
0: ఇంకా మరి దీపములు అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
1: While this newly married daughter-in-law started lamping her own,
0: సుగుణంగా కారిపోతుంటే ఎందుకు తాను దూరం రావటం లేదు?
1: How is that you are? Why is that you are distancing yourself from the fire? They have put the question.
0: Akkada vaadu paatalu paadukuntu kurchunnaru.
1: Then they were singing.
0: Sugunaku kanipinchenanta Sugunaku kanipinchenanta Nanduni inta Gopaludanta Deepana kanipinchenanta Deepana kanipinchenanta ani paatalu paadutunnaru.
1: They were all singing. In chorus, Suguna could see there. Suguna could see there in the fire, the beautiful form of Krishna. That's how they were singing in joy.
0: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: And Yashoda came there, appeared there in front of them.
0: ఆమె కూడా చూచింది.
1: She too noticed.
0: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
1: And she could notice the finger of Sugna being burned.
0: మధ్యలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
1: And she also noticed all the rest dancing in joy, singing the glory.
0: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్థం నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనింది.
1: Yashoda has pushed her hand aside and said, don't you notice that your finger is burning? Why don't you get out of this? That's what she said.
0: నందరి ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికున్నావా?
1: Do you want to bring a bad name to Nanda's family that anybody would burn down?
0: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
1: Mother in law, when she came and noticed what all that happened, she felt very sad.
0: ఇంకా ఏనాటి కూడాను యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
1: We should never send her any time in future to light our lamp.
0: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: Mysterious things, wonderful things happened in those days.
0: కనుక యశోద ఇంటి దగ్గర అనేక రకమైన విచిత్ర విచిత్రములంతా కూడాను కలిగిస్తూ వచ్చింది.
1: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
0: ఈ విధంగా చేస్తూ రాగా ఒకనాడు కృష్ణుడు వచ్చాడు.
1: One day Krishna came there.
0: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు ఆనాటి వరకు రాలేదు.
1: Having left this place once, he has not come back.
0: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుని కూర్చున్నారు.
1: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
0: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
1: Under these circumstances, in response to the yearning, Krishna
0: యశోదకు కనిపించలేదు, నందుడికి కనిపించలేదు.
1: But nobody could see him.
0: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
1: All had assembled at the residence of Yashoda.
0: కృష్ణుడు వచ్చాడట, మీరు దాచిపెట్టుకున్నారు, ఎక్కడ చూపండి చూపండి అని అందరూ గోల చేస్తూ వచ్చారు.
1: People went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere, let us see him. That's what they said.
0: ఎవరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
1: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
0: కానీ నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాను.
1: Things happen according to their deservedness. This is your ప్రాప్తి.
0: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
1: And Yashoda punished Krishna.
0: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టిన రట్టెల్ల కృష్ణ.
1: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎట్ హోమ్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్ ఆల్ ది రిలేటివ్స్ ఇన్ ది నైబర్హుడ్.
0: నీకు రుచిగా ఉండదా?
1: డోంట్ యూ రిలీజ్ దట్ వాట్ ఈస్ సర్వ్డ్ ఎట్ హోమ్.
0: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
1: డు యూ రియల్లీ లైక్ దట్ బై స్టీలింగ్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్
0: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
1: And he was tied up to a mortar there.
0: Nijamga prapanchamalo prati okkari kudanu idi saarbhavame.
1: This is the experience of everybody in the world.
0: Tana intimi tanaku eppudu kudanu ruchikuntu.
1: No one accepts relishes that which is at home.
0: Intilo vantalu vandite aa vantalu emi kudanu tanaku ruchiga undavu.
1: All the preparations so nicely made at home,
0: parayinti vantalu matramu chaala pakkanga manchi ruchiga kanipistuntayi.
1: But those which are served outside, we relish them very much.
0: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
1: This is the way of the world.
0: కృష్ణుడు పరయింటివి పక్కంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
1: This is not the lesson of Krishna.
0: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
1: Butter symbolizes pure heart.
0: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
1: Krishna receives, accepts wherever there is pure heart.
0: అది మృదుమధురంగా ఉంటుంటారు.
1: It is so soft and sweet.
0: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
1: The hearts of devotees are soft, tender and sweet.
0: కనుకనే వారి యొక్క హృదయం నుండి మాత్రమే తాను అపహరిస్తుంటూ.
1: Therefore Krishna is after such sweet hearts.
0: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
1: But however this robber is stealing brought him bad name.
0: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
1: All call Krishna a thief.
0: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తల ఊపి ఆనందిస్తారు.
1: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్ బట్ కృష్ణ వెన్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ నైస్ హిమ్ పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
0: చిత్త చోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
1: వెన్ వన్స్ వీ సే చిత్త చోరా ద వన్ హూ స్టీల్స్ ద హార్ట్ పీపుల్
0: ఊరికే చోరుడు అంటే మాత్రం కోప్పడతారు.
1: బట్ if we call you simply a thief you'll be irritated.
0: Avin kaakunda gaanamto chernappudu adi ento madhuryanga untuntadi.
1: When it's mixed with a melody it is joyful.
0: Kanuka prati okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryamgaane untuntadi.
1: Therefore when once we sing with all the love it will be so sweet to God.
0: Lekapothe andaru enduku chitta chora ani pilustaru?
1: Why people call him chitta chora?
0: చిత్త చోర యశోద కే నవలీత చోర తో పా చిత్త చోర.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అటు రాగతాళములు లేకుండా ఏ చోర చిత్తచోర రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: వీరందరూ కూడాను ఇట్టి రాగతాళములతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళములు కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద కూడా ఎంతనో పాడుతూ వచ్చారు.
1: All four Vedas were repeatedly recited.
0: సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు.
1: Many priests followed, adopted Samaveda.
0: కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: But when once it's expressed in the form of music, they could experience.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: God loves music. He's after music.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: యు నీడ్ నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యూజిక్. యూ కెన్ సింగ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామా నన్ను కాపాడు అని ఒక పద్యంలో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజైక్ ఫార్మ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామా నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రమా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్,
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యుల్ సీ గాడ్
0: ఏ విధానంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ కెనాట్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ They are disappointed, they are frustrated.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ కి మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలైన నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలైన నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have an appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడా ఎవరు కూడా పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడా మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: యు థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
0: ఈ గానలోలుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
0: మనోలోలుడైపోతుంటాడు,
1: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హార్ట్.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఈ అవతారం అందుకూడను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయ్డ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలకు వేలు భగవంతునితో ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైన.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamme anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandunnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడా ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: ఇఫ్ యూ వాంట్ టు enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: కానీ అటు రాగమే మీకు తెలియకుండా పోయినప్పుడు అది ఒక రోగంగా తయారవుతుంది.
1: If we don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్నియో భజన చేస్తున్నారు.
1: You do bhajans.
0: అందరూ కూడా భజన లో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతుండాలి.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా నువ్వు లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి ఒక రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi maravuti ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gadi dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, హూసోవర్ మే బీ, విల్ సర్టన్లీ బీ క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్నపిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతూ ఉంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: But they don't know music at all.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: But people sing in their own style.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: The newborn babe has no idea of the tunes.
0: ఆ చిన్న రాగాన్ని తన మనసులో చేర్చుకొని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: But the child responds to the music and goes to sleep.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: సుగుణ, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేదు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have the wonderful beat, the rhythm.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంత ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: That he is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne potunnaru.
1: This rhyme anta adds to the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయం ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: Therefore, every rendering should take you to that state of ecstasy, blissful state.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంతో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: It should be the nectarine feeling, the divine feeling. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee Krishna yokka charyalu chaala pavitramaina kunti venta unnai.
1: There's so many leelas, actions of the divine Krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee Krishna yokka leelale meeku anubhavam kalu teppistanu.
1: This evening you'll certainly experience all the leelas of Krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

క్రమము తప్పక మింట ప్రతిదినంగును పాను ఉదయాస్తమయముద నొందనేల భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారక పగలు మాత్రము దాగు బొంగియేల గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము

0: పవనుండు జీవకోటిని ప్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తా పవనుండు జీవకోటిని ప్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేళ అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేళ ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్ అనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్
0: దీనికి ఆధారము భూమియే
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే
1: డివినిటీ ఈజ్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతో చే శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలము యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్ అండ్ హెన్స్ ఎల్డర్స్ ఇన్ ద పాస్ట్ డిక్లేర్డ్ that God is present everywhere, that in everyone, there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడాను మనకు కనిపించదు.
1: You cannot find a place where there is no God.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: How is it to be taught, how is to comprehend the all-pervasive divinity?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: However, each group has got their own celebration. With the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti daivatvamunu evaru ee reetiga ninnayinchatakolanu sadhyam kaadu.
1: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
0: Kaani ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: However, it is essential to recognize one factor.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వున ఏడుస్తూ వస్తారు.
1: In this world, as we know, Each child, the moment the child is born, separated from the womb of the mother, starts life sojourn by a cry. Why does the child cry?
0: Kani atti yedustu undinatvanti yokka vyaktiki tana samadhanam emti?
1: What is the reason? How to pacify the newborn babe that starts crying?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుక పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: The child stops crying when you offer a drop of honey or milk.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలియా? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎపిటైట్ ఇస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఈజ్ దట్ వరల్డ్లీ ఆర్ ఇస్ ఇట్ న్యాచురల్ ఆర్ స్పిరిచువల్ ఆర్ బియాండ్?
0: ఆకలి మాత్రము అందరికీ ఒక్కటి.
1: However, the hunger is uniform.
0: ఆహారములు వేరు వేరుగా ఉండవచ్చు.
1: The food that we consume varies.
0: ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రకృతి యందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore, it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore, to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము, తాను ఆనందించటము, ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore, it is the duty of every individual to have food for himself and also to serve others.
0: Bhagavantunaku etti aakaram kani, etti janmam kani, etti prakruti yokka rakshanam kani levu.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవరికి తరం కాదు.
1: Therefore, it's not possible for anyone to decide a definite form for God.
0: ఇతనికి చావు పుట్టుక లేనట్టు శాశ్వతుడు.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: Tanu, chavaka, puttaka, champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti, sarvasaktimayudu anetundi yokka daivatvamunaku evaru ye peru iragalaru?
1: God being all-powerful or pervasive, what name can you give him?
0: భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనటువంటి పంటను పండించి ప్రజలకు, జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: యు నో, వెన్ ది సాయిల్ ఇస్ వాటర్డ్, దిస్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ద క్రాప్ అండ్ వీ జస్ట్ రీప్ ది హార్వెస్ట్ అండ్ పార్టేక్ ద గ్రెయిన్ అండ్ బి బెనిఫిటెడ్ బై ద ఫుడ్.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: అండ్ హెన్స్ ఎవ్రీ క్రీచర్ రిక్వైర్స్ వాటర్.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిను చంపుకొంటుంది.
1: అండ్ ఇస్ ద వాటర్ విచ్ ఇస్ ఈక్వల్లీ ఎసెన్షియల్ యాజ్ దట్ ఆఫ్ ఎపిటైట్.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్, బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ ఫుడ్ దట్ వి డిరైవ్ బికాస్ ఆఫ్ ద వాటర్ యాడెడ్ టు దట్.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సహజమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: యు కెన్ అక్వైర్ వాటర్ నాట్ బై ఎనీ అదర్ ఎఫర్ట్ అదర్ దాన్ ఇట్ ఈస్ వాటర్ ఈస్ ద రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్స్.
0: ఏ దేశం అందైనా, ఏ కాలం అందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారంకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్ విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఈ నీ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: పీపుల్ డూ సో మెనీ సాక్రిఫైసెస్ రిచువల్స్ వర్షిప్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇనఫ్ ఆఫ్ వాటర్.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: ద ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్ నాట్ మియర్లీ ఫర్ ఎ మిలియనేర్ రిచ్ మ్యాన్, ఇట్ ఈస్ ఈక్వల్లీ నెసెసరీ ఫర్ ఎ పాపర్.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: హూ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్?
0: అతని దైవము.
1: గాడ్ హెస్ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కానీ జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ ఫర్ హిజ్ ఓన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది విల్ అండ్ నాట్ ఫర్ ది వరల్డ్.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ది ఐడెంటిటీ బిట్వీన్ ది వరల్డ్ ది క్రియేషన్ అండ్ ద క్రియేటర్.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: మ్యాన్ కెనాట్ జనరేట్ వాటర్
0: ఆల్ ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ప్రొడ్యూస్ ఫుడ్.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫుడ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ హిమ్ టు క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పనిని సాధిస్తూ రావాలి.
1: However, man acts, makes his own effort to appease, to satiate his anger.
0: Kana bhagavantudu idistadu adistadu aneetundi karanam cheta atani poojinchadakadu.
1: So it's not proper to worship God in anticipation of the gift that we receive from time to time.
0: Prarthanalu bhagavantuni nimittamai prarthana cheyali.
1: To pray God for God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ సప్లైస్ ఆల్ దట్ వి నీడ్.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసును.
1: గాడ్ నోస్ వాట్ టు గివ్, వెన్ టు గివ్, వేర్ టు గివ్.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ మేక్ ఎఫర్ట్ God will confer that what you need.
0: Manam kevalam kori vifalamainantha maatramana manam baadha pattam, idi bhaktul yokka lakshanam kaadu.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: Ee prani entha varaku undali, entha varaku deenni bhujinchali, entha varaku deenni visarjinchali aneetundi satyanni bhaktule kanukoni ప్రజలే దానిని గుర్తించుకుని వర్తించడం అత్యవసరం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు నో వాట్ వీ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వీ రిక్వైర్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఇస్ బియాండ్ ఆల్ పారామీటర్స్.
0: అది ఇది అనగనేలా
1: వై దిస్ అండ్ దట్
0: విభేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from ant to Brahman, you are there.
0: Adi erungaru.
1: They do not know that.
0: Madhu galangaru.
1: Cannot understand.
0: Mudhu chandaru.
1: They are not happy.
0: Bhumini kondaru.
1: Of some honor.
0: Vivekamana vartinchidani kadu virravi gedaru kani.
1: They are highly egoistic because of the intellect.
0: Kadavadiki edi yettavuno evariki teliyadu.
1: No one can decide what would happen at the end.
0: Kaduka daivam yokka ninnayaru manam gurtinchukoni cheppadaniki sadhyam kadu.
1: It is not possible for anybody to express God's will or the divine plan.
0: దైవం యొక్క ప్రణాళికలు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: The divine plan has to be revealed by divine himself.
0: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణం ఇవ్వాలో అది భగవంతుడికే తెలుసు.
1: God knows what to give, where to give, why to give, whom to give.
0: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే అందరు కూడా ప్రేయర్ చేయాలని.
1: So it's essential that all of you should pray.
0: దీని కోసం దాని కోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమ చేయాలి. ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: ఓ గాడ్, ఐ వాంట్ యువర్ లవ్.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
1: అండ్ దిస్ లవ్ విల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఆల్
0: ప్రపంచం అంతా కూడాను సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: In fact, there is no doubt whatsoever that because of some failure.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: The knowledgeable people know that, not the rest.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయాలన్నప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore, in this world, don't pray merely for the fulfillment of your
0: desire.
1: Oh God, you know best what I need at what point of
0: time.
1: When once you offer to God, anything can be achieved easily.
0: కానీ మాకింతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవి వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: In fact, there is no special plan for anything.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: And things are utilized as they reach here.
0: ఇంకా ఒకటి.
1: Another point.
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో ది సెకండ్ ప్రొసీజర్ అడాప్టెడ్.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో
1: యాజ్ థింగ్స్ కమ్ టు అస్
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: వి ఆల్సో సెండ్ లైక్ వైజ్ టు హోల్ వరల్డ్.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్ని కార్యములు లేవు.
1: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
0: మేము ఈనాటికి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
1: And even in this day, nothing is desired for.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని నుంచి పడిపోతాయో.
1: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
0: మాకు ఏది వద్దు.
1: We don't want anything whatsoever.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: Bhagavan desires that all those that reached here should be happy, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: Even this day, nothing is desired for.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని నుంచి పడిపోతాయో.
1: When things are arriving here without asking, if you ask, you can imagine how many more

0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్ టు భగవాన్.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
0: కానీ అది మీకు అవసరం మాకు కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: బట్ బెటర్ యు నో వెదర్ యూ నీడ్ ఇట్ ఆర్ నాట్.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ప్రే టు గాడ్.
0: సైలెంట్ గా చేయండి.
1: Pray silently.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
1: Not with a specific purpose or need based.
0: కోరిక లేకుండా.
1: Without desire.
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: With all love, pray to God.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: Everything will be added unto you.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: This is the direct evidence and proof.
0: ఇలాంటి రీతిగా భగవత్ తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా నువ్వు జరగదు.
1: విదౌట్ లవ్ నథింగ్ కుడ్ ఎవర్ హ్యాపన్.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: దేర్ఫోర్ ది లవ్ విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ ద టాస్క్స్.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ వితౌట్ ప్రేయర్.
0: స్వామి మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
1: సమ్మేసే స్వామి వీ హావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ వెంట్లే బట్ వీఆర్ నాట్ సక్సెస్ఫుల్.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: మిస్టేక్ లైస్ విత్ యువర్ ప్రేయర్ నాట్ విత్ ఎనీ రిజల్ట్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled, successful by prayer.
0: Chitrambulu.
1: Peculiar.
0: Trailokya Vichitrambulu.
1: And important for all the three words.
0: Vandalala Vittambulu.
1: And it's that so endearing.
0: Sanvittambulu.
1: So close.
0: Munichanavana Bhavuttambulu.
1: And that's so intimate to all the sages. Vishnudevu
0: Charitambulu.
1: That is the history and the glory of God.
0: Yedi kavalante kuda nu manaku jalagaka tappadu.
1: Whatever that you want is bound to happen.
0: Kaani maaku yedi kuda nu tappipoledu.
1: But in fact, we have not missed anything till now.
0: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
1: And things, prayer is going on.
0: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
1: Divine will is
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిశుద్ధ అవుతున్నాయి.
1: And the divine will guarantees the fulfillment of all planned for.
0: మేము జరపవలసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
1: All programs go as per the divine master plan.
0: ఈనాడు క్రిస్మస్.
1: Today is Christmas.
0: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్ యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
0: డిజైర్స్. కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish
0: me. మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము నేను నీకంటే పెద్దవాణ్ణి అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యు ఆర్ సుపీరియర్.
0: అహంకారం ఏమి లేకుండా ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్ షో.
0: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యు ప్రే సిన్సియర్లీ and you will be successful.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: God is always with you in your heart.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: There is no place where there is no God.
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: There is nothing that he cannot do.
0: సర్వమును చేయగలడు.
1: God can accomplish anything.
0: పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
1: Tiny or gigantic, small or big, God can do.
0: అందరూ తన బిడ్డలే.
1: All are his children.
0: వారందరికీ ఏది కావాల్సినా అది ఇస్తాడు.
1: And God will give you whatever that you need.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచే సంకల్పాలు చేస్తున్నాడు.
1: And he goes on willing being in our heart.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: And things happen as per his will.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి ఈ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
1: Like this you pray to God egolessly without pomp and show.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: And today is Christmas.
0: అతన్ని

0: క్రూసిఫై చేయటం, అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చాడు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్, హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నెయిల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ,
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: వై దిస్ పనిష్మెంట్?
0: మీరు చేయవచ్చునా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్?
0: చేయాలనేటువంటి పని కదా ఇది.
1: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ.
0: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
1: హీ వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: తక్షణమే,
1: ఇమీడియట్లీ,
0: ఇక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: అండ్ దేర్ దర్స్ ఎన్ ఎథీరియల్ వాయిస్.
0: రెండవ దినమే,
1: ఫాలోయింగ్ డే,
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: అండ్ హీ వాస్ లెఫ్ట్.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి, నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ ది సన్ ఆఫ్ గాడ్, ది చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ కూడా దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: చిల్డ్రన్ అనే భావంతో, సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, will be successful.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం ప్రతిష్ఠ చేసుకుని,
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Na yokka sambhashanam anta ikkunu prema chetane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is love.
0: Na shakti anta ikkunu prema shaktiye pradhanam entundi.
1: Bhagwan's power is the power of love.
0: Premaku minchinatundi yokka phalam maligaledu.
1: There is nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చు.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చు.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంటాడు.
1: అండ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్, కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యు ఆర్ హిపోక్రెట్, స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ praying within?
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: స్వామి ఇస్ విత్ యూ, ఇన్ యూ, ఆల్వేస్, అబౌవ్ యూ, అరౌండ్ యూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏ దీని మీరు కావాలని కోరినప్పటికీ ప్రేమ చేతనే సాధించండి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్.
0: ప్రేమ చేత కానటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
1: సో లెట్ ద లవ్ బి ది మెయిన్ థీమ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: ప్రేమ ముదిత మనసికో.

0: కంటికగు పడు దృశ్యంబు కాంచిమీరు సత్యమిది అని ఎంతురు సర్వముగను. సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగా త్రికాలము యందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అది దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి పడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today you may just speak out what you have seen outside, but tomorrow what changes you find you cannot say.
0: Chana chanamulu maapichinde etvanti ee drishyamunu satyamani bhavinchukotam entati mosamu.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today student, tomorrow officer, after tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yes, satyam. Student satyama, officer satyama, retired satyama.
1: Now all the three states, what is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
0: పెళ్లి కాకమునకు అతను వేరు నీవు వేరు.
1: Prior to wedding you are different from the person you are wedded to.
0: కానీ మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
1: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
0: కానీ హస్బెండ్ వైఫ్ ఎంత కాలము?
1: This relationship between husband and wife, it is temporary. This relationship is also temporary.
0: కనుక ప్రతి ఒక్క విషయం కూడాను ఈ విధంగా చూస్తూ పోతుంటే జగత్తు కనిపించేటువంటి ఒక ప్రతి పని, ప్రతి విషయము, ప్రతి కార్యము ఇది అనిత్యమైనటువంటిదే గాని ప్రతి నిత్యమైనటువంటిది కావు.
1: Therefore if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
0: దైవము
1: change
0: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
1: బట్ గాడ్ ఈజ్ వాట్ హీస్ ఎగ్జిస్టెన్స్, హీ వాజ్ ఈజ్ అండ్ విల్ బి.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించగా అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
1: We don't understand and experience this eternal truth, but we consider the fleet momentary scenario as if they reflect the truth.
0: కనుక మొట్టమొదట సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore first of all we should make every attempt to know the truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వము గుర్తించిన వారు అవుతారు.
1: When once truth is recognized, everything else will be known.
0: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
1: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
0: అవన్నీ కూడాను కేవలము మిథ్యములే.
1: They all represent illusion.
0: మిథ్యమనగా సత్యమనగా దీనికి భేదం ఏమిటి?
1: What's the difference between truth and illusion?
0: Mithyamu anaga undi ledattuga undetundi.
1: Illusion or mithya.
0: Satyam anaga undedi unnattundi.
1: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence.
0: Jagatam taikudanu marpu chendunadi.
1: The whole world will be changing.
0: Jagatam taikudanu satyamainatundi.
1: The whole world, yes, naturally is truth.
0: Ee satyam lopala kudanu aneka mithyamulu kudanu unnavi.
1: Even this truth, you find so much of illusion, mithya.
0: Ee naati parvatamu repu guttega maravachu.
1: In the mount, the hill over there, tomorrow you may find a valley there.
0: ఈనాడు చిన్న నదిగా ఉన్నటువంటిది పెద్ద ప్రవాహంగా మారవచ్చు.
1: A river, what you find today, well, it may run into floods, the continuous flow of water.
0: అందుకోసమే lofty peaks, large rivers with many branches, vast rich plains, busy towns, this make the country beautiful.
1: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful.
0: ఈ నిత్యమైనటువంటి యొక్క జగత్తును మర్చిపోతున్నారు.
1: We are forgetting this eternal truth.
0: సత్యమైన దైవాన్ని విస్మరిస్తున్నారు.
1: And we are forgetting God, who is all truth himself.
0: అనిత్యము అసత్యమైనటువంటి యొక్క ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు.
1: But we repose full faith in that which is momentary and fleeting. This is the main cause for all the misery, sadness and difficulties. We say that we face difficulties. Where do you get
0: them?
1: The difficulties are the results of your own actions.
0: నీ థాట్స్ యొక్క రిజల్ట్స్ నీ యొక్క కష్టము.
1: ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ థాట్స్ కమ్ ఫోర్త్ బై వే ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్.
0: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను మారేటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: మారినట్టుగా కనిపిస్తుంది కానీ అది పూర్తి మారటం లేదు.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ చేంజింగ్ బట్ దేర్ ఇస్ నో టోటల్ చేంజ్ ఎయిదర్.
0: కనుక మారినటువంటిది ఒక దైవమే.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ ఇస్ చేంజ్లెస్ అండ్ ఎటర్నల్.
0: అట్టి మారినటువంటి దైవాన్ని మనం హృదయం నందు ఉంచుకొని
1: వి షుడ్ ఇన్స్టాల్ ద చేంజ్లెస్ డివినిటీ విత్ ఇన్
0: అస్. మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆ దైవమునకై అర్పితం గావించి
1: అండ్ వి హావ్ టు సరెండర్ ద సేమ్ లవ్ గిఫ్టెడ్ టు us బై గాడ్ బ్యాక్ టు హిమ్.
0: ఆనందాన్ని అనుభవించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: అండ్ అవర్ మెయిన్ టాస్క్ లైస్ ఇన్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ బై ఆఫరింగ్ లవ్ టు గాడ్.
0: వాట్ ఈస్ ది లైఫ్? ఏమిటి మన జీవితము?
1: వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ ఆల్?
0: తినటము, త్రాగటము, నిద్రించటము, మరణించటమే. ఇదేనా మన లైఫ్?
1: వాట్ యు మీన్ బై లైఫ్? ఇస్ ఇట్ సింప్లీ డ్రింకింగ్, ఈటింగ్, టాకింగ్, మూవింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్ అల్టిమేట్లీ?
0: ఇంత మాత్రం చేత మానవత్వము పవిత్రత కాలేదు.
1: యు కెనాట్ సే దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ ప్రోగ్రెసింగ్.
0: జంతువు నామ్ నరజన్మ దుర్లభం.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుకనే మనం పుట్టిన వారం పుట్టినట్టుగానే ఉండాలి.
1: వి షుడ్ రిమైన్ యాజ్ వి ఆర్ బోర్న్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ప్యూర్.
0: నేను పుట్టినాను.
1: ఐఎమ్ బోర్న్.
0: నేను బాలుడిని. బాలుడిని. బాలుడిని.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: నేను ఎప్పటికీ బాలుడిని.
1: ఐ కంటిన్యూ టు బి ఎ బాయ్.
0: కానీ మధ్య మధ్య శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి.
1: Or in between, there are bound to be certain physical changes.
0: ఇది కేవలము ఈ మార్పులు భౌతికమైనటువంటివి.
1: These are physical changes.
0: దేహము, మనస్సు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ కూడా భౌతికాలు.
1: The body, mind and the intellect, they are all just physical.
0: ఇంకా మనలో ఉన్నటువంటి యొక్క కామక్రోధ మోహమత్సర్యము ఈ అర్షద్ వర్గములన్నీ కూడా మన యొక్క భ్రమరే.
1: అండ్ ఆల్ అదర్ ట్రేడ్స్ సచ్ అస్ యాంగర్, ద జెలసీ, అవరిస్, హేట్రెడ్, దే ఆర్ ఆల్ అవర్ ఇల్యూజన్స్.
0: ఇష్టమైనప్పుడు ప్రేమతో చూడవచ్చును.
1: వెన్ యు లైక్, నేచురల్లీ లవ్ ఫ్లోస్ ఫోర్.
0: ఇష్టం లేనప్పుడు కఠినంగా భావించవచ్చును.
1: వెన్ యు డిస్లైక్, దేర్ కమ్స్ హేట్రెడ్.
0: ఇది ఇష్టాయిష్టముల యొక్క ప్రధాన కర్తవ్యములు.
1: So they're all reflections of one's own likes and dislikes.
0: కనుక మానవునందు ఇట్టి పంచకోశములు గాని పంచభూతములు గాని లేవు.
1: In reality, there are neither five elements nor five sheets in a human body.
0: ఈ పంచకోశములు పంచప్రాణములు ఉండినటువంటిదే దీన్ని ప్రపంచము అన్నారు.
1: ప్రపంచ, భగవాన్ గివ్స్ అస్ ద డెఫినేషన్ దట్ ఇట్ ఇస్ ద వన్ దట్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: అలాగే ఫైవ్ ఎలిమెంట్స్ ఉండేవి కలిగితే దీనికి పంచ అనే పంచకోశము.
1: బికాస్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచ అండ్ దే కాన్స్టిట్యూట్ ద పంచకోశ ద ఫైవ్ షీట్స్ ఆఫ్ దిస్ ప్రపంచ.
0: పంచ అంగముల యొక్క ప్రభావాన్ని ప్రకటించినదే పంచాంగము.
1: The pancha anga, the five angas, the elements, the parts, speak of almanac, panchanga.
0: Kanukani, anni kulanu, angamalanu, gunamalanu, puraskarinchukoni, ivanni yerpadutu vachinayi.
1: All these things are framed basing on the limbs and the relationship they have with the qualities.
0: Atmanu atmanu gamanichatam ledu.
1: And we are not observing the main factor here.
0: Kani manamu, manavudai putti, జంతువు నా నరధర్మ దుర్లభం. మానవ ధర్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation.
0: దుర్లభమైన మానవ ధర్మము లోని ఆత్మను గర్మించాలి గాని ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క చర్యను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The most valuable, precious human life is given to investigate and experience the self, Atma, and not merely to experience the physical world.
0: Atma chaniveyanatvade muktudu.
1: And he is the one who is liberated, mukta, if he experiences the Atma, the self.
0: Atma chani nirantaram hrudayamulandunchukunnatvadu muktudu.
1: And he is the only one who really understands the self and the nature, or else he is only mukta, the enjoyer.
0: కనుకని ఈ భుక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు పంచకోశములు పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
1: Therefore, the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets and five life breaths.
0: అట్టు కాకుండా దేహం అనిత్యము.
1: Body is temporary.
0: దేహం అశాశ్వతము.
1: And body is not permanent.
0: మనసు అనేటువంటిది కేవలము చంచలమైనటువంటి కోతి.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ వేవరింగ్.
0: దేహం చూస్తామంటే వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఇవన్నీ కూడాను అనిత్యమని తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
1: దో వీ నో దే ఆర్ క్వైట్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్, వీ జస్ట్ గో బై దెమ్.
0: కాన ఇది ప్రపంచమో అనగా ఏమిటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
0: ఐదు ఉండినంత వరకు కూడాను మనము దీన్ని వదలడానికి ఏమాత్రం వీలు లేదు.
1: So long these five elements are there around, you cannot give up your body.
0: జీవితం అంతా కూడాను కేవలము కష్ట నష్టములతో సుఖదుఖములతో పాపపుణ్యములతో బాధపడవలసింది.
1: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
0: దేహం పంచభౌతికము.
1: Body is of limb.
0: దేహం కూలక తప్పడు ఎప్పుడు.
1: It's bound to fall one day or other.
0: దేహి నిరామయుండు.
1: But the dweller is eternal.
0: గుణతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: Truly speaking, the indweller has neither a beginning nor an end, the liberation or bondage.
0: Kani,
1: but
0: nijambu chuda, aa dehiye deva devudu.
1: Truly speaking, that indweller verily is God himself.
0: Aa dehi, dehi anetuntide chaala sthiramainatuntidi.
1: Dehi, the indweller, is stable and permanent.
0: Aa dehamtu koodinatuntidi kaadu.
1: And is quite independent of the body.
0: కనుకనే ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
1: And therefore everyone is Atma, the self.
0: దేహములకు గుర్తించుకోని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
1: For identity, the body has a name and certain identification marks.
0: కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెట్టితే ఫలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
1: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
0: Sathya Sai Baba ante ee dehanni nirupistundi.
1: When once you say Sathya Sai Baba, you will naturally think of the body.
0: Ee peru lekapothe ee okka roopamulu kuda nu gurtinchadaku veelu kaadu.
1: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
0: Kanuka prati manavudu kuda nu bahyamlo unnadu kanukani భౌతికమైనటువంటి యొక్క దేహము ధరించిన వాడుగా ఈ విధమైన భౌతికమైనటువంటి లక్షణాలు నిరూపిస్తూ వచ్చారు.
1: సింస్ దేర్ ఇస్ ద ఫిజికల్ ఫామ్, ది ఎక్స్టర్నల్ ఫామ్, వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ది ఇన్నర్ రియాలిటీ.
0: ఇవన్నీ కూడా కేవలం దృశ్యకల్పితములే.
1: ఆల్ దట్ వాట్ వి సీ అవుట్ సైడ్, దే ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, ఆర్టిఫిషియల్.
0: ఏది మనం చూడమలో ఏది చూడలేదో అది సత్యము.
1: దట్ వాట్ యు కెన్ సీ, that what you do not see, well, that is the reality.
0: Adiye atma,
1: that is the self, atma.
0: Kabatti who are you anni evarini pichinappudu in atma.
1: If anyone asks you who are you, you should say I am atma self.
0: Kevalam ni deham peru cheppakoddu.
1: You cannot give the name of this body.
0: Deham ni talidallu pettinatvantidi.
1: The name given to this body is given by your parents.
0: Dinni puraskarinchukune prajalanta kuda nu ee peru ni uchchistunnaru.
1: And all people call you by your name.
0: Kaluka peru manaku pradhanam kaadu.
1: Is not that name given that's important?
0: Roopa naamamulu rendu kudanu anityamainatvanti asatyamainatvanti.
1: The name and form are temporary, they're momentary, they're going changing.
0: Ee prapanchamlo undinanta varaku dinni upayoginchukovachu.
1: You can certainly make use of this so long you're alive in this world.
0: Kaani ee prapanchamlo vadaltane evvaru kuda dinni gurtincharu.
1: The moment you leave this world, nobody can recognize you.
0: Goppa koteeshwarudu unnadu.
1: There is a millionaire.
0: Goppa koteeshwarudu.
1: Oh, you very rich, affluent.
0: Ippalu kuppalu dandiga dabbulu unnai.
1: He has got lots, plenty of money.
0: Kaani athaniki maranakaalam aasannamainadi.
1: And the death was fast approaching.
0: Athanu chaala baadhapadutunnadu.
1: He was feeling so sad.
0: Chuttu unnatundi bandhuvulandaru kudanu edustunnaru.
1: All the relations around the body, they started crying.
0: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
1: Then he could have that awareness, jnana within.
0: ఆదిశంకరుడు చెప్పారు.
1: ఆదిశంకర సార్,
0: పునరపి జననం పునరపి మరణం.
1: This sort of birth and death happening again and again repeatedly. And the state that one has to lie within the womb of the mother.
0: ఉన్నంత వరకే ఇది.
1: And this would be there so long you're alive.
0: తర్వాత ఎవరు దీన్ని చూడరు.
1: Later, nobody would bother about it.
0: అప్పుడు తాను తెలివి తెచ్చుకున్నాడు.
1: Then out of this awareness he could know.
0: అయ్యా, నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మీకే ఒప్పచెప్పాను.
1: All that I have earned, I have given it to you.
0: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడాను మీకే అప్పచెప్తాను.
1: I got all mansions and palatial buildings, I have gifted them to you.
0: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడా మీకే అప్పచెప్పాను.
1: I transferred all my bank deposit to you.
0: అందరు బంధువులు అంతా కూడా మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
1: And naturally you're attracted, your attention is drawn towards
0: me. కానీ ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కడే.
1: But I remain all alone.
0: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
1: You are thinking of all the money that has been given to you and you don't think of me.
0: Kanuka evvaraina kodanu ee lokamlo undinanta varakunu loka sambandhamainatundi yokka aasti paasthulu yokka tichchitunu matrame chusukuntaru.
1: Therefore so long one is here in this world, they think of the properties, acquisitions and possessions.
0: Pranaksham ekkada velutundo emito aneetundi ye matrame yochinchaledi.
1: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
0: Kanuka manamu unnanta varaku kodanu ee dehamuniki sambandhinchindi manasuniki sambandhinchindi mattam manam uchcharistundam.
1: Therefore so long we are here in this body, we think of this body and the mind.
0: Ippudu ikkada kurchunnavu.
1: You are seated here.
0: Lechi nivu rendu adugulu vesinappudiki nivu maraninchavachchu.
1: You may get up and as you step forward, well, you may collapse any moment.
0: ఆ తర్వాత అది ఏమిటి?
1: లేటర్ వాట్ విల్ హ్యాపన్?
0: అది ఏ సంబంధము?
1: వాట్ రిలేషన్షిప్?
0: ఏ ఫ్రెండ్స్ సంబంధము?
1: How is it related to
0: friends?
1: Our relations.
0: ఎవరికి సంబంధం లేదు.
1: No relationship whatsoever.
0: ఈ విధంగా దేహంతో మాత్రమే మనం రక్షించుకోకూడదు.
1: Like this, we should always know that. We should not keep the body as the main thing.
0: ఒక విధమైనటువంటి ఒక సత్కర్మల ద్వారా దేహాన్ని పరిశుద్ధం చేయాలి.
1: The body can be purified by undertaking sacred acts.
0: అనేక రకమైనటువంటి యొక్క ఈ ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవటం చేత అనేక మాలిన్యములోకి చేరిపోతున్నాయి.
1: The body is highly polluted because of multidimensional relationship established.
0: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకునేటప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
1: Therefore, this pollution should be cleansed sometime or other.
0: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
1: As we have rains, you find more and more pollution around.
0: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
1: Many fall sick because of polluted water.
0: ఎక్కడ చూసినా మన కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపలనో, తాగే నీటి లోపలనో, గాల్చే పీల్చే గాలి లోపలనో ఏదో పొల్యూషన్ చేరబడతాం.
1: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
0: కనుకనే ఈ పొల్యూటెడ్ చేసినటువంటి దాన్ని పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
1: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
0: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలో మొదలు పెట్టారు.
1: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
0: ఏమిటి ఆ నవవిధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
1: These are all 9 forms, paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: దేహం,
1: సరెండర్,
0: ఆత్మ నివేదనం,
1: ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ 5 విధములైనటువంటి యొక్క తత్వాన్ని, 9 విధములైనటువంటి తత్వాన్ని ఏదో ఒకదాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
1: వీ షుడ్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ మేక్ అవర్ లైఫ్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
1: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
0: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని మనం చెప్పడానికి వీల్లేదు.
1: We cannot simply call him మానవుడు or human being.
0: ప్రతి ప్రాణి కూడాను దైవ స్వరూపమే.
1: Every living creature is essentially divine.
0: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
1: The insects and also are divine.
0: పశువులు అనుమను కూడా జీవితమే.
1: బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్ ఆర్ డివైన్.
0: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్చంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు కన్సిడర్ డివినిటీ యాజ్ సో లో అండ్ సింపుల్.
0: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రచింపబడేటానికి ఈ విధమైన కొన్ని నిర్ణయాలు, జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
1: I want to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
0: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డూ?
0: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
1: సాధన డజంట్ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: కాదు కాదు కాదు.
1: నో నో.
0: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
1: ఇట్ ఈస్ ఎంక్వైరీ విద్ ఇన్ ఎట్ ద మెంటల్ లెవెల్.
0: వాట్ ఈస్ ట్రూత్?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: నేను దేహాన్ని చూటా?
1: ఈజ్ ఇట్ ద బాడీ?
0: మైండ్ చూటా?
1: ఆర్ ద మైండ్?
0: బుద్ధి చూటా?
1: ఇంటెలెక్ట్?
0: ఇంటెలెక్ట్
1: ఆర్ సెన్సెస్?
0: కాదు కాదు.
1: నో,
0: ఏది కాదు. మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ.
1: మ్యాడ్ మంకీ.
0: బుద్ధి ఒక చూసే చంచలత్వంతో కూడా.
1: ఇంటెలెక్ట్ ఆల్సో ఇస్ నాట్ స్టడీ వేవరింగ్.
0: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
1: వెన్ వీ ఫాలో దీస్ యుల్ బి లాస్ట్ సండే ఆర్ అదర్.
0: కనుక దీన్ని మనం మర్చిపోవడానికి తగినటువంటి ప్రయత్నాలు చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫర్గెట్ దిస్ ఆస్పెక్ట్.
0: అయితే ఈ దేహాన్ని కాపాడుకునే నిమిత్తము ఆహార విహారంలో అత్యవసరం.
1: ఫర్ సస్టెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ ద ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నెసెసరీ.
0: అవి కూడాను సాత్వికమైన పవిత్రమైన పరిశుద్ధమైన ఆహారంగా తీసుకోవాలి.
1: ద ఫుడ్ దట్ వి టేక్ షుడ్ బి సాత్విక్ ద పాయస్ ద అన్పొల్యూటెడ్ అండ్ ప్యూర్ అండ్ ఫ్రెష్.
0: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
1: If you follow this path, what else is
0: required? ఏం తీసుకుంటున్నా కూడాను సోహం సోహం సోహం సో నేను హం నేను నీవే నేను నీవే నేను నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారం చేయాలి.
1: Therefore, we have to investigate and inquire clearly. Soham, I am you, I am you. This kind of thing.
0: Aham Brahmasmi, ani chepparu Vedamulo.
1: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
0: Nene Brahman.
1: I am Brahma.
0: Nene Devam.
1: I am God.
0: నేను మానవుడు కాదు.
1: ఐఎమ్ నాట్ హ్యూమన్ బీయింగ్.
0: నేను బంధనకు చిక్కుకోలేదు.
1: ఐఎమ్ నాట్ కాట్ ఇన్ బాండేజ్.
0: కనుకని నేను దైవత్వాన్ని నిర్మలం నిష్కలం నిస్వార్థం నిరోహితమైనటువంటి యొక్క తత్వం.
1: ఐఎమ్ డివైన్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ప్యూర్ ప్రిస్టైన్.
0: కనుక నేను దైవాన్ని.
1: ఐఎమ్ గాడ్
0: అని మీరందరూ కూడాను తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను దైవాన్ని దైవాన్ని దైవాన్ని.
1: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought that I am God. It's only God who has taken care of me, who is responsible for my birth and life. The parents who are there, they
0: are
1: also divine. Therefore everything is gift and will of God.
0: ఈ దైవం యొక్క చింతన మాత్రం మార్చి అన్ని చింతనలు మనం పెట్టుకుంటే అన్ని పోతాయి. కట్టగడిపటికి దైవం కూడా ఉండడు.
1: యు షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యూ కీప్ ఇన్ యూ ఆల్ ద రెస్ట్ యూ విల్ బి లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ కాన్స్టెంట్లీ.
0: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
1: And once you are God in your mind, all the rest of the things will leave.
0: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
1: And you can think of God with love.
0: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ.
1: Repeat Rama's name with full of love.
0: ఈ ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: ఈ ప్రేమనే లేకుండినా.
1: Without love.
0: No mother, no father, no brother, no wife.
1: No mother, no father, no brother, no wife.
0: అంతా కూడా ప్రేమతో కూడినటువంటిది.
1: All of them symbolize love.
0: ఇవన్నీ కూడా కేవలం మన అనుకూల నిమిత్తమై మన ఆనంద నిమిత్తమై స్వార్థ నిమిత్తమై వీటన్నింటినీ బంధుత్వంగా మనం మార్చుకుంటున్నాం.
1: దీస్ అసోసియేషన్స్ ఆర్ సో ఫ్రేమ్డ్ ఫర్ అవర్ ఓన్ హ్యాపీనెస్ ఫర్ అవర్ ఓన్ కన్వీనియన్స్.
0: భార్య ఎవరి కోసం? భార్య
1: వైఫ్ ఫర్ హూ సే?
0: నీకోసమే కానీ కోరి కోసం కాదు కదా.
1: అండ్ వైఫ్ ఇస్ ఫర్ యూ నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్.
0: నీ కుమారుడు నీకోసమే కానీ మరొకరి కోసం కాదు కదా.
1: ద సన్ ఇస్ for you, not for anyone.
0: కనుకని ఏ ఒక్కటి కూడాను మన స్వార్థమే.
1: For everything, for your own self-interest.
0: అందుకోసమని self-realization అన్నారు.
1: Naturally, we should step into that area, self-realization.
0: కనుకని మొట్టమొదట self-realization మనం తయారు కావాలి.
1: Therefore, we should be prepared for self-realization.
0: నేను ఎవరు?
1: Who am I?
0: దేహమా?
1: By the body?
0: మనసా?
1: Mind?
0: బుద్ధ్యా?
1: Intellect?
0: చిత్తమా?
1: Or that inner senses?
0: అహంకారమా?
1: Or ego?
0: కాదు కాదు.
1: None of these.
0: నేను నేనే.
1: I am.
0: ఈ రకమైనటువంటి యొక్క నిష్కారణమైనటువంటి యొక్క నిరూపమైనటువంటి యొక్క నిశ్చయమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize in full understanding with all the inquiry this basic truth.
0: చదువుకుంటున్నారు మీరు చదువులు.
1: You start to learn, you study.
0: Oh, kavasani BS, become BA, MBA, anni chadivesesi, tarvata degree ki poyi, tarvata doctorate degree teesukuntunnaru.
1: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees, and also doctorate degrees.
0: Kani ichchi postgraduate degree lu, ichivati PhD teesukunnaru, lokamlo enta mandi leru.
1: There are lots and lots of people in this world with postgraduate and doctorate degrees.
0: వారి వల్ల లోకమునికి ఏమి ఉపకారము?
1: What help, what service they are doing to society?
0: వారి వారే పోషించుకుంటున్నారు కానీ
1: they are just taking care of themselves.
0: Help చేయటం లేదు.
1: And they are not considerate to anybody.
0: కనుక ఈ చదువులంతా కూడా నువ్వు పొట్టకోటి నిమిత్తమై చేసుకుంటున్నావు.
1: సో ఆల్ దిస్ స్టడీస్ ఆర్ ఫర్ యువర్ లివింగ్.
0: కనుక మనం అది కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
1: వీ షుడ్ బి సెల్ఫ్లెస్ అండ్ బి ప్రిపేర్డ్ ఫర్ సాక్రిఫైస్.
0: డిజైర్ యొక్క ఫలితమును త్యాగం చేయాలి.
1: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ డిజైర్.
0: ఆ యాక్షన్ డిజైర్ మనం త్యాగం చేసినప్పుడే వాడు నిజమైన యోగి.
1: ఇఫ్ యూ సాక్రిఫైస్ యువర్ డిజైర్ రీచ్ స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్ యు ఆర్ యోగి.
0: యోగి అంటే కేవలం చెట్టు కింద కూర్చొని కన్నులు మూసుకొని కేవలం జపం చేయటం కాదు.
1: A yogi is not a person who sits under a tree with the eyes closed, sits straight and goes on repeating God's
0: name. You are the
1: one of sacrifice if you are desireless.
0: కనుకని ఇలాంటి చిన్న చిన్న పదాల లోపలనే మన మానవత్వాన్ని చక్కబరచుకోవాలి.
1: With these small things we have to rectify, correct our human life.
0: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
1: వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్, ఎక్స్పాండ్ అవర్ మైండ్.
0: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి నేరో మైండెడ్.
0: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ బిల్డ్ అవుతుంది.
1: ద నేరో మైండ్ బికమ్స్ నేచురల్లీ ఫర్దర్ నేరోవర్.
0: బ్రాడ్ మైండ్.
1: యూ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండ్.
0: బ్రాడ్ మైండ్ చేసి ఉంటావు బ్రాడ్ హార్ట్.
1: బ్రాడ్ మైండెడ్నెస్ విల్ నేచురల్లీ లీడ్ టు బ్రాడ్ హార్ట్.
0: నాట్ ఫిజికల్ హార్ట్.
1: And not the physical heart, no.
0: Physical heart bad aithe heart enlarge ayipoyindani operation antaru.
1: If it is physical heart, broad heart, naturally heart enlargement, that requires surgery.
0: Premanu enlarge cheskovali.
1: And you have to expand your love. Enlarge.
0: Ee premanu manam enlarge cheskunnappude nijamaina manavudu avutamu.
1: And once there is expansion of love, you will be true human.
0: Palvara.
1: Students.
0: Meeru swami cheppe matalu చాలా సులభంగా ఉంటుంటాయని మీరు అనుకుంటారు.
1: యు థింక్ స్వామి స్పీక్స్ టు అస్ ఇన్ సచ్ ఎ సింపుల్ వే.
0: కానీ సర్వసారముల యొక్క సారము అందులోనే ఉంటుంటది.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దట్ హస్ టు బి సెడ్.
0: సర్వశాస్త్రముల యొక్క సారము ఆ మాటలోనే ఉంటుంటాయి.
1: ఇన్ భగవాన్స్ వర్డ్స్ యు ఫైండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సకల శాస్త్రములు చదివితేనంటును గర్వం ఎందుకు?
1: వై డూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ గాన్ త్రూ సో మెనీ టెక్స్ట్?
0: కాదు కాదు.
1: నో.
0: జ్ఞానం కలిగినటువంటి వాడు వినయుడై ఉండాలి.
1: ఇఫ్ యూఆర్ వన్ ఆఫ్ విజ్డమ్ యూ షుడ్ బి సో హంబుల్.
0: కనుక ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను చదువులు ఎంత చదివినప్పటికీ నీవు హ్యూమన్ కాలిగా ఉండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ లెర్నింగ్ అండ్ విజ్డమ్ యూ షుడ్ బి సో హంబుల్ విత్ హ్యూమన్ క్వాలిటీస్.
0: కానీ నీవు ఫిజికల్ అనగా మానసికమైనటువంటి ఒక తత్వంతో నీవు నిండి ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ మెంటల్ ప్లేన్ ఆఫ్ థాట్.
0: ఈ మెంటల్ ఫీలింగ్ ఎట్లాంటిది?
1: వాట్ సార్ట్ ఆఫ్ స్టేట్ ఇట్ ఈస్?
0: ఈ డిజైర్ ఫీలింగ్ కాదు.
1: ద మెంటల్ స్టేట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్
0: డిజైర్ లెస్.
1: ద మెంటల్ స్టేట్ షుడ్ బి డిజైర్ లెస్.
0: అప్పుడే నీవు సరైన మానవుడిగా ఉంటావు.
1: వెన్ యూ ఆర్ డిజైర్ లెస్ యూ విల్ బి ట్రూ హ్యూమన్.
0: మా డిజైర్
1: without desire, ma desire.
0: Navudu, ma navudu,
1: ma navudu, human being.
0: Narudu ani ayattam ante desireless ga undalla.
1: If you want to be nara, the human being, you should be desireless.
0: Too much desires chala pramadam.
1: Too many desires are dangerous.
0: Kaduga ee less desires meer pettukovali.
1: Therefore have less desires.
0: Anavasaramainatundi okka vanchanu meer pinchukokoddu.
1: Do not develop unnecessary desires.
0: దీనివల్ల కాలం కూడా నువ్వు వ్యర్థం చేసుకుంటారు.
1: యుల్ బి వేస్టింగ్ యువర్ టైమ్ దట్ వే.
0: కాలం వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
1: ద వన్ హూ వేస్ట్ ది టైమ్ ఈజ్ ఓన్లీ కాలా, బట్ హీ కెనాట్ బి మానవ.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుక మీరు టైం ని వేస్ట్ చేయకూడదు.
1: సో నెవర్ వేస్ట్ టైమ్.
0: ఏ సెకండ్ మనకు చిక్కినా ఆ సెకండ్ లోపల కూడా నువ్వు నీ యొక్క శ్వాసాన్ని గుర్తించుకుంటురా.
1: ఎవ్రీ సెకండ్ యూ షుడ్ అబ్జర్వ్ ది సోహం ఇన్ యువర్ బ్రెత్.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: అన్నెసెసరీ అయినటువంటి ఊరికి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే
1: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్.
0: అంతా న్యూసెన్స్ చేరిపోతుంది.
1: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
0: ఇప్పుడు ఎక్కడ చూస్తే గానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
1: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
0: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తారు.
1: ఆల్ ద అన్నెసెసరీ మెటీరియల్ ఈస్ ఫౌండ్ దేర్.
0: ఆ బొమ్మను మీరు చూచారా?
1: యు మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
0: ఆ విషయాలంతా మీరు విన్నారా?
1: యు మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ద కంటెంట్.
0: చీ చీ చీ చీ చీ,
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్.
0: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
1: యు డోంట్ ఫీల్ లైక్ లుకింగ్ ఎట్ ద న్యూస్ పేపర్ ఎట్ ఆల్.
0: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
1: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: రూపనామం లేనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
1: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner,
0: which is within God. It
1: is only divine, the Godhead, that is beyond the name and form.
0: Sweet, sweet.
1: And he is sweet and sweet.
0: Kadali kajulamulakanna, kasturi bandakanna, adi ye nijamin sweet.
1: And therefore here the sweetness lies. It's much more than almost of the precious fruits that we know.
0: ఈ పండుగలంతా వస్తున్నాయి దేని కోసం వస్తున్నాయి?
1: Why do we celebrate festivals?
0: ప్రతి పండుగ కూడాను ఒక దైవాన్ని జ్ఞాపకం చేసే నిమిత్తమై వస్తున్నాయి.
1: Every festival is observed to remind ourselves of God.
0: ఈనాడు చాలా మంది ముస్లింలు కూడాను పండుగ చేసుకుంటారు.
1: And today you find Muslims also celebrating.
0: అన్ని మతముల వారికి కూడాను పండుగలు ఉన్నాయి.
1: All religions have festivals.
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: All religions together speak of goodness only.
0: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
1: All speak of the
0: మతం కూడా చెడ్డది కాదు.
1: No religion is bad.
0: అందువల్ల మీరు ప్రతి మతము వారి యొక్క దీన్ని కూడా మనం అనుసరించాలి.
1: Therefore each one should follow one's own religion.
0: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
1: When one's mati, the mind is spoiled, then mata, the religion, turns bad.
0: మతం మంచిదిగా పెట్టుకోండి.
1: And have your mati, the mind perfect.
0: మతి మంచిదిగా పెట్టుకున్నప్పుడు మతములన్నీ కూడా ఏకమైపోతాయి.
1: When mati, the mind is perfect, corrected, mata, the religion, gets unified.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: కాలమును వ్యర్థం చేయకండి.
1: Don't waste time.
0: పవిత్రమైనటువంటి యొక్క కాలమును మనం అపవిత్రం చేసిన వారం అయిపోతాం.
1: Never make this sacred time unsacred.
0: కనుక మీరు పవిత్రం గావించుకుని తద్వారా మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: By making the time sacred, experience the true state of bliss.
0: మానవుడు ఆనందమయుడు.
1: A human being is blissful.
0: ఆనందమయ.
1: And is full of bliss.
0: కనుక నిరంతరము నీవు ఆనందంగా ఉండాలి.
1: Remain eternally blissful.
0: నీవు ఎప్పుడు కూడా ఒక డిజైర్ గా పెట్టుకుని నువ్వు కృంగిపోయి ఉన్నట్టుగా ఉండకూడదు.
1: బికాజ్ అవుట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ నెవర్ బి డిప్రెస్డ్.
0: కనుక మీరు హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్
1: ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
1: వేర్ ద స్మైలింగ్ ఫేస్. Be blissful, be happy, continuously.
0: ఏ పరీక్షలు రాని, ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని, ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆర్ పేస్ చేయకూడదు.
1: Let the examinations approach, even at the examination times, you should not have castor-oil face.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: You should smile and smile
0: all the way. ఎంత ఉత్సాహంగా ఉంటారో మీ లోని ఉన్నటువంటి యొక్క తత్వము అంత ఉత్సాహంగా అభివృద్ధి అవుతుంది.
1: The more enthusiastic you are, the inner divinity will manifest, will blossom.
0: మీ ఉత్సాహమునకు కారణము మీ యొక్క ఆనందమే.
1: And for all the enthusiasm activity, your happiness is the main cause.
0: కనుక మీరు హ్యాపీనెస్ గా ఉండండి.
1: Be happy.
0: మీకేమి వరి ఉండాలి?
1: Why do you worry?
0: ఏమి వరి లేదు.
1: Don't worry for any
0: reason. ఎగ్జామినేషన్ వస్తున్నాయని చదివితే నీకు ఎగ్జామినేషన్ లో భయం ఎందుకు?
1: If you are really prepared and study well, why should you be worried of the exam?
0: చదవని వారికి ఎగ్జామినేషన్ భయం.
1: The one who has not prepared for the examination will be worried.
0: కనుక మీరు చదువుతూ ఉంటుంటే తప్పక అదే మనకు మార్క్స్ తెస్తుంది.
1: If you are studious, you'll get high ranks.
0: తప్పక మీరు చదివి చక్కని పాస్ చేసి ఉత్తీర్ణులైపోయి దేశాన్ని ఉద్ధారం చేయండి.
1: You study well, get high ranks, and help for uplifting this country, for the advancement of this country.
0: ఈనాటి పండుగ,
1: this day's festival,
0: మిమ్మల్ని ఉత్సాహపరిచే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: Is the festival that will make you bubbling with joy.
0: ఇది ఏ పండుగ అని అంటారు మీరు?
1: What festival is this now?
0: Dasara.
1: Dasara festival.
0: Dasara anaga dashavidhamulainatvanti yokka bhavamunu harikattali manam.
1: This festival symbolizes That you should check, put under control all 10 aspects of
0: God. ఈ దశల లోపల ఉన్నటువంటి ఫలితం ఏమిటి? కట్టగలబడికి చాముండి వచ్చేసేసి ఈ యొక్క నరకాసుని వధించింది.
1: What happens is the control of the evil trades ultimately by Chamundi.
0: కనుక ఈ నరకాసుడు అనగా ఎవరు?
1: And who is this demon, the Narakasura?
0: నరకుడికి ఆకాశుడు.
1: Who is Akasura of Naraka?
0: నరకునికి ఆ నరునికు అసురుడు.
1: And he is really the Asura to Nara, the human.
0: నరునికి అసురుడు.
1: And he is an enemy to human being.
0: కాబట్టి అలాంటి అసురుడిని మనం ఏమాత్రం కూడా దగ్గర చేర్చకూడదు.
1: Therefore we should never be close to our enemy, Asura.
0: కనుక మనము నరకాసుని ఏమాత్రం అద్దె చేయకూడదు.
1: So this inimical element should never be within you.
0: నేను నరుడు.
1: I am the human being Nara.
0: వాడు అసురుడు.
1: And his enemy Asura.
0: అసురుడి సంబంధం మనకెందుకు?
1: What sort of relationship should you have with this Asura?
0: నరు సంబంధం పెట్టుకోవాలి.
1: Let us have human relations.
0: అది ఏ సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
1: That's what is said in this dictum, that it is good satsanga, and out of this satsanga you will have detachment, and the detachment will take you to steadiness, and ultimately liberation.
0: Be good company.
1: Be in good company.
0: Bad company chete.
1: If you are in bad company.
0: Who are you? నీవెవరని చెప్పగలవు?
1: How do you declare yourself? You are that depending upon the company in which you are.
0: కనుకనే మనం బ్యాడ్ కంపెనీని పెట్టుకోకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ బీ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: బ్యాడ్ కంపెనీ చూస్తే గుడ్ బై చెప్పి వెళ్ళిపోండి.
1: సే గుడ్ బై వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ బ్యాడ్ కంపెనీ.
0: ద్వేషం కూడా వద్దు.
1: జస్ట్ డోంట్ బి ఎనీవేర్ నియర్ దెమ్.
0: మీరు మంచి ఆనందంగా ఉండండి.
1: బీ హ్యాపీ రైట్ ఆల్ త్రూ.
0: ఎవరిని చూసినా కానీ దైవ స్వరూపిగా చూసుకుని అందరికీ నమస్కరించండి.
1: హూసోఎవర్ యూ మీట్ డూ నమస్కార్ పే యువర్ రెస్పెక్ట్స్ టు హిమ్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, పంచేంద్రియములు చేరి 10 ఇది 10 నమస్కారములు అనగా 10,000 చేరినప్పటికీ దశేంద్రియములు.
1: ద 5 సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్ జాయిన్ ఇన్ యూనిజన్ ఇన్ అవర్ నమస్కార్.
0: ఈ నమస్కారం అనేటువంటిది పంచేంద్రియముల యొక్క పర్వతమే.
1: అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది 5 సెన్సెస్.
0: నీకందరికీ పరమ ఆనందాన్ని అందించేటువంటిది.
1: అండ్ దే గివ్ యూ సుప్రీం హ్యాపీనెస్.
0: కనుక మీరు నమస్కారం చేస్తే ఏదో దోషం అనుకుంటారేమో.
1: యు మే థింక్ దట్ ఇట్స్ ఎ మిస్టేక్ టు డూ నమస్కారం.
0: అందరికీ నమస్కారం చేయండి.
1: డూ నమస్కార్ టు ఎవ్రీబడి.
0: ఎవరిని ఎనిమీస్ వచ్చినా కూడా వారికి కూడా నమస్కారం చేయండి. 10 నమస్కారములు అనగా 10,000 చేరినప్పటికీ దశేంద్రియములు.
1: ద 5 సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్

0: ఎవరిని ఎనిమీస్ వచ్చినా కూడా వారికి కూడా నమస్కారం చేయండి.
1: యు జస్ట్ పే యువర్ ఒబిసన్స్ నమస్కార్.
0: హౌ ఆర్ యు బ్రదర్ అని ప్రశ్నించు.
1: యు కెన్ పుట్ ఎ క్వశ్చన్ హౌ ఆర్ యు బ్రదర్ ఈవెన్ ఇఫ్ యు వర్ టు మీట్ ఎన్ ఎనిమీ.
0: వాడు కూడాను హౌ ఆర్ యు బ్రదర్ అని వాడు ప్రశ్నించాడు.
1: దే టు నేచురలీ విల్ రెస్పాండ్ సేయింగ్ హౌ ఆర్ యు బ్రదర్.
0: ద్వేషం చూచి తల చెప్పుకోవద్దు.
1: Don't turn your face when you come across your enemy.
0: ఈ ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది.
1: You be happy all through.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు కేవలము మానవత్వం కలిగినటువంటి వాడు.
1: A human being is the one with human quality.
0: హ్యూమనిత్వం ఏమిటి?
1: What is this human value?
0: ధర్మ శాంతి ప్రేమ.
1: The human values are the five. The truth, the righteousness, peace, love and non-violence.
0: లవ్ ఉంటే పీస్ వస్తుంది.
1: Where there is love, there is peace.
0: Love is there, peace.
1: When once love is there, there is peace automatically.
0: Peace vachesinappudu dharmam vachestundi.
1: When once there is peace, there is dharma righteousness.
0: Dharmam unnappudu truth vachestundi.
1: And where there is dharma righteousness, there is truth.
0: Truth is one, not two.
1: Truth is one and not two.
0: Okay, truth eppudu kuda nivu parugutu undu.
1: And speak truth always.
0: Satyanni parugutu undu.
1: Speak truth.
0: ధర్మముని పెంచుకో.
1: ఫాలో ధర్మ.
0: పీస్ఫుల్ గా ఉండు.
1: అండ్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆనందంగా మెలుగు.
1: బీ హ్యాపీ అండ్ మింగిల్.
0: సమాజంలో ప్రేమతత్వంతో పెరగాలి.
1: అండ్ మింగిల్ ఫ్రీలీ ఇన్ సొసైటీ విత్ లవ్.
0: కనుకని ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయించుతుంది.
1: దెన్ ఓన్లీ యు హావ్ ట్రూ నాలెడ్జ్, ట్రూ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అంటున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎందుకంటే నాలో ఉన్నది ఒకే ప్రేమనే.
1: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
0: ఓన్లీ లవ్.
1: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
0: అదే నా ప్రాపర్టీ.
1: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసులు కాండి.
1: అండ్ యూ ఆర్ ద హైయర్స్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: మీ అందరికీ కూడా ఆ ప్రేమని పంచుతాను.
1: భగవాన్ విల్ షేర్, విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
0: నాకు ఎట్టి స్వార్థము లేదు.
1: దేర్స్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: నాకు సెల్ఫ్ లెస్.
1: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ లెస్.
0: కనుక నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
1: Bhagavan will never hate anybody. He will never distance anybody. He is never angry with anybody.
0: Prema mudita manas kahe Rama Rama ka Rama Rama ka Rama Rama ka Rama Rama ka

ప్రేమ ముదిత మనసు కరు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

పుడమే వడలు రోగములకు కొంప, సుఖము చూడబోవా శూన్యము మనిషికి, సుఖము చూడబోవా శూన్యము మనిషికి

0: human life is like a cot full of bed bugs. On earth, human body is full of diseases. In fact, there is no trace of happiness at all for man. Never forget this good word.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: Viluvaina manava jivitamunu. విలువైనటువంటి మానవ విలువను మానవుడు గుర్తించుకొనలేక మాణిక్యం వంటి ఈ జీవితాన్ని మసిబొగ్గులు కమ్ముకుంటున్నాడు.
0: ద లైఫ్ దట్ ఇస్ హైలీ వాల్యుబుల్ అండ్ ది హ్యూమన్ వాల్యూస్ బిహైండ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ బై మ్యాన్ కైండ్ అండ్ దిస్ వాల్యుబుల్ లైఫ్ ఇట్ ఈస్ ఎ ప్రెషస్ జెమ్ ఇస్ జస్ట్ సోల్డ్ అవుట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోల్.
1: నిజముగా మానవుడు తన తత్వమును తన స్వస్వరూపమును తన స్వస్థానమును మర్చిపోవటం చేతనే ఈ జీవితమునకు ఇంతటి దుర్గతి ఏర్పడుతూ వచ్చింది.
0: ట్రూలీ స్పీకింగ్ ద ప్రెసెంట్ మిజరబుల్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సింప్లీ బికాస్ man has forgotten his true nature, his true form and his position.
1: The vice chancellor said, what is the purpose of life, Ali?
0: What is the purpose of life?
1: Manavudu tana swasvarupanni telusukotamu swasthanamunu cheratame idi e purpose of life.
0: The purpose of life is to know one's own self, the true nature, and to go back to the place of origin.
1: Yachata putte nachatiki neguta nejamu prani kotikin.
0: It's quite natural for the living creatures to go back to their place of their birth.
1: Maroka sthanamana kaadu,
0: not to any foreign place.
1: Yachata putte achatiki neguta nejamu prani kotikin.
0: One has to go back to the place of birth actually.
1: Adiye manavuni yokka lachyamu.
0: That is the purpose of life.
1: Adiye manavuni yokka gamyamu.
0: That is the goal of life.
1: Deenini marachi jeevithamulo edo sukhashantulanu anubhavinchalani aasti paasthulanu abhivruddhi gaavinchalani aalubiddalanu poshinchalani aneka vidhamainatvanti keerti pratishthalanu saadhinchalani tellavari modalu raatri parundanta varakunu అనేక విధములుగా కూడాను శ్రమిస్తున్నాడు మానవుడు.
0: దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద మూమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అంటిల్ హీ రిటైర్స్ హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు అమాస్ వెల్త్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ టు ఎర్న్ నేమ్ ఇన్ ఫేమ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ పర్పెచువల్ హ్యాపీనెస్.
1: తాను వచ్చినటువంటి స్థానమునకు తాను చేరిపోవాలి.
0: హీ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: తన గమ్యాన్ని తాను చేరాలి.
0: హీ మస్ట్ రీచ్ హిస్ గోల్.
1: వచ్చిన దారిని వెతికిపోవటమే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: ది పర్పస్ ఆఫ్ మ్యాన్ ఇస్ టు గో బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ ఇన్ విచ్ హి హస్ కమ్.
1: ఎక్కడికి పోవాలి?
0: వేర్ ఇస్ టు గో, వేర్ ఇస్ టు గో
1: అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు?
0: వెన్ యూ పుట్ దట్ క్వశ్చన్, వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ కమ్?
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోవాలి.
0: యూ షుడ్ గో టు దట్ ప్లేస్ వేర్ ఫ్రమ్ యూ హ్యావ్ కమ్.
1: కనుకనే ఇది మరొక ప్రదేశమునకు పోవుటకు ఇది మానవుని యొక్క సరి అయినటువంటి యొక్క మార్గం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ టు రీచ్ అనదర్ ప్లేస్.
1: అసలు నీవెవర్?
0: హూ ఆర్ యూ?
1: ఇది ఈశావాస్యం, ఇదం జగత్. ఇది అంతా కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: ద హోల్ యూనివర్స్ is the dwelling place of the divine.
1: Brahmaswarupudu kanukane itaniki brahma ani peru vachindi.
0: As is the very embodiment of this vastness, the divine is called brahma.
1: Yakkadu vyapinchetvanti yokka tattvame atani yokka pradhana kartavyam.
0: His main trait is that the spirit of ever expansiveness.
1: Tanu leni sthanam kani tanadi kani peru kani ee jagattulo ledu.
0: In this world there is no place that does not belong to him. There is no name.
1: కనుక నీ యందు నా యందు వారి యందు వీరి యందు అందరి యందు ఉన్నది ఒక్కటే ఈశావాస్యం.
0: Only one God is present in you, in me, there and everyone.
1: అయితే ఇట్టి ఏకత్వాన్ని అందరూ అంత అభిలషించారు.
0: However, this principle of oneness is not desired or understood. Basing on these Upanishads,
1: ekoham bahusyam
0: stated that one manifests into many.
1: Unnadi okkate adi nijame.
0: Yes, there is only one.
1: Kani adi anekanga roopondinappudu manaku aanandam cheekurtundi.
0: But when that manifests into many, it gives you the delight.
1: Okka 100 rupayi note mana chethilo unte anta aanandam kalagadu.
0: If you have 100 rupee currency note, you will not be that happy.
1: Kani ave 1 rupaya note ga vachi 100 ga man chethiki vaste entu aanandanga untadi.
0: But if you have change 1 rupee notes equal to that of 100 rupee currency note, you will be very happy.
1: Kanukane krishnudu kudanu sarvadharmam parityajya mam ekam saranam vraja annadu. Anni naaku arpitam cheyi.
0: Surrender everything to me.
1: Nenu ninnu chusukuntanu.
0: I will take care of you.
1: Etla?
0: How?
1: దీని విలువ ఏమిటి?
0: వాట్స్ దిస్ వాల్యూ?
1: ఒరే పిచ్చివాడా, జగత్తులో అనేక రకమైనటువంటి ఒక చింతలు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ద వరీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: పుట్టుట ఒక చింత,
0: ద వెరీ బర్త్ ఇస్ అ వరీ.
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్.
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత,
0: డెత్.
1: బాల్యమంతయు చింత,
0: ది ఎంటైర్ చైల్డ్.
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత,
0: వెరీ లైఫ్.
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్యు చింత,
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత,
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత,
0: హ్యాపీనెస్.
1: వింత చింత,
0: ఈవెన్ ద మిస్టరీస్ ఆల్సో వరీ.
1: అన్ని చింతలతో కూడినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీ.
1: దీనికి ఏమాత్రము విలువ లేదు.
0: This, as such, it has no value.
1: Pichivada.
0: Mad
1: ee chintalato nee munigi ee chintala kattaru nee talapaina pettukoni ee vidhanga nee moyagalavu jeevithanni ee vidhanga nee sadhinchagalavu ee vidhanga nee jeevitha margani nadavagalavu.
0: Carrying this heavy burden of worries, the head load, how do you expect to live a comfortable life? How can you carry on this burden yourself?
1: Kanuka okkoka chinta okkoka nayapasam antidi. Endukante ee chintalu shashtamainavi kaadu.
0: Every problem is equal to a naya paisa. Nothing is permanent.
1: ఇప్పుడు ఒక చింత అంటే క్షణంలో కదిలిపోతుంది, మరొక చింత వచ్చేస్తుంది.
0: If it's one worry, it passes off in a moment, giving place to another.
1: కాబట్టి దీనికి విలువనే లేదు.
0: It has no value as such.
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is mental created fear only.
0: Worry is mentally created fear only.
1: ఈ మనసే చంచలమైనటువంటిది.
0: The mind is wavering.
1: దీని కల్పనతో కూడినటువంటి యొక్క ఈ యొక్క చింతలు ఎంతవరకు ఉండేటువంటివి?
0: And these worries, how long they last?
1: Kaluku nayana, nee chintalanta naaku ichese, aa chillaranta naaku ichese.
0: Surrender all this change of worries.
1: Oka rupayi ki,
0: for 1 rupee,
1: 100 naya paisalu.
0: You get 100 naya paise.
1: Inka daniki 100 rupayalu chuste,
0: for 100 rupees,
1: 10,000 naya paisalu.
0: 10,000 naya paisas you get.
1: Ee 10,000 naya paisas anta moota kadte పెద్ద భారంగా ఉంటాయి.
0: 10,000 నయా పైసా విల్ మేక్ ఎ గుడ్ బండల్.
1: దీన్ని ఏ విధంగా మోయగలవు?
0: హౌ కెన్ యూ క్యారీ?
1: నీ చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఆ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసేయి.
0: గివ్ మీ ఆల్ ద 10,000 నయా పైసా.
1: 1 రూపీ 100 రూపీస్ నోట్ నీకు ఇస్తున్నాను, లైట్ గా ఉంటుంది.
0: ఐ విల్ గివ్ యూ 100 రూపీస్ నోట్ దట్ ఇస్ సో లైట్ ఇన్ వెయిట్.
1: దాచుకోవచ్చు నువ్వు.
0: యూ కెన్ కీప్ ఇట్ విత్ యూ.
1: భారం లేకుండా ఉంది.
0: ఇట్ వోంట్ బి హెవీ.
1: భద్రంగా కూడా ఉంటుంది.
0: ఇట్ విల్ బి సేఫ్ టు.
1: ఈ మూట నీవు దాచుకోవడం కష్టము.
0: ఇట్స్ పాసిబుల్. మూట
1: మరింత కష్టము.
0: వెరీ డిఫికల్ట్.
1: భద్రత అసలేలే ఉండదు.
0: దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ దిస్ బండిల్.
1: కాబట్టి అవన్నీ నాకు ఇచ్చేసి సర్వధర్మం పరిత్యజ్య మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను శరణ తెచ్చి నీకు ఏకం ఇచ్చేస్తాను.
0: ఆఫర్ ఆల్ ది స్మాల్ చేంజ్ ఆఫ్ వరీస్ అండ్ డిజైర్స్ అన్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యు.
1: ఇంత సూక్ష్మంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: గాడ్ టీచెస్ ఇన్ ఎ వెరీ వెరీ సింపుల్ వే.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈశావాస్యం విదం జగత్, అందరి ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అయితే మా కర్తవ్యాలు ఏం చేయాలి?
0: Then what are we to do about our duties?
1: Our duties anta untunnayi kada.
0: We have many duties.
1: Dhaneshana, dhareshana, putrechana, ఇంకా ఎన్నో ఏషియన్లాడుతున్నారు.
0: We have so many duties and responsibilities, money, wife and children.
1: దీన్ని వదలనక్కర్లేదు.
0: You don't need to give them up.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
0: Do your duty.
1: ఎట్లా?
0: How?
1: నీవు ఒక డ్రామా లోపల ఒక ఫాదర్ యాక్ట్ చేస్తున్నావు.
0: There in a drama you are acting.
1: A father act.
0: The role of a father.
1: నీకు ఒక కొడుకు ఉన్నాడు.
0: You have a son.
1: ఆ కొడుకుకు జబ్బు చేసింది.
0: He falls sick.
1: నీవు బాధపడుతున్నావు.
0: You are feeling sad.
1: కానీ నిజంగా చూస్తే నీవు తండ్రి కాదు.
0: Truly speaking, you are not father.
1: నీకు కొడుకు లేదు.
0: Nor have you a son.
1: వాడు జబ్బుతోనో పట్టం లేదు.
0: He is never sick.
1: నీవు ఏడ్చడము లేదు.
0: You don't cry.
1: ఇవన్నీ డ్రామాలో ఒక యాక్టింగ్.
0: It's only acting on the stage.
1: నీవు ఏడ్చే సమయంలో కూడాను నేను పలాని బాయ్ని, పలాని స్టాండర్డ్ చదువుతుండేటువంటి వాడిని.
0: Even as you cry on the stage, you know that I am so and so studying such standard class.
1: నా కొడుకు జబ్బు చేశాడు అనే చింతన లోపల కూడాను నా కొడుకు కాదు, వీడు పలాని క్లాస్ బాయ్.
0: Even as you cry thinking that your son fell sick, you know pretty well that he's not your son.
1: Pain amta kudanu nee yok acting correct ga chesey.
0: Act well on this stage.
1: Kaani enta act chestunnappudiki nee peru neevu marchatam ledhu.
0: You may act very well, but you are not forgetting your true name.
1: Nagayya vachadu, Tyagayya vesham vesadu.
0: Nagayya played the role of Tyagayya.
1: Nenendu podura paadutunnadu paapa.
0: He went on singing.
1: త్యాగయ్య వలే పాడుతున్నాడు.
0: సింగింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ త్యాగయ్య.
1: కానీ త్యాగయ్యవయ్య పాడుతున్నప్పటికీ అతను నాగయ్య కానీ త్యాగయ్య కాదు.
0: హీ మే సింగ్ లైక్ త్యాగయ్య, యట్ హీస్ ఓన్లీ నాగయ్య.
1: ప్రేక్షకులకంతా అతనికి కేవలము త్యాగయ్యని.
0: ద హోల్ ఆడియన్స్ విల్ టేక్ హిమ్ యాజ్ త్యాగయ్య.
1: వెనుక్కు పోతాన స్టేజ్ వెనుకపోతే ఏం నాగయ్య చాలా బాగా యాక్ట్ చేశావు అంటారు.
0: ద మూమెంట్ హీ గోస్ బ్యాక్ బిహైండ్ ద స్క్రీన్ ఎవ్రీబడి విల్ సే నాగయ్య.
1: స్టేజ్ పైన నాగయ్యని, స్టేజ్ వెనుకలా నాగయ్యని, పాడేది నాగయ్యనే, యాక్ట్ చేసేది నాగయ్యని.
0: దేర్ఫోర్ ఆన్ ద డయాస్ బిహైండ్ ద స్క్రీన్ ద వన్ హూ సింగ్స్ ద వన్ హూ యాక్ట్స్.
1: కానీ స్టేజ్ నేమ్స్ మాత్రం యాక్టింగ్ మాత్రం డిఫరెన్స్ గా ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఓన్లీ చేంజ్ ఇన్ యాక్టింగ్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: ప్రతి వ్యక్తి కూడాను
0: ఎవ్రీ పర్సన్
1: యాక్టింగ్ ప్రత్యేకంగా చేస్తున్నాడు.
0: Is acting
1: separate. The stage yokka peru roopanamamu veru veruga untunnayi.
0: The stage name and form.
1: Kaani atani nija namamu aatmane.
0: But he is truly speaking his true name. One should not forget it.
1: Danini nirantaram kudunu chintistu neevu em act aina che.
0: Thinking that you are atma, you can act in the way you want.
1: Idi sari ainatundi jeevitamunaku aadarshamantamu aanandavantamainatundi.
0: This makes you ecstatic, blissful.
1: ఒక్కొక్కరు నేను భగవంతునకు సర్వమును అర్పితం చేశాను, నేను శరణాగతిని పొందాను, కానీ నాకెందుకు ఇంకా ఈ కష్టము తీరలేదు.
0: సమ్ సే దట్ ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ సాక్రిఫైస్.
1: నాకెందుకు ఇంకా ఈ పాడు గుర్తులు రావటము?
0: వై దట్ ఐ స్టిల్ హ్యావ్ సమ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నన్ను ఎందుకు ఈ విధమైన బాధలు పెట్టడము?
0: వై షుడ్ ఐ బి పుట్ టు సఫరింగ్.
1: చక్కగా పిల్లలు చాలా సూక్ష్మంగా మీరు గుర్తించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్.
1: నిజంగా నీవు శరణాగతుడే అయి ఉంటే ఈ కష్టాలు నీకెందుకు వస్తాయి?
0: హ్యావ్ యూ రియలీ సరెండర్డ్?
1: ఈ భావాలు నీకెందుకు వస్తాయి?
0: వై డూ యూ హ్యావ్
1: ఈ భావాలు? నీవు తలవనే తలవవు.
0: యూ డోంట్ ఎంటర్టైన్.
1: ఇవి నాకు కష్టములు అని విచారించనే విచారించవు.
0: యూ నాట్ బి వరీడ్ ఆఫ్ ది డిఫికల్టీస్.
1: కనుకనే శరణాగతి కాలేదన్నమాట.
0: మీన్స్ యూ హావ్ నాట్ టోటలీ
1: శరణాగతి అయితేనా ఈ చింతలు నీవు కేర్ చేయవు.
0: Had you surrendered totally, you wouldn't have been bothered of the worry.
1: Adhe vidhamane daivame neelo undinappudu undinappudikini daivam naalo unnadu ane vishwasam lenappude ee baadhalanni ninnu chutti vesthe.
0: Because you don't have the faith that God is in you, you are suffering.
1: Kaani manavudu paristhitila prabhavanu puraskarinchukoni tana yokka sthitigathulanu chakkaga samaya spoorthiga vicharinchi atani roopanamulu peru veriga untayi.
0: Basing on the position, the conditions and circumstances, we have varied names and forms.
1: Bhagavantudu okkade.
0: God is one.
1: Ye Christians anta cheppani, ye Muslims cheppani, ye Persians cheppani, ye Buddhulu cheppani, ye Hindulu cheppani, evvaru cheppinappudikini daivam okkade.
0: No matter Christians or Muslims or Buddhists or Hindus, but God is one.
1: Kaani mana mana yokka samajam yokka nibandhanalu, mana yokka gumpulu yokka సిద్ధాంతములను మనం పురస్కరించుకుని వేరు వేరు రూపనాములుగా మనం అనుభవిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ అవర్ ఐడియాలజీస్ అండ్ డిఫరెంట్ ఫెయిత్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ we consider diversity.
1: ఉన్నాడు.
0: There's only one Brahmin.
1: ఆయన వంటింట్లో వంట చేస్తున్నాడు.
0: He cooks there in the kitchen.
1: ఆయన చేసే పనిని పురస్కరించుకొని అతను వంట బ్రాహ్మణుడు అంటున్నాం.
0: Basing on the work he does, we call him Brahmin cook.
1: ఇంకా గుడి లోపల పోయి పూజ చేస్తున్నాడు.
0: And another Brahmin offers worship
1: same
0: in
1: the
0: same Brahmin offers worship in the temple, same Brahmin.
1: దేవాలయంలో పోయి పూజ చేస్తున్నాడు.
0: Oh, he does worship there in the temple.
1: అతను పూజారి బ్రాహ్మణుడు.
0: And he is a Brahmin priest.
1: ఎందుకు ఇక్కడ వంట బ్రాహ్మణుడని ఇక్కడ పూజారి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణే కాదా? కాదు, ఇక్కడ పని చేస్తున్నటువంటి వంట పని, అక్కడ చేస్తున్న పని పూజ పని.
0: Here Brahmin cook and Brahmin priest. It's based on the work.
1: ఇక్కడ పూజారి బ్రాహ్మణుడు, అక్కడ వంట బ్రాహ్మణుడు.
0: Here he is the priest, there he is the cook.
1: మధ్యాహ్నం పోయాడు పంచాంగం పెట్టుకుని అందరికీ చెప్తున్నాడు.
0: In the afternoon he was going through the almanac.
1: అక్కడ మా పంచాంగ బ్రాహ్మణుడు అంటుంటాడు.
0: And we call him Panchanga Brahmin.
1: అదే బ్రాహ్మణ ఆఫీసులో పోయి ఒక అధికారిగా ఉంటాడు.
0: There he goes to the office and occupies the chair of authority.
1: బోస్ బ్రాహ్మణ పియా, మా యొక్క అధికార బ్రాహ్మణ అంటారు.
0: We call him Brahmin officer.
1: పనిని పురస్కరించుకుని ఏ పేర్లు వస్తున్నాయి.
0: Basing on the position of work he does, he gets the name.
1: అదే విధంగానే ఈ జగత్ నాటక రంగం నందు వారు వారు నటించినటువంటి నటనలకు, వారి వారు అనుభవించినటువంటి యొక్క పూర్వజన్మ సుకృతాలకు తగినటువంటి పేర్లు అక్కడ వస్తుంటాయి.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్, బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ అండ్ ద పాస్ట్ మెరిట్, వీ గెట్ దట్ రోల్.
1: నిజముగా ఇవన్నీ భ్రమనే తప్ప సత్యాలు ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ఆల్ ఇల్యూషన్, నథింగ్ ఇస్ ట్రూ.
1: మనసు యొక్క ప్రభావమే దీని యొక్క అవస్థలకు మూల కారణం.
0: ద ప్రజెంట్ ప్లైట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: కనుకనే ఇది కేవలం ఒక భ్రమ అని నీవు తలుచుకుంటే బ్రహ్మ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: ద మూమెంట్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఇల్యూషన్ భ్రమ, యూ విల్ హ్యావ్ బ్రహ్మ ద డివైన్.
1: లేక నేనే బ్రహ్మ అనుకుంటే భ్రమ పారిపోతుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ యు ఆర్ గాడ్, దిస్ ఇల్యూషన్ విల్ రన్ అవే.
1: ఈ విధంగా తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతైనా కూడా తమ యొక్క తత్వం అర్థమవుతుంది.
0: ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ట్రూ నేచర్, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఒక్కటి చిన్న చూడండి, ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజం ప్రాణి కోటికి.
0: ఇట్ షుడ్ బి న్యాచురల్ ఫర్ ది లివింగ్ క్రియేచర్స్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ బర్త్.
1: సముద్రం నుంచి సూర్యుని యొక్క కాంతి చేత సముద్ర జలమంతా ఆవిరిగా మారిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్లైట్, the water of the ocean transforms into the vapor.
1: ఈ ఆవిరిగ మారిపోయినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి యొక్క ఈ ఉప్పు రుచి ఆవిరిలో ఉండదు.
0: And the saltish taste or the salinity is not there in that vapor.
1: అక్కడ మధురంగా మారిపోతుండాలి.
0: It transforms into the sweet taste.
1: ఆ యొక్క ఇది ఆవిరియే మేఘములుగా రూపొందుతుండాలి.
0: The same water vapor settles as clouds.
1: ఈ మేఘములపైన చల్లటి గాలి వీచినప్పుడు వర్ష బిందువులు వలె కురుస్తున్నాయి.
0: Added to this, when there is cool breeze, they will come down as raindrops.
1: ఈ వర్ష బిందువులు ఒకదానితో ఒకటి చేరి చిన్న ప్రవాహంగా రూపొంది.
0: All these raindrops run as a flow.
1: ఈ చిన్న చిన్న రూపములన్నీ చేరి పెద్ద రివర్ గా నదిగా ప్రవహిస్తుంది.
0: All these little flows.
1: ఈ పెద్ద నది ఎక్కడపై చేరుతుందది?
0: This mighty river, where does it go?
1: సముద్రాన్ని పోయి చేరుతుండాలి.
0: It merges into ocean.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజం ప్రాణి కోటికి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: ఇంకా రెండవది,
0: ద సెకండ్.
1: ఒక కుమ్మరి ఒక చెరువుకు వెళ్ళాడు, ఒక బండిలో మట్టిని తీసుకుని వచ్చాడు, తన ఇంటి ముందు పోసుకున్నాడు.
0: A potter went to a lake, collected all the mud and kept it in front of his house.
1: కానీ ఆ చెరువులో పోయి త్రొగినప్పుడు ఆ చెరువులో గుంత ఏర్పడిపోయింది.
0: As he collected the mud, there is a big pit there.
1: తన ఇంటి ముందు పోసుకున్నప్పుడు గుట్టగా రూపొందింది.
0: The very same mud in front of his house shaped into a big
1: heap. ఈ గుట్ట మట్టే గుంత మట్టి, గుంత మట్టే గుట్ట మట్టి.
0: Therefore the heap of mud in front of his house is dug out of the pit over there.
1: గుంత దిగాలి, గుట్ట ఎక్కాలి.
0: You have to get into that pit and you have to climb up this mound of.
1: దినదినము పార్ట్స్ ప్లేట్స్ అంతా చేస్తూ చేస్తూ రాగా ఈ గుట్ట కూడాను తరిగిపోతూ వచ్చింది.
0: As pots and plates are made out of this mud and
1: చీనే పుణ్యే మధ్య లోకం విశంతి, మధ్యలో వచ్చి పడిపోయినటువంటి ఈ మట్టి అంతా కూడాను చీనే పుణ్యే మధ్యలో క్షీణించిపోయింది గుట్ట.
0: The mud that is collected over there is exhausted as pots and plates are made.
1: Tots, plates chesi తిరిగి దానిని సంస్కరింపజేశాడు.
0: ద పాట్స్ అండ్ ప్లేట్స్ మస్ట్ బి రిఫైన్డ్,
1: పచ్చి పాత్రలో నీళ్లు పోస్తే పగిలిపోతుంది కుండ.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పోర్ వాటర్ స్ట్రైట్ అవే,
1: అగ్నిలో వేసి బాగా కాల్చాడు, సంస్కరింపజేశాడు,
0: ఇట్ మస్ట్ బి రిఫైన్డ్ అండ్ మస్ట్ బి బర్న్ట్ ఇన్ ఫైర్.
1: అగ్నిలో వేసి కాసేటప్పటికీ ఇందులో పోసిన నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: యాజ్ ఇట్ ఇస్ బర్న్ట్ ఇన్ ఫైర్ వాటర్ వుడ్ రిమైన్ దేర్.
1: చూసారా, పూర్వం పచ్చిగా ఉండినప్పుడు పోసిన నీళ్ళంతా కిందకి పోతున్నాయి.
0: When it was not processed, the water would drain out.
1: పాట్ కూడా విరిగిపోతుండాలి.
0: Even the pot also breaks.
1: సంస్కరింపబడిన తర్వాత ఆ పాత్రలో నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: After it is processed and burned,
1: దానిని అనేక రకాలుగా మనం ఉపయోగించుకున్నాము.
0: You make use of it in the way you want.
1: కానీ బావి నుంచి నీరు తెస్తున్నప్పుడు చేయి జారింది, కింద పడిపోయింది.
0: But as you fetch water from the well, you drop it and it falls on the ground.
1: ఆ పడిపోతానే ఆ ముక్కలు మనం తీసుకుపోతామా? లేదు, అక్కడే వదిలిపెట్టిపోతాం.
0: డూ యూ కలెక్ట్ దోస్ బ్రోకెన్ పీసెస్? నో, యూ
1: ఆ రోడ్డులో పడిపోయినటువంటి ముక్కల పైన లారీలు, బస్సులు, కార్లు, మనుషులు అన్ని విధాల తొక్కటం చాలా తిరిగి కట్టగలిపి అది మట్టిగా తయారైంది.
0: ఆన్ దిస్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ దిస్ పాట్ మెనీ ఆఫ్ ది కార్స్ అండ్ వ్యాన్స్ ఆల్సో పాస్
1: బై. ఈ మట్టి మట్టి నుంచినే వచ్చింది, మధ్యలో పాటు ప్లేట్ అనేటువంటి రూపాలు ధరించింది, కట్టగలిపటికి వాటి రూపాన్ని కూడా మర్చిపోయింది, తిరిగి మట్టి దేకే పోయి చేరిపోయింది.
0: ఒరిజినలీ ఇట్ ఈస్ మట్ అండ్ ఇట్ ఈస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాట్ అండ్ ఎ ప్లేట్ అండ్ దెన్ బికేమ్ మట్ అగైన్ ఫైనలీ.
1: కనుకనే తిరిగిపోవుట భక్తుని దీక్షనా. ఎక్కడి నుంచి వచ్చావయ్యా?
0: Where from have you come?
1: నేను ఎక్కడికి పోవాలి?
0: Where should I go?
1: అని ఎవరిని అడగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పో.
0: Go to that place where from you have come.
1: Mare

0: అంది పురంధరదాసు చెప్తున్నాడు. నిన్ను మర్చిపోవడం చేతనే నేను ఈ ధరకు వచ్చి పడిపోయినాను.
1: పురంధరదాస సెడ్, యాజ్ ఐ హావ్ ఫర్గాటన్ యూ, దిస్ ఇస్ ద వెరీ సేమ్ రీజన్.
0: నిన్ను మర్చిపోకుండా ఉంటే నేను ఇక్కడ పుట్టిండేవాడిని కాదు. నిన్ను మర్చిపోవటమే ఇక్కడ పుట్టడానికి మూల కారణం.
1: హ్యాడ్ ఐ నాట్ ఫర్గాటన్ యూ, ఐ వుంట్ హావ్ టేకెన్ బర్త్ అట్ ఆల్.
0: నన్ను పోషించలేవా?
1: Can't you take care of me?
0: Betta tudiyalli puttida vruchakke, betta tudiyalli puttida vruchakke. Konda pai bhagam lopala raati paina puttinatvanti oka chettuku katteyanu katti neerire deryaro. దానికి కట్ట కట్టి నీళ్లు పెట్టి దాన్ని కాపాడించిన వాడు ఎవరు?
1: ఇట్ ప్లాంట్ దట్ హెస్ గ్రోన్ ఆన్ ద మౌంటైన్ టాప్ ద బేర్ రాక్, హూ వాటర్డ్ ఇట్?
0: అంతా నీవే పోషించావు.
1: యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్.
0: మన కంపౌండ్ ఒక మొక్క పెట్టి కావలసినంత ఎరువు వేసి నిత్యము నీరు పోస్తుంది, అది పెరగదు. కానీ కొండ పైన పుట్టినటువంటి చెట్టు రాతిపైనే వేర్లంతా ఉన్నాయి, కానీ ఎంత సుక్షేమంగా పెరుగుతూ ఉంటుండాలి, అది భగవంతుని యొక్క.
1: Whereas a plant in our backyard, though it is watered and manured, it will not grow. On the other hand, a plant on the mountain top grows well.
0: Nemelige chitrabanni devari yaro. Swami, ee nemeliki inni rangulu vesina varu evaru?
1: Who painted different colors to this peacock?
0: Pavala dalatage kempittaryaro. పచ్చని చిలుకకు ఎర్రని మూతి పెట్టావు, ఎంత అందంగా ఉంటుండాలి.
1: గ్రీన్ ప్యారెట్ హెస్ గాట్ ద రెడ్ బీక్, హూ మేడ్ ఇట్?
0: ఇది ఎవరు వేశారు ఈ పెయింట్?
1: హూ పెయింటెడ్ దట్ వే?
0: అంతా నీదే,
1: ఎవ్రీథింగ్ యూ ఓన్లీ.

0: எனக்கு நீ நிறுவதனுக்க நான் யாக்கே படவா நான் யாக்கே. நீ எதுக்கு பீடவாடன அவுத்தான்?
1: How can I be poor?
0: ஸ்ரீநிதி ஹரி, ஓ ஸ்ரீநிதி, నీవు నా ప్రక్కలో ఉన్నంత వరకు నేనెందుకు పడవు? పిచ్చివాడిని అవుతాను లేకపోతే బీదవాడిని అవుతాను.
1: యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ వెల్త్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వెల్త్ వెన్ యు ఆర్ బై మై సైడ్. హౌ కెన్ ఐ బి పూర్? నో,
0: విద్య హేళువవ నీనే, బుద్ధి కలిసువవ నీనే. నాకు విద్య చెప్పేవాడు నీవే, నాకు బుద్ధి చెప్పేవాడు నీవే. ఉద్ధారక జనక స్వామి నీవి.
1: యు టీచ్ మీ, యు ఆల్సో కరెక్ట్ మీ, యు ఆర్ మై టీచర్.
0: బుద్ధి చెప్పేవాడు,
1: ఉద్ధారం
0: చేసేవాడు,
1: యు ఆల్సో టీచ్ మీ, యు ఆల్సో రిడీమ్ మై లైఫ్.
0: పెట్టిగే ఒళగిరువా

0: ఆకాశం వచ్చి నా తలపైన కూలినా నేను భయపడను.
1: Even the entire sky falls on my head, nothing is going to happen.
0: Annitiki nee unnavu,
1: you are there behind me.
0: Mudu sri purandara vitala nee vidhamele neevu na ventane jantane intane kantane untundaga naaku enduku ee bhayam.
1: When you are with me, around me, in me, above me, everywhere, why should I be afraid of anything?
0: కనుక నేను ఎక్కడా పోనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: నీవే నా వెంట ఉన్నావు అనేటువంటి విశ్వాసం రావాలి.
1: ఐ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ దట్ యు ఆర్ విత్ మీ ఆల్వేస్.
0: ఆ విశ్వాసం ఉన్నటువంటి వాడికి ఎట్టి భయము ఉండదు.
1: ద వన్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్
0: ఎట్టి కొరత ఉండదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ డర్త్.
0: ఏ విధమైనటువంటి బీదరికము రాదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: నిరంతరము ఎందుకంటే శ్రీనిధి, శ్రీనిధి అయినటువంటి నీవే నా నిధిగా ఉంటుండగా నాకేం భయం.
1: When God, the very embodiment of wealth, is by your side, why should you be afraid of anything?
0: కనుక అన్ని నీవే చేస్తున్నావు.
1: యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: నేను ఒక ఆట బొమ్మను.
1: ఐఎమ్ ఓన్లీ పపెట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: ఈ విధంగా మనం ఎంచుకొని మన కర్తవ్యాన్ని మనం పూర్తిగా నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: ఇన్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్
0: అంతా దైవమే ఇస్తున్నాడని అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: సూర్యుడు నా ఇంటిలో ప్రవేశించలేదే అని మనం విచారించినప్పుడు ఎంత బుద్ధి తక్కువ.
1: హౌ ఫూలిష్ యు ఆర్ ఇఫ్ యూ థింక్ దట్ సన్ హ్యాస్ నాట్ సెట్ ఇన్ దేర్ వైల్ సన్స్ లైట్ ఇస్ అవైలబుల్.
0: ఇస్తున్నాడు
1: ఈస్ దేర్ టేకింగ్.
0: కానీ నా ఇంటిలో ఎందుకు రావటం లేదు?
1: హౌ ఇస్ దట్ ఐ డోంట్ ఫైండ్ హిమ్ ఎట్ మై రెసిడెన్స్?
0: అప్పుడు సూర్యుడు కూడా పక్కను నవ్వాడట.
1: అండ్ సన్ ఆల్సో స్మైల్డ్ ఎట్ వన్ ఇన్స్టెంట్.
0: ఓ పిచ్చి మానవా,
1: ఓ మ్యాన్ క్యాప్,
0: అహంకార మమకారం అనేటువంటి ఒక గోడలు కట్టుకున్నావు.
1: యూ హ్యావ్ బిల్ట్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: అభిమానం అనేటువంటి కప్పును వేసుకున్నావు.
1: యూ హ్యావ్ గాట్ ద రూఫ్ ఆఫ్ పొసెసివ్నెస్. దెన్ హౌ కెన్ ఐ కమ్ ఇన్?
0: నీవు అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివే.
1: కట్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: నీ మమకారం అనేటువంటి టప్పును టాపును తీసివేయి.
1: అండ్ రిమూవ్ ద టాప్ ఆఫ్ అటాచ్మెంట్.
0: సీదా నేను లోపల వచ్చి ఉంటాను.
1: అండ్ ఐ విల్ కమ్ దేర్.
0: నీ పిలువనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఇన్వైట్ మీ.
0: నీవు నాకు ఆహ్వానం పంపనక్కర్లేదు.
1: ఇన్విటేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
0: నన్ను నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ప్రే.
0: ఇస్ ఇట్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
1: ఇస్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
0: నేను తప్పక వస్తాను.
1: ఐ విల్ సర్టన్లీ కమ్.
0: అదే విధంగానే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు.
1: God is there.
0: కాని రాలేదే అనుకుంటున్నావు.
1: Yet you feel.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ అహంకార మమకారం అనుకుంటే ఒక దేహాభిమానం ఎక్కువగా పెట్టుకున్నావు.
1: You got this body attachment of ego.
0: ఇంకా మమకారం అనేటువంటిది పెద్ద టాపును వేసుకున్నావు.
1: And there is this possessiveness attachment.
0: భగవంతుని లోపలనే బంధించినావు.
1: God is there inside you. You have binded him over there.
0: ఇంకా భగవంతుడు నీకు ఎట్లా కనిపిస్తాడు?
1: Then how do you see?
0: నీలోనే ఉన్నాడు.
1: He is in you.
0: కానీ కనిపించడు. లనివను నాకభయమివ్వక నిన్ను విడువను శ్రీరామ అడుగుదట కదలనివను. నిన్ను ఒక్క అడుగైనా ముందుకు నేను పోనివను.
1: ఐ విల్ నాట్ అలవ్ యూ టు స్టెప్ ఫార్వర్డ్.
0: గట్టిగా పట్టుకున్నాడు.
1: ఐ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: ఎట్లా నన్ను వదిలిపెట్టిపోతావు?
1: హౌ కెన్ యూ డ్రాప్ మీ అండ్ గో?
0: పిచ్చివాడా, నేను బయట ఉంటే కదా వదిలిపెట్టిపోవటము, లోపలనే ఉన్నాను.
1: ఐఎమ్ నాట్ అవుట్ సైడ్, ఐఎమ్ ఇన్ సైడ్ యూ.
0: నీ ఎందే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు నేనుగానే ఉన్నాను.
1: And
0: నేను నీవుగానే ఉన్నావు.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కనుక నన్ను వదిలిపెట్టిపోవటం అనేటువంటిది ఎక్కడ? అది నీ భ్రాంతి అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ దట్ యు ఆర్ జస్ట్ అవే.
0: భగవంతుడు ఎవరిని వదలటం లేదు.
1: గాడ్ ఈస్ నాట్ లీవింగ్ ఎనీబడీ.
0: ఎక్కడా పోవటం లేదు.
1: ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
0: ఉన్న చోటే ఉన్నాడు.
1: హీఈస్ వెరీ హ్యాపీ.
0: సర్వత్రా తానే ఉన్నాడు.
1: హీఈస్ ఎవ్రీవేర్.
0: అదే మొన్న కూడా ఒకతూరు చెప్పాను నీకు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: వేయబోవన్ని తలుపు. జీవుడు అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాని, ఎవరైనా వచ్చి ఇందులో ప్రవేశిస్తారు ఏమో అని లోపల నుంచి ఒక విధమైన జీవభ్రాంతి అనేటువంటిది. వేయబోవన్ని తలుపు, తలుపు వేసుకో అంటుండాది జీవుడు.
1: ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఎ డెస్పరేట్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ సాలిట్యూడ్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ ద డోర్.
0: భగవంతుడు చెప్తున్నాడు, తీయమంటూ పిలుపు.
1: బట్ గాడ్ టెల్స్ యూ ఓపెన్ ద డోర్స్.
0: జీవుడెందుకో నవ్వుగొలుపు.
1: అండ్ ఇట్స్ ఇండివిజువల్ స్పిరిట్ దట్ స్మైల్స్.
0: విశ్వమంతా ప్రాణ విభూని మందిరమైన.
1: వెన్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: విశ్వమంతా ప్రాణ విభూని మందిరమైన.
1: When the whole world is the temple of God.
0: ఇది వాకిలి ఏదటో
1: where is the main door?
2: ఎక్కడ చూసినా మందిరమే ఉంటుంటే విశ్వమంతా మందిరమేగా ఉంటున్నప్పుడు ఇంక వీధి వాకిలు ఎందుకు?
1: When the whole world is the temple.
2: వేరే ఏదైనా ఇంకొక ప్రదేశం ఉంటే దానికి వీధి వాకిలు పెట్టుకోవచ్చును.
1: If it is separate, you can have
2: main స్థానమే లేదు.
1: There's no place for
2: జీవ పోవడానికి కూడా స్థానం లేదు.
1: There's no place for
2: ఎందుకు?
1: Then why main door?
2: అప్పుడు చెప్తున్నాడు జీవాత్మని,

0: O individual, you will experience very heaven over there. That is the main door.
1: Yeyabhuvani talupu tiyamantu pilupu.
2: ఈ తలుపు పిలుపు రెండింటికి మధ్యలో ఉంటుండాలి ఈ సందేహము.
0: తలుపు ద డోర్, పిలుపు ద కాల్, దేర్ యు ఫైండ్ ద డౌట్.
2: దయ్యభూమ అనేటువంటిది జీవుడు, టీయం అనేటువంటిది దేవుడు.
0: ఇట్ ది ఇండివిజువల్ సోల్ దట్ క్లోజెస్ ఇస్ గాడ్ హూ వాంట్స్ ఇట్ ఓపెన్.
2: కదిలేటువంటిది జీవుడు, నిలిచేటువంటి వాడు దేవుడు.
0: ద వన్ దట్ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్, ద వన్ హూ స్టడీస్.
2: కదలనటువంటి వాడే దేవుడు.
0: గాడ్ ఇస్ స్టడీ.
2: కదిలేవాడే జీవుడు.
0: ద వన్ హూ వేవర్స్ ఇస్ ఇండివిజువల్.
2: ఒక పిట్ట లేత కొమ్మ పైన వాలినప్పుడు కొమ్మ అటు ఇటు అటు ఇటు ఊగుతుంది.
0: యాజ్ ద బర్డ్ రెస్ట్ ఆన్ ఎ బ్రాంచ్, ద బ్రాంచ్ మూవ్.
2: కానీ ఆ చిన్న పిట్ట కూడాను భయపడదు.
0: ఈవెన్ దట్ లిటిల్ బర్డ్ ఇస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
2: ఎందుకంటే నేను కొమ్మను ఆధారం చేసుకోలేదు.
0: బికాస్ ఐ డోంట్ రిలై ఆన్ ద బ్రాంచ్.
2: నా రెక్కలను నేను ఆధారం చేసుకున్నాను.
0: ఐ డిపెండ్ ఆన్ మై ఓన్ వింగ్స్.
2: ఒక పిట్టకున్నటువంటి యొక్క తన రెక్కలపైన విశ్వాసం ఈనాడు మనిషికి లేకుండా పోతుందాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్.
2: కష్టమో, ఏ కించిత్ బాధనో, ఏ కించిత్ విచారమో వచ్చేటప్పటికి అదిరిపోతున్నాడు ఈ మనిషి.
0: మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ వరీడ్, గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ బికాస్ ఆఫ్ స్లైటెస్ట్ రీజన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
2: పిరికి మనిషి, పిరికి మనిషి.
0: హి ఈజ్ ఎ కవర్డ్.
2: అలాంటి పిరికి మనుషులను మనం కాకూడదు.
0: యు షుడ్ నెవర్ బి కవర్డ్.
2: మనం ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక దైవ చింతనతో కూడినటువంటి హృదయం కలవాడు కావాలి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బి కరేజియస్, ద వన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్.
2: భుజబలము, బుద్ధిబలం కాదు నీకు ముఖ్యం కావాల్సింది.
0: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్.
2: దైవ బలము, ధర్మ బలము రెండు కావాలి.
0: యూ నీడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ రైచువస్ కాండక్ట్.
2: నీకు చెప్పాను, భుజబలము గొప్ప దైవ బలము లేక దాసుడగును.
0: With all the physical strength and intelligence, if we don't have strength of God, you become a slave.
2: Karnudantati vaadu kadapatike mayye.
0: What happened to that mighty Karna at the end?
2: Yanta bhujabalamu buddhibalamu.
0: He's so strong and intelligent.
2: Satyam cheppalante Arjunudu kante goppa vaadu Karnudu.
0: Truly speaking, Karna is greater than Arjuna.
2: Suryuni yokka prasadamu.
0: He is the gift of Lord Sun.
2: Alanti కర్ణుడికి కట్టగలపటికి భుజబలం, బుద్ధిబలం పైన ఆధారపడ్డాడు. దుర్యోధన దుశ్శాసనాదులపైన ఆధారపడ్డాడు.
0: కర్ణ డిపెండెడ్ ఆన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్ట్, దుర్యోధన అండ్ దుశ్శాసన.
2: కృష్ణుడు దగ్గరే ఉంటున్నప్పటికీ దైవమును ఆశ్రయించలేదు.
0: దో కృష్ణ ఇస్ క్లోజ్ బై,
2: అభిమానము, అభిమానము.
0: ద రీజన్ ఇస్ దిస్
2: స్వయంవరం సమయమునందు,
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవరం,
2: ద్రౌపది స్వయంవరం జరుగుతుండాలి.
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవర ఆఫ్ ద్రౌపది.
2: కానీ కర్ణుడు చాలా గొప్ప విలువిద్యలో ప్రవీణుడు.
0: కర్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
2: అతను వెళ్ళాడు అక్కడ.
0: హి వెంట్ దేర్.
2: తెరమరగా ఉండినటువంటి ద్రౌపది చెప్పింది, క్షత్రియుడైనా కావాలి లేక మహారాజ రాజైనా కావాలి, వాడు మాత్రమే ఈ మత్స్యంత్రాన్ని కట్టడానికి, కొట్టడానికి అర్హుడవుతాడని.
0: ద్రౌపది సెడ్, హీ మస్ట్ బి గ్రేట్ వారియర్, ద వన్ ఆఫ్ కరేజ్. He must be born as a kshatriya who deserves, who is fit enough to hit this machayantra.
2: Yantrani cheta pattukunnadu ee maata vinatappudike avamananga tirigi enikochadu.
0: He went there, is about to hit it with all the bow and arrow, but he returned in
2: aa paristhitilo. Atanu sutuni kumarudu.
0: At that time he was the son of
2: Rajendruni koduku anaga emi గుర్రాలు కాపలా చేసేటువంటి వాడి కొడుకు అని చాక్కోవటం చేత.
0: అట్ ద టైమ్ హ్యాపెన్ టు బి ది సన్ ఆఫ్ ద పర్సన్ హు టేక్స్ కేర్ ఆఫ్. కనుక
2: క్షత్రియుడు కాదనుకున్నారు.
0: సో హీ థాట్ దట్ హీస్ నాట్ క్షత్రియ బై బర్త్.
2: ఇంకా రాజు కాదు.
0: హీస్ నాట్ ఎ కింగ్ ఎయిదర్.
2: రెండింటికి అర్హత లేదు.
0: సో హీ హాస్ నో క్వాలిఫికేషన్, హీ హాస్ కెపాసిటీ.
2: కనుక వెనక్కి పోతున్నప్పుడు దుర్యోధనుడు పిలిచాడు.
0: As he was returning, Duryodhana summoned.
2: Tadeva lagnam srijanam tadeva talabhanam chandrabhanam tadeva vidyabhanam tadeva vidyabhanam tadeva ee vidhanga chakkaga aarogyam chesi aanandanga tana yokka angarajyaniki adhipatiga chesadu.
0: And then Duryodhana coronated Karna as the king of Angarajya.
2: Dani valla aa abhimanam chetane Duryodhanudu cheddavadam telisi kudanu athaniki dasudaipoyadu.
0: Because of this attachment, though Duryodhana is bad,
2: kanuka abhimanam anetundi
0: ranni
2: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా మనం ధిక్కరించవలసింది.
0: అండర్ ఎనీ
2: చెడ్డవాడు చెడ్డవాడే.
0: యూ షుడ్ కాల్ ఎస్పేడ్ ఎస్పేడ్.
2: నాకు ఈ రాజ్యమైనా అక్కర్లేదు, కానీ ఇలాంటి చెడ్డవాడితో నేను చేరకూడదు.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్, బట్ ఐ కెనాట్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్ మీ.
2: సహాయం నాకెందుకు?
0: ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్.
2: సర్వులకు చేసే సహాయం భగవంతుడు తానే చేస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ హెల్ప్స్ ఎవ్రీవన్.
2: ఆ త్యాగం లేకపోయింది కర్ణుడిలో.
0: కర్ణ హ్యాస్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
2: రాజ్యం పట్టాభిషేకం చేశాడు కదా అని లొంగిపోయాడు.
0: Because he was made a king, he submitted himself to Duryodhana.
2: Dushta chetusthayam lopulu okkadaipoyadu.
0: He was one among the four wicked.
2: Duryodhana, Dushyasana, Shakuni, Karnudu. Ee nalugurito kuda cheripoyadu.
0: He was one among the four wicked people, Duryodhana, Dushyasana, Shakuni.
2: Kaani ee satyam Draupadi purvame telusu.
0: But this truth is very well known to Draupadi even before.
2: కుంతి దేవి కుమారుడే,
0: దట్ ఈస్ వెరీ సన్ ఆఫ్ కుంతి.
2: అతను నా ఆరో భర్త అనేటువంటిది ఆమెకు ముందుగా తెలుసు.
0: షీ నోస్ ప్రిటీ వెల్ దట్ కర్ణ ఈస్ హర్ సిక్స్త్ హస్బెండ్.
2: ధర్మరాజు కంటే గొప్పవాడు.
0: దట్ ఈస్ గ్రేటర్ దెన్ ధర్మరాజు.
2: పెద్దవాడు.
0: ఈస్ ఆల్ ఎల్డర్ టు హిమ్.
2: కానీ ఆమెకు సర్వధర్మ స్వరూపిణి ఈ ద్రౌపది.
0: ద్రౌపది ఈజ్ వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ.
2: కానీ అనేక మంది లోకులు కాకులు.
0: But the people are crows, as you know.
2: 5 మంది భర్తలుంటే ఎట్టబ్బు ఆమె పతివ్రత అంటావు.
0: How can you call her పతివ్రత, the woman of chastity?
2: కానీ ప్రపంచం తలచినట్టుగా 5 మంది పురుషులు కాదు ఆమె భర్తలు.
0: There aren't actually 5 men.
2: పంచభూతములే ఆమె యొక్క ప్రాణములు రక్షించి పంచనాథులు అని చెప్పినాను.
0: There are 5 elements and they protected her, they have taken care of her.
2: ఒకానొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా, సత్యభామన, లేకపోతే జాంబవతియా, ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది.
0: అట్ వన్ టైమ్ దర్ ఇస్ ఎ క్వశ్చన్, హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్ ఆల్ ద విమెన్, రుక్మిణి ఆర్ సత్యభామ ఆర్ జాంబవతి?
2: ఒక్కటే జవాబు చెప్పాడు ఆ సభ లోపల కృష్ణుడు.
0: దేర్ ఇన్ ద పబ్లిక్ కోర్ట్ కృష్ణ గేవ్ వన్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్.
2: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగ పోక.
0: Husbands may 1,000 and odd things, but she would not oppose them.
2: Vari sevalu cheyaga teeradanaka.
0: To serve them she will never say, I don't have time.
2: Tanakununna daniche trupti ganuchunundu.
0: She is satisfied with the lot on hand.
2: Draupadi ki saati e pativratayu ledu.
0: None would ever equal to Draupadi.
2: ఈ మూడు గుణములు ఆమె ఎందుకున్నాడు.
0: దీస్ త్రీ గ్రేట్ క్వాలిటీ.
2: అందువల్లనే అంత క్షమాగుణం కలిగినటువంటిది ద్రౌపది.
0: ద్రౌపది హెస్ గోట్ ఆల్ దట్ ఫర్ బేరెన్స్.
2: అశ్వత్థామ వచ్చి,
0: అశ్వత్థామ కే
2: నిద్రపోతున్నటువంటి కుమారులను 5 మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు.
0: యాక్చువల్లీ హీ బిహీటెడ్ ఆల్ ది 5 సన్స్ వైల్ దేవర్ ఫాస్ట్ అస్లీప్.
2: పోయి చూచింది ద్రౌపది.
0: ద్రౌపది వెంట సా,
2: గుండె పగిలిపోయింది.
0: షీ కుడ్ నాట్ బేర్ హర్.
2: 5 మంది పుత్రులు గొంతులంతా వేడిగా ఉంది, దేహములంతా వేరుగా ఉంటుంది.
0: ఆల్ 5 సన్స్ దే వర్ బిహెడెడ్, ద హెడ్స్ ఆన్ వన్ సైడ్, ద బాడీ ఓవర్ దేర్.
2: పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది.
0: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్ అండ్ షీ అప్రోచ్డ్
2: అర్జున్. ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు, మహా దుర్మార్గుడు, వాడిని పట్టి తీసుకుని వస్తానని చెప్పాడు.
0: దట్ వికెడ్ బ్రాహ్మిన్ మస్ట్ హావ్ యాక్టెడ్, ఐ విల్ సర్టన్లీ బ్రింగ్ హిమ్ హియర్.
2: బ్రాహ్మణ ఈ పని చేయవలసింది.
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఫర్ ద బ్రాహ్మిన్ టు డూ దాట్?
2: గురుపుత్రుడు ఈ పని చేయవలసింది.
0: షుడ్ ఎ సన్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్ డూ దట్ లైక్ దాట్
2: అని పట్టుకుని తెచ్చాడు.
0: అండ్ హీ వాస్ బ్రాట్.
2: వస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరు కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ దిస్ క్వాలిటీ, నోబుల్ క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
2: ఆమె అశ్వత్థామను చూసేటప్పటికి పరిగెత్తిపోయి పాదాలపైన పడింది.
0: షీ వెంట్ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ ఫెల్ ది ఫీట్ ఆఫ్ అశ్వత్థామ.
2: ఏమని కోరుతుంటుండాలి ఆమె?
0: వాట్ ఈస్ షీ సేయింగ్? షీ వాస్ ఆస్కింగ్ ఫర్
2: పరగం మా మగవరలందరూ బాణ ప్రయోగోప సంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: యు సెటిల్ అండర్స్టాండ్ దట్ ఆల్ మై 5 హస్బెండ్స్ హావ్ లెర్న్డ్ దిస్ ఎక్స్పర్టిస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య.
2: కృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంగము లేక శిష్య సుతులన్ ఖండింపగం పాడియా స్వామి. శిష్య సుతులన్ ఖండింపగ పాడియా.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ద్రోణాచార్య, ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ది డిసైపుల్ ది స్టూడెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ ద్రోణాచార్య?
2: అంతే కాదు, ఉద్రేకంబునరారు.
0: They have not come and attacked you.
2: Shastradharulai yuddhavanin leru.
0: They are not there on the battlefield with all the weapons.
2: Kinchi drohambunu neeku cheyaru.
0: They have not done anything wrong to you.
2: Balochekamuto chikatin badrasaktula samharimpa akata neechetuletladeno akata
1: నీ చేతులెట్లాడేను.
0: వెల్ దే ఫాస్ట్ స్లీప్ ఇన్ ద పిచ్ డార్క్ మిడ్ నైట్ హౌ కుడ్ యూ డూ దాట్.
2: చూచాడు భీముడు,
0: భీమా సో దే
2: పట్టలేని కోపంతో ఉట్టి దుమికాడు.
0: హి కుడ్ నాట్ కంట్రోల్ హిస్ యాంగర్ అండ్ ఫ్యూరీ జంప్డ్.
2: కొడుకుల బట్టి చంపనని కోపమునందున బాలమాతకు విడుమ్మటంతు చెప్పిడిది వెర్రిది ద్రౌపది.
0: He said, oh, Draupadi.
2: పోయినారని ద్రౌపదికి పిచ్చి పట్టిపోయింది.
0: ద్రౌపది has turned mad because of the loss and the death of her son.
2: లేకపోతే ఈ దుర్మార్గుడు ఈ పాపుడైనటువంటి బ్రాహ్మణ పాదం పట్టటమా?
0: Why should she catch hold of the feet of this Brahmin, the wicked man who killed the
2: father?
0: Drop it, dear lady.
2: దీనిని మీరలో చంపలేని నా పిడికిటి పోటున్న చిరము భిన్నము చేసేది సూర్యుడిందర్. నా పిడికిడితోనే వాడిని తలను బ్రద్దలు చేసేస్తాడు.
0: Leave me with this strong fist, I will attack him and kill him there and then itself.
2: మంచి శాంతి వచనాలు చెప్పింది.
0: She said peacefully, with all the patience.
2: అర్జునుడు కూడాను నా యొక్క మాట తప్పిపోతుంది.
0: Arjuna said, I don't want to break my promise.
2: కాబట్టి వీరిని క్షమించడానికి వీలు కాదు.
0: So it's not possible to forgive him.
2: అప్పుడు ఆమె చక్కగా భగవంతుని కృష్ణుని ధ్యానించింది.
0: Then she prayed to Krishna.
2: వీరికి ఉపాయ మార్గం చెప్పింది.
0: And there is a divisive plan.
2: విశ్వస్తుత్యుడు

0: శశ్వత్కీర్తి వెరుంగ బుచ్చుకొని పాశవ్రాత బంధములన్ విశ్వాసమున నూక్షి ద్రొబ్బు శిబిరోర్ విభాగము బాసిపో. వెరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్,
0: వెరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రిక్,
0: దైన్యమున వెదురు నొందిన వాణి,
1: ద వన్ హూ లాస్ట్ ఆల్ ది కరేజ్,
0: నిద్రమై మరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫాస్ట్ అసలీప్,
0: సౌఖ్యముగా మధ్యము ద్రావిన వాణి,
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటాక్సికేటెడ్,
0: పరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ స్లీపింగ్,
0: సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి,
1: ద వన్ విత్ పయస్ మైండ్, ద వన్ హూ షౌట్స్ ఫర్ ప్రొటెక్షన్,
0: కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా, ఫల్గునా చంపుట ధర్మము కాదు ఫల్గునా.
1: అండ్ విమెన్, ఇట్ ఇస్ నాట్ ధర్మ టు కిల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్,
0: ఇది మన క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ అగైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్షత్రియ.
0: నా కొడుకును చంపినది నాకెంత బాధగా ఉంటాదు, ఆ అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా నావలే బాధపడుతుంది కదా.
1: యాజ్ ఐ ఫీల్ సో సాడ్ ఫర్ ద డెత్ ఆఫ్ మై సన్, సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ.
0: మరణించిన వారు ఎట్టైనా నా కుమారులు మరణించారు.
1: దోస్ పీపుల్ హూ ఆర్ డెడ్ అండ్ గాన్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: ఇంకా ఏ విధి చేసి ఏ కార్యంలో ప్రవేశించినా నా కొడుకులు తిరిగి రారు.
1: వాట్ ఎవర్ మే బి ఐ కెనాట్ బ్రింగ్ బ్యాక్.
0: మరొక తల్లిని ఎందుకు బాధ పెట్టాలి, నీవు ఆపండి అని చెప్పింది.
1: వై షుడ్ ఐ మేక్ అనదర్ మదర్ సఫర్, లీవ్ హిమ్ దేర్.
0: ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమా గుణమే ఆ పాండవులందరినీ కట్టకడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పల జగత్తుకు వ్యాప్తి గాపింపజేసింది ద్రౌపది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది నోబ్లెస్ట్ క్వాలిటీ, ది ఫర్గివ్నెస్ ఆఫ్ ద్రౌపది, దట్ బ్రాట్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ టు ఆల్ పాండవస్.
0: కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాల యొక్క గుణములో పైన ఆధారపడి ఉంటుంటాడు.
1: Everything depends upon the housewife, the respect and the
0: that
1: dignity of
0: the family. Kudanu chama gunanni penchukovali,
1: every woman should develop this
0: guna penchukovali, kaani stree ki chaala pradhanamaitundi gunam.
1: Men also should have, but for women it's more important.
0: Aa chama gunamto entaina kuda sadhinchavachunu
1: with this spirit of forgiveness.
0: Chama guname daiva gunamu.
1: This quality, noble quality of forgiveness is divine
0: for daivam yokka gift idi.
1: It is highest God's gift.
0: Ramulantati vaadu ramana sitanu baasi
1: blessed quality of the forgiveness of Draupadi that brought the name and reputation to all Pandavas.
0: Kanukane Draupadi aa intini paddhatini illalu

0: ఇది ఇట్ ఈస్ హైయెస్ట్ గాడ్స్ గిఫ్ట్.
1: రాములంతటి వాడు రమణ సీతను బాసి పాములని వలి ఏచ్చనన్న.
0: రామ హ్యావింగ్ లెఫ్ట్ సీత హీ స్టార్టెడ్ క్రైయింగ్ బికాజ్ ఆఫ్ హర్.
1: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
0: వాట్ డే వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ వాట్ ఇస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ యు ఆర్ బౌండ్ టు సఫర్.
1: పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్న.
0: ఇన్ దోస్ డేస్ పాండవస్ వెంట్ టు ద ఫారెస్ట్ ఈటింగ్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్.
1: ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు.
0: వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేర్ అండ్ హౌ హూ కెన్ డిసైడ్.
1: కనుకనే జరగవలసింది జరుగుతుంది.
0: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
1: ఇదంతా కూడా దైవ సంకల్పమే.
0: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్.
1: మంచి జరిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: ఇఫ్ గుడ్ హ్యాపెన్స్ టేక్ ఇట్.
1: బ్యాడ్ జరిగింది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: బ్యాడ్ ఆల్సో గుడ్ ఫర్
1: మీ. రెండు కూడా మన మంచి కోసమే తలుచుకోవటమే. ఇది ఉత్తమమైనటువంటి ఒక బ్రహ్మతత్వం.
0: ద నోబ్లెస్ట్ way towards divinity is to come
1: పవిత్రమైన విశాలమైనటువంటి అనంతమైన అనంతమైనటువంటి ఈ భావం మనలో ఉండినప్పుడు అంతా మనకు విజయమే విజయమే విజయమే.
0: When we develop that sacred nectar and immortal eternal true principle of this vastness broad mindedness, you are bound to be
1: సయప్రదంగా జరిగిపోతుంది.
0: Everything will be successful in all your endeavors.
1: Govinda Krishna Jai గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds,
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk,
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower,
0: ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice,
0: కట్టెల యందు అగ్ని నిమిడి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside,
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యూ డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యూ ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. Just as you find the thread that brings together all the precious gems, you find the Brahman pervading all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitam ante emiti?
1: What is meant by human life?
0: Deeni gamyam emiti?
1: What is its goal?
0: Deeni lakshyam emiti?
1: What is its aim?
0: Deeni yokka visishtata emiti?
1: What is its significance?
0: Aneetvanti vishayanni ఏ మానవుడు కూడాను మనస్ఫూర్తిగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఎవర్ మేకింగ్ ఎ సిన్సియర్ ఎఫర్ట్ టు నో ది ఆబ్జెక్ట్ అండ్ ది పర్పస్ అండ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: ఆహార నిద్రలు భోగభాగ్యములే ఈ మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యములని భావించి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ హిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్, ద ప్లెజర్స్ అండ్ ద కంఫర్ట్స్ as most important, forgetting the essential, the eternal truth behind it.
0: Kaadu kaadu,
1: it's not so.
0: Manavattamunandu unnatuvanti yokka divyatvanni gurtinchi samajamunaku bodhinchi swayamga anubhavinchi aanandinchatame deeni yokka kartavyam.
1: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
0: Annintikini bhavam atyavasaram,
1: it is the feeling which is most important.
0: Bhavame sarvamunaku moola karanam,
1: and it is the feeling which is the prime cause.
0: Oka chinna letter rayalante,
1: you want to write a small letter,
0: emi rayali,
1: what is to be written,
0: evariki rayali,
1: to whom,
0: etta rayali,
1: how,
0: ee vishayam rayali,
1: what is to be written
0: ani modalu tanayandu chintinchukoni tadupariye ఈ యొక్క పేపర్ నందు లిఖింపచేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: భావము మొదలు, ఆచరణ తరువాత.
1: So it is a thought first and a practice next.
0: కనుకనే మొట్టమొదట మానవత్వం ఏమిటో అనేటువంటి విషయాన్ని భావంతో గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore we have to know the divinity in the realm of thought.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతము.
1: The Vedanta says the knower of the Brahman becomes Brahman.
0: దీనిని మనము చింతింతమో ఆ స్వరూపమే మనయందు రూపాన్ని ధరిస్తుంది.
1: As you think so you become, you assume the same form as you think.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: ద రోబర్ రత్నకార, దో హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద డివినిటీ బికాస్ హీ పెయిడ్ హీడ్ టు ది టీచింగ్ ఆఫ్ ద సెయింట్స్, హీ కుడ్ బికమ్ నోబుల్ లేటర్.
0: కానీ ఆ రామనామాను స్మరిస్తూ స్మరిస్తూ రామ రూపాన్ని కూడా చింతిస్తూ వచ్చాడు.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, Rama tejasu, ee ratnakarudu yandu utti padinayi.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: Ee yokka valmiki yokka mukhamunandu Ramulu yokka tejasu aavirbhavistu vachindi.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద టైనీ థాట్, హూ థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ, ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ నారాయణ.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు,
1: ఎట్ వన్ టైమ్ వెన్ డార్విన్ వాజ్ ద స్టూడెంట్,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: హిస్ టీచర్ హెన్స్లో వాజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు,
1: One day the student
0: thought, నా గురువు వలే నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనం స్మరిస్తామో, దేనిని మనం చింతిస్తామో, దేనిని మనం ఆలోచిస్తామో, దేనిని మనం విచారిస్తామో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore, you become a true human if only you think good, if only you act good, if only you inquire good things.
0: Kanukane Vedantamunandu Mamaivamso Jeevaloke Jeevabhuta Sanatanaha. O Manavuda, Neevu Edo Ye Panchabhutamula Yokka Swarupam Kadu. Neevu Ye Yokka Manava Amsham Kadu. Neevu Kevalam Nayamsame. Mamaivamso Daivamsame Neevu.
1: Therefore, in Vedantic parlance, it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No. Verily, you are the spark of the divinity.
0: Kanuka, neevu naa yamsamainappudu, naa bhavamulu neekudunu, neelo aavirbhavinchali.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: Itti satyamunu gurtinchinatundi anekamandi sadhuvulu kudanu, meemu baadhalaku guri avutunnamu. మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: The many pious people who know this truth but yet they feel that they are suffering, passing through so many difficulties and problems.
0: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: When you think that you are passing through difficulties, then you can feel that you are
0: పరమాత్మకు
1: not part of the divine.
0: కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are suffering.
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం కాదు.
1: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్
0: ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
0: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ నోస్ ద లేటెంట్ డివినిటీ.
0: అయితే మిగిలిన వారంతా కూడా బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: బ్రతుకుతున్నారు నిజమే.
1: They live, no doubt.
0: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: What sort of a life they live?
0: దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
1: Those that lead their life without thinking.
0: పశుగుడముల వలె ప్రవర్తిస్తున్నారు.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: They entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: The man who is the spark of the divine will enjoy the divine
0: నిత్యానందమనే పొందుతాడు.
1: He will have eternal bliss.
0: పరమ సుఖమునే ఆనందిస్తాడు.
1: He will have supreme happiness.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో, మమైవాంసో జీవభూత సనాతనః. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: Therefore the divine thought should originate in human heart.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నొగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: Krishna acted as a charioteer, making Arjuna sit there on the throne in that chariot.
0: కేవలం ఆ సమయం పురస్కరించుకుని కృష్ణుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: At that moment, Arjuna started putting some questions to Krishna.
0: కృష్ణ, నిరంతరము నీ స్మరణనే చేస్తున్నాను.
1: Krishna, I think of you always.
0: కానీ నాకు ఈ కష్టములు ఎందుకు?
1: Then why should I have these difficulties?
0: బంధువులను మిత్రులను సర్వలను కూడా కోల్పోయి నేను ఏలేటువంటి రాజ్యం ఏమిటి?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: ఎవరి కోసం ఈ రాజ్యం నాకు?
1: For whose sake should I have this kingdom?
0: నాకు అక్కర్లేదు.
1: I don't want this.
0: వెనుకు తిరిగి ఇంటికి పోదాం పంపండి.
1: He wanted to turn back.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
1: Then Krishna started telling.
0: అర్జున, స్మరణ చేసినంత మాత్రం నాకు చాలదు.
1: It's not enough if you just think.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: You should also repeat and you think again and again. అనుస్మరణ.
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: Smarana is a process which is done at a specific period of time at a particular place.
0: Kani anusmarana anaga sarvakala sarvavasthali endu kudanu smarinchitame.
1: Anusmarana means thinking of God at all times everywhere.
0: Arjuna, ni oka kalamunu oka neemamunu puraskarinchukoni nee smaristunnavu kani idi sariyaina smarana kaadu.
1: Arjuna, you think of God limited by space and time.
0: Anusmarana cheseyatamlo nenu eppatiki nu untanu.
1: But if you think continuously anusmarana, you'll enjoy
0: anusmarane mamanu anusmaryajyata anusmarana
1: anusmara. Think of me
0: continuously. Nitya chestu kuda nu nannu smaristu undu.
1: Even in the regular warfare,
0: mamanu smaryajyata yuddhamlo kuda nannu smarinchu.
1: Even in the battlefield, think of me.
0: Adi nee yokka kartavyam.
1: That's your duty.
0: Adiye neeku sarva sahayamunu chekurchunnatvanti sutram.
1: That is the principle that will come to your help.
0: Kani indulo maroka vishayam kudanu gurtinchali.
1: There is another point to be known here.
0: Manavattvamlo undinatvanti oka divyatvanni andaru gurtinchukolekapothunnaru.
1: It's not possible for everybody to know the divinity within.
0: Oka principal untuntadu oka kalashalalo.
1: A college has a principal.
0: Atanu aa kalashala principal ga undinanta varaku kudanu ఆ యొక్క కాలేజీ ఎందున్నటువంటి యొక్క సమస్త పదార్థములు ఎందు కూడా తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడా తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతుంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్, హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ పోర్ట్ వే.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హీ విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపన్ టు ది రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ది ఫర్నిచర్ అండ్ ది ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ది క్యాంపస్.
0: ఏది కారణము?
1: వాట్ ఇస్ ది కాజ్?
0: ఇది మారకమే, ఇది నాది కాదు, ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్య భావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఈజ్ మారకము ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తాను ఒక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: This is called మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకము?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మారిపోయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడాను లారీలో పడేస్తాడు.
1: హి విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ది లారీ.
0: వరక కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రిని అంతా కూడాను కూర్చుని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైన్ దట్ దే ఆల్ బిలాంగ్ టు మీ.
0: తారకము.
1: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
0: అనగా సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
1: మారకము is the feeling that nothing belongs.
0: ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుంది.
1: The human life is carried between these two points, tarakamu and marakamu.
0: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
1: We can experience all.
0: కానీ ఇవన్నీ నాది కాదు.
1: But none belongs to me.
0: ఇదంతా దైవం యొక్క ఇదే.
1: It's all God's only.
0: ఏది నా సంతతి కాదు.
1: Nothing belongs to me.
0: ఏది నా వస్తువు కాదు.
1: Nothing belongs to me.
0: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: This is all the gift of God for that matter.
0: అంత గవర్నమెంట్ దాని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టనే మనం కూడా ఇదంతా భగవంతుడే.
1: Just as principal leaves all the property to the government when he transfers,
0: we should also leave.
1: I carry on this so long, the responsibility is with me.
0: అదే కర్తవ్యం యోగముచ్యతే. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we can say this is my property, my family, my wife, my children. Yes, no doubt you have to take care of them.
0: ఇది భగవంతుడిచ్చినటువంటి డ్యూటీ.
1: But this is all the duty entrusted to you by God. భగవంతుడు
0: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: It's all the gift of God.
0: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందు ఉంచుకోకూడదు.
1: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: We consider all this as the basis of life.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: How long does it last?
0: ఇది ఏది సత్యం కాదు.
1: Nothing is true.
0: ఎప్పుడు దీన్ని వదులుతాము?
1: When you are going to give it up.
0: ఎవరికి తెలియదు.
1: No one would know.
0: కనుకనే
1: so
0: మానవత్వములో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: So long we are alive, we have to discharge our duty.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదమనే భావించాలి.
1: We have to consider everything as God's gift.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
1: However, in human life, definitely we doubt.
0: హే అర్జున,
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: You made me sit on the seat of this chariot.
0: కాదు కాదు.
1: No.
0: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: You had make me seated on the altar of your heart.
0: Yantramu neevu.
1: You are the machine yantra.
0: Mantramu nenu.
1: I am mantra.
0: Yantramu baitadi, mantramu lopaladi.
1: Machine yantra is outside, mantra is within.
0: Kani nannu baita kurchobettavu kani lopala kurchobettukoledu.
1: But you made me seated outside, but you never asked me to sit within.
0: Idiye nijamainatuvanti okka mantram anukuntunnavu.
1: You consider this true mantra.
0: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
1: ఇట్ షుడ్ బి అనుస్మరణ కంటిన్యూస్ చాన్.
0: బయట ఉండాలి, లోపల ఉండాలి.
1: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్సైడ్.
0: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్సైడ్.
0: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు సీ అవుట్సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
1: Krishna, what all you say is true, but I am an ordinary human being.
0: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu.
1: How can I reach that exalted altitudes?
0: Arjuna, neevu chaala porabadutunnavu.
1: Arjuna, you are mistaken.
0: Nenu edo aaradugula vyaktiga neevu bhavistunnavu.
1: You consider that I am just
0: aaradugula vyaktini kaadu nenu.
1: I am not just that.
0: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
1: In order to know my nature, you have to take some more time.
0: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
1: గోపాల వాస్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
0: ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద బాయ్ వాస్ ప్లేయింగ్.
0: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
1: ఇట్ వాస్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
0: ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడీ కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
0: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
1: దేర్ వాస్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
0: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
1: Gopala summoned everybody.
0: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
1: He said, I lift this mountain, let all of you come under that.
0: కృష్ణుని వాక్యముల పైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్లారు.
1: All those that had full faith in Krishna assembled there.
0: ఎట్టి సందేహము లేదు.
1: They had no doubt.
0: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
1: What God says will happen.
0: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్లారు.
1: They never doubted, they went.
0: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
1: Some started doubting.
0: బాలుండీతడు
1: ఈజ్ అట్రల్ ఎ బాయ్.
0: కొండ దొడ్డది,
1: ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్.
0: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: కెన్ హీ బేర్ ద వెయిట్ ఆఫ్ దట్ హెవీ మౌంటైన్.
0: సందేహిస్తున్నారు. ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు?
1: సచ్ ఎ బిగ్ మౌంటైన్, హౌ కెన్ హీ లిఫ్ట్ ఇట్?
0: సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు.
1: ఆల్ దోస్ డౌటెడ్ దే వర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ టోటలీ డిప్రెస్డ్.
0: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
1: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్.
0: అమ్మా,
1: మదర్,
0: కృష్ణుడు మను తిన్నాడమ్మా.
1: యు సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
0: ఎందుకంటే కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
1: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ద రియాలిటీ.
0: యశోద చేయి పట్టుకుంది.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ యు ఈటన్ ద మాట్?
0: మన ఇంటిలో వెన్నలేదా?
1: Don't you find butter inside?
0: కావలసిన పదార్థములు లేవా?
1: A lot of eatables.
0: నీవు మందు తిన్నావు?
1: Why have you eaten the mat?
0: అప్పుడు చెప్తున్నాడు.
1: Then he started.
0: తల్లి కూడాను దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
1: to teach divinity clearly he started saying,
0: మను తినంగనే శిశువునా.
1: Am I a child to eat the mud like that?
0: Akuntina.
1: Am I hungry? Am I hungry or am I mad?
0: Nannu balunu maatrame nu chustunnavu. Nenu balunna kaadu kaadu.
1: You consider me as a child? No, I'm not a child.
0: Nenem verivanna kaadu kaadu.
1: Am I a fool, mad? No.
0: Chudu na noru.
1: He see me now.
0: Chuchindi.
1: He saw.
0: Anni lokamulu kanipistu vachayi.
1: All the worlds are present there.
0: Appudu ame bayapadipoyindi.
1: Then she was fearful.

0: Is it all the dream or own of creation of the creator? Is it true?
1: ఇదంతా నాకు కలనా లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: She started doubting like this. Is this all a dream? Is it illusion? What is it? She started wondering.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. It nothing to do
1: body
0: with
1: is the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకనే ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: ఈ గోపికల యొక్క వియోగ భారం భరించుకోలేక
0: gopikas could not bear the separation.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: Krishna sent a message through Uddhava.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: Uddhava came and said, "Oh gopikas, come here, listen to the message of Lord Krishna."
1: గోపికలు చెప్పారు.
0: గోపికా said,
1: ఉద్ధవ మా హృదయం నిండుకుడను కృష్ణుని యొక్క ప్రేమ భావములే నిండి ఉంటున్నాయి.
0: Our heart is full of love of Lord Krishna.
1: మా నాలుక పైన కృష్ణుని యొక్క నామాన్ని నాట్యం ఆడిస్తున్నాము.
0: Lord's name dances on our tongue.
1: భగవంతుని యొక్క ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తూ ఉన్నాయి.
0: And our eyes constantly watch the divine form.
1: మా భావములన్నీ కూడా కృష్ణులో లీనమై ఉంటున్నాయి.
0: All our thoughts are concentrated on God.
1: ఈ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: We cannot listen to your message.
1: మాకున్నది ఒకే భావమే.
0: We have only one mind.
1: ఒకే చింతనే.
0: Only one thought.
1: ఒకే ప్రేమనే.
0: One love.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుని దగ్గరికే వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: And there in Vrindavan, while they are playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpatti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ
0: వచ్చారు. స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికాస్ ర్యాన్.
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్ ట్రీస్.
1: ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ అర్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే.
1: ప్రతి వృక్షం కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హ్యాస్ ఎ మైండ్.
1: ప్రతి వృక్షమునందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: There is love in every tree.
1: ప్రతి వృక్షమునకు కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: There is life in every
1: tree. ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: Every tree can respond.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: Every flower can give the joy.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: This truth is known to gopikas only.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళ్తున్నారు.
0: Gopikas who knew this truth went to every bush there.
1: నల్లని వాడు,
0: the one with dark complexion,
1: పద్మ నయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పించము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడు వాడు,
0: And the one full of love,
1: ఒకడు,
0: one only,
1: మా సర్వము తోచుక వచ్చే.
0: He has captivated, he has robbed all
1: our hearts. ఓ మల్లెలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే. ఓ మల్లెలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: Gopikas went on asking all the bushes over there, oh jasmine flowers, has Krishna has hidden behind you? Krishna is here who robbed all our hearts.
1: Manalu maatadtayane emi telusna?
0: Do they ever feel that jasmine flowers can talk to them? Yes, they know.
1: Nirantaram kudunu krishna sancharam jarigeetvanti yokka ee brindavanamlo krishnunu teriyanaatvanti vaadu okkati kuda ledu.
0: In fact, there are none actually there who are not
1: aware. Mallaku telusunu, kommalaku telusunu, emmalaku telusunu, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును. కృష్ణ యొక్క లీలలు,
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బడ్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు, ఓ మల్లెలారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావం కలిగినటువంటి ఆ గోపికలు యందు నిరంతర కుటుంబ దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపిక.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్,
1: కృష్ణ
0: కృష్ణ,
1: పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: నే పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: పుట్టలకు పోయి వెన్న లో గుట్టున తినదవు.
0: యు విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యూ స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్.
1: కానీ గోపికలు ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికలు.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా?
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్.
1: మరి ఇంటి వెన్న నీకెంత రుచినా?
0: డూ యూ లైక్ ది బటర్ ఆఫ్ ద నైబర్హుడ్?
1: అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానం లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్ వేర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ
1: అటాచ్మెంట్. అత్తలు
0: మదర్స్ ఇన్ లా మే అబ్జెక్ట్.
1: మరి భర్తలు కత్తులు నూరుచున్న
0: హస్బెండ్స్ మే బి రెడీ టు ఫైట్.
1: నోరెత్తరు,
0: దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్.
1: కోపగించరు,
0: దే ఆర్ నాట్ యాంగ్రీ.
1: ఎటకేగరు,
0: దే డోంట్ గో ఎనీవేర్.
1: భీతిల బోరు,
0: దే ఆర్ నాట్ ఎఫ్రైడ్.
1: గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ది ఫిజికల్ మదర్ హాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపతనం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈస్ a treacherous enemy to mankind.
1: కనుక అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు ఈగో.
1: మమకారమును పెంచుకోకూడదు.
0: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఇట్.
1: అభిమానమును అభివృద్ధి గావించుకోకూడదు.
0: డోంట్ గ్రో యువర్ అటాచ్మెంట్.
1: దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసిస్తూ రావాలి.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: There's no living creature without this.
1: కానీ మానవుడు ఇంత లోతునకు దిగటం లేదు.
0: బట్ మ్యాన్ డజన్ గో టు దట్ డెప్త్.
1: కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫిమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వి షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: దేర్ ఇన్ ఇటలీ
1: అంతోనీ అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు,
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంతోనీ.
1: అతను వయలిన్ అంటే అంతోనీ వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంతోనీ వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ దే వర్ వెరీ యాంగ్రీ.
1: ఏ అంతోనీ, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంతోనీ, ఇఫ్ యు టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్.
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: he never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever we say should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be received.
1: అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. టోటల్ ఓన్లీ.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దట్ గాడ్ హూ ఇస్ టోటాలిటీ యు షుడ్ హావ్ టోటల్ లవ్.
1: కనుక నేను ఈ వయలిన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ మేక్ దిస్ మా.
1: అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: దెన్ గాడ్ విల్ బి ప్లీజ్డ్.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: దెన్ వన్స్ గాడ్ ఇస్ ప్లీజ్డ్ ఐ విల్ బి సాటిస్ఫైడ్.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ప్లీజ్ గాడ్.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్
1: టు మీ. ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు.
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్. ఇట్ డజంట్ లాస్ట్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్? నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: యు షుడ్ నెవర్ వర్షిప్ గాడ్ విత్ ఎ డిజైర్.
1: లేక ఏ జబ్బైనా చేస్తే ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: యు షుడ్ నెవర్ ప్రే ఫర్ ఎ క్యూర్ ఆఫ్ ఎనీ డిజీజ్.
1: ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: బికాజ్ డిజీజెస్ ఆర్ సో కామన్.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరగా ఉంది.
0: అండ్ ఆల్ డిజీజెస్ ఆర్
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుంది.
0: హోల్ వరల్డ్ ఇస్ ఆఫ్
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుండాలి.
0: లాట్ ఆఫ్ మనీ.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: మ్యాన్షన్స్
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: ఆల్ కంఫర్ట్.
1: ఇన్ని మనీ నేను ఎందుకు కోరాలి?
0: దెన్ వై షుడ్ ఐ డిజైర్ దెమ్?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి.
0: ఐ షుడ్ ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ.
1: నా దగ్గర ఏది లేదు.
0: వాట్ ఇస్ దట్ మిస్సింగ్?
1: నా దగ్గర శాంతి లేదు.
0: ఐ డోంట్ హావ్ పీస్.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: దిస్ పీస్ ఇస్ విత్ గాడ్.
1: శాంతాకారం భుజగ శయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుణ్ణి.
0: ఐ ప్రే టు గాడ్.
1: నా దగ్గర లేదు, లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give.
1: ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక నేను ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peaceful.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖము ఎవరి దగ్గర లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంట్.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్.
1: దీన్ని భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందములను ప్రార్థిస్తున్నాను కాని నేను లౌకికమైన దానికి ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly
1: అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు అంతోనీ.
0: Antony was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in
1: him. మీకందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రామునకు.
0: No, Tyagaraja is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు
0: వన్ డే
1: పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు,
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, వై షుడ్ ఐ,
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా,
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్,
1: విచారించాడు.
0: ఎన్క్వైర్డ్.
1: నేనెప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ ఇట్ ఇస్ సెడ్ రామ యు హావ్ నో పవర్, దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది,
0: దేర్ ఇస్ డివోషన్.
1: నీలోనే శక్తి లేదు,
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు.
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్, హి సెడ్.
1: తరువాత యోచించాడు.
0: లేటర్ హి థాట్,
1: చీ చీ చీ, నేను చాలా పొరపడుతున్నాను.
0: What a shame it is, I am mistaken.
1: రాముల్లో శక్తి లేదా,
0: there is power in Rama.
1: కాదు కాదు, ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు,
0: there is no devotion in me.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: My devotion is wavering.
1: నీలో శక్తి లేకపోతే రామా,
0: Rama, if there is no power in you,
1: కపివారది దాటున
0: will that monkey cross the bridge?
1: కలికి రోటగట్
0: Is it possible to bind to the mortar?
1: Lakshmi Devi valachuna.
0: Will Lakshmi love you?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?

0: దట్ ఇంటెలిజెంట్ భర్త విల్ హీ ఎవర్ సర్వ్ యూ.
1: ద పవర్ ఆఫ్ రామా ఈ శక్తి అని చెప్పడానికి వీలు కాదు రామా.
0: Rama, it's not possible to estimate your power.
1: Lakshmi Devi vachi nee paadalu ottutunda.
0: If you have no power, will Lakshmi come and press your feet like
1: that? Sushumuddhi gala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gateni vaddistunnade.
0: Will that Bharata serve you? Will he press your feet?
1: Lakshmanudu elanti vaadu adisheshude.
0: Lakshmana is adishesha himself.
1: Atanu nirantaramu nidra aaharamulu maani ninnu sevistunnade.
0: He has sacrificed his food and drink and
1: serving. Shakti lekapothe aa koti hanumantudu inta pedda lankanu కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో మళ్ళీ ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ది నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్.
1: రామ క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ త్యాగరాజు, త్యాగరాజు ప్రేడ్ ఫర్ ది ఫాదర్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసములు కూడా వెంట తగులుతుంటాయి.
0: When every devotee has got such a feeling and that the disbelief will follow like a shadow.
1: భగవంతుని పూర్తి విశ్వసిస్తారు.
0: They have full faith in God.
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: But certain times they act in a contradictory way.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్.
1: స్థిరమైన బుద్ధిని మనము పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములు పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోషన్.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింప చేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యు వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటర్ జలమే వస్తుంది.
0: ఇఫ్ యు క్యారీ విత్ యు ఎ స్మాల్ టంబ్లర్ యు విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యు టేక్ విత్ యు ఎ బిగ్ వెసల్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్
1: ఫుల్. ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మియర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు, ఇవన్నీ కూడా గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యూ డూ గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డూ విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ది ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ఇఫ్ యూ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్,
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యూ విల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకని చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు,
0: హిస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, హిస్ ఎటర్నల్.
1: చావక పుట్టక చంపబడక,
0: హి డజంట్ కిల్ అండ్ యూ కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు,
0: హీ స్టాండ్స్ ఎస్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటుంది.
0: హీ స్టాండ్స్ ఎస్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్.
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి
0: but we are after momentary things.
1: కాలమును కూడా నువ్వు వ్యర్థము గావించుకొని,
0: and we waste time.
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నావు,
0: and we waste our body.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ది డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి, భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్.
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు,
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వెయిట్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వి చేంజ్ ద ఇన్నర్.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యూమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once the mind is transformed, you can know మాధవత్వ దివినిచే.
1: కనుకనే మనం భజన చేస్తున్నాము.
0: సో వి డు భజన.
1: ఈ భజన అన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వి గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వి మే డూ భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావముల చేత మనసును నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్, నేచురల్లీ యు విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: విదౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: మరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: సో మెనీ ఆర్ హియర్.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌసండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్, సో దట్ ఎవరీ
1: హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవరీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి ఈ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి కూడా అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్, వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్ గ్యాలరీ.
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే,
0: ఇఫ్ ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్, ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: ఆర్ యు కోసమే పాడావు?
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్.
1: పది మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడా అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ, ది గ్యాదరింగ్ అండ్ అకేషన్, వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల ఎందుకును ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క బిజీ లేనప్పుడు పాడి ప్రయోజనమేమి?
0: విదౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్,
1: చేసి ప్రయోజనమేమిటి? చూసి ప్రయోజనమేమిటి? చెప్పి ప్రయోజనమేమిటి? అన్నింటి ఎందుకును పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశం అవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్.
1: కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
1: ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికి నీ ప్రేమ అనేటువంటి.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.

0: Love, what is the use of singing?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all
1: భజన? ఎన్ని పూజలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of worship?
1: అన్నింటికి ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: Love is life.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: Therefore we should develop love which is our life.
1: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
0: So Gopika said,
1: ఓ కృష్ణ నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: My heart has become a barren land.

0: all the enthusiasm.
1: Premasudha varshamu varshimpaga.
0: With the rain of love.
1: Prema nadullu pravahimpaga muradi ganamu seyagadi.
0: As the rivers of love flow continuously, O Krishna, lay on murali.
1: Ma hrudyanni karimpa chesetundi ganam paadali.
0: We should sing as to make our hearts.
1: మా హృదయాలు మొదలే కఠినమై ఉంటున్నాయి, దాన్ని మరింత కఠినమయ్యేటువంటి రీతిగా నువ్వు పాడకూడదు.
0: Our hearts are so tough and hard. We should not sing to make it tougher.
1: అందువల్లనే రాధ చెప్పింది,

0: sing in such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: Oh Lord Krishna, talk to us so sweetly so that our heart would be full of love.
1: Veda saaramanta desi.
0: Collecting the essence of Veda.
1: Nada brahma muganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali, the
1: gana roopa muganu maachi.
0: And changing into the form of music.
1: Vata paadu ma Krishna.
0: Oh Krishna, sing for us.
2: Ni yokka వేద సారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూ అవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
2: ఏది మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
2: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
2: నవరంధ్రములు. Navarandram.
0: It has got 9 openings.
2: Mana dehame murali.
0: Our very body is murali.
2: Idi navarandramulato koodinatvantidi.
0: It has got 9 points openings.
2: Aithe
0: then
2: ee venumunandu madhyalo ye maatram kuda edi addu raakudu.
0: But this flute, it is no obstacle there inside.
2: Idi ye maatram ye padartham addu vachina idi sustharanga untundadu.
0: There is no matter inside a flute.
2: Kanuka naa yokka dehamaneetundi murali lopala ye vaanchalu aneetundivi addu lekunda దీన్ని నువ్వు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
2: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
2: కానీ కలి ప్రభావము చేత నేడుకును అనేక మంది భక్తి శ్రద్ధలతో కలిగిన వారు కలరు.
0: దో ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
2: ఈ భక్తి ప్రపంచం అన్ని కూడాను దివ్యమైన భావంతో రూపొందాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సరిటీ షుడ్ బి డివైన్ టోటలీ.
2: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: బట్ ఆన్ ఫెస్టివల్స్ వీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
2: రెండవ దినమే ఈ భావాలు మారుగైపోతాయి.
0: ఆన్ ది ఫాలోయింగ్ డే దే ఆర్ గాన్.
2: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: ఎవ్రీ మూమెంట్ ఇస్ సీక్రెట్ ఫర్ దట్ మ్యాటర్.
2: ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: ఎవ్రీ డే ఇస్ సీక్రెట్.
2: క్షణ క్షణం కూడా నువ్వు పవిత్రమైనటువంటిది.
0: మూమెంట్ టు మూమెంట్ దే ఆర్ సేక్రెడ్.
2: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ ద సేక్రెడ్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
2: దైవం సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వే.
2: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతి.
0: God is present all over, all heads.
2: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: అండ్ యూ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
2: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
2: ఐతే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
2: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషులు చూస్తున్నాను.
0: యు సీ దట్ యు

0: such a man there.
1: ఆ మనిషిలో కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు.
0: But the man in front has got in
1: his God. రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుని చూడటం లేదు కదా.
0: You see the form of the man in front, but you don't see the feeling.
1: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: Without the divinity, how do you find the man existing?
1: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: There's air around you.
1: కానీ నీ కంటికి కనిపించదు.
0: But you don't see that.
1: నీ చేతికి చిక్కదు.
0: You can't catch.
1: కానీ గాలి లేదంటావా?
0: But can you deny?
1: గాలి లేకపోతే నీవు ఎట్టుండగలిగావు?
0: Without air, how do you live?
1: గాలి ఉంది.
0: There is.
1: నీకు కనిపించదు.
0: You don't see.
1: నీ చేతికి చిక్కదు.
0: You can't catch.
1: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: Likewise, God is around you.
1: కంటికి కనిపించదు.
0: You don't see him.
1: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: When you let him.
1: నిర్మలమైనటువంటి హృదయం కలిగినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: And once you have pure heart, God will step in.
1: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should develop sacred heart.
1: ఏది పవిత్రమైనది?
0: What is that sacred?
1: అందరి యందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: The feeling of oneness that God is present in all, that is the real.
1: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you accuse,
1: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you love, it amounts to love of God.
1: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: This is real piousness.
1: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
1: సాధువులు అంటే ఏమిటి? కాషాయ వస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: డూ యూ థింక్ ఎ పైస్ మ్యాన్ ఇస్ ద వన్ విత్ ఆకర్ రోబ్?
1: అతని కాదు సాధువు.
0: నో,
1: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పైస్ క్వాలిటీ ఇస్ పైస్ మ్యాన్. సాధువు
1: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు.
1: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
1: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దట్ ఇస్ ది ట్రూ థింగ్.
1: మనం చేసే సర్వ కర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: ఆల్ అవర్ యాక్టివిటీస్ టేక్ అస్ నియర్ గాడ్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: When once we know the truth, we'll never resort to bad activity.
1: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
1: కృష్ణ అంటే ఏమి అర్థం?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
1: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
1: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
1: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ కృషి?
1: భూములు దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
1: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
1: ఈ హృదయం అనేటువంటి క్షేత్రము లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హ్యాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
1: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ ఆర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
1: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్ మస్ట్ బి
1: కడుపులు చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
1: ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
1: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వీ షుడ్ సో ద సీడ్స్ ఆఫ్ లవ్.
1: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
1: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి కృష్ణ.
1: కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హూ అట్రాక్ట్.
1: మాటలతో, పాటలతో, ఆటలతో, అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చాడు.
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్, బై హిస్ ప్లే, బై హిస్ మ్యూజిక్.
1: కనుకని ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందుకు ఉంటుండాలి?
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
1: అందరూ కృష్ణ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
1: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వీ వాంట్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వీ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
1: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
1: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యూ టు బి.
1: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబాడీమెంట్.
1: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యూ డు నాట్ నో దాట్.
1: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విత్ ఇన్.
1: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
1: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ, యూ డోంట్ ఆస్క్ వై యూర్ హ్యాపీ, వై డోంట్ యూ క్రై.
1: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్, ఎవ్రీబడీ వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
1: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
1: కనుక అందరూ గుంపుగా చేరి వాణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
1: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
1: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరూ ప్రశ్నించరు.
0: ఇవన్ ఈస్ హ్యాపీ, నోబడీ విల్ క్వశ్చన్ వై యు ఆర్.
1: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
1: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యూ ఆర్
1: బి హ్యాపీ.
0: సో బీ హ్యాపీ ఆల్వేస్.
1: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: ఏమాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: విచార పడితేప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవత్ అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్, సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
1: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go and get feeling sad, do you think you
1: కాబట్టి ఆ భగవంతుని అంశమే నేను
0: అండ్ ది స్పార్క్ ఆఫ్ గాడ్
1: నాలో ఈ చింత ఉండకూడదు
0: సో థాట్ యాంగ్జైటీ షుడ్ నాట్ బి
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన పోలికలంతా మనం చేసుకున్నప్పుడు మనలో ఆనందం ఉట్టి పడుతుంది
0: వెన్ యూ ఎంటర్టైన్ సచ్ సీక్రెట్ థాట్స్ యూ విల్ బి బ్లిస్ఫుల్
1: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరి అయినటువంటి స్థితిని పొందుతాం కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు
0: వి షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్ నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల
1: భావాలు మార్చుకుని లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్ బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్
1: ఏం ప్రయోజనం
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్
1: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్
1: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
1: అంతా భగవత్ కార్యంగానే భావించు
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్
1: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫైడ్
1: అంతా తనది
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
1: గాడ్ ఈ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటిని వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానని వెళ్ళిపోతుంటారు చూడు అట్లా మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది
0: జస్ట్ యాస్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్ because they don't belong to you
1: ninnu oka vidhamainatundi oka sakshibhutiga pettadu
0: you are only there as a guardian as a witness
1: ante kaani ivanta neevi kaadu
0: they don't belong
1: nee vache samayalo tisiraledu
0: you are not brought them as
1: you poye samayalo tisukoni povu
0: and you cannot take them
1: madhyalo pettadu bhagavantu ivanni
0: god has brought them
1: ivanta baadhyatini ichadu
0: ee
1: pani cheskomani cheppadu
0: he wanted to do your duty
1: sakramanga cheyavalsindi
0: and you have discharged your duty క్లియర్లీ
1: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము
0: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ గాడ్
1: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి
0: ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ
1: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము
0: వెన్ వన్స్ వీ హావ్ దట్ ఫీలింగ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ డివినిటీ
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు
0: గాడ్ ఇస్ లవ్
1: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు
0: There's nothing more that God gives you.
1: Kalugane gopikulu kuda chepparu.
0: Gopikas also said,
1: "Ye hrudayam unu segitivo isemaku."
0: Oh God, that heart you have given us.
1: Magidi danine arpintu mahitamurti.
0: We offer the same heart back to you, O God.
1: Paraga veremi dettu nee pada archanakunu.
0: What else can I bring and offer you?
1: Anjalintu andukovayya neevu.
0: All my namaskar salutations kindly.
1: Yedichava adeni ikistunnanu.
0: I give you the same thing you have given me.
1: Yen techukunadu emi ledu.
0: I have not brought anything.
1: Anta neevichindi.
0: Everything
1: neevichindi neeke istunnanu.
0: I'm just giving you that what you have given me earlier.
1: Ee pavitramaina భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము
0: దట్ సీక్రెట్ థాట్ ఈస్ ద ట్రూ ఆఫరింగ్
1: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు
0: నెవర్ థింక్ దట్ యు హావ్ గివెన్ సో మచ్ టు గాడ్
1: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను
0: ఐ ఫెడ్ 500 పీపుల్
1: 500 మందికి చీరలు ఇచ్చాను
0: ఐ డిస్ట్రిబ్యూట్ సారీస్ 500
1: మందికి పంచలు ఇచ్చాను
0: ఐ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ టు 500
1: ఇంకంత కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో గానీ భగవంతునికి చెప్పొద్దు
0: ఆల్ దిస్ నీడ్ టు బి స్టేటెడ్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నాట్ టు గాడ్
1: గాడ్ చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి
0: యు షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్
1: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్ ఇట్స్ ఇనఫ్
1: ప్రేమతో ఇవ్వాలి ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ
0: యు షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్ because it's made
1: prema lekunda emi chesina gaani prayojanam ledhu
0: without love whatever you may do it's all
1: hrudayapurvakanga nee arpitam cheyali
0: you should do it wholeheartedly
1: ఇది నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము
0: దిస్ ఇస్ ద ట్రూ ఆఫరింగ్ టు గాడ్
1: ఎందుకనగా నీవు కూడా నువ్వు ప్రేమ స్వరూపుడు కావాలి
0: యు షుడ్ ఆల్సో బికమ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్
1: బ్రహ్మ ఇవ భవతి
0: ఇట్స్ ఆల్ నోర్ ద బ్రహ్మ
1: నీవు స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు
0: యాజ్ యు థింక్ సో యు బికమ్
1: డార్విన్ అట్నే అయ్యాడు
0: డార్విన్ బికేమ్ లైక్ దట్
1: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు
0: సో ఆల్సో ప్రహ్లాద
1: నారదుడు అట్నే అయ్యాడు
0: ఆల్సో నారద
1: వాల్మీకి ఆ విధంగానే మారాడు
0: వాల్మీకి బికేమ్
1: కరు ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెం రీచ్ దట్ హైట్
1: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపనామంలో నీ యొక్క జీవితమును అంకితం గావించాలి
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్ థింకింగ్
1: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో
0: డూ యువర్ ఆల్
1: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు
0: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
1: ఎనీథింగ్ అందువల్లే మామను స్మర యుద్ధచ యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్
1: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ
1: ఇది కూడా నువ్వు భగవత్ కార్యమే అని భావించుకో
0: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్
1: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్
1: ఏ పనులు తెచ్చుకోలేదు
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్
1: తీసుకుని పోవటం లేదు
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్
1: ఇచ్చింది నీకే
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు హావ్ గివెన్ ఈ
1: విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్
1: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: Without that broad-mindedness,
1: సంకుచితమైన భావముల చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం
0: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్
1: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్.
1: సంకల్పములు ఎప్పుడు కూడాను పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
1: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ.
1: నా ఆకారం మానవత్వము. నా భావములంతా కూడా క్రూరత్వంగా పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్టవుతాను?
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ యానిమాలిటీ విదిన్, హౌ కెన్ యు బి ఎ హ్యూమన్?
1: పశువులు ఉండేటువంటి పాక లోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డూ యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
1: కనుక నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
1: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
1: దుష్ట గుణములు, దుష్ట భావములు, దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: ది వికెట్ సెంటిమెంట్స్, ది వికెట్ ఫీలింగ్స్,
1: వికెట్ వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్, జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
1: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
1: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: గాట్ ద డోర్స్ దేర్.
1: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్ ఆర్
1: మనం బయటికి పోవడానికి, రావడానికి, మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి, విడవడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
1: ద్వారములు ఉన్నాయి కానీ బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్, యు డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
1: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యు హావ్ టు డ్రైవ్ దెమ్.
1: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అన్నింటి వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ ఆర్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దెమ్ అవుట్ ఇమీడియట్లీ.
1: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రైవ్ దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
1: మంచి భావాలు వస్తే వెల్కమ్ చేయాలి.
0: వెల్కమ్ గుడ్ థాట్స్.
1: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
0: దే ఆర్ ది గుడ్ యాక్టివిటీస్ టు బి అండర్టేకెన్ బై ఆల్ ద సెన్సెస్ ఆఫ్ ది బాడీ.
1: మానవత్వంలో ఉండేటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: మైటీ డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టూడ్ ఇన్ by anyone of us.
1: జీవితం బ్రతకాలి.
0: Yes, we have to live.
1: జీవితాన్ని పోషించుకోవాలి. కాని మానవుడు అంటే ఏమిటి?
0: బట్ కీప్ అవర్ లైఫ్.
1: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
0: మానవ, ద వర్డ్ మీన్స్ ద వన్ విత్ ఫెయిత్.
1: ఏం విశ్వాసం కావాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫెయిత్?
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
0: యు హావ్ గాట్ వెరీ గుడ్ సఫారీ సూట్.
1: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
1: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
0: దెన్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ టు వాష్ మై.
1: చాకలవాణికి వేస్తున్నావు,
0: యూ గివ్ ఇట్ టు హిమ్.
1: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
0: యు నో, ఇఫ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ దోబీ ఆర్ ద వాష్మన్, యూ విల్ నాట్ గివ్ యువర్ డ్రెస్.
1: నీ తల పెరిగింది.
0: ఎస్, ద హెయిర్
1: కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
1: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
0: ఫర్ ది హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
1: వాడు కత్తిరించుకుంటాడు, నీ తలపైన పెడతాడు.
0: యాజ్ హి కట్స్ ద హెయిర్,
1: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫోర్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
1: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు,
0: యూ టేక్ సమ్ గోల్డ్.
1: కంసల్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పి చెప్పావు.
0: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
1: చేంజ్. ఇంకా వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా?
0: ఇఫ్ నో ఫెయిత్ వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్.
1: మార్కెట్కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు,
0: యూ గో టు ద మార్కెట్ టు
1: బై. మార్కెట్కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ యొక్క మార్కెట్ కి వస్తావా?
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ దట్ యూ రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బయింగ్ వాట్ యూ రియల్లీ వాంట్,
1: వీటన్నింటిపైన కూడా నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
0: యూ హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
0: యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సడన్లీ ప్రొటెక్ట్ యూ.
1: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, చాకలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
0: యూ బిలీవ్ ద వాషర్మన్, యూ బిలీవ్ ఎ బార్బర్, యూ బిలీవ్ బట్ యూ డోంట్ బిలీవ్ గాడ్.
1: ఇది ఏ మానవుని యందు బలహీనత?
0: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
1: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
1: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
0: ఇట్ మీన్స్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్
1: యూర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ బిలీవ్ ఎనీ వన్.
1: కనుకనే మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
1: యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: Faith in yourself, faith in God. This is the secret of greatness.
1: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
0: That's real greatness.
1: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులని ఎట్లా నమ్మగలవు?
0: If you have no faith in yourself, how do you have faith in
1: others? మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
0: First we must have faith in God.
1: మిగతాంతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter if we don't have faith in others.
1: నమ్మవలసింది ఒక్క భగవంతుని మాత్రమే.
0: The only one whom we have to believe.
1: బంధువులందరూ వాకిటి దాకని వల్లకాటికే వత్తురు.
0: Relations would come up to the main door into the
1: బంధమని నిన్ బాయని ఆపద్ బంధు. నువ్వు భగవన్ నామమేరా.
2: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
1: ఎక్కడ పోయినా కూడా నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. కాపాడేది దైవం ఒక్కడే.
2: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హిస్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ.
1: ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
2: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఉన్నంత వరకు పెరక తింటారు.
2: సో లాంగ్ యూ హ్యావ్ గాట్ మనీ దే విల్ కానీ
1: దైవం అది కాదు. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
2: బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించే.
2: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
1: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడాను భగవంతుడే సంరక్షిస్తూ వచ్చాడు.
2: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ దట్ గాడ్ విల్ ప్రొటెక్ట్.
1: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్తు లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
2: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
2: అట్ టైమ్స్ వి డు
1: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
2: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
1: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
2: యూనో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
1: పరమ భక్తుడు అతను.
2: ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోట్ ఇన్ టెన్.
1: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రామునికి నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
2: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్.
1: దానివల్ల తానిషా అతన్ని జైల్లో పెట్టాడు.
2: సో తానిషా హాస్ ఇంప్రిజన్డ్ హిమ్.
1: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
2: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
1: నేను ఏం చేశాను, డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
2: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
1: నేనంతా రాముని మందిరాన్ని కట్టించాను.
2: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
1: సీతారామల చెళ్ళకంతా కూడా నగలు చేయించాను.
2: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
1: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
2: రామ హూ ఇస్ ఎక్స్పోజ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
1: నో
2: నో,
1: ఇది ఏ మాత్రము తప్పు కాదు.
2: ఇస్ నో మిస్టేక్ ఎట్ ఆల్.
1: నీ కోసమే చేశాను రామ.
2: ఫర్ యూ ఓన్లీ రామ.
1: చెప్పాడు.
2: హి సెడ్ సో.
1: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర, ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
2: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
1: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే,
2: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ,
1: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
2: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
1: రామచంద్ర.
2: రామచంద్ర,
1: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
2: You are there with all this style and the jewels. Whose property is that?
1: కోపం వచ్చింది, ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే, ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
2: You are just shining with all the jewels. Whose property? Whose father's property is that?
1: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
2: Immediately రామదాస్ felt so sad.
1: అప్పా తిట్టి తినని ఆయాసపడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టి తినయ్యా.
2: Rama, don't be angry because I accused. I could not bear this suffering, therefore I said so.
1: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
2: I could not bear this suffering, therefore
1: నా తప్పును క్షమించమని కోరాడు.
2: Please pardon me.
1: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
2: We do have emotions.
1: అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
2: They come and go like passing clouds.
1: ఏది కూడా నువ్వు పర్మనెంట్ గా ఉండదు.
2: Nothing is permanent.
1: ఈ విధంగా భగవంతుణ్ణి ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కొక్క సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
2: Though we love God intensely, sometimes we hate him also.
1: జయ విజయులు నారాయణ వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
2: జయ విజయ హూ వర్ దేర్ ఎట్ ద మెయిన్ డోర్ నెవర్
1: వాంటెడ్ టు పార్ట్ విత్ గాడ్. వారు రాక్షసులై పుట్టారు.
2: బికాజ్ ఆఫ్ ద కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
1: కానీ నారాయణుని ప్రార్థించారు.
2: అదే ప్రయత్నం నారాయణ.
1: నారాయణ నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
2: నారాయణ వి కాంట్ బి అవే ఫ్రమ్ యూ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
2: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్
1: నాయన. మీరు నిరంతరం కూడా నువ్వు రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారని.
2: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, యు గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
1: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
2: దే వెంట ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
1: పుణ్యాన ఆ దూషణలకు మీరు పోకండి.
2: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
1: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
2: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
1: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
2: This hatred will never help you.
1: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
2: Because of this continuous yearning and pining for the Lord, they hated him continuously.
1: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
2: కంస హేటెడ్ కృష్ణ.
1: కట్టకడపటికి ఏమైపోయింది?
2: What happened ultimately?
1: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
2: It's only Krishna who took out his life.
1: ఒక శిశుపాలుడు.
2: శిశుపాల
1: నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
2: Criticized Krishna continuously.
1: ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధములుగా విమర్శించాడు.
2: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
1: కట్టగడప్పటికీ ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాలపైన పడింది.
2: విత్ దట్ వీలర్ చక్ర వెన్ హి వాస్ బిహెడెడ్, The blood fell at the feet of Lord Krishna.
1: నిరంతరం కొడును ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
2: The reason is the blood chanted the glory of Krishna throughout.
1: ఆ రక్తం కృష్ణుని పాదాలకి అర్పితమైపోయింది.
2: That blood fell at the feet of Krishna.
1: కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
2: Whatever may be the way, we should
1: think of the glory of God. మాత్రం మంచిది కాదు.
2: It's not proper to criticize.
1: ప్రేమతో పూజించండి.
2: Out of love.
1: దూషణతో 100 నామములు స్మరించేదానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
2: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇస్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
1: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
2: టు టీచ్ టు ప్రాపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ద
1: సంక్తి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
2: గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ అక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు us.
1: చూడండి, పూలు సూది దారం ఉంది.
2: హియర్ వి హావ్ ది ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
1: కానీ పుష్పమాల తానగున
2: కెన్ దాట్ బి ఎ గార్లండ్?
1: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
2: దేర్ షుడ్ బి సమ్ గార్లండ్ మేకర్.
1: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
2: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్ దేర్.
1: కానీ సొమ్ములు నిర్మాణమగున
2: కెన్ యూ హావ్ జ్యూవెల్?
1: చేసేవాడు ఒక ఉండాలి కదా.
2: దేర్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్.
1: ప్రణతి నూనె ఒత్తిగలదు దీపపు వెలుగు కలుగునా?
2: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. డు యు గెట్ ద లైట్?
1: అనే ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
2: బట్ దేర్ షుడ్ బి వన్.
1: అదే రీతిగా ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
1: బుద్ధి గలదు విద్య గలదు కానీ విద్యాధికారత అనగున?
2: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
1: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
2: బట్ దేర్ షుడ్ బి టీచర్.
1: అదే విధంగానే
2: లైక్ వైస్
1: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
2: గాడ్ హాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
1: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
2: యూ హావ్ టు నో దిస్ ట్రూత్.
1: ఎందుకు అవతారం వచ్చిందంటే
2: వై ఇన్కార్నేట్?
1: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
2: ఇట్స్ నాట్ ద పర్పస్ లెస్.
1: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
2: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులు
1: జంతువు నాం నరధర్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
2: హ్యూమన్ బర్త్ ఇస్ రేర్.
1: ఈ మానవత్వాన్ని స్వార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
2: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో అస్ టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
1: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
2: దీ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెంట్ టు రిమైండ్ us అవర్ రెస్పాన్సిబిలిటీస్.
1: పశువులు ఎట్లా ఉంటాయో తెలుసినా?
2: యు నో హౌ కౌస్ ఆర్.
1: పంటను చూసేదానికే ముందు దాంట్లో పడిపోతాయి.
2: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
1: బాగా త్వరగా తినేసేస్తాయి.
2: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
1: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప చేసుకుంటుంది.
2: కౌస్ యాస్ దే గో బ్యాక్ దే మాస్టిగేట్ వన్స్ అగైన్ అండ్ దెన్ బ్రింగ్ బ్యాక్ ఆల్ ది ఫుడ్ పార్ట్.
1: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
2: So on these sacred occasions we have to swallow all the good things that are
1: తర్వాత మీ స్వస్థానంలో పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
2: By time we go back to our places we should recall, remind ourselves.
1: అది ఈ యొక్క బోధనలంతా.
2: That is the teaching.
1: నాయన మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
2: You have been listening but never forget what you listen.
1: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
2: The moment you go back, recall.
1: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
2: And then practice.
1: ఈ ఆచరణ చాలా అత్యవసరము.
2: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: విన్నంత మాత్రమే చాలదు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు లిసన్
1: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
2: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
2: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
1: ఏది చేసినా దైవ కార్యమే.
2: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
1: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
2: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైమ్.

0: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
1: Bhakti margamu suluvaina bandi bata.
0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margamu jnana manam vimana yanamu kade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamunundi karmopasana jnanamula yokka vishayamai aneka mandi aneka vidhamulainatuvanti yokka vadopavadamulu jarupatu idi goppadi idi chinnadi అనేటువంటి నిర్ణయములకు రాలేక అయోమయ స్థితిలో కాలం నివర్తం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ అమంగ్స్ దెమ్సెల్వ్స్ విచ్ ఆఫ్ ది త్రీ పాత్స్ ఇస్ గ్రేట్, ద పాత్ ఆఫ్ యాక్షన్, ద పాత్ ఆఫ్ డివోషన్ అండ్ ది పాత్ ఆఫ్ విజ్డమ్. దే కుడ్ నాట్ డిసైడ్.
1: కానీ విశాల హృదయుడైనటువంటి వారు విచారణ చేసి చూసినప్పుడు ఈ మూడింటి యొక్క గమ్యము ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ దే విల్ ఫైండ్ ద గోల్ ఇస్ వన్ దో దేర్ ఆర్ త్రీ పాత్స్.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
0: దో దీస్ త్రీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద డెస్టినేషన్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: కర్మోపాస జ్ఞానములు మూడు ఉంటి కూడా త్రివేణి సంఘమని భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: ది ఏన్షియన్స్ కన్సిడర్డ్ ది పాత్ ఆఫ్ యాక్షన్ డివోషన్ విజ్డమ్ యాజ్ ద ట్రినిటీ, త్రివేణి సంగమ.
1: భక్తి అనగా యమునా నది.
0: డివోషన్ ఇస్ రివర్ యమున.
1: ఇది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క తత్వము.
0: ఇస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సెల్ఫ్లెస్.
1: కర్మ అనగా గంగా నది.
0: యాక్షన్ ఇస్ గ్యాంజెస్.
1: శరీరమాద్యం కరుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: ఆల్ ది యాక్షన్స్ దట్ వి అండర్టేక్ విత్ దిస్ బాడీ షుడ్ బి సేక్రెడ్.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: దిస్ పార్ట్ ఆఫ్ యాక్షన్ విల్ సర్టన్లీ టేక్ యూ టు విజ్డమ్.
1: కనుక ఈ యమున గంగా అనేటువంటి కర్మోపాసనలు రెండు కూడాను బాహ్యంగా కనిపిస్తుంటాయి.
0: యమున అండ్ గంగా స్టాండింగ్ ఫర్ యాక్షన్ అండ్ డివోషన్ దే ఆర్ అపారెంట్ విజిబుల్.
1: కర్మ భక్తి ప్రభావములు రెండు కూడాను మానవుని యొక్క ఆచార విచారముల చేత మనకు స్పష్టమవుతుంటాయి.
0: యాక్షన్ అండ్ డివోషన్ ఆర్ వెరీ వెల్ సీన్ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ అడాప్టెడ్.
1: కానీ జ్ఞానం అనేటువంటిది అంతర్వాహిని అయిన సరస్వతి వంటిది.
0: బట్ ది విజ్డమ్ ఈజ్ అన్ ఇన్నర్ కరెంట్ లైక్ దట్ ఆఫ్ ది రివర్ సరస్వతి.
1: సరస్వతి కనిపించదు.
0: సరస్వతి ఈజ్ నాట్ సీన్.
1: జ్ఞానమునకు ఒక రూపము లేదు.
0: విజ్డమ్ హ్యాస్ నో ఫార్మ్.
1: జ్ఞానము కేవలము ఆచార సాంప్రదాయముల చేత అవ్యక్తమై ఉంటుంటాయి.
0: It is contained, ingrained within the tradition and the practices adopted.
1: ఇది కేవలము ఆవిర్భవించేటువంటిదే కానీ ప్రకటించేటువంటిది కాదు.
0: It's the one that originates, emanates, but does not express.
1: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానంపైనే ప్రసరింపచేస్తుంది.
0: All actions proceed towards this wisdom.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదనియు.
0: Action is like a flower.
1: ఉపాసన అనేటువంటిది పిండి కాయ వంటిది అనియు.
0: Worship is a tender fruit.
1: జ్ఞానము ఫలం వంటిదనియు.
0: Wisdom is a ripe fruit.
1: పుష్పం లేక కాయ కాలేదు, కాయ లేక ఫలం కాలేదు.
0: Without flower there cannot be a tender fruit, much
1: less a ripe fruit. పరిణామములు వేరు వేరైనప్పటికీ దీని యొక్క గమ్యం ఒక్కటే.
0: Though these three transformation steps, stages are there,
1: satyam okkate.
0: Transformation is one, truth is one.
1: దీని యొక్క లక్ష్యం కూడాను ఒకటి.
0: Its purpose is also one and the same.
1: కనుక కర్మ లేక ఉపాసన కాని, ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు.
0: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
1: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
0: Action is undertaken so as to purify heart.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, శరీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు, ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm with all that is pure that gives us wisdom.
1: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: This is called Trinity or Trikarana Shuddhi.
1: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
0: Is the true human if he has got this purity of the
1: proper study of mankind is man. థాట్స్, వర్డ్స్, యాక్షన్, ఈ మూడింటి యొక్క ఏకత్వమే, యాక్షనే కర్మ మార్గము.
0: దర్ఫోర్ దిస్ కైండ్ ఆఫ్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఉచ్చరించటమే ఉపాసనా మార్గము.
0: ది డిక్లరేషన్ వాట్ వి సే ఇస్
1: సంకల్పించటమే, ఇది జ్ఞాన మార్గము.
0: ది అల్టిమేట్ బీయింగ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
0: Therefore, basing on thought we say, later we resort to action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
0: True human quality lies in understanding the spirit behind the three.
1: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకొనలేక కేవలము కర్మోపాసన జ్ఞానములనేటివి కూడాను వేరువేరుగా భావించి అనేక విధములైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
0: People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom.

0: Because of this ignorance, or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Inati manavudu yemi uchcharinchutunnado ye palukulu palukutunnado tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya leka daiva pritiya leka sanga neetiya aneetvanti oka nindayani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: Jihve rasagni madhurapriyatvam satyam hitam tvam paramam vadan avarnayeka madhuraksharani govinda damodara madhaveti. Hey jihve naluka, neevu satyamunu palikeetunti naluka, neevu mrudumadhuramainatunti naluka, neevu శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుగు చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యూ కెన్ టాక్ సో స్వీట్లీ, యు ఆర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనిని భగవద్గీత ఎదుగుకూడను

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: We should not speak any word with full of agitation or emotion.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be one of truth.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be pleasing unto others.
0: ఎదుటి వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: It should not hurt anyone.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: It should not dissatisfy anybody.
0: అదియే సత్యము.
1: That is truth.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: Speak truth.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: Because it's not going to be accepted, never utter a lie.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడా నువ్వు విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడా నువ్వు మంచిదే కాని అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు.
1: It's rather better to observe silence when we cannot speak truth, when we cannot distinguish between truth and
0: కనుక కర్మోపాసన జ్ఞానముల మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: one and the same. పవిత్రతకు సరియైనటువంటి సోపానం.
1: There, that's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మచేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కానీ పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకూడను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ దేర్ ఇస్ దిస్ కేటగరైజేషన్ ఇన్ రైల్వే డిపార్ట్మెంట్ కంపార్ట్మెంట్స్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్.
0: అయితే ఈ దేహమునికి ఇప్పటికి 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in it, railway travel.
0: Aneka mandi rail lo kurchunte atu itu oogutundi ani cheptuntaru. Adi chudalani naaku aasha.
1: Bhagavan wants to experience traveling by train, how it tosses, how it jumps like that on the railway track.
0: Kaani daniki oka kaalam vastundi.
1: Because the time is ahead anyway.
0: Ee departments lopala third class అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు కొన్ని నష్టములకు కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వి ఆర్ పుట్ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైనటువంటి ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: ఇంకా సెకండ్ క్లాస్ లో అనేటువంటి దాంట్లో చక్కగా విశాలంగా కూర్చోవచ్చును కానీ పండుకొని నిద్రించడానికి వీలు కాదు.
1: యూ విల్ హ్యావ్ ఎ సిట్టింగ్ ప్లేస్ ఇన్ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ బట్ యూ కెనాట్ స్లీప్.
0: ఇంకా ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పొరలాడవచ్చు.
1: ఫస్ట్ క్లాస్ యూ కెన్ రోల్ యాజ్ యూ ఫీల్.
0: అయితే ఈ మూడు పెట్టెలు కూడాను ఒకే స్టేషన్ కే పోయి చేరుతుంటాయి.
1: హౌఎవర్ ఆల్ దీస్ త్రీ కంపార్ట్మెంట్స్ గో టు ద సేమ్ స్టేషన్.
0: ఇంతేకాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: దేర్ అదర్ ఎగ్జాంపుల్స్ టూ.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయటము ఒకటి.
1: ట్రావెలింగ్ బై ఆర్డినరీ ట్రైన్ పాసెంజర్ ట్రైన్ ఇస్ వన్ టైప్.
0: నీవు ధర్మవరంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: కాని ఈ ధర్మవరంలో ఎక్కినటువంటి ట్రైన్ ద్రోణాచలంలో మారవలసి వస్తుంది ఇంకో ట్రైన్ కు.
1: However, you may have to change there at that junction Dronachalam.
0: ఇది కొంతవరకును ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అని ఒక దగ్గర ఎక్కి మరొక దగ్గర దిగి సామాను తిరిగి నింపుకొని తిరిగి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై పాసెంజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్.
1: బట్ హౌఎవర్ ఇట్స్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ టు డెస్టినేషన్ ఇస్ విజ్డమ్.
0: కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ డివోషన్.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్.
0: ఉపాసన మార్గంలో లోపల కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: Non-dual.
0: ఏక దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: Wisdom is non-dual.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: That which is dual is devotion.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: The diversity is the path of action.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: Unity in diversity is wisdom.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: Multiplicity in unity is devotion.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
1: Unity and diversity are viewed different. That is act path of action.
0: Kanukane karma anetundi prapradhanam anetundi.
1: Therefore action is most important.
0: Ee karma chetane manu upasanamu sadhinchavachchu.
1: Through action only you can accomplish devotion.
0: Ee anninti yandunu karma chala pradhanam anetundi.
1: Of the three, action is most important.
0: Karma cheyaka etti upasanamu manam cheyalemu.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: Without devotion you cannot attain wisdom.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The unity in this trinity is atomic principle.
0: కనుక మనము కర్మ వేరని ఉపాసన వేరని జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: We should not consider devotion, action, wisdom separate and make certain changes to our condition and get confused.
0: కర్మం అనేటువంటి దేహానుబంధం, దేహంతో బంధింపబడినటువంటి కర్మ.
1: The body is bound by action.
0: జన్మంకు మూల కారణమే కర్మ.
1: Is the action that's the main cause for birth.
0: కర్మ చేతనే జన్మం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: You have this human birth because of this karma action.
0: కనుకనే ఈ కర్మకు మొట్టమొదట మనం నమస్కరించాలి.
1: First we should pay our respect to
0: ye upanishad yokka prabodhalu.
1: This is the teaching of upanishad.
0: Tasmai namaha karmane.
1: I offer my obeisance.
0: Oh karma meeku motta modata namaskaram annadu.
1: Oh action I pay my obeisance.
0: Endukosamani?
1: Why?
0: Na cheta ee deham cheta ee karcharanaadi avayamulu cheta tat karmalu aacharimpa cheyi andukosam meeku namaskaram annadu.
1: I pay my respects to you because you should make this body start or get into good activity and good action.
0: ee deham raavatame karmanu bandini manushya loke ee manushya lokamanta kudanu karma chetane chuttabadinatundi kattabadinatundi.
1: The entire human society, human race is chained, bound by action.
0: Karma ante emiti?
1: What is action?
0: Tasmai namaha karmane.
1: I offer my obeisance.
0: Oh karma meeku motta modata namaskaram annadu.
1: Oh action I pay my obeisance.
0: Endukosamani?
1: Why?
0: Na cheta.

0: కర్మ చేతనే చుట్టబడినటువంటిది, కట్టబడినటువంటిది.
1: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ రేస్ ఈ చైన్డ్ బౌండ్ బై యాక్షన్.
0: కర్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ యాక్షన్?
0: ఏదో మనం చేతులతో చేసేటువంటి కర్మగా భావిస్తున్నాము.
1: నాట్ దట్ వాట్ యు డూ విత్ అవర్
0: హ్యాండ్స్. కాదు,
1: నో.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండది.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకు ఏవే ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి,
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ప్రయత్నము లేకుండా, పురుష ప్రయత్నము లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద
0: బాడీ. నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఈస్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నము లేకుండా జరిగేటువంటివన్నీ కూడాను కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ వితౌట్ ఎయిర్.
0: గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ మినిట్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: అండ్ బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్ బాడీ.
0: కనుక నీ సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్
0: కర్మనే మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్స్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుక నీ కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore, we should keep in view as the first step.
0: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: Don't consider it little or low.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: Never take it mean either.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: It is an exalted. It's noble.
0: అన్నింటికీ మూల కారణమైనటువంటిది.
1: It is the main cause for all.
0: మూలాధారమైనటువంటిది.
1: It is the primal basis.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారశ్చ, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు హావ్ గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార, ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార, ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో నో, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడాను జరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడాను సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ది వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్స్
0: సత్యమైనటువంటిది.
1: ట్రూత్.
0: నిరుపమాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
1: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
1: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
0: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
0: పల్లెల యొక్క అభివృద్ధి.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of
0: houses. ఒక్కొక్క దేహము కూడాను ఒక్కొక్క పల్లె.
1: Everybody is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరొక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they're all the houses there.
0: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: దట్ విచ్ మేక్స్ యూ అవేర్ ఆఫ్ దిస్ ఈక్వాలిటీ.
0: మనస్సు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: ద మూమెంట్ మైండ్ డిసైడ్స్ థింగ్స్, లెగ్స్.
0: మనస్సు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: వెన్ మైండ్ డిసైడ్స్, హ్యాండ్స్ వర్క్.
0: మనసు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: వెన్ మైండ్ వాంట్స్ టు సీ, ఐస్ వుడ్ సీ.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైన మాస్టర్.
1: దేర్ఫోర్ మైండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
0: కనుకనే దేహం క్రిందది.
1: దేర్ఫోర్ బాడీస్ ఎట్ ద బాటమ్.
0: దానిపైన సెన్సెస్.

0: ద సెన్సెస్
1: దానిపైన మైండ్
0: ఓవర్ ద
1: దానిపైన బుద్ధి
0: ఓవర్ ద
1: బుద్ధి పైన ఆత్మ
0: ఆన్ ద టాప్ ఆత్మ
1: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు
0: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ మన ఏమ
1: మనుష్యానాం కారణం బంధమోచో మనస్సే అన్నిటికీ మూల కారణము
0: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్
1: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే
0: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ మేక్స్ ద బాడీ
1: సత్కర్మల చేత ఆనందాన్ని అనుభవించేది మనసే
0: ఇస్ ద మైండ్ దట్ డిలైట్స్ బై టేకింగ్ గుడ్ యాక్టివిటీ
1: దుఃఖించేది మనసే
0: ఇస్ ద మైండ్ దట్ ఫీల్స్ సాడ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీ
1: కానీ జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు
0: దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ
1: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడా దేహమును మాత్రమే సంబంధించినటువంటిది
0: దేర్ఫోర్ విత్ దిస్ బాడీ వాట్ ఎవర్ యూ డూ the action or devotion or wisdom
1: karma anityam
0: action is not permanent
1: bhakti anityam
0: devotion is not permanent
1: anityam kaani emiti valla deham anityam
0: the body is temporary
1: kanukane anityam sukham anityam asukham lokam anityam asukham lokam
0: therefore the whole world is temporary and there is no happiness misery
1: mimam prapya bhajasvamam కనుకనే నీవు నిత్య సత్యమైన దాని నిమిత్తమై నీవు భజించు
0: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్
1: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది
0: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యు
1: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి
0: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్
1: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి
0: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్
1: చిన్న పసిబిడ్డ చైల్డ్
0: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఈజ్ ఎ చైల్డ్
1: 10 years కు ఈజ్ బాయ్
0: అట్ ది ఏజ్ ఆఫ్ 10 ఈజ్ ఎ బాయ్
1: 30 years కు ఈజ్ మ్యాన్
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 ఈజ్ ఎ మ్యాన్
1: 75 years కు ఈజ్ గ్రాండ్ ఫాదర్
0: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఈజ్ గ్రాండ్ ఫాదర్
1: బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నలుగురు ఒక్కడే కానీ వివిధ రూపంలో వివిధ నామంలే ఇవి భిన్నమైనటువంటివి కాదు
0: దేర్ఫోర్ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ వన్ అండ్ ద సేమ్
1: కనుకనే నేను పూర్వం చెప్పాను
0: భగవాన్ సెడ్
1: ఆత్మ నుండి అహం పుట్టింది
0: అవుట్ ఆఫ్ ద స్పిరిట్ కేమ్ ద అహం ఆర్ ఈగో
1: ఈ అహం నుండి మనసు పుట్టింది
0: అవుట్ ఆఫ్ దిస్ ఈగో మైండ్ ఇస్
1: బోర్న్ మనసు నుండి వాక్ పుట్టింది
0: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ద వర్డ్
1: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనస్సు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు
0: And therefore this ego is the son of Atma, the spirit.
1: Not ego.
0: Aham is the son of Atma.
1: Ego is separate.
0: Oh, aham.
1: Atma nundi puttinatvandi aham. Nenu, nenu, nenu.
0: This aham, I is the son of Atma,
1: Anaga,
0: the spirit.
1: Anaga, ee nenu anetvandi mottamodati peru Bhagavantunaku.
0: Therefore this I-ness, this I is the first name of God.
1: Intakante maroka peru ledu.
0: There's no other name beyond
1: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం
0: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం
1: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది
0: Therefore this I
1: కనుక ఈ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు
0: Therefore this I-ness is the son of
1: ఆత్మ అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది
0: అవుట్ ఆఫ్ దిస్ I-ness
1: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్
0: సో మైండ్ ఈస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్
1: మైండ్ నుంచి వాక్ పుట్టింది
0: అండ్ అవుట్ ఆఫ్ ద మైండ్
1: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్
0: దేర్ఫోర్ ది వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్
1: మైండ్ అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి
0: దేర్ఫోర్
1: ఇదంతా ఆత్మ కుటుంబమే
0: దే ఆల్ బిలాంగ్ టు ఫ్యామిలీ ఆఫ్ ఆత్మ
1: మైండ్ యందు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి
0: దేర్ఫోర్ యు షుడ్ హావ్ ఆత్మిక్ ఫీలింగ్ ఇన్ ద మైండ్
1: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి
0: యు షుడ్ ఆల్సో స్పెల్ అవుట్ స్పీక్ అవుట్ విత్ ఆత్మిక్ ఫీలింగ్
1: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి
0: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్
1: ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే
0: సో ది స్పిరిట్ ఆత్మ హ్యాస్ గాట్ ద రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ
1: కాబట్టి ఒకే ఫ్యామిలీ
0: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ
1: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటం ఇది అంత విరుద్ధమైనటువంటి మార్గం
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్
1: ఇది మోడర్న్ ఏజ్ ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి
0: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్
1: ఉమ్మిడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటారు
0: What sort of unity is there among the members of the family?
1: కానీ ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది
0: When once it is split into pieces, naturally they lose the strength.
1: దీంట్లో అనేక దారములు చేరి ఉన్నాయి
0: Here there's so many threads interwoven. So no one cut it.
1: చాల గట్టిగా ఉంటుండాలి.
0: It's so strong.
1: కానీ దీనిలో ఒక్కొక్కటి threads వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసి.
0: On the other hand, if you separate out the threads, you can cut it off with a finger.
1: కనుకనే ఉమ్మడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
0: The joint family is split today into separate families. Therefore, we are weak.
1: ఆత్మ, అహం, మైండ్, వాక్కు ఇవంతా కూడా కుటుంబమే.
0: Therefore, the Atma, the I-ness, the mind and the word.
1: Common property.
0: But they all have joint common property.
1: Common property.
0: What is that common property?
1: That is constant integrated awareness.
0: This common property of this family.
1: Atma lo untundadi. Vaakku lo untundadi. Inga aham lo untundadi.
0: The common property of all the four members of the family is constant integrated awareness.
1: అహం బ్రహ్మాస్మి.
0: సో ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
1: అయం ఆత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: ఐఎమ్ ఆత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: కనుకనే ఇవన్నింటి ఎందుకును ఏకతత్వాన్ని ఇప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
0: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: కనుకనే ఈనాడు
0: టుడే
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా నువ్వు మనం విశ్వసించరాదు.
0: We cannot believe what is said today when they say that brotherhood of man.
1: Brotherhood, brotherhood. అందరూ కూడాను సోదర భావం అనుకుంటారు.
0: We say that there's the
1: ఈ సోదర భావంలో కలిసి నిలిచినటువంటి వారంతా ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోయి జగడాలు వేయటం లేదు.
0: Though they say brotherhood of man, they go to Supreme Court.
1: ఈ బ్రదర్స్ లోపల కూడా ఎంత భేదాభిప్రాయం కలిగి ద్వేషాలు పూనుకుంటున్నారు.
0: Among the brothers, there's hatred and difference of opinion.
1: కనుక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది ఏకభావము ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: బియాండ్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
1: కనుక అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
0: ఇట్స్ ఓన్లీ సేమ్ ఆత్మ.
1: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు దేశమునకు అవకాశమే లేదు.
0: వెన్ వన్స్ దిస్ ఫీలింగ్ ఇస్ దేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
1: కనుక మనము అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కానీ అది మాయ కాదు, నీ భ్రమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ వర్ డెల్యూటెడ్ వర్ ఇల్యూషన్. ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నో ఇల్యూషన్ అట్ ఆల్.
1: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
0: యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ ట్రూత్.
1: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
0: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఇది కారణం ఏమిటి?
0: వై?
1: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
1: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్
1: నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
0: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
1: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
0: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మట్, ఓపెన్ యువర్ మౌత్.
1: కానీ నోరు తెరిచాడు.
0: హి ఓపెన్డ్ హిస్
1: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
0: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
1: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
0: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దాట్.

0: తనకు తానే భ్రమించుకుని పోతుండాలి.
1: He went on imagining, thinking like this. Is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: She couldn't have any
0: belief. తనను తాను నమ్మలేనటువంటి మానవు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు? దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith
0: in God? కనుకనే మొట్టమొదట faith. Confidence రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ యాక్షన్ దట్ హెల్ప్స్ us టు డెవలప్
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యాక్షన్ కూడా ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ ఎ రియాక్షన్.
0: ప్రతి సౌండ్ కూడా ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ సౌండ్ దేర్ ఇస్ రీసౌండ్.
0: కనుకనే రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అన్నిటి కూడా రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ ని.
1: దేర్ఫోర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్ బిలాంగ్ టు దిస్ స్పిరిట్
0: రియాలిటీ
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is
0: రీసౌండ్? నేను సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: the sound. రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం.
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana anaga emiti?
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Artanam,
1: worship.
0: దాస్యం,
1: సర్విచ్చు,
0: స్నేహం, ఆత్మ నివేదన,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వి కెన్ వర్షిప్ ఇన్ మెనీ వేస్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లి అయినా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్,
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము, అర్పితము, అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కి ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రాములు, సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేర్చుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: చీపే బలం లేకుండా పోయింటే ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్, సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాములు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్, రామా సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న
0: కిష్కింధ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ. అతనే
0: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు.
1: వి హావ్
0: అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణులుగా అనుకున్నాము.
1: We thought we are only.
0: కాదు కాదు, ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాము.
1: We are six life principles.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: Without Sugriva we wouldn't have known.
0: విభీషణుడే లేకపోతే రావణు వద సంహారం.
1: Without Vibhishana it would not have been possible.
0: కనుకనే అన్నింటి యందు కూడాను అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
1: There is mighty power in every factor.
0: ఈ సర్వ శక్తులు కూడాను దైవ శక్తులే.
1: All this power is divine.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some toothstick that is useful at least.
0: ప్రాణమున్న మనిషి లోకంలో పనికి రాడా?
1: Don't you think that man
0: who is alive. ఎవరిని మనం దేశించకూడదు.
1: So don't hate anybody.
0: అత్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: We should not differentiate people.
0: అందరిని ఏకం చేయాలి.
1: We should make them united.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: There lies in unity all the strength and sanctity.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. Unity in diversity.
1: What Bhagavan tells us, unity in diversity.
0: Beings are many. But breath is one. Nations are many. Earth is one. Jewels are many. Gold is one. Stars are many.
1: Sky is one.
0: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: Aithe manam anukunnatvanti danini sadhinchalekapothunnam, deeniki karanam em?
1: Yet we are not able to achieve our target. Why?
0: Kani bhakti yokka prabhavam te aavirbhavinchinatvanti yokka palakulu yokka aacharana manalo lekapovatame moola karanam.
1: Because what all we say out of devotion, we don't practice.
0: Rama bhaktulam ani anukuntunnamu.
1: We think we are devotees of Rama.
0: Kani రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలో మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రామ?
0: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వి డు దట్?
0: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వి?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హీ కెప్ట్ టు ద ప్రామిస్, he left the kingdom and go.
0: మనం సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తుడు అంటే ఇంకేం భక్తుడు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిది ఎందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for namesake.
0: No partnership.
1: But there is no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: But we don't have partnership with Rama.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: When do you get it?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞించిన ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: When we conduct ourselves according to this command, we'll have authority, the right to have partnership.
0: కృష్ణ భక్తులు అని అంటున్నాము.
1: వి సే అవర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ డు వి థింక్ ఆఫ్ కృష్ణ? డు వి కండక్ట్ అవర్ సెల్ఫ్స్ అకార్డింగ్ టు దిస్ కమాండ్?
0: ఆచరించటం లేదు.
1: నో,
0: మీరు కృష్ణ భక్తులు ఎట్ అవుతారు?
1: హౌ డు యు సే యువర్ డివోషన్?
0: సాయి భక్తులు అని అనుకుంటున్నాము. సాయి ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: హూ ఈస్ ఫాలోయింగ్?
0: ఎన్ని సంవత్సరం నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
1: They listen to so many discourses.
0: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent.
0: ఏం ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో ఒక 1/4 అయినా కూడా ఆచరించటం.
1: Not even 1/4.
0: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be resisting?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: He's not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించడం ప్రధానము.
1: Practice is most important.
0: కనుకని అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
0: లైట్ ని ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్టపోతుంది?
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్, హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
0: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా, విత్త ప్రభావంబు విన్నయంత.
1: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
0: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్
0: హంగ్రీ పంచభక్ష పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
1: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card,
0: rogambu teeruna
1: will sickness be relieved or cured?
0: Aushadha mahimambu anta vinna,
1: by just knowing the mystery of the medicine.
0: Attane manamu ramayanalu patistunnamu, bhagavatalu patistunnamu, bhagavad geetalu vallistunnamu, inka paranalu chestunnamu, enni chesi prayojanam emiti?
1: Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
0: Innamu kudanu Bhagavata parayanam chestune untaru, Bhagavad Gita parayanam chestune untaru.
1: They go on reading.
0: Krishna sahasranamalanta kuda uchcharistuntaru.
1: They also chant sahasranama.
0: Ivanni kudanu kevalamu grantha parichayalu maatrame.
1: Is only textual information knowledge.
0: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
1: బట్ యూ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
0: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: ఏదో ఉన్నారు సమీపం లోపల.
1: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
0: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటున్నారు.
1: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
0: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు ఆ పుష్పంలోని మకరందాన్ని త్రాగిపోతున్నాయి.
1: బట్ హనీబీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
0: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
1: హియర్ ద నియర్ అండ్
0: డియర్ ఉండదు కానీ డియర్ లేదు.
1: యు ఆర్ నియర్ బట్ యు ఆర్ నాట్ డియర్.
0: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
1: దట్ దోస్ హనీబీస్ ఆర్ డియర్
0: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
1: బట్ బోత్ డియర్ అండ్ నియర్ ఆర్ ఎసెన్షియల్.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: మేక్ యువర్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
0: ఆచరణలో లేనప్పుడు
1: when it's not practice
0: enni vinnappatiki idi kevalam oka tape record maadirini
1: you may listen to any number of discourses it's like a tape recorder
0: ee tape recorder nu chustuntunte dantlo emi neeku vinipinchavu
1: when you watch the tape recorder you don't hear anything
0: aa record tape nu cut mukka mukkalaga kattarinchu dantlo emi manaku anipinchavu padalu
1: even if you cut the tape into number of pieces you don't hear
0: aa tape nu record lo vesi current ki vetikinchu ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటూ.
1: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
0: కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: దేర్ ఫర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
0: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాడు. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: All the collection of matter must lead to connection with God.
0: Appude neevu danni select chesukunechuntu vaadavutavu.
1: Then it leads to selection. You will be selected.
0: Aa selection ee yoppi ishtamu.
1: That selection is what you like.
0: Ichcha shakti.
1: That is ichcha shakti.
0: Ichcha shakti ee kriya shaktiga maarutundi.
1: That is the will.
0: Ee kriya shakti ee gnana shaktiga roopondutundi.
1: Therefore the desire will lead to action and wisdom.
0: Gnana shakti ee moodinti oka swaroopamle karma upasana gnanamulu.
1: Therefore, ichchāsakti, the one that you desire, leads to kriyāsakti, action, that gives the jñāna-sakti, wisdom, finally.
0: Kanukani, prati karma kudanu, chitta-suddhiga manam chiyali.
1: So, we should do every activity with pure divine.
0: Yedi chesinappatikini, idi bhagavat karma ga manam visvasinchali.
1: Whatever we do, we should take it divine.
0: Sarva karmam bhagavat prityarthaam, chala sulabhamaina margamu.
1: Easy path is to offer all actions to God.
0: Adi tappaka bhagavantuniki chendipothu.
1: Certainly, they will reach God.
0: Kanuka, కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
1: దేర్ఫోర్ యాక్షన్ డివోషన్ విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
0: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక దీనిలో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే బి డిఫరెంట్.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ సేమ్.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
1: in full faith in this atma which is
0: divya margamlo praveshinchi
1: we should enter into the pathway
0: devatvanni anubhavinchatamu prati manavuniki ni pradhanamainatundi arhata adi adhikaram
1: it is the right it is our authority to experience the divinity by treading along this path.

0: అందు వెలుగున్న చైతన్యమే ఆత్మరూపు. మణుల మధ్యను సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, వీ ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsameni bhagavad gita jagatunaku chakkani aadarshanni andistu vachindi.
1: Bhagavad gita has set an ideal to the entire world by declaring that we are all the sparks of the divine.
0: Kani ee satyanni gurtinchaka ee vishayanni vishwasinchaka aneka mandi sadhukulu kodanu aneka badhalato aneka dukkhamulato aneka vicharamulato bhagavantunni prarthistuntaru.
1: This truth is not realized by the aspirants. They don't repose any confidence in it. They don't seem to believe it. And therefore, they suffer so many problems, anxieties and worries.
0: Nijamuga, mamai vamso jeeva loke jeeva bhuta sanatana ane 20 vishyanni visveshinchina 20 variki badalekkada.
1: Truly speaking, if we consider ourselves as the sparks of the divine, ancient, eternal, immortal, where does this problem of suffering come in?
0: Bhagavantuniki dukkham lede.
1: There is no sadness in God.
0: Bhagavantuniki vicharam lede.
1: God never worries.
0: Alanti samayamlo aa amsame ni endunnappudu neekenduki dukkham, neekenduki vicharam?
1: Then if you are the spark of the divine, where is the chance or scope for worry or sadness?
0: Kanuka bhagavat amsame niyande undina neevu dukkinchadaniki veelledu.
1: Therefore, if there is divine spark within you, there shouldn't be any sadness.
0: Sarva jeevuliyandu ee yokka amsam unnadi.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: Kani satyanni gurtinchaka asatyamainatundi prakrutini vishwasinchi దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము బాధ కష్టము అని విచారం చేస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్. వీ ఫాలో బై ది అన్ట్రూత్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ఎ ఫెరమరల్ అండ్ వీ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ యానిమాలిటీ ఆర్ బెస్టియల్ టెంపర్మెంట్. దేర్ ఫోర్ వీ సఫర్ అండ్ క్రై.
0: ఈ పశుత్వమో లేక చంచలత్వమో తన హృదయమును ఆవరించినది కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయంలో ఆవరించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ యానిమాలిటీ, బీస్టియల్ టెంపర్మెంట్ అండ్ వేవరింగ్ నేచర్, నాట్ ద డివినిటీ ట్రూలీ స్పీకింగ్.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: దెన్ వాట్స్ ద ఫన్ ఆఫ్ గోయింగ్ త్రూ భగవద్గీత?
0: భగవద్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనం ఏమిటి?
1: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, the one who cannot practice in the daily life, what is the fun of reading so many sacred texts?
0: Okaloka samayamlo arjunudu kudanu ide vidhanni prarthinchadu.
1: At one time Arjuna also prayed like this.
0: Krishna
1: ninnu
0: nirantaramu smaristunnanu kada,
1: I think of you continuously Lord.
0: Naakenduki ee samasyalanta?
1: Why should I face this problem?
0: Ee yuddham anetundi naakenduku?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు?
1: Why family problems and anxieties?
0: నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: Krishna smiled.
0: అర్జునా, నిజముగా నీవు నీ రథంపైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కాని బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కాని యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine yantra. You think of me constantly.
0: Mam anuruchyata anusmaranacha. Anaga, ni smarana chestunnavu kani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఎ ప్లేస్ అండ్ ఎ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్, ఈజ్ బియాండ్ టైమ్ స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైన బాధలు నేమిను అంటరాదు.
1: This worldly suffering will be nowhere anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant
0: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you never suffer.
0: Swami, nenu samanya kutumbudiku.
1: I am an ordinary householder.
0: Aasti paastulato rajya vaanchato nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo anusmaranam nirantaramu ee vidhanga smarinchadaniki veedavutundi.
1: Arjuna says, Swami, I am just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతనిచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇవి చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకేమాత్రము అంటావు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you'll never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది,
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి,
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష,
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
0: అనగా నిరపేక్ష అనగా డిసిషన్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any results.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say ఉపేక్ష.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములంటే రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Marakam anaga emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: అన్ని సామాన్లు కూడాను అతని పైన అధికారం ఉంటుండాలి.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture కాదు, అనేక ఎక్విప్మెంట్స్ కూడాను, మిషనరీస్ కూడా ఉంటున్నాయి.
1: Not merely furniture, the equipment and the machines.
0: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: yet when he is transferred,
0: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment and valuables. None of them belong to me.
0: ఇదంతా ప్రభుత్వంది.
1: They all belong to government.
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
1: I was given a responsibility.
0: నేను ఒక ప్రిన్సిపల్.
1: I am the principal.
0: కానీ దీన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: In my responsibility lies in keeping them in safe custody.
0: ఏ పదార్థం కూడాను నష్టం కలుక్కోకుండా,
1: I should see nothing is
0: ఇతర అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
0: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
1: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
0: ఏమీ వరీ చేయడు.
1: హీ వరీస్ నో మోర్.
0: ఎట్టి బాధలు పడడు.
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
0: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
1: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
0: అదే ప్రిన్సిపల్,
1: ద సేమ్ ప్రిన్సిపల్,
0: ఆ గ్రామం నందే ఉండి,
1: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
0: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
1: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
0: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి,
1: ఆన్ ట్రాన్స్ఫర్ గోస్ టు అనదర్ విలేజ్.
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: కేవలం సామాన్లే కాదు,
1: నాట్ మియర్లీ
0: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: బికాస్ దే బిలాంగ్ టు మీ, మై.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము, ఏది మారకం?
1: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఈస్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: విత్ దీస్ స్పిరిచువల్ పర్సూట్స్ మ్యాన్ షుడ్ స్పెండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్.
0: ఏది మనకు శాశ్వతం కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఎవరూ శాశ్వతం కాదు.
1: నన్ ఆర్ పర్మనెంట్.
0: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ అపోల్డ్ ద గుడ్ నేమ్.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అయితే
1: బట్
0: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని,
1: with this attachment in our mind,
0: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
1: If we go on worrying, how long can you worry?
0: Enta kaalam deenni vadalakunda undagalavu?
1: How long can you live without giving them up?
0: Ivanni kevalamu oka maya prabhavamule.
1: These are all the effects of illusion.
0: Kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకము.
0: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
0: you. ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము.
1: This is all God's will.
0: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: This gift of God.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: The gifts of God should be experienced in the proper way.
0: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
1: we live in this world.
0: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
1: we experience this mundane world.
0: కానీ దేనిపైన అభిమానం అధికంగా పెట్టుకొనక
1: వీ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ ఎనీ
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి
1: అండ్ విల్ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది
1: దెన్ విల్ హ్యావ్ ది ట్రూ పీస్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద వర్డ్
0: కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములు మనం అనుభవిస్తూ పోవటం చేత
1: బికాస్ వీ గో అగేన్స్ట్ ది పాత్ ఆఫ్ పీస్
0: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం
1: సో వీ నెసెసర్లీ ఫేస్ సో
0: మచ్ అనేక విధమైనటువంటి అశాంతిని కూడా నువ్వు అనుభవిస్తావు
1: అండ్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్
0: మనము ప్రపంచంలో ఉన్నాము
1: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు
1: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడా ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసింది
1: సో లాంగ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ రెలెవెంట్ అప్రోప్రియేట్
0: అనుభవిస్తూ ఈ ప్రపంచం నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు
1: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
0: ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుంది
1: The whole world is a property
0: samasta padarthamulu bhagavantunevi
1: the all material belongs to him
0: samasta vyaktulu kudunu bhagavantuni yokka vyaktule
1: all individuals are his
0: karanamu mama ivamso jeevaloke jeeva bhoota sanatana
1: the reason is we are all the sparks of the divine
0: ee satyanni manam chakkaga vishwasinchi
1: we should have full faith in this truth
0: mana kartavyanni nirvartistu povali
1: we should carry on discharging our duty
0: intiye kaaka
1: not only this
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు
1: మ్యాన్ ఈస్ క్యారింగ్ ఆన్ హిస్ లైఫ్ సో జర్న్ డూయింగ్ సర్టన్ థింగ్స్
0: ప్రతి విషయంలో అసంతృప్తిని అనుభవిస్తున్నాడు
1: హీ ఎక్స్పీరియన్సెస్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్
0: కారణం
1: వై
0: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు
1: means he has no satisfaction with the lot on hand
0: vartamanamto trupti padinatundi vyakti ay nijamaina vyakti
1: the man who is satisfied with the present is really true individual
0: past nu talchukuntu
1: thinking of the past
0: future ni vicharam cheskuntu
1: worrying for the future
0: vartamanani visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi
1: we brood over the past worry for the future and forget the present therefore we are restless
0: bhagavantudu కేవలం ప్రేమ స్వరూపుడు
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్
0: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది కానీ ద్వేషం చేత లభ్యం కాదు
1: లవ్ కెన్ బి అక్వైర్డ్ బై లవ్ ఓన్లీ నాట్ బై హేట్రెడ్
0: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రమూ ఉండవు
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు
1: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్
0: ప్రేమకు భయం లేదు
1: లవ్ హ్యాస్ నో ఫియర్
0: కారణం స్వార్థం లేదు
1: బికాస్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ దేర్
0: ఇంతియే కాక
1: నాట్ ఓన్లీ దిస్
0: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు
1: In fact, the love doesn't expect any reward.
0: ప్రేమకు ప్రేమనే ఫలము.
1: Love is the result for love.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని అనుసరించి
1: we should follow that love.
0: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
1: As we tread along the divine path, our life would be redeemed.
0: కనుక ప్రేమ అందరియందు ఉన్నది.
1: Love is in everyone.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There's no man without love.
0: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు
1: వీ షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు
1: ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే
1: దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ లవ్ అండ్ ద స్పిరిచువల్ లవ్
0: స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది
1: స్పిరిచువల్ లవ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గోస్ ఆన్ గివింగ్
0: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్
0: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు
1: But Bhagavan says, we cannot carry on with one of the two existing within us, the giving and the receiving.
0: ఈ ప్రాకృతమైన జీవితములో,
1: in this physical life,
0: ఈ లౌకికమైన జీవితములో,
1: in this worldly sojourn,
0: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితములో,
1: in this ephemeral world,
0: కేవలం ఇది one way traffic కాదు.
1: is not merely one way traffic.
0: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: You have to give and receive.
0: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
1: You have to receive from God.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: And to the world you should give.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: This is the main duty of every man.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
1: Man today is not following this path.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: Wherever he goes, he wants to receive, accept.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: There is no trace of giving at all.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: So man is put to suffering and misery continuously.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్చి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈస్ పూర్ పాత్.
0: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హిమ్సెల్ఫ్,
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులు అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: పూరెస్ట్ మ్యాన్ ఎవరు?
1: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్?
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ ఆఫ్ ద డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ కూడా తగ్గించుకుంటూ పోయినప్పుడే
1: when we lessen reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: we'll have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
1: therefore we have to lessen reduce the selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: we have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి యొక్క గమ్యాన్ని మనం చేరగలము.
1: when we follow this path we'll reach our destination.
0: ఈనాడు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: today in the spiritual path many follow many ways.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: it is said of chanting and listening.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మద్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
1: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి said so.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తులో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
1: వీ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ such as Vishnu and
0: Brahma
1: Shiva.
0: ఎవరు?
1: Who is Brahma?
0: ఈ విష్ణు ఎవరు?
1: Who is Vishnu?
0: ఈ శివుడు ఎవరు?
1: Who is Shiva?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డెయిటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: ఇలాంటి మాటలు వినటం చేతనే పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
1: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
0: ఇది కాదు సరైనటువంటి అర్థం.
1: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
0: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వం.
1: ద పయస్ క్వాలిటీ విద్ ఇన్ అస్ ఇస్ విష్ణు.
0: మన ఎందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
1: ద రజోస్ రజస్ రిమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: మానవుని ఎందున్నటువంటి తమో గుణ రక్షణమే ఈశ్వరత్వము.
1: The tamoguna or the dullness is swara tatva.
0: అందుకోసమని తమోగుణం అనగా ఏమిటి అన్న చూచిన వారు ఎవ్వరు లేరు.
1: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: ఇలాంటి మాటలు వినటం చేతనే పాశ్చాత్యులు

0: లక్షణమే ఈశ్వరత్వం.
1: ద తమో గుణ ఆర్ ద డల్నెస్ ఈశ్వరతత్వ.
0: అందుకోసమని తమో గుణం అనగా ఏమిటి, నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వీ సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: ఇదన్నే అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: ఇఫ్ హి ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హి విల్ సీ ద వరల్డ్.
0: అన్ని చంచలత్వం కూడాను మనం చూడవచ్చును.
1: వి కెన్ సీ దట్ విచ్ మూవ్ అబౌట్.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
0: కొని పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely
0: nidra vastundi
1: we might go to sleep.
0: kanuka poorthi nidra raakunda ee charanatvanni poorthi drushtilo pettukonukunda ardha nimilita netramani pettukunnadu ishwarudu.
1: ishwara kept the half eyes closed. why? without getting to sleep nor see the movement
0: paina drushti unchukotam
1: and to concentrate at the center of the two eyebrows.
0: ఈ నాసికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేషన్ ఆన్ ది టిప్ ఆఫ్ ది నోస్
0: యు నెవర్ గో టు స్లీప్ అర్థం అని చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈశ్వరుడనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ
1: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
1: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్. కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
0: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: లయాకారుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ఎ సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: దీన్ని లింగము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
0: లియతే గమ్యతే ఇది లింగ. లియమనగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యూ ఎన్షోర్ సమర్జ.
0: తమో గుణము.
1: దిస్ ఇస్ తమో గుణ.
0: గమ్యాన్ని చేరుస్తుండాలి.
1: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ you to the destination.
0: Vishnu anaga emiti?
1: Then who is Vishnu?
0: Ee vishnutvam anetundi rakshana karta.
1: Vishnu is sustainer, the protector.
0: Manavudu janminchina tarvata,
1: man having been born,
0: aa janminchina manavuniki aneka vidhamaina baadhalu addu tagultu untayi.
1: The man certainly faces so many obstacles on the way.
0: Ee addu tagilinatundi vaadini rakshinchi
1: and God safeguards our interests.
0: Atani suchyamainatundi marganiki cherchatamu.
1: And Vishnu will take us in the safe way to our goal.
0: Brahmanaga
1: Brahma
0: kevalam srushtikartani kaadu idi arthamu.
1: Not merely creator.
0: Sarvatra vyapinchinatvanti vaadu Brahma.
1: Brahma is all pervasive.
0: Sarvatra vyapinchinatvanti vaadu Vishnuvu.
1: Vishnu is present everywhere.
0: Sarvatra vyapinchinatvanti vaadu Shivudu.
1: Shiva is the one present everywhere, all pervasive.
0: Ee mugguru kudunu sarvatra untunnaru.
1: All these three are expansive everywhere. Mugguru
0: kudunu trikala bhajyulu.
1: All the three are beyond time.
0: త్రిగుణాతీతులు.
1: Beyond three attributes.
0: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
1: Their forms seem to be different.
0: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
1: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
0: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
1: What is this couch?
0: Shabdamu.
1: Its couch stands for the sound.
0: చక్రమనగా ఏమిటి? కాల చక్రము.
1: What's the wheel? The wheel of time.
0: కాలము.

0: The time.
1: కాబట్టి ఈ యొక్క చక్రము రెండింటి యొక్క శబ్దము రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
0: Therefore, the sound and the time are under the control of God.
1: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
0: The sound comes out of our navel.
1: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
0: Navel is the birthplace of Brahma.
1: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
1: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
1: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
0: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
1: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
0: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
1: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
0: And we see the pictures of Ishvara sitting posture in silent meditation.
1: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
0: Everyone would notice the unity of these three principles.
1: Karuka kalamu,
0: time,
1: kevalam oka shabdamu,
0: the sound,
1: balamu
0: and strength.
1: Ee moodu kudanu bhagavanti oka swadhinamlo untunnayi.
0: The time, sound and energy are under the control of God.
1: Karukane trigunam tridalakaram.
0: The three attributes are equal to three leaves.
1: Trigunam tridalakaram.
0: And just take the three leaves.
1: Triyatranta chayayudam.
0: A three-eyed one.
1: Trijanma papa samharam.
0: With a trident.
1: Ekabilvam sivarpanam unnaru.
0: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time. What is this divinity then?
1: Kevalamu oka shivuniki matrame unnada?
0: Is Shiva only divine?
1: Bhagavantuni yokka triyatramu idiye.
0: This is three-eyed nature.
1: Manavuniki rendu netramulu untunnayi.
0: Man has two eyes.
1: పాస్ట్ ను చూడగలడు.
0: హీ కెన్ సీ ద పాస్ట్.
1: ప్రెజెంట్ ను చూడగలడు.
0: హీ ఆల్సో సీస్ ద ప్రెజెంట్.
1: రెండు నేత్రములు.
0: దీస్ ఆర్ ది టూ ఐస్.
1: కానీ భగవంతుడు అది కాదు.
0: గాడ్ ఇస్
1: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
0: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ద పాస్ట్.
1: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
0: యాజ్ గాడ్ కెన్ సీ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, హీస్ త్రీ ఐడ్ వన్.
1: అంతేకాని ఈ నష్టపోయిన మూడవ కన్ను ఉన్నది కాదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్హెడ్.
1: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
0: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
1: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఇస్ వన్.
1: జీవుడు ఒక్కడే.
0: ది ఇండివిజువల్ ఇస్ వన్.
1: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
0: వెన్ వీ నో దిస్
1: ట్రూత్ మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రమో ఆవిర్భవించవు.
0: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్ ఆర్ యాక్షన్స్.
1: స్వామి, సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
0: వీ మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది?
0: బై థింకింగ్ ఐఎమ్ గాడ్, వాట్ ఈస్ ద రిజల్ట్?
1: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావాలు మనలో ఆవిర్భవించవు.
0: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్,
1: దీన్ని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అనేది వేదం.
0: వెన్ ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్, ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
1: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
0: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
1: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
0: రత్నకార ఐ రోబా. As he thought of Rama, he had on his face the brilliance of Rama.
1: Prahladu kudunu harinamaanu smarinchatam cheta aa prahladu yokka mukham nandu kudunu hari tejasu aavirbhavinchindi.
0: Prahlada was in constant thinking of the Lord and therefore the brilliance of his law of the divinity on his face.
1: Ee vidhamgane evaru deenini chintistaro aa yokka swaroopanni pondutaru.
0: As you think, so you become.
1: ఈ ఉద్దేశం చేత మీరు దైవస్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
0: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్, యు
1: నేను దైవాన్ని, ఈ పనులు చేయవచ్చునా నేను?
0: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చెడ్డవారు చేయవలసినటువంటి పని.
0: దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
1: కాబట్టి నేను దైవమును,
0: ఐఎమ్ గాడ్,
1: పవిత్రమైన కార్యములు చేయాలి.
0: ఐ షుడ్ డు సేక్రెడ్
1: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
0: ఐ షుడ్ అట్టర్
1: పవిత్రమైన శ్రవణం చేయాలి.
0: I should listen to sacred
1: things. పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
0: I should tread along the sacred
1: path. అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
0: A constant caution, a reminder we entertain within us.
1: దైవం వేరు నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
0: On the other hand, if you think that God and you are separate, you can never think of merger in the divine.
1: దైవం మనకంటే వేరు కానే కాదు.
0: God is not certainly not
1: separate. దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకుడను ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: God is in the present in the form of Atma in everyone.
1: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
0: And the name of God is conscience.
1: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: You follow your conscience.
1: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు నాలుగు ఎఫ్ లు.
0: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
0: These are four Fs, F, F and F.
1: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
0: ఫాలో ద మాస్టర్.
1: ఎవరు నీ మాస్టర్?
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: నీ గాడే నీ మాస్టర్.
0: యువర్ గాడ్ ఈజ్ యువర్ మాస్టర్.
1: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్ నీ మాస్టర్.
0: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
1: కాబట్టి నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
1: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
0: వాట్ ఇస్ ద డెవిల్?
1: కేవలం ధనం కింద పోతుంది.
0: You think it's well.
1: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
0: Don't have too much of desire for money.
1: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
0: This face the devil of money.
1: తర్వాత మూడవ ఎఫ్.
0: థర్డ్ ఎఫ్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్. ఫేస్ ది డెవిల్. ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ ఎఫ్. ఫైట్ టు ది ఎండ్.
1: ఫినిష్ ది గేమ్.
0: అండ్ ఫోర్త్.
1: అదే మన ముక్తి.
0: ఫోర్త్ ఎఫ్. ఫినిష్ ద గేమ్. లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
1: జీవితం అనేటువంటి దాన్ని అంతం చేసుకున్నాం.
0: We have ended our lives.
1: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము. దైవత్వాన్ని పొందుతున్నాము.
0: And we certainly attain divinity during our lifetime.
1: అంతా మన యందే ఉంటున్నది.
0: Everything is within us.
1: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
0: There is nothing more valuable than man.
1: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one is trying to investigate the latest strength of man. మానవునియందున్నటువంటి
1: శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవునియందు ఉంటున్నది.
0: The human strength is as good as the divine strength. The divine strength is equal to human strength.
1: ప్రయత్నించి ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
0: By putting effort you can achieve anything.
1: సాధనమున పనులు సమకూరుదరలోన.
0: By constant effort you will accomplish anything.
1: ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ ఏ వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ ఇస్ ఎ మంకీ వీ హ్యావ్ ఆల్ డౌట్స్.
1: ఒకానొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
0: అట్ ఎ టెండర్ ఏజ్ కృష్ణ,
1: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
0: ఫౌండ్ ద డౌన్ పేవర్ ఆఫ్ రెయిన్ ఇన్ గోకుల.
1: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
0: And Krishna summoned
1: everybody. మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
0: Krishna called everybody, come close, I can lift this mountain.
1: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
0: Those in full faith
1: went. నమ్మకం లేనటువంటి వారు,
0: those who had no faith.
1: బాలుండి తడు,
0: thought that he's a boy.
1: కొండ దొడ్డది,
0: mountain is
1: మహాభారంబు, ఈ తండు మోయంగా జాలడా.
0: He's a boy. The mountain is very heavy. Can he bear the weight?
1: ఇతను మోయగలడా?
0: Can he bear the heaviness?
1: మన తనపైన వేస్తాడు ఏమో.
0: Well, he may drop it on our head.
1: వెనుకు వెళ్ళారు, వాళ్ళంతా మరణించారు.
0: Krishna may not be able to carry, lift this heavy mountain.
1: ఎవరు
0: నమ్మకంతో
1: ఆ పెద్ద కొండ కింద వచ్చారు, వారందరూ రక్షింపబడ్డారు.
0: Those who had full faith in this statement, they were all protected.
1: అదే విధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తులు తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక తంటాలు చెప్తాడు.
0: There is an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against brother.
1: Cheyatam kaadu Balaramuni yokka pani.
0: In fact, it's not the job of Balarama.
1: Talliki Krishnudu intati vaadu aneetundi yokka tattvam gurtinchalani ee pani chesadu.
0: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
1: Amma,
0: mother,
1: mani intilo kaavasanni untunnai.
0: We have plenty at home.
1: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
0: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
1: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
0: Mother felt so sad.
1: పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: గొల్లల పుట్టలకు పోయి.
0: You go to the neighbor.
1: ఎన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
0: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses
1: Intiye
0: and steal and eat in
1: secrecy
0: the curd. In addition to that, do you eat clay and mud like that?
1: Cheyi pattukundi, noru terchu.
0: She caught hold of his hand and asked him to open the mouth.
1: Ani chempalu kottindi Yashoda.
0: And Yashoda slapped him on the cheek.
1: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
0: కృష్ణ స్మైలింగ్లీ సెడ్, మదర్,
1: మన్ను తినంగ నీ శిశువునా.
0: టు ఈట్ క్లే లైక్ దట్ యామ్ ఐ చైల్డ్
1: తినా వెర్రినా.
0: యామ్ ఐ హంగ్రీ ఆర్ యామ్ ఐ ఫూలిష్?
1: నాకేం ఆకలి లేదు.
0: ఐఎమ్ నాట్ హంగ్రీ.
1: నేను ఫూలిష్ కాదు.
0: ఐఎమ్ నాట్ ఫూలిష్.
1: నేను చిన్న బిడ్డను కాదు.
0: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్.
1: అమ్మా,
0: ఓ మదర్,
1: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
0: వై డు యూ పనిష్ మీ అన్నెసర్లీ?
1: నేను బాలుడు కాదు.
0: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్.
1: నాకు ఆకలి లేదు.
0: ఐఎమ్ నాట్ హంగ్రీ.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: ఐఎమ్ నాట్ ఫూలిష్.
1: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమన్నా అర్థం ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ వెన్ యూ సే దట్ ఐ నీడ్ ఎ సాండ్?
1: చూడండి,
0: yes, watch my mouth, he said, opened his mouth.
1: కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
0: And there in the mouth of Krishna, the whole universe was usually
1: యశోద.
0: And యశోద.

0: ఏవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఎమ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంతా సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆ పోహోలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి ఒక యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు,
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are not
0: Nanda Yashodala koduku kadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balramudu.
1: Balrama said truth.
0: Kani velli talli daggara cheppadu, amma nenu nee kodukulu kadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యూఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: ఈ బాధను పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగ చెరకు పెట్టున బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: ఈ రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అంటే పెట్టదు అది.
1: సో జస్ట్ సేయింగ్
0: అనేక రకమైన బాధలు పెట్టినప్పుడే, పీచి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు.
1: ద బాడీ ఇస్ అ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఇస్ ద క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్.
0: అప్పుడే రసోవై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఈ
0: రసస్వరూపమే భగవంతుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: వెన్ షీ వాస్
0: దేవకీదేవి ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొద్దను ఎన్నో త్రాళ్లతో కట్టిందటే ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హ్యాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్
0: కానీ ఎన్ని త్రాళ్లు కట్టినా కానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డ నుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my
0: fate? ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండాలి.
1: So saying she was
0: crying. ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: కౌసల్య was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా రాముల్ని నేను కుమారునిగా పుట్టాను, కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్ బట్ యెట్
0: ఎక్కడైనా కూడా ఏ అవతారం నందైనా కూడాను కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్, వన్ హూ హాస్ గివెన్ బర్త్, అదర్ మదర్.
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సెట్ ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: తండ్రి ఆటను నడుచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: Where is the need for Rama to follow the command of the Father?
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: Rama wants to demonstrate to the entire world that he would follow the command of the
0: అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: ఆల్ ఇన్కార్నేషన్
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one. But he needs to act in different styles.
0: మీకందరికి తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night there was heavy rain.
0: ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగండ్లు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగండ్లు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగండ్లు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone but not by the rain water.
0: వడగండ్లు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you will never sustain injury because of water. అదే
0: భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ, చార్జ్ యూ, బీట్ యూ, వెల్ దట్స్ ఆల్ లవ్.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: ఐస్ లో కూడా జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
0: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు, కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా నువ్వు విచారం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ
0: ఎందుకంటే మనము అంశము
1: ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు,
1: బీయింగ్ ద
0: బాధలు లేవు, కష్టములు లేవు, కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ హియర్ దట్ వీఆర్ పార్ట్స్ ఆఫ్ ద డివైన్ దేర్ విల్ బి నో ఎంగ్జైటీ, ద ట్రబుల్, వరీ, టెన్షన్, సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము ఉరి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఇన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్, వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ఫాక్ట్ అవర్ లవ్ ఇస్ వన్.
0: లడ్డు కావాలంటాడు ఒకరు, మిఠాయి కావాలంటాడు.
1: One religious laddu, another religious
0: ఒకరు బర్ఫీ కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ, అనదర్ జిలేబీ.
0: చాపల్యమే కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: దో ద టేస్ట్ డిఫర్, ద షుగర్ కంటెంట్ ఇస్ సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటుంది.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్.
0: కాబట్టి ఒకరు సాధన ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: అది వారి ప్రీతి.
1: దట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకని దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పాత్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ అస్పిరెంట్స్ అండ్ ఫారినర్స్.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామలు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యూ గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభుదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటికీ ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసు ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: one. ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారి గామ పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms divyatvamainatundi
0: okkate untundadi.
1: Names and forms are different but divinity is one.
0: Karu aa divyatvanni meeru uttinandinchukondi.
1: We have to keep in view this
0: divinity. Aa divyatvanni mee hrudayamlo pratishtha cheskondi.
1: Let us install the divinity in our heart.
0: Arjuna nannu baita ratamlo kurcho pettaku.
1: Arjuna, don't make me sit in the outer chariot.
0: Nenu baita manushini kaadu.
1: I am not an outer person.
0: Nenu lopalinti vaadini.
1: I am you within
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇచ్చి చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిదే కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no life.
0: Mantramu entati paniyana chestundi.
1: Mantra can do a lot.
0: Entati sahajanaina kuda alakattutundi.
1: It can control any big thing.
0: Kanuka mantra swarupudu bhagavantudu.
1: God is the very personification of mantra.
0: Kanuka atanni hrudayapeetam paina pratishtha chesukovali.
1: Let us install him at the altar of our
0: heart. Nivasamu hrudayame.
1: God's dwelling place. Kanuka
0: adaniki hrudayavasi ani peru pettaru.
1: So God is called like this, the indweller in our heart.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ వి వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్లుక్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ది ఇన్వర్డ్ లుక్ వి హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వి ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వి నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వి కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: Evarni kathinanga manam maatadakoddu.
1: We should never use harsh words.
0: Appudu kathinanga maatadinappudu mana baadhanu manam gurtinchukolemu.
1: When we use harsh words, we will not
0: you cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్.
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినాయ్ ఇట్ అమౌంట్స్ టు డినయల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెందిపోతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద
0: జెలసీ
1: ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: అవకాశం ఇచ్చే కొనది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు.
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not twice?
0: మరి నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not four times?
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: Why thrice?
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: దేహ సంబంధమైన శాంతి.
1: Peace at the body level.
0: మానసిక సంబంధమైన శాంతి.
1: Psychological peace.
0: ఆత్మ సంబంధమైన శాంతి.
1: Atmic peace.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: కనుక ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంలో శాంతి ఉండొచ్చు నీకు.
1: You may have peace.
0: కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేటువంటి మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఇస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ బై ది ఏన్షియంట్ సేజెస్ అండ్ ఎస్పైరెంట్స్ అండ్ సీకర్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ప్రొపగేటెడ్.
0: అనేక రకములుగా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని తపస్సు చేస్తూ వచ్చారు.
1: మెనీ డిడ్ పెనెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ టు నో వేర్ హీ ఇస్.
0: కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: సమ్ హావ్ డ్రాప్డ్ ఇన్ ద మిడిల్.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: సమ్ హావ్ థాట్ ఓవర్ వై ద లైఫ్ ఇస్ గివెన్ అండ్ దే కంటిన్యూడ్ దేర్ ఎఫర్ట్ టు నో గాడ్.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ సీన్?
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్
0: క్రోర్స్
1: ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వీ సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తుకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్. లెట్ యు ఆల్సో
0: తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీస్ తమస్.
0: దేహాభిమానికి అవతలనే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఏ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఏ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow the mind, follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: So body and mind relate to tamas or darkness.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: It is said God is beyond this darkness.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: Not that he is separate or in a foreign land, he is beyond darkness.
0: తమస్సు అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివి.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: We should catch hold of the positive.
0: అది ఆత్మతత్వము.
1: That positive is atmic principle.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: With positive atmic principle within, we will not be affected by negative.
0: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడాను వ్యర్థమే అన్నాడు.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: So we should have this.
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపం. Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమతత్వాన్ని, ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్, సెల్ఫ్లెస్ లవ్.
0: అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్ నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఇదిని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యుల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: నాట్ డేస్, మంత్స్, ఇయర్స్,
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: ఇన్ ఎ మోమెంట్ యుల్ రియలైజ్ ఇట్.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే. అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: జస్ట్ యాజ్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్ యుల్ హ్యావ్ రియలైజేషన్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ,
1: So long we are in this world, we have discharge of duty.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ,
1: respect the world.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: considered the world as divine.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవస్వరూపమే.
1: The entire material of this world is divine.
0: అన్నిటిని కూడా దైవస్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: We have to consider everything divine.
0: ఇది నిజమైన సాధన.
1: This true spiritual pursuit.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: Nothing beyond this.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: the spiritual path practices.
0: స్వార్థముతో కూడినటువంటివి.
1: The modern spiritual practices are utterly selfish.
0: ఈ స్వార్థమైనటువంటి దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want God.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and society.
0: సమస్త నిమిత్తమే మనం చేయేసినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తిత్వ స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వాది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వాద టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజమంతా ఒక్కటే.
1: ద సొసైటీ
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వి ఆర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫార్మ్.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకని సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ది హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడి ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: to know the divinity
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: we should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: when we purify our hearts we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: ഓളികുൾക്കെടു ചന്ദ്രമർക്കണ്ടകളോട് ബെടദാരോഗം പെടു ജടലത്തോട് ജടലോ പ്രവഹിച്ചു ചതലേറ്റ ജിഗുത്തോട് ഡംബൈന പാലനേത്രംബുത്തോട് കുതുരുദിച്ചിന ദൊഡ്ഡ കുങ്കുമ ഒട്ടുത്തോ താമ്പൂല രഗാദരംബുത്തോട് തടഹേമയവജ്ര താടങ്കമുലത്തോട് വീക്ഷാശ്രവദ്ധയ ദൃഷ്ടിത്തോട് നല്ല കൊലുവലു ദുനുമാടി കൊല്ലലാടു മെരുകു ചാവന ചായല മേനിത്തോട് പ്രേമസ്വരൂപുലാര
1: embodiments of love.
0: శివరాత్రి అనగా ఎవరు ఏమిటో దీని అర్థం ఇంతవరకు ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Till this day, no one ever made an attempt to know the inner significance and the depth of శివరాత్రి.
0: పదమునందే ఉన్న దీని అర్థము.
1: The meaning is there in the very word itself.
0: శివ రాత్రి.
1: శివ రాత్రి.
0: శివ అనగా మంగళకరమైన.
1: శివ మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: మంగళకరమైనటువంటి రాత్రి శివరాత్రి అని.
1: శివరాత్రి ఇస్ ద హోలీ నైట్, ఆస్పిషియస్ నైట్.
0: శివుడు అనగా ఎవరని?
1: హూ ఈజ్ శివ?
0: సర్వజీవుల యందు సంచరించేది చైతన్యమే శివుడు.
1: శివ ఈజ్ ది యూనివర్సల్ కాస్మిక్ కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్, ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కేవలము మానవులు మాత్రమే కాకుండా పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను ఈ శివత్వం అనేటువంటిది ప్రజ్వలిస్తూనే ఉంటుంది.
1: శివాస్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు హ్యుమానిటీ అలోన్. You find it among birds, beasts and animals too.
0: Mukhyamuga prati kshanam kudanu Shivaratri.
1: Most importantly, every moment is Shivaratri.
0: Kevalam Shivaratri nimittamai oka samvatsaram manam kaachukonakkaraledu.
1: We don't have to wait for one long year for this Shivaratri.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: శివుని చైతన్యము చాలా ప్రజ్వలిస్తూనే ఉంటున్నది సర్వత్రా.
1: శివాస్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఈజ్ ఎఫల్జెంట్ రేడియంట్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ ఉన్నది అని చెప్పగా సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: శివాస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ కాన్షియస్నెస్ is all pervasive everywhere.
0: Shivudanaga mangalakaramainatundi okka sardamu.
1: The term Shiva meant that which is auspicious.
0: Itti mangalakaramainatundi di sarvatra vyapinchiye unnadi.
1: This auspiciousness is present everywhere.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee prema tattvamunaku minchinatundi Shiva tattvamu మరొకటి లేదు.
1: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, నథింగ్ బియాండ్.
0: ఏ విధంగా తేలినప్పటికీ సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ యూనివర్సలీ.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద కాస్మాస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద హెడ్స్, ఇన్ ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద డివినిటీ.
0: మనము ఒక్కతూరి విచారించి చూచిన మనకు కనిపించేదంతా కూడాను శివతత్వమే.
1: ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్ప్లోర్ విల్ ఫైండ్ ది డివినిటీ ఆఫ్ శివ.
0: శివతత్వం తప్ప మరొకటి ఏమాత్రం కూడాను లేదు.
1: ఎక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ దేర్స్ నథింగ్ ఎల్స్.
0: శివుడనగా కేవలము జటాజూటము ధరించి కాషాయాంబరదారులై ఉండటం మాత్రం శివత్వం కాదు.
1: శివ డస్ నాట్ నెసెసర్లీ మీన్ హ్యావింగ్ మ్యాటెడ్ హెయిర్ అండ్ వన్ విత్ ఆకర్ రోబ్స్ ఓన్లీ. నో,
0: ఎక్కడ చూసినా కూడాను ఏ బాలుని ఎందు కాని, ఏ వృద్ధుని ఎందు కాని, ఏ స్త్రీ ఎందు కాని, ఏ పురుషుని ఎందు కాని శివత్వమే మనకు తాండవమాడుతున్నది.
1: It is this divinity of Lord Shiva present in everybody, the tiny tots, the boys and the girls, the men and women.
0: ఇటువంటి సర్వత్రా ఉండినటువంటి ఒక శివతత్వమును ఏ విధంగా మీరు నిర్ణయించగలరు?
1: How can you estimate the divinity of Shiva which is present everywhere?
0: మౌళి గుడికెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడతోడ.
1: With all the shine, with all the brilliance of the moon, with the matted hair, how can you visualize, how can you estimate?
0: జడలో ప్రవహించు చదయటి జిగుతోడ డంబైన పాలనేత్రముతోడ.
1: With a broad forehead, with eyes so beautiful, shining, how can you estimate, how can you extol him?
0: కుదరతి ఇచ్చిన దడ్డు కుంకుమ పట్టుతో తాంబూల నాగాధరముతోడ.
1: With the vermilion on the forehead, with all the redness of the betel leaf,
0: tadhemamaya vajratadankamula toda vichasra vadaya vrutti toda,
1: with the bracelet, with all the beauty, with all that grandeur, how can you extol him? Narayana
0: nallagulagulu durmari kolalaadu,
1: with all the beauty of the flower of the lotus,
0: meru chaamana chayala beli toda,
1: and his complexion, how can you imagine it?
0: Seela rajendra taredu ప్రత్యక్షమగును.
1: అండ్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క శివతత్వమును ఎవరు పలాని చోటు, పలాని కాలంలో, పలాని స్థానంలో ఉన్నారని వర్ణించటము ఇది అసాధ్యమైన విషయము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు డిసైడ్ ఏ స్పెసిఫిక్ ప్లేస్, స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ లార్డ్ శివ.
0: ఇట్టి శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్టోల్, హూ కెన్ నరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ?
0: శివతాండవం అనగా కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు, అది ఏ శివతాండవము అని చెప్పి భావిస్తుంటారు.
1: యు నో ద చిల్డ్రన్ డాన్సింగ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ శివతాండవ, దట్ వీ టేక్ ఇట్ శివతాండవ ఇన్ ద ట్రూ సెన్స్.
0: అది కేవలము ఒక చిహ్నం మాత్రమే కాని అది సత్యమైన స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైన్, ఎ సింబల్, బట్ నాట్ ఎ రియాలిటీ.
0: ఇట్టి అతీతమైనటువంటి యొక్క అవాగమాన సంకోచరమైనటువంటి యొక్క శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ విచ్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, హూ కెన్ గేజ్, హూ కెన్ ఎక్స్ప్రెస్?
0: కాని ముక్కంటి వేలుకు శివుడు అని చెప్తుంటారు.
1: అండ్ వి సే శివ హ్యాస్ త్రీ ఐస్.
0: కాని అది ముక్కంటి అనేటువంటిది కాదు సరైనటువంటి అర్థము. మనకు రెండు కన్నులు ఉన్నాయి, కానీ భగవంతుడికి మూడో కన్ను కూడా ఉంటున్నది.
1: వి ది హ్యూమన్స్ హ్యావ్ టూ ఐస్, బట్ గాడ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా ఐ, ద థర్డ్ ఐ.
0: ఫస్ట్ ఫ్యూచరు చూస్తుంది, కానీ ఈ రెండు కన్నులు కానీ భవిష్యత్తును చూడలేదు.
1: ద టూ ఐస్ కెన్ సీ ద ప్రజెంట్ అండ్ ద పాస్ట్ అండ్ నాట్ ద ఫ్యూచర్.
0: ఇట్టి మూడవ నేత్రమును ధరించినటువంటి వాడు ముక్కంటి అని పిలిచాడు.
1: శివ హ్యాస్ త్రీ ఐస్ బికాస్ హీ నోస్ ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ముక్కంటి
0: కనుక దైవత్వమునకు అనేక రకములైనటువంటి స్వరూపములు ఉన్నవి.
1: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ విత్ అట్రిబ్యూట్స్ విత్ డిఫరెంట్ ఫ్యాసెట్స్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు ఎన్ని విధములుగా ఏర్పడిన ఉన్నప్పటికీ వర్ణించినప్పటికీ అది కేవలము కొంత లోపముగానే ఉంటుంటుంది, కానీ పరిపూర్ణంగా కనిపించదు.
1: ఆల్ అవర్ డిస్క్రిప్షన్స్ కాంప్రిహెన్షన్స్ ఆర్ అండర్ లిమిటేషన్స్, దే డు నాట్ కన్వే ది రియాలిటీ ఆర్ ద టోటాలిటీ.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ది డివినిటీ?
0: ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆయా భావ స్వరూపమును పురస్కరించుకొని దైవాన్ని నిర్ణయించుతున్నారు.
1: వీ గో ఆన్ ఎస్టిమేటింగ్ గాడ్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పార్వతి వినాయకుడు రాగారే.
1: ద మూమెంట్ వినాయక అప్రోచ్ క్లోజర్,
0: అయ్యా మీ పెద్ద కుమారుడు ఎక్కడా అని ఈశ్వరుని ప్రశ్నించింది.
1: అండ్ హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఈశ్వర, హౌ అబౌట్ యువర్ ఎల్డెస్ట్ సన్?
0: తాను ఎక్కడ చూసినను ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కంటికి కనిపించడు.
1: హీఈస్ నాట్ సీన్ విత్ ఫిజికల్ ఐ.
0: అవాంగ్మానస గోచరుడు.
1: ఈస్ బియాండ్ ఆల్
0: అప్రమేయుడు.
1: ఈస్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: ఈ దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్ప్రెస్ సచ్ డివినిటీ?
0: దైవత్వం అనగా కేవలం ఒక్కటే దీనికి గుర్తు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: అది చైతన్యంతో కూడినటువంటిది కానీ మరొక రూపంతో కూడినటువంటిది కాదు.
1: ద డివినిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ విదౌట్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: ఆ కాన్షియస్నెస్ ఏ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపంగా కనిపిస్తాడు.
1: ద డివైన్ కాన్షియస్నెస్ అస్యూమ్స్ ఎ పర్టికులర్ ఫామ్ డిపెండింగ్ అపాన్ ద వెస్చర్ ఇట్ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్.
0: ఏ కుక్క రూపం ధరించవచ్చును, ఏ కాకి రూపం ధరించవచ్చును, ఏ కొంగ రూపం ధరించవచ్చును, ఏ మానవ స్వరూపం ధరించవచ్చును.
1: ద డివినిటీ మే టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఎనీ ఫామ్ ఆఫ్ ఎనీ బర్డ్ ఆఫ్ ఎనీ క్రేన్ ఆర్ ఎ క్రో.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి.
1: God is present everywhere. All heads are His, all hands are His, all ears are His, all feet are His. He can take any form of His choice.
0: ఇలాంటి స్వరూపాన్ని ఎవరు ఇట్టిది అట్టిది అని నిర్ణయించగలరు?
1: Who can estimate, specify the form of God?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలము ఒక చైతన్య స్వరూపమే దీనికి.
1: Therefore, divinity is consciousness.
0: క్రిమికీటి కాదు ఎందుకు కూడాను క్రిమికి చైతన్యం ఉంటున్నది.
1: వి ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఈవెన్ అమంగ్ ది టైనీ క్రీచర్ సచ్ అస్
0: మానవుని ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: దేర్ ఇస్ కాన్షియస్నెస్ ఎవ్రీవేర్.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్.
0: ఈ చైతన్య తత్వమనే శివత్వము అని పేరు పెట్టారు.
1: దిస్ కాన్షియస్నెస్ వెరీలీ ఇస్ శివత్వ, ద శివ ప్రిన్సిపల్.
0: కనుక ఈ శివత్వం అనగా కేవలము ముక్కంటి వేలు పని లేక త్రియత్ర స్వరూపని చెంకచక్ర గదాధారులు అని అది కేవలము గుర్తులకు పేరు పెట్టుకున్నారే కాని ఇవన్నీ కూడా సరైన గుర్తులు కావు.
1: వీ అసోసియేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ అదర్ ఇన్సిగ్నియా లైక్ శంఖాల కంచ్ గదాధర అండ్ విత్ అదర్ థింగ్స్ అసోసియేటెడ్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ బియాండ్.
0: కనుక శివతత్వం అనగా కేవలము సర్వుని ఎందుకును సర్వ మానవుని ఎందుకును కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
1: దిస్ కాన్షియస్నెస్ వెరీలీ ఈజ్ శివత్వ, ద శివ ప్రిన్సిపల్.
0: కనుక ఈ శివత్వం అనగా కేవలము ముక్కంటి వేలు పని లేక త్రియత్ర స్వరూపని

0: మానవుడు ఎందు కూడాను, సర్వ మానవుడు ఎందు కూడాను కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
1: Therefore it could be concluded that the Sivatva, this principle of consciousness, is present in the entire cosmos, the whole of the universe.
0: ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నటువంటి ఎన్ని స్వరూపములు ఉంటున్నావో అవన్నీ కూడా శివ స్వరూపములే.
1: In this hall we had myriad of forms, they are all basically divine.
0: ఇట్టి శివత్వమును ఏది నిర్ణయించగలరు?
1: How can you limit it? How can it narrow it down?
0: కనుక సర్వం శివమయం.
1: Therefore everything is Shiva.
0: ఇటువంటి శివమయమైనటువంటి తత్వాన్ని వర్ణించడం అసాధ్యము.
1: This divine which is whole is beyond our comprehension.
0: ఏమిటి మల్లమ్మ చెప్పింది?
1: And it is clearly said in our Vedas.
0: శివుడనగా ఎవరని?
1: Who is Shiva?
0: చైతన్య స్వరూపమైనటువంటి శివతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: This consciousness of Shiva is spread all over.
0: జగదగల మిగిలిన ముగ్గిన నిమ్మగల పాతకాళ దత్తత్త నిమ్మ శ్రీ చరణమక్త పాదాభిన్నాభి లోకేశ పుజప్పాంత పదంతం భూతాయ పతయే నమః అన్నారు. జగదగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళదింద అత్తత్త నిమ్మశేషరు చరణమకుట పాద భిన్నారు లోకేశ. ఎక్కడ చూసినా కూడా నువ్వు తిరుగాడేటువంటిది, ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపించేటువంటిది, ఎక్కడ చూసినా నువ్వు సర్వత్రా వ్యాపించేటువంటిది, దీన్నే శివతత్వం అని
1: చెప్పారు. That is noticed, that is felt and experienced wherever you want to, wherever you go.
0: Jagadagala migela nimmagala paataladinda tatta nimmasi charanamakudu paatala lokamulandu kudanu bhulokamulandu kudanu jagatlokamulandu kudanu sarvatra unnadi adiye.
1: It is only Shiva's principle that is present in all the three worlds.
0: Trikalam trigudam trilokam trinatram annaru.
1: And Shiva represents the three periods of time, the three basic attributes of the humanity.
0: మూడు కాలములు ఎందు కూడాను కనిపించేటువంటిది శివతత్వము.
1: And Shiva's principle is noticed and felt in all the three periods of time.
0: కొన్ని ప్రజెంట్ తోన, కొన్ని పాస్ట్ తోన, కొన్ని ఫ్యూచర్ తోన చూడవచ్చు. కానీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి ఎందు కూడాను ఒకే రూపము ధరించినటువంటిది శివత్వము.
1: We may think of the past, we may also visualize the present, but divinity is the one which is beyond, that can see the past, the present and future too.
0: Kanuka shivatattvamunu meeru vandinchukovalante 24 gantala sepu kodanu shivatattvamunu vandinchinappatikini tarimi teeradu.
1: You may go on describing, you may go on extolling the Shiva's principle for all the 24 hours, but it would not be suffice nor adequate.
0: కనుక శివతత్వాన్ని మనము ఇది అది అని వర్ణించడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ శివతత్వ, ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ,
0: ఎక్కడ చైతన్యమో అక్కడంతా కూడా ఉంటుంది. అది భగవత్తత్వం.
1: గాడ్ ఈస్ ప్రజెంట్ ఎవ్రీవేర్.
0: చైతన్యమే శివతత్వము.
1: కాన్షియస్నెస్ ఇస్ శివ.
0: ఇట్టి కాన్షియస్నెస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది, ఎక్కడ లేదు?
1: How can you deny the presence of consciousness at some place and its existence somewhere else?
0: Sarvatra tandavam aadutunnadi consciousness.
1: The consciousness dances, pervades all over.
0: Iti tattvamunaku aneka mandi aneka roopanamam dharinchi poojistu vastunnaru.
1: People go on worshipping this consciousness, attributing different names and forms.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prema enta consciousness ga untundado shivattvam kodanu attidi.
1: As love is a very consciousness, so also Shivatva.
0: Premaku oka vidhamainatuvanti bhedame ledu.
1: Love has no differences whatsoever.
0: Atti daivatvamunu nivu ee reetiga varninchagalavu?
1: How can you comprehend, narrate the divinity?
0: Kaani nee prema adhikanga undinappudu tallini, tandrini, brother nu, sister nu, veellandarni aa yokka sambandha bandhavyanga nivu premistunnavu.
1: You love your people, kith and kin, the brother and sister, father and mother, everybody, basing on the relationship.
0: ఇవన్నీ భావించినటువంటి భావములే కాని ఇవి సరైనటువంటివి కాదు.
1: They are only feelings of your own attachment. They are not true or reality.
0: భగవంతుడు

0: నిరూపముగానే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ ఫామ్.
0: కనుక నీకు నువ్వే నీవు దీనికి సాక్షి.
1: యు ఆర్ ద విట్నెస్ టు ద డివినిటీ.
0: ఒకనొక సమయం లోపల పార్వతి ఈశ్వరుని ప్రశ్నించింది.
1: అట్ వన్ టైం పార్వతి క్వశ్చన్ ఈశ్వర.
0: ఈశ్వర, మీ స్వరూపము సర్వత్రా ఉన్నదని అంటున్నారే, ఏ విధంగా ఉన్నదని గుర్తించడానికి నాకు భయం వేస్తుండాలి అన్నది.
1: హి సెడ్ ఓ లార్డ్ ఇట్ ఈస్ సెడ్ దట్ యు ఆర్ ఎవ్రీవేర్ ఐఎమ్ రియలీ ఫియర్ స్ట్రికెన్ యాజ్ ఐ థింక్ ఆఫ్ యూ హౌ కెన్ ఐ అండర్స్టాండ్.
0: కానీ నా చైతన్యము చూడు, నీ చేతి ఎందు కూడా ఉన్నది.
1: అండ్ లార్డ్ శివ రెస్పాండ్స్ దిస్ వే, దిస్ కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ వెరీ
0: నరం. నరమునందు కూడాను, కణ కణమునందు కూడాను చైతన్యం చెప్పుచునే ఉంటుంది.
1: ఎవ్రీ సెల్, ఎవ్రీ మూమెంట్ ఈస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటు చైతన్యమును ఎక్కడిది, ఎక్కడి ఎట్లా ఉంటుంది అని ఎవరు కూడా ప్రశ్నించడానికి అర్హత లేదు.
1: No one has any authority to question, to prove or to demonstrate the existence of consciousness at a particular place in a particular period of time.
0: కనుక ఇట్టి దైవత్వమును ఎవరు నిర్ణయించగలరు?
1: Who can judge the divinity? Who can measure the divinity?
0: ఎట్టి రూపము అట్టి భావము.
1: Basing on your own feeling, the form.
0: ఎట్టి భావము అట్టి గుణము.
1: So as is the feeling, so will be the attributes.
0: ఎట్టి గుణమో అటు చైతన్యము.
1: యాజ్ ఇస్ అట్రిబ్యూట్ సో ఇస్ కాన్షియస్నెస్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వము అన్ని రకముగా కూడి ఉంటుంటుంది.
1: దేర్ఫోర్ ద కాన్షియస్నెస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అపారెంట్ అండ్ నాన్ అపారెంట్.
0: కనుక మనం ఈనాడు పూజించేటువంటిది, తలంచేటువంటిది శివుని యొక్క తత్వము.
1: సో ద వన్ హూమ్ వీ అడోర్, వర్షిప్, సింగ్ ఇన్ ప్రైజ్ ఈస్ శివ.
0: జగదగల మిగిలిన నిమ్మగల పాతాళ దత్త నిమ్మశ్రీచరణ మొగట పాద విన్నాడు లోకేశ్వర మూడి బ్రహ్మాండ బిత్తయో భుజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమ. సర్వలు ఎందుకును సర్వత్ర కూడాను సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తి ఈశ్వరత్వం.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ ద యూనివర్స్.
0: దైవములకు ఎట్టి సంస్కారములు లేవు.
1: God does not follow the mundane procedure.
0: సర్వమును సంస్కరింపచేసేటువంటి వాడే కనుక దైవము తనకు సంస్కారి అని పేరుకు వచ్చింది. కానీ సంస్కరణం అనేటువంటిది ఏది?
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ క్లెన్సెస్ ఎవ్రీబడి, రిఫైన్స్ ఎవ్రీబడి, బిల్డ్స్ అప్ కల్చర్ ఇన్ ఎవ్రీబడి. హీ డజంట్ నీడ్ ఎనీ ఫర్ హింసెల్ఫ్.
0: కనుక ఇవన్నీ మన భావభేదములే తప్ప భగవంతుడు ఎట్టి భేదములు కనిపించవు.
1: వీ నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ us. But God is beyond, with no difference whatsoever.
0: భగవంతుని ఎందు కల్పించేటువంటి కల్పనలు అన్ని కూడాను భక్తుని యొక్క కల్పనలే.
1: All that you think of God are merely those of your thoughts that are attributed to Him.
0: ఎట్టి భావమో అట్టి బ్రహ్మము.
1: As is your feeling, so is His form.
0: ఎట్టి బ్రహ్మమో అట్టి బ్రహ్మలు.
1: And as you think of the form that leads to the kind of
0: delusion. ఎట్టి బ్రహ్మలో అట్టి స్వరూపములు.
1: Basing on your own expectation, imagination,
0: kanuka,
1: that form.
0: ఈ బ్రహ్మను పట్టి మనం దీన్ని బ్రహ్మను మార్చకూడదు.
1: We should not be carried away by our imagination and thought and change the deities.
0: ఎప్పుడు కూడా భగవంతుని రెండు రకములుగా మారుస్తుంటారు.
1: We go on changing our deities.
0: రుద్రుడిగాను శాంతస్వరూపుడిగాను వర్ణిస్తూ ఉంటారు.
1: We describe God as the very personification of peace.
0: భగవంతుడు ఎప్పుడు కూడా శాంత స్వరూపుడే కానీ రుద్రుడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ రుద్ర, నాట్ వన్ ఆఫ్ యాంగర్, హీస్ ఫుల్ ఆఫ్ పీస్.
0: ఎప్పుడు కూడా భగవంతుడు చిరునవ్వులు చింద్రులు నొక్కుతూ ఉండేటువంటి వాడే.
1: గాడ్ ఈజ్ ఎవర్ స్మైలింగ్.
0: అలాంటి భగవంతుడికి అనేక రకములైన పెట్టించుకోవడం అది వారి భక్తుల యొక్క భావతత్వములే తప్ప భగవంతుని యొక్క స్వరూపములు కాదు.
1: ద డైవర్సిటీ, ద డిఫరెన్సెస్ that we attribute to God are truly based on our own thoughts and feelings.
0: Kanuka manamu vedamlo emaina untunte mana yandu dani throsiveyali.
1: Therefore we should brush aside all these differences, duality.
0: Ee vedamulanta kudanu manavuniki sankalpa balamle tappa anyamu kaadu.
1: The duality, the cause of the duality is one's own thought.
0: Kanuka mana vedamulnu dooram chesi భేదరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఏకంగా చూడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బియాండ్ దిస్ డైవర్సిటీ, అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ ద డివినిటీ అండ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈ అండర్స్టాండింగ్ అంతా కూడాను మనము డివినిటీగా భావించుకోవాలి.
1: We should understand this. This capacity of awareness, understanding is divine.
0: ఈ డివైన్ అనేటువంటిది ఒకటే కానీ రెండు లేవు.
1: Divine, the divinity, is only one without the second.
0: కానీ ఈనాటి ప్రపంచంలో కలియుగ ప్రభావం చేత వైన్ త్రాగటం చేత డివైన్ వైన్ మాత్రమే ఇంత ఆటలు ఆడుతున్నాయి కానీ డివైన్ కాదు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ థింక్ ఆఫ్ డైవర్సిటీ బికాస్ వీ హావ్ ఫర్గాటెన్ ది డివైన్ అండ్ గెట్ ఇంటాక్సికేటెడ్ డ్రింకింగ్ వైన్ ఓన్లీ అండ్ దేర్ ఫోర్ వీ ఎంటర్టైన్ థాట్స్ ఆఫ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను డివైన్.
1: గాడ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: అడవులు ఎందున్నా,
1: maybe in the forest,
0: aakashamulonna,
1: or in the space,
0: pattanamulonna,
1: in the city,
0: pallanunna,
1: or in the village,
0: gutta meedanunna,
1: on the mountain top,
0: natteta padiyunna,
1: or deep in sea,
0: daivam okkade.
1: God is one and the same.
0: ivanni kevalamu manavuni yokka brahmana cheta aneka rakamainaatvanti perlu udbhavistu untunnayi.
1: All these are attributed to God because of our own thoughts, because of our own feelings and sentiments.
0: ఇటువంటి భగవతత్వమును మనం ప్రేమతో పొందాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
0: ఎన్ని రకములైనటువంటి స్వరూపం ఉండినప్పటికీ భగవతుని ప్రేమకు వసుడైపోతుంటాడు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ ఓన్లీ టు లవ్, నథింగ్ ఎల్స్.
0: ఆ ప్రేమతత్వం చేత భగవతుని ఏకత్వంగా మనం భూజించాలి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ.
0: ఏకం,
1: వన్,
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అసలం, సర్వదీ సాక్షిభూతం,
1: ఎటర్నల్ విట్నెస్,
0: భావాతీతం,
1: బియాండ్ ఫీలింగ్,
0: త్రిగుణరహితం,
1: అట్రిబ్యూట్లెస్.
0: ఇటువంటి గుణములే లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్, బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్.
0: అటువంటి భగవంతునికు అనేక రకములైనటువంటి గుణములు మనం కల్పించి
1: వీ అట్రిబ్యూట్ డిఫరెంట్ క్వాలిటీస్ టు గాడ్,
0: ఆ భేదభావము చేత మనము తబ్బిబ్బైపోతున్నాము.
1: బికాస్ ఆఫ్ దిస్ డ్యూయాలిటీ వీఆర్ అటర్లీ కన్ఫ్యూజ్డ్.
0: కనుక ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనము ఈ ఫ్యూజనే పోకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దిస్ కన్ఫ్యూజన్. లెట్ ఫ్యూజన్ యూనిటీ రిమైన్ విత్ అస్.
0: కనుక మనము ఏకత్వంగా భావించుకొని దైవత్వాన్ని ఏకంగా చూసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ, ద వన్నెస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక ఇవి మనము భగవంతుని యొక్క భేదములు కాని కాదు.
1: The compositions and the narrations and the paintings have nothing to do with the reality.
0: ఎక్కడిది ఈ భేదము అని భగవంతుడికి సందేహం కలిగింది.
1: In fact, God begins to question, how do you find diversity in me?
0: క్రమక్రమేణ భక్తుల యొక్క హృదయంలో మార్పు చెందటం చేత ఈ భక్తుల యొక్క హృదయాలకు ఆహార విహారములే మూల దోషము.
1: For these differences, for this diversity and the duality, our habits, association, food, mentality are responsible.
0: ఈ యొక్క మానవుని యొక్క ఆహార విహారములు ఏకంగా ఉండినప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం కనిపించదు.
1: When the food and other habits are perfect, there will be no duality.
0: ఎక్కడ చూసినప్పుడు ఒక్కడే గాని కనిపిస్తాడు.
1: We'll see this oneness of divinity everywhere.
0: గణపతి.
1: గణపతి
0: అనగా గుణములతో మార్పు కలిగినటువంటి వాడు గణపతి.
1: గణపతి రిప్రజెంట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది బేసిక్ క్వాలిటీస్ ఆర్ గుణాస్.
0: ఎట్టి గుణములు కూడాను లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ బియాండ్ దీస్ గుణాస్ ఆర్ అట్రిబ్యూట్స్.
0: ఆ గుణములు లేనటువంటి వాడే గణపతి.
1: అండ్ గణపతి ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: గణపతికి మరొక నాయకుడు లేడు.
1: అండ్ గణపతి హ్యాస్ నో అదర్ మాస్టర్ అబౌవ్ హిమ్.
0: కనుకనే అతన్ని వినాయకుడు అని చెప్పి.
1: సో హీస్ వినాయక వితౌట్ ఎ మాస్టర్.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: ద వన్ వితౌట్ ఎ మాస్టర్ ఎ లీడర్ అబౌవ్ హిమ్ ఈస్
0: వినాయక. విచారణ చేస్తూ పోతుంటే ఒక్కొక్క పేరు లోపల కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఒక థాట్స్ బయలుదేరుతుంటాయి.
1: లైక్ దిస్ ఈచ్ టర్మ్, ఈచ్ నేమ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డెప్త్, ఇట్స్ ఓన్ ప్రొఫండిటీ.
0: వినాయకుడు అనగా తొండం కలిగినటువంటి వాడు అనుకుంటాం మనం.
1: అండ్ విత్ వినాయక ఈస్ ద వన్ విత్ ద ట్రంక్.
0: వి నాయక అతనికి మించినటువంటి నాయకుడు ఎవరు లేరు.
1: వి నాయక దేర్ ఇస్ నో మాస్టర్ నో లీడర్ గ్రేటర్ దెన్ హిమ్.
0: అందుకోసమనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడాను వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఫర్ దట్ రీజన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వర్షిప్ వినాయక అలాయ్.
0: ఎవరికి ఏ భేదం కూడాను ఏ నాయకత్వం కూడాను కల్పింపజేయడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో లీడర్షిప్ కెన్ ఎవర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: ఇటువంటి దైవ నిర్ణయాలను మనం సరైనటువంటి రూపంలో గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to recognize the reality, the truth of divinity.
0: ఈ విధమైనటువంటి యొక్క భేదములను మనం కల్పించుకోవటం చేతనే మనలో కూడా భావ భేదములు ఏర్పడుతున్నాయి.
1: These differences that are innate, immanent within us, they entertain diversified thoughts.
0: మీరు క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని అనేక రూపములుగా మీరు వర్ణించుకుంటూ మీ భావములను మీరు అభివృద్ధి పరుచుకుంటున్నారు. అది చాలా పొరపాటు.
1: Therefore devotees, because of their imaginations, because of their thoughts, they think the divine is divided, multiplicity, duality. No, it is a mistake.
0: Divine divide chestunnaru.
1: We divide the divine.
0: Kanuka ee divide chesukovatamu bhaktuni yokka durgudamude.
1: It is a wrong path, bad quality of a devotee to divide the divine.
0: Kanuka divide cheyakoddu.
1: We should never divide.
0: Daivam okkade.
1: God is one.
0: Ekam nityam vimalam acharam sarvadi sachibhutam.
1: God is one. God is one, pure, unsullied, eternal witness, immortal, nectarine, blemishless.
0: అటువంటి భగవంతుని తత్వాన్ని మనమే మనమే కొన్ని మార్పులు చేసుకుని దీనికి అనేక రకములుగా ఒకరినొకరు వాదోపవాదం చేసుకుంటూ వస్తున్నారు.
1: Because of our thoughts, because of the mistaken identity and superimposition, we are divided and confused.
0: అన్నిటికీ చేరి ఏకత్వం ఒక్కటే.
1: In fact, divinity is one.
0: ఆ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా మార్చుకోవటం, భిన్నత్వాన్ని అనేకత్వంగా తీర్చుకోవటం, ఇది మన యొక్క పొరపాట్లే.
1: ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు థింక్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ దిస్ యూనిటీ అండ్ టు ఇమాజిన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కాన దైవత్వాన్ని మనము ఏకంగానే భావించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్, వన్ ఓన్లీ.
0: ఈశ్వరుడన్నను, విష్ణువన్నను, రామునన్నను, కృష్ణుడన్నను, అందరూ ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర, విష్ణు, ఆల్ ఆర్ వన్.
0: ఇవన్నీ పేర్లు మన తృప్తి కోసం అని పెట్టుకుంటున్నామే కానీ నిజంగా భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు.
1: ద నామెన్క్లేచర్, ద నేమ్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కనుక చైతన్యం అనేది సర్వత్రా నిండినటువంటిదే కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర ఉన్నటువంటిది కాదు.
1: Therefore consciousness is present all over, cannot be limited to a particular spot.
0: కనుక భగవంతుని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం ఎక్కడా కనిపించదు.
1: There is only unity in divinity, no scope for diversity or duality.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని భావించుకొని దాన్ని మీరు నమ్ముకొని దాన్నే మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
1: Therefore the noblest path and the immediate task in front of us is to deepen, to strengthen the principle of unity, go by the path of unity, worship and adore and live.
0: మీకు ఏ రూపం ఇష్టమతో దాన్ని వరించుకో.
1: You can certainly worship the form of your choice.
0: అందుకోసం భగవంతుడు మీ ఇష్టానుసారం వదిలిపెట్టాడు.
1: Therefore God left your own option.
0: భగవంతునికి ఎట్టి భేదములు లేవు.
1: God has no differences whatsoever.
0: రాముని పూజ చేస్తే కృష్ణుడి కోపం వస్తుందేమో, కృష్ణుడి పూజ చేస్తే రాముని కోపం వస్తుందేమో, ఇలాంటి భేదాలు నీలో ఉంటున్నాయి కానీ రామకృష్ణుడికి కోపతాపములు ఎక్కడ కూడా లేవు.
1: You may begin to feel that if you worship Rama, Krishna will be angry, and if you worship Krishna, Rama will be angry. The feelings of anger are in you, nothing to do with God.
0: ఈ దైవత్వానికి ఎట్టి దుర్గుణములే కనిపించవు.
1: In fact, there are no negative feelings in God, bad qualities in him.
0: ఈ నెగటివ్ ని పెట్టుకున్నటువంటి ఒక మానవుని అందే ఈ పాజిటివ్ వచ్చి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Because modern man is full of this negativity, negative thoughts, there is no scope for the positive things to get into his life.
0: ఈ పాజిటివ్ అంతా కూడాను ప్రకృతి యొక్క విచిత్రములే తప్ప మరి వేరు కాదు.
1: Therefore the positivity is essentially divine, the negativity relates to the creation, the world.
0: దైవత్వములు ఒక్కటే ఒక్కటే.
1: God is only one, one.
0: ఒకటి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్
1: పాజిటివ్ పాజిటివ్ టోటల్లీ అబ్సల్యూట్లీ పాజిటివ్.
0: నెగటివ్ అక్కడ ఏమాత్రం కూడా ఛాన్స్ చిక్కదు.
1: There is no chance for the negativity to get in.
0: తమాషకు చూస్తాం అనుకున్నా కూడాను అక్కడ ఛాన్స్ చిక్కదు.
1: Even for fun, out of curiosity, you cannot find any negativity in God.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దైవత్వాన్ని భేదంగా భావించుకోకూడదు.
1: Never think that God is dual.
0: ఎవరికి ఏ పేరు పడితే ఆ పేరును మీరు ఎన్నుకోవచ్చును, ఆ పేరును మీరు పూజించుకోవచ్చును.
1: You can prefer any form. You can worship any name of your choice.
0: కనుక మీరు దైవ భేదములు ఏమాత్రం కూడా ఊహించవద్దండి.
1: Never imagine any differences in relationship.
0: ఎవరెవరికి ఏదేది ఇష్టమో దానిని మీరు ఆనందంగా ఆరాధించుకోండి.
1: You can worship God of your own taste, temperament and choice. Nothing wrong with that.
0: కనుక ఈ రాంగ్ అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దోషమే తప్ప పాజిటివ్ దోషం కాదు.
1: The differences are because of the negativity that is latent in you.
0: కనుక మీరు దైవతత్వంలో మీరు ఎట్టి భేదమును కూడా భావించుకోకుండా అందరూ ఈక్వల్ గా ఉంటుండి, డివినిటీ డివినిటీ డివినిటీ, ఆ డివినిటీనే ప్రధానమైనటువంటి ఒక పాజిటివ్ గా తీసుకోండి మీరు.
1: లెట్ దేర్ బి యూనిటీ అమాంగ్ యూ, కన్సిడర్ దట్ గాడ్ ఈస్ వన్, థింక్ ఆఫ్ హిమ్, సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్ అండ్ రిమైన్ యునైటెడ్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the morning of the 8th of March 2005 on the occasion of Mahashivratri.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Uvacha.
1: Karmanyeva adhikaras maphaleshu kadacha. Arjuna, te niku karmanyeva adhikaras adhikaraha. నీకు కర్మ ఎంది అధికారం ఆస్తి కలదు.
2: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు ఫలమునందు అధికారం. మే మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. పదమునందు అధికారం ఉన్నది. ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెడ్ దాట్ దెర్ ఈస్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దేర్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ది ఇంజంక్షన్.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెడ్ నఫలేషు మా ఫలేషు ఇట్ ఈస్ సెడ్.
1: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
2: ఇట్ ఈస్ నాట్ సెడ్ దట్ దేర్ ఇస్ నో ఫ్రూట్స్. డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్.
1: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ ఫ్రూట్.
1: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
1: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ. Tree and seed, seed and
1: విత్తనము లేక మొక్క రాదు.
2: Without seed, you would not get a plant.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: Without plant becoming a tree, you would not get seed.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: This is a natural state.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం అందించుకోవాలి?
2: That being so, why should you care for the fruits of action?
1: Karmanu acharinchadame nee pradhanamaina kartavyam.
2: Your primary responsibility and duty is to perform action.
1: Ee yuddhamunandu naa varu em avtaru, naa paristhiti egati padutundo aneetundi ee phalitamunu nee lakshyam nandunchukovaddu.
2: In this battle you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడా తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్ర శస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
2: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
1: లౌకికమైనా జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము.
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచముల యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
2: Among the armors which are worn by the heroes, there are different kinds.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: We have to inquire into in different ways the about this armor of devotion.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటాది.
2: In the battle and the war relating to the world, there will be a few scheduled hours.
1: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: This war or battle may last only for a few days, a few months or a few years and come to an end.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: But the fight and the battle that has been fought by man is right from ancient days.
1: మంచి చెడ్డలతో
2: fight is with good and bad,
1: పాప పుణ్యములతో
2: with sin and virtue,
1: రాగ ద్వేషములతో
2: విత్ అటాచ్మెంట్ అండ్
1: అసూయాది భావములతో
2: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్
1: మమత్వము అహంకారములతో
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ an endless war with egoism and attachment.
1: ఈ మహా భయంకరమైనటువంటివి.
2: These are really dreadful.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: These two have very extraordinary strength.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
2: But the man who is fighting is not so strong, he is weak.
1: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము లేక మరే విధమైనటువంటి వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
2: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and a armor of wisdom, spirituality or some such very powerful one.
1: గొడుగును చేతిని అందు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ బాధ ఉండదు.
2: For a person who wears sandals or footwear, there may not be any trouble of the thorns.
1: కవచమును ధరించినటువంటి వానికి ఎదురువారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడాను బాధించవు.
2: For one who wears a shield against the weapons, they will not be able to bother him.
1: కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
2: Therefore Arjuna, you must wear some type of shield or the other.
1: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరము.
2: Under these circumstances it is better you wear the armor of wisdom.
1: అనుకునే సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొదట అతనికి అందించాడు.
2: Therefore in the Sankhya Yoga he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: నీ అభిమాన అహంకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
2: Your attachment and possessive instinct are not you have not acquired them yesterday or the day before.
1: Enni enni janmalu nindiyo ninnu ventaadutunnadi.
2: They have been coming with you for a number of births.
1: Veeni yokka baadha eppatiki nivaran avutundani kudanu neevu gurtinchalevu.
2: you cannot find out and recognize when you are going to get rid of the pain arising out of this.
1: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
2: Therefore, you should not think about getting rid of
1: it. వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయమును నీవు వెతుక్కోమన్నాడు.
2: You have to find out a means of overcoming the pain which is
1: రోగం వచ్చిన తర్వాత వైద్యుల నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
2: It is natural to search for a doctor when you are faced with a disease.
1: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
2: It is a primarily important thing to see that you do not get the disease at all. Prevention is better.
1: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
2: In the battle that you are going to fight now, you have already worn a worldly armor.
1: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
2: You may be able to protect your body from the enemies.
1: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరస్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
2: But how would you be able to protect yourself from the enemies who are inside your own self?
1: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
2: To save yourself from them, you have to wear the armor of wisdom.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
2: You are afraid of the external enemies.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
2: But you are not thinking of the inner enemies at all.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
2: For one who has yielded to the inner enemies, how can he conquer the external enemies?
1: కనుక మొట్టమొదట లోని శత్రువులను నీవు జయించు.
2: You should conquer in the very first place the inner enemies.
1: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారము.
2: రైట్ ఫ్రమ్ డేస్ లాంగ్ బ్యాక్ దీస్
1: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడా రాగద్వేషములు తప్పినవి కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
1: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు నువ్వు కర్మనే కారణం.
2: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
2: యూ పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను సరి అయినటువంటి స్థితిలో నీవు అనుభవించు.
2: యు ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
1: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
2: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్ కర్మ.
1: కర్మమునను వృద్ధి పొంది కర్మమున చను.
2: హి డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హి డైస్ ఇన్ యాక్షన్.
1: కర్మమి నరునకు దైవము.
2: Action is God for man.
1: Karma mi sukadukkamulaku kaaranamilalo unnadu.
2: It is action which is responsible for good or bad, happiness or joy.
1: Ni sukamunaku dukkamunaku.
2: For your joy or sorrow.
1: Ni paapamunaku punyamunaku.
2: For your sin or for virtue.
1: Ni aanandamunaku leka aahladamunaku.
2: For your joy and delight.
1: Ni laabha nashtamulaku kudanu karmane kaaranam.
2: For the profit of the loss.
1: Asalu ee janmamunake karma kaaranam unnaru.
2: For your very birth, action is responsible.
1: Kanuka కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
1: నీ జీవితం అంతా కూడా కర్మతోనే ముడిపడి ఉంటున్నది.
2: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
2: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
2: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
1: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
2: It may start as a small sapling but may grow into a very big tree.
1: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలం చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
2: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
2: When it becomes a big tree, it will be able to offer you fruits.
1: కనుక నీవు మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షం లోపల నాన ఫలములను నీవు అందుకోగలవు.
2: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
2: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
1: దేని చూసి నీవు అహంకార పడుతున్నావు?
2: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
1: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
2: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా విచారించాలి.
2: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
1: బస్సు గంటకు ఈ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
2: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
1: ఏరోప్లేన్ ఒక 300, 400, or 500 ప్రయాణం చేస్తుంది.
2: An aeroplane may fly at the speed of 300, 400, or 500 miles an hour.
1: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
1: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూప్. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
2: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
1: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
2: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
1: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
2: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
1: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
2: ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్
1: ఒక గంటకు
2: ద లైట్ ట్రావెల్స్
1: 67 కోట్ల మైళ్లు ప్రయాణం చేస్తుంటుండాలి.
2: అట్ ద రేట్ ఆఫ్ 67 crore miles an hour.
1: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని, ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600,000 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుండాలి.
2: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 lakh crores of miles.
1: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
2: The sun whom we can see, we consider him to be very near us.
1: Inchuminchu mana bhoomiki suryuniki 9 kotla chillara mile dooram untundali.
2: Approximately the distance between the earth and the sun is about 9 crore miles.
1: Ee suryude manaki ento prakashanganu suryuni yokka tejasu ento mirimitlu kolputu untundali.
2: The splendor and the light of sun is so much for
1: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
2: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ స్టార్స్.
1: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
2: ది డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 light years.
1: అనగా 23-24 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
2: ది డిస్టెన్స్ ఈస్ something like 23 or 24 lakh crore miles.
1: Manaku kanipinchedi oka chukka prakka pakkana undinattiga manaku kanipistundali.
2: The stars look as though they are close to each other.
1: Kani okkokka nakshatramunaku okkokka nakshatramunaku kotla mailu dooram untundali.
2: But the distance between any two stars is something comparable to crores of miles.
1: Manam ee bhoomi nunchi chuchetappatiki edo palara bosinattiga kanipistunnayi.
2: It looks as though that milk is spread on the sky.
1: Manaku kanipinchetundi nakshatramule konni kotlaku kotlaku kotlakka kanipistunnayi.
2: The stars that we see are something numbering crores.
1: Inka manaku kanipinchinatundi ennu untunnayi.
2: There are many more things which we have not been able to see.
1: Ilanti kotlaku mailu dooramu kotla vistheernamu kotla velimintundi oka nakshatramulu kaliginatundi ee okka జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రంది.
2: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఏ యూనివర్స్ వేర్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్
1: సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది.
2: వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్.
1: ఈ భూగోళము లోపల భారతదేశం ఎంత చిన్నది.
2: ఇన్ దిస్ అర్త్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఇండియా.
1: ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది.
2: What is the size of Andhra Pradesh in
1: ee Andhra Rashtramlo Anantapuram jilla entadi.
2: How big is Anantapur district in Andhra Pradesh?
1: Ee Anantapuram jilla lopala mana gramam enta chinnadi.
2: How small is our village in Anantapur?
1: Mana gramamlo neevu entati vaadu.
2: And how small you are?
1: Evarin chuchi neevu garavapadutunnavu.
2: Whom are you seeing and why are you proud?
1: Neeku ahankaram vastuntundadi.
2: Why are you getting this egoistic feeling?
1: Ee vishalamaina jagattunu chuste నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
2: ఇఫ్ ఓన్లీ యూ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ది వాస్ట్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ యూ గెట్ ఈగోయిస్ట్.
1: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కానీ భూమండలం యొక్క విషయాన్ని కానీ తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ హాస్ నాట్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ వన్ వుడ్ బి చార్జ్డ్ విత్ ఈగో.
1: ఓన్లీ ఈ దేహం ఏమైనా చూసి నీవు అహంకార పడుతున్నావా?
2: All right, are you proud of your own body?
1: Dehamu pancha bhautikamu.
2: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్.
1: దేహము కూలక తప్ప ఎప్పుడు
2: వన్ డే ఆర్ ది అదర్ ఇట్ హాస్ టు పెరిష్.
1: దేహి నిరామయుండు.
2: ద ఇన్ డ్వెల్లర్ ఇస్ పర్మనెంట్.
1: గణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: ఇఫ్ ఓన్లీ యూ లుక్ ఇన్ టు ది ఇన్ డ్వెల్లర్ డస్ నాట్ హ్యావ్ బర్త్ డెత్ ఆర్
1: చివాడ మరినపు కొంప.
2: ఓ మ్యాడ్ పర్సన్ దిస్ పర్టికులర్ బాడీ.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
2: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
2: ఇట్ అండర్ గోస్ మెనీ చేంజెస్.
1: భవసాగర మీదకి లేని కంప.
2: ఇట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ట్రావెల్ ది ఓషన్ ఆఫ్ సంసార.
1: ఈ మే నుచ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
2: ఓ మైండ్ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
1: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీనిని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ యు ఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఓన్లీ ఇనర్ట్.
1: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
2: హౌ డస్ దిస్ బాడీ మేనిఫెస్ట్?
1: ఏడు బకెట్ నీళ్లు.
2: దిస్ కన్సిస్ట్ ఆఫ్ సెవెన్ బకెట్
1: నీళ్లు. చున్నపు నీళ్లు.
2: దిస్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ ఆఫ్ చున్నం.
1: రెండించెల ప్రమాణంతో కలిగినటువంటి నాలుగు మూలికలు. నీల్స్.
2: ఫోర్ నీల్స్ విత్ సైజ్ ఆఫ్ అబౌట్ 2 inches.
1: 1100 మ్యాచి స్టిక్స్ లో ఉండేటువంటి యొక్క ఆ ముందు ఉండేటువంటి మందు.
2: ది వాల్యూమ్ ఆఫ్ 11,000 మ్యాచ్ స్టిక్స్. ది ఫాస్ఫరస్, ది టోటల్ ఫాస్ఫరస్ కంటైన్ ఇన్ 11,000
1: పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది చీసం.
2: ది లెడ్ విచ్ కన్సిస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 pencils.
1: 2 lux సోపులు.
2: 2 lux సోప్స్.
1: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
2: వెన్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ వన్ బాడీ.
1: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది. చున్నపు నీళ్లు.
2: ఇట్ ఈస్ ది చున్నప్ వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
1: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
1: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యమెట్ అవుతుంది.
2: ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దిస్ ఇనర్.
1: కనుకనే ఇది దేహము అన్నారు.
2: That is why this has been described as a body which will be destroyed.
1: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
2: This body is able to move about because there is indweller inside.
1: అదొక వాల్ క్లాక్.
2: There is a wall clock there.
1: అక్కడ 3 pins ఉంటున్నాయి.
2: There are 3 hands there.
1: ఒకటి సెకండ్ది.
2: One stands for the seconds.
1: రెండోది మినిట్స్ది.
2: The second one is minutes hand.
1: మూడవది గంటలది.
2: The third one is hours hand.
1: కీ ఇచ్చేస్తే మూడు తిరుగుతూనే ఉంటున్నాయి.
2: When you wind the watch, all these 3 hands will be moving.
1: ఎంతవరకు ఇవి తిరుగుతాయి?
2: For how long they keep moving?
1: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
2: As long as the power of winding is there, they will be moving.
1: కీ నిలిచిపోతానే దాన్ని ఇది దీన్ని కలుసుకోదు. ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
2: The moment the total power is exhausted, they stand still wherever they are.
1: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
2: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఎ వాల్.
1: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలించారు.
2: టు దిస్ వి హావ్ హంగ్ ది బాడీ యాజ్ ఎ వాల్ క్లాక్.
1: అక్కడ శ్వాసమే కీ.
2: ది బ్రెత్ ఈజ్ మే బి కంపేర్డ్.
1: మన కర్మలే సెకండ్లు.
2: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్డ్ టు సెకండ్స్.
1: మన భావములే మినిట్స్.
2: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు మినిట్స్ హ్యాండ్.
1: మన ఆనందమే ఇందులో అవర్స్.
2: అవర్ జాయ్ మే బి కంపేర్డ్ టు ది అవర్స్ హ్యాండ్.
1: అయితే కర్మలు ఎందుకు చోసం చేయాలి అని?
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్?
1: సెకండ్స్ ముళ్ళు 60 క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
2: ది సెకండ్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60
1: ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ ముళ్ళు ఒక్క ఇంటికి వస్తుంది.
2: వెన్ ది సెకండ్స్ హ్యాండ్ మూవ్ 1 round ఫుల్ ఇట్ మూవ్స్ ఓన్లీ 1 house 1/60th.
1: మినిట్స్ ముళ్ళు 60 చుట్టేటప్పటికీ గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
2: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై 1 house.
1: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
2: బట్ వీ సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
1: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించడం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్. ది
1: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
2: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
1: అయితే ఈ మూడు కూడాను గంటకు ఒక తూరి మూడు కలుస్తున్నాయి.
2: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ 3 hands మీట్.
1: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జీవేశ్వర ప్రకృతి.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
2: ది ప్రకృతి ఆర్ నేచర్
1: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
2: ప్రకృతి
1: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ
2: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
1: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతామండి.
2: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమనేటింగ్.
1: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
2: ఇఫ్ యు గెట్ ఏ గుడ్ ఫీలింగ్ వి హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
1: మనం 60 మంచి భావమును మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
2: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్.
1: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
2: Therefore, Arjuna was just asked to perform good action.
1: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
2: When you do innumerable good actions, you are likely to get one or two good feelings.
1: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
2: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
1: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
2: దేర్ ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
1: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
2: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
1: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్.
1: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
2: దట్ ఇస్ ద రీజన్ వై కర్మకాండ హెస్ బీన్ గివన్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: కర్మకాండ అనగా కేవలము దానము యజ్ఞము ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
2: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
1: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
2: అమంగ్ ద యాక్షన్ దర్ ఇస్ అన్ యాక్షన్ విచ్ డస్ నాట్
1: ఏది నిష్కామ కర్మ లేక ఏది కర్మయోగము.
2: వాట్ ఈస్ కర్మయోగ ఆర్ నిష్కామ కర్మ?
1: అహంకారం లేకుండా ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే.
2: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిజైర్ అండ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ మే బి కంపేర్డ్ టు కర్మయోగం.
1: ఆసక్తితో చూడినటువంటి ఒక అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
2: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్.
1: ఇది కర్మయోగం కూడా కాదు.
2: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
1: ఇది యజ్ఞం కూడాను కాదు.
2: దిస్ ఇస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
1: కనుక అహంకారమును దూరం చేసి
2: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
1: ఆసక్తిని అణగదొక్కి
2: సప్రెస్ యువర్ ఓన్
1: కర్మను ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
2: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
1: కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
2: పెనన్స్ సాక్రిఫైస్ ఆర్ యోగ ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
1: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్ టు
1: ఆ యజ్ఞ భావమును హృదయమునందుంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
2: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్
1: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా కేవలం ఆడంబరమైనటువంటివి. ఇది అత్యల్పమైనటువంటివి.
2: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
1: కనుకనే కర్మను ఆచరించు.
2: Therefore, perform action.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
2: Inhaling and exhaling is also an action.
1: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైన ఉండడానికి వీలు కాదు.
2: Without performing action, man cannot live even for a moment in the world.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
2: As the actions are, so the results would be.
1: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
2: Actions will depend upon the feelings also.
1: Talampulu ettivo bhavamulu attivuga untai.
2: As thoughts are, so the feelings would be.
1: Aaharam ettivo talampulu attivuga untai.
2: As food is, so the thoughts would be.
1: Kanukane indiku sattvika aaharam kudanu atyavasaram annaru.
2: Therefore it is said in this context there is need for sattvika aaharam.
1: Oka chinna udaharanam.
2: One small example.
1: Manam oka manta veskuntam.
2: We are just having a small fire.
1: Manta ettido poga attidi.
2: The smoke depends upon the type of fire that is.
1: Poga ittido megham attuvantidi.
2: The cloud depends upon the smoke.
1: Megham ittuvantido varsham attuvantidi.
2: Rain depends upon the cloud.
1: Varsham ittuvantido panta attuvantidi.
2: The crop depends upon the rain that
1: happens. Panta ittuvantido vanta attuvantidi.
2: The food depends upon the crop that
1: vanta ittuvantido mana unte attuvantidi.
2: Our
1: megham attuvantidi.
2: Our body is in the same way as the food.
1: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
2: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
1: కనుక మొట్టమొదటి కర్మలు సరి అయినటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
1: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పాను. ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పను.
2: Therefore, Krishna has said, that in the context of performing action, without keeping the fruits of action,
1: నీ అధికారమంత కర్మ పైన ఉంచుకొని కర్మ ఫలమును ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దు అన్నాడు.
2: కీప్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్, డు నాట్ కేర్ ఫర్ ద ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
2: వి మే బి అసోసియేటెడ్ విత్ గుడ్ ఆర్ బ్యాడ్, వి మే బి సఫరింగ్ ఫ్రమ్ సారో ఆర్
1: దుఃఖాన్ని మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
1: దుఃఖం దేని వల్ల లభించింది?
2: వై ఆర్ యు గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
1: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
2: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కర్మ వల్లనే పాపం వచ్చింది.
2: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సిన్ అండ్ సారో?
1: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
2: త్రూ యాక్షన్ అలోన్ యు హావ్ టు గెట్ రీడ్ ఆఫ్ దెమ్.
1: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
2: వై యాక్షన్ ఇస్ బీన్ గివెన్ ప్రైమరీ ఇంపార్టెంట్.
1: కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
1: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా నువ్వు వ్యర్థమైపోతుంది.
2: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఏ వేస్ట్.
1: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
2: లైఫ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యాక్షన్ యాజ్ అన్ ఐడియల్.
1: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
2: The real meaning of action does not mean the
1: దేహమునకే కర్మ అని ఒక పేరు.
2: One name of body itself is karma.
1: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికే కర్మ స్వరూపం.
2: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
1: కనుక కర్మ దేహం ఇది.
2: This body is the consequence of action.
1: ఈ కర్మల ద్వారానే
2: through action alone
1: కాలమును
2: time
1: సార్థకం చేసుకోవాలి.
2: టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్.
1: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
2: బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్, కాజేషన్ అండ్ సర్కమ్స్టెన్స్.
1: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
2: బట్ దిస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
1: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
2: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ మైండ్.
1: సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
2: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
1: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
2: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
1: అదే కారణ స్వరూపం అన్నారు.
2: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
1: ఈ కారణములకు అతీతమైనటువంటిది మహాకారణం అని.
2: మహాకారణ ఈజ్ ద వన్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
1: ఈ మహాకారణ తత్వమే దైవత్వము.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈస్ డివినిటీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జాగ్రత్త అవస్థ యందు
2: ఇన్ ది వేకింగ్ స్టేట్
1: 4:15 నిమిషములకు
2: బై 4:15
1: నీ దేహము
2: యువర్ బాడీ
1: హాస్టల్ నుంచి
2: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్
1: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
2: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
1: 4:15 నిమిషములకు నీవు బయలుదేరావు.
2: By 4:15 you have started.
1: 4:30 నిమిషములకు ప్రశాంతనిలయం చేరినావు.
2: You have reached ప్రశాంతనిలయం by 4:30.
1: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
2: It has taken 15 minutes.
1: కాయము నడిచింది.
2: The body has moved.
1: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
2: This కారణ
1: ఈ మహాకారణ తత్వమే దైవత్వము.
2: The principle of మహాకారణ itself is divinity.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: one small example.
1: జాగ్రత్త అవస్థ యందు
2: in the waking state

0: కాయము నడిచింది.
1: ద బాడీ హ్యాస్ మూవ్.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: ది ఆబ్జెక్ట్ ఈస్ టు లిసన్ టు ది డిస్కోర్స్.
0: కాలము, కర్మ, కర్తవ్యము.
1: ద టైమ్, ద యాక్షన్ అండ్ ద డ్యూటీ.
0: కారణం,
1: రీజన్,
0: జన్మ సార్థకం చేసుకోవాలి.
1: ఫర్ శాంక్టిఫైయింగ్ వన్స్ ఓన్ బర్త్.
0: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
1: బై లిసనింగ్ టు దిస్ భగవద్గీత ఐ విల్ బి
0: జాగ్రత్తలు. కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
1: ఇది వేకింగ్ స్టేట్. ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
0: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది భగవద్గీత వినాలి.
1: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
0: దీని యొక్క ఫలితము,
1: ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్,
0: కారణం జన్మ సార్థకం.
1: టు శాంక్టిఫై వన్స్ ఓన్ లైఫ్.
0: ఇక్కడ కాల, కర్మ, కారణ, కర్తవ్యాలు నాలుగు ఉంటున్నాయి మనకు.
1: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ వీ కెన్ జస్ట్ సీ కాల, కారణ, కర్తవ్య, కర్మ.
0: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
1: ఆఫ్టర్ దిస్ డిస్కోర్స్ ఇస్ ఓవర్ యుల్ బి గోయింగ్ బ్యాక్ టు ద హాస్టల్.
0: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
1: యూ హ్యాడ్ యువర్ డిన్నర్ అండ్ యూ హ్యావ్ రిలాక్స్డ్ ఆన్ ద బెడ్.
0: నిద్ర వచ్చింది.
1: యు హావ్ స్లెప్ట్ ఆఫ్.
0: నీకు ఒక కల వచ్చింది.
1: యు హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఎక్కడ ఉన్నావు?
1: వేర్ వర్ యూ ఇన్ ద డ్రీమ్?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
0: కాలం లేదు.
1: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
0: కార్లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా? ఏదీ లేదు.
1: హ్యావ్ యూ ట్రావెల్డ్ బై కార్, బై బస్ ఆర్ బై ప్లేన్?
0: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
1: Why did you go to Madras? There is no
0: అక్కడ అనుభవించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ ఎంజాయ్డ్ దేర్? దేర్ ఇస్ నో డ్యూటీ దేర్.
0: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ది టైమ్, ద కాజ్, ద ఎంజాయ్మెంట్ అండ్ ద ప్లెజర్, నథింగ్ ఈస్ దేర్.
0: మరి తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు?
1: ఇమ్మీడియట్లీ సమ్వన్ వోక్ యు అప్ దేర్.
0: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నము.
1: By the time you got up from the dream,
0: ee 5 nimisham lopale nee Madras poi mount road lo tirigadaniki ee vidhanga avakasam chikkindi.
1: Within a course of the 5 minutes of your dream, how did you?
0: Idi kevalam manasika sancharame.
1: How did you go to Madras and enjoy? It was only a mental experience.
0: Ee kayam cheta, indriyamul cheta nee emaatram kodunu aacharinchaledu.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: Kanuka adi sukshma swaroopamu.
1: That may be described as a subtle form.
0: కారణకర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
1: ది గ్రాస్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద టైమ్, ది యాక్షన్ అండ్ ది సర్కమ్స్టెన్సెస్.
0: కాలకర్మ కారణ కర్తవ్యములు లేకుండా కేవలము మానసిక తత్వం మాత్రమే సూక్ష్మము.
1: వితౌట్ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ దిస్
0: ఇంద్రియములు లేవు.
1: ది నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్.
0: అయితే ఈ మనోకల్పన చేత అనేక స్వరూపాన్ని సృష్టిస్తుండాలి.
1: On account of the tricks of the mind, you have been able to create a new world there.
0: Enta janani mount road lopala enni building lu, enta janalu, enta traffic, idantha srushtinchindi ee manasu.
1: Mind has created so many people in the mount road and so much.
0: Manasuku inta shakti untundadi.
1: Mind has this extraordinary
0: power. Maha balavattaramainatundi manasu.
1: It is a very powerful one.
0: మహా శక్తివంతమైనటువంటి మనస్సు.
1: ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
0: కనుక ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: వెన్ యూ ఆఫర్ సచ్ ఎ పవర్ఫుల్ మైండ్ అట్ ద లోటస్ ఫీట్, ఎవ్రీథింగ్.
0: మన సమస్త కర్మలకును మూల కారణం మనసే.
1: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
1: వెన్ యూ ఆఫర్ యువర్ మైండ్ టు ద లార్డ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆఫర్ టు హిమ్.
0: భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
1: వెన్ యూ యూజ్ యువర్ మైండ్ ఇన్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్, ఎవ్రీథింగ్ వుడ్ బి సేక్రెడ్.
0: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కర్మ, కర్మ, వికర్మ అండ్ అకర్మ.
0: ఈ కర్మ, కర్మ, కర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఆర్ దీస్ 3 థింగ్స్, కర్మ, కర్మ అండ్ అకర్మ?
0: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
0: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ and we

0: And he could be offered to be able to give you the light and effulgence if you can do Rama Bhajana, taking the oil as the, taking
1: Saramainadi Samuru.
0: The essence may be compared to the oil.
1: Satyamainadi Otti.
0: The wick is truth.
1: ఈ రెండు తీరినప్పుడు వెలుగు వస్తుంది.
0: When you join these two together,
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
0: When this light goes, disappears, neither the oil comes nor the wick comes.
1: అదే విధంగానే ఇక్కడ సారము ఆయనది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి, ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
0: For this oil of the essence and for this wick, there should be some holder, isn't it?
1: అది మన దేహమే ప్రవేద.
0: This body may be compared to that container.
1: మన డిజైర్స్ ఇక్కడ ఆయిల్.
0: Our desires may be compared to oil.
1: మన యొక్క జ్ఞానమే ఒత్తి.
0: The wisdom may be compared to the wick.
1: ఈ యొక్క ఆనందం అనేటువంటిది దీనిలోని వెళ్తురు.
0: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
1: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్ర నారిపోతుంది.
0: If there is only wick and if you light it, it will
1: oil nu antiste antukodu.
0: If you want to light oil itself, you will not be able to do it.
1: Oil rendu chechinatundi dan antiste baa shantanga velugutundi.
0: When the wick also associated with oil, when you light it, will be able to burn.
1: Ikkada karma aneetundi kevalamu oka oil tho samanamainatundi.
0: Action may be compared to oil.
1: Idi manas aneetundi dinlo cheri kanakkimina otti aneetundi vidyato cheri untundadi.
0: This will be associated with mind and also intelligence.
1: ఈ రెండు చేరేటప్పటికి అకర్మగా మారిపోతుంది.
0: When these two come together, it becomes akarma.
1: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికి ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
0: For this effulgence, there are a number of attributes.
1: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
0: But these attributes, do they belong to effulgence or the wick?
1: ఇది కేవలం జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి, కానీ ప్రకాశానికి ఒకే గుణము.
0: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
1: Ee jyoti gaali vaste atu itu aadutundi.
0: For this flame, it will flicker when there is a breeze.
1: Neelu padte chitapatam ani shabdam istundi.
0: When the water comes there, it gives sound.
1: Poga vastundi.
0: It gives smoke.
1: Neelu padte kaalustundi.
0: If you put your finger, it burns.
1: Kaani jyoti ki matramu andariki velthuru nandinchadame daniki okka gunam.
0: But this effulgence has only one attribute of giving light to all the people.
1: Kanuka velthunu matram andariki samananga istundi.
0: The light will be given equally to all the people.
1: Adi neeku atma jyoti.
0: That may be compared to atma jyoti.
1: Adi andari endukunu samanangane untundadi.
0: It is equal in all the people.
1: Aithe ee jeevana jyoti aneetundi dantlo ee vidhamainatundi chitapatalu pogalu ee vidhamainatundi aadatam vaadatam chanchalattu ivanni deentlochi koodi untunnayi.
0: But in the flame of life, all these changes, all these problems will be coming.
1: Steadyga undetundi jyoti maatrame idi karma.
0: A steady light and flame may be compared to
1: aadetundi karma. Aadetundi
0: when it moves about and flickers, it may be vikarma.
1: Ee velthure akarma.
0: The light may be compared to akarma.
1: Anaga deeniki etti idimentundi idi ledu.
0: There is no
1: disalamu undadu.
0: There is no fruit thereof.
1: Akarma ante karmanu acharinchakunda undatam kaadu.
0: Akarma does not mean not performing
1: karmanu acharinchi phalamunu korakunda andanni samattanga andincheetundi oka swabhavame idi nijamainatundi akarma.
0: While performing action, treating all the people alike and not expecting the fruit thereof is akarma.
1: కనుక అకర్మ అనగా కర్మ చేసేయకూడను కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
0: ఎ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ హీ విల్ నాట్
1: గెట్. ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది, కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
0: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ అ వరల్డ్లీ సెన్స్.
1: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించడం కానీ విమర్శించడం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
0: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
1: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటారు.
0: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
1: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
0: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్.
1: ఎందుకనగా తిరిగి అదే వేదమే చెప్పింది, చీనే పుణ్యే మధ్య లోకం విచంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
0: ద సేమ్ వేద హాస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
1: అర్త్. వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
0: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
1: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
0: ఏ పర్టికులర్ ఎమ్మెల్యే హాస్ స్టూడ్ ఫర్
1: అందులో జయించాడు.
0: He has achieved victory in that.
1: ఒక 5 సంవత్సరం అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
0: He could go to the assembly for 5 years.
1: ఒక్కొక్క సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
0: As time lapses year after year.
1: 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
0: At the end of 5 years he'll have to return home.
1: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చోని తిరిగి మరి క్షీణించిపోతాను మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
0: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
1: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
0: As long as your merits lost, you'll be in heaven.
1: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతావు.
0: Once that merits get exhausted, you'll be falling down.
1: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్నే కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
0: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
1: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
0: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come back.
1: రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు చేరేది ఎప్పుడు?
0: If your life is full of coming and going, when would you be able to reach the goal?
1: ఒక చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
0: One story will be told by Swami and then he wants to bring the discourse to a close.
1: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
0: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
1: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
0: In the court, a decree was given that 6 months he must be put in the prison.
1: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
0: 6 months.
1: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
0: 6 months lapsed and the next day he was to go back.
1: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చెట్టె బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోమని చెప్పాడు.
0: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
1: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పాడు.
0: యూ కలెక్ట్ ఆల్ యువర్ ఆర్టికల్స్ అండ్ బి రెడీ.
1: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
0: హి వాజ్ నైదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ.
1: ఉండండి బాబు, ఇక్కడే ఉండండి అన్నాడు.
0: He said, well, let me spend my time here.
1: నీ శిక్ష అయిపోయింది, ఇంటికి పోమని చెప్తే నీ సామాన్లంతా ఇక్కడ నీకు పెడతావు అన్నాడు.
0: The thief said, let the articles be here, and then the jailer said, why should you not
1: ఎందుకు తీసుకుపోవటం తీసుకురావటం? తిరిగి రేపు ఉన్నాడు మరి వస్తాను, తిరిగి ఈ జైలుకే వస్తాను కాబట్టి ఇక్కడే ఉండని అన్నాడు.
0: Then this thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
1: అలాగా తిరిగి బయటికి పోయినా కూడా దొంగతనం మానను, తిరిగి చేస్తాను, తిరిగి జైలుకి వస్తాను కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
0: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీఫ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్ బ్యాక్.
1: విధంగానే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగి పోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రం ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమును కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
0: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
1: ఒక మార్పు చెందినటువంటి జ్ఞాన తత్వాన్ని బోధించాడు కృష్ణుడు.
0: Therefore, Krishna has taught a changeless
1: సత్యనిత్యమైనటువంటి ఒక స్థానమును నిరూపించాడు కృష్ణుడు.
0: Krishna has taught a place which is permanent and which is full of truth.
1: దివ్యమైనటువంటి బోధన చేశాడు కృష్ణుడు.
0: Krishna has given sacred teaching.
2: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week.
3: Sai Ram and happy listening.

0: There are none on this earth who know everything, and everyone knows a fraction, a little at least. But the all-knowing one is Sambhashiva himself.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Sivaratri yoka sandeshamu, Sivaratri yoka adarshamu, Sivadatri yoka prabuddhata, sarva kutumbamulakunu, adarsham nandinchitami.
0: The message of Sivaratri, the significance of Sivaratri, has gone to the doorstep of everybody, passing on the ideal.
1: Inadi Vishya Kutumbamunandu Manavulaku Aikavachyamu Sannagilindi.
0: In this family of this universe, unity is lacking.
1: Okka Kutumbamunandu Iruvuru Undina Kudanu Aneka Vidhamulaitundi Samasyalu Varini Edurukuntuntayi.
0: There may be two residents in a family, but they have differences.
1: Kani Ishwara Kutumbamunandu Kutumbikulu Narugule.
0: In the family of Ishwara, there are four residents, members.
1: Parvati, Ishwara, Subramanyam, Ganapati. Iruvuru Kodukulu, Bharya Bhartalu.
0: There are four members, Parvati, Ishwara, Subramanya and Vinayaka, the two sons and the two parents.
1: Ituvanti naluguru kutumbamulo enni vidhamulainatuvanti yokka samasyalu leka prati kutumbamulaku adarshanga nirupistu vacharu vaadi jeevithalu.
0: They have demonstrated what ideal is without any problems among the four members of the family.
1: Iruvuru kodukulayo okariki okariki ematram kudame bedhamul ledu.
0: There is no difference at all between the two sons.
1: Bharya bhartallo asalek bedhamul ledu.
0: No difference either between husband and wife.
1: Naluguru cheri ekonmukulai jagatnu yelutu vacharu.
0: All the four have been reigning the whole world in a united way.
1: Annadammulu ye vidhanga jeevinchali, bharya bhartalu ye vidhanga jeevinchali, lokaniki aadarshanni andinchatame mana yokka pradhanamainatundi kartavyamani vishwasinchi aa vishwa kutumbukulainatundi yokka Parvati Ishwarulu ee sankalpam sankalpincharu.
0: The way how brothers have to mingle with each other, the way how husband and wife should conduct themselves in an ideal way, was the main duty that this family has undertaken to teach to the world.
1: Jagatunaku kutumbame chala pradhanamainatundi.
0: In this world, it is the family which is most important.
1: Ee kutumbame sakramamainatundiga undinappude jagattanta sakramanga nadustundi.
0: When this family is proper, the whole world will be proper.
1: Aikamatyam emaina kodanu kontha nasinchina jagatte chala badalaku guri avutundi.
0: When the unity is lost, the world will have to suffer.
1: Ee yokka aikamatyame jeevitaniki balam.
0: Unity is the strength of life.
1: Anyonyate aadarshamainatundi jeevitamu.
0: Mutual relationship, understanding is an ideal.
1: Kanukune Parvateshwari yokka kutumbamu aadarshavantamainatundi kutumbamu.
0: Therefore the family of Parvati and Ishwara is an ideal one.
1: Deenini prati kutumbakulu kudanu anusarinchi aanandanni andinchi jagattunaku shantini kaliginchali.
0: Therefore every family must follow Ishwara family and enjoy the blissful nature and be an ideal to the rest.
1: Elanti paristhitulu endukonu veeriki bedhavi prayamulu ekkada kudanu kalagaledu.
0: Under any circumstances there is no scope for any disunity.
1: Ekonmukulai jeevisthu vacharu.
0: They all lived as one family.
1: లోకానికి ఆదర్శం అందిస్తూ వచ్చారు.
0: They were ideals to the world.
1: అన్యోన్యతను పోషిస్తూ వచ్చారు.
0: They were together, integrated.
1: ఐకమత్యమే జగత్తునకు మృదాధారమైనటువంటిదని భావించి ఈ ఐకమత్యాన్ని జగత్తునకు అందిస్తూ వచ్చారు.
0: They considered that the unity is the fundamental factor necessary for the world, and they demonstrated so.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వరి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నాడా?
0: Man today, has he taken this universal family as an ideal one?
1: దైవం యొక్క కుటుంబీకుల యొక్క సంఘాన్ని మనం అన్యోన్యతగా గుర్తించినప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రతలకు నొందుతుంది.
0: When once we understand the intimate relationship and the unity in the divine family, the whole world will be peaceful and secure.
1: ఈనాడు ఇద్దరు కొడుకులు ఉంటుంటే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతున్నాయి.
0: Today, when there are two sons, there arise number of problems.
1: ఒకరికొకరికి ఏ మాత్రం కూడాను అన్యోన్యత లేదు.
0: There is no coordination between the two.
1: భార్య భర్తల యందు అది కూడాను చాలా విరుద్ధంగానే జరుగుతుంటుండాలి.
0: The husband and wife, they are contradictory in their nature.
1: వారి సామాన్లు ఎందుకని వారి యొక్క పరిస్థితులు ఎందుకని వారి యొక్క సంపత్తి ఎందుకని ఇలాంటి అన్యోన్యతను దీర్ఘంగా నిరూపిస్తూ వచ్చారు.
0: ఇన్ ద యూజువల్ ఫ్యామిలీ, ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, ఇన్ ఫేవరబుల్ టైమ్స్, దే హవ్ డిమాన్స్ట్రేటెడ్ యూనిటీ.
1: ఇలాంటి అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి.
0: This intimate association we have to develop today.
1: ఐకమత్యమును మనం సాధించాలి.
0: We should achieve unity.
1: అలాంటి సాధించే నిమిత్తమై ఈశ్వర కుటుంబము ఈ విశ్వ కుటుంబానికి ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు.
0: The Ishwara family is the most ideal for the entire world.
1: ఈశ్వరుడు ఉన్నాడు.
0: Here is Ishwara.
1: ఇతని వాహనము ఏది? నంది.
0: The chariot of Ishwara is Nandi.
1: అనగా భౌతిక లౌకిక చూస్తే వీళ్ళ వాహనాలు వీళ్ళ యొక్క పరిస్థితులు లౌకికంగానే మనం కూడాను దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
0: Though they are from the worldly sense, we have to consider them as ideals in our worldly life.
1: పార్వతి వాహనము సింహము.
0: The chariot of Parvati is the lion.
1: సుబ్రహ్మణ్య వాహనము నెమలి.
0: The chariot of Subramanya is peacock.
1: వినాయకుని వాహనము ఎలుక.
0: It is the mouse that happens to be the chariot of Vinayaka.
1: ఇలాంటి వాహనములు ధరించి జగత్తునంతా సంచరిస్తూ కుటుంబమును పోషిస్తూ అన్యోన్యతను బోధిస్తూ జీవితాన్ని ఆదర్శంగా అందిస్తూ వచ్చారు.
0: With these chariots, they went on moving all over the universe, sustaining the entire world, and they proved to be ideals to the rest of the universe.
1: Kevalam veeri oka aadarshamainatundi vaahanamulu maatrame kaadu.
0: Their chariots are not merely ideals.
1: Kutumbamlo vaaru dharinchetundi oka aabharanamulu kudanu anyunnatiga vachayi.
0: All the jewels they wore also were equally ideal.
1: Itti aadarsham ee naadu manaku ekkadi kudanu kanipinchatam ledhu.
0: Such an exalted ideal we don't find anywhere today.
1: కమ్ముని భార్య ఏదైనా ఒక నగ వేసుకుంటే అన్న భార్యకు కసి కలుగుతుంది.
0: If younger brother's wife has any jewel, the wife of the elder brother would be jealous.
1: అదే విధంగానే ఒకరికొకరు ఏదైనా ఒకటి చూచినప్పుడు ఆనందాన్ని అనుభవించడానికి దూరమైపోయి అశాంతిని పొందుతున్నారు.
0: That's why they have distanced themselves from bliss and are put to restlessness.
1: ఈ దేవి వాహనము సింహం.
0: It is the lion which is the chariot of Devi.
1: Ishwara vahanamu Nandi.
0: Nandi is the chariot of Ishwara.
1: Nandi anaga bull.
0: Nandi is the bull.
1: Ee yokka pashuvunu chuste simha oorukodu.
0: The lion would not remain like that watching the bull.
1: Ee simham nu chuste Nandi chaala bhayapadipothundi.
0: Bull will be fear stricken on watching the lion.
1: Ilanti bhayamu ye maatramu lekunda ధైర్యంగా ఆ యొక్క వాహనములైనటువంటి యొక్క ప్రాణులు కూడాను అన్యోన్యతగా జగత్తునకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: దీస్ చారియట్స్ దో దే వర్ కాంట్రడిక్టరీ అఫ్రైడ్ ఆఫ్ ఈచ్ అదర్ బట్ స్టిల్ దే లివ్డ్ ఇన్ యూనిజన్.
1: ఏమాత్రము భయం కాని ఏమాత్రము దిగులు కాని వాటికి వచ్చేటువంటివి కాదు.
0: దే హ్యాడ్ నో వరీ, యాంగ్జైటీ ఆర్ ఫియర్.
1: ఎప్పుడు భయం ఏర్పడుతుంది? మనలో దోషం ఏర్పడినప్పుడే భయం ఆవిర్భవిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: రాంగ్.
0: వేర్ దేర్ ఇస్ రాంగ్ దేర్ ఇస్ ఫియర్.
1: కనుకనే ఎవరి ఎందుకును ఏ యొక్క దోషములు లేకుండా ఉండినప్పుడు ఈ భయమే ఉండదు.
0: వెన్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ యూ దేర్ విల్ బి నో ఫియర్.
1: ఈనాటి మానవుడు ప్రతి చిన్న విషయమునకును భయభ్రాంతులకు గురి అవుతున్నాడంటే వారిలో అన్ని కూడా దోషములే ప్రారంభమవుతున్నాయి.
0: మ్యాన్ టుడే ఇస్ అబ్సల్యూట్లీ ఫియర్ఫుల్ బికాస్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ అండ్ రాంగ్స్ ఇన్ హిమ్.
1: వారి దోషములే ఈ భయభ్రాంతులకు మూల కారణము.
0: ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ దట్ హీ హాస్ డన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫియర్.
1: ఈ ద్వేష ఆవేశములకు కూడా ఇదే మూల కారణము.
0: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎమోషన్ అండ్ హేట్రెడ్.
1: కనుకనే అన్యోన్యత కావాలంటే అందరి ఎందు దోషము లేకుండా చూసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లివ్ ఇన్ యూనిసన్ వీ షుడ్ సీ దేర్ విల్ బి నథింగ్ రాంగ్ విత్
1: మన దోషములే మనకు భయభ్రాంతులను అందిస్తున్నాయి.
0: ఆల్ దీస్ రాంగ్ థింగ్స్ దట్ వీ డూ
1: మన దోషములే మనకు అశాంతిని దుఃఖమును చేకూరుస్తున్నాయి.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ సాడ్నెస్.
1: ఈనాటి మానవుడు దుఃఖములో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణమేమిటి?
0: మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ గ్రీఫ్. What is the reason?
1: Nijanga chuste manavuniki dukkame ledu.
0: In fact, man should not grieve any moment.
1: Endu dukkamu?
0: Why?
1: Ekkada nunchi vachindi dukkamu? Evarandichari dukkamu?
0: Where from he got this sorrow? Where from he received it?
1: Tanalo nunchi vachinatvanti oka durgunamulu oka reflection ledu iniki.
0: The sorrowfulness is the reflection of all the bad qualities within.
1: వారి లోపల ఉన్నటువంటి యొక్క పాపములే దీనికి రియాక్షన్ కు మూల కారణము.
0: ద సిన్ విదిన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద రియాక్షన్.
1: వారి ఎందున్నటువంటి యొక్క దుర్భావముల యొక్క రియాక్షన్ ని నిజమైనటువంటి యొక్క మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగా రూపొందుతున్నాయి.
0: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ ద రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ డు నాట్ గివ్ స్కోప్ ఫర్ గుడ్ థాట్స్.
1: తన ఎందున్నటువంటి యొక్క దోషములే తనకు రీసౌండ్ గా ప్రతిబింబిస్తున్నాయి.
0: All the mistakes and wrong things in him would come back to him as a reaction.
1: ఏదో ఒక వ్యక్తి నన్ను ప్రకారం దూషిస్తున్నాడంటే ఆ దుష్టి కాదు నిన్ను దూషించేది, వేరొక వ్యక్తి కాదు నిన్ను దూషించేది, నీ యొక్క భావములే నిన్ను ఆ విధమైన రూపాన్ని ధరించి దూషిస్తున్నాయి.
0: You think that the other person is critical and criticize you, but it's only your mistake within that is the mainly responsible.
1: కనుకనే పార్వతీశ్వరి యొక్క కుటుంబము చాలా అన్ని విషయములు ఎందుకును అడుగడుగులకు కనకనమునకును ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి జగత్తుకు.
0: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ పార్వతీని ఈశ్వర హ్యాస్ గివెన్ వాట్ ఐడియలిజం ఈజ్ టు ద రెస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్
1: యొక్క ఆభరణములు ఏమిటి?
0: వాట్ ఆర్ జ్యువెల్స్ ఆఫ్ ఈశ్వర?
1: అతనికి ఎట్టిది ఆభరణములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ నో జ్యువెల్స్ వాట్ ఎవర్.
1: తల నిండా జగల సంపంతి వాడు.
0: And he has got all affluence all over the matter.
1: అతని ఆభరణములు నాగములు.
0: And the snakes are the real decoration to him.
1: ఆ యొక్క వాహనములు ఈ విధంగా విరుద్ధంగా ఉండినప్పటికీ వీరి యొక్క ఆభరణములు కూడాను చాలా విరుద్ధంగా ఉంటున్నాయి.
0: All the jewels decoration they have put on also seem to be quite strange.
1: తలనిండ జడల సంపత్తి వాడు.
0: Has got the matted hair.
1: మౌళి గులుకెడు చంద్ర మక్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలవాడు.
0: అండ్ హస్ గాట్ దిస్ మూన్ షైనింగ్ ఓవర్ జడలలో
1: ప్రవహించు చెదరేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ
0: విత్ ఫోర్హెడ్ విచ్ ఇస్ క్వైట్ బ్రాడ్ విత్ థర్డ్ ఐ
1: నల్ల నేరడి వంటి నల్లని మెడతోడ.
0: అండ్ హస్ గాట్ ద డార్క్ నెక్
1: కరమున నాగ కంకణముతోడ.
0: అండ్ హస్ గాట్ ద యాంకిల్స్ ఓవర్ ద
1: నడుముల చుట్టిన నాగ చర్మముతోడ.
0: అండ్ ఇట్ దిస్ దిస్
1: మైనిండ నరటి భస్మముతోడ.
0: అండ్ the bhasmadi vibhuti smeared
1: mainindanadu bhasmamu toda
0: with all this ash on the body
1: kutrudichina dodda kunkuma bottuto
0: and with the central vermilion on the
1: tambula raga sarambu toda
0: with all the color because of tambula
1: tadhayamame vajja tatankamulu toda vichastra vadya vrushti toda nallakulavulu tunumadu kollalaadu మెరుగు చామల ఛాయల మేని తోడ.
0: ఇస్ కాంప్లెక్షన్ ఇస్ యావరేజ్ చామల
1: ఛాయ. ఈ యొక్క ఆభరణములు ఎవరికున్నవి?
0: దిస్ కైండ్ ఆఫ్ డెకరేషన్ ఆఫ్ ఈశ్వర హూ ఎల్స్ హస్ గాట్ ఇట్.
1: కనుకనే పార్వతి దీనికంతా కూడాను వైరాగ్యాన్ని బోధించేటువంటి ఒక తత్వంగా తాను నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ ప్రూవ్స్ టు ద వరల్డ్ వాట్ డిటాచ్మెంట్ అండ్ రెనన్సియేషన్ ఈస్.
1: పార్వతి ఏమైనా కూడా దీనిపైన ద్వేషమును పోనలేదు. అసూయ కలుగలేదు.
0: పార్వతి హ్యాడ్ నో హేట్రెడ్ నార్ జెలసీ.
1: ఎట్టి భేదములు వారి ఎందు కలగలేదు.
0: దేర్ వర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ బిట్వీన్ దెమ్.
1: ఇట్టి భర్తను తాను కోరటం చేత తనకేమైనా కూడా దుర్భావములు ఏమైనా వస్తున్నాయా?
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ హస్బెండ్ హ్యాస్ షీ గివెన్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ ఫీలింగ్స్?
1: ఆమె అన్యోన్యతగా అనుసరిస్తూ వచ్చింది.
0: షీ వాజ్ సో ఇంటిమేట్ అండ్ ఫాలోడ్ హిమ్ కంప్లీట్లీ.
1: ఇతను దినదినమ్మును బిచ్చమెత్తుటి కాని ఇంటి పూటికి ఇరువరీ లేదు.
0: హీ వెంట్ ఆన్ బెగింగ్ స్ట్రీట్ టు స్ట్రీట్ అండ్ హీ నెవర్ పార్టేకెన్ ఎట్ హోమ్.
1: బిచ్చమెత్తేటువంటి ఒక భర్తను పెట్టుకుని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది.
0: ద వైఫ్ బీయింగ్ ఏబుల్ టు బేర్ విత్ ది హస్బెండ్ హూ లివ్స్ బై బెగింగ్ ఎవ్రీ డే.
1: ఇంటి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు.
0: షీ కుడ్ నాట్ స్టే దేర్ బీయింగ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ఇన్ ద ఫ్యామిలీ.
1: కాదు, అనుసరిస్తూ వచ్చింది.
0: బట్ షీ ఫాలోడ్ హిమ్ థరోలీ.
1: నీ అనుకూలమే నీ ఆనందమే నా ఆనందమని విశ్వసిస్తూ వచ్చింది.
0: షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ ది బ్లిస్ ఆఫ్ శివ ఈస్ ద బ్లిస్ ఆఫ్ పార్వతి.
1: ఈ విధమైనటువంటి అన్యోన్యతను వారు అనుసరిస్తూ వచ్చారు.
0: దిస్ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్ వాస్ అమంగ్ దెమ్.
1: కుమారుల యొక్క వాహనం చూసినప్పుడు మీకు తెలుసును.
0: యు నో ద చారియట్ ఆఫ్ ది సన్.
1: నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు.
0: అండ్ ద చారియట్ ఆఫ్ సుబ్రహ్మణ్య ఇస్ పీకాక్.
1: ఈ పీకాక్ చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి.
0: ద స్నేక్స్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద పీకాక్ ఆఫ్ ద సన్ ఆర్ అపోజ్ టు ఈచ్ అదర్.
1: ద్వేషములు వస్తున్నాయి.
0: అండ్ దే హావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
1: ఇంతే కాకుండా గణపతి వాహనము ఎలుక.
0: అండ్ ద చారియట్ ఆఫ్ గణపతి ఈస్ ద ర్యాట్.
1: ఈ ర్యాట్ ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు.
0: అండ్ ద స్నేక్ వుడ్ నాట్ కీప్ క్వైట్ ఆన్ వాచింగ్ ద ర్యాట్.
1: ఈ రెండింటికి చాలా పరమ విరోధము.
0: దే ఆర్ ఆపోజిట్స్ ద టూ ఆఫ్ దెమ్.
1: ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబములు ఏనాడు కూడా కలహింపలేదు.
0: దో విత్ ఆల్ కాంట్రడిక్షన్స్ దే నెవర్ ఫాట్ విత్ ఈచ్ అదర్.
1: ఎవరికి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
0: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ ఆన్ దేర్ ఓన్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ద వరల్డ్.
1: శిరమునందు గంగ.
0: దేర్ ఇస్ గ్యాంజెస్ ఆన్ ద హెడ్.
1: శిఖమునందు నెమలి ఒక చంద్రుడు.
0: అండ్ వి ఫైండ్ ద మూన్ ఓవర్.
1: చంద్రుడు చాలా చల్లదనవువాడు.
0: అండ్ ద మూన్ ఇస్ సో కూల్.
1: మూడవ నేత్రము అగ్ని.
0: ద థర్డ్ ఐ ఇస్ ద ఫైర్.
1: ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది.
0: ద ఫైర్ విల్ బి ఎక్స్టింగ్విష్డ్ బికాస్ ఆఫ్ ద
1: పైన వాటర్. శిఖములో అగ్ని.
0: And we find the water above and the fire.
1: ఈ రెండింటికి నీ పరమ విరుద్ధము.
0: Both are opposites.
1: కాని ఇది ఏమాత్రం కూడా విరుద్ధంగా సంచరించలేదు.
0: But they never moved in an opposite direction.
1: అన్యోన్యతగా ఉంటుండి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాయి.
0: They lived together in unison and were ideals to the world.
1: ఇట్టి విరుద్ధమైనటువంటి భావములు జగత్తులో రావచ్చును.
0: Such contradictory ideas may come in the world.
1: ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును.
0: There may be hatred in this world.
1: కానీ దీనికంతకూడను మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు శాంతిగా జీవించండిని ప్రబోధిస్తూ వచ్చారు.
0: But that gave a lesson and a teaching to the world that whole world should follow them.
1: ఏ చిన్న కార్యమునందుకూడను వారికి ఏమాత్రము భేదములు కలగలేదు.
0: In any simple task there was no difference of opinion among them.
1: ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబమును ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి.
0: We should have full faith that this family is an ideal family because it lived without any differences.
1: ఈనాటి పరిస్థితిని దీనికి పోల్చుకోవడానికి వీలేదు.
0: We cannot compare in any sense the present position.
1: ఆనాటి పరిస్థితులకు ఆనాటి ప్రభావమునకు ఆనాటి దివ్యత్వమునకు ఇట్టి ఐకమత్యము ఎంతనో ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
0: It was the ideal of those days, under those circumstances, in that position.
1: ఈనాడు ప్రతి అణువుకును ప్రతి కణములకును ద్వేషమే ద్వేషమే ద్వేషమే.
0: We find hatred in every moment, in every cell.
1: అన్ని రంగముల యందుకూడను ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి.
0: In every field in life, we find hatred that's rampant.
1: తల్లి కొడుకులకు ద్వేషము.
0: There's hatred between mother.
1: భార్యాభర్తలకు ద్వేషము.
0: Hatred between husband and wife.
1: అన్నదమ్ములకు ద్వేషము.
0: Hatred among brothers.
1: అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము.
0: Hatred because of property
1: matters. అన్ని ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది.
0: This hatred is full in the modern man.
1: ఇట్టి ద్వేషమునకు ఏమాత్రమో అవకాశం అందించకూడదని పార్వతి ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు.
0: పార్వతి అండ్ ఈశ్వర have demonstrated and publicized to the world that they should not be
1: hated.
0: But this teaching, who is
1: ఎవరు ఆచరిస్తున్నారు,
0: who is practicing,
1: భక్తిగా భగవంతుని స్మరిస్తున్నారే కానీ,
0: they think of God with all devotion,
1: భగవంతుని యొక్క ఆదర్శాలు ఎవరు ఆలోచించారు,
0: who are following the ideals of God,
1: అనుసరించడమే లేదు,
0: they are not following.
1: అదే విధంగానే భగవంతుని పూజించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use in worshipping God?
1: ఈశ్వర ఈశ్వర అని ఈశ్వర నామాన్ని స్మరిస్తూ కూడాను ఈశ్వరు యొక్క వాక్యములను విరుద్ధంగా మనం అనుసరించినప్పుడు ఈశ్వరు యొక్క తత్వము మనకు పైన ఏ విధంగా కలుగుతుంది?
0: Though we repeat God's name Ishwara, if we don't follow Ishwara, what benefit we will get?
1: కనుక మనము ఐకమత్యాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: Therefore, today we have to develop unity.
1: మానవుని యందు ఆహార విహారముల చేత అనేక దేశములు ఆవిర్భవిస్తాయి.
0: The food and habits are responsible for hatred.
1: ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి.
0: There may be any number of bad feelings and bad qualities.
1: దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు.
0: They should never manifest in the form of hatred.
1: ఏమాత్రం కూడా కలగకూడదు.
0: You should never be jealous or envious.
1: ఈనాటి ప్రతి మానవునికి కూడాను అసూయ దేశము అధికంగా పెరుగుతూ వచ్చింది.
0: There is envy and hatred in every man more and more.
1: అసూయనే మనకు దుర్గుణములకు మూల కారణము.
0: Jealousy is mainly responsible for all bad qualities.
1: అసూయ వల్లనే మనలో క్రోధం బయలుదేరుతుంది.
0: The envy leads to anger.
1: ఈ అసూయ ద్వేషములు రెండే మానవునికి పూర్తి నాహతం చేస్తుంటాయి.
0: The envy and hatred ruin man.
1: మానవుడు ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చును.
0: One can enjoy the bliss to an extent.
1: ఎన్ని సుఖములో పొందవచ్చును.
0: You can acquire all sorts of pleasures.
1: కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to find happiness.
1: దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
0: He forgets the happiness at the doorstep.
1: ఆనందమునకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు.
0: Man is primarily responsible.
1: తన ఎందున్నటువంటి ఆనందమునే తాను మర్చిపోతున్నాడు.
0: He has forgotten the innate bliss.
1: తను ఎందున్నటువంటి యొక్క సంతోషమునే తాను కోల్పోతున్నాడు.
0: In fact, he has lost the happiness that is latent in him.
1: ఇటువంటి మానవుడు ఇంకా ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు?
0: When do you expect a man to be
1: joyful? జీవితమంతా ఇదే కష్టములతో కూలి ఉంటాడు.
0: His life is full of miseries and problems.
1: మానవునికి నిజంగా దుఃఖము ప్రధానమైనటువంటిది కాదు.
0: The sadness is not that important in
1: life. ఆనందమయుడు మానవుడు.
0: Man is the embodiment of bliss.
1: మానవుడు
0: is the personification
1: of శాంతి. మానవుడు
0: is the embodiment of peace.
1: అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి?
0: Such a man, why should he grieve?
1: దైవాజ్ఞను ధిక్కరించడం చేతను,
0: because he is disobedient to the
1: దైవాజ్ఞను ఉల్లంఘించడం చేతను,
0: because he has disobeyed God's command.
1: దీని యొక్క రియాక్షన్ అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి.
0: It will come back to you by way of reaction.
1: ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ రిఫ్లెక్షన్ మానవునికి ఇన్ని కష్టములకు మూల కారణము.
0: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ సఫరింగ్స్ టు మ్యాన్ కైండ్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్
1: ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి నాకు ద్వేషి అని మీరు భావిస్తున్నారు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ద ఫ్రంట్ హేట్స్ యూ.
1: ఆ ద్వేషి అని భావించుకొని తన ఎదురుగా పోయినప్పుడు మీరిద్దరు కూడాను ఆ రోడ్ లోపలే పెద్ద వార్ జరుగుతుంది.
0: దేర్ మే బి వార్ రైట్ ఆన్ ద స్ట్రీట్ because of hatred between you.
1: నీకు ద్వేషిని చూసిన తక్షణమే హలో బ్రదర్ హౌ ఆర్ యూ అని ప్రశ్నించు.
0: ద మూమెంట్ యూ ఫైండ్ ద పర్సన్ హూమ్ యూ హేట్ జస్ట్ గ్రీట్ హిమ్ హలో బ్రదర్ హౌ ఆర్ యూ.
1: అప్పుడే వాడు కూడాను బ్రదర్ బ్రదర్ హౌ ఆర్ యూ అంటాడు.
0: దెన్ ఆల్సో హీ విల్ రెస్పాండ్ బ్రదర్ హౌ ఆర్
1: యూ. ప్రేమను ప్రదర్శించినప్పుడే ఎదురు ప్రేమ మనకు కూడాను ప్రతిబింబంగా వస్తుంది.
0: వెన్ యూ లవ్ ది అదర్ మ్యాన్ యూ విల్ గెట్ ది లవ్ యాజ్ రిఫ్లెక్షన్.
1: అతన్ని చూసిన తక్షణమే నీవు ఇంకొక ప్రక్కన పోతే వాడు కూడా మరొక ప్రక్కన పోతుంటాడు.
0: ది మూమెంట్ యూ గెట్ అప్ అండ్ లీవ్ ది స్పాట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ గో అవే.
1: మన యాక్షన్ ఎట్లుంటుందో రియాక్షన్ అట్లనే వస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ రియాక్షన్.
1: మనము ఈ యాక్షన్ మంచిదిగా తీసుకోవాలి.
0: సో అవర్ యాక్షన్ షుడ్ బి గుడ్.
1: దుర్మార్గులే లేరు జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో వికెట్ పీపుల్.
1: నా విరోధి నాకు దుర్మార్గుడు అంటున్నావు.
0: You call your enemy as wicked one.
1: నీలోనే దుర్మార్గం లేకపోతే నీకు ప్రక్కన వాడు దుర్మార్గంగా ఎట్టు ప్రవర్తిస్తాడు?
0: Without wickedness in you, how do you understand, know the wickedness in
1: another man? నీ యొక్క దుర్మార్గమే ఎదురు వ్యక్తి యందు ప్రతిబింబిస్తూ ఉండాలి.
0: The inner cruelty reflects in the man in the front.
1: ఏదైనా కూడాను మన యొక్క మంచి భాగము మంచి ప్రవర్తనలే మనకు ప్రతిబింబిస్తుంటాయి.
0: ఎనీవే అవర్ గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ థాట్స్ గుడ్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన భావమును పెంచుకోవాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ ఫాస్టర్ సీక్రెట్ థాట్స్.
1: పవిత్రమైన ఆచరణలు మనం ఆదరించాలి.
0: వన్ షుడ్ రిసార్ట్ టు సీక్రెట్ ప్రాక్టీసెస్.
1: దైవాజ్ఞను మనం ఉల్లంఘించకుండా నడుచుకోవాలి.
0: వి షుడ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ వితౌట్ డిసోబేయింగ్ గాడ్స్.
1: అప్పుడే మన జీవితానికి శాంతి భద్రత చేకూరుతాయి.
0: దెన్ ఓన్లీ ది పీస్ అండ్ సెక్యూరిటీ ఆర్ ఎన్ష్యూర్డ్.
1: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధములైనటువంటి యొక్క చేసినా, నిజం మనసు మానవుని మనసునందు పవిత్రమైన భావములే లేకుండినా,
0: ఇన్ స్పైట్ ఆఫ్ భజన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ వర్షిప్, ఇన్ స్పైట్ ఆఫ్ సీక్రెట్ రిచువల్స్, ఇది మనవుని మనసునందు
1: కోమలత్వం అనేటువంటి గుణం అభిభవించాలి.
0: We should see that the mind will have all the sensitivity
1: and tenderness.
0: We should also see the compassion
1: of love.
0: If the heart is not full of compassion, kindness, he becomes a demon.
1: కరుణనే దీనికి హృదయము అని పేరు పెట్టారు.
0: For that reason it is called హృదయ.
1: హృత్ ప్లస్ దయా హృదయము, కంపాషన్ తో కూడినటువంటి వాడు మానవుడు.
0: హృత్ దయా మీన్స్ ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
1: ఒక్క మానవునికి మాత్రమే ఈ విధమైనటువంటి హృదయం అనే పేరు పిలుస్తూ వచ్చారు.
0: దిస్ హృదయ ఇస్ అప్లికబుల్ టు మ్యాన్ ఓన్లీ.
1: పశుపక్షి మృగాదులకు కూడా హృదయం ఉన్నది, కానీ వాటిని హృదయం అని చెప్పరు.
0: దో దిస్ హృదయ ఇస్ ప్రెసెంట్ ఇన్ బర్డ్స్ అండ్ బీస్ట్,
1: ఆదర్శవంతమైనటువంటి మానవుడికి ఈ పవిత్రమైనటువంటి హృదయం పెట్టుకోవటం చేతనే ఇతను మానవుడిగా పోషిస్తున్నారు.
0: ఎన్ ఐడియల్ మ్యాన్ హ్యాస్ దిస్ సేక్రెడ్ హార్ట్ అండ్ సో హీ బిఫిట్స్ ద నేమ్ మ్యాన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: ఇటువంటి హృదయం మనం ధరించి,
0: having had such a heart,
1: ఇటు ఆదర్శాన్ని మనం పొందుకుంటూ,
0: with all the ideals,
1: మనం ఎందుకు దుఃఖంలో కుమిలిపోవాలి?
0: Why should we be sorrowful?
1: ఎందుకు విచారంలో మునగాలి?
0: Why should we worry?
1: ఇది కేవలము మన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: This is merely reaction, reflection and resound.
1: కనుకనే మనము మనలో ఉన్నటువంటి దోషములే మనం ఎదుటి వ్యక్తి ఎందు మనము నిరూపిస్తూ వస్తున్నాము.
0: All the wrongs within us we see in the person in front of us.
1: మీకు తెలుసును చూడండి, తెల్లవారు లేచిన తక్షణమే మీరు పేపర్ చూస్తుంటారు.
0: The moment you get up in the morning,
1: ఎక్కడ చూసినా కానీ అశాంతి.
0: Everywhere there is restlessness.
1: ఎక్కడ చూసినా కానీ చంపుకోవటాలు.
0: You find the mask killing.
1: ద్వేషించాలు. ఇలాంటి ద్వేషాలు క్రోధములు చాలా అపవిత్రంగా వస్తుంటాయి.
0: You find hatred, anger, temper everywhere all over the world.
1: తెల్లవారు లేచిన తక్షణమే ఎంత శాంతిగానో ఉండాలి.
0: In fact you have got to be peaceful the moment you get up.
1: అప్పుడే మనకు జీవితం అశాంతికి అవకాశం ఉండదు.
0: Then only there is no cause for agitation or restlessness.
1: మనము తెల్లవారు లేచింది మొదలుకొని ఆనందాన్ని మనం అనుభవిస్తూ రావాలి.
0: We should start experiencing the bliss right from the time we get up.
1: కష్టములు దుఃఖములు విచారములు ఉండవచ్చును.
0: There will be certain difficulties and
1: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass.
1: ఏవి మనల్ని బాధించవు.
0: None will trouble you forever.
1: వాటిని తీసుకుని నీవు అనుభవించినప్పుడే అవి నిన్ను బాధిస్తుంటాయి.
0: Then once you accept you will be affected.
1: దాన్ని ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకుండా ఉంటే నీకు బాధలే నిన్ను అంటవు.
0: You should never identify nor receive such troubles.
1: నీకెవరైనా ఒక కవర్ రాస్తుంటాడు.
0: If anyone writes a letter to you,
1: ఇది పోస్ట్ లో వచ్చేస్తుంది.
0: You receive by post.
1: దాంతో రీ అడ్రస్ ఉంటాడు అది.
0: And you also find the address that has to be sent back.
1: From address untadi.
0: This from address.
1: Ee from address to address aa cover paina lekapothe evaru danni muttaru.
0: The letter which has no these two addresses from and to, it will not reach anybody.
1: Kalugane bhagavantuni yokka aadnalu anni kudanu adi from address lu.
0: The command of God is the from address.
1: Evariki vachinayi manavuniki vachinayi adi two address.
0: The letters are addressed to man, mankind.
1: Kaani ee naatu టూ అడ్రస్లు మాత్రమే తీసుకుంటున్నారు, కానీ ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ ఉందో ఎవరికి కనిపించలేదు.
0: టుడే వి కన్సిడర్ టూ అడ్రస్, ఇగ్నోరింగ్ ద ఫ్రమ్ అడ్రస్.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తాం?
0: వితౌట్ దిస్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టూ అడ్రస్ వాట్
1: ఆఫీస్ లో పడేస్తాం.
0: ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ ది డెడ్ లెటర్ ఆఫీస్.
1: కనుకనే మనము ఈ రెండు అడ్రస్లను మనం గుర్తించాలి.
0: సో వీ హావ్ కాగ్నైజ్
1: మొట్టమొదట ఫ్రమ్ అడ్రస్ మనం ఎక్కడ నుంచి వచ్చాము. వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: First, from address, where do you come from?
1: నేను ఎక్కడి నుంచి వచ్చానని తెలుసుకుంటే నేను దైవం నుంచి వచ్చాను.
0: You will know that I am from God.
1: అప్పుడే నీకు మంచి భావాలు ఆవిర్భవిస్తాయి.
0: Then only there will be good thoughts arising in you.
1: నేను ఎక్కడ ఉన్నాను?
0: Where am I?
1: మానవత్వంలో ఉంటున్నాను.
0: I am in human quality.
1: కనుక నీ ఫ్రమ్ అడ్రస్ ఈ టూ అడ్రస్ రెండు మనం దినము తలుచుకుంటూ రావాలి.
0: So we have to think of this. From address and to address every day.
1: ఈ రెండింటిని మనం తలుచుకుంటూ ఉంటే ఫ్రమ్ అడ్రస్ ను అనుసరించేటువంటి మానవుడే టూ అడ్రస్ వాడు.
0: Therefore, he is the true man who follows this from address.
1: కనుకనే దీన్ని మనం ఫాలో చేసేటువంటి వాడిగా ఉండాలి, కానీ దీన్ని ధిక్కరించే వాడిగా ఉండకూడదు.
0: హీ షుడ్ ఫాలో దిస్ ఫ్రమ్ అడ్రస్, హీ షుడ్ నెవర్ డిసోబే.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శము ఒక మానవులకు మాత్రమే ఉంటుంది.
0: ది సీక్రెట్ ఐడియల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ ఓన్లీ.
1: ఇంతే కాకుండా ఈ అన్ని దేశములు ఎందుకు కూడాను ఇలాంటి అవకాశం ఎక్కడ కూడాను కలుగుతడం లేదు.
0: We don't find such a chance in any country.
1: ఒక భారతీయుల యొక్క భాగ్యమే ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక ఆలోచన అందిస్తూ వచ్చింది.
0: It is only the good fortune of Bharat to have had these sacred ideals.
1: ఇలాంటి ఆదర్శాలు మనకు ఉండి కూడాను మనం అందుకొనలేకుండా ఆచరించలేకుండా అశాంతికి గురి అయిపోతున్నాము.
0: With all the ideals around us, we are not able to practice. We are not able to enjoy the benefits.
1: ఎన్ని భక్తి ప్రవర్తనలు చేసినప్పటికీ మనలో ఉన్నటువంటి భావము సున్నితంగా లేకపోతే,
0: విత్ ఆల్ ది డివోషన్ అండ్ వర్షిప్, ఇఫ్ అవర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ సెన్సిటివ్ అండ్
1: అయిపోతాయి,
0: ఆల్ వుడ్ అమౌంట్ టు జస్ట్ ఎ వేస్ట్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విచ్యు,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సెల్ఫ్ సరెండర్,
1: ఈ నవవిధమైన మార్గములు మానవునికి అందించడంలో మూల కారణమేమిటి?
0: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ ద మెయిన్?
1: ఇవన్నీ ఉండినా కూడా ఏదో ఒక మంచి మార్గాన్ని నీవు అనుసరించు.
0: Among these nine paths of devotion, at least follow one.
1: ఏ ఒక్కటి నీవు అనుసరించకపోయినప్పటికీ ఈ నైన్ పాత్ అనే తొమ్మిది మార్గములు కూడా నీకు దుర్మార్గంగానే ప్రవేశపెడతాయి.
0: If you don't follow anyone, the ninefold path would ruin you, spoil you.
1: Annintikante mukhyam sneham.
0: Of all, most important is friendship.
1: Atmanivedanam.
0: Self surrender. Surrender
1: kavali antaru. Surrender eppudu avutundi? Snehanni penchukunnappude surrender avutundi.
0: When can you surrender? When you develop friendship, you can surrender.
1: Ee naati friendship aa vidhanga ledu, deeniki viruddhanga untundali.
0: The modern friendship is not of this nature.
1: కనుకనే ఈ విధమైనటువంటి మార్గములు రావడానికి మూల కారణము మనలో ఉన్నటువంటి సున్నితమైన హృదయం లేకపోవటమే.
0: As we don't have sensitive tender heart within, it is responsible for all the problems.
1: ప్రేమ భక్తులు అనగా లేకపోవటమే దీనికి మూల కారణము.
0: There is no love and there is no devotion.
1: కనుకనే మనకు ప్రేమ ఉండాలి.
0: Love is essential.
1: అందరియందు ప్రేమను మనం ప్రదర్శించాలి.
0: We have to exhibit, demonstrate.
1: ప్రేమను అందించాలి.
0: We should share love.
1: ప్రేమను అందుకోవాలి.
0: We have to receive.
1: కేవలము వన్ వే ట్రాఫిక్ కాదు, కేవలం తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉంటున్నాం ఈనాడు.
0: This love is not one way traffic. Today we are prepared to receive only.
1: Take and give. నీవు ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
0: It should be by way channel. Take and give.
1: ఇచ్చుకోవటం మాత్రమే ఉంటుండే పుచ్చుకోవటం లేకపోతే ప్రయోజనం ఉండదు.
0: It's not enough if you give, you should also receive. దీనికి
1: ప్రతిఫలం వస్తుందది.
0: You get the result.
1: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
0: You have to receive the result too.
1: నీవేదో మంచి చేసి నీకు మంచి వచ్చిందంటే నాకు అక్కర్లేదని దూరం చేయకూడదు.
0: If you do something good, you cannot disown the good
1: result. దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
0: You have to accept them.
1: నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరికి అందించు.
0: If you don't like it, share with others.
1: ఇంకా ద్వేషము, నీవేమైనా కూడా దాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికీ దాన్ని నీవు సానందంగా ఆనందంగా అందుకోవాలి.
0: The hatred then, whatever that is given to you by God, we have to
1: accept it lightfully.
0: Whatever God gives, it is only for your good only.
1: Doctor naadu rogalu nivarana chesetundi vaadu doctor ani.
0: It's a doctor who gives you cure.
1: Kaani pottalo oka pedda pundu puttindi.
0: There is ulcer in the stomach.
1: ఆ పుండు పుట్టినప్పుడు డాక్టర్ పెద్ద కత్తి తీసుకుని కోసివేస్తాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ నైఫ్ ద సర్జన్ వుడ్ కండక్ట్ సర్జరీ.
1: ఈ యొక్క డాక్టర్ ఈ పొట్టలు కోసినంత మాత్రం నా డాక్టర్ నీకు ద్వేషమా? కాదు.
0: బికాస్ ఆఫ్ ద ఆపరేషన్ దట్ హీ కట్స్ యువర్ స్టమక్ విత్ ది నైఫ్, ఇట్ డజంట్ మీన్ దట్ హీ ఇస్ యువర్ ఎనిమీ.
1: గుర్తించే తాను ఆ విధమైనటువంటి ఆపరేషన్ కు సిద్ధమైపోయాడు.
0: హీ హాస్ నోన్ యువర్ ఎయిల్మెంట్ అండ్ దేర్ఫోర్ హీ హాస్ టేకెన్ టు సర్జరీ.
1: కనుక నీ కోయటం కూడాను నీ యొక్క క్షేమమే.
0: అండ్ దీస్ ఆల్సో డిజైర్స్ ఆల్సో.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని దుఃఖాలు అందిస్తుంటాడు.
0: God also will make you suffer.
1: అది కూడా నీ క్షేమం కోసమని.
0: ఇట్ ఇస్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
1: నీకు మంచి కోసమనే భగవంతుడు అన్ని చేస్తుంటాడు.
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్ గాడ్ డస్.
1: సుఖ దుఃఖముల రెండు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ గాడ్స్ గిఫ్ట్స్.
1: ఏ యొక్క దీనిని దీన్ని సమాప్తి చేయటం అందిస్తున్నాడో ఎవరికి గుర్తించడానికి వీలు కాదు.
0: నో బడీ కెన్ నో ఫర్ వాట్ పర్పస్ గాడ్ ఈస్ గివింగ్ దిస్.
1: కలుగునే మనము ఐకమత్యం చేత అన్ని కార్యములు మనం చేయాలి.
0: With all unity we have to undertake every task.
1: అందరితోనూ మనం ఐకమత్యంగా జీవించాలి.
0: We have to lead our life in unity.
1: నిన్న చూడు, నిన్న తెల్లవారి భజనలు చేశారు.
0: Yesterday the morning you heard bhajans.
1: ఈ భజనలు ఎంత శ్రావ్యంగా ఉంటున్నాయి.
0: How melodious.
1: ఎంత మధురంగా ఉంటున్నాయి.
0: How sweet they
1: were. ఎంత ఆనందంగా ఉంటున్నాయి.
0: They were delightful.
1: కారణం ఏమిటి? అందరూ ఐకమత్యంగా చేశారు.
0: The reason is they have all participated in unity.
1: శివరాత్రి అని చెప్పుకుంటారు.
0: We declare Shivratri.
1: ఎక్కడ చూసినా శివరాత్రి అల్లర్లే.
0: Everywhere you find
1: noise. దేవాలయం పోయినా కూడాను అల్లరే.
0: Even a temple there is noise.
1: కానీ ప్రశాంతి నిలయంలో జరిగేటువంటి యొక్క ఈ శివరాత్రులు ఎక్కడి కూడా జరగవు.
0: శివరాత్రి ఆఫ్ ప్రశాంతి నిలయం ఇస్ ది ఓన్లీ వన్ వితౌట్
1: ప్రశాంతంగా జరుగుతుంటాయి.
0: ఇట్స్ అట్టర్లీ కంప్లీట్.
1: అన్ని కార్యములు కూడా ప్రశాంతమయంగా ఉంటుంటాయి.
0: ఆల్ టాస్క్స్ ఆర్ అండర్టేకెన్ ఇన్ పీస్.
1: అన్ని ప్రేమమయంగా ఉంటుంటాయి.
0: ఆల్ యాక్టివిటీస్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ఐకమత్యంతో చేసినటువంటి పనులు అన్ని ప్రేమమయంగానే ఉంటుంటాయి.
0: ఆల్ ది యాక్టివిటీస్ దట్ వీ డూ విత్ యూనిటీ విల్ బి
1: ప్రేమే దైవము, దైవం ప్రేమ.
0: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఇలాంటి ప్రేమ చేతనే దైవత్వాన్ని పొందాలి.
0: ఇట్స్ ఓన్లీ విత్ లవ్ యు కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మీరందరి కూడా ప్రేమమేలు కావాలి.
0: యూ షుడ్ బి ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అన్యోన్యతగా జీవించాలి.
0: యూ షుడ్ లివ్ యునైటెడ్లీ.
1: ఐకమత్యాన్ని పెంచాలి.
0: యూ హావ్ టు డెవలప్.
1: కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఏదైనా అశాంతికి గురి అయినటువంటి ఏదైనా కారణం ఉంటే దాన్ని అక్కడ నిర్మూలన చేసి ప్రశాంతిని పెంచాలి.
0: Not only here, wherever you go, you have to foster and help unity.
1: ద్వేషములకు ఏమాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు.
0: Never give any chance for hatred.
1: అప్పుడే మీరు మంచి ప్రశాంతి నిలయం భక్తులుగా మీరు రూపొందుతారు.
0: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ డివోటీస్ ఆఫ్ ప్రశాంతి నిలయం.
1: ఎవరైనా మీకు విరోధి, మీకు అడ్డు తగిలినా అతని ప్రేమగా పలకరించు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు ఫేస్ యువర్ ఎనిమీ, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
1: నిజంగా అతను కూడా నిన్ను ప్రేమగా పలకరిస్తారు.
0: అండ్ ద అదర్ మ్యాన్ ఆల్సో విల్ టాక్ టు యూ ఇన్ హిస్ టాక్ టు యూ స్వీట్.
1: కానీ నీవు ప్రేమగా పలకరించకుండా ఉండినా అతను కూడా నిన్ను ద్వేషంగా రూపిస్తున్నాడు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యూ, ది అదర్ మ్యాన్ విల్ ఆల్సో హేట్ యూ.
1: కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద వికెడ్నెస్.
1: మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు.
0: ఇఫ్ యు లవ్ ద అదర్ మ్యాన్ ఇన్ పర్ఫెక్ట్ వే, యు విల్ బి లవ్డ్ ఇన్ టర్న్.
1: కనుకనే ఈ జగత్ అంతా కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ తో నిండి ఉంటుంది.
0: సో ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: ఏ అశాంతి నీలో ఆవిర్భవించినా దీనికి నీవే మూల కారణము.
0: Any agitation within, you are the cause.
1: ఇంకొకరు కారణం కాదు.
0: The other man is not responsible.
1: ఎవరిని నిపంగా పెట్టకూడదు.
0: You should not blame anybody.
1: అన్ని మన దోషములే మనకు ప్రతిబింబిస్తున్నాయి.
0: It's only our own mistakes.
1: మన మంచే మనకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: And your good will give you bliss.
1: కనుకనే మన ఆనందం పొందాలనుకుంటే మనం ఆనందాన్ని జీవించాలి.
0: If you want to be happy, lead a happy life.
1: దీనికంతా కూడా విశ్వ కుటుంబకుడైనటువంటి ఒక ఈశ్వర పార్వతి సుబ్రహ్మణ్య గణపతి కూడాను మనకు ఆదర్శాలు.
0: For all this, for the whole universe, the ideal family is Ishwara family.
1: ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటుంటే,
0: if a father has two sons,
1: ఇద్దరు రెండు పార్టీలు,
0: both of them belong to different parties.
1: ఒక పార్టీలో ఉండరు.
0: They don't belong to same
1: ఒక మాటలో ఉండరు.
0: They are not in the same
1: ఒక బాటలో నడచరు.
0: They don't tread in the same direction.
1: విరుద్ధమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తారు.
0: They move about in opposite directions.
1: ఇవన్నిటి కూడాను మనమే మూల కారణము.
0: We are responsible for all this.
1: మన భావములే దీనికి ప్రతిబింబిస్తూ వచ్చాయి.
0: Our own feelings will come back to you as reflection.
1: కనుకనే మన దీన్ని మనం దోషాన్ని గుర్తించుకొని,
0: we have to recognize our own mistakes.
1: కొంతమంది సైలెంట్ గా ఉంటారు.
0: Some are silent.
1: అది కూడాను చాలా తప్పే.
0: It's also a big mistake.
1: ఒక విధంగా మంచి మాటలు
0: అట్లీస్ట్
1: ఆ మాటల చేత పత్తిని ఫ్రెండ్షిప్ చేసుకో.
0: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ, డెవలప్ ఫ్రెండ్షిప్.
1: యూ మే వర్షిప్ ఏ పిక్చర్ యాజ్ ఎ గాడ్, బట్ నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్.
0: యూ మే వర్షిప్ ఏ పిక్చర్ యాజ్ గాడ్, నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్.
1: అట్లాంటి పరిస్థితిలో అందరితోనూ మనం ప్రేమతో మనం మాట్లాడాలి.
0: టాక్ లవింగ్లీ విత్ ఎవ్రీబడి.
1: అప్పుడే నీకు ప్రతిబింబం లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ట్రూ రిఫ్లెక్షన్.
1: ఈ శివరాత్రి యొక్క మహత్తరమైనటువంటి ప్రభావము,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ శివరాత్రి,
1: అందరితోనూ ఐకమత్యంగా అన్యోన్యతగా జీవించటమే.
0: దట్ వీ షుడ్ లివ్ ఇన్ యునైటెడ్లీ.
1: ఎలాంటి పరిస్థితులను సోదరులు మాత్రం ఏమాత్రము ద్వేషాన్ని పొందకూడదు.
0: దే షుడ్ నాట్ బి హేట్రెడ్ అమంగ్ బ్రదర్స్.
1: అన్యోన్యతగా ఉండేటువంటి పంచపాండవులు ఎలాంటి పరిస్థితిని పొందారు? పరమాత్మ ప్రేమకు గురి అయ్యారు.
0: ద ఫైవ్ పాండవర్స్ హూ లెడ్ దేర్ లైఫ్ ఇన్ యూనిటీ,
1: ఏదో మధ్య మధ్యలో కొన్ని జరిగినప్పటికీ దాన్ని వారు లక్ష్యం చేయలేదు.
0: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ సర్టెన్ ప్రాబ్లమ్స్. ఐదుగురు
1: ఐకమత్యంగానే చేరారు.
0: ఆల్ ద ఫైవ్ సాధించవచ్చును. దేర్ఫోర్ దే వర్ ట్రయంఫెంట్ అల్టిమేట్లీ.
1: హస్తంలో ఐదు వేళ్లు ఉంటున్నాయి.
0: ది హ్యాండ్ హస్ ఫైవ్ ఫింగర్స్.
1: ఈ ఐదు వేళ్లు చేరినప్పుడే మనం ఒక పనిని పూర్తిగా ఉంచవచ్చును.
0: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ వర్కింగ్ ఇన్ ఎ కోఆర్డినేటెడ్ వే యూ కెన్ డూ ఎనీథింగ్.
1: కనుకనే కౌరవులు 100 మంది ఉంటున్నారు.
0: హండ్రెడ్ కౌరవర్స్.
1: కానీ ఒకరిలో ఒకరికి ఏమాత్రం గిట్టదు.
0: బట్ దే హేట్ ఈచ్ అదర్.
1: ఒకరి మాట వారికి పట్టదు.
0: నో వన్ ఫాలోస్ ది అదర్.
1: వారు ఏ విధమైన సుఖాన్ని అనుభవించారు.
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ దే హ్యాడ్.
1: కనుకనే ఐకమత్యంతో ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించవచ్చును.
0: సో విత్ ఆల్ యూనిటీ యూ కెన్ బి విక్టోరియస్.
1: వాలి సుగ్రీవులు వచ్చారు.
0: వాలి సుగ్రీవులు
1: వారిద్దరు సోదరులే.
0: ఆల్ ద ఫైవ్ లెవెల్
1: హస్తంలో ఐదు వేళ్లు ఉంటున్నాయి.
0: హ్యాండ్ హ్యాస్ ఫైవ్ ఫింగర్స్.
1: ఐదు వేళ్లు

0: వారిద్దరు సోదరులే.
1: బోత్ ఆర్ బ్రదర్స్.
0: కానీ కొన్ని కారణం చేత భేదాభిప్రాయం జరిగి
1: బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్
0: ద్వేషాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: అండ్ దేర్ వాస్ అటర్ హేట్రెడ్.
0: కానీ ద్వేషం ఉండినా కానీ లోపల మాత్రం ప్రేమతత్వం మానలేదు.
1: దో దే హేటెడ్ ఈచ్ అదర్ దేర్ ఇస్ లవ్ విత్ ఇన్.
0: ఇలాంటి ఐకమత్యమైనటువంటి దాన్ని మనం ఎన్ని కష్టములకైనా కూడా ఓర్చుకొని సహించుకొని భరించుకొని సాధించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు బేర్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ మెయింటైన్ యూనిటీ ఇన్ లైఫ్.
0: ఇలాంటి ఐకమత్యాన్ని పెంచుకోవటమే ఈ మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: To foster and to demonstrate unity is the chief objective in the celebration of Shivaratri.
0: కఠినమైనటువంటి వాక్కులు కూడా మనం ఉపయోగించకూడదు.
1: We should never use harsh words.
0: ఎప్పుడు కూడా ప్రేమతో నీవు బోధించు, ప్రేమతో నీవు పలకరించు.
1: Talk to people with all the love and affection.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: పవిత్రమైనటువంటి భక్తులారా,
1: సేక్రెడ్ డివోటీస్,
0: అందరు కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రవేశంలో మీరు పవిత్రంగా చేరారు. ఎక్కడ చేరినప్పటికీ భక్తులైనటువంటి వారు పవిత్రమైన హృదయాన్ని మార్చుకోవాలి.
1: అండ్ ఎవ్రీ డివోటీ వేర్ ఎవర్ హీ ఇస్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ హార్ట్.
0: ఇది పవిత్రంగా ఉండినప్పుడే హార్ట్ పవిత్రమైన కార్యములు మనం చేయగలము.
1: When the heart is sacred, it will lead you to sacred action.
0: పాత్ర పరిశుద్ధంగా ఉండినప్పుడే అందులో పోసినటువంటి పాత్ర ప్రదార్థం కూడా పరిశుద్ధంగా ఉంటుంది.
1: When the container is clean, the contained would be pure.
0: కానీ మంచి బంగారు పాత్రలో కూడా విషం కలిపి పెట్టినప్పుడు కూడా అది చాలా విషంగానే రూపొందుతుంది.
1: The container may be made up of gold, but there is poison within.
0: కాని మట్టి పాత్ర లోపల బంగారు పెట్టినా కాని భద్రంగా ఉంటుంది.
1: But the gold in an earthen pot would be safe.
0: పాత్ర ముఖ్యం కాదు.
1: It's not the container that's important.
0: పదార్థం ముఖ్యము.
1: It is the material that's important.
0: కనుకని మనము బంగారు పాత్ర లోపల పాయిజన్ పెట్టినామంటే అది బంగారు పాత్ర కానేది.
1: When one there's poison in a golden container, it is useless.
0: మన హృదయం అనేటువంటిది కేవలము బంగారుగా పెట్టుకొని
1: the heart that is golden,
0: దాంతో పవిత్రమైన మాధుర్యాన్ని నింపుకోవాలి.
1: We have to fill it up with all the sweetness.
0: ఏ పాత్రకు అలాంటి పరిస్థితియో అలాంటి పదార్థాన్ని మనం నింపుకోవాలి.
1: And we should fill the container with the proper material inside.
0: మీరు విద్యార్థులుగా ఉన్నారు.
1: You are students.
0: ఎలాంటి విద్యార్థులు?
1: What sort of students?
0: సాయి సంస్థలో పెరిగేటువంటి విద్యార్థులు.
1: You are students of Sai institutions.
0: సాయి ఏ ఒక్క దేన్ని కూడా మీరు ఆశించటం లేదు.
1: Sai is not expecting anything from you.
0: Anni free education.
1: Everything is offered free.
0: Meeku edi kavalsina kani nenu free ga andistunnanu.
1: Bhagwan gives you freely.
0: Ee prapanchamlo ekkadaina ilanti schools meeru chudara vinnara?
1: In this world, do you find any such institutions?
0: Bidda puttakatu purame kudanu book chesukuntaru.
1: Prior to the birth of the baby, there will be reservation.
0: Standard book chesukuntaru, inta dabbani kattestaru.
1: There will be advance booking and pay money.
0: Ee naadu anni kudano advance booking le.
1: Advance booking is there in every respect.
0: Kaani mana prashantamlo ee oka advance lo ledu.
1: But in our prashantalayam there is no advance reservation.
0: Meeru sariyainatuvanti adarshanni andinchatame pedda advance.
1: The advance is the true ideal that Bhagavan gives to us.
0: Ekkadiki poyinappudiki ee chadukunna chaduvunu saathakam gaavinchukovali.
1: Wherever you go, you see that the aims of
0: education are fulfilled.
1: And you should make every effort to fulfill the objectives of education.
0: ఇది నిజమైన ఈ శివరాత్రి యొక్క మహత్యము.
1: This is the significance of Shivaratri.
0: శివరాత్రి అనగా విశ్వ కుటుంబంతో కూడినటువంటి శివరాత్రి.
1: శివరాత్రి is one of universal family.
0: మీరందరూ కుటుంబీకులే.
1: You are all family members.
0: ఈ కుటుంబమంతా కూడా విశ్వ కుటుంబంగా మార్చుకోవాలి.
1: The individual family should be universal family.
0: ఆ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క దివ్యత్వము.
1: The unity of the two is the divinity.
0: ఈ దివ్యత్వాన్ని పొందడం కోసమనే ఐకమత్యము.
1: For the divinity, unity is necessary.
0: ఈ ఐకమత్యమే నిజమైనటువంటి సత్సంగము.
1: And this unity is true satsanga.
0: నేను చెప్పాను సత్సంగము. అటువంటి సత్సంగంగా మీరు ప్రవర్తించాలి.
1: భగవాన్ మెన్షన్డ్ ఆఫ్ సత్సంగం యెస్టర్డే, యు షుడ్ జాయిన్ సత్సంగ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రాపర్టీ ప్రేమనే.
1: యువర్ ప్రాపర్టీ ఇస్ లవ్.
0: అది నా ప్రాపర్టీ.
1: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: కనుక మీరు అంత ప్రేమను పెంచుకుంటుంటే అంత పెద్ద ప్రాపర్టీకి నేను అధికారిగా ఉంటాను.
1: When you develop more and more of love, Bhagavan is the owner of your love.
0: కనుకనే నాకేది అక్కర్లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీరు ప్రేమగా జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్.
0: ప్రేమగా మీరు బ్రతకండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: ప్రేమను ఆదర్శంగా అందించండి.
1: లెట్ లవ్ బి ది ఐడియల్.
0: అలాంటి జీవితాన్ని గడిపినప్పుడే అలాంటి విద్యార్థులు పవిత్రులవుతారు.
1: When you lead such a life, your lives would be sacred.
0: నిజంగా ప్రశాంతంలో జరిగేటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా ప్రశాంతంగానే ఉంటుంటుంది.

0: ఎవ్రీ ప్రోగ్రామ్ ఇన్ ప్రశాంత్ నిలయం ఇస్ కంప్లీట్లీ పీస్ఫుల్.
1: ఇన్ని వేల మంది ఇటువంటి ప్రదేశంలో చేరినప్పుడు ఏ కించిత్ అయినా శబ్దం ఇస్తుందా?
0: Those thousands and thousands have assembled here. Not even a baby cries, no.
1: ఒక ఎవరైనా తుమ్ముతారా అంటే తుమ్మడం, దగ్గుతారా అంటే దగ్గరు.
0: Nobody coughs, nothing whatsoever.
1: ఇంత పవిత్రమైన ప్రశాంతాన్ని అందిస్తుంటారు.
0: You find absolute peace.
1: మీరు ప్రశాంతిని పొందకపోతే ఇంకెక్కడ మీరు ప్రశాంతిని పొందగలరు?
0: If you are not peaceful here, where else can you be peaceful?
1: కాబట్టి అందరికీ ఆదర్శవంతమైనటువంటిది ప్రశాంతి నిలయం.
0: ప్రశాంతి నిలయం ఈజ్ ది ఐడియల్ టు ద హోల్ వరల్డ్.
1: భౌతికంగా, నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయం అన్నింటి కూడా ప్రశాంతి నిలయం ప్రధానమైనటువంటిది.
0: ప్రశాంతి నిలయం ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ద మోరల్, ఎథికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే ఈ ప్రశాంతి నిలయంలో మనం మీరు ప్రశాంతిని ప్రోగు చేసుకుని పోవాలి.
0: Therefore, collect, gather peace from ప్రశాంతి నిలయం.
1: ఈ బజారులో మీరు ప్రవేశం చేస్తున్నప్పుడే ఏ విధమైన కఠినమైనటువంటి వాక్కులు ప్రవేశపెట్టి పెట్టకండి.
0: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఎనీవేర్.
1: కానీ చాలా మంది భక్తులము భక్తులము భక్తులము అని చెప్పుకుంటూ
0: మెనీ డిక్లేర్ దెమ్సెల్స్
1: దుర్మార్గమైన మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ప్రొసీడ్ ఇన్ ది వికెట్ డైరెక్షన్.
1: ఇది భక్తికి చాలా మూల కారణం కాదు.
0: ఇట్ కెనాట్ బి డివోషన్.
1: విరుద్ధమైనటువంటిది.
0: ఇట్స్ అగైన్
1: ప్రవర్తనలు కూడా భక్తి భక్తి అంటారు, కానీ ప్రవర్తనంత దుర్మార్గంగా ఉంటాయి.
0: It is against the path of devotion. Their behavior is against the devotion.
1: మనసులో ఒకటి, మాటలో ఒకటి.
0: They think one thing, they say
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
0: It is only wicked man whose action, whose thought and word are at variance. He is a wicked man.
1: సంఘములో కూడా చేరడానికి వీలు కాదు.
0: Who should not join the company.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
0: A noble soul will have harmony in thought, word and deed.
1: ఈనాటి భక్తులు కూడా చాలా మంది పవిత్రంగానే ఉంటున్నారు. కానీ కొంతమంది మాత్రము మనస్సులో ఒకటి, బయట ఒకటి.
0: బట్ సమ్ పీపుల్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ సైడ్,
1: ప్రవర్తనలో చూస్తే మరి ఒకటి.
0: అండ్ ద బిహేవియర్ ఇస్ డిఫరెంట్.
1: ఈ ప్రవర్తనే చాలా ముఖ్యమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ప్రవర్తనలో సక్రమమైనప్పుడు వాడు పవిత్రుడే కాడు.
0: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్లీ
1: పాపి అని చెప్పవచ్చు.
0: వీ కెన్ సే ది వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్స్.
1: కాదు కాదు, మనం ఆ విధమైన మార్గంలో పోకుండా ప్రవర్తన చాలా పవిత్రమైనటువంటిదిగా చూసుకోవాలి.
0: ఇట్స్ అవర్ కండక్ట్, ద ప్రాక్టీస్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఎటువంటి ప్రదేశంలో పోయినప్పటికీ మనం ప్రశాంతిని ప్రదర్శించాలి.
0: వేర్ ఎవర్ యూ గో, యూ డిమాన్స్ట్రేట్ దిస్
1: ప్రశాంతిని. విద్యార్థులు మీరు,
0: యు ఆర్ ది స్టూడెంట్స్ ఆఫ్ ప్రశాంతిని.
1: మీ మాటలు చెందే, మీ ప్రవర్తన ఎందే మీరు ప్రశాంతిని ఇవ్వాలని వారు గుర్తించాలి.
0: ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ యూ as students of ప్రశాంతి నిలయం by your word and behavior.
1: జపాన్, జర్మనీ ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చూసేటప్పటికీ వాళ్ళ ప్రవర్తన పట్టి వీళ్ళు ఎవరో ప్రశాంతి నిలయం పిల్లలుగా ఉంటున్నారే అంటారు.
0: You find everybody, they may be from America, Japan, Germany, they identify the students of ప్రశాంతి నిలయం.
1: ఎంతమందియో సత్కీర్తిని తీసుకుని వస్తున్నారు.
0: Many people bring good name.
1: మీరు ఏది ఇవ్వనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ.
1: మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఈ ప్రవర్తన మంచిదిగా పెంచుకోండి.
0: యువర్ బిహేవియర్ షుడ్ బి పర్ఫెక్ట్.
1: అదే నాకు ఆనందము.
0: దాట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: ఇంతే మీరే కాదు, చేరినటువంటి భక్తులు కూడాను వారి ప్రవర్తనను చక్రమైనటువంటిగా తీసుకోవాలి.
0: ద కండక్ట్ ఆఫ్ ద డివోటీస్ ఆల్సో షుడ్ బి పర్ఫెక్ట్.
1: మేము విశ్వ కుటుంబకులము.
0: వి బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
1: హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఈశ్వరీ పార్వతులే ప్రధానము.
0: అండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఈశ్వర పార్వతి ఆర్ ఐడియల్.
1: పార్వతి అనగా దేహము.
0: Parvati is the body.
1: ఈశ్వరుడు అనగా హృదయము.
0: ఈశ్వర ఇస్ హృదయ.
1: హృదయ దేహములు రెండింటి ఎందే మానవత్వం ఉంటుండాలి.
0: హృదయ అండ్ ద బాడీ మేక్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: దీన్ని ప్రవృత్తి, ప్రకృతి అన్నారు.
0: దిస్ వీ కాల్ నేచర్.
1: కనుకనే భగవంతుని యొక్క విషయం లోపల ప్రవృత్తి నివృత్తులుగా రూపొందింపచేశారు.
0: వీ హ్యావ్ గాట్ ద ప్రవృత్తి అవుట్ వర్డ్ అండ్ నివృత్తి ఇన్ వర్డ్.
1: ప్రవృత్తి దేహము, నివృత్తి ఆత్మ.
0: సో ప్రవృత్తి ఈజ్ ఎక్స్టర్నల్ ద బాడీ, నివృత్తి ఆత్మ ఈజ్ ఇంటర్నల్.
1: యొక్క ఏకత్వమే మానవత్వము.
0: ద యూనిటీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇంటర్నల్
1: మానవత్వాన్ని పుట్టి పెరిగి అన్ని విధాలు దీన్ని చూచుకోకుండా ఆదర్శాన్ని విస్మరిస్తున్నారు.
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్, వీ హావ్ ఫర్గాటెన్ ద ఐడియల్.
1: నేను భగవంతుని ప్రసాదమే.
0: ఐఎమ్ గాడ్స్ గిఫ్ట్.
1: ఇది కేవలం నీకు నేనుగా భావించుకుని అహంకార పడద్దు.
0: ఇట్స్ నాట్ ఆఫ్ మై ఓన్ మేకింగ్. నెవర్ బి.
1: అహంకారం ఎక్కడ చేరునో అక్కడ నీకు అన్ని విధాలా ప్రమాదములే వస్తుంటాయి.
0: వేర్ దేర్ ఇస్ ఈగో దేర్ విల్ బి డేంజర్ ఎట్ ఎవ్రీ పాయింట్.
1: కనుక ఈ అహంకారాన్ని ఏమాత్రం అవసరం.
0: నెవర్ బి ఈగోయిస్టిక్.
1: ప్రేమను మాత్రమే పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదా.

Shiva Shankar, Namami Shankar.

0: చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి సత్య సంకల్పముల చేత సజ్జనుండు సకల సంకల్పరహితుడే శాంతి పొందు సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి
1: An individual gets himself spoiled because of bad thoughts.
0: Satya sankalpamula cheta sajjanudagu.
1: He becomes noble if he has truthful thoughts.
0: Sakala sankalpa rahitude shanti bondu.
1: The one who transcends the realm of thought will enjoy
0: సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట
1: దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ సాయి విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా విద్యార్థినియులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్
0: అనంతమైన ఈ జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అగ్రగణ్యుడు
1: ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ యూనివర్స్ విత్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రీచర్స్ మ్యాన్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్
0: మానవ జీవితము అత్యుత్తమైనటువంటిది
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్
0: జీవించదగినటువంటిది
1: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్
0: విలువైనటువంటిది
1: ఇట్స్ హైలీ వాల్యుబుల్
0: ఈ విలువ దేని నుండి ఆవిర్భవించింది
1: Where from it got its value?
0: Kevalamu ee dehama ee aakarama kaadu kaadu
1: Is it the body? Is it the form that gave the value to the human life?
0: Manava dehamu kevalamu panchabhautikamainatundi
1: The human body is composed of elements
0: ఈ పాంచభౌతికమైన దేహం నందు మలమూత్ర దుర్గంధ మాంసముతో రక్తములతో కూడినటువంటి ఈ దేహము నందు
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ ది యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాటర్
0: ఈ దేహమే ఆత్మకు ప్రధానమైన అద్దెకొంపగా ఏర్పడుతుంది
1: అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద సెంటర్ యాజ్ ఇట్ హోల్డ్స్ ది డివైన్
0: ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: చాలాసేపు ప్రసంగము సలిపి కట్టకడపటికి దీపక్ ఆనంద్ మూడు ప్రశ్నలు వేశాడు
1: హ్యావింగ్ స్పోకన్ ఫర్ లాంగ్ దీపక్ ఆనంద్ హ్యాస్ పుట్ ఫార్వర్డ్ త్రీ క్వశ్చన్స్
0: ప్రతి అవతారమునకు కూడాను తల్లి తండ్రి ఉంటారు
1: Every incarnation has a mother and a father.
0: కాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తల్లిదండ్రులు ఎవరు?
1: He wants to know the parents of Brahma, Vishnu and Maheshwara.
0: ఈ సత్యాన్ని ఎవరు గుర్తించుకోలేదు.
1: No one can know the truth behind this.
0: ఏ శాస్త్రం ఉపనిషత్తులు కూడాను దీనిని వర్ణించలేదు.
1: No sacred epic or text.
0: ఏ గ్రంథము దీనిని రచించలేదు
1: నో బుక్ ఈస్ ఎవర్ రిటన్ ఆన్ దిస్
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరధారులు కారు
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రినిటీ దే డోంట్ హ్యావ్ ఫిజికల్ బాడీ
0: కేవలం వీరు గుణస్వరూపులే
1: దే రిప్రజెంట్ అట్రిబ్యూట్స్
0: ఈ గుణస్వరూపులై ప్రతి మానవుని దేహమునందు కూడాను సంచరిస్తూ ఉన్నారు
1: They move from top to toe in every human body in the form of attributes.
0: Guna pravartana chetane మానవ దేహమును ఆశ్రయించి ఈ దేహము నుండే సమస్త కర్మలు కూడాను సాగిస్తూ వస్తున్నారు.
1: These three are in the body in the form of attributes manifest and express out by way of their conduct and perform actions thereby.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to understand the divinity in him.
0: అలాంటి తన మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నిరూపించగలడు?
1: He is not able to understand his human quality to begin with. How do you expect him to know the divinity?
0: కనుక గుణస్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: In the first instance, we have to know the Trinity, Brahma, Vishnu, Maheshwara, represent the qualities, attributes.
0: Isha vasyam midam jagattu.
1: The entire universe is full of divinity.
0: Bhagavantudu sarvabhuta nideyudu.
1: God dwells in all of the beings.
0: Sarvabhuta antaratma.
1: He is the indweller of all of the creatures.
0: Aite ee atmaku శృతులన్నీ కూడాను కేవలము ఒక విధమైన నూతన పేరును ఆవిర్భవించారు.
1: శృతీస్ ద టెక్స్ట్ హావ్ గివెన్ ఎ నేమ్ టు దిస్ ఇన్ డ్వెల్లింగ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీ బాడీ.
0: ప్రతి దేహమునందు కూడాను ఒక హృదయం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ బాడీ హాస్ గాట్ ద హార్ట్.
0: ఈ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచింది.
1: ది హార్ట్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ బాడీ the Veda calls it as atma, the spirit.
0: Itti atma ane hrudayam nundi aavirbhavinchinatundi manasu.
1: Mind is born to this spirit.
0: Kanukani ee manasune vishnu swaroopudu annaru.
1: Vishnu symbolizes the mind.
0: Vishvam vishnumayam jagat.
1: The whole world is full of Vishnu.
0: Manasu kudanu attide manomoolam midam jagat.
1: The mind spreads, it expands, so expansive.
0: కాబట్టి ఈ మనసు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
1: What is the origin for this mind?
0: ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
1: It is born out of ఆత్మ.
0: ఆత్మకే ఈశ్వర అని పేరు.
1: ఆత్మ, the spirit is called ఈశ్వర.
0: కనుక అట్ ఈశ్వరత్వము ప్రతి వ్యక్తి యందు కూడాను ఉంటున్నది.
1: This ఈశ్వరహుడ్ is present in everyone.
0: సర్వభూతానాం
1: ఈశ్వర ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రియేషన్.
0: సర్వభూతముల యందు ఉండేటువంటిది ఈశ్వరత్వమే.
1: ఇట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: ఈశ్వరత్వం అనేటువంటి యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి మైండ్ అనే విష్ణువు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఆఫ్ దట్ ఈశ్వరహుడ్ ద ఆత్మ ద మైండ్ విష్ణు ఇస్ బోర్న్.
0: విష్ణువు యొక్క నాభి నుండి కమలము నుండి ఆవిర్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ comes out of the navel and the lotus of Vishnu.
0: Vishnu yokka nabhi kamalam nundi udbhavinchinatundi vaadu Brahma.
1: Brahma is born out of the navel and the lotus of Vishnu.
0: Ee Brahmane vak swaroopudu.
1: Brahma is the presiding deity of the faculty of speech.
0: Kanukone itanni varnistu vacharu.
1: That's how the narration goes.
0: Shabda brahmamai.
1: The sound.
0: చరాచరమయీ
1: ద మోటిలిటీ.
0: జ్యోతిర్మయీ
1: లైట్.
0: వాంగ్మయీ
1: ద స్పీచ్.
0: నిత్యానందమయీ
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరాత్పరమయీ
1: ద సుప్రీం.
0: మాయామయీ
1: ఆఫ్ ఇల్యూషన్ ద వన్ ఆఫ్ వెల్త్.
0: ఇతరే బ్రహ్మస్వరూపుడు.
1: దీస్ రిలేట్ టు బ్రహ్మన్.
0: శబ్ద బ్రహ్మమయీ.
1: To begin with, Shabda Brahmai, the sound.
0: Anaga vak swaroopude Brahma.
1: Brahma represents the very speech or the thought.
0: Mano swaroopude Vishnuvu.
1: Vishnu represents the mind.
0: Atma swaroopude Shivudu.
1: Shiva is Atma or the spirit.
0: Atma, Manasu, Vakku. Ee moodinti yokka avinabhava sambandhame divyatvamainatundi atmatattvamu.
1: The divinity has got the combination of these three principles. One, the spirit, the atma. The second, the mind. And the third, the faculty of speech-making.
0: Avinabhava sambandhamu anyonyasriyamu.
1: They are interdependent and intimately related.
0: Kabatti gunaswarupude prati manavuni yandu kudanu Brahma, Vishnu, Maheshwarulu తమ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు.
1: లైక్ వైజ్ ద ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ బై
0: మానవ ఆకారమే వారి ఆకారములు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డూ హ్యావ్ ద ఫార్మ్ లైక్ దట్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: వారికి ప్రత్యేకమైన ఆకారములు లేవు.
1: దే డోంట్ హ్యావ్ సెపరేట్ ఫార్మ్ యాజ్ సచ్.
0: ఆత్మకి ఎట్టి ఆకారము?
1: What is the form of the spirit?
0: ఇది ఏ చైతన్య స్వరూపము?
1: This is one of the awareness.
0: Consciousness.
1: That is one of consciousness.
0: కనుక అట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరత్వానికి ఏ రూపము లేదు.
1: This consciousness representing ఈశ్వరత్వ has no specific form.
0: ఈ కాన్షియస్నెస్ నే ఈశ్వరత్వము అని పేరు పెట్టారు.
1: ఈశ్వర రిప్రజెంట్స్ దిస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ నుంచి కాన్షియన్స్ వచ్చి హృదయంలో చేరింది.
1: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ ఎమినేటెడ్.
0: అది మైండ్.
1: దట్ ఇస్ ద మైండ్.
0: ఆ మైండ్ నుంచి వాక్ స్వరూపుడైపోయి కాన్షియస్ అనేటువంటి వాక్ స్వరూపుడైనాడు.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ఇస్ బాండ్ దిస్ టాక్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనేక పర్యాయాలు నేను కూడా చెప్తుంటాను. ది వన్ యూ థింక్ యు ఆర్,
1: భగవాన్ టెల్స్ us repeatedly, ది వన్ యూ థింక్ యు ఆర్,
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్,
0: ది వన్ యు రియలీ ఆర్,
1: ది వన్ యు రియలీ ఆర్.
0: ఈ మూడింటి యొక్క ఆకారములే బ్రహ్మ విష్ణు స్వరూపులు.
1: దీస్ త్రీ స్టాండ్ ఫార్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: కనుక బ్రహ్మ అనేవాడు వాక్ స్వరూపుడు.
1: Brahma represents the talk or speech.
0: Vishnu anetundi manasvarupudu.
1: Vishnu stands for the mind.
0: Vishnu kunnatundi sarvavyapakatvam kudanu manasukuntunnadi.
1: That which expands, spreads all over is the
0: Vishnu
1: principle of the mind.
0: Sarvavyapakatvam tho kudinatundi vaadu.
1: Vishnu represents the vastness.
0: Manasu kudanu ante.
1: So also the mind.
0: Manomoolam vidam jagat.
1: Mind spreads all over this world.
0: Ye chanamaindaina, ye pradeshamunandaina, ఏ కాలమునందైనా, ఏ దేశమునందైనా సంచరిస్తూ ఉంటుంది మనసు.
1: మైండ్ మూవ్స్ అబౌట్ ఎనీ ప్లేస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఈ మూడు కూడాను లొంగునవి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ త్రీ డు నాట్ సబ్మిట్ దెమ్ సెల్స్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే బ్రహ్మ అనగా బృహత్ స్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ హ్యాస్ ఎ కాస్మిక్ ఫార్మ్.
0: ఇతని ఆకారమున కానీ ఇతని పేరుకు కానీ ఒక పరిమితమైనటువంటిది లేదు.
1: యూ కెనాట్ లిమిట్ హిమ్ బై ఎ స్పెసిఫిక్ నేమ్ ఆర్ ఎ ఫార్మ్.
0: విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కాబట్టి ఇతనికి ఒక ఆకారం కానీ ఒక ఇది కానీ లేదు.
1: హీ హాజ్ నో స్పెసిఫిక్ ఫార్మ్ యాజ్ సచ్.
0: ఇంకా వాక్,
1: దెన్ ద స్పీచ్.
0: ఇదే శబ్ద బ్రహ్మమయ్యి.
1: దిస్ ఇస్ ద వన్ ఆఫ్
0: సౌండ్. దీనికి కూడా ఒక పరిమితం లేదు.
1: సౌండ్ హ్యాస్ నో లిమిట్.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా పరిమిత రహితులైనటువంటి యొక్క సర్వాంతర్యామి స్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రాన్సెండ్ ఆల్ లిమిటేషన్స్, ఆల్ బౌండరీస్.
0: ఈ సర్వవ్యాపకమైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు అణుమాత్రమైనటువంటి యొక్క దేహమునందు ఆవిర్భవించారు.
1: These three are so infinite, but yet they are born in the minutest form in the human body.
0: Anuraniyan mahato mahiyan mahattaramantu yokka ee shaktulu anusakti ayinatundi deham nandu leenamai unnavi.
1: Being the biggest of the big is present in a minutest form within the human body.
0: Kani anuvainatundi yokka divya shaktulu brahmandamanta vyapinchi untunnayi.
1: The divine power so minute spreads all over the world.
0: కనుక బ్రహ్మాండాన్ని మీరు ఎవరు చూడలేరు.
1: యు కెనాట్ సీ ద కాస్మాస్.
0: చూసినకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: కనుకనే మన స్వాధీనమునందు ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరును మనము అర్థం చేసుకుంటే విశ్వాన్ని గుర్తించిన వారు అవుతారు.
1: అండ్ హెన్స్ వి అండర్స్టాండ్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర విత్ఇన్ అవర్ సెల్స్ యు కెన్ నో ది ఎంటైర్ యూనివర్స్.
0: హృదయమే ఈశ్వరుడు.
1: ద హ్యూమన్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: కాబట్టి హృదయాన్ని ఈశ్వరత్వంగా విశ్వసించిన వ్యక్తులు ఎట్టి దుర్గుణములకు కాని, దురాలోచనలకు కాని, దుర్బుద్ధులకు కాని అవకాశం ఇవ్వకూడదు.
1: ద వన్ హూ కన్సిడర్స్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ఈశ్వర విల్ నెవర్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ థాట్స్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: God is in fact is beyond all attributes, beyond form. He is eternal, immortal, nectarine and unpolluted.
0: అట్టి ఈశ్వరత్వాన్ని ఎంత దురుపయోగం చేస్తున్నారు మానవులు.
1: That divinity, Godhead, is misused by man.
0: హృదయం అనేటువంటి ఉండి కూడాను హృదయ రహితమైనటువంటి యొక్క మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు.
1: He has the heart, but his behavior is heartless.
0: కనుక హృదయమే బ్రహ్మ అనుకున్నటువంటి వ్యక్తులు బ్రహ్మ భావంతోనే జీవించాలి.
1: హార్ట్ బీయింగ్ ది సెంటర్ ఆఫ్ బ్రహ్మ షుడ్ గివ్ దట్ బ్రహ్మిక్ ఐడియాస్.
0: ఎట్టి సంకల్పమును లేనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బియాండ్ థాట్, ట్రాన్సెండ్స్ థాట్.
0: కేవలం వాక్ స్వరూపాన్ని ధరించినటువంటి వాడు బ్రహ్మ.
1: హి మానిఫెస్ట్ బై వే ఆఫ్ అవర్ టాక్.
0: ఆ వాక్కు కూడా ఎటువంటి వాక్కులు?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్?
0: చరాచరంతో చేరినటువంటి వాక్కు.
1: వర్డ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ మొటిలిటీ,
0: మాయామయంతో చేరినటువంటి వాక్కు.
1: హూ ఇల్యూజ్ హిమ్?
0: సీమయంతో చేరినటువంటి వాక్కు.
1: వన్ ఆఫ్ ఫుల్ ఆఫ్
0: ఇలాంటి వాక్కును బ్రహ్మస్వరూపంగా మనం భావించినప్పుడు మన వాక్కులు ఎలాంటి మృదుమధురంగా ఉంటుండాలి?
1: వెన్ వి కన్సిడర్ వర్డ్స్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ బ్రహ్మన్, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ షుడ్ యు అటాచ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: బ్రహ్మ. ఏ విధంగా మౌన వాక్కును అభివృద్ధి పరుచుకుంటూ జగత్తునంతా పరిపాలన జరుపుతున్నారో ఆ శబ్దమును మనం కూడాను మౌనంగా వహించి ఆ శబ్ద ప్రవాహమును కూడాను ప్రసరింపచేయాలి.
1: జస్ట్ ఎస్ బ్రహ్మ takes the control of the mind and the word, we should also have total control and value highly the
0: మధురమైనటువంటి
1: thought flow and the word.
0: రావాలి,
1: we should have very good words to begin with.
0: మృదువైనటువంటి వాక్కులు రావాలి,
1: so sweet and soft.
0: చల్లనైనటువంటి వాక్కులు రావాలి,
1: so cool and sweet.
0: ఇది ఏ బ్రహ్మ వాక్కు?
1: That's what's called the walk of the
0: బ్రహ్మ. ఉదయంలో ఉండినందుకు ఈ ఫలితమును మనము బహిర్పరచాలి.
1: This is the result when we feel God Brahman in our heart.
0: ఇంకా విష్ణు.
1: Then comes Vishnu.
0: ఈ విష్ణు ఏ స్వరూపంతో ధరించున్నాడు?
1: What form has he?
0: మనోస్వరూపాన్ని ధరించున్నాడు.
1: Vishnu has the form of the mind.
0: కానీ ఈ మనసును మనం ఎంత పవిత్రమైన రీతిగా ఉంచుకోవాలి?
1: In what way? In what sanctity should we hold our mind?
0: మైండ్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి ఒక మైండ్.
1: మైండ్ ఈస్ సో యూస్ఫుల్, యు నో.
0: మనస్సు అనేటువంటిది మృదుమధురమైనటువంటిదిగా ఉండాలి.
1: మైండ్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ నెక్టరైజ్.
0: విష్ణువు నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ పరమ శాంతంగా ఉంటాడు.
1: యు విల్ ఫైండ్ విష్ణు స్మైలింగ్ ఆల్వేస్, ఎంజాయింగ్ సుప్రీం.
0: కనుకనే మన మనసు కూడాను మృదుమధురమైనట్టుగా ఉండి పరమ శాంతంతో చిరునవ్వులతో చిందులు తొక్కాలి.
1: So also our mind should be so soft and sweet and peaceful and dancing joy.
0: విష్ణువును సందర్శించాలని.
1: And Vishnu protects.
0: నలుగురు మహర్షులు ప్రయాణమై వెళ్లారు.
1: And four sages have gone to see Vishnu.
0: విష్ణువును చూడటానికి పోయినప్పుడు గౌరవంతో పోవాలి అని ప్రజల యొక్క అభిప్రాయములు.
1: It's our tradition that one should approach Vishnu in a respectful way.
0: విజయ, సనక, సనందన ఈ నలుగురు కూడాను వెళ్లారు.
1: ద ఫోర్ జయ, విజయ, సనక, సనందన.
0: వీరందరూ ఎట్ట పోయారు? చిన్న పిల్లల రూపంతో పోయారు.
1: దే వెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేబీస్.
0: పుట్టిన వారు పుట్టినట్టుగానే వెళ్లినారు విష్ణు సందర్శనం.
1: దే వెంట్ టు సీ ది లార్డ్ విష్ణు.
0: అనగా వారి ఎట్టి గుణములు లేవు,
1: నో
0: ఎట్టి మానాభిమానములు లేవు,
1: నో అటాచ్మెంట్,
0: ఎట్టి పరిస్థితి ఎందుకు మార్పు లేదు.
1: దే ఆర్ చేంజ్ దిస్ అండర్ ఇన్
0: సర్కంస్టాన్సెస్. నలుగురు కూడాను విష్ణు సందర్శనం కోసం వెళ్లారు.
1: All four kids have gone to see Vishnu.
0: పవిత్రమైనటువంటి మనస్సు సందేశం కోసం వెళ్ళారు.
1: Here we should know they have got the sacred mind. మంచి
0: మనసు కలవాడే మహావిష్ణువు.
1: The one with good mind is Mahavishnu.
0: మంచి మనసు కలవాడే మానవుడు.
1: The one with good mind is Manava, human being.
0: కనుక అట్టి మంచి మనసు ఎవరికి ఉంది?
1: Who has such a good mind?
0: అట్టి మంచి మనసు, మధురమైన మనసు మహావిష్ణువుకు ఉన్నటువంటి చేతనే చాలా చిరునవ్వుతో ఉన్నాడు.
1: Since Vishnu has got that soft and cool and sweet mind,
0: volunteers madri akkada kuda iddaru dwarapalakulu unnaru.
1: Just as we have volunteers here, there are two volunteers there at the board of Vishnu.
0: Aa volunteers addu chesaru.
1: The volunteers objected.
0: Bhagavantuni daggariki velle samayalo meeru ee vidhanga velladaniki veelu kaadu.
1: When we want to see God, well, you can't object us like that.
0: Ani varito vaadanalu prarambhincharu.
1: They argued with the volunteers.
0: Bhagavantudu nirmaludu, nischaludu, నిస్వార్థపరుడు, గుణరహితుడు. అలాంటి వాడిని దర్శించడానికి మేము కూడా గుణరహితంగా వెళ్ళాలి.
1: గాడ్ ఈస్ ప్యూర్, అన్సలీడ్, అట్రిబ్యూట్లెస్. యూ షుడ్ ఆల్సో బి లైక్ దట్ సో యాస్ టు డిజర్వ్ హిస్ దర్శన్.
0: అనేక రకములుగా వాదోపవాదం జరిగింది.
1: దే ఆర్గ్యూడ్ లైక్ దాట్.
0: కానీ ద్వారపాలకులు వారు కోపం వచ్చి శపించారు.
1: ద వాలంటీర్స్ వర్ ఫ్యూరియస్ అండ్ కర్స్ ది కిడ్స్.
0: మీరు రాక్షసులై జన్మించరు కాక అని.
1: లెట్ యూ బి బోర్న్ యాస్ డెమన్స్.
0: కానీ ఏమైనా చెప్పించుకోని
1: విష్ణు
0: సందర్శనం మాకు కావాలి.
1: ఈ
0: శాపంతో మేము ఎన్ని బాధలు పడినా కూడా మాకేం అవసరం లేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కర్స్ us.
0: వెళ్లి విష్ణుకు నమస్కరించి అనగా మనసును, మంచి మనసును స్వాధీనపరుచుకున్నారు.
1: they had full control over their good mind.
0: అప్పుడు ఓ మనసా అనగా విష్ణువును మనసా అని అడ్రస్ చేశారు.
1: And they addressed Vishnu this way, O mind.
0: మాకతి ఏమిటి?
1: What will happen to us?
0: మాకు మీ మృదుమధురమైనటువంటి ఒక దర్శనమే మాకు ప్రాప్తించాలి.
1: We should see you anyway.
0: అన్య కోరికలు మా యందు లేవు.
1: We don't have any.
0: అన్య అభిష్టములు మా యందు లేవు.
1: We don't have any desire.
0: మీ దర్శనమే మా యొక్క ఆనందము.
1: But we should see you. There
0: మీ దర్శనమే మా యొక్క ఆహారము.
1: That's our very basic food.
0: మీ సంభాషణే మా యొక్క శ్వాస.
1: Conversation is swasa, the breath.
0: కొనుకొనే మీ దర్శన స్పర్శన సంభాషణను మాకు లభ్యం కావాలి.
1: We should certainly earn the gift of your darshan and conversation.
0: ఆ చంటి బిడ్డలుగా ఉండినటువంటి ఒక ఆ ఋషులను అనుగ్రహించి
1: The sages who came there in the form of kids were blessed. And then he called
0: Dwarapalakulara
1: and told them,
0: Meeru ee vidhanga shapinchadaniki margam ledu.
1: Volunteers you
0: have cursed me.
1: And they too cursed you.
0: Meeru kudunu rakshasune janminchali.
1: You also going to be born as demons.
0: Aithe meeru prarthana cheta naa yokka anugraham cheta meeru tarulopala meeru tirigi naa sannidhiki vacheyatuvanti margam unnadi.
1: However, by constant incessant prayer and by my mercy, you'll come back to me.
0: శిష్యుని యొక్క శాపాన్ని ఏమాత్రం కూడా మార్చటకు వీలు కాదు.
1: The curse given cannot be changed.
0: శిష్యులు మానస సంచారులు.
1: And in fact, Vishnu dwells in our mind.
0: మనసనగా విష్ణు యొక్క హృదయంలో ఉండేవాడు.
1: And Vishnu symbolizes the very mind.
0: మనోసంచారులనగా విష్ణుతోనే జీవించేటువంటి వారు.
1: The mind moves all over, that is Vishnu aspect.
0: మనస సంచారి.
1: Oh, you move in the minds of sages.
0: మీ రాక్షసులుగా పుట్టే మీకు దూరం అయిపోతాం కదా
1: అన్నారు. If we are born as demons, we will be distanced from you. They felt so sad about it.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: నాయన వారు ఇచ్చిన ప్రకారం శాపంతో 9 సంవత్సరములు మీరు రాక్షసులుగా బ్రతించాలి.
1: Because of the consequence of the curse given to you, you will live as demons for 9 years.
0: ఒకవేళ నాకు దూరం అయిపోయి మీరు పరితపిస్తుంటే నన్ను దూషించి 3 సంవత్సరం లోపలే మీరు 3 జన్మం లోపలే నన్ను వచ్చి చేరండి అన్నాడు.
1: ఇఫ్ యూ కెనాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మీ బై మెడిటేటింగ్ ప్రేయింగ్ టు మీ ఫర్ 3 ఇయర్స్ ఇన్ అబ్సల్యూట్ రైవలరీ యు విల్ కమ్ టు మీ.
0: దైవం యొక్క ఆరాధనలే.
1: అండ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఇస్ వర్షిప్.
0: నీవు కేవలం నిరంతరము నన్ను స్మరించడం చేత 9 సంవత్సరములు ఉండవచ్చును.
1: As you think of me constantly, you can live for 9 years.
0: నన్ను దూషించడం చేత 3 యొక్క జన్మం లోపలే కడతేరవచ్చును.
1: Constantly criticizing me all through, you can reach me in 3 years
0: time. భూషణ తిరస్కారములు మాకు అక్కర్లేదు. మీ సన్నిధి మాకు చాలా ప్రధానము.
1: We don't want praise or blame, we want proximity.
0: దూషణ అయినా సరే మిమ్మల్ని దూషించి చింతించి స్మరించి తరిస్తాం మేము అన్నారు.
1: Doesn't matter even if for to be blamed, but we blame you constantly and come to you.
0: సర్వత్ర హరిదూషణం.
1: At all the time, every place, we blame you, God.
0: ఏ చిన్న విషయాన్ని కూడా నువ్వు భగవంతుని దూషించటము.
1: ఎనీ మ్యాటర్ డజంట్ మ్యాటర్ హౌ సిల్లీ ఇట్ ఇస్ వి బ్లేమ్ గాడ్.
0: దూషించి దూషించి దూషించి ఋషులు ఇచ్చినటువంటి శాపాన్ని కరిగింపజేసుకున్నారు.
1: బై బ్లేమింగ్ గాడ్ కన్స్టెంట్లీ దే ఫేస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద కర్సెస్ గివెన్ బై దోస్ సేజెస్.
0: ఈ దూషణ భూషణ తిరస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏమిటి?
1: What are the changes you find because of praise and blame?
0: ఏమీ మార్పు లేదు.
1: No change.
0: ఇప్పుడు కృష్ణుని మీరు అనేక రకములుగా మీరు దూషిస్తుంటారు.
1: Sometimes you also blame God.
0: Chitta chora Yesoda ke baal Navanite chora Gopal. Chitta chorudu antaru.
1: You say, oh God, you have stolen my mind.
0: Adi dushana kada?
1: Is it not a blame?
0: Adhe matanto chepte, hey gadidonga antaru.
1: And if you are to say in a harsh way, you are a big thief.
0: Gadidonga ante Krishnu yokka bhaktulandaru kuda Krishnu gadidonga annadani పోట్లాడి తిరుగుతారు.
1: బట్ ఇఫ్ యు సే సో యు ఆర్ ఎ బిగ్ థీఫ్ ది డివోటీస్ ఆఫ్ విష్ణు విల్ ఫైట్ విత్ యూ.
0: కానీ అదే సంగీత సాహిత్యంతో కూడినటువంటి రీతిగా చిత్త చోర యశోద కేవల నవనీత చోర గోపాల్ అంటే మీరు కూడా తాళం వేస్తారు.
1: When the same thing is said in a poetic music form, in the form of a lyric, oh, the son of Yashoda, you are a big thief, you also join in chorus. Then everything will go now.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని దూషిస్తూనే ఉంటున్నారు.
1: సో ఎవ్రీ మ్యాన్ డస్ ద సేమ్.
0: అది ఏదో ఒక శాపరహితమైనటువంటి ఒక మార్గము.
1: దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ది కర్స్.
0: కనుకనే ఈ జయ విజయులు కూడాను 3 జన్మముల లోపల కడతెచ్చుకున్నారు.
1: సో జయ విజయ టుక్ 3 బర్త్స్ And being the proximity. This is all the changes of the mind.
0: Vishnu varaga manosvarupude.
1: Vishnu takes the form of the mind.
0: Shankh chakra kadadhari kadu.
1: Not the one having the wheel and the
0: conscience. Picture vaalanta dinanta daristu vachar.
1: That is all the imagination of the painter.
0: Manosvarupude Vishnuvu.
1: Vishnu represents the mind.
0: Andukosam nenu appudappudu antuntanu.
1: Bhagavan tells us time and again.
0: నేను డైమండ్ రింగ్ ఇచ్చినప్పుడు డైమైండ్ అంటుంటాను.
1: దెన్ భగవాన్ గివ్స్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆఫ్ డైమండ్
0: మనోనాశనం అవుతుంది కాక.
1: ఇట్ మీన్స్ లెట్ ద మైండ్ బి ఎనిహిలేటెడ్, విత్ డ్రాన్.
0: ఏ విధంగా నీకు మానవత్వంతో ఉండేటువంటి మనసు పోయి,
1: యూ షుడ్ హ్యావ్ లీవ్
0: దైవత్వంతో ఉండేటువంటి మనసు నీకు ప్రాప్తించుగాక అని.
1: You should sacrifice the human mind and attain the divine mind.
0: కనుక ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి మనసే విష్ణు స్వరూపుడు.
1: Therefore the mind present in every human being represents Vishnu.
0: ప్రతి మానవుని యందు కూడా ఆవిర్భవించేటువంటి ఒక పలుకే బ్రహ్మ స్వరూపము.
1: Every word that a man utters symbolizes Brahma.
0: కనుక మన యొక్క వర్డ్స్ అంటప్పుడు దురుపయోగం చేయకూడదు.
1: We should never misuse our words.
0: దీనికి ప్రాచీన ఋషులందరూ కూడాను మౌనము అని వహిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: మాట్లాడటం చేత అధిక భాషలు మాట్లాడి తద్వారా అసత్యం ప్రారంభమవుతుందో ఏమో.
1: బై టాకింగ్ టూ మచ్ ఎక్సెసివ్ టాక్ యూ మే బి టెంప్టెడ్ టు స్పీక్ లైస్.
0: అధిక భాషల చేత పరులో నొప్పించిన వారమవుతామో ఏమో.
1: టూ మచ్ ఆఫ్ టాక్ సమ్ టైమ్స్ మే హర్ట్ అదర్స్.
0: అధిక మాటల చేత ఉద్రేకం ఆవిర్భవించి ఆ ఉద్రేకం చేత తప్పు పదములు ప్రారంభమవుతాయో ఏమో.
1: బై టాకింగ్ టూ మచ్ ఇట్ మైట్ లీడ్ టు అజిటేషన్స్ అండ్ మిస్డీడ్స్.
0: కనుక మౌనం వహిస్తామన్నారు.
1: దేర్ఫోర్ దే అబ్జర్వ్డ్ డీప్ సైలెన్స్.
0: మౌనం అనగా ఏమి? వాగ్బందన మౌనం కాదు.
1: నాట్ మియర్లీ కీపింగ్ ది లిప్స్ టైట్. ఇట్ నాట్ మియర్లీ విత్హోల్డింగ్ ద థాట్.
0: సంకల్పమే లేకుండా ఉండాలి.
1: వన్ షుడ్ బి థాట్లెస్.
0: అది ఆనాటి మహర్షులు అనేక రకంగా తిరిగారు.
1: That's how they moved about in
0: those days. How
1: do we take it today? The mind is bundle of thoughts. What is this?
0: Butta.
1: This is a cloth.
0: ఇది బట్ట కాదు.
1: Not so.
0: Bundle of thoughts.
1: It's bundle of threads.
0: ఇది థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
1: నాట్ థ్రెడ్స్ ఈవెన్, ఇట్స్ కాటన్.
0: కాబట్టి ఈ యొక్క దారములతో చేరినటువంటి వస్త్రమును మనం వస్త్రం లేకుండా చేరింటే ఒక్కొక్క దారం వేరు తీయాలి.
1: సో ద థ్రెడ్స్ interly woven constitute the cloth. If you want to remove the cloth, you should remove the threads one by one.
0: కనుకు మన యందుంటినటువంటి యొక్క భావములు మాటల స్వరూపంలో వచ్చినప్పుడు కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore the thoughts within us has come out manifest by their words, we should cut short our
0: speech. కనుకనే less luggage more comfort make travel pleasure అన్నారు.
1: And hence Bhagavan says less luggage more comfort make travel pleasure.
0: మనము తక్కువ మాట్లాడాలి.
1: We should talk less.
0: ఆ తక్కువ మాటల చేత బ్రహ్మస్వరూపాన్ని మనం అనుభవించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బ్రహ్మ అనగా వాకే.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ థాట్.
0: విష్ణు అనగా మనస్సే.
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఈశ్వరుడు అనగా హృదయమే.
1: ఈశ్వర ఇస్ హార్ట్.
0: హృదయము ఉన్నది మనకు.
1: We have the heart.
0: మనసు ఉన్నది.
1: We have the mind.
0: వాక్కు ఉన్నది.
1: And we have speech.
0: నీవే విష్ణు బ్రహ్మ స్వరూపాన్ని.
1: They represent the trinity of Godhead.
0: ప్రతి మానవుడు కూడాను,
1: ఎవ్రీ మ్యాన్,
0: త్రిమూర్తి స్వరూపుడే.
1: రిప్రజెంట్ దిస్ ట్రీ.
0: కనుకనే త్రిగుణములు అతని యందు ఆవిర్భవిస్తున్నాయి.
1: అండ్ హెన్స్ వి ఫైండ్ ద త్రీ
0: త్రిగుణము, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
1: దిస్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఐడ్ గాడ్, అండ్ విచ్ హెస్ గాట్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అదే ఈశ్వరునికి త్రినేత్రం కూడా ఉంటుండాలి.
1: అండ్ ఈశ్వర్ హ్యాస్ త్రీ ఐస్.
0: ప్రతి మానవుడికి కూడా త్రినేత్రం ఉంటుండాలి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ త్రీ ఐస్.
0: చూసుకుంటారు నాకు ఉందా లేదా అని.
1: దే వాంట్ టు చెక్ వెదర్ దే హావ్ ది థర్డ్ ఐ ఆర్ నాట్. ఇట్స్ నాట్ సో.
0: పాస్ట్ జరిగిపోయిన దాన్ని నువ్వు చూడగలవు.
1: పాస్ట్ యు కెన్ నో.
0: జరుగుతూ ఉన్నటువంటి దాన్ని నీవు చూడగలవు.
1: ప్రెసెంట్ యు కెన్ విజువలైజ్.
0: కానీ జరగబోయేటువంటి దాన్ని నీవు చూడలేవు.
1: ఫ్యూచర్ యు కెనాట్ సీ.
0: ఆ జరగబోయేటువంటి దాన్ని చూసేటువంటి యొక్క భావమే త్రినేత్రము.
1: దట్ అబిలిటీ టు పీప్ ఇన్ టు ద ఫ్యూచర్ ఇస్ ద థర్డ్ ఐ.
0: నీవు నిజముగా పాస్ట్ ప్రెసెంట్ ను నీవు సరైనటువంటి స్థితిలో పెట్టుకుంటే ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంటుండాలి.
1: ఇఫ్ యు టేక్ కేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఎప్పుడు చూసినా గానీ ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్.
1: ఇస్ బాదర్డ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
0: గడిచిపోయిన దాన్ని నిరంతరము చింతిస్తుంటాడు.
1: హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్.
0: What about my future, future, future, future nu chintistuntaru.
1: He is very much worried of the future.
0: Ee future nu past nu chintinchadam cheta present nu marchipothunnadu.
1: The constant thought of the past and the future will make him forget the
0: present.
1: Kani
0: present anetundi past nunchi vachinatundide.
1: The present is the result of the past.
0: Ippudu unnatundi present yokka phaltame future.
1: The present will give yield results in future.
0: Kabatti future past rendu kudunu present lone untunnayi.
1: The future in the past as well or present in the present.
0: Ee satyanni manavulu evaru gurtinchukovadaniki prayatni.
1: Man is not making an attempt to know
0: future ఎట్లా వస్తుంది.
1: How is it possible?
0: నువ్వు ప్రెజెంట్ ను సరైన రీతిలో వినియోగించు.
1: You should make proper use of the present.
0: ఆ ప్రెజెంట్ నీవు చాలా ఆనందంగా యూజ్ చేస్తే దీని ఫలితమే ఫ్యూచర్ గా వచ్చేస్తుంది.
1: If you enjoy the present joyfully, you will have the result in future.
0: పాస్ట్ వృక్షం నుంచి వచ్చినటువంటి యొక్క విత్తనమే ఈ ప్రెజెంట్.
1: The present tree is nothing the product of the seed of the past.
0: ఈ ప్రెజెంట్ అనే విత్తనం నుంచి ఆరంభమయ్యేటువంటి ట్రీనే ఫ్యూచర్.
1: Present is the seed that sprouts up into the tree of the future.
0: Future అనేటువంటి ట్రీ past అనేటువంటి ట్రీ present అనే సీడ్ లో ఉంటుండాలి.
1: So the tree of the future, the tree of the past are present in the seed of the present.
0: ఈ సీడ్ లోపల ఈ వృక్షం ఎంత ఉంటుంది?
1: Well, how do you find the tree within the seed?
0: చిన్న మొక్క మాదిరి ఉంటున్నది.
1: It's so tender within the seed.
0: ఆ చిన్న మొక్కనే పెద్ద మొక్కగా మారిపోతుంది.
1: The seed germinates.
0: పెద్ద మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
1: It grows into a gigantic tree.
0: ఫ్యూచర్ అంతా కూడాను present లోనే ఇమిడి ఉంటుంది.
1: The entire future lies in the present.
0: కనుకనే నీ వాక్కును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
1: సో వీ షుడ్ మేక్ అవర్ టాక్ సేక్రెడ్.
0: ప్రెజెంట్ లోపల నీవు సద్వినియోగపరచుకొని ఈ వాక్కును.
1: ఇన్ ద ప్రెజెంట్ యు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యువర్ టాక్.
0: ఈ సద్వినియోగపరచుకునే నిమిత్తమై మంచిని మనసును కలిగి ఉంటుండు.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ యూ షుడ్ హావ్ ఎ గుడ్ మైండ్.
0: ఎందుకనగా ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు?
1: బ్రహ్మ వేర్ డస్ హి కమ్
0: ఫ్రమ్? శబ్ద స్వరూపుడు.
1: హి ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్.
0: ఆ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హస్ ఇట్ కమ్?
0: విష్ణు నుంచినే వచ్చింది.
1: హి కేమ్ అవుట్ ఆఫ్ విష్ణు.
0: విష్ణు యొక్క నాభి కమలం నుండి వచ్చినటువంటి కమలం నుండినే బ్రహ్మ ఆవిర్భవించాడు.
1: హి ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు యొక్క అనుగ్రహం చక్కగా ఉండినప్పుడు వాక్ పరిశుద్ధం అవుతుంది.
1: అండ్ వెన్ యు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు, యు విల్ హావ్ ప్యూర్ టాక్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా త్రిమూర్తి స్వరూపులే.
1: ఆల్ ఆఫ్ యు రిప్రజెంట్ ద ట్రినిటీ.
0: త్రిమూర్తాత్మక స్వరూపులే.
1: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్.
0: త్రిగుణ స్వరూపులే.
1: యు హావ్ ద ఫామ్ ఆఫ్ ది అట్రిబ్యూట్
0: స్వరూపులే.
1: అండ్ యు రిప్రజెంట్ దెం.
0: నేత్ర స్వరూపులే.
1: యు రిప్రజెంట్
0: స్వరూపులే.
1: అండ్ యు సింబలైజ్ ది
0: త్రిదళాకారం.
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ దేర్.
0: ఒకానొక సమయం లోపల చిన్న కథ,
1: ఎ స్మాల్ స్టోరీ.
0: పార్వతి ఈశ్వరుని దగ్గరకు వచ్చి, ఈశ్వరా, దినదినం ఊరూరు తిరుపమెత్తుట కాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: పార్వతి క్వశ్చన్ శివ, యు మూవ్ అబౌట్ కాన్స్టెంట్లీ బట్ యూ డోంట్ స్టే అట్ హోమ్ ఫర్ ఎనీ టైం.
0: దినదినము ఊరు తిరుగుచుండుట కాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: యు మూవ్ కాన్స్టెంట్లీ ఎవ్రీవేర్ బట్
0: కొలలో తిరుగవలే కాని తలదాచుకుని దోశడు కొంపలేదే.
1: And you move about everywhere, we don't have residence to reside.
0: ఇట్టి నీకా ప్రభు నేను ఎట్టు చేతువని.
1: How can I live with you with such a life?
0: ఒక ఇల్లు లేదు.
1: I don't have residence.
0: ఒక షీట్ అయినా లేదు.
1: I don't have anything.
0: వర్షం వస్తే తడచడానికి కాపాడుకోవడానికి కూడా ఒక షీట్ లేదు.
1: Well, we cannot protect ourselves against rain.
0: నిన్ను దర్శించడానికి అనేక మంది ఋషులంతా వస్తున్నారు.
1: And many sages come to see you.
0: కాబట్టి ఇలాంటి ఋషులకంతా కూడాను ఏదైనా ఒక చిన్న షెడ్ కట్టేస్తే, లేకపోతే ఒక ఇల్లు కట్టించుకుంటే చాలా మనకు వారికి అందరికీ అనుకూలం అవుతుంది అన్నది.
1: పార్వతి రిక్వెస్టెడ్ శివ టు కన్స్ట్రక్ట్ ఎ బ్యూటిఫుల్ హాల్ సో దట్ సేజెస్ కెన్ బి సీన్.
0: అనగా గృహలక్ష్మికి ఆ గృహం కావాలని ఆశ.
1: గృహలక్ష్మి, ది హౌస్ వైఫ్, నేచురలీ వాంట్స్ గృహ రెసిడెన్స్.
0: సహజంగా ఆడవారికి అందరికీ ఉండేటువంటి గుణమే.
1: ఇట్ ఇస్ ద నేచురల్ డిజైర్ ఆఫ్ ఆల్ విమెన్.
0: ఇల్లు కట్టాలి అన్నాడు.
1: Yes, house has to be built.
0: ఆయన చెప్పాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర సార్,
0: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే, ఎలుకలు మనకన్నా ముందు చేరు.
1: పార్వతి, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ది హౌస్ ఈవెన్ బిఫోర్ దట్ రాట్స్ గెట్ ఇన్.
0: ఎలుకల రావిడికి ఏగని ఒక పిల్లి.
1: In order to arrest the rats getting in, we need a cat.
0: పిల్లి పాలకు ఒక పెయ్య వలయు.
1: And we need milk.
0: పెయ్యను సాగడానికి ఒక పనిమనిషి కావాలి.
1: And then we need
0: a... ఎందుకు ఇవంత మనకు?
1: We need a servant maid.
0: పిల్లే మనకు వద్దు అన్నాడు.
1: Why is all this paraphernalia? Better we don't have a house at all.
0: ఈమె కావాలని ఆయన వద్దని.
1: And she wants it and he doesn't want it.
0: ఈ రకంగానే జరుగుతూ వచ్చింది.
1: That is the argument.
0: ప్రతి కుటుంబంలో కూడా yes, no, yes, no, yes, no ఇవి జరుగుతూనే ఉంటుంటాయి.
1: This is true in every family. Husband says yes, wife says no.
0: కట్టగడబడికి ఈశ్వర వాక్యే సిద్ధించుతుంది.
1: Finally, decision of Ishwara prevails.
0: కట్టగడబడి చాలా శాంతంగా ప్రశ్నించింది పార్వతి.
1: పార్వతి, however, in a cool way question.
0: ఈశ్వర, మీరు ఎందుకు ఇంత మొండితనంగా మాట్లాడుతున్నారు?
1: Why are you so determined? Why do you speak like that?
0: నా కోసం కాదు, ఋషులు కూడా వచ్చి జీవిస్తూ ఉంటారు, ఇక్కడ నిలుస్తూ ఉంటారు, నీడలు ఉంటుందని.
1: ఆఫ్టర్ ఆల్ ద హౌస్ ఈజ్ నాట్ ఫర్ మీ, ఫర్ ద సేజెస్ అండ్ సెయింట్స్ దట్ కమ్ టు సీ యూ.
0: నాకు మీకు అందరికి కూడా ఇది ఒక తలదాచుకోవడానికి అవసరం అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గివ్స్ ఎ షార్ట్ ఆఫ్ ఎ షెల్టర్ టు ఎవ్రీబడీ.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సేస్,
0: నీవు ప్రారంభించినప్పటికీ నీ యొక్క లగ్నం సరైనటువంటిగా కాదు.
1: Even if you want to begin this project, that auspicious movement is not there right now.
0: ఇది నీవు ఎంత భవనానికి నిర్మించినప్పటికీ అగ్నిదేవుడు దీనిపైన కోపం కలిగి దీన్ని భస్మం చేస్తాడు.
1: యూ మే కన్స్ట్రక్ట్ ఎ వెరీ బిగ్ మ్యాన్షన్, బట్ ద ఫైర్ గాడ్ విల్ బర్న్ యూ.
0: అది నాకు తెలుసు ఫ్యూచర్.
1: I know the future.
0: నీకేమి తెలియదు.
1: You do not know.
0: కనుక నోరు మూసుకుని కూర్చో అన్నాడు.
1: So remain silent, shut your mouth and sit down.
0: ఇప్పుడు ఆమె చెప్పింది,
1: then she says,
0: ఈశ్వర,
1: సర్వశక్తులు మీలో ఉంటున్నవి. You have got all capacity.
0: సర్వ దేవతలు కూడా మీ అనుమతిలో ఉంటున్నారు.
1: All deities are in you.
0: అగ్ని కూడాను మీ యొక్క బంటే.
1: Fire is also under your control.
0: పంచభూతములు కూడాను మీ యొక్క విలువలే.
1: All five elements are under your control.
0: ఈ అగ్నికి మీరు ఆర్డర్ చేస్తే అగ్ని కూడా దీన్ని ఏం చేయలేదు కదా.
1: If you will instruct, order fire,
0: మీ అగ్ని ఇంకా వహిస్తుందే కానీ దీనికి ఉల్లంఘించిపోదు.
1: ఫైర్ గాడ్ ఒబేస్ యువర్ కమాండ్ విల్ నాట్ డిసోబే యు.
0: కొంత ఆర్డర్ వేయండి అని.
1: పాస్ సమ్ ఆర్డర్ టు ద ఫైర్ గాడ్
0: చెప్పాడు.
1: అండ్ హి సెడ్,
0: సరే ఇంకేం చేసేది, ఆడవారికి ఒక నెరవేరాల అని చెప్పి నెరవేర్చుకున్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ద డిజైర్ ఆఫ్ ద హౌస్ వైఫ్ హస్ గాట్ టు బి ఫుల్ఫిల్డ్ ఎనీవే.
0: అయితే అగ్ని దగ్గరికి పోయి వాడి దగ్గర ఒక మాట తీసుకుని వస్తాను, అంతవరకు ఉండు అన్నాడు.
1: And he said, just remain for some time, I'll get a promise from the fire god. And whatever Ishwara says will happen. Then she started
0: concerned.
1: However, she said one thing.
0: Ishwara, నేను కట్టినటువంటి గృహాన్ని అగ్ని వచ్చి కాల్చిందంటే నాకు చాలా అవమానం అవుతుంది.
1: ది హౌస్ ఐ బిల్ కెన్ నాట్ బి బర్న్ బై ఫైర్ గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్.
0: కాబట్టి అగ్ని ఒప్పుకోలేదు అంటే మీరు ఒక డబరక వాయించండి.
1: ఇఫ్ ఫైర్ గాడ్ ఈజ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ మై ప్రపోజల్, ఐ వాంట్ యూ టు ప్లే ఆన్ డబరక.
0: నేను కట్టి నేనే కాల్చి వేసేస్తాను.
1: వై ఫైర్ గాడ్, ఐ విల్ బర్న్ ద హౌస్ దట్ ఐ
0: బిల్ట్. వానికి ఈ అవకాశం ఇవ్వను.
1: I don't give that any scope for fire god.
0: చెప్పాడు. ఈ విధంగా ప్రామిస్ చేసుకున్నారు.
1: And that was the promise contract between them.
0: ఈశ్వరుడు అగ్ని దగ్గరికి వెళ్ళాడు.
1: Ishwara went to Agni.
0: అగ్ని నమస్కరించి, ప్రభు మీరు వచ్చిన పని ఏమిటి.
1: The fire god asked, oh lord,
0: why have you come? అగ్ని ఏమిటి,
1: what is your command
0: అని అడిగింది.
1: And asked,
0: నాకేమి లేదు,
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: పార్వతి ఈ విధంగా ఇల్లు కట్టుతూ ఉండాలి.
1: పార్వతి ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్. దానికి
0: నీ గండం అధికంగా ఉంటుండాలి.
1: వెల్ యూ మైట్ అబ్జెక్ట్.
0: నువ్వు దాని జోలికి పోకుండా ఉండు, మాట ఇచ్చేసే అన్నాడు.
1: సీ దట్ యూ డోంట్ గో స్టాండింగ్ ఇన్ హర్ వే, మేక్ ఎ ప్రామిస్ దట్ వే.
0: అగ్ని మాట ఇచ్చింది.
1: ఫైర్ గాడ్ ప్రామిస్డ్.
0: ఇచ్చి అగ్ని తిరిగి ప్రార్థించుకుంది ఈశ్వరుని.
1: అండ్ దెన్ ఫైర్ గాడ్ ప్రామిస్డ్ టు ఈశ్వర,
0: నేను ఎన్ని దినముల నుంచి ఇప్పుడు మీ యొక్క శివతాండవం చూడాలని చాలా ఆశపడుతున్నాను.
1: ద ఫైర్ గాడ్ ప్రేయర్ అండ్ సెడ్, స్వామి, ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ టు విట్నెస్ శివతాండవ ద సెలెస్టియల్ డాన్స్.
0: ఈ శివతాండవం నేను చూడాలని ఎంత కాలం నుంచినో నేను ఆశించున్నాను.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ టు సీ ద సెలెస్టియల్ డాన్స్.
0: అప్పుడు అతను సంతృప్తి పరిచే కోసమని శివతాండవం ఆడాడు.
1: టు మేక్ ఫైర్ గాడ్ హ్యాపీ, లార్డ్ శివ
0: శివతాండవంలో డబరకం వాయించాడు.
1: దేర్ హి స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్ అమరుక.
0: ఈ డబరకం వినింది పార్వతి, అగ్గి పెట్టుకుంది ఇంటికి.
1: పార్వతి హర్డ్ ది సౌండ్ ఆఫ్ డమరుక అండ్ హస్ పుట్ హర్ హౌస్ ఆన్ ఫైర్.
0: తాండవ కేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబ శివుడు, తాండవ కేళి సల్పేనే.
1: It was the time of Lord Shiva. He was just enjoying
0: himself.
1: Tandava
0: keni salpe kundalendra kankanudu chaluga damarakam chepatti janam janam janam janatakayantu. Tandava keni salpe ne.
1: Lord Shiva started the cosmic dance with all his that instrument damaruka.
0: Sikamulo munneti kanya. శిఖములో మున్నేటి కన్యా, ముఖములో మూడవ కన్ను, సుగసుగ స్ఫటిక చమాలలు నిఘా నిఘా నిఘ నిఘ మెరియా, తాండవ కేళి సల్పేనే. ఈ విధంగా ఆడుతూ వచ్చింది.
1: దట్స్ ద బ్యూటిఫుల్ సాంగ్ విచ్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ బై ట్రాన్స్లేటింగ్ దిస్. దట్ వాస్ ది సెలెస్టియల్ డాన్స్.
0: కట్ట కనపడికి
1: అల్టిమేట్లీ
0: కాల్చి వేసింది ఇల్లు.
1: Yes, she had set her house on
0: fire. Ishwara vachi chuchadu.
1: Ishwara came and saw.
0: Mantalu mandutunnayi.
1: And he saw the bonfire.
0: Parvati, emti idi vichitramu?
1: What is this mess today?
0: Vaadu nenu kaalchinandi maata ichchadu kada.
1: Well, I gave the promise earlier.
0: Mari enduku meeru damaraka vaayincharu anindi.
1: Then she asked, why did you play that instrument damaruka?
0: Nenu sankalpinchukunnanu illu undakoodadani. కానీ అక్కడ తన యొక్క ఆశని పరిహారం చేయకుండా ఒక తృప్తిపరచాలని నేను జీవితాండవ ఆడాను.
1: హి సెడ్ మై ఒరిజినల్
0: ఈ విధంగా ఆడుతూ వచ్చింది.
1: దట్స్ ద బ్యూటిఫుల్ సాంగ్ విచ్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ బై ట్రాన్స్లేటింగ్ దిస్. దట్ వాస్ ది సెలెస్టియల్ డాన్స్.
0: కట్ట

0: కానీ అక్కడ తన యొక్క ఆశని పరిహారం చేయకుండా ఒక తృప్తిపరచాలని నేను జీవితాన్ని అవమాడాను.
1: He said, my original will was not to have the house. I just wanted to satisfy you.
0: డమరకు మర్చిపోయి వాయించాను.
1: And therefore I just played on that instrument, having forgotten the promise made.
0: ఈశ్వర సంకల్పం అనేటువంటిది ఎన్ని విధములైనటువంటి అడ్డులు వచ్చినా కానీ అది నెరవేరకుండా పోదు.
1: The will of God will prevail whatever obstacles on the way.
0: కనుక హృదయ స్థాయిలో ఉండేటువంటి ఒక తత్వము ఎప్పటికూడ ఫలిస్తుంది.
1: The principle present in the heart will certainly fructify.
0: మంచిదైనప్పుడు పవిత్రమైనప్పుడు ఫలితం కూడా మంచిదే అవుతుంది.
1: In the heart is sacred, the results are bound to be sacred.
0: కనుక హృదయం ఎప్పుడు కూడా మనం పవిత్రమైన హృదయంగా పెట్టుకోవాలి.
1: Heart should be sacred all through.
0: అది ఏ శివతత్వము?
1: That is the nature of
0: Shiva. ఏ శివమహస్తు?
1: That mystery of Shiva.
0: అలాంటి శివమైనటువంటి మంగళకరమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: The heart should be so auspicious, it has got to be sacred and pure, embodiments of love.
0: ఈనాటి యొక్క సంబంధమైనటువంటి విషయం ఎందుకంటే హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
1: What is to be said today is to keep your heart pure.
0: దూషించడం కానీ ఎవరిని విమర్శించడం కానీ ఎవరిని తూలనాటం కానీ ఎవరిని తిట్టడం కానీ ఇలాంటి చెడ్డ భావాలు హృదయంలో ప్రవేశించకుండా చూసుకోండి.
1: Don't have any feelings that might lead you to criticize, accuse, use harsh words.
0: శివ స్వరూపము.
1: That pure heart is symbolized.
0: ఆ శివ స్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి మైండ్.
1: And that's the mind.
0: ఆ మైండ్ అంటే చాలా మంది ఇప్పుడు మంకీ మైండ్ అంటున్నారు.
1: They think mind is different in the modern concept.
0: Monkey mind kaadu, mankind.
1: It is not the monkey mind, it's mankind.
0: Mankind.
1: Mankind.
0: Kabatti adi Vishnu swaroopame.
1: Mankind, the mind represents
0: mind to koodinatvanti mind.
1: And it's comprised of mind.
0: Kanuka mana manasunu pavitramaitvanti karunato nimpali.
1: And our mind should be filled with sacred compassion.
0: Aanandamto nimpali.
1: It should be full of bliss.
0: Premato nimpali.
1: It should be filled with love.
0: Satyamto nimpali.
1: It's wonderful.
0: Ee vidhanga manam chesinappude ee mind Vishnu swaroopani pondutundi.
1: Where is pure? It's fully pure love and bliss. It takes the form of Vishnu.
0: Brahma swaroopamunu
1: is one of Brahma.
0: Satya vakuto.
1: Brahma stands for truthful talk.
0: Satyam kante minchindi marokati ledu.
1: There's nothing beyond truth.
0: Satyamunandundi sarvamu srushtinche.
1: Right from the position of truth he created.
0: Satyamunanna anage sarva srushti.
1: Everything merges in truth.
0: Satyamahimaleni stanamedi kanugunna.
1: Is there any place here that does not stand for truth?
0: Satyam idiye chudarayya.
1: It's a pure unsullied truth.
0: సత్యమే బ్రహ్మస్వరూపము.
1: ది ట్రూత్ ఇస్ బ్రహ్మ.
0: అది ఏ వాక్యే బ్రహ్మస్వరూపము.
1: అండ్ దిస్ వెరీ వర్డ్ ఇస్
0: మైండ్ ఏ విష్ణు స్వరూపము. హృదయమే శివ స్వరూపము.
1: దిస్ హృదయ హ్యూమన్ హార్ట్ ఇస్ శివ.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళు ఆకార సూర్యులు కాకుండా మన యొక్క గుణసూర్యులుగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ హ్యూమన్ ఫార్మ్స్. దే రిప్రజెంట్ ది వాల్యూస్, ది అట్రిబ్యూట్స్.
0: గుణస్వరూపులుగా ఉంటున్నారు.
1: దే స్టాండ్ ఫర్ ద క్వాలిటీస్.
0: ఎలాంటి గుణములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ?
0: ఒక్కొక్క సమయం లోపల శిక్షించాలంటే ఆ గుణములు కూడా రౌద్రదాన్ని పొందుతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యు దేర్ ఇస్ ఎ
0: జేనందు కూడా ఉంటుంది. రుద్రము భద్రము ఎండిటి అందు కూడా ఉంటుంది.
1: దేర్ ఆర్ టూ వర్డ్స్ హియర్, వన్ ఇస్ రుద్ర, అదర్ ఇస్ భద్ర.
0: భగవంతుడు అభిష్టాలు నెరవేరుస్తుంటాడు.
1: గాడ్ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
0: నీకు అవి చెడ్డనే చేస్తుంటే దానిని నివారణ గావించడానికి దాన్ని సంహరిస్తూ ఉంటాడు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద బ్యాడ్ ఇన్ యూ హీ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్.
0: మీకు తెలుసు ఆ ఈశ్వరత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తుంటాడు.
1: అండ్ ఇఫ్ యు గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఈశ్వర హీ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మార్కండి ఏనుకు, నాయన నీవు 16 సంవత్సరాలు సత్పుత్రుడిగా బ్రతకమని వరం ఇచ్చాడు.
1: టు మార్కండేయ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ గివెన్.
0: కానీ అది మార్కండేయుడు తెలియదు, తల్లిదండ్రులకు తెలుసు.
1: మార్కండే ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దిస్ నోట్ ఇస్ పేర్.
0: అది 5 సంవత్సరం అంతా కూడా ఆ కుమారుడితో ఆనందాన్ని అనుభవించారు.
1: దిస్ హ్యాడ్ ఎ నైస్ టైమ్ విత్ దేర్ సన్ ఫర్ 15 ఇయర్స్.
0: 16 సంవత్సరం ప్రారంభమవుతుంది.
1: 16th year ఇస్ అబౌట్.
0: అమ్మ ఒకటి ఏడుస్తూ ఉండాలి, నాన్న ఒకటి ఏడుస్తూ కూర్చున్నారు.
1: మదర్ అండ్ ఫాదర్ స్టార్టెడ్ క్రాయింగ్ ఆన్ దిస్ 16th year.
0: మార్కండే ఏమిటి ఈ విధంగా ఉన్నారు విచారంగా?
1: హి సెడ్, మదర్ వై ఆర్ యు సాడ్?
0: అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా దగ్గర తీసుకుని,
1: ది పేరెంట్స్ కాల్డ్ హిమ్ సో,
0: నాయన ఈనాటితో నీ యొక్క గడువు తీరిపోతుండాలి.
1: దిస్ ద లాస్ట్ డే, యు ఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: మా దురదృష్టం ఈ రకంగా ఉంటుండాలి.
1: ఇట్స్ అవర్ బ్యాడ్ లక్
0: అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు.
1: సర్ప్రైజ్
0: రహస్యం అంతా గుర్తించుకున్నాడు.
1: హస్ నోన్ వాట్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెన్.
0: ఈ క్షణం కూడా నేను పవిత్రం చేయను, అపవిత్రం చేయను.
1: I don't want to waste this single moment left.
0: ఇంతకాలం నాకు తెలియకుండా 16 సంవత్సరాలు అంతకుడు కాలం వ్యర్థం చేసుకున్నాను.
1: Unknowingly I wasted all the time so far.
0: ఈ ఉన్న కొంత కాలాన్ని కూడా నేను ఈశ్వరుని పూజిస్తాను.
1: The remaining time now I'll make best use of it.
0: ఈశ్వరుడు దేవాలయానికి వెళ్ళాడు.
1: He went to the temple.

0: ಹಿರಿಯ ಸನ್ನರೇ ಪರೇ ಸಿರಿಯೇ ಭೂಷಣ ಬೋ ಸಾಂಬ ಸದಾಶಿವ ಶಂಭೋ ಶಂಕರ ಶರಣಂ ಮೇತವ ಶರಣೈಕಂ ಅನ್ನು ಈಶ್ವರುಣ್ಣಿ ಕೌಗಲಗಿಂಚುಕುನ್ನಾಡು.
1: ಹಿ ಪ್ರೇಡ್ ಲಾರ್ಡ್ ಶಿವ ಇನ್ ವೇರಿಯಸ್ ನೇಮ್ಸ್ ಅಂಡ್ ಫಾರ್ಮ್ಸ್ ಅಂಡ್ ಹಗ್ಡ್ ದಟ್ ಶಿವ.
0: ಅಪ್ಪುಡು ಕಾಲಂ ತೀರಿಪೋಯಿಂದಿ, ಯಮುಡು ವಚ್ಚಾಡು.
1: At the right point, the dot of time, God of death, Yama came. And he said,
0: anta aalochinchukunda yamudu kuda pani cheyadu.
1: Yama also will not act.
0: Itariki etta vesedi ippudu.
1: Well, how am I to rope
0: him? Ishwarudu ee Markandeyudu iddaru kudunu sirasulu cheripoyinayi.
1: Ishwara and Markandeya are together now.
0: కాబట్టి మార్కండేయునికి ప్రత్యేకంగా వేయడానికి వీలు కాదు.
1: అండ్ మార్కండే కెనాట్ బి రోప్డ్ అపార్ట్.
0: కానీ టైం జరిగిపోతుండాలి.
1: సో ద టైమ్ ఇస్ పాసింగ్.
0: ఈ టైం లోపల తీసుకుని పోవాల్సింది ఇంకెంతని.
1: అండ్ రైట్ ద పాయింట్ ఆఫ్ టైం హస్ టు బి టేకెన్.
0: పాశం.
1: అండ్ హి స్ప్రెడ్ ద నోస్.
0: వేస్తే ఈశ్వరుడు కూడా తగిలింది.
1: అండ్ ద నోస్ హస్ టైడ్ అప్ ద నెక్ ఆఫ్ శివ.
0: తక్షణమే ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు.
1: దేర్ మానిఫెస్టెడ్ ఈశ్వర.
0: ఓ యమా, నాకును పాశం వేసేటువంటి దీనికి వచ్చావా నువ్వు.
1: ఓ యమా, యు హావ్ కమ్ టు దట్ లెవెల్ హస్ టు take me also. And he cursed him.
0: Chiranjeeviga undamani cheppani Markandeyaniki varam icchadu.
1: And then he blessed Markandeya that he would live for long.
0: Emanaga Markandeyudu pattu patti Ishwaruni yokka prarthanalo thanu leenamaipovatam chetane భగవంతుని కూడా తనలో లీనమైపోయి తనకి వరాన్ని అనుగ్రహించుతూ వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద డిటర్మినేషన్ ఆఫ్ మార్కండేయ దట్ మేడ్ ఈశ్వర చేంజ్ హిస్ విల్ అండ్ బ్లెస్ హిమ్ విత్ ఎటర్నల్ లైఫ్. యాజ్ ఇస్ ది ఫీలింగ్
0: ఎలాంటి తిండో అలాంటి తేపు వస్తుంది.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ దట్ యు
0: కన్స్యూమ్ అలాంటి ఫలితం వస్తుంటది.
1: అండ్ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే భక్తులు చేసేటువంటి పూజను పురస్కారాన్ని తీసుకుని భగవంతుని కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: Basing on the kind of worship that you do, God
0: blesses you.
1: At any point of time, there is no doubt about it.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి హృదయాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: Know this truth fundamentally. My heart is Ishwara.
0: నా మైండ్ విష్ణువు.
1: My mind is Vishnu.
0: నా వాక్యే బ్రహ్మ.
1: My walk is Brahma.
0: ఈ మూడింటిని పూర్తిగా నమ్మి.
1: Have full faith in the three.
0: ఆ మూడింటిని సద్వినియోగపరచుకుంటూ రండి.
1: Make proper use of these three.
0: మీకు సద్గతి తప్పక కలుగుతుంది.
1: You will have good results positively.
0: అన్ని విధాల దైవంతోనే మీరు లీనమవుతారు.
1: And you will ultimately merge in God.
0: కనుక ప్రతి ఒక్కటి మానవుడు చేసేటువంటి మంచి చెడ్డల కర్మల చేతనే ఫలితం కూడా మంచి చెడ్డను అనుభవిస్తున్నారు.
1: ద రిజల్ట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ది కేస్ మే బి.
0: ఈనాడు దీపక్ ఆనంద్
1: టుడే దీపక్ ఆనంద్
0: చక్కని అవకాశాన్ని అందించాడు మీకందరికి.
1: హి గేవ్ అస్ ఎ నైస్ ఛాన్స్.
0: లేకపోతే నేను ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు.
1: భగవాన్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ ది బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రార్థించడం చేత నేను కూడా చెప్పవలసి
1: ఇన్ రెస్పాన్స్ టు హిస్ ప్రేయర్స్.
0: ఈ విధంగా మీకు తెలియనటువంటి యొక్క రహస్యాలు ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ ఈ
0: దైవతత్వం లోపల కర్చినటువంటి రహస్యాలు మీరు తెలుసుకునే లేకుండా
1: యు డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: దురుపయోగం చేసుకుంటూ కాలాన్ని కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: యు వేస్ట్ మిస్యూజ్ యువర్ టైం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: కాలాయన మహా
1: గాడ్ ఇస్
0: కాల కాలాయన మహా కాలదప్పనాయన మహా కాలస్వరూపాయన మహా కాల నియమితాయన మహా అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. గాడ్ కంట్రోల్స్ టైమ్.
0: కనుక ఈ కాలాన్ని మనం పవిత్రం చేయడం కోసమని మంచి మాటలు, మంచి మనస్సు, మంచి హృదయము కలిగి ఉంటుంది.
1: వీ షుడ్ మేక్ టైమ్ సీక్రెట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్స్, సీక్రెట్ వర్డ్స్, ప్రేమ ప్రధానమైన మైండ్ అండ్ గుడ్ హార్ట్ అండ్ లవ్ షుడ్ బి ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.

0: దినమురింత కురుసలయ్యను చలిగాలి చురుకు హెచ్చే. ఈ సంక్రాంతి అనేటువంటిది పగలపూట తక్కువగాను రాత్రి ఎక్కువగాను కాలం గడుపుతుంది.
1: దిస్ ఇస్ ది సంక్రాంతి సీజన్. ద డే టైమ్ ఈజ్ షార్ట్ వైల్ ద నైట్ టైమ్ ఈవినింగ్ టైమ్ ఇస్ లాంగర్.
0: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కాన ప్రతి భారతీయుని యొక్క సమస్తంలో అన్ని పండుగల కంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: భారతీయుల ప్రతి దినం కూడాను పర్వదినములే.
1: ఎవ్రీ డే యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఎ ఫెస్టివల్ డే.
0: కానీ తెలియనటువంటి వారికి ఇది పండుగ అనేటువంటిది ప్రత్యేకంగా ఒకటి విభజిస్తూ వచ్చారు.
1: బట్ ది ఇగ్నోరెంట్ వన్ క్లాసిఫైడ్ డిఫరెంట్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది డేస్.
0: ఈ పండుగకు అనేక మంది కొత్త అల్లుండ్లంతా కూడాను అత్తగారింటికి వెళుతుంటారు.
1: ది సన్స్ ఇన్ లా విల్ బి విజిటింగ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ దేర్ ఇన్ లాస్.
0: కానీ వారికి దీని యొక్క విశిష్టత ఏమాత్రము తెలియదు.
1: దే డు నాట్ నో ద సిగ్నిఫికెన్స్ అండర్లైయింగ్ దిస్.
0: ఈ పండుగకు ఎక్కువ ఎద్దుల పండుగగా తీసుకుంటుంటారు.
1: దిస్ ఫెస్టివల్ ఈజ్ వ్యూడ్ యాజ్ ద వన్ రిలేటెడ్ టు ది బుల్స్.
0: ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను గోవులను పూజిస్తూ ఉంటాడు.
1: దిస్ ద డే వెన్ పీపుల్ వర్షిప్ కౌస్.
0: దీనికి గంగరెద్దు అని పేరు.
1: అండ్ ద వన్ దట్ ఇస్ స్పెషల్లీ టేకెన్ ఈజ్ ద బుల్.
0: దీనికి అనేక అలంకారములు చేసి అన్ని విధములుగా కూడా దీనికి వస్తువులు తొడిగి దుస్తులు వేసి బజారు బజారు తిప్పుకొని వస్తుంటారు.
1: ది స్పెషల్ బుల్ దట్ ఈస్ టేకెన్ ఇన్ ఎ ప్రొసెషన్ ఈ స్పెషల్లీ డెకరేటెడ్ విత్ న్యూ క్లోత్స్ అండ్ అదర్ జ్యువెల్స్.
0: ఇంతే కాక ఈ పండుగకు పశువులు కూడాను ఒక పెండిండి చేస్తుంటారు.
1: We also come across people performing marriages to cows also.
0: ఒక అన్న వచ్చి బ్రదర్ను చిన్నవాడిని పిలుస్తూ ఉంటాడు.
1: The elder brother calls his younger brother to come close to him.
0: తమ్ముడా రమ్ము గంగేద్దు దాసుడు అడిగో.
1: And he'll say, younger brother, come here. There we find the bull fully decorated.
0: ఆ గంగరెద్దును తీసుకుని వచ్చేటువంటి వాడికి ఒక అలంకారం కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: The master who accompanies this specially decorated bull also has got special dress for the season.
0: తమ్ముడ తమ్ము గంగెద్దు దాసుడు వెండి బిల్లయు మంత్రాడు దండ కడవు ముక్కునన్ బయడికాడయు మోమునందు పంగనామములను వెంటవి గంగిరెద్దు.
1: And the elder brother tells his younger one, there you find the master very close to that bull. He wears the special jewels for that. And we also find that he has got the marks on his forehead and special jewels.
0: అయితే దీనికి అనేక రకములైనటువంటి యొక్క తర్బీజులు చెప్పేటప్పుడు ఒక ఎద్దును రాములుగాను ఆవును సీతమ్మగాను పేరు పెట్టుకుని తెస్తాడు.
1: We find the two, one the bull, other the cow, named as Rama and Sita, specially brought for the occasion.
0: దీనికి అంతైన జవాబులు ఆ యొక్క చేతి అందున్నటువంటి ఒక కర్ర యొక్క సూచనలే దీనికి జవాబులు.
1: The response is based on the movement of the stick that he holds on his hand.
0: అమ్మా శ్రీరాముడు నీకు ఇష్టమేనా అని ప్రశ్నిస్తాడు ఆడగోవును.
1: And here a question is put. Do you like Sri Rama?
0: కానీ ఆ గోవు వీని ప్రాక్టీస్ ప్రకారము నాకు ఇష్టం లేదంటుంది.
1: As the cow is specially trained, it nods his head, indicating no.
0: తరువాత ఎద్దును ప్రశ్నిస్తాడు.
1: Later, his question is put to the bull.
0: ఓ రామా, ఈ సీతం అనేటువంటి ఆవు నీకు ఇష్టమేనా అంటాడు.
1: Then the question is put like this, Rama, do you like this Sita?
0: ఇరువురు కూడాను మొదలు వద్దంటారు.
1: Both of them say no in the beginning.
0: ఈ యొక్క ప్రాక్టీస్ ఈనాడు ప్రపంచంలో కూడాను జరుగుతూ ఉంటుండాలి.
1: This is the practice happening in the present day world.
0: బాయ్ ని అడిగి అయ్యా ఆ అమ్మాయి నీకు ఇష్టమేనా అంటే లేదు అంటాడు.
1: If you ask the boy, do you like her? He says no.
0: కానీ అమ్మాయిని అడిగినప్పుడు నాకు లేదు అంటుంది.
1: So also the response from the girl who says no.
0: దేనికనగా వీరికి రాబోయేటువంటి ఇన్కమ్లను ఆధారం చేసుకుని ఈ విధమైనటువంటి జవాబులు చెప్తుంటారు.
1: The answers are so because they will be thinking of the future, the income.
0: ఈ విధంగా జరిగి కడతుడికి ఇరువురికి పెళ్లి చేస్తాడు ఈ గంగిరెద్దు వాడు.
1: However, the master performs the marriage between the two, the bull and the
0: cow. అలా శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెండి గావించుచుండు నా వేడుక చూసి కానుకలనిచ్చి వస్తాము కదలి రమ్ము అంటాడు.
1: And as the marriage is performed, people come close to that to watch the whole scene and to offer gifts.
0: ఈ విధంగా పశుపక్షి మృగాదులకు కూడాను ఈ పండుగ చాలా ఆనందకరమైనటువంటి దినం.
1: Therefore, this is a holy festival, a joyful occasion for all birds, beasts and animals.
0: Intiye kaadu,
1: not only this,
0: raitulu kudanu ee panduga chaala mukhyamainatundi.
1: This is a very important festival for farmers.
0: Ee yokka panduga vachetappatiki aneka vidhamulainatundi dhanyamulu tamana gruham chestuntayi.
1: By this time the harvest season, they find the grains full at home.
0: అన్ని భూములు కూడాను ఈనాడుకి పూర్తి ఖాళీగా ఉంటాయి.
1: నౌ యు ఫైండ్ ద ఆల్మోస్ట్ ఆల్ ద ఫీల్డ్స్ ఆర్ ఎంప్టీ.
0: కారణం దాని యొక్క క్రాప్స్ అంతా తీసుకుంటాడు ఈ రైతు.
1: బికాస్ ద క్రాప్ ఈస్ ఆల్రెడీ కలెక్టెడ్ బై నౌ.
0: కనుక ఈనాడు ఏ ఒక్క దాని ఎందుకు కూడాను ఒక చెట్టు ముక్క కూడా కనిపించవు.
1: దేర్ఫోర్ యు డోంట్ ఫైండ్ ఎనీ సాప్లింగ్ దేర్ ఇన్ ద ఫీల్డ్ టుడే.
0: ఈ విధంగా రైతు మొదలుకొని రాజు వరకు కూడాను ఈ పండుగను చాలా ఆనందంగా అనుభవిస్తుంటాడు.
1: దిస్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివిటీ అండ్ గెయిటీ రైట్ ఫ్రమ్ ద ఫార్మర్ టు ద స్టాండర్డ్ ఆఫ్ ఎ కింగ్.
0: ఈనాడు ఈ పండుగను జరుపుకునేటువంటి యొక్క దేశమే లేదు.
1: దేర్ ఇస్ నో కంట్రీ విచ్ డస్ నాట్ అబ్జర్వ్ దిస్ ఫెస్టివల్.
0: అన్ని దేశముల యందును అన్ని మతముల యందును ఈ పండుగను సంక్రాంతి అనిగా చేసుకుంటుంటారు.
1: The Sankranti festival is celebrated all the world over.
0: పేర్లు వేరు వేరుగా ఉండొచ్చును.
1: The names may be different.
0: ఒకరు సంక్రాంతి అనొచ్చు.
1: Some may call it Sankranti.
0: కొందరు ఉత్తమ కాలం అనొచ్చు.
1: Some may say an auspicious time.
0: ఈ విధంగా పెట్టుకుని అనేక రకములుగా ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: They may name differently, but they enjoy it equally.
0: కానీ ముఖ్యముగా ఈ పండుగ యొక్క విశిష్టత ఆనందమును అందించేటువంటిది.
1: దిస్ ఈస్ ది ఫెస్టివల్ దట్ మేక్స్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: ఇట్టి ఆనందం అనేటువంటిది ప్రతి మానవునికి కూడాను అత్యవసరము.
1: దిస్ బ్లిస్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ఆనందములకే ప్రాకులాడుతుంటాడు మానవుడు.
1: మ్యాన్ స్ట్రగుల్స్ టు బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందమే లేకుండా తనకు జీవితమే జరగదు.
1: In fact, he cannot live long if he is not happy or blissful.
0: Kanuka aanandamu prati manavulukuni pradhanamainatundi yokka gamyamu.
1: Therefore, bliss is the goal for everybody.
0: Nitya aanandam,
1: eternal bliss.
0: Parama sukham,
1: supreme bliss.
0: Kevalam gnanamurtim,
1: is one of wisdom.
0: Dvandvatitam,
1: non dual.
0: Kagana sadrisham,
1: ethereal.
0: Tattvamasyadi lakshyam,
1: the ultimate.
0: Ekam,
1: one.
0: నిత్యం,
1: ఎటర్నల్.
0: విమలం,
1: ప్యూర్.
0: అసలం, సర్వదీ సాక్షిభూత.
1: స్టడీ అండ్ అన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఇట్టి అందరికీ కూడా ప్రీతికరమైనటువంటి యొక్క పండుగ సంక్రాంతి.
1: దేర్ఫోర్ సంక్రాంతి హ్యాపెన్స్ టు బి The most important festival for everybody.
0: ప్రతి వరుణి కూడాను ప్రశ్నిస్తుంటారు బయట వారు.
1: In fact, everyone starts putting a question.
0: నాయన అత్తవారింటికి ఏమో కొత్త పెండి కొడుక.
1: Newly married one, the bridegroom, you better you visit your in-laws, parents-in-law.
0: అక్కడ నీకు ఏమి జరుగుతుంది?
1: What happens to him there?
0: ముద్దు మరదలు నీతో ముచ్చటాడు.
1: And there your friends still are conversing with you, joking with you.
0: ఊరి వారు నిన్ను అతి గారాభమున మన్నాను సల్పతులు నీ మామ కూడా.
1: All the rest of the people, inhabitants of the village will come to see you and extend all courtesies.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను అత్తవారింటికి వేగనటువంటి యొక్క ఈ కుమారుడు ఆ పండుగ దినము ప్రత్యేకంగా వెళుతూ ఉంటాడు.
1: This is the time when the son-in-law will be spending the time at the residence of the mother-in-law.
0: ఎట్టి వారు కూడాను తమకు శక్తి ఉన్నంత వరకు ఈ యొక్క సన్నిల్లాకు తగిన గౌరవాన్ని చేస్తుంటారు.
1: బేసింగ్ ఆన్ దేర్ పొజిషన్ వాట్ ఎవర్ మే బి ది సన్నిల్లా విల్ బి ట్రీటెడ్ విత్ ఆల్ ఎక్సలెంట్ హాస్పిటాలిటీ.
0: కనుక దీని యొక్క సారాంశం ఏమనగా ప్రతి మానవునికి ఆనందం అందించేటువంటి యొక్క దినము సంక్రమణం.
1: దేర్ ఫోర్ సంక్రమణ ఈజ్ అ సీజన్ దాట్ ఎవ్రీబడి విల్ బి బ్లిస్ఫుల్.
0: అయితే ఈనాటి కాలంలో ఈ సంక్రాంతి అనేటువంటిది ఇక్కడ పోయిందో తెలియదు.
1: బట్ టుడే వాట్ హ్యాపన్స్ టు ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంక్రాంతి నో వన్ నోస్.
0: ఈనాడు ప్రతి అల్లుడు కూడాను ఆనందంగా నవ్వుతూ అత్తగారింటికి పోవలసినటువంటి వాడు కోపంగా ఈనాడు కొట్టాడుతూ కార్యం జరుపుతుంటాడు.
1: ది సన్ ఇన్ లా హూ ఈస్ టు గో టు హిస్ ఇన్ లాస్ హౌస్ జాయ్ఫుల్లీ హ్యాపీలీ టుడే వీ ఫైండ్ హిమ్ సో సీరియస్ యాజ్ ఇఫ్ హిస్ రెడీ టు ఫేస్ కన్ఫ్రంటేషన్ ఆర్ ఎ కాన్ఫ్లిక్ట్.
0: కనుక ప్రధానము ఈ పశుపక్షిముల గాదుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటి దినమే ఈ సంక్రాంతి.
1: బట్ వీ ఫైండ్ దిస్ సంక్రాంతి ఇస్ ద సీజన్ దట్ మేక్స్ ఆల్ బర్డ్స్ అనిమల్స్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ జాయ్ఫుల్.
0: ఇండియాలోనే కాకుండా విదేశాలందు కూడాను దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టారు.
1: నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ ది రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ దే హావ్ దేర్ గివెన్ దేర్ ఓన్ నేమ్స్.
0: ఇది చల్లటి సంవత్సరము.
1: This is the season when there's absolutely cool.
0: మానవుడు ఆనందంగా నిద్రించేటువంటి దినము.
1: This is the time when one will have peaceful rest.
0: ఎందుకనగా పంటలంతా కోసి వచ్చింటారు.
1: Because the crop is ready, grain is ready.
0: ధాన్యమంతా ఇంటి నుండి వచ్చి ఉంటుంది.
1: The house is full of grain.
0: కనుక అతనికి ఏ చింతన ఉండదు.
1: So he has no worries.
0: కనుకనే చింత లేని వాడికి సంతలో కూడా నిద్ర వస్తుంది అంటారు.
1: Therefore the one without worry will be most happy.
0: కానీ ప్రతి మానవుడు కూడాను చింత లేకుండా పోవాలి.
1: Therefore everyone should spend time
0: నిరంతరము ఆనందాన్ని అనుభవించాలి.
1: He should be happy throughout.
0: ఇట్టి ఆనందమునకు సంక్రాంతి ఏ ప్రధానమైనటువంటి పండుగ.
1: And this is the season of సంక్రాంతి making everybody happy.
0: అయితే దీని అనేక రకములైనటువంటి అంతరార్థములు ఉండవచ్చును.
1: There may be many interpretations in its significance to this.
0: కానీ వారి వారి అంతరార్థమును వాళ్ళు ఎవరు బోధించలేరు.
1: బట్ నో వన్ ఇస్ టీచింగ్ ద రియాలిటీ ఇన్ డెప్త్.
0: కనుక సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి దినము.
1: దేర్ఫోర్ సంక్రాంతి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్.
0: అందులో స్త్రీలు దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం అందించి గౌరవిస్తుంటారు.
1: ద విమెన్ హ్యావ్ ఎ స్పెషల్ పొజిషన్ స్పెషల్ ప్లేస్ విన్ దర్ రెస్పెక్టెడ్.
0: కనుక మనం ఈ సంక్రాంతిని చాలా గొప్ప పండుగగా మనం తీసుకోవాలి.
1: Therefore, we have to consider సంక్రాంతి as a very important festival.
0: ఇటు బిడ్డను ఇచ్చినటువంటి వారి ఇంటికి బిడ్డను తీసుకున్నటువంటి వారు కూడాను సంతోషంగా ఉంటుంటారు.
1: Is the time when both the parties will be happy, the bridegroom side and the bride side as well.
0: అన్నిటి యందు కూడాను ఉన్నటువంటి ఆనందముల కంటే ఈ సంక్రమణ యందు ఉన్నటువంటి ఆనందము ప్రత్యేకమైనటువంటిది.
1: The happiness that we enjoy during the season of sankramana is different from the rest of the time.
0: Kanukane pagalu takku avutundi ratri ekku teesukuntundi.
1: Therefore the day is short while the night time is long.
0: Kanuku ee aanandamanu anubhavincheetundi nimittamai prathi manavudu kodanu aneka vidhamainatundi prayatnalu chestuntadu.
1: Therefore everyone makes sincere attempt to experience this joy.
0: Etti vaadu kodanu ee aanandamanu aashinchukunda undeetundi vaadu ee jagatlone ledu.
1: In this world you do not come across anybody who doesn't want to be happy.
0: Prathi manavudu kodanu aanandam avasaram.
1: And this happiness is most necessary for everybody.
0: ఈ ఆనందం అనేటువంటి హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది కానీ ప్రత్యేకంగా చేసుకునేటువంటిది కాదు.
1: The bliss emanates, arises from one's own heart, not from outside.
0: మన యందే ఉండేటువంటి ఆనందాన్ని మనము రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అనగా బయటకు తీసుకోవటము, దాన్ని చూడటము, దాన్ని ఆనందించటము, అనుభవించటము జరుగుతుంటుంది.
1: ద బ్లెస్ దట్ ఈస్ లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ ఇన్ యూ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై వే ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి సంక్రమాత్రం ఎవరు కూడా సరైనటువంటి అర్థం తెలుసుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ ద ప్రొఫండిటీ ఇన్ ది అబ్జర్వెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్.
0: కనుక మానవునికి ఆనందం ఆవిర్భవించాలంటే మనసు యొక్క హృదయం నుండి రావాలి.
1: దేర్ఫోర్ ద ఆరిజిన్ ఆఫ్ ది బ్లెస్ ఈజ్ వన్స్ ఓన్ హార్ట్.
0: కానీ మానవుడు ఈనాడు అనుభవించేటువంటి ఆనందము ఆర్టిఫిషియల్ ఆనందంగా ఉంటుంది.
1: బట్ వాట్ మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ టుడే ఈజ్ ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము అది శాశ్వతమైనటువంటిగా ఉంటుంది.
1: బట్ ది బ్లెస్ దట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్ ఈజ్ పర్మనెంట్.
0: ఈ విధమైనటువంటి పండుగలు మన భారతదేశంలో అనేక ఉంటున్నవి.
1: దేర్ ఆర్ మెనీ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఇన్ భారత్.
0: కానా విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ముందుకు కాబోయేటువంటి యొక్క పరిస్థితిని దీని లక్ష్యం అందించుకొని మీరు మెరగాలి.
1: కీప్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్.
0: అత్త మామలు మీకు ఎంతనో గొప్ప గౌరవం కల్పించాలని ఎన్నో శ్రమ పడుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ స్ట్రగుల్ హార్డ్ టైర్లెస్లీ టు మేక్ యూ గ్రేట్ అండ్ సీ యూ గ్రేట్.
0: అప్పుడైనా సప్పుడైనా చేసి ధనం సంపాదించుకుని కొత్త గుడ్డలు గాను కొత్త భోజనాలు గాను వండించి పెడుతుంటారు.
1: They gift you new clothes and serve you all sorts of delicious items. Sometimes they may have to even borrow money.
0: Kaduka idi aanandamalakai yerpadinatundide kaani anya margamalakai yerpadinatundide kaadu.
1: So the main aim in performing and observing this function is to make you happy, joyful, that's all.
0: మానవునికి ఆనందమే చాలా ముఖ్యమైనటువంటిది.
1: Therefore bliss is most important for mankind.
0: ఈ ఆనందం అనేటువంటి బయట నుంచి కొనుక్కునేటువంటిది కాదు.
1: It is not from outside, it is within.
0: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది ఆనందం.
1: It arises from our heart.
0: ఈ ఆనందమునకై మనము అనేక రకములైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం.
1: We make all attempts to be happy and blissful.
0: కానీ ఈ ఆనందము ప్రయత్నాలతో లభించేటువంటిది కాదు.
1: However, we should know that you could not get it by effort.
0: వాళ్ళ హృదయం నుంచి బయట వారి యొక్క హృదయాన్ని కూడా గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ హ్యాపీనెస్ ఇన్ అదర్స్ అరైజింగ్ ఫ్రమ్ దేర్ హార్ట్.
0: ఒకరు నొప్పించి తాను ఆనందించేటువంటిది ఈ భారతీయుల పర్వదినం కాదు.
1: ఇట్ ఈస్ నో ఫెస్టివల్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వెన్ అదర్స్ ఆర్ అన్హ్యాపీ.
0: కనుక అందరితోనూ ఆనందంగా ఉంటుండాలని దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టి ఇది ఆనంద సుదినం అని పేరు పెట్టారు.
1: Therefore this is the day of bliss, this is the day of happiness, that you are happy and all others are happy.
0: కనుకని దీనికి సరస్వరాలైన పుష్యమాసము అంటారు.
1: Therefore it is the most glorious period, పుష్యమాసం.
0: ఈ పుష్యమాసం లోపల అనేక మార్పులు జరుగుతూ ఉంటుంటాయి.
1: There will be so many changes during this పుష్యమాసం.
0: ఇన్ని జరిగినప్పటికీ మానవుని హృదయం నందు మాత్రం ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: But with all the changes outside, but still man wants to be happy within.
0: కనుక ముఖ్యంగా మనము ఆనందమును అనుభవించేటువంటి దినము ఈ సంక్రాంతి.
1: Therefore this is సంక్రాంతి, truly speaking, when we are all blessed.
0: క్రాంతి అనగా మార్పు.
1: క్రాంతి means change.
0: అనగా దుఃఖం నుంచి ఆనందానికి మార్చేటువంటిది.
1: ఇట్ ఇస్ ఎ చేంజ్ ఫ్రమ్ మిజరీ టు బ్లిస్.
0: అశాంతి నుంచి ప్రశాంతికి చేర్చేటువంటిది.
1: ఫ్రమ్ రెస్ట్లెస్నెస్ టు పీస్ అబైడింగ్.
0: కష్టం నుంచి సుఖములకు తప్పించేటువంటిది.
1: ఫ్రమ్ డిఫికల్టీస్ టు ప్లెజర్.
0: కనుక క్రాంతి అనగా అనేక రకములైనటువంటి క్రాంతులు ఉంటాయి.
1: Therefore క్రాంతి చేంజ్, దే ఆర్ మెనీ చేంజెస్.
0: కానీ ఈ సంక్రాంతి అనేటువంటి సర్వమానవులకు సమానత్వం అనేటువంటిది.
1: However, the సంక్రాంతి ఈజ్ సేమ్ యూనిఫామ్ టు ఎవ్రీబడి.
0: ప్రతి మానవుడు కూడాను సంక్రాంతి కోసమై అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు.
1: Therefore, to enjoy this, the fruit of this సంక్రాంతి bliss, everyone looks forward.
0: ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఇంత మాత్రమే కాదు.
1: Not merely this, the significance is something more.
0: పచ్చిపచ్చి మృగాలు కూడాను ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ద బర్డ్స్ అండ్ యానిమల్స్ ఆర్ వెరీ హ్యాపీ.
0: మనం క్రాప్స్ అంతా తీసుకుని ఇంటికి వస్తుంటే దానిపైన పిచ్చుకలు, పువ్వులు, కాకులు అన్ని కూర్చొని అవి కూడా ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: యాజ్ ద గ్రెయిన్ ఇస్ బ్రాట్ హోమ్ వీ ఫైండ్ సో మెనీ బర్డ్స్ పార్టేకింగ్ దీస్ గ్రెయిన్స్ అండ్ ఎంజాయింగ్.
0: ఊరి వాళ్ళను కూడాను ఎంతో గొప్పగా పండించుకున్నాడు మహనీయుడు అనేటువంటి రీతిగా పేరు పొందుతుంటాడు.
1: The neighborhood also congratulate these farmers for bringing back home the bags full of grain.
0: Vidyarthulara,
1: students,
0: prati parvadinam yokka antarathani meeru gurtinchi vartinchatam atyavasaram.
1: It is most essential that you know the depth of the significance of every festival and observe it.
0: Kaani nodunku dige artham aashinchukunda kevalam anattalato pora ashantini podutunnadu inadu.
1: But today what's happening? We don't understand the significance. We are not happy. On the other hand, we are miserable.
0: Kala deha naina kodanu chanam chesi aanandanni andinchetvanti dinamu ee yokka parvadinamu.
1: Therefore this is a holy festival day that we sacrifice everything so as to be blissful.
0: Kala deham pradhanam kaadu.
1: Body is not very important.
0: Manasu pradhanam kaadu.
1: Not the mind.
0: Manasu aneetvantidi kevalam sankalpamulu yokka cherikane.
1: Mind is just a combination of sankalpa or thoughts.
0: దేహము అనేటువంటిది పంచభూతముల యొక్క సారమే.
1: బాడీ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ పండుగ ఎందు చూసినప్పటికీ పంచభూతములే సర్వత్రా ప్రసరిస్తూ ఉంటాయి.
1: సో వీ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: ఈ సంక్రాంతికి పండుగ దినములు ఈ ఆనందమే.
1: దిస్ ఫెస్టివల్ హోలీ సంక్రాంతి ఈజ్ మెంట్ ఫార్ బ్లెస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంక్రాంతి నిమిషంలో ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: There's wide scope to enjoy happiness.
0: Mana endunnatundi kavakrodha lohamohamana maatsaryamulanni kudanu kevalam duram nettali.
1: This is the time when we have to brush aside, give up all evil qualities like the anger, lust, greed, avarice.
0: Aanandamu itlanti danni manam penchukovali.
1: We have to grow more and more the happiness, the health, peace, prosperity.
0: Ilantidi penchukovalsinatundi yokka manavudu inaadu danni chinchukuntunnadu.
1: Today, instead of growing in this rightful direction, man is just subjecting himself to a ruin.
0: Chinna panulu endukodanu ana ashantini pondutunnadu.
1: He is restless even in trying to attempt a tiny task.
0: Ee ashanti gaani prashanti gaani bayata nunchi vacheyatundi kaadu.
1: The restlessness or peace are not from outside.
0: Naaku peace kavali antuntadu.
1: Everyone says, I want peace.
0: Ekkada undi peace?
1: Where is peace?
0: Ee bayata prapanchamlo unda?
1: Is it there in the outside world?
0: Ledu.
1: No.
0: Bayata prapanchamlone untunte enta dharamaina petti konavachu.
1: If the peace is outside, you can buy it paying money.
0: Bayata unnadanta kuda peace ise.
1: What you find outside is not peace, only pieces.
0: Lopala unnadi nijamaina peace.
1: The true peace lies within.
0: Shanti anetundi saukhyamu లోపల నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ద ప్లెజర్ ఆఫ్ పీస్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: దీనికి పాల పొంగులు కూడా చెప్తుంటారు. పాల పొంగులు.
1: అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద బాయిల్డ్ మిల్క్ దట్ స్పిల్స్ ఓవర్ రైజెస్ అప్.
0: అనగా పాలు ఎన్ని విధములైనటువంటి రీతిగా కాంచినప్పటికీ దాని తెలుపు పోదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ హీటింగ్ ది కలర్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ నాట్ లాస్ట్ ఇట్ కంటిన్యూస్ టు బి వైట్ అండ్ బ్రైట్.
0: కానీ ఈ పాలందు తెల్లదనందు నీరు కూడా చేరి ఉన్నది.
1: However, you find the water content also there mixed in the milk.
0: కానీ ఈ వాటర్ చేయటం వల్ల అనకు తెలుపుదనం మాత్రం మారదు.
1: In spite of water being over there, the milk does not lose its color.
0: కనుక ఈ యొక్క తెలుపు అనేటువంటిది హృదయం యొక్క సంబంధమైనటువంటిది.
1: This whiteness, brightness is the quality of the heart.
0: మన హృదయము చాలా ప్రకాశవంతమైనటువంటిది.
1: Our heart is highly radiant, effulgent.
0: Prachandamainatvantidi.
1: It is highly
0: prakantamainatvantidi.
1: It is resplendent.
0: Prachandamainatvanti yokka manasunu maname manam chedukuntunnam.
1: And in fact we are just polluting our mind.
0: Enni rakamainatvanti dukkhamlu vachinappudiki ee naadu danini anaradukkoni aanandanni anubhavinchali.
1: We should be able to experience bliss by resisting, by controlling all the difficulties and the troubles that come along our way.
0: కనుక మానవుడు కంట్రోల్ చేయవలసినది ఈ కోపతాప ఆసూయమునే కంట్రోల్ చేయవలసింది.
1: Therefore what we need to control today is to control our anger, our envy, our pride.
0: కానీ యాంగర్ ఎట్లా వస్తుంటుంది?
1: What is the origin for this anger?
0: యాంగర్ అనేటువంటిది తన అభిష్టమునకు విరుద్ధమైన జరిగినప్పుడు యాంగర్ వస్తుంటది.
1: When the desire is not fulfilled, we are angry.
0: తాను తచ్చుకున్నవే సరిపోతే అన్నిటికీ ఆనందిస్తుంటాడు మానవుడు.
1: When all his desires are fulfilled, man is extremely happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందాన్ని ఆశించాలి.
1: In fact, every man should wish to be blissful.
0: కష్టములు ఎందుకు ఉన్నా సుఖాన్ని మనం పొందాలి.
1: We should be able to experience pleasure even in pain.
0: కనుక మనము ఈ ఆనందమునకు ఎక్కడనో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for bliss.
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటూ ఉండదు ఈ ఆనందం.
1: This bliss is with you, in you, around you, below you, above you.
0: ఇటువంటి ఆనందాన్ని మనం ఎందుకు వదులుకుంటున్నాము?
1: Why are you giving it up? Why are you losing this bliss?
0: ఈ ఆనందం యొక్క తత్వాన్ని గుర్తించక,
1: not understanding the nature of
0: ఈ ఆనందం యొక్క రుచిని తాను ఆశించక,
1: being not able to taste bliss,
0: ఆనందం అంటే ఏదో వస్తువు ఆనందంపై వచ్చేటువంటి భౌతికమైన ఆనందంగా భావించి,
1: considering bliss as ephemeral, transient and worldly based on the comforts and conveniences, and consider it that it is the true form of bliss.
0: కాదు కాదు, అది కాదు నిజమైన ఆనందం.
1: It is not truly speaking bliss at all.
0: ఆనందం మన హృదయం నుంచి ఉప్పొంగాలి.
1: The bliss arises from one's own heart.
0: పాలు పొంగిచ్చినప్పుడు అవి బాగా పక్క పొంగుతాయి.
1: As you boil the milk, you find the level rising up.
0: కానీ మనం కొంచెం నీళ్ళని తీసి దాన్ని చల్లించేస్తే అది అణిగిపోతుంది.
1: When once you sprinkle water on the surface, it calms down.
0: కనుక మనం కుష్ సంబంధాన్ని పెట్టుకోవాలి.
1: Therefore, we should associate with good.
0: ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ అనేటువంటిది మంచి వారిగా ఉండాలి.
1: We should join always good company.
0: ఈ గుడ్ కంపెనీ ఉన్నప్పుడు తాను ఎప్పటికూ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు.
1: Being in the good company, you'll always be happy.
0: కానీ మనం ఆ గుడ్ కంపెనీని మనం ఏమాత్రం చేరటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ జాయినింగ్ ద గుడ్ కంపెనీ టుడే.
0: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అని పోతుంటారు, కానీ ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎటువంటి వాడు, వాడు ఏ విధమైన ఆనందాన్ని అందిస్తాడు అని ప్రశ్నలు వేసుకోవాలి.
1: We always spend time in the company of our friends. But we do not know what type of friends that we have, what kind of joy we get in their company.
0: Kani aa yokka joy entano aanandanga untuntadi.
1: But in fact, in good company, joy is limitless. Entano
0: ledo kani naaku nirantaram aanandangane untanu.
1: Bhagavan is always blissful, continuous, eternally blissful.
0: Naaku vicharamani kani kashtamani kani kashtamani kani ee chinta kuda naaku ledu.
1: Bhagavan has no worries. And no troubles, no problems, nothing whatsoever.
0: Swami, meeku emaina vari untuntada ani adugutu untaru kontha mandi.
1: Some people ask this question, Swami, do you have any worries?
0: Vari ante emiti?
1: Swami says, what is worry?
0: Naaku arthame kaadu.
1: I don't understand its meaning.
0: Kabatti dani nenu chudaledu.
1: So I have not never faced worries.
0: Nenu eppudu aanandangane untuntanu.
1: Bhagavan says, I am always blissful.
0: Manam chintinche aanandanni chintinchali.
1: So we should think of this blissful state.
0: అటువంటి ఆనందాన్ని చింతించేటప్పుడు ఎప్పుడు కొంచెం ఆనందమే కనిపిస్తుంది.
1: As you think of the bliss, you can be blissful.
0: కనుక మనం ఎక్కడ పోయినప్పటికీ ఆనందాన్ని వెతకాలి.
1: Therefore, we should be after this bliss wherever you go.
0: ఆనందాన్ని చూడాలి.
1: And we should witness it.
0: ఆనందం రుచి చూడాలి.
1: We should taste it.
0: ఈ ఆనందంలో ఉన్నటువంటి రుచి మరి దేని ఎందుకు కనిపించదు.
1: The taste that we have in the bliss is not noticed anywhere else.
0: చక్కెర కంటే తీపి.
1: It is sweeter than the sugar.
0: అది సారం కంటే రుచ్యమవును.
1: And in fact, it is tastier than
0: the పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము.
1: Tastier than the honey.
0: ఈ దీనికి అనేక అనేటువంటి కూడాను ఎంత వస్తుంది, ఏమొస్తుంది అని మనం గుర్తించకూడదు.
1: There is nothing like expectation or expecting anything in return.
0: దీన్ని మనం నిరంతరము చింతిస్తూ ఉంటుంటే మనకు దుఃఖం అనేటువంటి ఏమాత్రం మనకు.
1: When we go on contemplating on the bliss, there will be no scope for the pain to be in the vicinity.
0: Aneka mandi edaina inchi roju baadha kaliginappudu leka bandhuto poyinappudu emaina baadha pettaremo ani aalochistuntaru.
1: Some people feel so bad, so sad because of they lose some of the near and dear or some of the difficulties they face.
0: Kani naaku adantivi ennyo jarugutuntai.
1: But many such things happen in this world.
0: Ee chanamlandu kudanu nenu dannini lekka cheyanu.
1: Bhagavan is not mindful of anything at any point of time.
0: Pustuntai potuntai.
1: Things come and pass.
0: Ivi kevalam passing clouds maadri.
1: They are like passing clouds only.
0: Dukham potene aanandam vastundi.
1: It's only the sadness that is replaced by happiness.
0: Aanandam potene dukham vastundi.
1: The moment happiness passes off,
0: it goes happiness.
1: Therefore, that what lies within
0: you is bliss.
1: If you are in a blissful state every moment, there is no scope for any misery to set in. Embodiments of love. Therefore, what is that present in you is love only. But we make use of this latent love from the worldly
0: dimension.
1: We do not have the taste of love at all. Love God. That is true love. Many things may come and pass off, but God remains. He neither comes nor goes. He only exists. In times of sadness, think of the moments of happiness. There and then itself you find yourself happy. In fact, when you want to be happy, there is every chance for you to be happy by brushing aside all feelings of sadness. In fact, that bliss continues to be in you.
0: Sai Baba, meeru eppudu vicharistara antuntaru.
1: Some people say, Swami, are you unhappy anytime? Why should I be unhappy? Body is quite healthy. Mind is always wavering.
0: Body is like a water bubble. Mind is like a mad monkey.
1: Don't follow the mind. Don't follow the body.
0: Body anitvanti kevalamu. Water bubble vantadi.
1: Body is like a water bubble.
0: Ilanti vachipothunnatundi daniki manam enduku baadhapadali?
1: All those that come and leave, why should you feel for them?
0: Manaku oka thoru vachindante tikeli pokoodu.
1: In fact, you should receive that which will never leave you.
0: Appude meeku nijamaina aanandam artham avutundi.
1: Then only you will understand the bliss in the true sense of the term.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Meeru premanu penchukondi.
1: Grow more of love.
0: Premane dani okka peru.
1: And it's love only.
0: కనుక ఆ ప్రేమతో మీరు ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ త్రూ లవ్.
0: కనుక ప్రేమతో మీరు జీవితాన్ని గడపండి.
1: లీడ్ యువర్ లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ
1: దేర్ మే బి నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
0: అది దేహ సంబంధమైనటువంటి బాధలుగా ఉండవచ్చు.
1: దే మే బి ఫిజికల్.
0: కానీ నిజమైనటువంటి ఆనందం హృదయం నుంచి రావాలి.
1: ది ట్రూ బ్లిస్ లైస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
0: అల్లుడు వచ్చాడని అనేక వంటలు చేసి పెట్టుంటారు.
1: బికాస్ ద సన్ ఇన్ లా విజిటెడ్ ద ఫ్యామిలీ, పీపుల్ మేక్ ప్రిపరేషన్.
0: కానీ ఈ ప్రిపరేషన్ లోపల ఆనందం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ ప్రిపరేషన్.
0: రుచిలో ఆనందం లేదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ ద టేస్ట్ ఆఫ్.
0: కానీ అత్తమామలు పెట్టినటువంటి ఆనందము ఈ హృదయ ఆనందమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యాపీనెస్ దట్ యువర్ ఇన్ లాస్ గివ్ యూ ఇస్ ద వన్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక నీవు ఆనందాన్ని హృదయం నుంచి అనుభవించు.
1: యు ఎంజాయ్ ఇట్ అట్ ద లెవెల్ ఆఫ్ ద హార్ట్.
0: అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ బి టు అండర్స్టాండ్ వాట్ బ్లిస్ ఈజ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు అనేక మంది చిన్నపిల్లలను చూసి ఉంటారు.
1: యూ మస్ట్ హావ్ సీన్ టైనీ టాట్స్.
0: ఆ చిన్నపిల్లలకు ఎట్టి అభ్యాసం ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ వాట్స్ ఎవర్.
0: కానీ ఎదుటి మనిషి నవ్వితే తాను కూడా నవ్వుతాడు.
1: అండ్ ద చైల్డ్ ఈస్ ఆఫ్ దట్ యాటిట్యూడ్ వెన్ యూ స్మైల్ ద చైల్డ్ ఆల్సో స్మైల్స్.
0: అందరి యందు ఉన్నటువంటి ఆనందము తనదే.
1: It only means the child considers everyone's happiness as her own. And if you are happy, everyone else would be happy. This happiness is not from anything outside.
0: Santosham.
1: Santosham.
0: It is santosham.
1: It is santosham, happiness.
0: Happy ani kaadu.
1: And you cannot call it happiness.
0: Happy entity. It appudu appudu vachestundi, pothundi.
1: So happiness is just transient, momentary.
0: కనుక దీన్ని మనం హ్యాపీ అనుకుంటూ
1: యూ కెనాట్ కాల్ ఇట్ హ్యాపీనెస్.
0: అది కాదు మన హ్యాపీ.
1: దాట్స్ నాట్ ది ట్రూ హ్యాపీనెస్.
0: మన లోపల నుంచి ఉండి నిరంతరం కూడా మనకు ఆనందాన్ని అందిస్తుంటుంది.
1: సో దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ విచ్ ఇస్ పర్మనెంట్, బ్లిస్ ఇస్ విత్ ఇన్.
0: అది దైవం నుంచి వచ్చేటువంటి.
1: అండ్ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ టు యూ.
0: ఈ భగవంతుతో ఏకమైనప్పుడే ఈ ఆనందం కలుగుతుంది.
1: When you are in union, constant companion with God,
0: happiness is union with God.
1: So happiness is in union with God.
0: కనుక యూనియన్ చేయడం మనం.
1: We have to unify it.
0: అది అదే ఇదిగా ఉంటుంటే మనకి ఏ నాటికి ఆనందం వచ్చింది.
1: When things lie separate, apart, there is no happiness.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరెంతో భవిష్యత్తులో ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తి.
1: యు ఆర్ ద పీపుల్ హూ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందం అనేది వయసు కాని ఏజ్ కాని ఏదికున్న కారణం కాదు.
1: దే ఆర్ నో కన్సిడరేషన్ సచ్ యాజ్ ఏజ్ అండ్ పొజిషన్.
0: అన్నిటికీ హృదయమే కారణము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ద కాజ్ ఫర్ బ్లిస్.
0: కనుక ఈ హృదయాన్ని మీరు ఆనందంగా పెట్టుకోండి.
1: సీ దట్ ది హార్ట్ ఈస్ బ్లిస్ఫుల్.
0: అప్పుడే మీరు నిరంతరం ఆనందంగానే ఉంటారు.
1: దెన్ యూ కెన్ బి బ్లిస్ఫుల్ త్రూ అవుట్.
0: సంక్రాంతి అనగా ఈ సంక్రాంతి అనేది మార్పులు చెందేటువంటిది.
1: సంక్రాంతి ఇస్ ఫుల్ ఆఫ్ సిరీస్ ఆఫ్ చేంజ్.
0: క్రాంతి క్రాంతి క్రాంతి
1: క్రాంతి క్రాంతి
0: క్రాంతి అనగా మార్పు చెందేటువంటిది.
1: క్రాంతి మీనింగ్ చేంజ్.
0: అటువంటి చేంజ్ అయ్యేటువంటి దాన్ని మనం ఎప్పుడు మనం తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దాట్ విచ్ గోస్ ఆన్ చేంజింగ్ రిపీటెడ్
0: చేంజ్ కానటువంటిది ఒక దైవ ప్రేమ ఒకటే.
1: ఇట్స్ ఓన్లీ డివైన్ లవ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఒకవేళ దైవంలో కూడా నీవు ఆనందం లేదని అనుకుంటే అది నీ యొక్క భ్రమ.
1: And if you think that there is love in God, it is only your just your imagination.
0: కానీ భగవంతుని నిరంతరం ఆనంద స్వరూపుడే.
1: But God is very embodiment of bliss.
0: ఎలాంటి పరిస్థితి ఏందని కూడా తన విచారములకు అవకాశం ఇవ్వడు.
1: Under any circumstances, nothing will worry him.
0: నీవు దుఃఖంగా ఉన్నావంటే నీవే నీవు కొని తెచ్చుకున్నటువంటిది.
1: If you say you are sad or miserable, it is of your own making.
0: కానీ నీలో దుఃఖం వచ్చి చేరడానికి అవకాశమే లేదు.
1: There is no scope for misery to get into you.
0: ఇది తెల్లటి బట్ట.
1: This is a white cloth.
0: దీనికి రంగు వేయాలంటే ఒక రకమైనటువంటి దీంట్లో అద్దాలి.
1: In fact, if you want to give some color, it must be dyed.
0: కనుక మీరు ఏ ఒకదాని కూడా మార్పు చెందంటే దుఃఖంతో మీరు ఉంచుతున్నారు.
1: Therefore, what we are doing is, we are drowning ourselves in misery.
0: ఎక్కడ పోయినా ఎవరికి మాట్లాడినా అందరితో ఆనందంగానే ఉండాలి.
1: Wherever you go, whosoever you meet, be happy.
0: నన్ను చూస్తే చాలా మంది స్వామి టుడే ఈజ్ హ్యాపీ బర్త్డే అంటారు.
1: సమ్ సే స్వామి హ్యాపీ బర్త్డే.
0: బర్త్డే హ్యాపీ ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ బర్త్డే?
0: ఆల్వేస్ హ్యాపీనే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ.
0: కనుక ఈ హ్యాపీ అనేటువంటిది ఇంత కూడా కేవలం కొలిచుకునేటువంటి పదమునే.
1: Whereas the worldly happiness is the one that you get from the outside world.
0: కనుక మీకు హ్యాపీ అనేటువంటి మన నిజమైనటువంటి కాదు.
1: This happiness is not true.
0: ఆనందమే మన నిజ స్వరూపం.
1: Bliss is our true nature.
0: అదే ఆ ట్రూ నేచర్ ని మనం చూసుకోకుండా
1: we are unmindful of our true nature.
0: ఆర్టిఫిషియల్ దీన్ని మనం కప్పివేస్తుంది.
1: We are covered by artificial
0: stuff. అదే మనకు ఆనందం అని అనుకుంటున్నాము.
1: And consider it as true happiness.
0: ఇది సరైనటువంటి కాదు.
1: This is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిండుకు ఉన్నటువంటిది ప్రేమని.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని తట్టుకుని వస్తుంటుండాలి.
1: అండ్ ఇట్ జస్ట్ కమ్స్ అవుట్ నేచురల్.
0: నేను దాన్ని తలుపుటి వేసి పెట్టుతున్నావే గాని లేకపోతే ఈ ప్రేమకు ఏమాత్రం బంధనే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ క్లోజింగ్ ది డోర్స్. లవ్ కెన్ నాట్ బి క్లోజ్డ్.
0: భగవంతుని నీవు చింతించు, నిరంతరము హ్యాపీగానే ఉంటావు.
1: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ కెన్ బి కంటిన్యూస్లీ జాయ్.
0: శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు ఆనందమే.
1: You can be blissful physically, morally, ethically, intellectually, psychologically.
0: కనుక ఇట్టి పర్మనెంట్ అయినటువంటి ఆనందాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం?
1: Why should you lose this eternal bliss?
0: మనం పిచ్చి ఆశల వల్లనే ఈ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాం.
1: It's because of excessive desire we are losing this bliss.
0: ఈ పిచ్చి ఆశలను మనం దూరం చేస్తే మనం నిరంతరం హ్యాపీగానే ఉంటాం.
1: When once you get rid of these mad desires, too many desires, you can be happy.
0: ఇది తిరుపతిని యొక్క స్వభావమే.
1: Whiteness is the nature of the cloth.
0: కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం నలపైపోతుంది.
1: As you make use of this white cloth, it becomes dirty.
0: కానీ ఈ దట్టి ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from the dirt has come.
0: ఈ ఉపయోగంతో వచ్చినటువంటిది.
1: It is because of continuous use.
0: The nature is white.
1: But its original nature is white color.
0: ఎప్పుడు కూడా వైట్ వైట్ గానే ఉంటుంటాయి.
1: It is always white and bright throughout.
0: కనుకనే భగవంతుని హృదయము నిరంతరము వైట్ గానే ఉంటుంటాయి.
1: The heart of Bhagavan is always white and bright.
0: He white and bright matrame kaadu.
1: And it's not simply so.
0: Idi aneka rakamainatvanti roopalu pondutuntadi.
1: It also assumes form.
0: Ivu premato dinni penchukovali.
1: You can grow more and more in
0: that. Manaku aanandam leinatvanti kshanamu ekkada kanipinchadu.
1: In fact, in this world there is no moment bereft of joy.
0: Devaina intukochi devaya మీ వారంతా బాగున్నారా అని అడిగితే,
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడీ హౌ ఆర్ యువర్ పీపుల్ ఆర్ దే ఓకే,
0: ఏదో కొన్ని జరుగుతుంటాయి పిచ్చి పిచ్చివి.
1: సర్టన్ థింగ్స్ డూ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్నారు.
1: బట్ వీ షుడ్ సే ఐఎమ్ వెరీ హ్యాపీ.
0: అప్పుడు కూడా హ్యాపీగా ఉన్నానండి అంటారు.
1: Even then they say in a low tone, I am happy.
0: The
1: happiness should be bubbling, dynamic.
0: That's
1: there in everybody.
0: You
1: come to Bhagavan, in a moment of time, you can experience bliss.
0: కానీ నీలో దుబ్బుత్తుని పెట్టుకుని దురాశలు పెట్టుకుని దుష్టించడం చేత మా దగ్గరకు వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు.
1: బికాస్ ఆఫ్ యువర్ విన్నర్ వీక్నెస్ వికెడ్నెస్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ టెంపరమెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ బ్లిస్
0: ఫ్రమ్ హిమ్. బలహీనతలే,
1: దే ఆర్ ఆల్ యువర్ వీక్నెసెస్.
0: ఆ వీక్నెస్ మనం దూరం చేసుకోవాలి.
1: వి షుడ్ డిస్టెన్స్ ఫ్రమ్ సచ్ వీక్నెస్.
0: అనేక మందికి ఈ వీక్నెస్ చాలా కుంగింప చేస్తుంటుంటాయి.
1: అండ్ ఇట్ ఈస్ దిస్ వీక్నెస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ రూయిన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్
0: విద్యార్థిని గారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు ఏమాత్రం కూడా చింతించకండి.
1: నెవర్ వరీ ఫర్ ఎనీథింగ్.
0: కొన్ని కొన్ని సమయం లోపల పరీక్షలో ఫెయిల్ అయిపోయినారు అనుకోండి.
1: సపోజ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్,
0: ఏదో టైం నాకు సరిగా రాయలేదు కాబట్టి అయిపోయింది అని తనం తాను సమర్థించుకోవాలి. కానీ అయ్యో ఫెయిల్ అయిపోతున్నాయి అని చింతించకూడదు.
1: Just understand the reason why you failed in the examination, because you are not prepared adequately, you failed. There is no point in
0: worrying.
1: Just inquire within
0: yourself.
1: Who is responsible for your
0: failure?
1: My thoughts are responsible
0: for that.
1: When thoughts are set right, you can be happy
0: throughout.
1: Misery and worry,
0: వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ కమ్ అండ్ పాస్.
0: ఈ పాసింగ్ క్లౌడ్ కోసమని మనం బాధపడకూడదు.
1: సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దిస్ పాసింగ్ క్లౌడ్.
0: ఎప్పుడు మనం శాంతిగా ఉండాలి.
1: వీ షుడ్ బి పీస్ఫుల్,
0: ఆనందంగా ఉండాలి.
1: వీ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందం అనేటువంటి ఈ హృదయం స్వభావం.
1: దేర్ఫోర్ ఇస్ ద నేచర్ ఆఫ్ వన్ ఆఫ్ ది హార్ట్ టు బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు సంక్రాంతి దినము,
1: టుడే ఈ సంక్రాంతి.
0: ఈ అన్ని సంవత్సరముల కంటే ఈ సంవత్సరం చాలా ప్రధానమైనటువంటిది.
1: అండ్ దిస్ ఇయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ది ఇయర్స్ బై గాడ్.
0: ఇంతే కాకుండా దీని యొక్క అవస్థను కూడా మీకు జ్ఞాపకం చెప్పించాలి.
1: అండ్ భగవాన్ వాంట్స్ టు రిమైండ్ యూ సర్టన్ స్టేట్స్.
0: గడిచిపోయినటువంటి నెల,
1: ద మంత్ దట్ పాస్డ్,
0: ప్రపంచంలో ఆల్చుమని మనం బాధపడకూడదు.
1: సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దిస్ పాసింగ్ క్లౌడ్.
0: ఎప్పుడు మనం శాంతిగా ఉండాలి.
1: వీ షుడ్ బి పీస్ఫుల్,
0: ఆనందంగా ఉండాలి.
1: వీ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందం

0: The month that passed, people faced so many troubles and difficulties. Because of this tsunami effect, because we find so many disturbances in the ocean, we find the cause lies in the sea. It's nothing like just coming now and then. And we should understand it's only our action, wrong action, that is responsible for this
1: misery.
0: So never indulge in wrong actions. They just, things happen.
1: Comes and goes.
0: They all come and go.
1: Kani, okathuri aanandam vachinda perigipothundi gaani perigipodu.
0: When once bliss gets into your life, it goes on increasing. It never leave you.
1: Ee samacharamu,
0: this year,
1: munduku,
0: in future,
1: inka konni konni troubles vastuntayi.
0: Some troubles you will be facing. But you should be able to face the challenge and resist those problems. This year you are going to face more difficulties than the previous year. So don't get worried because of this.
1: Clouds.
0: These are like passing clouds. Don't worry yourself because of this. Be courageous.
1: నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను.
0: స్వామి వాంట్స్ టు షేర్ విత్ us దిస్ స్మాల్ పాయింట్.
1: గడిచిన నెల
0: ది పాస్ట్ మంత్
1: అనేక రకమైనటువంటి ఈ సముద్రం ఉప్పొంగిపోవటము అన్ని దేశముల వారికి అన్ని ప్రజలకు చాలా బాధ కలిగించింది.
0: సునామీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫికల్టీస్ ఇన్ సో మెనీ కంట్రీస్.
1: కానీ ఇది మానవుడు కల్పించుకున్నటువంటి కానీ ఇది కేవలం దైవం యొక్క కల్పన కాదు.
0: ఇట్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ human behavior, human action, nothing to do with God.
1: It's
0: only man's thoughts that are responsible for these consequences. So we should not consider them as providential, God's will. God always will make you blissful. He has no hatred on anybody. God loves all. In fact, His personification of love. When there is love abiding, how is that we suffer still? We should understand all these details and be courageous.
1: కొన్ని కొన్ని పరిస్థితుల లోపల పిల్లలంతా పరీక్షలకు రాస్తుంటారు.
0: Sometimes we also find students examination.
1: కానీ కొంతమందికి చాలా కొంచెం ఫెయిల్ మార్క్స్ వస్తాయి.
0: Some students get low marks, they fail in the exam.
1: కానీ అవి కూడా మన మంచి కోసమని.
0: Know that it is for your good.
1: Whatever it is good for me, good for me, good for me, good for me. అని దాన్ని సాధకం చేసుకోవాలి.
0: So have the conviction that whatever happens in the world is good for you.
1: నీకే కాదు అందరికి కూడా ఇది మంచిదే.
0: నాట్ ఓన్లీ ఫర్ యూ, దట్ యాటిట్యూడ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి.
1: దుఃఖం లేకుండా సుఖానికి విలువ రాదు.
0: దెర్ కెనాట్ బి హ్యాపీనెస్ వితౌట్ అన్హ్యాపీనెస్.
1: కష్టం లేకుండా మానవుడికి సుఖం చిక్కదు.
0: వితౌట్ డిఫికల్టీస్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ ప్లెజర్.
1: సుఖ దుఃఖములు రెండు కూడా కూడి ఉంటుంటాయి.
0: సో ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ఇంటర్మిక్స్డ్.
1: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
0: The pain and pleasure are together.
1: దీని విడదీయవని వశం కాదు.
0: It is impossible to separate them.
1: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: There is no pleasure apart.
1: కష్టము ఫలించలేని సుఖం మటందరు.
0: The fulfillment, the fruition of the difficulty is happiness.
1: కనుక భగవంతుడు ఈ సృష్టి లోపల ఎవరికి ఏ బాధలు పెట్టడం.
0: In fact, God will never put anybody to suffering.
1: అది నీవే కల్పించుకుంటున్నావు.
0: All these difficulties are of your making.
1: భగవంతుడు సర్వరక్షకుడు.
0: God protects everybody. And He confers peace and bliss to everybody.
1: Let
0: the whole universe be happy. That is God's will. Then how is it possible that God makes you miserable? You don't understand. And you blame God, thinking that He is responsible for your difficulties.
1: కానీ దీన్ని అర్థం చేసుకుంటే అన్ని మంచి కోసమని.
0: ఇఫ్ యూ నో ది ట్రూ మీనింగ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ గుడ్.
1: కనుక డే అండ్ నైట్ అంతా కూడా మనకు వచ్చేటువంటి ఆనందమే.
0: సో డే అండ్ నైట్ యూ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ ఓన్లీ.
1: ఈ ఆనందాన్ని నీవు హృదయంలో పెట్టుకో.
0: ప్రెషర్

0: this bliss in your heart.
1: Itti aanandame neeku sarvulku panchuko.
0: And share this bliss with everybody around.
1: Appude neeku valinta aanandam ekkuvustundi.
0: Then you will be more blissful.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Ee sankranti.
0: This sankranti.
1: Prema sankranti.
0: This sankranti is of love.
1: Ananda sankranti.
0: One of bliss.
1: అత్యద్భుతమైన సంక్రాంతి.
0: ఇట్స్ బ్యూటిఫుల్, మగ్నిఫిసెంట్.
1: కనుక ఇటు దానిని మనము ఆనందంగా స్వాగతం చేస్తాం.
0: అండ్ వీ హావ్ టు వెల్కమ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
1: స్వాగతం, స్వాగతం, స్వాగతం.
0: వీ వెల్కమ్ ఇట్, వెల్కమ్ ఇట్ అగైన్ అండ్
1: అగైన్. మనకు ఎప్పుడు మీరు ఆనందాన్ని పిలుస్తూ ఉండండి.
0: ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ ఇన్వైట్, వెల్కమ్
1: కరుణానిధి, ప్రేమ స్వల్ప ఇలాంటి బిరుదులతో భగవంతుని తృప్తి కాదు.
0: You cannot please God by describing as the compassionate one, the one of kindness. No.
1: Bhagavanta eppudu aanandanga undeetundi vaadi.
0: Oh God, you are the very personification of bliss. That should be our feeling.
1: Kada nee aanandanni naaku andinchu.
0: Oh God, make me blissful. That should be our prayer.
1: Nee anni korikalu koralakkaledu.
0: We don't need to ask for any other desire.
1: Bhagavantuda, nee etti aanandamlo unnavo aa aanandanni naaku panchu.
0: Oh God, that bliss which is in you, please give that bliss to me. As you receive the divine bliss, you should be also equally blissful.
1: కనుక భగవంతుని ఎప్పుడు కూడా నిర్దయుడు, నిరాకారుడు అని మనం ఈ విధంగా వర్ణించకూడదు.
0: We should never think of God without compassion, without kindness. We should never view like that.
1: కనుక భగవంతుని ఎప్పుడు కూడా ఆనందమయుడే.
0: God is full of bliss.
1: కరుణామయుడే.
0: ఇస్ ఆఫ్ కంపాషన్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: జీసస్ ను వేసి కొట్టుండగా,
0: వెన్ జీసస్ వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నెయిల్ టు ద క్రాస్,
1: అప్పుడు తాను అనుకున్నాడు.
0: దెన్ హీ థాట్,
1: దేవుడా నీవెంతో కరుణామయుడు అనుకున్నావు, నీవు కూడా ఇలాంటి బాధలు నాకు పెడుతున్నావా.
0: ఓ గాడ్, వీ థింక్ దట్ యు ఆర్ కంపాషనేట్, కెన్ యూ పుట్ మీ టు దిస్ సఫరింగ్.
1: ఆ కంపాషన్ అనేటువంటిది ఈ రకంగా కాదు.
0: It is not the way how he imagines.
1: Aa pettinatundi baad anta kodanu compassionate.
0: And all the suffering that he has gone through is a sign of compassion.
1: Baad anni kodanu manu manchi kosam ani.
0: And it also happened for his good.
1: Pettinatundi baadalanni kodanu manu aanandamlu andinchi kosam ani.
0: All the difficulties will ultimately confer bliss to you.
1: Ee vidhanga neevu talchukuntu po, eppudu kodanu neevu aanandangane untavu.
0: When you just tune yourself to this attitude, you will continue to be blissful.
1: కనుక నీవు ఆనందంగా ఉంటుండి ఆనందాన్ని కోరుకు.
0: యు బీ హ్యాపీ, ఎక్స్పెక్ట్ టు బీ హ్యాపీ, షేర్ దిస్ హ్యాపీనెస్.
1: ఆ కోరిన ఆనందాన్ని 10 మందికి పంచిపెట్టు.
0: అండ్ షేర్ దిస్ విత్ ఫెలో మ్యాన్ ఇన్ ద నైబర్హుడ్.
1: కానీ ఈనాటి మానవుడు ఆనందాన్ని మూసిపెట్టుకుంటున్నాడు, దుఃఖాన్ని మాత్రం బయట పెట్టున్నాడు.
0: బట్ టుడే ది రివర్స్ ఈస్ హ్యాపెనింగ్, ది హ్యాపీనెస్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్ హిమ్, వైల్ అన్హ్యాపీనెస్ ఈస్ షేరింగ్ విత్ ఎవ్రీబడి.
1: అది కాదు మనం చేయవలసినటువంటి.
0: దట్స్ నాట్ ద థింగ్ వీఆర్ సపోజ్ టు డూ.
1: ఆనందాన్ని బయట పెట్టాలి.
0: Express your happiness.
1: దుఃఖాన్ని మనం అణగి వదొక్కాలి.
0: And you have to subdue, control your misery.
1: అది ఈనాడు మనం చేయవలసిన సాధన.
0: That is the true spiritual practice that we have to undertake.
1: Spiritual practice అంటే ఏంటి?
0: What is sadhana, spiritual practice?
1: దుఃఖం కానీ, అశాంతి కానీ, కష్టం కానీ కలిగినప్పుడు దాన్ని ఏమాత్రం లెక్క చేయకూడదు.
0: Transcending the difficulties, the problems, worries is the spiritual practice.
1: నీవెప్పుడు కూడా ఆనందమయుడే.
0: You are one of bliss.
1: నీవు ఎప్పుడు కూడా కరుణామయుడే.
0: You are compassionate.
1: జనమందారుడే.
0: అండ్ యూ షైన్ బ్లాసమ్.
1: అలాంటివన్నీ తలుచుకుంటుంటే నీకు ఏమాత్రం కూడా బాధ కలగవు.
0: వెన్ యూ థింక్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్, దేర్ విల్ బి నో షార్టేజ్ ఆర్ డెర్త్ ఫర్ హ్యాపీనెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు సంక్రాంతి.
0: టుడే ఇస్ సంక్రాంతి.
1: ఒక దినమైనటువంటి మార్పు కలిగేటువంటి.
0: అండ్ దిస్ కాల్స్ ఫర్ ఎ చేంజ్.
1: ఈనాటి నుంచి మీ అందరి హృదయాలయంలో కూడాను మార్పు కలిగించి నిరంతరం ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడపాలి.
0: There should be transformation in your hearts today, such that you will be ecstatic, such that you will be blissful, such that you will be joyful in future.
1: ఈ విధమైనటువంటి మంచి మీరు తలుచుకుంటుండండి.
0: Think of all those things that happen for your good.
1: నిరంతరము నీవు ఆనందంగానే ఉంటావు.
0: Then you can be happy throughout.
1: అసలు నీ యొక్క పేరే ఆనందమయుడు.
0: And in fact your very name is bliss.
1: మానవునికి ఏమో మానవ మానవ అని కాదు.
0: And we just call him Manava, the man, human.
1: Manavattam anetundi dani nirvam chesukoni devatvanni abhirudhi pachukoneetundi manavattam.
0: Therefore we have to transcend this humanness or human quality and reach the state of divinity.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meeru vesetundi dramalu gaani,
0: The dramas you enact.
1: మీరు పాడేటువంటి పాటలు గాని.
0: And all your music.
1: మీరు చూసేటువంటి దృష్టిలు గాని.
0: And all the dress that you
1: put on. అన్ని కూడా మంచివే.
0: They're all good.
1: చెడ్డది ఎక్కడ ఉంది? నీలో వచ్చేస్తే చెడ్డది వస్తుంది.
0: There's nothing like bad. It's the bad is within you, that's all.
1: నీవే నీవే థింక్ చేసి దాన్ని పంచుకుంటున్నావు.
0: And you think of that, you brood over that and share it.
1: ఆనందం ప్రతి ఒక్కరికి ఆహారమే.
0: And in fact, this bliss is your food.
1: అయితే ఈ బ్లిస్ అనేటువంటి ఫుడ్ ను మీరు నిరంతరం ఆకలితో ఉండాలి.
0: So have this appetite for bliss.
1: ఆకలి అంటే ఏమో అన్నం తింటామని కాదు.
0: Hunger doesn't mean partaking food.
1: నా ఆనందం అనేటువంటి కోల్పోయినాను కాబట్టి నాకు ఆ ఆకలి కావాలి.
0: As I have lost this bliss, I am very hungry. I have this appetite for this bliss, food of bliss.
1: కనుక మీరు నిరంతరం కూడా ఆనందాన్ని కోరండి.
0: Therefore, always desire to be
1: పరీక్షల సమయంలో కూడా ఆనందాన్ని మీరు కోరండి.
0: Even at the time of examinations also be blissful, happy.
1: అది వస్తే వస్తుంది, పోతే పోతుంది.
0: Well, things happen and go.
1: కానీ నీ ప్రయత్నం మాత్రం గట్టిగా పెట్టుకోవాలి.
0: బట్ యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్ యూ రిఫర్డ్.
1: నీ స్థిరమైనటువంటి నమ్మకాన్ని దృఢంగా చేసుకోవాలి.
0: యూ షుడ్ స్ట్రెంగ్థెన్ యువర్ స్టడీ ఫెయిత్.
1: దైవం యొక్క ప్రేమనే నీవు స్థిరమైనటువంటి.
0: ఇట్ ఇస్ ద డివైన్ లవ్ దట్ ఇస్ పర్మనెంట్ స్టడీ.
1: దాన్ని ఒక్కదాన్ని మీరు బద్ధంగా పెట్టుకుంటే అన్ని ఆనందములు మీకు లభిస్తాయి.
0: వెన్ వన్స్ యూ ట్రెజర్ ఇట్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యాపెన్ ఆటోమేటికలీ.
1: భజన వినాశ శాంతి నహి హరి భజన వినాశ శాంతి నహి హరి నా

0: కలుగుచునుండును. కర్మలందు జన్మ కలుగుచునుండును. కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు. సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వీ పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manushya loki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకూడను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరు వేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattvam chetane samastam kudanu jaruguchunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattvamu gurtinchukonaleka kevalam angamulanu upangamulanu aadharamu chesukoni మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుతున్నారు మానవుడు.
1: Men are performing actions expecting the fruits thereof.
0: ఈ కర్మ ఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: Man is again being born in order to enjoy the fruits of his own actions.
0: కారణం ఏమనగా కర్మ ఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మ ఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: కనుకని ఫలాపేక్షలేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: Therefore, one has to recognize that performing actions without expecting fruits is very important.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
1: There are two types of action.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫర్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ ఆస్పెక్ట్స్.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: People also consider performing swadharma is good for them.
0: కానీ ఇది శ్రేయస్తే ప్రేయస్తే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: While it is true, but the swadharma does not refer to the caste, community, the religion and the nationality.
0: Swa anaga atma.
1: Swa refers to atma.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈజ్ స్వధర్మ.
0: ఇది మారునది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్సని కూడాను గుర్తించాలి.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ that deha dharma, dharma associated with body, is always expecting fruits thereof and therefore again
0: dehamuto aacharinchetunte sarva karmalu kudanu phala prapti nimittamai aacharistunnaru.
1: All the actions which are performed with the help of body are performed expecting fruits thereof.
0: Kanuka idi pramadamainatuntidiga kudanu manam visvasinchali.
1: Therefore we have to believe that this is rather dangerous.
0: Karmalu aacharinchu samayamunandu manike ematram kudanu artham kaadu.
1: While performing actions, we really do not understand the implications.
0: Mundu raaboyetunte yokka vicharamulaku manam emaatramu gurtinchukolekapothunnam.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో, ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వెన్ వీ పర్ఫార్మ్ సమ్ యాక్షన్.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ టెంపరర్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ అస్ ఇన్ ఫ్యూచర్.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్స్.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ రాజసిక కర్మ, తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక,
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక,
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్
0: ఆర్, సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: Performing all the actions as an offering to the God are good actions and satkarmas.
0: Idi kevalamu,
1: believing this to be only
0: daivanni trupti pariche nimittamu, daivanni prasannulu gavinchukune nimittamu, daiva pritini anubhavimpagore nimittamu, ivi aacharinchetunti sadgunamulato kudinetunti karmalu.
1: Actions which are performed associated with great virtues are performed for the pleasure of God, for winning the favor and grace of God and for the satisfaction of God.
0: Ahankara mamakaramulato palapekshato cheyunatvanti karmalu anni kudanu rajasika karmalu.
1: Actions performed with a sense of egoism and also with a sense of belongingness and attachment, these are all rajasika karmas.
0: Ivi kevalamu samanyamainatvanti manavulu ee jagattunandu nityamunu aacharincheatvanti yokka vruttulu.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: Prithivi paya kaliginatvanti prati manavudu kudanu ee rajasika sambandhamainatvanti yokka karmalane adhikanga anubhavistunnadu.
1: Every man who is living on earth tends to perform rajasik karmas in large quantities and number.
0: Veetini satvikanga marchukunataku prayatninchali.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలము స్వార్థము సప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము, ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
0: భూతదయారహితమైనటువంటిది.
1: దిస్ ఈజ్ compassionless.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: ఎంటైర్లీ అండ్ అబ్సల్యూట్లీ సెల్ఫిష్.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దీస్ తామసిక్ యాక్షన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్, man will be performing different types of action in his day to day life.
0: Kanukane ee karmala yokka parihara nimittamai,
1: in order to overcome the bad implications of these actions,
0: aiti vidhamulainatvanti yagnamulu niyaminchinadu.
1: They have prescribed five types of yagna.
0: Okati deva yagnamu.
1: First one is deva yagna.
0: Rendavadi pitru yagnamu.
1: The second one is pitru yagna.
0: Moodavadi bhuta yagnamu.
1: The third one is bhuta yagna.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: The fourth one is manushya yagna.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: The fifth one is ఋషి యజ్ఞ.
0: దీనినే బ్రహ్మ యజ్ఞం అని కూడా భావిస్తుంటారు.
1: The fifth one is also described as బ్రహ్మ యజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to understand the inner meaning of all these yagnas and sacrifices.
0: మానవుడు నిత్య జీవితములో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్, ఎ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
0: మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో అనేక ప్రాణములు పోవుచున్నవి.
1: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్, గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ, ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: a number of living beings. యొక్క పరిహార నిమిత్తమై దేవ యజ్ఞము అని నిర్ణయించారు.
1: In order to overcome the sinful implications of these actions, deva yagna is prescribed.
0: Intiye kaaka,
1: not merely this,
0: mana dehamunandu anga angamunandu kudanu rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angirasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angirasa.
0: Kanuka rasaswarupulai mana angamunu poshinchutu rakshinchutu undadam chetane varika krutagnata purvakanga varini konni smarinchatamu, brahminchatamu, konti chintinchatamu, dhyaninchatamu, ilanti karyamulu yendu swadhyayam sarpatamu మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవ యజ్ఞ, దేవ సాక్రిఫైస్.
0: నిద్రావస్థల యందు, దుర్శక్తి అవస్థల యందు, మనకు తెలియనిటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ee pavitramainatundi dehamu karmaacharana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kaayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is performed done by deva yagna.
0: Shariram adyam khalu dharma sadakam ani ee yokka dharma sadanaku ee shariram e mooladharamu.
1: For performing dharma, this body is a basic requirement and basic support.
0: Kanukani ee anga devatalu ainatunti yokka veeriki manam krutagnata purvakanga varini smaristu, bhajistu, dhyanistu, చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఆఫరింగ్ వర్షిప్, రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: పితృయజ్ఞము,
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
0: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్, వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aaharamu, mana yokka medadu, mana yokka telivitetalu, ivanni kudanu tallidandrulu yokka prasadamai.
1: We have to consider that our physical body, the blood, the food and the head, everything is a gift of our own parents.
0: Head and blood.
1: Food, head and blood, they are all the gifts of parents.
0: Kanuka, ee pavitramaina manava janmamu anugrahinchi prasadinchinatundi ee yokka tallidandrulaku manam entayo runapadi untunnam.
1: We are greatly indebted to parents who have bestowed on us this particular body, which is very useful for us in performing dharma.
0: Varu bratiki undinanta varaku kudanu varini prasannuluga vinchi varini santrupti parichetunti karmalu manam aacharinchali.
1: As long as they are alive, we have to conduct ourselves and perform actions which will give them joy and pleasure.
0: Varu maraninchina tarvata vari gnapakarthamai yerpadinatuntive ee yokka shraddhamulu.
1: Shraddha ceremony has come up in order to give them satisfaction even after their death.
0: Itti shraddha karmala chetane aa pitru devatanu santrupti parachi variki sariyainatundi prasannulu gavinchukovali.
1: Shraddha ceremony has to be performed in order to give them joy and get their pleasure and their grace.
0: Ee karana nimittame pitru yagnam kudanu yerpadutu vachindi.
1: Pitru yagna has come upon in order to satisfy this particular requirement also.
0: Bhuta yagnamu,
1: the third one is bhuta yagna.
0: Manam snanam cheyunappudu,
1: while taking bath,
0: illu oorchunappudu,
1: while sweeping the floor,
0: battalu utukunappudu,
1: while washing the clothes,
0: enniyo pranulu maraninchutunnavi,
1: a number of living beings lose their lives.
0: Ee pranulu maraninchina yokka pariharathamai manamu ee vidhamainatundi yokka bhuta yagnamu anaga bhuta pritiriki manam tagina prayatnam cheyali.
1: Bhuta yagna has to be performed in order to give satisfaction to these living beings which would have killed unknowingly.
0: Idi prachina kalam nundi kudanu rishula daggara nundi idi prarambhamaindi.
1: This particular yagna has its origin in the
0: rishula ashramamlo satvika swarupulainatundi jinkalanu nemellanu penchukotamu govulanu penchukotamu idi swartham parartham yokka nimittamai varu aanandanni anubhavinche nimittamai ee yokka bhuta ganamulanu premistu vacharu.
1: In the ancient days, in the ashrams, the great rishis used to foster and develop and protect the cows and the deers, both for satisfying their own requirements.
0: Mana prachina samskrutini puraskarinchukoni aanati vyaktulandaru kudanu ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్య పిండి పెట్టడమో ఇలాంటివంతకుడును ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్, పీపుల్ హావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్ హిల్స్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో ఏ పక్షులో ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమినెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫర్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: ఈనాటి కూడా అనేక మంది గృహములు యందు గోవులు కుక్కలు పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా నువ్వు పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్ ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
0: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
1: దిస్ పర్టికులర్ యజ్ఞా ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వి హావ్ పర్ఫార్మ్డ్ విచ్ వి హావ్ కమిటెడ్ వితౌట్ నోయింగ్.
0: ఇంకా మానవ యజ్ఞము,
1: the fourth one is manava yagna,
0: manushya yagnam antaru.
1: This is also called as manushya yagna.
0: Manamu poyi ragarinche samayamnandu kooragayalu tarige samayamnandu dari nadiche samayamnandu aneka pranulu nashistu unnai.
1: While walking, while cutting the vegetables, while lighting the fireplace etc., a number of living beings lose their lives.
0: Kanukane ee vidhamainatti yokka yagnamulu jaripi ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
1: ది గ్రేట్ పీపుల్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
0: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
1: The fifth one is Brahma Yajna. It is also called Rishi Yajna.
0: Jantu naam narajanma dullabhamu. Ee manava janmam chala dullabhamainatundi.
1: It is difficult to get this birth as a human being. Human
0: dullabho manava janmaha. Ee yokka manushya janmam chala dullabhamainatundi.
1: It is almost impossible or difficult to get the human birth.
0: Idi kevalamu janmantara sukritam chetanu భగవత్ కృపా కటాక్షము చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను ఉపనిషత్తులను ఇతిహాసములను నియమములను నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోడ్.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టి నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనినటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
1: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఈస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హి హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and birds.
0: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగు కూడా ఒక్క మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గమును నిరూపిస్తూ వచ్చారు.
1: Maharshis have laid down right royal paths in order to help man to sanctify his life and to justify his human birth.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Therefore it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
0: దీనితో పాటు
1: along with this
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: Man is ploughing the land in order to cultivate and
0: దుక్కి చేయుచున్నాడు.
1: He is making the land.
0: పంటలు పండిస్తున్నాడు.
1: He is cultivating the crop.
0: కలుపులు కోతలు తీస్తున్నాడు.
1: He is removing the weeds.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
1: Even while performing all this activity associated with agriculture, a number of
0: ధాన్యమును పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను కృషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: Rishi Yajna has to be performed in order to remove the sins which we would have committed while cultivating the land and raising the crops.
0: Kaluka manavudu nityamu tana teliyaka enniyo vidhamainatundi oka pranalanu manam nashimpa chestunnamu.
1: Not knowing what he is doing, man is responsible for killing a number of living beings in his day to day living.
0: ఈ జగత్తునందు అహింసా తత్వమును బోధించి అహింసా తత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
1: In this world, you do not come across even a single individual who really understands and performs.
0: అహింసా తత్వమును బోధించేటువంటి అధికారం కూడాను ఎవరికి లేదు.
1: No one has the right to preach ahimsa and non-violence.
0: Anaga
1: ahimsa here refers to non-injury.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: When man is killing so many living beings, what right does he have to preach non-injury?
0: మనము నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడాను అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: Even in our regular breathing, inhaling and exhaling, a number of small insects die.
0: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధన యందు కూడాను అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
1: In all the acts which you do in terms of pranayama and pratyahara also, a number of living beings lose their lives.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దేర్ లైఫ్.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
0: క్షణం కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
0: హింసలనే చేస్తున్నాము.
1: వీఆర్ కిల్లింగ్ లివింగ్ బీయింగ్స్
0: అయితే
1: బట్ దెన్
0: మనము తెలిసి మనము చేయకూడదు పాపము.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్.
0: తెలిసి ఒకరిని హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఏ పర్సన్ నోయింగ్.
0: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
0: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
1: దేర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యు పర్ఫార్మ్
0: తెలియక చేసేవి పాపములు కాదు.
1: Acts which are performed not
0: unknowingly, they are
1: not sins, they are only
0: mistakes. There
1: is room for excusing them.
0: కాని తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: But for acts which are performed knowingly, there is no remedy.
0: తప్పక అనుభవించే తీరవల్లో
1: one has to suffer the consequences of his
0: actions. కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: When man performs a number of actions in that particular forum, he has to suffer the consequences of all the
0: bad actions. ఎక్కడ మనం నాటుకుందామో అట్టి మొక్క గానే అట్టి వృక్షం గానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతును అనిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్, హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్?
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు ఎన్ని అయినను పాపకర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ actions you have performed, not leaving even one, the appropriate results of all these things Brahma will give and adorn you with a garland of the fruits of actions.
0: Kanukane manamu trimurti aradhana chesi manamu chesinatundi trikalamulu yokka papamulu kodanu pariharam gavinchukune nimittamai pratasanja madhyana sanja sayam sanja ani prata puja madhyana puja sayam puja aneetuntivi erpadutu vachayi.
1: In order to overcome all the sins which would have performed in different ways, the three types of sandhya, pratas sandhya, morning sandhya, and sandhya performed in the afternoon, sandhya performed in the evening, they have been prescribed. Similarly, the worship, morning worship, worship in the noon, and worship in the evening have been prescribed.
0: Suryudu tellavari brahma swarupudu.
1: Sun god may be described as Brahma in the morning.
0: Madhyana samayam nandu ee suryudu ishvara swarupudu.
1: The same sun god is Ishvara during the noon.
0: Sayankala samayam nandu ee suryude Vishnu swarupudu.
1: By evening the same sun god may be described as Vishnu.
0: Kanukane trisandhi endu kudanu trimurtulu yokka aaradhanaga jarigipothu untundadi.
1: That is why these three sandhyas have been prescribed as the worship of Trinity, three gods.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ and we are responsible for killing a number of things.
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కాని ఇంకే విధమైన వేదికలు కాని మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి
1: ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్
0: దేవతలను చింతించి
1: రిమెంబరింగ్ ద గాడ్స్
0: మన ఇంటి ఎందు ఉన్నటువంటివో లేక బయట ఉన్నటువంటి యొక్క ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి
1: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్ ఎ లిటిల్ ఫుడ్ టు
0: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి
1: వీ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బేగర్
0: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి
1: వీ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: అన్నదానము కన్న అధిక దానం వేది తల్లిదండ్రుల కన్న దైవమేది జగదీ తపము కన్న సత్యశీలం వేది దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధము కన్నా శత్రుత్వమేది రుణము కంటెను నరునకు రోగమేది ధరణి అపకీర్తి కంటెను మరణమేది సర్వదా కీర్తి కంటెను సంపదేది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ and anger is greatest form of sin, and taking a loan is something like a disease. Can there be a greater death than the ill fame or bad name? Can there be a greater merit than remembering the Lord?
0: Kanuka manava jeevitamu chala utkrishtamainatundi shreshthamainatundi.
1: Man's life is very sacred.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీ ఈజ్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
1: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్.
0: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు.
1: త్రూ మంత్రాస్ యూ కెనాట్ రిమూవ్ ది సిన్స్.
0: కర్మల చేతనే మనకు ఈ యొక్క పరిహారము ఎంతవరకు నేను జరుపుకోవచ్చును.
1: ఓన్లీ బై పర్ఫార్మింగ్ ది రైట్ యాక్షన్ యూ కెన్ రిమూవ్ ది సిన్స్ యూ హావ్ కమిటెడ్.
0: కనుకనే కర్తవ్య కర్మలను నివర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మీరు సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ యూ విల్ హావ్ టు అక్వైర్ ద రిక్వైర్డ్ కెపాసిటీ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: నిత్య జీవితంలో సత్యానందాన్ని మనం అనుభవించాలి.
1: ఇన్ డైలీ లైఫ్ యు షుడ్ ఎంజాయ్ ద ట్రూత్ అండ్ ద
0: కేవలం మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందము లౌకిక ఆనందములు.
1: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ జాయ్ దట్ యు ఆర్ ఎంజాయింగ్
0: క్షుద్రమైన ఆనందములు
1: ఇస్ ఓన్లీ మీన్ వన్
0: క్షణికమైన ఆనందములు.
1: ఇట్ ఇస్ ఎ టెంపరీ జాయ్
0: అనిత్యమైన ఆనందములు.
1: ఇట్ ఇస్ ఇంపర్మనెంట్ జాయ్
0: అసత్యమైన ఆనందములు.
1: ఇట్ ఇస్ అన్ట్రూ జాయ్.
0: ఈ ఆనందముల చేత మనము హృదయము ఏమాత్రము కూడా పరిశుద్ధం కానేరదు.
1: దిస్ కైండ్ ఆఫ్ జాయ్ కెన్ నెవర్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: కనుకనే చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ వర్షిప్ టు శివ వితౌట్ హావింగ్
0: శుద్ధి లేని ఆచారం అది ఎలా.
1: What is the use of doing acharas without the
0: pakam shuddhi leni pakamela.
1: What is the use of cooking food with vessels which are not pure.
0: Nee hrudayam aneetundi shuddhanga lenappudu nee enni karmalu acharinchi prayojanam emti.
1: What is the use of performing different actions if your heart is not
0: asalu karmalu acharinchitame chitta shuddhi nimittamu.
1: In fact performing actions itself is what
0: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu idi marinta ajnanamu.
1: It is rather ignorant to perform actions and pollute our own heart.
0: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
1: Today what is happening is we are
0: bodhinchavachchu shuddhi leni aacharam adi ela.
1: What is the use of doing acharas without the
0: pakam shuddhi leni pakamela.
1: What is the use of cooking food with vessels which are not pure?

0: ఉచ్చరించవచ్చు.
1: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్
0: బోధించవచ్చు.
1: వీఆర్ అటరింగ్ వేదాంత అండ్ వీఆర్ ప్రీచింగ్.
0: కానీ ఆచరించడం చాలా కష్టము.
1: బట్ ప్రాక్టీసింగ్ వేదాంత
0: ఆ కష్టమైనటువంటి ఆచరణనే మనం ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకోవాలి.
1: పర్సన్ హూ వర్క్స్ హీ గెట్
0: కష్టమునందే మనకు సుఖమున్నది, కానీ సుఖమునందు సుఖము లేదు. నసుఖార్ లభ్యతే సుఖం.
1: దెర్ ఈస్ జాయ్ ఇన్ అవర్ ఓన్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. వితౌట్ దాట్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ జాయ్.
0: కనుక మనము నిత్య జీవితం లోపల ఏ విధమైనటువంటి యొక్క వేదశాస్త్రం ఇతిహాస పురాణంలో మనకు తెలియకపోయినప్పటికీ మనకు తెలిసినంత వరకు కూడా భూతదయా పశ్చాత్తాపములు మన హృదయంలో అభివృద్ధిపరచుకోవాలి.
1: వీ మైట్ నాట్ బి నోయింగ్ వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఆల్ దాట్, బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ షుడ్ ఎగ్జిబిట్ కంపాషన్.
0: శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్, వెన్ హీ హస్ ది కెపాసిటీ
0: వరకు నువ్వు మనం దాన ధర్మములు చేయాలి.
1: యూ మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యువర్ ది కెపాసిటీ.
0: కనుక నీ ధనము కూడాను నలుగురు శత్రువులు ఉంటున్నారు.
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్త్ దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునికి ఈ ధనమును సద్వినియోగం గావించకుండా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈజ్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండవ వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పు లేక ట్యాక్స్ అని చెప్పు వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లైమెంట్ ఫర్ వెల్త్ ఈజ్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: The third claimant is a thief who may try to steal away whatever is left out.
0: Inka migili emaina untunte agni praveshinchi bhasmam chestundi.
1: Still if there is something left out, it is the fire which may destroy it.
0: Kanukane jeevitam unnanta lopalle manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gavinchukovali.
1: Therefore when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veel avutundi.
1: When you are alive knowingly with full intention you will have to do it.
0: Chaala mandi villu rastuntuntaru nenu chachina tarvata palana dharmam palana dharmam palana dharmam evudu chachina tarvata adi kuda chachundi.
1: Many people
0: ilantidi chesedi neevu bratikinatte nee hastamulato chesi aanandanni anubhavinchu.
1: Many people write a will in which they say how to dispose of the wealth that they have. When you are alive, through your own hands, by your own conscious effort,
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
0: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: యూ సీ వాట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ అండ్ పుట్ యువర్ నెక్స్ట్ ఫుట్ అండ్ ఆల్సో నోయింగ్ ఫుల్లీ.
0: కల్పనే పరమ భక్తుడైన త్యాగరాజు కూడాను తెలిసి రామ చింతన చేయవే.
1: Tyagaraja also has described that, oh mind, you go on repeating the name of the Lord knowing
0: you telisi bhagavantunu chinta chey manasa.
1: Oh mind, after knowing well,
0: yedo teliyakunda ajnana dutilo neevu smarinchadaniki prayatninchaddu.
1: Don't repeat the name in the state of ignorance knowing fully.
0: Atanu sarvajnudu sarvavyapakudu sarvashaktimayudu aneetvanti okka vishayanni gurtinchukoni prayatninchannadu.
1: Remember that he is omniscient, omnipresent and omnipotent, knowing fully well, remembering these facts.
0: Kani naati bhaktulu sarvagnudu sarvavyapakudu sarvashaktimayudu chakkaga varnistaru kani panullopala pravesha pettetappudiki tussu bussani bayilderutuntadi.
1: But devotees of today, they go on describing God as omnipresent, omnipotent and omniscient, but their actions belie these things.
0: Ee naati mana yokka pravartanalanni kudanu పూజారికి మాత్రమే ఒక హద్దుగా ఉంటుండాలి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజా రూమ్ అండ్ ది
0: ఈ పూజా రూమ్ లో ఉండినంత సేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: సో లాంగ్ యాజ్ యుర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ పీస్.
0: భగవంతుని చాలా ప్రాప్తిస్తూ ఉంటారు.
1: యూ విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద
0: ఆ గది దాటి యువతలు అడుగు పెట్టినా ఇంకా పని వారిపైన వారిపైన వీరిపైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
1: ద మోమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది ష్రైన్ రూమ్ యూ బికమ్ అజిటేటెడ్ అండ్ గో ఆన్ షౌటింగ్ ఆర్ ఎవ్రీ వన్ దట్ యూ కమ్.
0: ఇది కాదు మన నిజమైనటువంటి యోగము, ఇది కాదు మన నిజమైనటువంటి ధ్యానము, ఇది

0: కాదు మన నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఈజ్ నాట్ ట్రూ యోగ, ట్రూ ధ్యాన ఆర్ ట్రూ డివోషన్.
0: సతతం యోగిన, నిరంతరము కూడాను శాంతితో, ప్రేమతో, సత్యముతో జీవితాన్ని అంకితం గావించాలి.
1: వన్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగా కంటిన్యూస్లీ, అండ్ కంటిన్యూస్లీ వన్ షుడ్ ప్రాక్టీస్ లవ్ అండ్ డివోషన్.
0: భగవంతుని ముందు అనేక భరతనాట్యాలు ఆడుతుంటారు.
1: బిఫోర్ గాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
0: ఈ వినయ విధేయతలు అనేటువంటిది కేవలము ఆషాఢభూతిని వేషాలుగా కనిపిస్తుంటాయి.
1: ద ఒబీడియన్స్ అండ్ ద హ్యూమిలిటీ ఎగ్జిబిటెడ్ ఆర్ ఓన్లీ
0: కొంచెం మరుగుపోయినా ఇంకా సాక్షాత్ దుర్వాసులో, విశిష్టులో, అంబరీషులో, ఇంకే విధమైనటువంటి మార్గాల్లో అవలంబిస్తుంటారు.
1: బిఫోర్ గాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ షోన్ యాజ్ అన్ ఎగ్జిబిషన్.
0: ఈ విధంగా మారటం అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు మంచిది కాదు.
1: వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ సైట్ యూ బికమ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్. అండ్
0: సమయమును పురస్కరించుకొని కొన్ని పదములు మార్చుకోవచ్చును.
1: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ యూ మే చేంజ్ యువర్ టోన్ అండ్ వర్డ్స్ యూ.
0: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
1: బట్ యుడ్ నెవర్ చేంజ్ యువర్ హార్ట్.
0: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయం అనే చెప్పవచ్చు.
1: ది హార్ట్ ఆఫ్ సచ్ పీపుల్ హూ గోన్ చేంజింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ దే ఆర్ డెమోనిక్ హార్ట్స్.
0: కనుక మనము చూచుటకు మానవుల వలె ఉంటుండి మన ప్రవర్తన రాక్షస ప్రవర్తనలుగా ఉంటుంటే ఇంక దైవత్వం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: ఫార్ అపియరెన్స్ ఇఫ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్, బై యాక్షన్స్ ఇఫ్ యు ఆర్ డెమన్స్, హౌ కెన్ యూ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్?
0: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు కనిపించడం లేదు.
1: ద హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎనీ స్మాల్.
0: అనేక సాధకులంతా కూడా భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
1: ఏ నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ సే దట్ దే ఆర్ సర్చింగ్ ఫర్ గాడ్.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటం?
1: వెన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్?
0: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
1: బికాస్ హీఈస్ నాట్ ఏ డివోటీ హీఈస్ మేకింగ్.
0: నిజమైన భక్తుడైతే వెతకనక్కర్లేదు.
1: ఫర్ ఏ ట్రూ డివోటీ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ సర్చింగ్.
0: సర్వత పాణిపాదం తర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి. సర్వత్రా తానే ఉంటున్నాడు.
1: ఫర్ ఏ ట్రూ డివోటీ హీ ఫైండ్స్ గాడ్ ఎవ్రీవేర్.
0: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: టుడే డివోటీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: ఇన్ఫాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్ ఎ ట్రూ డివోటీ.
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: హీ ఈజ్ సర్చింగ్ టు ఫైండ్ అవుట్.
0: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: ద రీజన్ ఫర్ హిస్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ డివోటీ ఈజ్ వేర్ ఎవర్ యూ సీ యూ డోంట్ గెట్ ఎ ట్రూ డివోటీ అట్ ఆల్.
0: ఈనాటి మన భక్తి అంతా కూడా రివర్స్.
1: ద టైప్ ఆఫ్ డివోషన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ ఇన్ ద రివర్స్.
0: భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
1: టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ డివోటీ.
0: కనుక మనము భగవంతుడు మనల్ని వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
1: టుడే వాట్ విల్ హ్యావ్ టు జస్ట్ డూ ఈజ్ we have to just get the capacity to get the grace of God.
0: Kalukane karmaacharana dwara kaayamunu saarthakam chesukoni kaalamunu pavitramu gaavinchukoni divyatvani anubhavinchi pavitratalo manam leenamai povali.
1: Through the body perform actions of dharma, justify your own existence and make your life sacred and reach the goal.
0: Mana hrudayamu okkate.
1: Our heart is only one.
0: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
1: అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: ఒక్కతూరి ఒక్కరు, మరొకతూరి మరొకరు, మరొకతూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ వన్ డే వన్ పర్టికులర్ పర్సన్ ఇంటూ అవర్ హార్ట్.
0: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ట్రూ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ డివోటీ.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు, అన్ని కాలములు ఎందుకు కూడాను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రబుల్, ఇన్ ద సారో, ఇన్ ద జాయ్, ఇన్ ద డిఫికల్టీస్, ఇన్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్.
0: పది మంది పొగిడితే మనము 50 పౌండ్లు ఉండేటువంటి వాడు 100 పౌండ్లుగా మనం పెరిగిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ ప్రైజెస్ అస్ వీ ఇన్క్రీజ్ ఆల్మోస్ట్ 100%.
0: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ అస్, సెన్సర్స్ అస్, వీ ష్రింక్.
0: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: శరీరము ఒక బలహీనత.
1: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: టు గెట్ ఇలేటెడ్ ఈజ్ ఎ సెన్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్
0: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎయిదర్ ఆఫ్ దెమ్.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
1: ఐ హావ్ హెల్డ్ ది ఫీట్ వాట్ ఎవర్ డెసిషన్ ఐ హావ్ టేకన్ లెట్ మీ నాట్ గివ్ ఇట్ అప్ వాట్ ఎవర్ మై
0: కోరినదేదియో కోరనే కోరితివి కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: వాట్ ఎవర్ ఐ హావ్ డిసైడెడ్ టు ఆస్క్ ఐ హావ్ ఆస్క్డ్ అంటిల్ ఐ గెట్ మై డిజైర్ ఫుల్ఫిల్డ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి అడిగిన జిడ్డు దాకా విడవకుండు.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: Talachina dediyo talachane talachitivi talapu teeradaka povakundu.
1: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
0: Moru padaleka thanaina prova valiyu.
1: Not being able to bear with us, he has to yield.
0: Vadalu teliyaka neevaina adugu valiyu.
1: Not forgetting your own self, you should go on asking.
0: Antiye kaani తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
1: బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ డివోటీ టు గో అవే జస్ట్ లైక్ దాట్.
0: ఇది భక్తుని యొక్క లక్షణాలు.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇట్టి లక్షణాలను మనం అభివృద్ధి పరచుకొని మన ఎందు చేరినటువంటి అవలక్షణాలను దూరం చేసి ఈ నిత్యానందమును ఈ యొక్క బ్రహ్మానందమును ఆత్మానందమును అనుభవించి దేశమునందు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యూ హ్యావ్ టు డెవలప్ దీస్ క్వాలిటీస్ అండ్ ఫాస్టర్ దీస్ క్వాలిటీస్ అండ్ యూ హ్యావ్ టు బికమ్ డిస్టెంట్ ఫార్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ యూ షుడ్ ఎంజాయ్ నిత్యానంద బ్రహ్మానంద అండ్ ఆల్ దాట్ అండ్ దస్ ఐ బ్రింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: Isukalo Varsha Dhala Jala Dharulu Inki Povu Isukalo Varsha Jala Dharulu Inki Povu మధురమై నిల్చు రేగడి మసకలోన అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema swaruplaina vidyarthulara.
0: Students, embodiments of love.
1: మానవత్వం ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: When once iron is in the company of mud, it gets rusted.
1: కానీ అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది మెత్తదిగా మారుతుంది.
0: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly, red hot.
1: Dust galito cherite gaganam varaku egurutundi.
0: The dust in the company of air will go up to the sky.
1: Kani neetito cherite lotu gunta varaku digutundi.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: Paiki egurutaku rekkalu levu dust ku.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: It's only the effect of company that makes it go up or go down.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైన ఆధారపడి ఉంటుంటాది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యములో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: దేర్ఫోర్ వన్ షుడ్ జాయిన్ గుడ్ కంపెనీ అండ్ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
1: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
1: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
1: మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself.
1: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: For everything, thought is the main cause.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
0: The thoughts should be pure, sacred, and they should be proper.
1: కాని లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయస్సును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: But one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: Iron in the company of dust gets rust.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: Iron which is rusted bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: When it bursts, it must be tested.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: When you test it, it will have rest.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: Is the rest that is high level.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొట్ట తుడిచివేయాలి.
0: Therefore, we should wipe out all the dust.
1: ఈ డస్ట్,
0: what is this dust?
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతని ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
1: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: కనుక మనము కాలం తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: డజంట్ మ్యాటర్, టేక్ టైమ్, ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కాని మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: When we are in good position, when times are favorable, all will gather round you.
1: కాని మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, ఈయన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్లు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: చెరువునందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహం అనగా కష్టముల యందు, సుఖముల యందు, నష్టముల యందు, ఆదాయముల యందు, అన్నింటి యందు కూడా మనకు తోడు నీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
1: కేవలం హలో అంటే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
0: It's a mistake if you join anyone by merely hello.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
1: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: You must also know the company of your friend also.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
0: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: If he says hello, say goodbye.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
1: ఏ నిమిషంలో విడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
1: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: At this age, character is very important.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: Without character, it is just a living.
1: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
1: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
1: అనగా మనసు చెలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
1: ప్రతి దానికి కూడా గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడిని ముఖమే చూడకూడదు.
0: If everything oscillates like the pendulum, you should never look at his face.
1: What a very bad boy.
0: He is a very bad boy.
1: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately, you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహాగట్టిగా ఉంటుంటాది.
0: ఇట్స్ సో స్ట్రాంగ్,
1: కఠినంగా ఉంటుంటాది,
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
0: When it is in the company of fire,
1: కొంచెం
0: it shines.
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడా చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
1: it shines. The
0: moment dust is off, it remains pure.
1: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
1: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made into
1: any. Round ga cheskochunu oka semicircle ga cheskochunu inko circle ga cheskochunu enni rakanga alagaina aa inumu tayar cheskochunu.
0: You can mold it, fashion it in the way you like, semicircle or full circle.
1: Kanuka nee aapadalaku నీ యొక్క దుఃఖములకు నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
0: Therefore there is every scope to change it according to your situations, the difficulties and the anxiety.
1: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యము దూరమైనప్పుడే,
0: when the dirt is free,
1: ఈ మాలిన్యము ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
1: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటము.
0: Removing all the dirt and keeping up its quality.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: All the material that we partake is natural in its creation.
1: తింటున్నాము,
0: we eat rice,
1: వేడలు తింటున్నాము,
0: we eat dog,
1: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
0: we eat all sorts of material.
1: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
0: We don't eat as they are available.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: యూ ఫైండ్ ద ప్యాడీ గ్రోయింగ్
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: వీ రిమూవ్ ది గ్రాస్,
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్,
1: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
1: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్,
1: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కానీ బంగారు కానీ వజ్రం కానీ కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈస్.
1: గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాది.
0: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్.
1: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
0: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
1: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకును పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
0: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి purified, it means processed in fire.
1: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు.
0: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
1: ఇది బట్టగా ఉంది,
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
0: ప్రయర్ టు దాట్
1: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హెస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హెస్ టు షేప్.
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్, యూటిలైజ్.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
1: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
1: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదు.
0: You may read a lot without culture, you cannot call it education.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: One may have very high education, but a mean man will never give up his quality.
1: తరచి చదువు చదువాం తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువులు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాము ఈ చదువును?
0: బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ కంటిన్యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
1: జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
0: వైల్ క్యారింగ్ అవుట్ అవర్ డైలీ లైఫ్ వీ షుడ్ ఆల్సో వర్క్ అవుట్ టు అచీవ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: వీ మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఇస్ నాట్ ద పర్పస్.
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
1: ప్రతి మానవుడు కూడా ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవి తత్వము.
0: దర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో.
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువర్ని అయిపోయినానే అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ హైలీ ఎగోయిస్టిక్.
1: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
0: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోని ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింక్స్ ఇన్ వన్ వే.
1: దీనిని వేదాంత పరిభాషలో ఉంది, మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం అన్నది.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: The proper study of mankind is man.
1: కనుకనే అట్టి వాడు మనుషుడిగా మారాలి.
0: Such one is a true man.
1: ఎప్పుడు చూసినా కానీ అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: We are not thinking even.
1: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not recognizing the power of the thoughts of the other person.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: Boy is a small example.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: Even dogs would be able to detect the thoughts of man.
1: కానీ తన థాట్స్ తానే కనిపించటం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఈజ్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు, అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఏ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఏ డాగ్.
1: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఏ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధన కంటే మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
1: తపములు చేయటము, జపములు చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: న తపాంసి న తీర్థానాం న శాస్త్ర న జపానహి సంసార సాగరోత్తారే సజ్జన సేవన వినా. సజ్జనుడి సేవలు చేయాలి.
0: సర్వీ
1: తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ యు ఫైండ్ యువర్ పేరెంట్స్.
1: వీరిని గౌరవించు,
0: రెస్పెక్ట్ దెమ్.
1: వీరికి సేవించు,
0: సర్వ్.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
0: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
0: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
1: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు.
0: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం. అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
0: దేర్ఫోర్ ఇట్స్ ప్రాపర్ ఫీలింగ్స్, యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
0: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: ఏదైన గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హెస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
1: అయితే అందరికీ నమస్కరించు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అందరికీ నమస్కరించు, తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఇతరుని కూడా మనం తిరస్కరించుకోవాలి.
0: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
1: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు,
0: so long you are a student,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
0: Don't bother about other matters.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
0: Here we find students, boys and girls.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
0: Boys should remain as boys.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
0: If boys have got any sort of connection with girls,
1: student ga undinappudu nee ee vidhamaina pedamargam pattitamante nee kukkal kante heenamaipothavu.
0: As a student, if you follow this wrong path, having kind of friends with girls, you're worse than a dog. Your parents also will not accept this.
1: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హ్యావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
1: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
0: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
1: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
0: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
0: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్?
1: చేతులారంగ శివుని పూజించరేని.
0: If we don't worship God with both hands,
1: noru navanga harikeerti nuduvadeni.
0: If we don't sing the glory of Lord with full throat,
1: daya satyambu lonata talupadeni.
0: If we don't have compassion and truth
1: within, kaluganeetiki tallula kadupu chetu.
0: Why should they be born at all to their mother?
1: Enduku talli garbhanni nuppu pettadaniki?
0: Why should they be born at all to the mother to suffer? What for?
1: సరియైన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
0: We should have perfect good character.
1: అది మన యొక్క చదువుకు సరైనటువంటి అంతరార్థము.
0: That is the significance of our education.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
0: Books are full of education knowledge.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
0: The head is full of mud.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: పుస్తకంలో ఉంటుందా చదువు అంతా?
0: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
1: హెడ్ లో ఉంటుంది మట్టి అంతా.
0: బట్ మట్ ఈస్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
0: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు.
0: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రిమూవ్ ది మట్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
0: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మ్యాటర్,
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగున.
0: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: ఇన్ ది టంబ్లర్ దిస్ వాటర్.
1: ఇంట్లో మనం పాలు పోయాలంటే ఎట్ల పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మ్యాటర్,
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగున.
0: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: ఇన్ ది టంబ్లర్ దిస్ వాటర్.
1: ఇంట్లో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
0: ఇఫ్ యూ వాంట్ ఫోర్
1: వాటర్ పాలు పోయాలి.
0: డోంట్ రిమూవ్ వాటర్.
1: తిరిగి పాలు పోయాలి.
0: అండ్ దెన్ ఫిల్ ఇట్ అప్ విత్.
1: అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు బ్రష్లు పట్టిపోతాయి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫోర్ మిల్క్ దేర్ బోత్ విల్ బి స్పాయిల్డ్.
1: కనుకనే మన హృదయం లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
0: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
1: అలాంటి
0: blissful.
1: తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంకా దుష్టుడు మరొకరు లేడు.
0: If you cheat your parents, you are the worst of the worst fellows.
1: ఈ చదువు చదివి కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఇదంతా కేవలం ఈ చదువు చదివే బదులు ఇంటింటి బిచ్చబెత్తచ్చు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వీ బెగ్ హౌస్ టు హౌస్.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: గుణము లేని సుతుడు,
0: ద సన్ వితౌట్ క్యారెక్టర్.
1: గురు లేని విద్యలు,
0: అండ్ ఎడ్యుకేషన్
1: నీతి లేని జాతి నిష్ఫలంబు,
0: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్ యూస్లెస్.
1: శాంతి లేని జీవి,
0: ద లైఫ్ వితౌట్ పీస్.
1: శశి లేని నిశ్చిరాత్రి,
0: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
1: ఇది ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కనుకనే మొట్టమొదట
0: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ దిస్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి ఒక నాయకులుగా అభివృద్ది కావాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరైనటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
0: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టైపోతుంది.
0: As a plant, if it's bent, the whole tree would be bent.
1: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
0: Students are a foundation to the country.
1: జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
0: For this mansion of life, the student is the foundation.
1: బ్రహ్మచర్యం.
0: That is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాదిపైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాను.
0: On this foundation of celibacy, the householder.
1: దాని పైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాను.
0: ఓవర్ దట్ వానప్రస్థ.
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపైన సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
0: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
0: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
0: Celibacy, the foundation should be strong.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూడిపోతాయి.
0: విల్ కొలాప్స్ టోటల్లీ.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
0: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది.
0: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్స్ సెక్రెట్.
1: గోల్డెన్ ఏజ్.
0: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
0: Should be pure.
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
0: సో ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
0: Your heart is a very big tank.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
0: If the tank, the heart should be filled with love.
1: Full of love. అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
0: All senses are taps.
1: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
0: So you will draw good water out of every pure water.
1: తీయని వాటరే వస్తుంది.
0: స్వీట్ వాటర్ యుల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
0: యాజ్ ఈస్ ద ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈజ్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
0: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
0: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ ది యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ వేవ్ స్టార్టింగ్.
1: ఎంతవరకు పోతుంది బావి, ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
0: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో? ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
0: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్ కే వెళ్తాయి.
0: Naturally, everything will tell upon your senses. Your eyes will be after bad looks. The legs will take you to wrong
1: spots. పాదం మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
0: From top to toe, such thoughts will percolate, spread over.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
0: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
0: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
0: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
1: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
0: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
1: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
0: నేచురల్లీ ఎవ్రీథింగ్ విల్ టెల్ అపాన్ యువర్ సెన్సెస్. Your eyes will be after bad looks. The legs will take you to wrong spots.
1: పాదం మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాక్టీస్.

0: ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
1: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ.
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
1: హార్ట్ ఈజ్ స్పిరిట్.
0: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
1: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
1: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ ఇన్ ప్యూర్.
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
1: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్.
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
1: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
0: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
1: తమిళనాడు
0: ఆయన చెప్పేటువంటి వాడు,
1: యూస్ టు సే
0: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే ఉందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నిన్ను నేను పూజ చేస్తున్నాను.
1: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
0: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: హ్యూమన్ లైఫ్
0: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: ఐ బ్రాట్ సచ్.
0: దీన్ని నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
1: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
0: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
1: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
0: కడలి కుళితోరు ముత్తడితేని కైనడువ

0: ಬಾರಿ ಕಡಲಿ ಕುಳಿತೊಳು ಮುತ್ತಡಿತೇನೆ ಕೈ ನಡುವ ವಿಡುವಾಯೋ. ಸಮುದ್ರಂ ಲೋಪಲ ನೀನು ಎಂತೋ ಮುನಿಗಿ ಅಟ್ಟಡುಗುನಕು ಪೋಯಿ ಈ ಮುಚ್ಚಮನೆಟುವಂಟಿ ದಾನ್ನ ತೀರ್ಚುಕುನ್ನಾನು ಸ್ವಾಮಿ.
1: ಸ್ವಾಮಿ, ಐ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಪರ್ಲ್ ಗೆಟಿಂಗ್ ಇನ್ ಟು ದ ಬಾಟಮ್ ದ ಡೆಪ್ತ್ ಆಫ್ ದಿ ಓಷನ್.
0: ಇದೇ ನಾ ಮುಚ್ಚಮನೆಟುವಂಟಿ ಜೀವಿತಮು.
1: ದಿಸ್ ಲೈಫ್ ದೀನಿ
0: ನಾ ಚೈ ನುಂಚಿ ತಿರುಗಿ ಜಾರಿ ಈ ಯೊಕ್ಕ ಸಮುದ್ರಂಲೋ ಪಡಿಪೋಕುಂಡ ಚೂಸ್ಕೋ.
1: ಐ ಡೋಂಟ್ ಅಲವ್ ಇಟ್ ಟು ಡ್ರಾಪ್ ಡೌನ್.
0: ಅದಿ ಪಡಿಪೋಯನಾ ಗತಿಯಲ್ಲೇ ಗಿರಿಧಾರಿ. ಇಂಕ ನಾಕು ಗತಿಯೇ ಲೇದು ಗಿರಿಧಾರಿ.
1: ವೆನ್ ಒನ್ಸ್ ದಿಸ್ ಪ್ರೆಷಸ್ ಪರ್ಲ್ ಆಫ್ ಲೈಫ್ ಇಸ್ ಡ್ರಾಪ್ಡ್, ವೆಲ್ ಐ ಹ್ಯಾವ್ ನೋ ಅದರ್ ಥಿಂಗ್ ಟು ಲುಕ್ ಅಟ್.
0: ಕನಕ ಮನಂ ತೆಚ್ಚುಕುನ್ನಾಂ ಈ ಮಾನವತ್ವಂ ಅನ್ನೇಟುವಂಟಿ ಜೀವಿತಾನ್ನಿ.
1: ವಿ ಹ್ಯಾವ್ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಹ್ಯೂಮನ್ ಲೈಫ್.
0: ಎನ್ನಿ ಜನ್ಮಲ ಫಲಂ ಅನ್ನೇಟುವಂಟಿ ದಾನ್ನು ಅಂದಿಚ್ಚಿ ಈ ಯೊಕ್ಕ ಜೀವಿತಂ ಅನ್ನೇಟು ದಾನ್ನಿ ಕೊನುಕ್ಕುನ್ನಾಂ.
1: ಇಟ್ ಈಸ್ ದ ಮೆರಿಟ್ ಆಫ್ ಸೆವರಲ್ ಪಾಸ್ಟ್ ಲೈವ್ಸ್.
0: ಈ ಮಾನವತ್ವಾನ್ನಿ ಮನ ಪೆಡಮಾರ್ಗಂ ಪಟ್ಟುಕೊಂಡ ಚುಚ್ಚುಕೋವಾಲಿ.
1: ವಿ ಶುಡ್ ಸೀ ದಟ್ ಇಟ್ ನೆವರ್ ಗೋ ಇನ್ ದ ರಾಂಗ್ ಡೈರೆಕ್ಷನ್. Human being should die as a human.
0: పశువుగా చాకూడదు.
1: He should not die as an animal.
0: అదియే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
1: It is enough if he leads the life of a human being.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: This is the first lesson the students
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: In the outer world you find various tendencies and temperament.
0: కరకు వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: Don't be bothered about their
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: Let us foster take care of our goodness.
0: కరకని నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: Even if there is slightest of the mistake, consider it very big.
0: అంతేకాని పరలో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: But don't exaggerate mistakes of others.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

வச்சு நடத்த. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణ

0: people aspire for exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jagatilo Pavarulu Modalukoni Paramahamsa Varaku Kuti Peda Modalukoni Kotisaranu Varaku తనంతాను పరిచయం చేసుకున్న సమయంలో నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఫ్రమ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ టు ద లెవెల్ ఆఫ్ ద రియలైజ్డ్ సోల్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్ ఎవ్రీవన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: పచ్చి పచ్చి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి, కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించుకుంటున్నాను.
0: బర్డ్స్ అండ్ బీస్ట్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ endowed, gifted with this expression by word, they too would have used this I to introduce themselves.
1: Nenu aneetvanti tattvamu idi upanishad vakyamu.
0: This I is upanishadic in its origin.
1: Nenu aneetvanti padamu aadhyatmika samskruti yandu pradhana padamu.
0: This I is an important word in spiritual literature.
1: Nenu ane padamu samanyamainatuvanti padam kadu.
0: This word I is not an ordinary one.
1: Aham brahmasmi idi upanishad vakyamu.
0: The declaration of Upanishad is aham brahmasmi.
1: Brahmaku purvame aham aneetuvanti nenu ప్రారంభమైంది.
0: ప్రయర్ టు బ్రహ్మన్ దిస్ అహం స్టార్టెడ్.
1: అహం బ్రహ్మాస్ అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుంటుంది.
0: అహం అండ్ ఐ ద బ్రహ్మన్ ద డివైన్ కమ్స్ నెక్స్ట్.
1: జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కానీ అవి వారు కాదు.
0: Incarnations like Rama and Krishna, they were named so, christened so, not born with the name.
1: వారికి సరియైనటువంటి పేదము సత్యమైన పేరు నిత్యమైన పేరు అహం అహం అహం.
0: The true name in reality is aham I.
1: నేను నేను నేను అనే పదమే మొట్టమొదటి పేరు భగవంతునకు.
0: The first name of the divine is this I, నేను.
1: మిగిలిన పేర్లన్నీ కూడాను వారి ఆనందమునకై వారి సంతృప్తనకై ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునకై పెట్టుకున్న పేర్లే, కాని నిజమైన పేరు అహం అహం.
0: ద రెస్ట్ ఆఫ్ ద నేమ్స్ గివెన్ టు అస్ ఆర్ ఫర్ వరల్డ్లీ యూటిలిటీ, వరల్డ్లీ వాల్యూ అండ్ ఫర్ అవర్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: కేవలము మనస్సు యొక్క వికారం చేతనే ఈ భ్రాంతులను మనము అభివృద్ధి గావించుకుంటున్నాం.
0: ద ఇల్యూజన్స్ ఆర్ డ్యూ టు అవర్ మెంటల్ పర్వర్షన్స్.
1: మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ విదౌట్ ఎనీ బెండ్.
1: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
0: We can straighten a tree without any bend anywhere.
1: Trippavachu idi tinnaganu.
0: We can straighten it.
1: Manasu trippagalara mari vampu lekunda.
0: Can you straighten your mind without any bent?
1: అసాధ్యము.
0: ఇట్స్ ఇంపాసిబుల్.
1: కనుక మనసును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము.
0: ది ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్ ఈజ్ టు స్ట్రైట్ అవర్ మైండ్ టు సెట్ ఇట్ రైట్ అండ్ ప్రాపర్.
1: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ అండర్టేక్ సెవెరల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్.
1: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములు కమిటై తృప్తిని అందించినవి.
0: ఆల్ ది స్పిరిచువల్ పార్ట్స్ విల్ గివ్ అస్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్.
1: కానీ నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రియల్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ బై యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: భగవత్తత్వాన్ని గుర్తించుకునలేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధన సలుపుతున్నారు.
0: మెనీ హూ కెనాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డివినిటీ గివ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు గాడ్.
1: బ్రహ్మాండం అంతటా ప్రబలచుండెడి తనకు ఆలయంబున మర్చ నలవయగునా.
0: ద గాడ్ ఈజ్ యూనివర్సల్ ఆల్ పర్వేడింగ్. కెన్ యూ లిమిట్ హిమ్ ఇన్ ఎ టెంపుల్?
1: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు ప్రమిద దీపమునే వారు పట్టగలరు.
0: When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him?
1: అజహరాదులకైన అందని తనకును ఏ రూపు నివుగన ఎవరి తరము.
0: When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him?
1: సర్వ జలములయందు సంచరించేది తనకు సరైన పేరు సాధ్యమగునా.
0: When God dwells in all of the beings, what name can you give him?
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చబోజ్యము తనకు పెట్టదగునా.
0: When the entire universe lies there in his belly, can you feed him with any food?
1: వసుదయ్యుచున్నది రామకృష్ణ యనుచు.
0: We just give them the names Rama and Krishna.
1: ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ జగత్తునందు ఈ విధమైన పేర్లు పెట్టుకుని భగవంతుని ఆరాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టెంపరీ అండ్ ఎఫీమరల్ వీ వర్షిప్ గాడ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క పేరు నిత్య సత్యమైనటువంటి పేరు అహం అహం.
0: ద నేమ్ in reality which is eternal is aham.
1: Nenu aneetundi padame prathama peru.
0: Nenu I is the first name of God.
1: Anduvalni nalugu upanishadulu kudanu aham brahmasmi.
0: And hence upanishad declared I am God.
1: Prajnanam brahma.
0: I am prajnana.
1: Aham atma brahma.
0: I am the soul, the brahman.
1: Tatvam asi.
0: తత్వమసి దట్ ద వాట్
1: వేదమునందు మహావాక్యములుగా ప్రకటించవచ్చింది.
0: దీస్ ఆర్ ది మెయిన్ డిక్టా ఆఫ్ వేద.
1: కనుక వేదవాక్యం కూడాను ఏకోహం బహుశ్యాం.
0: ద డిక్లరేషన్ ఆఫ్ వేద ఈజ్ వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ద వేద ఆల్సో డిక్లేర్డ్ ద వన్ రియాలిటీ ఈజ్ ఇంటర్ప్రెటెడ్ ఒక్కటే ఎక్స్పీరియన్స్ ఏకం. Reality is the only one.
1: ఆ ఒక్కటే అహం.
0: That ultimate reality is అహం.
1: ఈ అహంకు అనేక విధమైనటువంటి రూపనామములు కల్పించి మానవుడు తృప్తి పొందుతున్నాడు.
0: Different names and forms have been attributed to the divine for worship.
1: కనుక మానవుని తృప్తి నిమిత్తమై ఈ మనస్సు అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది.
0: It is only to confer satisfaction to the human beings, we can understand it's all the game of the mind.
1: ఎవరి తరము కాదు.
0: It is impossible for anybody to set the mind right.
1: చీమలో దోమలో అన్ని ప్రదేశములపైన వాలుతుంటాయి, కానీ అగ్నిపైన మాత్రం వాలవు.
0: The ants and mosquitoes fall on every object but never on the fire.
1: అదే విధంగానే ఈ మనస్సు సర్వత్రా సంచరిస్తుంది.
0: mind moves about all over.
1: Sarva vishayamulanu aakarshistundi.
0: It attracts all material objects.
1: Kani daivam vaipunu matramu idi manasu nilavadu.
0: But mind will never be directed towards God.
1: ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిల్చునో అట్టి మనసే నిజమైనటువంటి మనసు.
0: యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ద ట్రూ మైండ్ ఇఫ్ ఇట్ రిమైన్స్ స్టడీ ఇన్ గాడ్.
1: కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
0: ద మెయిన్ స్పిరిచువల్ పాత్ ఇట్స్ అబ్జెక్టివ్ లైస్ ఇన్ keeping our mind steady in God, selflessly, pure and unsullied.
1: కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
0: We follow spiritual paths to control our mind.
1: నవవిధ మార్గములు యందు కూడాను మనసు అర్పితమే ప్రధానమైన లక్ష్యము.
0: In all the 9 paths of devotion, the surrender of the mind is important.
1: నవవిధ మార్గములు యందు ఈ మనసు యొక్క నిగ్రహమే ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: కంట్రోల్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ద చీఫ్ ఎయిమ్ ఇన్ ఆల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిజనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: ఆ నివేదన కావాలి.
0: That surrender is necessary.
1: Manasanaga kevalamu pratyekamainatvanti oka sankalpamulo moota kaadu.
0: Mind is not merely a bundle of thoughts.
1: Idi prakrutamainatvanti oka dharmamu.
0: It is worldly.
1: Idi emiti eniga vastram antaru meeru.
0: If you ask what it is, it you will say it's a piece of cloth.
1: Kaani this is not a piece of cloth, this is thread.
0: It is not piece of cloth, it's bundle of threads.
1: This is not thread, this is cotton.
0: There are not threads either, it's cotton.
1: Cotton nunchi thread kavatamu, thread nunchi vastram kavatam.
0: Cotton is made into threads and threads are interwoven.
1: Adhe vidhangane you are not one person.
0: Likewise you are not one person.
1: But three. The one you think you are, physical body.
0: The one you think you are is the physical body.
1: The one others think you are, mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atma.
0: The one you really are, that is Atma.
1: Adiye I.
0: That is I.
1: Adiye Brahmamu.
0: That is Brahman.
1: Adiye Daivamu.
0: That is God.
1: Kanukane Daivamunaku etti peru kuda ledu.
0: God has no particular name.
1: Nirgudam, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Suddha Buddha Mukta Nirmala Swarupinam.
0: Divinity is attributeless, formless, pure, unsullied, immortal, ever effulgent, ever brilliant.
1: ఏదో ఒక ఆకారముగా కల్పించుకొని మానవుడు తృప్తి నిందుతున్నాడు.
0: We derive satisfaction by assuming a form to God.
1: కట్టకడబడికి సర్వరూపములు కూడాను ఏకం కావాలి.
0: Finally, we should reach the state of formlessness.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటిని అనేకంగా వర్ణిస్తూ వచ్చారు.
0: సో స్కాలర్స్ డిస్క్రైబ్డ్ నరేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ద సేమ్ రియాలిటీ విచ్ ఇస్ వన్.
1: కేరళ యందు,
0: ఇన్ కేరళ,
1: బలి చక్రవర్తి,
0: ఎంపరర్ బలి,
1: వామనమూర్తికి,
0: టు వామన,
1: మూడు అడుగులు దానం అడిగిన చేయటం వచ్చింది.
0: హూ గేవ్ ఇన్ చారిటీ ద 3-foot స్టెప్స్.
1: బలి చక్రవర్తి గొప్ప రాజు.
0: Bali is a great emperor.
1: Mahatyagi.
0: He is the one who sacrificed.
1: Parama bhaktudu.
0: An ardent devotee.
1: Alanti parama bhaktudu ainatvanti deeniki Vamanamurti chinna vaadu ayi vachadu.
0: Vamana asked for a simple thing from this emperor Bali.
1: Ee chinna roopamunu enduku dharinchadu Vamanudu?
0: Vamana, why should he come in that war form?
1: Bichchamadigeetvanti vaadu chinna vaade kaani pedda vaadu kaadu.
0: The one who asks is small, he cannot be great.
1: Kalukune Bali Chakravarti goppa maharaju.
0: Bali is a mighty emperor.
1: Chakravarti degariki bichchamadukodaniki vachinappudu Narayana Murthy kudanu chinna vaadayyadu.
0: Narayana Murthy, God himself, came in a small form because he came there to beg.
1: Lakshmi vahinamu lakshmi endi undunnaga anaga pachivahana nariki అచ్చమందే ఉండగా బిచ్చమెత్తను ఏడే బిడిపడక.
0: విష్ణు హింసెల్ఫ్ హూ హాస్ గాట్ ద బర్డ్ యాజ్ ద చారియట్ అండ్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ రైట్ ఆన్ హిస్ చెస్ట్, వై షుడ్ హీ ఆస్క్ ఫర్ ఎనీథింగ్?
1: కనుక భగవంతుడు కూడాను చిన్నవాడికి అయినప్పుడే బిచ్చమెత్తుతూ వచ్చాడు.
0: గాడ్ ఆల్సో హ్యాస్ టేకెన్ ఎ స్మాల్ డ్వార్ఫ్ ఫామ్ బికాస్ యూ వాంటెడ్ టు బే.
1: ఆ చిన్నవాని పాదములు మరింత చిన్నవి.
0: అండ్ వాట్ హీ ఆస్క్డ్ ఇస్ స్టిల్ స్మాలర్.
1: మూడు అడుగులు మాత్రమే అడిగాడు.
0: Just he asked for 3 footsteps.
1: కానీ ముల్లోకములంత సాధించాడు.
0: But yet he could win over all the 3 worlds.
1: శుక్రాచార్యుడు చెప్పాడు.
0: శుక్రాచార్య ప్రిసెప్టర్ సెడ్,
1: బలి చక్రవర్తి యొక్క గురువు,
0: హీ ఈస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ బలి.
1: బలి ఇతను సామాన్యుడు కాదు.
0: బలి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: సాక్షాత్ నారాయణ మూర్తి.
0: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: నీవు అతనికి మాట ఇవ్వద్దు.
0: డోంట్ గివ్ ఎ ప్రామిస్.
1: దానికి బలి చక్రవర్తి చెప్పాడు.
0: Bali answered this way.
1: ఇచ్చిన మాటను తప్పను నేను.
0: I will never withdraw my promise.
1: మాట తప్పినేని మరినడు అవుతాడా?
0: If I go back by the promise given, can I be a king? No.
1: కనుక నేను ఇచ్చాను మాట.
0: I give the promise.
1: ఏమైనా సరియే నేను తప్పకిస్తానన్నాడు.
0: Come what may, I will fulfill my promise.
1: కనుక భగవంతుని యొక్క వాక్యములకు అడ్డు తిరిగేటువంటి వ్యక్తిని చాలా తక్కువ.
0: In fact, there were very few or none who would transcend disobey God's utterances.
1: వామనుడు అడిగినట్టుగ ఇచ్చాడు మూడు అడుగులు.
0: Emperor Bali gave 3 footsteps in response to the request of
1: Vamana. కనపటికి ఒక్క అడుగు భూలోకమంతా అయిపోయింది.
0: With 1 footstep he occupied the whole earth.
1: భూర్భువస్సువః.
0: భూర్భువస్సువః.
1: ఈ మెటీరియల్ లోకమంతా కూడాను ఒక్క పాదములకు చేరిపోయింది.
0: ది ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఆక్యుపైడ్ బై జస్ట్ 1 footstep.
1: సువహ.
0: సువహ.
1: భూర్భువస్సువహ.
0: భూర్భువస్సువహ.
1: భూవం అనగా భావముతో కూడినటువంటి ఒక లోకము.
0: ద భూవర్ రిఫర్స్ టు ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అదే మైండ్.
0: దట్స్ ద మైండ్.
1: సువర్లోకము.
0: సువర్లోక.
1: అదే ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్.
1: కనుకనే మెటీరియల్ లోకం,
0: one the material
1: భావలోకము,
0: the realm of thought,
1: ఆత్మలోకము,
0: and that is the
1: మూడు చేరి ఒక్కటే.
0: The matter, the thought and ఆత్మ are one.
1: కనుక భగవంతుని యందు కేవలము అనంతమైన శక్తి కలదు.
0: God is infinite in his power.
1: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
0: What is it that's not possible to God who is so powerful?
1: కేరళ దేశము మహాత్యాగ భూమి.
0: Kerala is the land of sacrifice.
1: Bhakti prapattulaku aatapattu.
0: It is the center of all devotion and steadfastness.
1: Tyagamanaku puttinillu.
0: It is the birthplace of sacrifice.
1: Yetti bichchagaadaina kudanu tanaku tagindanto bichchamistuntadu.
0: Any needy person would receive the alms that he would
1: ask for.
0: Yavadu
1: ledu ani cheppetuvanti vyakti ledu.
0: Nobody would deny the alms to anyone who approaches.
1: Atuvanti punya bhoomi yandu,
0: the land of merit,
1: బలి చక్రవర్తి పుట్టాడు.
0: దట్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ బలి చక్రవర్తికి,
0: ఫర్ దిస్ బలి,
1: గురువు శుక్రాచార్యుడు.
0: ద ప్రిసెప్టర్ హ్యాపెన్ టు బి శుక్రాచార్య.
1: ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి,
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిసోబేయ్డ్ హిస్ గురు.
1: దైవానికి అర్పితం చేశాడు.
0: హీ సరెండర్డ్ హింసెల్ఫ్ టు గాడ్.
1: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలి చక్రవర్తి.
0: Emperor Bali is the only one who has surrendered
1: Bhudanamu,
0: to God.
1: Godanamu, annadanamu, sarvadanamu, suvarnadanamu, anni danamulu chese varunnaru.
0: In fact, there are many people who would offer in charity the cow, the food and clothing.
1: Bali Chakravarti tanantane danam chesukunnadu.
0: Emperor Bali has surrendered himself to God.
1: Atti punya bhoomi Kerala desham.
0: Kerala is punya bhoomi, the land of merit.
1: Edo konni కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కాని మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వెనకెక్కినటువంటి కేరళ దేశం.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్స్ థింగ్స్ మైట్ హావ్ చేంజ్డ్ బట్ యెట్ కేరళ ఈజ్ నోన్ ఫర్ డివోషన్.
1: అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు.
0: కేరళ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ప్రహ్లాద.
1: ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు.
0: ప్రహ్లాద ఆల్సో డిసోబేయ్డ్ ద ఫాదర్.
1: ధిక్కరించి హరికి నేను అర్పితమైపోయాను.
0: ప్రహ్లాద సరెండర్డ్ హింసెల్ఫ్ టు హరి గాడ్.
1: కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
0: But the Hiranyakashipu father had total hatred towards God.
1: Manaman cheppadu.
0: He said, give it up.
1: Ee promise nu vadalukomannadu.
0: He said, don't abide by the promise given.
1: Paluku cheppi tapputa kante paadi unne.
0: And it was the reply of the emperor, having given the promise, can I withdraw?
1: Nenu tappanu tandri.
0: He said, I will not do that.
1: Adariki ichina maata tappu nerveristanu.
0: Bali said, I will certainly fulfill the promise given.
1: ఇలాంటి మహనీయులంతరు కూడాను పవిత్రమైన కేరళలో పుట్టినటువంటి వారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ హ్యావ్ టేకెన్ బర్త్ ఇన్ దట్ హోలీ ల్యాండ్ ఆఫ్ కేరళ.
1: ప్రహ్లాదుడు మహాజ్ఞాని.
0: ప్రహ్లాద్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: మహాత్యాగి.
0: ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: పరమ భక్తుడు.
0: ఇస్ ఎన్ ఇంటెన్స్ డివోట్.
1: ఇలాంటి పరమ భక్తుడైనటువంటి వాడు తండ్రి తల్లి ఎవరు చెప్పినప్పటికీ వినలేదు.
0: ప్రహ్లాద్ డిడ్ంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ హిస్ ఫాదర్ ఆర్ మదర్.
1: సైంటిస్ట్ అంతా కూడాను భగవంతుడు ఏదో ఒక ప్రదేశంలో లేడు, ఎక్కడ చూసినా ఉన్నాడని చెప్తుంటారు.
0: మెనీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్ సైంటిస్ట్ సే దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ కొంతమంది సైంటిస్ట్ భగవంతుడే లేడు అంటుంటారు.
0: బట్ ద మోడర్న్ సైంటిస్ట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: భగవంతుడు లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: సర్వత్ర పాణిపాదం.
0: His feet are everywhere.
1: Sarvata srutimalloke.
0: His heads and ears are everywhere. And he installed himself everywhere.
1: Thanu lenetundi sthaname ledu.
0: There is no place where he does not exist.
1: Hindukaradandu ledani sandeham valadu.
0: Never doubt that God is here and he is not there.
1: Sarvopagatundu endendu vetaki chuchina andande kaladu.
0: Wherever you search, wherever you want him, you will find him there.
1: Prahladudu gantavale vaagi cheppinatundi vaadu.
0: That was the strong faith of Prahlada.
1: ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు.
0: ప్రహ్లాద వాస్ టైనీ టాట్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు.
0: ద సైంటిస్ట్ ఆర్ గ్రేట్ టుడే.
1: తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడా గొప్ప సైంటిస్ట్.
0: ద ఫాదర్ ఆఫ్ ప్రహ్లాద హిరణ్యకశిపు ఇస్ ఎ రిప్యూటెడ్ సైంటిస్ట్.
1: కానీ హిరణ్యకశిపుడు కూడా చంద్రమండలము సూర్యమండలము వెళ్లాడు.
0: Hiranyakashipu reached moon and sun.
1: Kani nakshatra mandalam kodunu vellaadu.
0: He reached even stars.
1: Aa nakshatra mandalam lopala dhruva nakshatrani poi soketappudiki bhoomi tirigipoyindi.
0: By the time he reached that star dhruva, the whole planet earth turned.
1: Kanuka ee vidhamainatundi oka sahasaniki poorukunnatundi vaadu Hiranyakashipudu.
0: Hiranyakashipu is a man of such valor and courage.
1: అలాంటి సైంటిస్ట్ అంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు.
0: వీ డు నాట్ ఫైండ్ సైంటిస్ట్ ఆఫ్ దిస్ డే హూ కుడ్ అకంప్లిష్ టు దట్ లెవెల్.
1: ఒక్క ప్రేమతత్వం చేతనే భగవంతుని కనుక్కోవచ్చును.
0: బట్ యూ కెన్ నో గాడ్ ఓన్లీ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ లవ్.
1: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ పాత్ అదర్ దాన్ పాత్ ఆఫ్ లవ్.
1: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: Love is most important.
1: ప్రేమలేపలు తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
0: In fact, love would help you to surrender.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: This has been the teaching of elders since then.
1: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
0: If you want to know God's name, the first one is I
1: Aham. Adiye Brahma.
0: That is Brahma.
1: Adiye Bhagavantudu.
0: That's God.
1: Adiye Atma.
0: That is Self.
1: Adiye Parameshwarudu.
0: That's God Himself.
1: Adiye Jyotirmayamu.
0: That is Life.
1: Adiye Nityanandamayamu.
0: That is Eternal.
1: Adiye Paratparamayamu.
0: Supreme Bliss.
1: Adiye Anandamayamu.
0: That is Bliss.
1: Amta Aham Aham Aham.
0: This I is Bliss. This I is Supreme Bliss. That is eternal bliss.
1: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained within this.
1: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
0: if we question when did you come,
1: నేను నిన్న వచ్చాను అంటాడు.
0: I came yesterday.
1: నిన్న వచ్చినది ఎవరు?
0: Who came yesterday?
1: నీవా ఈ దేహమా?
0: You or your body?
1: దేహం వచ్చింది కానీ నీవు రాలేదు.
0: Body came, not you.
1: దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు.
0: యు ఐడెంటిఫై యువర్ సెల్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్.
1: నేను తెల్లవారు వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
0: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ డ్యూ టు స్లిప్ హీ సస్టైన్డ్ అ ఫ్రాక్చర్.
1: నా కాలు విరిగింది అంటున్నాడు.
0: మై లెగ్ ఫ్రాక్చర్డ్ యు సే.
1: నిన్న దేహమే తాననే బ్రాంచ్తో నేను నిన్న వచ్చానంటున్నాడు.
0: Identifying with the body, you said, I came yesterday.
1: ఈనాడు కాలు విరిగేటప్పటికి నా కాలు అంటున్నాడు. కాలు తనకంటే ప్రత్యేకమైంది కదా.
0: And today you say, my leg. It means you are different from your body.
1: ఈ మై లెగ్ అనేటువంటిది మై ఎవరు?
0: When you say my leg, who is this my?
1: ఇది లెగ్ నీవు కాదు.
0: యు ఆర్ నాట్ ద లెగ్.
1: దేహం నీవు కాదు.
0: యు ఆర్ నాట్ ద బాడీ.
1: కేవలము నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: ద రియల్ యూ ఈజ్ ఐ.
1: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతుండేప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము.
0: ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ.
0: ఎవ్రీవన్ షుడ్ నో ది ఐ విద్ ఇన్.
1: ప్రతి వ్యక్తి ఎందుకును నేను అనేటువంటి సమానంగా ఉంటుండాలి.
0: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడీ.
1: సర్వుల యందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
0: గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: వాస్యం మీతం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ది డివినిటీ.
1: ప్రతి వ్యక్తి ఎందుకును ఉన్నటువంటి పరమాత్మలు ఐ అనేటువంటిది.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: నేను అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: Wherever you have I, there is God.
1: నేను అనేటువంటి పదం లేనప్పుడు భగవంతుడే లేడు.
0: Where there is no I, there is no God, you can say.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును నేను అనేటువంటిది సర్వల ఎందుకును నిండి ఉన్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హింసెల్ఫ్ యాజ్ ఐ.
1: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
0: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
1: కనుక అహం అనేటువంటిది నేను అని.
0: అహం ఈజ్ ఐ.
1: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు.
0: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
1: భగవంతునికే నేను నేను అనే పేరు.
0: గాడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐ.
1: అహం బ్రహ్మాస్మి.
0: I is divine.
1: Nene daivamu.
0: I am God.
1: Daivam rendavadi. Nenu modati.
0: I comes first, God next.
1: Kanukane prati okkaru kudanu I aneetundi padam unna chotu daivam unnadu aneetundi vishwasanni manam penchukovali.
0: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
1: Sarva sukhadukku manukudanu aye moola karanamu.
0: This I is responsible for all kinds of things that we have.
1: కష్టసుఖములకంత ఐయే కారణము.
0: For all kinds of things that we pass through.
1: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖ దుఃఖము లేదు.
0: Without this I, there is no comfort at all.
1: ఇది నా మనసు.
0: Is my mind.
1: ఇది నా బుద్ధి.
0: My intellect.
1: ఇది నా హ్యాండ్.
0: My hand.
1: నా లెగ్.
0: My leg.
1: అంత నాది నాది అంటున్నావు. Who are you?
0: Everything you say mine, then who are you?
1: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
0: To this question you have no response.
1: My mind, my buddhi, my chittamu, my indriya, my antakarana, but who am I?
0: We say my senses, my mind, my intellect, then who am I?
1: Ee question vesukunte ivanni neevu kaadu.
0: When you put this question you are none of these.
1: Aakara drishtamle kaani
0: they are just in form.
1: Ananda drishtamu kaadu,
0: but they are not the reality, the bliss.
1: Atma drishtamu kaadu,
0: they are nothing to reflect the self.
1: Adi ai,
0: that is I.
1: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దిస్ అహం ఐ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: వీడు బీదవాడు, వాడు లక్షాధీశుడు అంటున్నారు.
0: హీ మే బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్.
1: ధనంలో అటు లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఎ పాపర్ అదర్ మే బి మిలియనేర్ బట్ ఐ ఈజ్ కామన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమనే ఐ.
0: This very love is I.
1: ఈ ప్రేమనే లేకపోయిన మానవుడే లేడు.
0: Without this love, man cannot.
1: ప్రతి మానవుని ఎందుకును ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
0: Love shines in every human being.
1: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
0: The shining love in everyone is I.
1: కరెంటు ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
0: When there's current, the light bulbs burn.
1: కరెంటే లేకపోతే ఏ బల్బు వెలగదు.
0: When there's no current supply,
1: చేతులు పనిచేస్తున్నాయి,
0: light would burn.
1: కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుగు మాట్లాడుతుండాలి.
0: The eye watches, the ear listens, and the tongue speaks.
1: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి.
0: బిహైండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ దీస్ సెన్సెస్ దేర్ ఇస్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ ద కరెంట్ ఐ.
1: నీవు చూసేది కన్నులు కాదు.
0: ఇట్స్ నాట్ ది ఐ దట్ సీస్.
1: కన్నుల ద్వారా నీవు చూస్తున్నావే కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
0: యు వాచ్ త్రూ ది ఐస్ బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విద్ ఇన్.
1: కన్నులు మూసుకో ఏది కనిపించదు.
0: వెన్ వన్స్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డోంట్ సీ ఎనీ.
1: కనుకనే ఈ ప్రకాశము కన్నుల్లోపల కనిపించాలి.
0: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దైవం కానటువంటి పేరే లేదు.
0: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఈస్ నాట్ హిస్.
1: సర్వనామములు సర్వస్వరూపములు దైవమే.
0: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
0: Whosoever you salute, it amounts to salutation unto the Lord.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: Whosoever you denies, it amounts to total denial of God.
1: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
0: You may accuse anybody, you'll be accusing God.
1: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
0: You may respect anybody, it's total respect to God. Finally,
1: గౌరవ మర్యాదలన్నీ కూడాను ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
0: The respect and courtesy actually reach ఆత్మ అదర్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు,
0: when you want to be respected, first of all,
1: నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు.
0: Don't struggle to earn respect.
1: నీ గౌరవాన్ని ప్రక్కకనెట్టు.
0: Brush it aside.
1: మొట్టమొదట ఇతరులను గౌరవించు.
0: First you respect others.
1: ఇతరులను గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
0: When you respect others, you will be respected.
1: కనుకనే నీవు ఇతరులను గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవ్వరూ గౌరవించరు.
0: Without respecting the others, you will never be respected by anybody.
1: నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు.
0: When once you love yourself, you will be loved by everybody.
1: నీ ప్రేమని నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు?
0: When you don't love yourself, how do you love others then?
1: కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము.
0: So love that is the brilliance is divine.
1: ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను.
0: This love is the shining eye.
1: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: లవ్ దట్ ఈస్ ద లైట్ షుడ్ బి ద మెయిన్ ప్రిన్సిపల్.
1: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్.
1: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు.
0: And if you want to hear, you can put on the switch of the ear.
1: నీ కన్నులు మాత్రం కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to see, you can put on the switch of the eye.
1: నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to talk, you can put on the switch of the tongue.
1: కానీ ఈ స్విచ్లన్నీ వేరు వేరు.
0: But these switches are many.
1: అన్నింటికి నీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ.
0: But the main switch is this eye, ఆత్మ, the spirit.
1: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి.
0: When once you put on this main switch, I, the aham, you will have the lights everywhere.
1: కనుకనే మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము.
0: So this main switch is the
1: self. అదే సత్య స్వరూపము.
0: That is the true form.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That reality is divine.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే,
0: when once you know this,
1: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు.
0: No other spiritual practice is needed.
1: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
0: God is an eternal witness.
1: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము.
0: We worship and visualize in
1: every form. మనం గౌరవించాలి.
0: And we have to respect any form.
1: ఆ గౌరవాన్ని మనం కూడా పొందుతాం.
0: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: ఇతరులను మనం గౌరవించకుండా పోతే ఎవరు మనల్ని గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడి.
1: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రెస్పెక్ట్
1: ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి.
0: వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
1: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది.
0: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ లవ్, if we lead this life in contraction, it is narrow mindedness.
1: ఇది మంచిది కాదు.
0: It is not good.
1: సర్వ మానవుల యందు కూడాను మానవుడు చాలా ఉత్తముడు.
0: Man is noblest of all of the creatures.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
0: Of all the beings, human life is rarest.
1: నరజన్మనే భగవంతుని యొక్క స్వరూపము.
0: God is in human form.
1: దైవం మానుషరూపేణ.
0: God is in human form.
1: కనుకని మనుష్య ఆకారమంతా కూడాను దైవ స్వరూపమే.
0: సో ద హ్యూమన్ ఫామ్ ఇస్ బేసికలీ డివైన్.
1: ఏదో ఆకారం పురస్కరించుకుని మీరు హాస్యాస్పదం చేయవచ్చు.
0: వీ మే నాట్ బిలీవ్ ఇట్ వెన్ వీ గో బై ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: ఆకారములు కావు ప్రధానము.
0: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ రియల్.
1: చక్కెర పాకం చేసి
0: వెన్ యూ మేక్ సిరప్
1: ఒక జింకు ప్రింట్ వేస్తాడు.
0: And we make it a mold.
1: ఒక కుక్క వేషం వేస్తాడు.
0: We bring it in the form of a dog.
1: కోడి ప్రింట్ కొడతాడు.
0: Or some other
1: కుక్క ప్రింట్ కొడతాడు.
0: Make different prints.
1: అన్నిటికి రెండు అణాలు అంటాడు.
0: And we pay 2 NS for every form.
1: మా పిల్లవాడు వచ్చేసిస్తాడు, నాకు జింక కావాలి అంటాడు.
0: A boy comes and he asks for deer.
1: 2 NS ఇచ్చి జింక కొన్నాడు.
0: And he says, there is.
1: నాకు కోడి కావాలి అంటాడు.
0: 1 minute ask for another one.
1: 2 అణాలు ఇచ్చేస్తే కోడి కొంటాడు.
0: Well, how long you want?
1: ఇవంత ఆకారములు కోడి కుక్కలే గాని,
0: The forms are different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే.
0: But the candy is basically sweet because of sugar.
1: నీవు ఇచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావే గాని కోడి కోసం కుక్క కోసం కాదు.
0: The value is for the candy, the sugar, and not the form.
1: ఆకారాన్ని కోసం నీవు ఇవ్వటం లేదు.
0: Not for anything.
1: ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు.
0: Whereas the boy runs after the form.
1: ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు.
0: Whereas a matured man, a sadhaka, will know the essence.
1: చక్కెరని మాత్రమే లక్ష్యమందించుకుని చూచేటువంటి వాడు నిజమైనటువంటి ఒక భక్తుడు.
0: A true devotee will go by the essence.
1: కానీ ఆకారంలో మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
0: Whereas an ordinary ignorant person will go by the name and form.
1: కనుక మనం ఆకారంలో మనం చూచి భ్రమించరాదు.
0: So don't be deluded by the form.
1: ఆత్మభావాన్ని చూచి మనం భ్రమించాలి.
0: You be carried away by the reality.
1: ఆత్మతత్వమే మనం వరించాలి.
0: Know the nature of the self.
1: ఆత్మనే మనం ప్రేమించాలి.
0: And we should love that self.
1: ఆత్మకొట్టే మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond the self.
1: ఆత్మనే ఐ.
0: That very ఆత్మ is I.
1: ఆత్మనే అహం.
0: That is అహం.
1: ఆత్మనే బ్రహ్మ.
0: That ఆత్మ is బ్రహ్మన్.
1: అంత ఆత్మనే.
0: Everything is ఆత్మ. ఆత్మకు
1: అనేక రూపనామములు ఉన్నాయి.
0: And it takes many forms and names.
1: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
0: We should not be mistaken by these names and forms.
1: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
0: We are mistaken quite often because of the names.
1: నామమును ప్రక్కనెట్టు.
0: Brush them aside, keep them aside.
1: దాని యొక్క స్వరూపంని స్వభావాన్ని తీసుకో.
0: Go by the basic essence, the fundamental.
1: అన్నింటి యందు ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
0: Basically sugar is one.
1: ఈ సత్యాన్ని తీసుకుంటే.
0: When you go by this truth.
1: నిజంగా లోకంలో మానవుడే దేవుడైపోతాడు.
0: ద వెరీ మ్యాన్ వుడ్ బి డివైన్.
1: మానవుడే సర్వసంపన్నుడు.
0: మ్యాన్ ఇస్ మైటీ, అఫ్లూయెంట్.
1: మనుష్యం దైవరూపం.
0: అండ్ మ్యాన్ ఇస్ జస్ట్ రియాలిటీ. ఎక్కడైనా
1: దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్య ఆకారమే పెడతారు, కానీ మరొక ఆకారం చూడ్డు.
0: ద డివైన్ ఇస్ పిక్చరైజ్డ్ అండ్ పోర్ట్రేడ్ ఇన్ ఏ హ్యూమన్ ఫామ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇస్ డివైన్.
1: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
0: ఉపనిషత్స్ కాల్ హిమ్ యాజ్ హృదయ.
1: హృదయం.
0: హృదయం.
1: హృదయం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ హృదయ?
1: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ, దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
1: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
1: అతనిలో హృదయం ఉంది.
0: దేర్ ఇస్ హృదయ.
1: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు.
0: When there's love in everyone.
1: అందరూ ఆ కరుణానిధి ఉండేప్పుడు.
0: When everyone is compassionate.
1: ప్రపంచమంతా కరుణామయమే.
0: The whole world will be full of compassion.
1: అశాంతి ఎక్కడ ఉంది?
0: Then where is restlessness?
1: No అశాంతి.
0: There is no restlessness.
1: No ద్వేషము.
0: There's no hatred.
1: నీ కోపము.
0: No anger.
1: No దాపము.
0: Nothing.
1: అంతా కరుణామయమే.
0: Everything will be full of compassion.
1: కనుక దానికి హృదయం అని పేరు పెట్టారు.
0: So the name is given హృదయ.
1: హృదయం అనగా కరుణామయుడైనటువంటిది.
0: హృదయ meant that which is compassionate.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: So every man is full of compassion.
1: ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే.
0: Every man is very embodiment of compassion.
1: ఆ కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది?
0: When there is kindness, where is the scope for hatred?
1: కనుక ప్రపంచమంతా కూడాను కరుణామయమే.
0: The whole world is full of this compassion.
1: కరుణామయమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు.
0: When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed.
1: కరుణ ఆ కరుణనే ప్రేమ.
0: And this very kindness is love.
1: హృద్ దయా హృదయం.
0: హృద్ దయా హృదయ.
1: దయా.
0: హృద్ దయా.
1: దయా అనగా కరుణ.
0: దయా compassion.
1: హృద్ మన యొక్క హృదయం అంతా దయమేమి.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్ కనెక్ట్
1: అవర్సెల్ఫ్. హృదయం హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ.
0: In the name of hrudaya, we think of physical
1: heart.
0: It's not the physical heart.
1: అది గుండెనే.
0: It is just a physical
1: heart. హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం అది అహం.
0: హృదయ ఇన్ రియాలిటీ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఆత్మతత్వం అనేటువంటిది హృదయము.
0: ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ హృదయ.
1: మనము పవిత్రంగా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హృదయ హైలీ సీక్రెట్.
1: దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి?
0: హౌ షుడ్ యు మేక్ ఇట్?
1: చిన్న ఉదాహరణ.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము.
0: Valuables, we don't keep it open.
1: ఈనాడు మన యొక్క దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను, విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
0: We have kept all valuable jewelry, like compassion, kindness, available to the thief, the mind.
1: ఈ మనసు దగ్గర పెట్టి ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా చిక్కుతాయా?
0: The thief here is the mind. Well, he will never keep these treasures with you.
1: చిక్కనే చిక్కవు.
0: You cannot hold.
1: మనకు దక్కనే దక్కవు.
0: There is no safety for the valuables.
1: కనుకనే ఈ యొక్క విలువైనటువంటి వస్తువు కంతా ఉన్నను సరైన హృదయాన్ని మనము దాన్ని యజమానుడిగా పెట్టాలి.
0: ద మోస్ట్ వాల్యుబుల్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద ట్రెజర్ ఆఫ్ హృదయ.
1: ఈ దొంగ అయినటువంటి ఒక మనసును మనం యజమానుడిగా పెట్టకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ ద మైండ్ ద థీఫ్ ఇన్ కస్టడీ ఆఫ్ దీస్ వాల్యూ.
1: ఈనాడు మనమంతా చేసేది అదే పని.
0: దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్ టుడే.
1: దానికి మనసు మనసు మనసు మనసు.
0: వీ మేక్ ద మైండ్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు,
0: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్,
1: దొంగ కంటిని హీనమై దుర్గను,
0: హీ విల్ బి వర్స్ దాన్ ఎ థీఫ్.
1: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
0: యూ బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్.
1: చిత్తం ఆధారంగా కొన్న చిదజనుండు,
0: whereas if you think of the intellect,
1: ఆత్మ కంటిని గోపోయే అనర్చుండు,
0: and you will transcend the principle of the self,
1: చిత్తాన్ని మనం పెట్టుకోవాలి.
0: We should keep in view the intellect.
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని అన్నాడు తిరుత్తుండాళ్వారు.
0: తిరుత్తుండాళ్వారు laid emphasis on the purity.
1: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
0: ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ద బేస్.
1: మైండ్ ను మనం ఆధారంగానే తీసుకోకూడదు.
0: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
1: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ వేవరింగ్.
1: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ ఎ రాబర్.
1: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
0: మైండ్ ద రాబర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్
1: జ్యువెల్స్. మానవుని ఎందుకు కూడా సద్గుణములున్నాయి.
0: దేర్ ఆర్ వర్చ్యూస్.
1: సదాచారములున్నాయి.
0: గుడ్ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనలు ఉన్నాయి.
0: గుడ్ కాండక్ట్.
1: సచ్చింతనలు ఉన్నాయి.
0: గుడ్ థాట్.
1: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
0: దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ లైక్.
1: అలాంటి విలువైనటువంటి యొక్క నగలంతా కూడాను మనము మైండ్ అనేటువంటి దొంగ దగ్గర ఎందుకు యజమానుడిగా పెడుతున్నాము?
0: సచ్ మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద రాబర్.
1: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ దెమ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ మైండ్.
1: మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్లనే మన సాధనలు కూడాను కృంగిపోతున్నాయి.
0: If we are carried away by the whims and the fancies of the mind, all our
1: ప్రేమను ఆధారంగా చేసుకోండి.
0: Go with the love as the basis.
1: సత్యను ఆధారంగా చేసుకోండి.
0: And devotion as the foundation.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: ఇది ఇండియన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు.
0: Truth is the only one. There are no differences like
1: Pakistan
0: American
1: kaani,
0: truth, Indian
1: India
0: truth.
1: Kaani, America kaani, satyam is satyam.
0: Truth is truth. It's only one for all countries. Truth is changeless. That truth should be our foundation. That love should be our basic value.
1: When once we have
0: this love as the foundation, we'll have the mansion of
1: peace. మినిస్టర్స్ కూడాను,
0: బోత్ ది మినిస్టర్స్,
1: కేరళకు అనేక దేముల నుంచి రామని కోరుతూ వచ్చారు.
0: హావ్ బీన్ ప్రేయింగ్ టు స్వామి దట్ హీ షుడ్ విజిట్ కేరళ.
1: కానీ ఇతూరి మాత్రం తప్పక నేను వస్తాను.
0: దిస్ టైమ్ భగవాన్ విల్ డెఫినెట్లీ విజిట్ కేరళ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈ సంవత్సరం నుంచి,
0: ఫ్రమ్ దిస్ ఇయర్,
1: కేరళ సైన్స్ లోపల కూడా చాలా అభివృద్దికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
0: దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ స్కోప్ ఫర్ కేరళ టు బి అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: సైన్స్ అండ్ టెక్నాలజీకల్ ఒక కర్ణాటకంలో, ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, కర్ణాటక ఆంధ్ర కంటే కూడా కేరళ చాలా గొప్పదైపోతుంది.
0: Kerala state is going to excel Andhra and Karnataka in the field of science and technology.
1: కల్పిస్తానని దీనికి ప్రత్యేకమైనటువంటి అనుకూలములు కల్పిస్తానని చెప్పని నిన్నటి దినము ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రామిస్ చేశాడు.
0: ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మేడ్ ఎ ప్రామిస్ దట్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్
1: ప్రైమ్ మినిస్టర్. చేసినా చేయకపోయినప్పటికీ కేరళ దేశము చాలా ఉన్నతమైన స్థితిగా అవుతుంది.
0: బట్ కేరళ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము.
0: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ట్రూత్.
1: ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశము.
0: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: కనుకనే ప్రేమయందు సత్యమునందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్ అండ్
1: ధర్మములో ఆరితేరినటువంటిది.
0: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చెర.
0: Therefore, the ancient culture of Bharat said, speak truth and follow dharma.
1: కనుక ఈ సంవత్సరము నేను తప్పక కేరళకు వస్తాను.
0: భగవాన్ విల్ విజిట్ కేరళ డెఫినెట్లీ దిస్ ఇయర్.
1: కేరళ ప్రజలు చాలా సున్నితమైన హృదయులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ టెండర్ హార్టెడ్.
1: ఏ వ్యక్తి ఎందుకు చూసినప్పటికీ లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది.
0: దే ఆర్ సో సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ డెలికేట్ విద్ ఇన్.
1: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
0: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడా వర్షం రావాలంటే మొట్టమొదటి కేరళలో ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ రెయినీ సీజన్ ఈస్ టు స్టార్ట్, కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
1: కనుకనే అన్నింటి కూడాను కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
0: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా?
0: సచ్ ఎ ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ ఆల్సో.
1: తప్పక దైవం కూడా అక్కడే ఉంటున్నాడు.
0: గాడ్ డ్వెల్స్ దేర్ ఇన్ దట్ స్టేట్. కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.

0: బలచక్రవర్తి పుట్టినటువంటిది కానీ వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం.
1: ఇట్ వాజ్ ది ల్యాండ్, ఇట్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి అండ్ వామన.
0: వారిద్దరు కూడా పుట్టినటువంటిది కూడాను మంచి ప్రదేశము.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ హైలీ సీక్రెట్.
0: సిద్ధాశ్రమము అని పేరు.
1: ఇట్స్ నేమ్ వాజ్ సిద్ధాశ్రమ.
0: సిద్ధాశ్రమం అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది.
1: సిద్ధాశ్రమ మెంట్ ది ల్యాండ్ ఆఫ్ ఫుల్
0: అన్ని సక్సెస్ చేసేటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ దట్ ది సొల్యూషన్
0: సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ థాట్ ఆఫ్ అండ్ ప్లాన్డ్ ఫర్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్.
0: విశ్వామిత్రుడు అక్కడ పోయి తపస్సు చేశాడు.
1: సో విశ్వామిత్ర డిడ్ పెనెన్స్ దేర్.
0: ఆ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసి
1: బికాస్ హిస్ పెనెన్స్
0: సిద్ధాశ్రమం అనేటువంటి దానికి శాశ్వతమైనటువంటి కీర్తిని తెప్పించాడు.
1: అండ్ హి బ్రాట్ ఎ వెరీ గుడ్ నేమ్ టు సిద్ధాశ్రమ, ద ల్యాండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
0: కనుక అట్టి సిద్ధాశ్రమము సర్వసిద్ధులకు మూల కారణమే.
1: అండ్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ డివైన్ పవర్స్.
0: ఈ కారణాన్ని గురించుకొని బలిచక్రవర్తి కూడా అక్కడే పుట్టాడు.
1: దట్స్ ద రీజన్ వై ఎంపరర్ బలి వాజ్ బోర్న్ దేర్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు.
1: మెనీ సెయింట్స్ లివ్ దేర్. విశ్వామిత్ర
0: వామన జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలో పుట్టారు.
1: మెనీ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ హ్యాడ్ దిస్ కేరళ యాజ్ దేర్ బర్త్ ప్లేస్.
0: తెలుసు, కొంతమంది తెలియదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ నో దిస్.
0: తెలిసిండేటువంటి విశ్వామిత్రుడు.
1: దే నో ఓన్లీ విశ్వామిత్ర.
0: కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు.
1: విశ్వామిత్ర వాజ్ ఎ బిగ్ కింగ్ దెన్.
0: అతను రాజైనప్పటికి కట్టకనబడికి సన్యాసాశ్రమం తీసుకుని పోయి,
1: దో హి వాజ్ ఎ కింగ్ టు బిగిన్ విత్, హి రినౌన్స్డ్ ఎవ్రీథింగ్.
0: వశిష్ఠుల వారు గొప్ప త్యాగభూమిగా పొమ్మించాడు.
1: అండ్ హీ ఆల్సో ఫాలోడ్ వశిష్ఠ ఇన్ దిస్ ల్యాండ్.
0: ఆధ్యాత్మిక మార్గంలో త్యాగి అనిపించుకున్నాడు.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ హీ స్టూడ్ ఫర్ సాక్రిఫైస్.
0: కానీ నేను కూడా రాజయోగి కాకూడదు, బ్రహ్మయోగి కావాలని విశ్వామిత్రుడు పట్టుబట్టాడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ టు బి ఎ బ్రహ్మయోగి, బ్రహ్మర్షి అండ్ నాట్ రాజర్షి.
0: ఈ బ్రహ్మర్షి కావడానికి ఏది కారణము?
1: What is the cause for this title Brahma?
0: Deshanni tyajinchadame Brahma rishi karanam.
1: Because he killed all the ego and hatred so he could become Brahma.
0: Vasishtha varu deshanni tyajinchadam chetane atan raja rishi oka Brahma rishi ainadu.
1: Because Vasishtha had no trace of hatred, he is Brahma rishi.
0: కనుకనే విశ్వామిత్రుడు కూడాను ఈ యొక్క క్రోధమును జయించటం చేతనే బ్రహ్మర్షి అయ్యాడు.
1: As Vishwamitra could win over this anger and hatred,
0: he could become Brahma rishi. నేను త్యాగాన్ని సాధించాను.
1: Now I could achieve the sacrifice.
0: ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను.
1: I could bring a union between the creation and creator.
0: కల్పించాడు.
1: The hope holy wedlock
0: కల్పించాడు.
1: Creation creator Rama and Sita.
0: జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు.
1: Thereafter he has gone into the exile.
0: కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం.
1: సిద్ధాశ్రమ ఇస్ ద మెయిన్ సెంటర్ ఆఫ్
0: సంకల్పించినదంతా కూడా సిద్ధి గావించుకున్నాడు.
1: ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ హిస్ థాట్ ఈస్ దేర్.
0: ప్రేమనే మూల కారణము.
1: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ ది మెయిన్ కాజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరు కూడాను ప్రేమను పెంచుకోండి.
1: ఆల్ ఆఫ్ యూ foster love.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: నీ ద్వేషిని కూడాను నువ్వు ప్రేమించు.
1: You love even the one who hates you.
0: నీపై నీకు వారిపై కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకో.
1: Convert all your anger into love.
0: అప్పుడే నీవు కూడా గొప్ప మహర్షిగా మారవచ్చును.
1: Then also you will become maharshi, a sage.
0: ఏ ద్వేషిని వెనుకకు వస్తుందో నీ వెంట వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయి.
1: Your enemy may come in front of you, still respect him.
0: ఎవ్వరిని నువ్వు ద్వేషించద్దు.
1: Don't hate anybody.
0: ద్వేషం చాలా గొప్పది కాదు.
1: The hatred is not good.
0: చాలా చెడ్డది.
1: It's very bad.
0: కనుకనే ప్రేమతో వారిని పలకరించు.
1: Talk to them lovingly.
0: ప్రేమముదిత మనసే కహో.

0: ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన తనకు, కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన దంచు పలికిడి పలుకులు పావనములే. రూపమే లేని శక్తికి రూపుదల్ప, రూపమే లేని శక్తికి రూపుదల్ప. నెవరి సాధ్యము ఎవరైనా ఎలుగగలరే, ఎవరి సాధ్యము ఎవరైనా ఎరుగగలరే. శక్తి రూపరహిత అనాది నుండి దిగ్గంతరముల ఎందు దీప్తి నుండే, శక్తి రూపరహితమై అనాది నుండి.
1: దాట్ విచ్ హాస్ నో ఫామ్, దాట్ విచ్ హాస్ నో కాంక్రీట్ బేస్ ఆఫ్ ఎ ఫిజికల్ షేప్ ఆఫ్ ఫామ్, హౌ కెన్ యూ పాసిబిలీ అసైన్ ఎ డెఫినెట్ నేమ్ and a definite form to such an entity? That which has no hands, no feet, how can you possibly talk in terms of the grace or the subtlety of movement of such an entity? You talk of that entity having this attribute, that attribute, having this form of that nature, this is nothing but a matter for laughter. You talk in terms of that entity having the resplendence and the splendor of 1 crore sun. These words are nothing but a figment of your imagination. That Shakti, that innate power, which has no form, you tend to give it a form, a base, an existence. Is it possible for anyone to accomplish a task of this nature? Is it possible for anyone to comprehend the true majesty of this Shakti, which from time immemorial has been indefinable, indescribable, and beyond comprehension?
0: Bharata Desham

0: This part of the Desha, this country Bharat, is the home and the treasure house of the Vedas. This is the home where rituals, sacrifices and performances like the yajna, yaga, have a symbolic significance and a deep significance. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema Sarupulara.
0: Embodiment of love.
1: Prati Sadhakudu. తన జీవితములో సాధించవలసినటువంటి కార్యములలో ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ.
0: Embodiment of love. The first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించితిమా మనము సర్వ సాధన యొక్క తారమును కూడా నువ్వు సాధించిన వారమవుతావు.
0: ఇఫ్ యు ఆర్ టు సెక్యూర్ జస్ట్ లవ్ యు వుడ్ హావ్ సెక్యూర్డ్ ఎవ్రీథింగ్ పాసిబుల్.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: వన్ హూ హస్ బీన్ ది రిసిపియెంట్ ఆఫ్ దిస్ లవ్ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ సాధన.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: సో లాంగ్ యాజ్ ద ఫుడ్ ఇస్ కుక్డ్ you have a need for the fire.
1: Once the putti